0: If the thoughts of the mind are pure, all your attempts and actions are bound to be successful. If the thoughts are polluted, naturally the consequences and the results would lead to a failure.
1: Vidyarthulara.
0: Students.
1: Bharatiya samskruti anupamanamainatundi atyunnatamainatundi.
0: The culture of Bharat is noblest and second to none.
1: మనిషి అంటే మనసే.
0: మనిషి మ్యాన్ మీన్స్ మనస్ ద మైండ్.
1: మనస్ అంటే సంకల్పముల యొక్క చేరికే.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: సంకల్పముల యొక్క ప్రభావమే నడతలు.
0: థాట్స్ లీడ్ ఇన్ టు యాక్షన్.
1: నడతల యొక్క ఫలితమే సుఖదుఖములు.
0: యాక్షన్ రిజల్ట్స్ ఇన్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ద కేస్ మే బి.
1: ఈనాటి మానవుడు అనుభవించే సుఖదుఖములకు మూల కారణము అతని యొక్క నడవడికయే.
0: ద ప్లెజర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ వన్స్ ఓన్ యాక్షన్స్.
1: ఈ నడవడికకు మూల కారణము సంకల్పములే.
0: ఇట్స్ ఓన్లీ థాట్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ద యాక్షన్.
1: ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మనసు నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి మనిషి అని పేరు.
0: యాజ్ ద మ్యాన్ హ్యాస్ దిస్ మనస్ ద మైండ్ ఈస్ కాల్డ్ మనిషి హ్యూమన్.
1: మనసే లేకపోతే మనిషే కాడు.
0: Without the mind, he is no human at all.
1: మనసు గలవాడే మనిషి.
0: Therefore, the one with manas mind is manishi, human.
1: పశుపక్షి మృగాదులకు మనసు లేదు.
0: Birds and animals, they have no mind.
1: కనుకని ఈ మనస్సు ద్వారానే వాక్కు ఆవిర్భవిస్తూ ఉన్నాడు.
0: The words originate out of the mind.
1: ఈ మనసు అహం తత్వము నుండినే ఆవిర్భవించింది.
0: This mind originated out of this ego.
1: అహము ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: The ego is the reflection of the spirit, Atma.
1: Kanuka vaku, manasu, ahamu, atma, ee nalugunu oka kutumbame.
0: Therefore, the word, the mind, ego and the spirit belong to the same family.
1: Indulo manasu, vaku, ahamu, moodu cherinappude manavattvamu divyatvanga roopondutundi.
0: The human life would attain divinity if it only has the combination of these three. The word, mind and ego.
1: ఈ మూడు కూడాను అన్యోన్య అనురాగ సంబంధ బాంధవ్యంతో కూడినప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వాన్ని పొందుతుంది.
0: When there is intimate relationship and interrelationship among these three, one would attain divinity.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వానికి భిన్నం జరిగినప్పుడు ఇది అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతుంది.
0: When there is disharmony among these three, it leads to restlessness.
1: ఒక ఇంటిలో ముగ్గురు సోదరులు ఉంటారు.
0: There in a house there are three brothers.
1: ఈ మూడు కూడాను ఒకరినొకరు అనుసరించి ప్రేమించి ఒకరినొకరు అన్యోన్యంగా కలిసి ఉండినప్పుడే ఈ ఇంటిలో ఒక విధమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
0: When these three brothers follow each other in full love and mingle with intimate relationship, there will be peace at home.
1: కానీ ఏ కారణం చేతనేను ఈ ముగ్గురికి మనసునందు అభిప్రాయ భేదములు ఆవిర్భవించినప్పుడు ఒకరికొకరు ద్వేషించి భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఆ అశాంతి ఈ ఇల్లంతా కూడా ప్రాకిపోతుంది.
0: ఫర్ సమ్ రీజన్ అదర్ వెన్ దర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ద హోల్ హౌస్ విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఐకమత్యమే ఈ ఆనందమునకు శాంతికి మూల కారణము.
0: యూనిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీస్ అండ్
1: ఐకమత్యం చెదిరినప్పుడే అశాంతికి అసంతోషమునకు ఒక విధమైనటువంటి కారణం ఏర్పడుతుంది.
0: దిస్ యూనిటీ లీడ్స్ టు రెస్ట్లెస్నెస్ and absence of peace.
1: ఇక్కడ ఇల్లు ఏమిటి? ఈ ముగ్గురు బ్రదర్స్ ఏమిటి?
0: Who are these three brothers and what's this house?
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం అనేటువంటిది ఒక ఇల్లు లేక ఒక దేవాలయము.
0: Body is the temple and body is the residence here.
1: Or residence.
0: కనుక
1: ఈ గృహం అనేటువంటి ఇంటి యందు దేహం నందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు.
0: In this residence of this body there are three brothers.
1: Thoughts, words and action.
0: Thoughts, words and action.
1: Anaga sankalpamulu, vaku, kriya shakti, veeti moodu perlu.
0: Here we find three, thoughts, words and action.
1: Ee mooru kudunu anyonyataga aikamatyanga aanandanga kalisi melisi undinappude ee karyamulaina kudunu vijayam sadhinchochu.
0: When all the three brothers mingle happily in joy and bliss, ఇన్ యూనిటీ దే విల్ అకంప్లిష్ సక్సెస్.
1: కానీ టాస్ ఒకవైపున, పలుకులు మరొక వైపున, పని ఇంకొక వైపున పోయినప్పుడు, ఒకదానికొకటి ఐకమత్యం చెదిరినప్పుడు ఏ కార్యమును కూడా మనం సాధించలేము.
0: When thoughts and the words and action go in different directions, there will be no success at all.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వమునకే త్రికరణ శుద్ధి అన్నారు.
0: The harmony or the unity of these three is called త్రికరణ శుద్ధి.
1: కనుకనే మన గృహమునందు ఈ మూడింటి యొక్క ఐకమత్యానికి తగినటువంటి ఒక ప్రోత్సాహ ఉత్సాహములను మనం పురికొల్పాలి.
0: Therefore, we should encourage and foster the unity among these three.
1: నిర్దయుడై, కఠినుడై, అనేక విధమైనటువంటి క్రూర క్రమంలో ఆచరిస్తూ ఉండేటువంటి రత్నకారుడు తనకు పొట్టకూట నిమిత్తమై, కుటుంబ పోషణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతూ వచ్చాడు.
0: Very strong one, the wicked one, very cruel Ratnakara. To carry out his daily living, he resorted to all wicked, cruel activities.
1: తన సంకల్పములన్నీ కూడాను క్రూరమైనటువంటి సంకల్పములుగా రూపొందినాయి.
0: He had all wicked thoughts.
1: నిర్దయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించింది.
0: And it has taken the very vile form.
1: కర్ణ శూన్యమే కాఠిన్యం అభివృద్ధి అయిపోయింది.
0: And his action is full of cruelty.
1: కనుకనే దారులు కొట్టేటువంటి దొంగగా తయారయ్యాడు ఈ రత్నకారుడు.
0: Therefore he has become a very big robber on the wayside.
1: వీరు వారు అనే భేదము లేకుండా అందరిని కూడాను చంపటము, వారి ఎందున్నటువంటి యొక్క ధనమును అపహరించటము, ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: He had no thoughts of mine and thine. He went on killing everyone on the way and robbed them.
1: ఈ దుర్గుణములను, దురాలోచనను, దుస్సంకల్పములను అభివృద్ధి గావించుకున్నటువంటి ఈ రత్నకారుడు ఒక్కతూరి సప్తఋషులను దర్శించటం చేత, ఆ దర్శనం చేతనే పాపనాశనమై.
0: Such a ratnakara, the wicked, very cruel one, the moment he had the darshan, the vision of all the seven sages saptarishis,
1: వీరిని కూడాను అటకాయించి, వీరిని కూడాను అడ్డగించి, వీరిని చంపడానికి ప్రయత్నించాడు ఈ రత్నకారుడు.
0: రత్నకార మేడ్ ఎన్ అటెంప్ట్ టు కిల్ దీస్ సేజెస్ ఈవెన్.
1: నాయన, చంపటం గొప్పతనం కాదు.
0: దే సెడ్ లుక్ హియర్, నథింగ్ గ్రేట్ ఇన్ కిల్లింగ్.
1: కొన్ని కీటకాదులు కూడాను మానవుని కీడు చేస్తుంటాయి.
0: దే ఆల్సో హార్మ్ యు వన్ వే ఆర్ అదర్.
1: మేలు చేసినటువంటి వాడే మనిషి.
0: ద వన్ హూ హెల్ప్స్ ఇస్ హ్యూమన్.
1: మేలు మహేశుడైనా చేయగలడు.
0: The help could be done even by God.
1: కనుకని మేలు చేయడానికి ప్రయత్నించు, కీడులకు నీవు ఏమాత్రం ముందంజ వేయకు.
0: Make every effort to help but not to harm.
1: ఎందుకోసం ఈ పని చేస్తున్నావు?
0: Why do you do this?

0: To fill this small little belly, we
1: జానడు
0: enter into all problems.
1: పొట్ట నింపుకున
0: To fill this small belly,
1: చిక్కుల నుండుచు
0: we'll be confronting problems.
1: కోటి విద్యలను పూనిక మీర నేర్చి
0: We study hard all various forms of knowledge.
1: పరిపూర్ణ సుఖమును పొందలేక
0: And we don't get total happiness.
1: ఈ మానవ జాతి లోకమున బ్రగ్గగ నేటికి
0: Why should we spend time in this world?

0: O man, why don't you tread along the path of the devotees who meditate on God?
1: Pichivada.
0: Madcap.
1: ఈ చిన్న కూటి నిమిత్తమై కోటి మందిని బాధ పెట్టి నీ పొట్ట నింపుకొని నీవు అనుభవించేటువంటి సుఖం ఏమిటి?
0: ఓ మ్యాడ్ క్యాప్, యు సఫర్ మెనీ పీపుల్, యు హార్మ్ మెనీ టు ఫిల్ యువర్
1: స్మాల్. నీ కుటుంబం ఏ సుఖమును అనుభవిస్తుండాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ యువర్ ఫ్యామిలీ ఎంజాయ్స్.
1: ఇటువంటి పాపకృత్యములకు మూలు కొట్టకూడదు.
0: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు సిన్ఫుల్ యాక్ట్స్.
1: కనుక నీవు నేటి నుండి శరీరము ధరించినటువంటి వ్యక్తి కనుక కర్తవ్య కర్మంగా ఆచరించి కరచరణారి అవయవములతో కర్మలు ఆచరించి
0: హావింగ్ టేకెన్ అపాన్ యువర్ సెల్ఫ్ దిస్ బాడీ డూ యువర్ డ్యూటీ విత్ ఆల్
1: శ్రమించి నీవు భుజించు
0: అండ్ యూ చాన్ ద నేమ్ అండ్ దెన్ పార్టేక్ ఫుడ్
1: అని ఈ సప్తఋషులు అతనికి ప్రబోధించగా ఈ సందర్శనం చేతను సంభాషణ చేతను అతని సంకల్పములు మార్పు చెందినాయి.
0: Because of this teaching of these sages, by conversation, by the touch, there was transformation in Ratnakara.
1: Kanukani satsangamu anetvantidi manavuniki pradhana lakshyam.
0: Therefore, for every man, good company is essential.
1: Ee satsangam chetane oka vidhamainatundi yokka ekaantanni ekagratanu manam poshinchukovachunu.
0: Only in good company we can develop concentration.
1: Ee satsangam cheta మనలో ఉన్నటువంటి దుర్భావములను నిర్మూలము గావించుకోవచ్చు.
0: వి కెన్ ఆల్సో కిల్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ విత్ ఇన్ us.
1: చెడ్డ సంకల్పముల యొక్క నిర్మూలమే మోక్షమునకు మూల కారణము.
0: గివింగ్ అ బ్యాడ్ థాట్స్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: లిబరేషన్. ఈ సత్సంకల్పములు ప్రతి మానవునికును తాము ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ ఎంటర్టైన్ వెరీ గుడ్ థాట్స్.
1: ఆనాటి నుండి ఈ సప్తఋషుల యొక్క ప్రబోధ చేతను ప్రోత్సాహం చేతను ఉత్సాహం అభివృద్ధి అయిపోయి రామనామంను చింతిస్తూ కూర్చున్నాడు.
0: ఆఫ్టర్ బీయింగ్ టాట్ బై ఆల్ ది సెవెన్ స్టేజెస్ రత్నకార స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కట్టకడపటకు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామం చేతనే తన యొక్క జీవితము ధన్యమైపోయింది.
0: హిజ్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్.
1: లోకదాత భగవంతుడైనప్పుడు శ్లోకదాత వాల్మీకిగా మారిపోయాడు.
0: The giver of this creation is God Lokanatha, while Valmiki is the composer.
1: Lokanathaku sambandhinchinatuntiga Shlokanathudu kudanu abhivruddhi pondadu.
0: And therefore he could improve himself in this composition of verses.
1: Shlokanathude lekapothe Lokanathuni yokka prachara prabodhalu jagattuniki vyapinchi undetuntivi kaadu.
0: Without this divine composer Shlokanatha, you wouldn't have had the God divinity being spread so wide.
1: Kanuka Shlokanatha ainatunti Valmiki goppa lokaniki oka aadarshavantamainatunti ఆదర్శాన్ని నిరూపించాడు.
0: ద గ్రేటెస్ట్ డివైన్ కంపోజర్ వాల్మీకి ఈజ్ అన్ ఐడియల్ టు ద వరల్డ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మంచి ఆదర్శప్రాయుడిగా తయారు కావాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ మౌల్డ్ హింసెల్ఫ్ ఇంటు అన్ ఐడియల్ వన్.
1: మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఘనత ఎంతో గొప్పదిగా ఉంటున్నది.
0: ద గ్రేట్నెస్ of human life
1: manavuni yendu leni shakti maraku deeni endu e maatramu kanipinchadu.
0: The power latent in man is not found anywhere.
1: Sarva shaktulu kudunu manavuni yendu imidi untunnavi.
0: All the power is present within the man.
1: Aithe dani sarainatuvanti reetiga samskarimpa cheskovali.
0: However, it has got to be refined.
1: Doshamunu nirmoolamu gavinchi
0: removing all the defects.
1: Gunamunu poshinchukunnappudu
0: when we develop
1: poshinchukunna gunamulo aacharanamlo pettinappudu
0: when once the virtues are practiced,
1: ఆనందానికి సరైనటువంటి ఆలవాలం అయిపోతుంది.
0: One has to give up the bad qualities, develop virtues and then take them to practice.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దోషరహితుడు కావాలి.
0: Everyone
1: గుణపోషకుడు కావాలి.
0: No one should have any kind of defect or mistake.
1: అప్పుడే మానవుడి యందు దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి చేకూరుతుంది.
0: Then he will never be subjected to misery and he will be blissful always.
1: నిజముగా నమ్మి పూజించి విశ్వసించి పనిలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏనాటికి నీ చెడ్డడు.
0: ఇఫ్ ఎనీ వన్ హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఫుల్ హార్టెడ్లీ హీ విల్ నెవర్ బీ ఎ ఫెయిల్యూర్ ఎనీ టైమ్.

0: There are people who have spoiled themselves, who are failures for lack of faith.
1: వారు ఈ లోకాన లేరు లేరు.
0: In this world there are none who are a failure having faith.
1: ఈనాటి మానవుడు నమ్మకము అనేటువంటి యొక్క నేత్రములను కోల్పోయినాడు.
0: Today man has lost the eye of faith.
1: నమ్మరాని వాటిని అన్నింటినీ నమ్ముతున్నాడు, నమ్మ తగినటువంటి దాన్ని నమ్మలేడు.
0: He reposes faith in everything where he is not supposed to.
1: అందరినీ నమ్ముతాడు మానవుడు, తనను తాను నమ్మడు.
0: He believes everyone but he has no faith in himself.
1: అనగా ఏమిటి? తనను తాను నమ్మడంటే దైవాన్ని నమ్మడు.
0: It only means he has no faith in himself, therefore he has no faith in God.
1: ఈనాడు ఒక ఏకాదశి అని ఒక పేరు వచ్చింది క్యాలెండర్ లో.
0: There in the calendar is written this day is ekadashi.
1: ఈ సిద్ధాంతి వ్రాసినటువంటి ఏకాదశిని మనం పాటిస్తూ ఆనాడు ఉపవాస వ్రతం చేస్తున్నాం.
0: This is written by Siddhanti. We observe the practices accordingly.
1: ఒక సిద్ధాంతి రాసినటువంటి పంచాంగమును ఆధారం చేసుకుని ఈనాడు ఏకాదశి అని విశ్వసించి నీవు ఆనాటి వ్రతమును ఆచరిస్తున్నావు.
0: That which is written by some Siddhanti, that today is Ekadashi, you observe all practices.
1: Eenaadu Sunday ani oka calendar lo peru vaste aa Sunday anetundi danni aadharam chesukoni neevu Sunday kosam leave teeskuntunnavu.
0: As you find on the calendar, this day is Sunday, you enjoy the leisure.
1: Ee Sunday anetundi ni ekkada nunchi vachindi?
0: Where from you got this Sunday?
1: Ekadashi anetundi ekkada nunchi vachindi?
0: Where from you got Ekadashi?
1: Neevu deenini etta namminavu?
0: How do you believe it?
1: ఒక సిద్ధాంతి క్యాలెండర్ లో రాసినటువంటి ఒక పేరును చూచి నీవు నమ్ముతూ ఉన్నావు.
0: You have got full faith because it's the one written by one Siddhanti.
1: లేకపోతే తెల్లవారిన తక్షణమే నేను సండే అని ముఖం పైన రాసుకుని వచ్చిందా?
0: The day has not appeared with the label that this day is Sunday.
1: ఇక today is ఏకాదశి అని రాసుకుని వచ్చిందా?
0: Nor today appeared with ఏకాదశి on his forehead.
1: ఒక సిద్ధాంతి వ్రాతనే ఇదంతా ఆధారం.
0: It's just the writing of a Siddhanti.
1: ఒక సిద్ధాంతి రాసినటువంటి వ్రాతనే మనం ఇంత విశ్వసిస్తున్నాము.
0: We have full faith in that written by
1: Siddhanta. Sakshat Vedamale Tattvam Asi. Nayana, Neeve Atma Swarupadavu.
0: The Veda declares that you are Atma, the Spirit.
1: Prajnanam Brahma.
0: That you are Prajnana, the Avayam.
1: I am Atma Brahma.
0: That I am Brahma.
1: Aham Brahma Asmi. అనేటువంటి ఈ ముఖ్యమైన విషయాలు ఎందుకు నీవు నమ్మలేకపోతున్నావు?
0: Why don't you believe these declarations of Veda?
1: ఇది ఏ మానవుని యొక్క బలహీనత.
0: దిస్ ఇస్ ద వీక్నెస్.
1: సత్యమైనటువంటి దానిని నమ్మలేకపోతున్నాడు.
0: వి డోంట్ బిలీవ్ వాట్ ఈస్ ట్రూత్.
1: కల్పితమైనటువంటి దానిని నమ్ముతున్నాడు.
0: వి బిలీవ్ ఆర్టిఫిషియల్ థింగ్స్.
1: కనుకనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క దుఃఖములకు, కష్టములకు, విచారములకు గురి అవుతున్నాడు.
0: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ సబ్జెక్టెడ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: మిజరీ. దైవ వాక్యమును కూర్చా నమ్మాలి.
0: We should have full faith in God's word.
1: ఈ దైవ వాక్యాన్ని మనం నడుచుకోవాలి.
0: We have to conduct ourselves accordingly.
1: అప్పుడే వీనికి సరైనటువంటి యొక్క స్థితి కలుగుతుంది.
0: Then we will reach proper positions.
1: కానీ మానవుడు దీన్ని నమ్మలేకపోతున్నాడు.
0: But man is not reposing faith.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: షిర్డి లోపల భక్తుడిగా ఉండినటువంటి
0: నానా, a devotee there in Shirdi,
1: తన కుమార్తె అయినటువంటి యొక్క మీనా ప్రసవ వేదంతో చాలా బాధపడుతుండాలి.
0: And his daughter was suffering from the pains, labor pains.
1: 3 days, 4 days అయిపోయింది.
0: 3 days, 4 days passed.
1: చాలా టైర్డ్ అయిపోయింది.
0: She was very much tired.
1: ఆమె యొక్క ప్రాణమే ఉంటుందో లేదో అనేటువంటి సందేహ స్థితి ఏర్పడింది.
0: People doubted whether she would survive or not.
1: 100 సంవత్సరముల పూర్వము ఎట్టి వైద్యము, ఎట్టి హాస్పిటల్లు, ఎట్టి నర్సులు ఉండేటువంటి వారు కాదు.
0: Long back, there were no facilities of hospitals or nursing care.
1: కానీ నిరంతరం కూడాను పటం దగ్గరికి వెళ్లి నానా, బాబా బాబా నా కుమార్తెను రక్షించు రక్షించు అని ప్రార్థిస్తుండేవాడు.
0: నానా ప్రేయిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ బాబా, ప్రేయింగ్ సో దట్ బాబా యు షుడ్ ప్రొటెక్ట్ మై డాటర్.
1: భక్తుడు ఎక్కడ ఏ విధంగా ప్రార్థించినప్పటికీ భగవంతునికి ఒక కనెక్షన్ ఉంటుంటాడు.
0: Devotee may pray anywhere.
1: Wireless vale kani cherutundi. Wireless ana koncham aalasyam avutundi kani wireless kante vegangane cherutundi.
0: Wireless communication may reach rather late, but the connection between devotee and God
1: bhagavantunaku bhaktuniki heart to heart, love to love.
0: The connection between God and devotee is heart to heart, love to love.
1: Idi communication.
0: This is communication.
1: Ee communication enipidi tatchaname babaku telisindi.
0: Baba could come to know what is happening.
1: అక్కడ ఒక బాబు అనేటువంటి వాడు ఉండేవాడు.
0: There is a person by name Babu.
1: రంగు బాబు అని. అతన్ని బాబా బాబు బాబు అని పిలిచేటువంటి వాడు.
0: Baba used to call him Babu.
1: బాబు రా అన్నాడు.
0: He said, come on.
1: ఇదిగో ఈ విభూతి తీసుకుని పోయి,
0: టేక్ దిస్ విభూతి,
1: జామూర్ అనేటువంటి గ్రామం లోపల నానా ఉంటున్నాడు, మానాకు అందించు అన్నాడు.
0: గివ్ దిస్ విభూతి టు నానా దేర్ హూ ఇస్ రిసైడింగ్ దేర్ ఇన్ దట్ విలేజ్ జామూర్.
1: ఆజ్ఞ
0: ఇస్ ఎ కమాండ్.
1: విన్నాడు,
0: హెర్డ్ ఇట్.
1: జోబులో చూసుకున్నాడు, 2 రూపాయలు ఉన్నాయి.
0: ఇన్ హిస్ పాకెట్ హీ కుడ్ ఫైండ్ ఓన్లీ 2 రూపీస్.
1: ఇక్కడ చూచాడు, బెల్గాం వరకు మాత్రం రైల్లో పోవచ్చు. అక్కడ
0: హీ కెన్ రీచ్ అప్ టు బెల్గాం బై
1: జంగాం అనేటువంటి దానికి పోవడానికి తన దగ్గర డబ్బు లేదు.
0: హీ డజంట్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ మనీ టు రీచ్ ద విలేజ్.
1: బాబా, నా దగ్గర కాసు లేవు, నన్ను ఎలా వెళ్ళమంటారు అన్నాడు.
0: హీ సెడ్ బాబా ఐ డోంట్ హ్యావ్ మనీ, హౌ కెన్ ఐ గో.
1: వరే పిచ్చివాడా, నేనన్నీ చూసుకుంటాను, పొమ్మని ఎప్పుడు చెప్పినానో దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ అంతా నేను చూసుకుంటాను.
0: సందేహంలో
1: ఏమాత్రము నీవు చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ వెయిట్, నెవర్ డౌట్.
1: ఇది ఏ రామావతారం నందు కూడాను రాములు హనుమంతునికి ఆజ్ఞాపించాడు.
0: సేమ్ థింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ రామ వెన్ హి కమాండ్ హనుమాన్.
1: నీ వెళ్ళి సీతాన్వేషణ సల్పాలి.
0: హనుమా గో ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
1: లంకలో ప్రవేశించి సీత ఏ విధంగా ఉంటుండదో ఆమె యొక్క స్థితిగతులను కనుక్కుని రమ్మన్నాడు.
0: గో టు లంక, ఫైండ్ అవుట్ వేర్ సీత ఈజ్ అండ్ హర్ పొజిషన్.
1: హనుమంతుడు సందేహించాడు.
0: హనుమాన్ డౌటెడ్.
1: ఇంత పెద్ద సముద్రాన్ని నేను ఏ విధంగా దాటాలి?
0: హౌ కెన్ ఐ క్రాస్ దిస్ మైటీ ఓషన్?
1: నన్ను పొమ్మని చెప్తున్నాడు.
0: హీ కమాండ్స్ మీ టు గో
1: అని కొంత సందేహించాడు.
0: హీ డౌటెడ్ ఫర్ ఎ మోమెంట్.
1: తిరిగి రామనామాన్ని స్మరించాడు.
0: హీ చాంటెడ్ రామాస్ నేమ్.
1: ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడే ఈ కార్యాన్ని కూడా పూర్తి చేయించుకుంటాడు.
0: ద వన్ హూ కమాండెడ్ విల్ సీ టు ఇట్ దట్ ఇట్ ఇస్ డన్.
1: నాతో ఈ కార్యం సాధించే నిమిత్తమై నాకే ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదే.
0: హీ కమాండెడ్ మీ సో దట్ ఐ వుడ్ అచీవ్ ద టాస్క్ ఎంట్రస్టెడ్.
1: కనుక ఆజ్ఞాపించినటువంటి ఆ భగవంతుడు ఈ కార్యంలో కూడా అన్ని కార్య ఏర్పాటు కూడా తానే చూసుకుంటాడని ధైర్యంతో ఎగిరాడు.
0: గాడ్ హెస్ కమాండెడ్ మీ టు అండర్టేక్ ద టాస్క్ అండ్ హీ విల్ డూ ఆల్ ద నీడ్ ఫుల్ టు బి సక్సెస్ఫుల్.
1: గాఢమైన విశ్వాసము,
0: దట్ ఇస్ స్ట్రాంగ్,
1: అచంచలమైన విశ్వాసము,
0: అన్వేవరింగ్ ఫెయిత్.
1: కానీ ఇతనికి బావు కూడాను ఆ విధంగా డౌట్ గా ప్రశ్నించాడు బాబాను.
0: బావు ఆల్సో క్వశ్చన్ బాబా,
1: నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి బాబా, నేను ఈ ఇంత దూరం ఎట్ట పోవాలి? జన్గాం నుంచి 30 మైళ్ళ దూరం పోవాలి, 33 నేను ఏ విధంగా పోవాలి టాంగా నెక్కి?
0: బాబా ఐ హావ్ విత్ మీ ఓన్లీ 2 రూపీస్.
1: ఆనాడు టాక్సీలు ఈక్సీలు ఇలాంటి కార్లు గీలు లేవు టాంగా.
0: దేర్ వర్ నో టాక్సీస్ ఆర్ కార్స్, ఓన్లీ టాంగా వాజ్ అవైలబుల్.
1: 30 మైళ్ళు టాంగాలో పోవాలి.
0: యెస్ టు ట్రావెల్ 30 మైళ్ళు.
1: కాసు ఇవ్వకపోతే నన్ను కూర్చోబెట్టాడు.
0: Without paying money, then
1: I must go. పోవాలి.
0: Or I must walk the distance.
1: 30 మైళ్ళు నేను నడచగలనా?
0: Can I walk 30 miles long?
1: ఈ టాంగాలో నేను ప్రయాణం చేయగలనా?
0: Can I travel by tanga?
1: అని సందేహిస్తూ ఉండగా బాబా ధైర్యాన్ని ఇచ్చాడు.
0: When he was doubting, Baba gave him
1: నా
0: the courage.
1: మాటను విశ్వసించు.
0: Have faith in me.
1: నా ఆజ్ఞను శిరసా వహించు.
0: Follow my command.
1: నీవు వెళ్ళు అన్నాడు.
0: Go.
1: సరే జవాబు చెప్పకుండా అక్కడ నుంచి బయలుదేరి పహల్గాం లోపల తిరిగి ట్రైన్ లో ఎక్కాడు.
0: Without giving any reply, he started moving, traveling.
1: వచ్చింది జంగాం చేరింది.
0: He reached that place.
1: రాత్రి 1:30 తీయాడు.
0: It was night 1:30.
1: నేను ఎక్కడ పోయేది ఈ చీకట్లో?
0: Where am I to go in this dark night?
1: ఏ విధంగా నేను ఈ కాలంలో గడపాలి అని అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబా బాబా బాబా అని ప్రార్థించాడు.
0: He prayed to Baba, closing his eyes.
1: ఒక బిళ్ళ జవాను వచ్చాడు.
0: Suddenly,
1: పాతకాలంలో తహసీల్దార్ వెంట ఒక బిల్లం వేసుకుని జవాన్ ఉండేటువంటి వాడు.
0: దేర్ యూస్ టు బి ది ప్యూన్స్ విత్ క్రాస్ బెల్ట్.
1: ఆ బెల్ట్ వేసుకుని టర్బన్ కట్టుకుని ఒక ఆజాను బాహుడు వచ్చేసాడు.
0: ఎ మైటీ పర్సనాలిటీ విత్ ఎ టర్బన్ ఆన్ ద హెడ్ అండ్ ద క్రాస్ బెల్ట్ అపియర్డ్.
1: ఎవరు ఈ ట్రైన్ లో దిగారు షిర్డీ నుంచి? బావు బావు బావు అని కేకలు వేసుకుంటూ వచ్చాడు.
0: దిస్ మ్యాన్ వెంట్ ఆన్ షౌటింగ్ హూ కేమ్ ఫ్రమ్ షిర్డీ, హూ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్.
1: ఇతను వచ్చాడు, నేనే వచ్చాను, బాబా పంపితే వచ్చాను, నా పేరు బావు అని.
0: I really got down and I'm sent by Baba.
1: Rendi, rendi, rendi. Mee kosam tanga kaachukoni untundadu annadu.
0: He said, come along. There's tanga waiting for you.
1: Ekkada nunchi vachindi annadu.
0: Where from it came?
1: Nana Saheb pampichadu.
0: It is sent by Nana Saheb.
1: Kanuka manchi tanga.
0: It's a very good tanga.
1: Gurram chala powerful gurram.
0: The horse is powerful.
1: Chuche kuda chala beautiful ga untundadu.
0: So beautiful to look at.
1: ఆ టాంగాలో కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్.
1: నిజంగా తాను పోతూ ఉంటే టాంగా నడిచినట్టే కనిపించలేదు, అంత స్మూత్ గా అంత వేగంగా పోతుండాలి.
0: యాజ్ హి వాస్ జర్నీయింగ్ ట్రావెలింగ్ ఇట్ అపియర్డ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ నాట్ మూవింగ్, ఇట్ సో స్మూత్.
1: కారు కూడా ఇంత వేగంగా పోదు. ఈ నానా ఒక గుర్రము ఎంత గొప్ప సవారు చేసినటువంటి గుర్రము. అనుకుని తనలో తాను అనుకుంటున్నాడు.
0: హి వాస్ సో హ్యాపీ అప్రిషియేటింగ్ ద హార్స్ అండ్ ద స్పీడ్ ఇట్ మెయింటైన్.
1: ఈ విధంగా తలుచుకుంటూ ఉండగానే గ్రామం చేరాడు.
0: యాజ్ హి వాస్ థింకింగ్ సో హీ రీచ్డ్ విలేజ్.
1: అదిగో అదే నానా ఇల్లు అని చూపించాడు.
0: అండ్ హి హస్ షోన్ దట్ ఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ నానా.
1: ఆయన దిగాడు.
0: హి గాట్ డౌన్.
1: నడచడానికి ప్రయత్నం చేసి తిరిగి టాంగా వాటితో ఏమైనా చెప్పుదామని వెనక్కి తిరిగాడు. టాంగా లేదు, టాంగా నడిపినటువంటి వాడు లేడు.
0: హి జస్ట్ టర్న్ బ్యాక్ టు సే సంథింగ్. హి డిడ్ంట్ ఫైండ్ టాంగా నార్ టాంగా వాలా దేర్.
1: సరే ఇంటికి వచ్చి చేరాడు.
0: హి రీచ్ హోమ్.
1: నానాను చేరాడు. నానా సాహెబ్, ఇదిగో బాబా నీకు విభూతి పంపించాడు.
0: నానా సాహెబ్, దిస్ ఇస్ విభూతి సెండ్ బై బాబా.
1: ఎప్పుడు పంపాడు?
0: వెన్ డిడ్ హి సెండ్?
1: నిన్న సాయంకాలమే పంపాడు.
0: ఓన్లీ యెస్టర్డే ఈవినింగ్.
1: రాత్రి 1:30 గంటకి నేను స్టేషన్ చేరాను.
0: ఐ రీచ్ స్టేషన్ అట్ 1:30.
1: నీకు ఎట్ట తెలిసిందో ఏమిటో, మీరు టాంగా పంపడం చేత నేను అతి శీఘ్రంగా నీ ఇల్లు చేరగలిగాను.
0: ఐ డోంట్ నో హౌ యూ కేమ్ టు నో దాట్ యూ సెంట్ ది టాంగా, దేర్ ఫోర్ ఐ కుడ్ రీచ్ హియర్ ఇన్ టైమ్.
1: నాకు ఆశ్చర్యం వేసింది.
0: నానా వాస్ సర్ప్రైజ్.
1: నా దగ్గర టాంగా లేదే.
0: ఐ హావ్ నో టాంగా విత్
1: మీ. నేను ఎవరిని పంపలేదే.
0: ఐ నెవర్ సెంట్
1: ఎనీబడీ. నీ వచ్చేది కూడా నాకు తెలియదే.
0: ఐ డోంట్ నో యువర్ అరైవల్ ఐదర్.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు? ఎక్కడ ఉంది ఆ టాంగా చూపమన్నాడు.
0: వై డు యూ స్పీక్ లైక్ దట్? వేర్ ఇస్ ద టాంగా? షో మీ.
1: అయ్యా, దిగిన తక్షణమే టాంగా కనిపించలేదు, టాంగా పైలట్ కనిపించలేదు.
0: ద మూమెంట్ ఐ గాట్ డౌన్ ఐ డిడ్ సీ ది టాంగా నార్ ద పైలట్.
1: అతను చెప్పడం మీరు పంపించినట్టుగా చెప్పాడన్నారు.
0: బట్ హీ సెడ్ దట్ హీ He is sent by you.
1: సరే ఇంకితంతో ఇప్పుడు మాటలు అవసరం కాదు. మొట్టమొదటి పేషెంట్ కి ప్రసాదం ఇవ్వాలని లోపలికి వెళ్లాడు. ప్రసాదం ఇచ్చాడు. బాబా పటం ముందు పోయి గట్టిగా ప్రార్థన చేశాడు.
0: అండ్ హీ ప్రేడ్ ఇంటెన్స్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పిక్చర్ ఆఫ్
1: బాబా. బాబా బాబా అని అరిచాడు.
0: హీ షౌటెడ్ బాబా బాబా.
1: ఈ సౌండ్ లోపలనే బిడ్డ సౌండ్ కూడా వినిపించింది.
0: యాజ్ హీ వాస్ షౌటింగ్ హీ కుడ్ లిసన్ టు ది షౌట్స్ ఆఫ్ బేబీ.
1: కొడుకు పుట్టాడు.
0: He got his son.
1: ఈ ఆనందాన్ని చూచాడు. అప్పుడు తిరిగి ఈ బాబు దగ్గరికి వచ్చేసి, బాబు ఏమేమి జరిగిందో చెప్పు, బాబా ఏం చెప్పాడు, ఎవరెవరిని పంపించాడు, ఏ విధంగా వచ్చావని చెప్పేటప్పటికి, ఇదిగో 2 రూపాయలతో నేను వచ్చాను.
0: He came back to Babu.
1: బాబాని అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు.
0: He asked, how did you reach here? What is that Baba said? He said, I reached this place with 2 rupees. You'll never give up those with faith.
1: కనుక నమ్మకమే ప్రధానమైనటువంటిది.
0: సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు. నమ్మకం అనేటువంటి యొక్క నయనాలు కోల్పోయినాం ఈనాడు.
0: పీపుల్ ఆర్ బ్లైండ్ బికాస్ దే హావ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: నమ్మి పనిచేస్తే దేనినైనా కూడా మనం విజయాన్ని సాధించవచ్చు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: కనుకని ఈ నమ్మకం చేతనే నానా అంతటి ఆనందాన్ని పొందగలిగాడు.
0: Because of this faith, Nana could be blissful.
1: మూడవ దినమే,
0: థర్డ్ డే,
1: నానా బావు ఇద్దరు చేరి షిర్డీకి వెళ్లారు.
0: థర్డ్ డే నానా బావు కేమ్ టు షిర్డీ.
1: బాబా ఏమి నీ యొక్క నాటకము, ఏమి మీ యొక్క సందేశము, ఏమి మీ యొక్క లీలలు, ఇది వర్ణనాతీతమైనటువంటిది.
0: కేమ్ అండ్ సెండ్ బాబా, వీ కెనాట్ డిస్క్రైబ్. ఇట్స్ బియాండ్ కాంప్రిహెన్షన్. యువర్ డివినిటీ అండ్ మిరకిల్.
1: ద్వాపర యుగంలో గోపికలు గాని, రామావతారంలో వానరులు కాని, అందరు కూడా భగవంతుని ఆ రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
0: వానరాస్ అండ్ గోపికాస్, దే ఆల్సో ఎక్స్టోల్డ్ నరేటెడ్ ప్రైజ్ గాడ్ లైక్.
1: నానాకు చక్కని కంఠం.
0: నానా హాస్ గాట్ వెరీ గుడ్ వాయిస్.
1: చక్కగా పాటలు పాడేటువంటి వాడు.
0: హీ సింగ్స్ వెరీ వెల్.
1: కనుకని అక్కడికి వెళ్లి చాలా ప్రార్థన చేశాడు.
0: అండ్ హీ ప్రేడ్.
1: నిను గనుగొన్న గల్లమా బాబా, నిను గనుగొన్న గల్లమా
0: బాబా. కెన్ వీ నో యూ? కెన్ వీ అండర్స్టాండ్ యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యూఆర్ స్మాలర్ దెన్ అన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యూఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువు రేణు తృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిదుటవట. నిను గనుగొన్న గల్లమా.
0: You are there.
1: Ninu ganugonna gallama.
0: You are there in the, all the 84 lakhs of living creatures.
1: Antattu pokunda ganamagu dongalalo gajadongavu. Ninu ganugonna gallama.
0: Among thieves you are a very big thief. Can we know you?
1: Baba anni neeku telusu.
0: Baba you know everything.
1: Kaani telinekunti vaade vale neevu natistunnavu.
0: But you act as if you don't know.
1: నీవు చాలా దొంగవు, బడా చిత్త చోరుడవు.
0: యు ఆర్ ఎ వెరీ బిగ్ థీఫ్.
1: ఇందులో కూడా మీరు కొంత చక్కని రహస్యాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు నో ఏ సీక్రెట్ హియర్.
1: ఎవరైనా వచ్చి నువ్వు మంచి గజ దొంగవురా అంటే మనకు కోపం వస్తుంది.
0: ఇఫ్ ఎనీవన్ అడ్రెసెస్ యు దట్ యు ఆర్ ఎ బిగ్ థీఫ్,
1: ఏం చేశాను నేను, ఏ దొంగతనం చేశాను, ఎందుకు నన్ను గజ దొంగ అని పిలుస్తున్నావు అని వాడిపైన పోట్లాడతావు.
0: యు విల్ బి యాంగ్రీ యాంగ్రీ అండ్ స్టార్ట్ ఫైటింగ్. వాట్ ఇస్ ద
1: అదే పదములతో పాటగా పాడుతుంటే బైడ్

0: వాలా. బడా చిత్తచోర అంటే ఇంకా అందరూ తాళం వేసి పాడతారు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ యు అడ్రెస్ గాడ్ యాజ్ ఎ బిగ్ థీఫ్ ఆల్ ఆఫ్ అస్ జాయిన్ ఇన్ కోరస్.
0: గానములో ఉండినటువంటి ఆనందము ఇంత మాధుర్యంగా ఉంటాయి.
1: That is the sweetness in the melody of music.
0: ప్రేమ రసమును తాగినటువంటి మానవుని యొక్క ఉన్మత్తంతో పాడినట్టుగా ఉన్మత్తుడై మత్తుడై చదువున్మత్తుడైపోతుంటాడు.
1: One is intoxicated and loses all consciousness, carried away by the music.
0: కనుక పాటలయందు మాటలయందు ఉండేటువంటి యొక్క మాధుర్యమును ఇట్టిది అట్టిదిని ఎవరు వర్ణించలేరు.
1: No one can clearly estimate the melody and beauty of words and songs. A small example.
0: భగవంతుణ్ణి గానప్రియుడు అని పిలుస్తూ వచ్చారు.
1: We say that God loves music.
0: భగవంతుణ్ణి పద్యముల రోతిగా పిలిస్తే ఒక రీతిగా ఉంటాడు, మాటల రీతిగా పిలిస్తే మరొక రీతిగా ఉంటాది, పాటల రీతిగా పిలిస్తే ఎంతో మాధుర్యంగా ఉంటాది. ఓ రామా ఎంత దయామయుడవయ్యా నీవు అని మాటలతో చెప్తే అంత మనసు కరగదు.
1: We can speak to God by words or poems or songs. If you say, "O Rama, you are compassionate," his heart will
0: melt. O Rama, nannu kaapadu ani oka padyamto chepte adi kuda anta goppaga undadu.
1: But if you put it by way of poem, well, it will not draw his attention.
0: Rama, nannu kaapadu. ఈ పాటతో వచ్చేటప్పటికి ఎంత హృదయానంతా లాగేసేస్తుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు స్టార్ట్ సింగింగ్, వెల్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే గాన లోలుడు, గాన ప్రియుడు,
1: సో
0: గానానందుడు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్ అండ్ హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ది మెలడీ ఆఫ్ ది మ్యూజిక్.
0: నాన గానం చేస్తూ ఉన్నాడు ఆ పటం ముందు.
1: Nana started singing in front of picture of Baba.
0: Baba kudanu unmattudayyadu.
1: Baba also lost himself.
0: Mattuto tala ooputunnadu.
1: He was nodding his head all the time.
0: Aa paatalo taanu kuda chorus paadutunnadu.
1: He too joined the chorus.
0: Ee vidhanga gaanam aneetvantedi,
1: this music,
0: paadevaanni tanmayattam chestundi.
1: It will make the singer to forget himself.
0: Vineetvanti vaarni taandavam aadistundi.
1: The listener also starts.
0: Daivanni kuda taandavam aadutundi.
1: The listener starts dancing and also
0: మాధుర్యం ఈ గానంలో ఉండేటువంటిది.
1: దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే దైవమును ప్రార్థించే సమయంలో కూడాను ఈ భజనకు ఇంత విలువ ఇవ్వటానికి కారణం ఇదియే.
1: యాజ్ వి ప్రే టు గాడ్, సో మచ్ ఆఫ్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు భజన్.
0: కనుకనే భజన అనేటువంటి దాన్ని మనం చక్కగా హృదయపూర్వకంగా చెయ్యాలి.
1: సో వీ షుడ్ డూ భజన్స్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక వాల్మీకి కూడాను ఈ విధమైనటువంటి రామచరిత్ర చరిత్రను అనేక విధములుగా రచించి రాముల యొక్క జీవిత కాలంలోనే రామచరితను రచించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్స్ ఓన్లీ వాల్మీకి హూ హాస్ కంపోజ్డ్ రామాయణ, ది హిస్టరీ ఆఫ్ రామ డ్యూరింగ్ ది లైఫ్ టైం.
0: తన కుమారుడైనటువంటి లవకుశుల చేతనే రామ సభలో పలుకుడను పాడించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్ వాస్ వాల్మీకి హూ మేడ్ లవర్ అండ్ కుచా సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ.
0: కనుకనే నిరంతరం కూడాను దయారహితుడై క్రూరుడై కఠినుడై హింసిస్తున్నటువంటి యొక్క ఈ వాల్మీకి ఇంత రాళ్లను కూడాను కరిగించేటువంటి యొక్క గానము చేత ఈ దివ్యమైనటువంటి రామచరిత్రను ప్రపంచానికి అందిస్తూ వచ్చాడు.
1: వాల్మీకి హూ వాజ్ అట్ వన్ టైమ్ హ్యాడ్ నో కంపాషన్, సో వికెడ్ అండ్ క్రూయల్, లేటర్ హీ కుడ్ కంపోజ్ రామాయణ.
0: కఠినమైన రాయిని కూడాను కరిగించి పెరిగించి ఒక ఫలమునిచ్చేటువంటి యొక్క మానవత్వాన్ని ప్రసాదించేటువంటిదిగా మారుస్తుంటాది ఈ దివ్యమైన నామము.
1: It's the divine Lord's name that would make the heart stone melt and make.
0: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: a good example.
0: చాలా మంది సైన్స్ బాయ్స్ ఇంతా ఉంటారు.
1: There are many boys of science.
0: కఠినమైనటువంటి ఒక గుండు ఉంటుంది.
1: Here is a strong boulder.
0: ఆ గుండు పైన కొన్ని విత్తనాలు పెడితే వెండిపోతాయి, లేక ఏ పక్షులు ఎత్తుకుని పోతాయి.
1: On this hard stone, if you keep few seeds, they get dried.
0: ఆ కఠినమైనటువంటి రాతి పైన ఏ మొక్కలు రావు.
1: No plant would germinate.
0: క్రమక్రమేణ ఎండకు ఎండి వానకు నాని ఆ రాయి కరిగి కరిగి కరిగి కరిగి కరిగి కింద మట్టిగా మారిపోతుంది.
1: ద వెరీ స్టోన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద హీట్ ఆఫ్ ద సన్ అండ్ ఆల్సో బికాస్ ఎక్స్పోజ్ టు ద రెయిన్.
0: ఈ మట్టిలో విత్తనం పెట్టినప్పుడు మట్టిలో విత్తనము మొక్కగా వస్తుంది.
1: దెన్ యు సో ద సీడ్ ఇన్ ది సాయిల్ ఇట్ జర్మినేట్స్
0: ఇన్ ద ప్లాంట్. మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: ద ప్లాంట్ గ్రోస్ ఇన్ ది
0: ట్రీ. ఆ వృక్షంలోనే ఫలములు లభిస్తాయి.
1: అండ్ ద ట్రీ
0: ఆ ఫలమును మానవుడు భుజిస్తాడు.
1: మ్యాన్ ఈట్స్.
0: ఆ ఫలముల యొక్క ప్రసాదమే మానవ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది కన్సిక్వెన్స్ ఆఫ్ ది
0: ఫుడ్. కఠినమైన రాయి కరిగి ప్రవహించేటువంటి మానవునిగా రూపొందింపజేసింది ఏది? ఆ రాయే.
1: It is the very stone that has made man finally at the end.
0: అదే విధంగా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ యొక్క రత్నకారం యొక్క హృదయము మారిపోయింది రత్నాకరుని హృదయం.
1: లైక్వైజ్ ది స్టోన్ హార్టెడ్ వాల్మీకి'స్ హార్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ లేటర్.
0: అది ఒక తపస్సుగా రూపొందింది.
1: దట్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పెనన్స్.
0: అది వాల్మీకమైనటువంటి పుట్టగా రూపొందింది.
1: ఇట్ హస్ షేప్డ్ ఇంటూ వాల్మీకి యాంట్ హిల్.
0: ఆ వాల్మీకమైనటువంటి పుట్ట పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఆ వర్షములో తిరిగి కరిగి కరిగి కరిగి కరిగిపోయేటప్పటికి ఇందులో నుంచి ఆవిర్భవించాడు ఈ యొక్క రత్నకారుడు.
1: As this ant hill was exposed to the continuous rain, it vanished and Ratnakara Valmiki
0: came out of it.
1: As he is born there in ant hill, Valmikam, he is called
0: Valmiki.
1: ఇది రత్నకార అర్లియ.
0: కఠిన హృదయుడు.
1: ఇస్ స్టోన్ హార్టెడ్.
0: కానీ పాము పుట్టకు వాల్మీకం అని పేరు.
1: ఇట్స్ యాంట్ హిల్.
0: ఇది కరిగిపోయింది వర్షానికి కరిగి కరిగి కరిగిపోయింది.
1: ఇట్ ఇస్ డిసపియర్డ్ బికాజ్ ఆఫ్ రెయిన్.
0: ఇతను బయటపడ్డాడు.
1: అండ్ వాల్మీకి కేమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే వాల్మీకం నుంచి వచ్చినటువంటి వాడు కనుక ఇతనికి పేరు వాల్మీకము అని పేరు పెట్టింది.
1: సిన్స్ హి కేమ్ అవుట్ ఆఫ్ దిస్ యాంట్ హిల్ వాల్మీకం ఇస్ కాల్డ్ వాల్మీకి.
0: ఇంతటి గొప్పవాడుగా రావడానికి కావడానికి ఏది కారణం?
1: What is that responsible that made him so great?
0: Maharshali yokka darshana sparshana sambhashanam le deeniki moola karanam.
1: The main cause are these three factors. He could see, he could converse and also talk to the sages.
0: Peddalanu darshinchali.
1: You have to
0: peddalanu gauravinchali.
1: You have to respect elders.
0: Peddala aashirvadamulu pondali.
1: You should receive their blessing.
0: Andarikante goppa peddalu talli dandrule.
1: Of all, mother and father are greatest.
0: Kanukane matru devo bhava pitru devo bhava annaru.
1: So mother is God, father is God.
0: Variki nityamu namaskarinchi vari aashirvadanni pondali.
1: You should do namaskar and receive their blessing.
0: Aa vidhanga undinappudu sakshat daivame neeku sakshatkaristadu.
1: When you are so, God will appear in front of you.
0: Kanukane vidyarthulaku kathinamainatunti yokka bhavamulu kruramainatunti sankalpamulu hrudayamulo cherakunda chusukovali.
1: So students should see that they will not have any wicked and cruel thoughts.
0: Sadbhavamulu satchintanlu sadalochanalu manalo penchukovali.
1: So we have to develop the good and sacred thoughts within.
0: Appude kathinamaina valmiki ratnakarudu goppa muniga marinattuga మన హృదయం అనేటువంటిది కాఠిన్యంగా ఉండినటువంటిది మృదు మధురమైన రీతిగా మారిపోతుంది.
1: జస్ట్ ఎస్ క్రూయల్ రత్నకార కుడ్ బికమ్ వాల్మీకి లేటర్
0: ఆ హృదయమే భగవంతుని యొక్క నివాసంగా రూపొందుతుంది.
1: దట్ బికమ్స్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ అవర్ లార్డ్.
0: ఈ హృదయం అనేటువంటి రత్నపీఠం ఎవరిది?
1: టు హూమ్ డస్ ఇట్ బిలాంగ్ ద హార్ట్?
0: ఎవరిదో కాదు, భగవంతుండే ఆ పీఠము.
1: It is the very seat of God.
0: ఆ భగవంతుని పీఠం పైన మరొకరు కూర్చోవడానికి వీలు కాదు.
1: నో వన్ హ్యాస్ అథారిటీ టు బి సీటెడ్.
0: మీ మనసులో ఎవరినైనా కూర్చోబెట్టుకో.
1: You can make anyone sit in
0: your mind. You can give place to anybody.
1: You can give place to
0: anybody. Only single sofa, not double sofa.
1: Heart is only single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not musical chair either.
0: ఒకరిని ఒక పర్యాయం ఇంకొకరిని ఇంకొక పర్యాయం ఈ విధంగా మార్చుకోకూడదు.
1: You cannot change people in turns.
0: ఒక్క దైవానికి మాత్రమే అక్కడ చోటునివ్వాలి.
1: Only you should give place for God.
0: ఎప్పుడు రిజర్వ్ గా ఉంటుండాలి.
1: And that should be there always.
0: అది ఈనాడు మనం చేసుకోవాల్సినటువంటిది.
1: That's what we are supposed to do today.
0: ఎన్నో మనం జగత్తులో చూస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్నో అనుభవిస్తున్నాము.
1: ఎక్స్పీరియన్స్
0: ఎంతమంది యొక్క అనుభూతిలో మనం కనిపిస్తున్నాయి.
1: వీ సీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
0: మంచి చెడ్డలు అనేటువంటిది మన ప్రవర్తన నుంచినే వస్తున్నాయి, కానీ పరుల నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్, నాట్ ఆఫ్ ఎనీబడీ ఎల్స్.
0: కనుక మొట్టమొదట మన సంకల్పాలను పవిత్రమైన సంకల్పాలుగా రూపొందించుకోవాలి.
1: Therefore we should sanctify our thoughts.
0: మనలో ఏదైనా ఒక సంకల్పం పుట్టిన తక్షణమే వాచి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది మంచిదా చెడ్డదా అని టైం తీసుకో.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ టేక్ సమ్ టైమ్ అండ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్.
0: నీకు ఇది మంచిది కాదు అనుకుంటే తక్షణమే దాన్ని వదిలిపెట్టాలి.
1: వెన్ వన్స్ యూ కమ్ టు నో ఇట్స్ బ్యాడ్, గివ్ ఇట్ అప్ ఇమిడియట్లీ.
0: ఈనాటి మానవులకు అంత ఓపిక కూడా లేదు.
1: బట్ టుడే పీపుల్ డోంట్ హావ్ పేషెన్స్.
0: ఏదైనా సంకల్పం వస్తే తక్షణమే పని చేయడానికి ప్రయత్నిస్తాడు.
1: ద మూమెంట్ థాట్ స్టార్ట్స్ హి రిజార్ట్స్ టు యాక్షన్.
0: రాముల యొక్క అస్త్రం తగిలి రావణుడు కింద కూలాడు.
1: బికాస్ ఆఫ్ ది ఆరో షాట్ బై రామ రావణ
0: కొన్ని నిమిషాల లోపల ఇంకా ప్రాణం వదిలేసిన లోపల అనేక మంది మహర్షులంతా వచ్చారు.
1: రావణ వస్తు డై ఇన్ ఎ మోమెంట్స్ ఆఫ్ టైమ్ యు సరౌండెడ్ బై మెనీ.
0: గొప్ప సైంటిస్ట్,
1: ది గ్రేట్ సైంటిస్ట్,
0: ఈ గొప్ప మహనీయుడు,
1: ఇట్స్ గ్రేట్,
0: గొప్ప తపస్వి,
1: వన్ ఆఫ్ పెనన్స్,
0: అన్ని విధమైనటువంటి సౌర శక్తులు కలిగినటువంటి వాడు.
1: హస్ గాట్ ఆల్ ది పవర్.
0: ఇతని యొక్క దివ్య లక్ష్యం ఏమిటో,
1: వాట్ ఈస్ హిస్ చీఫ్,
0: తెలుసుకోవాలని అందరూ చేరారు.
1: ఆల్ కాంగ్రిగేటెడ్ దేర్.
0: మీరు మీ జీవితంలో సాధించినది ఏమిటి, సంకల్పించినది ఏమిటి అని ప్రశ్నించారు.
1: దే ఆల్ హావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, రావణ వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు డూ, వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు అచీవ్.
0: అప్పుడు రామ బాణము తగిలింది కనుక పాప పరిహారం అయిపోయింది.
1: హి సెడ్, బికాస్ I'm here being shot by arrow one. All my sins are atoned.
0: చేతులు ఎత్తలేక ఎత్తలేక నమస్కారం చేశాడు.
1: With great difficulty he could lift up both hands.
0: ఓ గ్రేట్ సోల్, ఏమి చెప్పుదు?
1: What shall I say?
0: నా సంకల్పములు ఎన్నో ఉన్నాయి.
1: I had many thoughts.
0: కానీ
1: but
0: అవి కాలేకపోయినాయి.
1: I could not fulfill them.
0: మీరు ఒక్కటి మాత్రం మీరు గుర్తించాలి నా యొక్క జీవితంలో.
1: Basing on my life,
0: మంచి
1: no one
0: చేయాలని సంకల్పం మంచి సంకల్పమే వస్తే దీన్ని ఆలస్యమే చేయకూడదు.
1: The moment there's good thought, never delay.
0: తక్షణమే నీ పని లోపల ప్రవేశించాలి.
1: Immediately start acting on that.
0: మంచి పనికి ఏమాత్రము వాయిదాలు వేయకూడదు.
1: To do any good activity, never postpone.
0: మంచి పనులకు ఏమాత్రం కూడా నీవు టైం తీసుకోవద్దు.
1: Never take time to do anything good.
0: సంకల్పము పని రెండు ఒక్కతూరి జరగాలి.
1: The thought and action should happen simultaneously.
0: నీవు దాని జోలికి పోవద్దు. కావలసినంత టైం తీసుకో.
1: If any other thoughts come, they take some time more.
0: నేను అట్టే సంకల్పించుకున్నాను.
1: I thought so.
0: నా లంకకు చుట్టూ ఉండినటువంటి సముద్రం అంతా తీయని నీటిగా మార్చాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to convert all the saline sea water sweet.
0: కానీ తర్వాత తర్వాత తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ వచ్చాను.
1: I was postponing.
0: కట్టగడపటికి ఆ మంచి పని నేను చేయలేకపోతున్నాను.
1: ఐ కుడ్ నాట్ అకంప్లిష్ ది టాస్క్ ఐ వాంటెడ్.
0: నరకములో బాధపడేటువంటి మానవులందరికీ స్వర్గానికి పంపించాలి, వారి సుఖరూపులుగా తయారు చేయాలి అని సంకల్పించుకున్నాను.
1: ఐ థాట్ టు మేక్ ఆల్ దోస్ పీపుల్ దట్ సఫర్ ఇన్ హెల్ గో టు హెవెన్ అండ్ బి హ్యాపీ దేర్.
0: తర్వాత తర్వాత తర్వాత అని వాయిదా వేసుకుంటూ
1: ఐ వాస్ పోస్ట్‌పోనింగ్.
0: ఈ మంచి కార్యాలకు నేను వాయిదా వేశాను, కట్టగడపటికి నేనే మరణిస్తున్నాను.
1: ఐ వాస్ పోస్ట్‌పోనింగ్ ఆల్ గుడ్ యాక్షన్.
0: ఈ మంచి కార్యం నేను చేయలేకపోతున్నాను.
1: Could not do anything good.
0: కనుక మీరైనా కూడాను సత్సంకల్పములు వచ్చిన తక్షణమే క్రియారూపమును ధరింపజేసి తద్వారా మీరు కార్యరూపంలో అనుభవించండి.
1: At least you, when the moment good thought is there,
0: మంచి పనులకు ఏమాత్రం కూడా కాలం వ్యర్థం చేయకండి.
1: For good actions never waste time to do them.
0: చెడ్డ భావాలకు చెడ్డ తలంపులకు అవకాశమే ఇవ్వకండి.
1: Never give chance or scope for any bad thoughts or bad actions.
0: అది ఈనాటి యువకులు చేయవలసినటువంటి ఒక గొప్ప ఘనకార్యం.
1: That is the mighty thing that the modern youth must take.
0: ఈనాటి యువకులంతా కూడాను భావి భారతోద్ధారకులు.
1: You are the future citizens of this country.
0: కనుక మీరు ఈ సద్భావమును అభివృద్ధి పరచుకొని
1: you should develop these good thoughts.
0: సన్మార్గంలో ప్రవేశించి
1: tread along the right path.
0: ఆదర్శవంతమైనటువంటి పౌరుడు అనేటువంటి పేరు తెప్పించుకోవాలి.
1: And you should have a good name that you are an ideal citizen.
0: ఈ ఆదర్శవంతమైన పౌరుడిగా ఉన్నప్పుడు ఇంకెంతైనా మనం ఆదర్శాన్ని మనం అనుభవించవచ్చు. సద్భావమును పోషించుకోవాలి.
1: So we should develop good thoughts.
0: దీనిని వ్యక్తిగత శీలము అన్నారు.
1: This is called individual character.
0: ఈ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉండినప్పుడే మనం ఒక లీడర్ గా తయారు కావచ్చు.
1: And once we have this individual character, we will be leaders.
0: ఈ వ్యక్తిగతమైనటువంటి గుణములను మనం పోషించుకోవాలి.
1: We should develop the individual character.
0: క్రమక్రమేణా కూడా నేషనల్ క్యారెక్టర్ కింద మనం ప్రయత్నం చేయొచ్చు.
1: ఇట్ లీడ్స్ టు నేషనల్ క్యారెక్టర్.
0: కనుకొని ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి శీలము, దేశ సంబంధమైనటువంటి సామాజిక శీలము.
1: సో వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
0: కనుక జాతీయమైనటువంటి ఒక తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should also develop the spirit of patriotism.
0: యువకులకు జాతీయ భావమే పోయింది.
1: There is no spirit of nationality whatsoever.
0: Nationality అంటే ఏమిటో అనేటువంటిది వాళ్ళకి అర్థం కాకుండా
1: పోయింది. They don't know what nationality is.
0: నేను, నా వారు, నా కుటుంబమే, అంతవరకే వీరు ప్రయాణం చేస్తున్నారు.
1: They just travel to the extent of I and my family
0: alone. కాదు, మన దేశము.
1: Our country.
0: ఇది నాదు మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువ నేరిని బ్రతికిన పీనుంగకండు వసుదను కలడా.
1: Is there anyone who would not declare with all the pride and the gow that this is my motherland, this is my mother tongue?
0: నీ ఒక బ్రతికిన పీనుగ్గా తయారవుతావు.
1: If you don't have that feeling, you're just dead corn.
0: కనుకనే దేశాభిమానాన్ని పెంచుకోవాలి.
1: So develop the sense of patriotism.
0: దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ప్రధానము.
1: Just as you have attachment to the body, you should have attachment to this country.
0: దేశం అనేటువంటిది దేహం యొక్క ప్రతిబింబమే.
1: And this country is nothing but the reflection of your
0: body. దేశము బింబ ప్రతిబింబాలే.
1: దేహ ద బాడీ, దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు తమ పవిత్రమైనటువంటి శీలము చేతను, గుణముల అభివృద్ధి చేతను, సంకల్పములు చక్కగా మార్చుకోవాలి.
1: Therefore all students with their individual character,
0: చెడ్డ సంకల్పములకు అసలే అవకాశమే ఇవ్వకూడదు.
1: Never give scope for any bad thought whatsoever.
0: కొంచెం చోటిస్తే అది పెంచుకుంటుంది.
1: If you give little scope, it will grow on.
0: కనుక ఏమాత్రం కూడా చెడ్డ సంకల్పాలకు మనము ప్రవేశపెట్టకూడదు.
1: Never entertain any bad thoughts.
0: అవి వచ్చినా మనం దాన్ని వెనుకకు తట్టాలి.
1: If they come, brush them aside.
0: ఎట్లా?
1: How?
0: మన హృదయ కవాటాన్ని మూసివేయాలి.
1: క్లోజ్ ది డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: మనం ఒక ఇల్లు కట్టాము,
1: యువర్ కన్స్ట్రక్ట్
0: ఆ ఇంటికి కిటికీలు పెట్టాము, ద్వారాలు పెట్టాము.
1: ఇట్ ఇస్ విండోస్ అండ్ డోర్స్.
0: కానీ ద్వారం ఎందుకోసం పెట్టాము?
1: వాట్ ఫార్ ఇస్ ద డోర్?
0: మనం బయట పోవటం రావటం కోసం ఉపయోగించుకోవడానికి పెట్టాము.
1: ఫర్ అస్ టు గో అండ్ కమ్ బ్యాక్.
0: మన బంధువులు మిత్రులు లోపల రావడానికి పోవడానికి పెట్టుకున్నాం.
1: డోర్స్ ఆర్ దేర్ ఫర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ టు కమ్ అండ్ గో.
0: కదండి, బజార్లో పోయేటువంటి పందులు కుక్కలు గాడిదలు అంతా వదలటామా?
1: బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వి హావ్ డోర్స్ వి వుడ్ నాట్ పర్మిట్ ఆల్ ది స్ట్రీట్ డాగ్స్ అండ్ ద పిగ్స్ అరౌండ్. డాంకీస్ అరౌండ్.
0: కనుకనే మనము ద్వారములుంటున్నాయి, మనకు 10 ద్వారములుంటున్నాయి.
1: We have 10 doors.
0: ఈ ద్వారము లోపలంతా కూడా నువ్వు బయటపోయేటువంటివన్నీ, ఈ చెత్తవన్నీ మనం చేర్చుకోకూడదు.
1: We should not permit all the rotten things outside.
0: ఈ చెడ్డదానికి అంతా కూడా బయట తళ్ళాలి.
1: We should drive them out.
0: కనుకనే మనము అన్ని విధములైనటువంటి యొక్క సాహసంతో మనము దీన్ని మనము గుణాన్ని సాధించాలి.
1: With all the courage, we should achieve this goal.
0: కనుక దుర్గుణములు దూరంగా నుంచినే మనం దాన్ని దూరం చేయాలి.
1: Keep all the bad
0: qualities. లోపల ప్రవేశించేంత వరకు కూడా మనం కాచుకోకూడదు.
1: Don't wait until they go into you.
0: కనుకనే గొప్ప రత్నకారుడు వాల్మీకిగా మారిపోయాడు.
1: రత్నకార ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్రేట్ నోబుల్ సోల్.
0: ఇటువంటి దుర్మార్గుడే ఇంత సాత్వికుడిగా మారిపోయినప్పుడు మానవులై పుట్టి
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్
0: విద్యావంతులైపోయి,
1: బీయింగ్ ఎడ్యుకేటెడ్
0: విజ్ఞానవంతులైపోయి,
1: వన్ ఆఫ్ విజ్డమ్
0: సుగుణములంతా ఉంటుండి కూడాను
1: బీయింగ్
0: వర్చ్యువస్, ఈ మానవులు మాధవత్వాన్ని పొందలేకపోతున్నారంటే ఎంత అవమానం చెప్పండి.
1: సచ్ ఎ మ్యాన్ ఇఫ్ యు కుడ్ నాట్ బికమ్ డివైన్, విజ్ఞాన
0: సుజ్ఞాన ప్రజ్ఞానముతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వాన్ని రూపొందాలి.
1: దాట్ విచ్ ఇస్ స్పిరిచువల్ which is present in the mankind should help him to attain the divinity.
0: Kanuka aa divyamainatundi bhavam cheta
1: with the divine thoughts
0: manavatvanni manam chakkaga teechidukoni
1: human life has to be molded properly.
0: Divinanga roopondali
1: and should transform into the divine.
0: Roopondali etta manam roopondutamu?
1: How?
0: Shivuniki munduga nandi untuntai.
1: In front of Shiva there is bull nandi.
0: Nandi ante em? Pasuvu.
1: Nandi is animal.
0: Aithe ఈ పశువు ఎక్కడ చూస్తుండది? ఎవరిని చూస్తుండది? భగవంతుని చూస్తుండాలి.
1: ఇట్ లుక్స్ ఎట్ గాడ్.
0: ప్రకృతిని చూడటం లేదు,
1: నాట్ నేచర్.
0: కనుకనే తన దృష్టి అంతా కూడా భగవంతుని పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చింది.
1: ఆల్ ఇట్స్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కనుకనే నందిని కూడా మనం పూజిస్తూ ఉన్నాము.
1: దేర్ఫోర్ వి వర్షిప్ నంది.
0: ఈ పూజ అర్హత ఎత్తగలిగింది దానికి.
1: హౌ డస్ ఇట్ డిజర్వ్?
0: తన దృష్టిని దైవం పైనే మరల్చింది.
1: బికాజ్ ఆల్ ఇట్స్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కనుకనే పశువు అయినప్పటికీ అది పూజ అర్హతగా కలిగింది.
1: దౌ బీయింగ్ అన్ అనిమల్ ఇట్ receives worship.
0: కనుక మన దృష్టి మంచి దృష్టిగా కావాలి.
1: సో వీ షుడ్ హావ్ వెరీ గుడ్ లుక్స్.
0: పవిత్రమైన దృష్టిగా కావాలి.
1: షుడ్ హావ్ సేక్రెడ్ లుక్స్.
0: అది ఏ సుదర్శనము?
1: దట్ ఇస్ సుదర్శన గుడ్ నిమల్.
0: అయితే ఈ పశువు ఎక్కడ చూస్తుండాలి?
1: వేర్ డస్ ఇట్ లుక్?
0: ఎవరిని చూస్తుండాలి?
1: హూ డస్ ఇట్ లుక్?
0: భగవంతుని చూస్తుండాలి.
1: ఇట్ లుక్స్ ఎట్ గాడ్.
0: ప్రకృతిని చూడటం లేదు.

0: పవిత్రమైన దృష్టిగా కావాలి.
1: సీక్రెట్ లుక్స్
0: అది ఏ సుదర్శనము.
1: దట్ ఈస్ సుదర్శన గుడ్ లుక్
0: మంచి దృష్టి.
1: ఇట్స్ అ గుడ్ విజన్.
0: కనుక అలాంటి దృష్టిని కావడానికి దైవంను చింతిస్తూ దైవంను చూస్తూ దైవం ఆరాధిస్తూ దైవం యొక్క భావం చేతనే మానుష్య భావం మార్చుకుని దైవ భావంలో మనం చేరాలి.
1: Therefore, in order to have that sanctified, sacred vision, we should think of God, chant His name, and concentrate our attention on Him.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 31st డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 13th సెప్టెంబర్. In this discourse, Bhagawan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagawan Uvacha.
1: Karmanyeva adhikaras maphaleshu kadacha Arjuna te niku కర్మణ్యేవ అధికారః. నీకు కర్మ యందే అధికారం అస్తి కలదు.
2: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు ఫలమునందు అధికారం మే మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ aspire for the fruits thereof.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. ఫలమునందు అధికారం ఉన్నది. ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: Here it is not said that there is no fruits of action. Fruits of action are there, but do not aspire for it. This is the injunction.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: Here it is not said nafaleshu ma phaleshu, it is said
1: anaga phalamu ledu ani cheppaledu, phalam valadu annadu.
2: It is not said that there is no fruits, but do not aspire for it.
1: Manam aacharinchetunte samasta karmala yendu phalamunu lakshyamunu dunchukonaka karmanu aacharinchatame mana kartavyamani gurtinchali.
2: The sum and substance of it is that we have to recognize whatever action we do, we'll have to do it without keeping in view the fruits of action.
1: Prati karmaku phalitam unnadi.
2: For every action there is a fruit.
1: Prati phalitamunaku maroka karma unnadi.
2: For every fruit there will be another subsequent action.
1: Idi kevalamu vittanamu mokka vittanamu mokka vittanamu mokka ee paristhitilo roopondutu untuntadi. కర్మ కర్మ ఫలం.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ, ట్రీ అండ్ సీడ్, సీడ్ అండ్
1: విత్తనము లేక మొక్క రాదు.
2: వితౌట్ సీడ్ యు వుడ్ నాట్ గెట్ ఎ ప్లాంట్.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: వితౌట్ ప్లాంట్ బికమింగ్ ఎ ట్రీ యు వుడ్ నాట్ గెట్ సీడ్.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: దిస్ ఈస్ ఎ నేచురల్ స్టేట్.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం అందించుకోవాలి?
2: That being so, why should you care for the fruits of action?
1: Karmanu acharinchadame nee pradhanamaina kartavyam.
2: Your primary responsibility and duty is to perform action.
1: Ee yuddhamunandu naa varu em avtaru, naa paristhiti egati padutundo aneetundi ee phalitamunu nee lakshyam nandunchukovaddu.
2: In this battle you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హ్యావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడా తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్ర శస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
2: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
1: లౌకికమైనా జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము.
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
2: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
2: ఇన్ ది బ్యాటిల్ అండ్ ద వార్ రిలేటింగ్ టు ద వరల్డ్ దెర్ విల్ బి ఎ ఫ్యూ షెడ్యూల్డ్ అవర్స్.
1: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: దిస్ వార్ ఆర్ బ్యాటిల్ మే లాస్ట్ ఓన్లీ ఫార్ ఎ ఫ్యూ డేస్, ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ కమ్ టు ఎన్ ఎండ్.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: బట్ ద ఫైట్ అండ్ ద బ్యాటిల్ దట్ హస్ బీన్ ఫాట్ బై మ్యాన్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: మంచి చెడ్డలతో
2: ఫైట్ ఈస్ విత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: పాప పుణ్యములతో
2: విత్ సిన్ అండ్ వర్చ్యూ.
1: రాగద్వేషములతో
2: విత్ అటాచ్మెంట్ అండ్
1: అసూయాది భావములతో
2: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్
1: మమత్వము అహంకారములతో
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఎన్ ఎండ్లెస్ వార్ విత్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
1: ఇవి మహాభయంకరమైనటువంటివి.
2: దీస్ ఆర్ రియలీ డ్రెడ్ఫుల్.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: దీస్ టూ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
2: బట్ ది మ్యాన్ హూ ఈస్ ఫైటింగ్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్, హీస్ వీక్.
1: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము లేక మరే విధమైనటువంటి వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
2: వెన్ ఎ వీక్ పర్సన్ లైక్ మ్యాన్ ఈజ్ ఫైటింగ్ అగైన్స్ట్ సచ్ పవర్ఫుల్ ఎనిమీస్ అండ్ క్వాలిటీస్ వన్ హ్యాస్ టు వేర్ ఎ షీల్డ్ అండ్ ఆర్మర్ ఆఫ్ విజ్డమ్, స్పిరిచువాలిటీ ఆర్ సమ్ సచ్ వెరీ పవర్ఫుల్ వన్.
1: గొడుగును చేతిని ఎందుకు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: ఫర్ వన్ హూ హ్యాస్ ఎన్ అంబ్రెలా ఇన్ హిస్ హ్యాండ్ హీ మే నాట్ బి ట్రబుల్డ్ బై హాట్ సన్.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ బాధ ఉండదు.
2: ఫర్ ఎ పర్సన్ హూ వేర్స్ శాండిల్స్ ఆఫ్ ఫుట్ వేర్ దేర్ మే నాట్ బి ఎనీ ట్రబుల్ ఆఫ్ ది థార్న్.
1: కవచమును ధరించినటువంటి వారికి ఎదురు వారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడా బాధించవు.
2: ఫర్ వన్ హూ వేర్స్ ఎ షీల్డ్ అగెన్స్ట్ ది వెపన్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు బాదర్ హిమ్.
1: కనుకనే అర్జున నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
2: Therefore Arjuna, you must wear some type of shield or the other.
1: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరము.
2: Under these circumstances it is better you wear the armor of wisdom.
1: అనుకునే సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొట్ట అతనికి అందించాడు.
2: Therefore in the Sankhya Yoga he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: నీ అభిమాన అహంకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
2: Your attachment and possessive instinct are not you have not acquired them yesterday or the day before.
1: Enni enni janmalu nindiyo ninnu ventaadutunnadi.
2: They have been coming with you for a number of births.
1: Veeni yokka baadha eppatiki nivaran avutundani kudanu neevu gurtinchalevu.
2: యూ కెనాట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది పెయిన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
1: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
2: దేర్ ఫోర్ యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ గెటింగ్ రిడ్ ఆఫ్.
1: వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
2: యూ హావ్ టు ఫైండ్ అవుట్ ఎ మీన్స్ ఆఫ్ ఓవర్కమింగ్ ది పెయిన్ విచ్ ఇస్
1: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ టు సర్చ్ ఫర్ ఎ డాక్టర్ వెన్ యు ఆర్ ఫేస్డ్ విత్ ఎ డిసీజ్.
1: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
2: ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ టు సీ దట్ యు డు నాట్ గెట్ ద డిసీజ్ అట్ ఆల్. ప్రివెన్షన్ ఈస్ బెటర్.
1: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
2: ఇన్ ద బ్యాటిల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫైట్ నౌ యు హావ్ ఆల్రెడీ వోర్న్ ఎ వరల్డ్లీ ఆర్మర్.
1: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
2: యూ మే బి ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ ఫ్రమ్ ది ఎనిమీస్.
1: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరల్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
2: బట్ హౌ డు యు ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీస్ హు ఆర్ ఇన్సైడ్ యువర్ ఓన్ సెల్ఫ్?
1: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
2: టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్ యు హావ్ టు వేర్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
2: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
2: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
2: ఫర్ వన్ హూ హాస్ yielded to the inner enemies, how can he conquer the external enemies?
1: కనుక మొట్టమొదట లోని శత్రువులు నీవు జయించు.
2: యూ షుడ్ కాంకర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ది ఇన్నర్ ఎనిమీస్.
1: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారము.
2: రైట్ ఫ్రమ్ డేస్ లాంగ్ బ్యాక్ దీస్
1: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను రాగద్వేషములు తప్పినవి కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
1: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు కర్మనే కారణం.
2: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
2: యూ పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
2: యు ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
1: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
2: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
1: కర్మమునని వృద్ధి పొంది కర్మమున చను.
2: హి డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హి డైస్ ఇన్ యాక్షన్.
1: కర్మమి నరునకు దైవము.
2: Action is God for man.
1: Karma mi sukadukkamulaku kaaranamelalo unnadu.
2: It is action which is responsible for good or bad, happiness or joy.
1: Nee sukamunaku dukkamunaku.
2: For your joy or sorrow.
1: Nee paapamunaku punyamunaku.
2: For your sin or for virtue.
1: Nee aanandamunaku leka aahladamunaku.
2: For your joy and delight.
1: Nee laabha nashtamulaku kudanu karmane kaaranam.
2: For the profit or the loss.
1: Asalu nee janmamunake karma kaaranam unnaru.
2: For your very birth, action is responsible.
1: Kanuka కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
1: నీ జీవితం అంతా కూడాను కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
2: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
2: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
2: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
1: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
2: It may start as a small sapling but may grow into a very big tree.
1: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
2: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
2: When it becomes a big tree, it will be able to offer you fruits.
1: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షం లోపల నాన ఫలములను నీవు అందుకోగలవు.
2: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
2: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
1: దేని చూసి నీవు అహంకార పడుతున్నావు?
2: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
1: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
2: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారించాలి.
2: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
1: బస్సు గంటకు ఈ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
2: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
1: ఏరోప్లేన్ ఒక 300, 400 లేక 500 ప్రయాణం చేస్తుంది.
2: ఎన్ ఏరోప్లేన్ మే ఫ్లై అట్ ద స్పీడ్ ఆఫ్ 300, 400, 500 miles an hour.
1: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
1: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూప్. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
2: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
1: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
2: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
1: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
2: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
1: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
2: ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్
1: గంటకు
2: ద లైట్ ట్రావెల్స్
1: 67 కోట్ల మైళ్ళు ప్రయాణం చేస్తుంటుండాలి.
2: అట్ ద రేట్ ఆఫ్ 67 crore miles an hour.
1: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని. ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుండాలి.
2: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 lakh crores of miles.
1: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
2: The sun whom we can see, we consider him to be very near us.
1: Inchuminchu mana bhoomiki suryuniki 9 kotla chillara mile dooram untundali.
2: Approximately the distance between the earth and the sun is about 9 crore miles.
1: Ee suryude manaku ento prakashanganu suryuni yokka tejasu ento mirimitlu kolputu untundali.
2: The splendor and the light of sun is so much for
1: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
2: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ స్టార్స్.
1: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
2: ది డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 light years.
1: అనగా 23-24 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
2: ది డిస్టెన్స్ ఈస్ something like 23 or 24 lakh crore miles.
1: Manaku kanipinchedi oka chukka oka chukka prakka pakkana undinattiga manaku kanipistundali.
2: The stars look as though they are close to each other.
1: Kani okkokka nakshatramunaku okkokka nakshatramunaku kotla mailu dooram untundali.
2: But the distance between any two stars is something comparable to crores of miles.
1: Manam ee bhoomi nunchi chuchetappatiki edo palara bosinattiga kanipistunnayi.
2: It looks as though that milk is spread on the sky.
1: Manaku kanipinchetundi nakshatramule konni kotlaku kotlaku kotlakka kanipistunnayi.
2: The stars that we see are something numbering crores.
1: Inka manaku kanipinchinatundi ennu untunnayi.
2: There are many more things which we have not been able to see.
1: Ilanti kotlaku mailu dooramu kotla vistheernamu kotla velimintundi oka nakshatramulu kaliginatundi ee okka జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రంది.
2: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఏ యూనివర్స్ వేర్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్
1: సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది.
2: వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్.
1: ఈ భూగోళము లోపల భారతదేశం ఎంత చిన్నది.
2: ఇన్ దిస్ అర్త్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఇండియా.
1: ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది.
2: What is the size of Andhra Pradesh in
1: ee Andhra Rashtramlo Anantapuram jilla entadi.
2: How big is Anantapur district in Andhra Pradesh?
1: Ee Anantapuram jilla lopala mana gramam enta chinnadi.
2: How small is our village in Anantapur?
1: Mana gramamlo neevu entati vaadu.
2: And how small you are?
1: Evarin chuchi neevu garvapadutunnavu.
2: Whom are you seeing and why are you proud?
1: Neeku ahankaram vastuntundali.
2: Why are you getting this egoistic feeling?
1: Ee vishalamaina jagattunu chuste నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
2: ఇఫ్ ఓన్లీ యూ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ది వాస్ట్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ యూ గెట్ ఈగోయిస్ట్.
1: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కానీ భూమండలం యొక్క విషయాన్ని కానీ తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానంకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ హాస్ నాట్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ వన్ వుడ్ బి చార్జ్డ్ విత్ ఈగో.
1: ఓన్లీ ఈ దేహం ఏమైనా చూసి నీవు అహంకార పడుతున్నావా?
2: All right, are you proud of your own body?
1: Dehamu pancha bhautikamu.
2: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
2: వన్ డే ఆర్ ది అదర్ ఇట్ హాస్ టు పెరిష్.
1: దేహి నిరామయుండు.
2: ది ఇన్డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
1: గణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
2: ఇఫ్ ఓన్లీ యూ లుక్ ఇన్ టు ది ఇన్డ్వెలర్ డస్ నాట్ హ్యావ్ బర్త్ డెత్ ఆర్
1: చివాడ మరినపు కొంప.
2: ఓ మ్యాడ్ పర్సన్ దిస్ పర్టికులర్ బాడీ.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
2: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
2: ఇట్ అండర్ గోస్ మెనీ చేంజెస్.
1: భవసాగర మీదకి లేని కంప.
2: ఇట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ట్రావెల్ ది ఓషన్ ఆఫ్ సంసార.
1: ఈ మే నుచ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
2: ఓ మైండ్ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
1: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీనిని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ యు ఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఓన్లీ ఇనర్ట్.
1: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
2: హౌ డస్ దిస్ బాడీ మేనిఫెస్ట్?
1: ఏడు బకెట్ నీళ్లు.
2: దిస్ కన్సిస్ట్ ఆఫ్ సెవెన్ బకెట్
1: నీళ్లు. చున్నపు నీళ్లు.
2: దిస్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ ఆఫ్ చున్నం.
1: రెండించెల ప్రమాణంతో కలిగినటువంటి నాలుగు మూలికలు. నీల్స్.
2: ఫోర్ నీల్స్ విత్ సైజ్ ఆఫ్ అవర్ 2 inches.
1: 1100 మ్యాచి స్టిక్స్ లో ఉండేటువంటి యొక్క ఆ ముందు ఉండేటువంటి మందు.
2: ది వాల్యూమ్ ఆఫ్ 11,000 మ్యాచ్ స్టిక్స్. ది ఫాస్ఫరస్, ది టోటల్ ఫాస్ఫరస్ కంటైన్ ఇన్ 11,000
1: పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది చీసం.
2: ది లెడ్ విచ్ కన్సిస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 pencils.
1: 2 lux సోపులు.
2: 2 lux సోప్స్.
1: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
2: వెన్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ 1 body.
1: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది. చున్నపు నీళ్లు.
2: ఇట్ ఈస్ ది చున్నప్ వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
1: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
1: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యం ఎట్టవుతుంది.
2: ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దిస్ ఇనర్.
1: కనుకనే ఇది దేహము అన్నారు.
2: That is why this has been described as a body which will be destroyed.
1: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
2: This body is able to move about because there is indweller inside.
1: అదొక వాల్ క్లాక్.
2: There is a wall clock there.
1: అక్కడ 3 pins ఉంటున్నాయి.
2: There are 3 hands there.
1: ఒకటి సెకండ్ది.
2: One stands for the seconds.
1: రెండోది మినిట్స్ది.
2: The second one is minutes hand.
1: మూడవది గంటలది.
2: The third one is hours hand.
1: కీ ఇచ్చేస్తే 3 తిరుగుతూనే ఉంటున్నాయి.
2: When you wind the watch, all these 3 hands will be moving.
1: ఎంతవరకు ఇవి తిరుగుతాయి?
2: For how long they keep moving?
1: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
2: As long as the power of winding is there, they will be moving.
1: కీ నిలిచిపోతానే దాన్ని ఇది దీన్ని కలుసుకోదు. ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
2: The moment the total power is exhausted, they stand still wherever they are.
1: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
2: అవర్ హార్ట్ మే బి కంపేర్ టు ఎ వాల్.
1: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలిచ్చారు.
2: టు దిస్ వి హావ్ హంగ్ ది బాడీ యాజ్ ఎ వాల్ క్లాక్.
1: అక్కడ శ్వాసమే కీ.
2: ది బ్రెత్ ఈజ్ మే బి కంపేర్.
1: మన కర్మలే సెకండ్లు.
2: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్ టు సెకండ్స్.
1: మన భావములే మినిట్స్.
2: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్ టు మినిట్స్ హ్యాండ్.
1: మన ఆనందమే ఇందులో అవర్స్.
2: అవర్ జాయ్ మే బి కంపేర్ టు ది అవర్స్ హ్యాండ్.
1: అయితే కర్మలు ఎందుకు చోసం చేయాలి అని?
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్?
1: సెకండ్స్ ముళ్ళు 60 క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
2: ది సెకండ్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60
1: ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
2: వెన్ ది సెకండ్స్ హ్యాండ్ మూవ్ 1 round ఫుల్ ఇట్ మూవ్స్ ఓన్లీ 1 house 1/60.
1: మినిట్స్ ముళ్ళు 60 చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
2: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై 1 house.
1: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
2: బట్ వీ సీ ది మూవ్మెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
1: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్. ది
1: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
2: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
1: అయితే ఈ 3 కూడాను గంటకు ఒక తూరి 3 కలుస్తున్నాయి.
2: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ 3 hands మీట్.
1: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జీవేశ్వర ప్రకృతి.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
2: ది ప్రకృతి ఆర్ నేచర్
1: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
2: ప్ర ప్రకృతి
1: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ
2: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
1: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతామంట.
2: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమినేటింగ్.
1: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
2: ఇఫ్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ ఫీలింగ్ వీ హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
1: మనం 60 మంచి భావమును మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
2: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్.
1: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
2: Therefore, Arjuna was just asked to perform good action.
1: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఇదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
2: When you do innumerable good actions, you are likely to get one or two good feelings.
1: అనేక సద్భావములను నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
2: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
1: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
1: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
2: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
1: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్.
1: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
2: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హెస్ బీన్ గివన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: కర్మకాండ అనగా కేవలము దానము యజ్ఞము ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
2: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
1: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
2: అమంగ్ ద యాక్షన్ దర్ ఇస్ అన్ యాక్షన్ విచ్ డస్ నాట్
1: లేదు నిష్కామ కర్మ లేక ఏది కర్మయోగము.
2: వాట్ ఈస్ కర్మయోగ ఆర్ నిష్కామ కర్మ?
1: అహంకారం లేకుండా ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడా కర్మయోగములే.
2: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిజైర్ అండ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ మే బి కంపేర్డ్ టు కర్మయోగం.
1: ఆసక్తితో చూడినటువంటి అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
2: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్
1: కర్మయోగం కూడా కాదు.
2: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
1: ఇది యజ్ఞం కూడా కాదు.
2: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
1: కనుక అహంకారమును దూరం చేసి
2: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
1: ఆసక్తిని అణగదొక్కి
2: సప్రెస్ యువర్ ఓన్
1: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
2: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
1: కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
2: పెనన్స్ సాక్రిఫైస్ ఆర్ యోగ ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
1: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్.
1: ఆ యజ్ఞ భావం హృదయమునందుంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
2: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్
1: అహంకారంతో కూడినటువంటి పనులు అన్నీ కూడా కేవలం ఆడంబరమైనటువంటివి. ఇది అత్యల్పమైనటువంటివి.
2: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
1: కనుకనే కర్మను ఆచరించు.
2: Therefore, perform action.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
2: Inhaling and exhaling is also an action.
1: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైన ఉండడానికి వీలు కాదు.
2: Without performing action, man cannot live even for a moment in the world.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
2: As the actions are, so the results would be.
1: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
2: Actions will depend upon the feelings also.
1: తలంపులు ఎట్టివో భావములు అట్టివిగా ఉంటాయి.
2: As thoughts are, so the feelings would be.
1: ఆహారం ఎట్టివో తలంపులు అట్టివిగా ఉంటాయి.
2: As food is, so the thoughts would be.
1: కనుకనే ఇందుకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం అన్నారు.
2: Therefore it is said in this context there is need for సాత్విక ఆహారం.
1: ఒక చిన్న ఉదాహరణ.
2: One small example.
1: మనం ఒక మంట వేసుకుంటాం.
2: We are just having a small fire.
1: మంట ఎట్టిదో పొగ అట్టిది.
2: The smoke depends upon the type of fire that is.
1: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
2: The cloud depends upon the smoke.
1: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
2: Rain depends upon the cloud.
1: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
2: The crop depends upon the rain that.
1: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
2: The food depends upon the crop that.
1: వంట ఎటువంటిదో మన ఒంటి అటువంటిది.
2: Our
1: దేహం అటువంటిది.
2: Our body is in the same way as the food.
1: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
2: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
1: కనుక మొట్టమొదటి కర్మలు సరైనటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
1: కనుకనే కర్మకాండయందు ఈ కర్మ ఫలమును మాత్రం లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రం లక్ష్యం నందించుకోమని చెప్పని ఆ కర్మాచరణ కూడాను సరైనటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పకూడను.
2: Therefore, Krishna has said that in the context of performing action, without keeping the fruits of action,
1: నీ అధికారం అంతా కర్మ పైన ఉంచు కాని కర్మ ఫలం ఏ మాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దు అన్నాడు.
2: కీప్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్, డు నాట్ కేర్ ఫర్ ద ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
2: వి మే బి అసోసియేటెడ్ విత్ గుడ్ ఆర్ బ్యాడ్, వి మే బి సఫరింగ్ ఫ్రమ్ సారో ఆర్
1: దుఃఖాన్ని మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
1: దుఃఖం దేని వల్ల లభించింది?
2: వై ఆర్ యు గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
1: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
2: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
1: కర్మ వల్లనే పాపం వచ్చింది.
2: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
1: కాబట్టి ఈ దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: How to get rid of sin and sorrow?
1: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
2: Through action alone you'll have to get rid of them.
1: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
2: Why? Action has been given primary importance.
1: కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
1: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా నువ్వు వ్యర్థం అయిపోతుంది.
2: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఏ వేస్ట్.
1: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
2: లైఫ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యాక్షన్ యాజ్ అన్ ఐడియల్.
1: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
2: The real meaning of action does not mean the
1: దేహమునకే కర్మ అని ఒక పేరు.
2: One name of body itself is karma.
1: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికే కర్మ స్వరూపం.
2: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
1: కనుక కర్మ దేహం ఇది.
2: This body is the consequence of action.
1: ఇది కర్మల ద్వారానే,
2: through action alone,
1: కాలమును
2: time
1: సార్థకం చేసుకోవాలి.
2: టైమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్.
1: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
2: బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్, కాజేషన్ అండ్ సర్కమ్స్టెన్స్.
1: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
2: బట్ దిస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
1: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
2: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ మైండ్.
1: సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
2: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
1: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
2: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
1: అదే కారణ స్వరూపం అన్నారు.
2: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
1: ఈ కారణమునకు అతీతమైనటువంటిది మహాకారణం అని.
2: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
1: ఈ మహాకారణ తత్వమే దైవత్వము.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈస్ డివినిటీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జాగ్రత్త అవస్థ యందు,
2: ఇన్ ది వేకింగ్ స్టేట్,
1: 4:15 నిమిషములకు,
2: బై 4:15
1: నీ దేహము,
2: యువర్ బాడీ,
1: హాస్టల్ నుంచి
2: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్,
1: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
2: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
1: 4:15 నిమిషములకు నీవు బయలుదేరావు.
2: By 4:15 you have started.
1: 4:30 నిమిషములకు ప్రశాంతనిలయం చేరినావు.
2: You have reached ప్రశాంతనిలయం by 4:30.
1: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
2: It has taken 15 minutes.
1: కాయము నడిచింది.
2: The body has moved.
1: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
2: The object is to listen to the discourse.
1: కాలము, కర్మ, కర్తవ్యము.
2: The time, the action and the duty.
1: కారణం,
2: reason,
1: జన్మ సార్థకం చేసుకోవాలి.
2: For sanctifying one's own birth.
1: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
2: By listening to this Bhagavad-gita, I'll be sanctifying my life. జాగ్రత్తలో
1: కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
2: ఇది వేకింగ్ స్టేట్, ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
1: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది, భగవద్గీత వినాలి.
2: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
1: దీని యొక్క ఫలితము,
2: the fruits thereof is
1: కారణం జన్మ సార్థకం.
2: To sanctify one's own life.
1: అందుకే ఇక్కడ కాల కర్మ కారణ కర్తవ్యాలు నాలుగు ఉంటున్నాయి మనకు.
2: In this particular context we can just see కాల కారణ కర్తవ్య కర్మ.
1: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
2: After this discourse is over you'll be going back to the hostel.
1: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
2: You had your dinner and you have relaxed on the bed.
1: నిద్ర వచ్చింది.
2: You have slept off.
1: నీకు ఒక కళ వచ్చింది.
2: యూ హ్యాడ్ ఎ డ్రీమ్.
1: ఎక్కడ ఉన్నావు?
2: వేర్ వర్ యూ ఇన్ ద డ్రీమ్?
1: ఆ కళ లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
2: ఇన్ ద డ్రీమ్ యూ ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
1: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
2: వెన్ డిడ్ యూ లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
1: కాలం లేదు.
2: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
1: కార్లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా, ఏదీ లేదు.
2: హ్యావ్ యూ ట్రావెల్డ్ బై కార్, బై బస్ ఆర్ బై ప్లేన్?
1: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
2: వై డిడ్ యూ గో టు మెడ్రాస్? దేర్ ఇస్ నో.
1: అక్కడ అనిపించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
2: వాట్ ఈస్ ఇట్ దట్ యూ హావ్ ఎంజాయ్డ్ దేర్? దేర్ ఇస్ నో డ్యూటీ దేర్.
1: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
2: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ది టైమ్, ద కాజ్, ద ఎంజాయ్మెంట్ అండ్ ద ప్లెజర్, నథింగ్ ఈస్ దేర్.
1: మరి తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు?
2: Immediately someone woke you up there.
1: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నము.
2: By the time you got up from the dream,
1: ఈ 5 నిమిషం లోపల నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
2: Within the course of the 5 minutes of your dream, how did you?
1: ఇది కేవలము మానసిక సంచారమే.
2: How did you go to Madras and enjoy? It was only a mental experience.
1: కాయం చేత, ఇంద్రియముల చేత నీవేమాత్రం కూడా ఆచరించలేదు.
2: You have not performed this action either with the body or with the sense organs.
1: కనుక అది సూక్ష్మ స్వరూపము.
2: That may be described as a subtle form.
1: కారణ కర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
2: The gross body is associated with the time, the action and the circumstances and the
1: కాల కర్మ కారణ కర్తవ్యములు లేకుండా కేవలము మానసిక తత్వం మాత్రమే సూక్ష్మము.
2: Without having all these things, only this subtle mental
1: experience.
2: None of these things exist in the dream state.
1: ఈ మనోకల్పన చేత అనేక స్వరూపాన్ని సృష్టిస్తుండాలి.
2: On account of the tricks of the mind, you have been able to create a new world there.
1: Enta janani mount road lopala enni buildings, enta janalu, enta traffic, idantha srushtinchindi ee manasu.
2: Mind has created so many people in the mount road and so much.
1: Manasuku inta shakti untundadi.
2: Mind has this extraordinary
1: power. Maha balavattaramainatundi manasu.
2: It is a very powerful one.
1: మహా శక్తివంతమైనటువంటి మనస్సు.
2: ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
1: దేనినైనా సృష్టిస్తుంది.
2: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
1: దేనినైనా హతం చేస్తుంది.
2: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
1: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
2: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
1: కనుక ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
2: When you offer such a powerful mind at the lotus feet, everything.
1: మన సమస్త కర్మలకును మూల కారణము మనసే.
2: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
2: When you offer your mind to the Lord, then everything will be offered to him.
1: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
2: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
1: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
2: There are three types of karma: karma, vikarma and akarma.
1: ఈ కర్మాది కర్మ కర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
2: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్ కర్మ, కర్మ అండ్ అకర్మ?
1: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
2: ఇన్ భద్రాచలం రామదాసు యూస్ టు సే,
1: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
2: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యూ కెన్ డూ రామ భజన టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్.
1: సారమైనది చమురు,
2: ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
1: సత్యమైనది ఒత్తి,
2: the wick is truth.
1: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
2: When you join these two together,
1: వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
2: When this light goes disappears, neither the oil comes nor the wick comes.
1: అదే విధంగానే ఇక్కడ సారము అయినది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి, ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
2: For this oil of the essence and for this wick, there should be some holder, isn't it?
1: Adi mana dehame pravida.
2: This body may be compared to that container.
1: Mana desires say ikkada oil.
2: Our desires may be compared to oil.
1: Mana yokka gnaname otti.
2: The wisdom may be compared to the wick.
1: Ee yokka aanandam anetundide deenloni velthuru.
2: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
1: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్రు నారిపోతుంది.
2: ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్, ఇట్ విల్
1: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
2: ఇఫ్ యు వాంట్ లైట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్,
1: ఆయిల్ ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
2: వెన్ ది విక్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆయిల్ వెన్ యు లైట్ ఇట్ విల్ బి ఏబుల్ టు బర్న్.
1: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
2: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
1: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి కనక్రమేణ ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
2: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
1: ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది.
2: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
1: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికీ ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
2: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
1: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
2: But these attributes, do they belong to effulgence or the wick?
1: ఇది కేవలము జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి గాని ప్రకాశానికి ఒకే గుణము.
2: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
1: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
2: For this flame, it will flicker when there is a breeze.
1: నీళ్లు పడితే చిటపటమని శబ్దం ఇస్తుంది.
2: When the water comes there, it gives sound.
1: పొగ వస్తుంది.
2: It gives smoke.
1: వేలు పెడితే కాలుస్తుంది.
2: If you put your finger, it burns.
1: కానీ జ్యోతికి మాత్రము అందరికి వెలుతురు అందించడమే దానికి ఒక్క గుణం.
2: But this effulgence has only one attribute of giving light to all the people.
1: కనుక వెలుతురును మాత్రం అందరికి సమానంగా ఇస్తుంది.
2: The light will be given equally to all the people.
1: అది నీకు ఆత్మజ్యోతి.
2: That may be compared to ఆత్మ.
1: అది అందరి ఎందు కూడాను సమానంగానే ఉంటుండాలి.
2: It is equal in all the people.
1: అయితే ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు పొగలు ఈ విధమైనటువంటి ఆడటం రాడటం చర్చలతో ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
2: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
1: స్టడీగా ఉండేటువంటి స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
2: ఏ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్డ్ టు
1: ఆడేటువంటిది కర్మ. ఆడేటువంటిది
2: వెన్ ఇట్ మూవ్స్ అబౌట్ అండ్ ఫ్లికర్స్ ఇట్ మే బి వికర్మ.
1: ఈ వెలుతురే అకర్మ.
2: The light may be compared to akarma.
1: Anaga deeniki etti idimenti idi ledu.
2: There is no
1: disalamu undadu.
2: There is no fruit thereof.
1: Akarma ante karma na acharinchukunda undatam kaadu.
2: Akarma does not mean not performing
1: karma. Karma acharinchi phalamunu korakunda andanni samattanga andincheetundi oka swabhavame idi nijamainatundi akarma.
2: While performing action, treating all the people alike and not expecting the fruit thereof is akarma.
1: కనుక అకర్మ అనగా కర్మ చేసే కూడాను కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
2: ఏ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ విల్ నాట్
1: బి ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
2: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ అ వరల్డ్లీ సెన్స్.
1: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించడం కానీ విమర్శించడం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
2: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
1: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటారు.
2: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
1: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
2: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
2: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్.
1: ఎందుకనగా తిరిగి అదే వేదమే చెప్పింది, చీనే పుణ్యే మధ్య లోకం విశంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
2: ద సేమ్ వేద హాస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
1: ఆర్ ఇన్స్టు వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
2: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
1: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
2: ఏ పర్టికులర్ ఎమ్మెల్యే హాస్ స్టూడ్ ఫర్
1: అందులో జయించాడు.
2: హీ హాస్ అచీవ్డ్ విక్టరీ ఇన్ దట్.
1: ఒక 5 సంవత్సరం అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
2: He could go to the assembly for 5 years.
1: ఒక్కొక్క సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
2: As time lapses year after year.
1: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇది ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
2: At the end of 5 years he'll have to return home.
1: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చోని తిరిగి మరి క్షీణించిపోతానే మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
2: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
1: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాం.
2: As long as your merits last, you'll be in heaven.
1: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
2: Once that merits get exhausted, you'll be falling down.
1: కనుకనే ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్నే కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
2: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
1: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
2: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come back.
1: రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు?
2: If your life is full of coming and going, when would you be able to reach the goal?
1: చిన్న కథ ఉంటుంది, అది చెప్పి నేను ముగిస్తాను.
2: One story will be told by Swami and then he wants to bring the discourse to a close.
1: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
2: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
1: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
2: In the court, a decree was given that 6 months he must be put in the prison.
1: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
2: 6 months,
1: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
2: 6 months lapsed and the next day he was to go back.
1: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చట్టె బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోమని చెప్పాడు.
2: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
1: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పాడు.
2: You collect all your articles and be ready.
1: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
2: He was neither happy nor unhappy.
1: ఉండండి బాబు, ఇక్కడే ఉండండి అన్నాడు.
2: He said, well, let me spend my time here.
1: నీ శిక్ష అయిపోయింది, ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ పెడతావు అన్నాడు.
2: The thief said, let the articles be here, and then the jailer said, why should you not
1: ఎందుకు తీసుకుపోవటం, తీసుకురావటం? తిరిగి రేపు ఉన్నాడు, మరీ వస్తాను, తిరిగి ఈ జైలుకే వస్తాను కాబట్టి ఇక్కడే ఉండని అన్నాడు.
2: Then the thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
1: అనగా తిరిగి బయటికి పోయినా కూడా దొంగతనం మానను, తిరిగి చేస్తాను, తిరిగి జైలుకి వస్తాను కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
2: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీవ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్
1: అదే విధంగానే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగి పోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రమే ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
2: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
1: kanuka marpu chendinatvanti gnana tattvanni bodhichadu Krishnudu.
2: Therefore Krishna has taught a changeless
1: satya nityamaina gati oka sthanamunu nirupinchadu Krishnudu.
2: Krishna has taught a place which is permanent and which is full of truth.
1: Divyamainatvanti bodhana chesadu Krishnudu.
2: Krishna has given sacred teaching.
0: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: మౌళి గుల్కెడు చంద్రమర్కండగళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడల్లో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ దృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చావన ఛాయల మేనితోడ ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివరాత్రి అనగా ఎవరో ఏమిటో దీని అర్థం ఇంతవరకు ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎవర్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ది డెప్త్ ఆఫ్ శివరాత్రి.
0: పదమునందే ఉన్నది దీని అర్థము.
1: ద మీనింగ్ ఈస్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ ఇట్ సెల్ఫ్.
0: శివ రాత్రి.
1: శివ రాత్రి.
0: శివ అనగా మంగళకరమైన.
1: శివ మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: మంగళకరమైనటువంటి రాత్రి శివరాత్రి అని.
1: శివరాత్రి ఇస్ ద హోలీ నైట్, ఆస్పిషియస్ నైట్.
0: శివుడు అనగా ఎవరని?
1: హూ ఈజ్ శివ?
0: సర్వజీవుల యందు

0: సంచరించేది చైతన్యమే శివుడు.
1: శివ ఈజ్ ది యూనివర్సల్ కాస్మిక్ కాన్షియస్నెస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కేవలం మానవులు మాత్రమే కాకుండా పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను ఈ శివత్వం అనేటువంటిది ప్రజ్వలిస్తూనే ఉంటుంది.
1: శివాస్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు హ్యుమానిటీ అలోన్. యు ఫైండ్ ఇట్ అమంగ్ బర్డ్స్, బీస్ట్ అండ్ యానిమల్స్ టూ.
0: ముఖ్యంగా ప్రతి క్షణం కూడాను శివరాత్రియే.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవ్రీ మూమెంట్ ఈజ్ శివరాత్రి.
0: కేవలం శివరాత్రి నిమిత్తమై ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
1: వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ లాంగ్ ఇయర్ ఫర్ దిస్ శివరాత్రి.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: శివుని చైతన్యము చాలా ప్రజ్వలిస్తూనే ఉంటున్నది సర్వత్రా.
1: శివాస్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఈజ్ ఎఫల్జెంట్ రేడియంట్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ ఉన్నది అని చెప్పగా సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: శివాస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ పర్వేజివ్ ఎవ్రీవేర్.
0: శివుడు అనగా మంగళకరమైనటువంటి ఒక శబ్దము.
1: The term Shiva meant that which is auspicious.
0: ఇది మంగళకరమైనటువంటిది సర్వత్రా వ్యాపించియే ఉన్నది.
1: This auspiciousness is present everywhere.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమ తత్వమునకు మించినటువంటి శివతత్వము మరొకటి లేదు.
1: This aspect of love, the principle of love, is greatest of all. Nothing beyond.
0: ఏ విధముగా తేజినప్పటికీ సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ యూనివర్సలీ.
0: సర్వత పాణిపాదం, తర్వత వచ్చి శిరోముఖం, సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: It is love which is present all over the cosmos, in the human body. It is present in all the heads, in all the limbs of the divinity.
0: Manamu okka tori vicharinchi chuchina mana kanipinchedantha kudanu shiva tattvame.
1: If we investigate and explore, we'll find the divinity of Shiva.
0: శివతత్వం తప్ప మరొకటి ఏమాత్రం కూడా లేదు.
1: ఎక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ దేర్స్ నథింగ్ ఎల్స్.
0: శివుడు అనగా కేవలము జటాజూటము ధరించి కాషాయాంబరదారుడై ఉండటం మాత్రం శివత్వం కాదు.
1: శివ డస్ నాట్ నెసెసరీ మీన్ హ్యావింగ్ మ్యాటెడ్ హెయిర్ అండ్ వన్ విత్ ఆకర్ రోబ్స్ ఓన్లీ. నో,
0: ఎక్కడ చూసినా కూడాను ఏ బాలుని ఎందుకు అని, ఏ వృద్ధుని ఎందుకు అని, ఏ స్త్రీ ఎందుకు అని, ఏ పురుషుని ఎందుకు అని శివత్వమే మనకు తాండవ మాడుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ డివినిటీ ఆఫ్ లార్డ్ శివ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ద టైనీ థాట్స్, ద బాయ్స్ అండ్ ద గర్ల్స్, ద మెన్ అండ్ విమెన్.
0: ఇటువంటి సర్వత్రా ఉండినటువంటి ఒక శివతత్వమును ఏ విధంగా మీరు నిర్ణయించగలరు?
1: హౌ కెన్ యూ ఎస్టిమేట్ ద డివినిటీ ఆఫ్ శివ which is present everywhere?
0: Mauri gulikeda chandra markanda kalata kuda bedadaru gumpeda jadalata kuda,
1: with all the shine, with all the brilliance of the moon, with the matted hair, how can you visualize, how can you estimate?
0: Jadalalo pravahinchu chadayiti jigutoda dambaina pala netramutoda,
1: with a broad forehead, with eyes so beautiful shining, how can you estimate, how can you extol him?
0: కుదరతి ఇచ్చిన దడ్డు కుంకుమ పట్టుతో తాంబూల నాగాధరమ్ముతో,
1: విత్ ద వెర్మిలియన్ ఆన్ ద ఫోర్ హెడ్, విత్ ఆల్ ద రెడ్నెస్ ఆఫ్ ద బీటల్ లీఫ్,
0: తథేమమయ వజ్ర తాడంకములతో, విక్షాశ్ర వద్ద యా వృష్టితో,
1: విత్ ద బ్రెస్లెట్, విత్ ఆల్ ద బ్యూటీ, విత్ ఆల్ ద గ్రాండియర్, హౌ కెన్ యూ ఎక్స్టోల్ హిమ్?
0: నల్ల గులగులు దుర్మారి కొలలాడు,
1: with all the beauty of the flower of the lotus,
0: meru chaamana chayala belitoda,
1: and his complexion. హౌ కెన్ యూ ఇమాజిన్ ఇట్.
0: శైల రాజేంద్ర తనయుడు ప్రత్యక్ష మగును.
1: అండ్ యూ సర్టన్లీ ఫేస్ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క శివతత్వమును ఎవరు పలాని చోటు పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నారని వర్ణించడము ఇది అసాధ్యమైన విషయము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు డిసైడ్ ఎ స్పెసిఫిక్ ప్లేస్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ లార్డ్ శివ.
0: ఇట్టి శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్టోల్ హూ కెన్ నరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ.
0: శివతాండవం అనగా కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు, అది ఏ శివతాండవం అని చెప్పి భావిస్తుంటారు.
1: యు నో ద చిల్డ్రన్ డాన్సింగ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ శివతాండవ, దట్ వీ టేక్ ఇట్ శివతాండవ ఇన్ ద ట్రూ సెన్స్.
0: అది కేవలము ఒక చిహ్నం మాత్రమే కాని అది సత్యమైన స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైన్ ఎ సింబల్ బట్ నాట్ ఎ రియాలిటీ.
0: ఇట్టి అతీతమైనటువంటి యొక్క అవాగమాన సంకోచరమైనటువంటి యొక్క శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ విచ్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ హూ కెన్ గేజ్ హూ కెన్ ఎక్స్ప్రెస్.
0: కానీ ముక్కంటి వేలుకు శివుడు అని చెప్తుంటారు.
1: అండ్ వీ సే శివ హ్యాస్ త్రీ ఐస్.
0: కానీ అది ముక్కంటి అనేటువంటిది కాదు సరైనటువంటి అర్థము. మనకు రెండు కన్నులు ఉన్నాయి కానీ భగవంతుడికి మూడో కన్ను కూడా ఉంటున్నది.
1: వీ ది హ్యూమన్స్ హ్యావ్ టూ ఐస్ బట్ గాడ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా ఐ ద థర్డ్ ఐ.
0: ఫస్ట్ ఫ్యూచర్ చూస్తుంది కానీ ఈ రెండు కన్నులు, కానీ భవిష్యత్తును చూడలేదు.
1: ద టూ ఐస్ కెన్ సీ ద ప్రజెంట్ అండ్ ద పాస్ట్ అండ్ నాట్ ద ఫ్యూచర్.
0: ఇట్టి మూడవ నేత్రమును ధరించినటువంటి వాడు ముక్కంటి అని పిలిచారు.
1: శివ హ్యాస్ త్రీ ఐస్ బికాస్ హీ నోస్ ద పాస్ట్ ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ముక్కంటి
0: కనుక దైవత్వమునకు అనేక రకములైనటువంటి స్వరూపములు ఉన్నవి.
1: God has so many forms with attributes, with different facets.
0: Itti daivatvamunu evaru enni vidhamuluga erpadina unnappatikini varninchinappatikini adi kevalamu konta lopamu gane untuntadi gaani paripurnanga kanipinchadu.
1: All our descriptions, comprehensions are under limitations. They do not convey the reality or the totality.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద డివినిటీ?
0: ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆయా భావ స్వరూపమును పురస్కరించుకొని దైవాన్ని నిర్ణయించుతున్నారు?
1: వి గో ఆన్ ఎస్టిమేటింగ్ గాడ్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పార్వతి వినాయకుడు రాగారే.
1: ద మూమెంట్ వినాయక అప్రోచ్ క్లోజర్,
0: అయ్యా మీ పెద్ద కుమారుడు ఎక్కడా అని ఈశ్వరుని ప్రశ్నించింది.
1: అండ్ హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఈశ్వర్, హౌ అబౌట్ యువర్ ఎల్డెస్ట్ సన్.
0: తాను ఎక్కడ చూసినను ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కంటికి కనిపించడు.
1: హీఈస్ నాట్ సీన్ విత్ ఫిజికల్ ఐ.
0: అవాంగ్మానస గోచరుడు.
1: Is beyond all
0: అప్రమేయుడు.
1: Is beyond all measure, beyond all description.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: Who can express such divinity?
0: దైవత్వం అనగా కేవలం ఒక్కటే దీనికి గుర్తు.
1: In fact, the divinity is one.
0: అది చైతన్యంతో కూడినటువంటిది కానీ మరొక రూపంతో కూడినటువంటిది కాదు.
1: The divinity is full of consciousness, awareness, without a specific form.
0: ఆ కాన్షియస్నెస్ ఏ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపంగా కనిపిస్తాడు.
1: The divine consciousness assumes a particular form depending upon the vesture it takes upon itself.
0: ఏ కుక్క రూపం ధరించవచ్చును, ఏ కాకి రూపం ధరించవచ్చును, ఏ కొంగ రూపం ధరించవచ్చును, ఏ మానవ స్వరూపం ధరించవచ్చును.
1: The divinity may take upon itself any form of any bird, of any crane, or a crow, or a human form.
0: Sarvata panipadam tas sarvata uchi siromukam sarvata srutimalloki sarvamavrutishtati.
1: God is present everywhere. All heads are His, all hands are His, all ears are His, all feet are His. He can take any form of His choice.
0: Ilanti sarupani evaru ittidi attidi ani ninnayinchagalaru?
1: Who can estimate, specify the form of God?
0: Kanuka ఈశ్వరత్వం అనగా కేవలము ఒక చైతన్య స్వరూపమే దీనికి.
1: దేర్ఫోర్ డివినిటీ ఇస్ కాన్షియస్నెస్.
0: క్రిమికీటి కాదు ఎందుకు కూడాను క్రిమికి చైతన్యం ఉంటున్నది.
1: వి ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఈవెన్ అమంగ్ ది టైనీ క్రీచర్ సచ్ అస్
0: మానవుని ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: దేర్ ఇస్ కాన్షియస్నెస్ ఎవ్రీవేర్.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్.
0: ఈ చైతన్య తత్వమనే శివత్వము అని పేరు పెట్టారు.
1: This consciousness verily is Sivatva, the Siva principle.
0: Karuka ee Sivatvam anaga kevalamu mukkanti velpani leka triyatram swarupani chanka chakra gadadharani adi kevalamu gurtunaku peru pettukunnare kaani ivanni kodanu sarina gurtulu kaavu.
1: We associate the principle of consciousness with other insignia like shankhada conch, gadadhara and with other things associated, but in reality it is beyond.
0: కనుక శివతత్వం అనగా కేవలము సర్వుని ఎందుకును సర్వ మానవుని ఎందుకును కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
1: దేర్ఫోర్ ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ది శివత్వ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ కాస్మస్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నటువంటి ఎన్ని స్వరూపములు ఉంటున్నావో అవన్నీ కూడా శివస్వరూపములు.
1: ఇన్ దిస్ హాల్ వీ హ్యాడ్ మిరియడ్ ఆఫ్ ఫార్మ్స్ దే ఆర్ ఆల్ బేసికలీ డివైన్.
0: ఇట్టి శివత్వమును ఏది నిర్ణయించగలరు?
1: హౌ కెన్ యూ లిమిట్ ఇట్? హౌ కెన్ ఇట్ నారో ఇట్ డౌన్?
0: కనుక సర్వం శివమయం.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ శివ.
0: ఇటువంటి శివమయమైనటువంటి తత్వాన్ని వర్ణించడం అసాధ్యము.
1: దిస్ డివైన్ విచ్ ఇస్ హోల్ ఇస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
0: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పింది.
1: అండ్ ఇట్ ఇస్ క్లియర్లీ సెడ్ ఇన్ అవర్ వేదస్.
0: శివుడు అనగా ఎవరని?
1: హూ ఇస్ శివ?
0: చైతన్య స్వరూపమైనటువంటి శివతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: దిస్ కాన్షియస్నెస్ ఆఫ్ శివ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: జగదగల మిగిలిన ముగ్గిన నిమ్మగల పాతాళ దత్తత్త నిమ్మ శ్రీ చరణముక్త పాదాభిన్నాభి లోకేశ భుజపాంత పదంతాం భూతాయ పతయే నమః అన్నారు. జగదగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళదింద అత్తత్త నిమ్మశేషరణ చరణమకుట పాద భిన్నారు లోకేశ. ఎక్కడ చూసిన కూడా నువ్వు తిరుగాడేటువంటిది, ఎక్కడ చూసిన కూడా నువ్వు కనిపించేటువంటిది, ఎక్కడ గుడి చూసిన నువ్వు సర్వత్రా వ్యాపించేటువంటిది, దీన్నే శివతత్వం అని చెప్పారు.
1: ద శివ ప్రిన్సిపల్ ఇస్ ద వన్ దట్ ఈస్ నోటీస్ దట్ ఈస్ ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ wherever you want to, wherever you go.
0: Jagadagala migela nimmagala paataladinda tatta nimmisi charanamukku paatala lokamulo endu kudanu bhulokam nandu kudanu jagat lokam nandu kudanu sarvatra unnadi adiye.
1: It is only Shiva's principle that is present in all the three worlds.
0: Trikalam trigudam trilokam trigatram annaru.
1: And Shiva represents the three periods of time, the three basic attributes of the humanity.
0: మూడు కాలములు ఎందు కూడాను కనిపించేటువంటిది శివతత్వము.
1: And Shiva's principle is noticed and felt in all the three periods of time.
0: కొన్ని ప్రజెంట్ తోన కొన్ని పాస్ట్ తోన కొన్ని ఫ్యూచర్ తోన చూడవచ్చును, కానీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి ఎందు కూడాను ఒకే రూపము ధరించినటువంటిది శివత్వము.
1: We may think of the past, we may also visualize the present, but divinity is the one which is beyond, that can see the past, present and future too.
0: Kanuka shivatattvamunu meeru vandinchukovalante 24 gantala sepu kodanu shivatattvamunu vandinchinappatikini tanivi teeradu.
1: You may go on describing, you may go on extolling the Shiva's principle for all the 24 hours, but it would not be suffice nor adequate.
0: కనుక శివతత్వాన్ని మనము ఇది అది అని వర్ణించటకు వీలు కాదు.
1: శివతత్వ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ
0: ఎక్కడ చైతన్యము అక్కడంతా కూడా ఉంటుంది, అది భగవత్ తత్వం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చైతన్యమే శివతత్వము.
1: కాన్షియస్నెస్ ఇస్ శివ.
0: ఇట్టి కాన్షియస్నెస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది, ఎక్కడ లేదు.
1: How can you deny the presence of consciousness at some place and its existence somewhere else?
0: Sarvatra tandavam aadutunnadi consciousness.
1: The consciousness dances, pervades all over.
0: Iti tattvamulaku aneka mandi aneka roopanamulu dharinchi poojistu vastunnaru.
1: People go on worshipping this consciousness, attributing different names and forms.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema enta consciousness ga untundado shivattvam kuda attidi.
1: As love is a very consciousness, so also Sivatva.
0: Premaku oka vidhamainatuvanti bhedame ledu.
1: Love has no differences whatsoever.
0: Atti daivatvamunu nivu ee reetiga varninchagalavu.
1: How can you comprehend, narrate the divinity?
0: Kani nee prema adhikanga undinappudu tallini tandrini brother nu sister nu veellandarni aa yokka sambandha bandhavyanga nivu premistunnavu.
1: You love your people, kith and kin, the brother and sister, father and mother, everybody, basing on the relationship.
0: Ivanni bhavinchinatundi bhavamle kani ivi sarainatundi kaadu.
1: They are only feelings of your own attachment. They are not true or reality.
0: Bhagavantudu nirupam gane untunnadu.
1: God is in your own form.
0: Kanuka neeku nuvve neevu din sakshi.
1: You are the witness to the divinity.
0: Okaloka samayam lopala parvati ఈశ్వరుని ప్రశ్నించింది.
1: అట్ వన్ టైం పార్వతి క్వశ్చన్ ఈశ్వర.
0: ఈశ్వర, మీ స్వరూపము సర్వత్రా ఉన్నదని అంటున్నారే, ఏ విధంగా ఉన్నదని గుర్తించడానికి నాకు భయం వేస్తుండాలి అన్నది.
1: హి సెడ్, ఓ లార్డ్, ఇట్ ఈస్ సెడ్ దట్ యు ఆర్ ఎవ్రీవేర్. ఐఎమ్ రియలీ ఫియర్ స్ట్రికెన్ యాజ్ ఐ థింక్ ఆఫ్ యూ. హౌ కెన్ ఐ అండర్స్టాండ్.
0: కానీ నా చైతన్యము చూడు, నీ చేతి ఎందు కూడా ఉన్నది.
1: అండ్ లార్డ్ Shiva responds this way, this consciousness is present in your very
0: form. Naram nandu kudanu, kana kanam nandu kudanu, chaitanyam cheppuchune untundi.
1: Every cell, every moment is full of consciousness.
0: Itta chaitanyamunu ekkadi ekkadi etta untundi ani evaru kuda prashninchadaniki arhata ledu.
1: No one has any authority to question, to prove or to demonstrate the existence of consciousness at a particular place in a particular period of time.
0: Kanuka itti దైవత్వమును ఎవరు నిర్ణయించగలరు?
1: హూ కెన్ జడ్జ్ ద డివినిటీ? హూ కెన్ మెజర్ ద డివినిటీ?
0: ఎట్టి రూపము అట్టి భావము.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ ద ఫామ్.
0: ఎట్టి భావము అట్టి గుణము.
1: సో యాజ్ ఇస్ ద ఫీలింగ్ సో విల్ బి ద అట్రిబ్యూట్.
0: ఎట్టి గుణము అట్టి చైతన్యము.
1: యాజ్ ఇస్ ద అట్రిబ్యూట్ సో ఇస్ కాన్షియస్నెస్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వము అన్ని రకముగా కూడి ఉంటుంటుంది.
1: Therefore the consciousness is the combination of all that is apparent and non-apparent.
0: Kanuka manam ee naadu poojinchetuvanti taranchetuvanti shivuni yokka tattvam.
1: So the one whom we adore, worship, sing in praise is Shiva.
0: Jagadagala migiyana nimmagala paataala dandatta nimmase charana mogata paada vinnaru lokesana mudi brahmanda bittayoho భుజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. సర్వుల ఎందు కూడాను సర్వత్ర కూడాను సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తి ఈశ్వరత్వం.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ ద యూనివర్స్.
0: దైవములకు ఎట్టి సంస్కారములు లేవు.
1: గాడ్ డస్ నాట్ ఫాలో ద మండేన్ ప్రొసీజర్.
0: సర్వులను సంస్కరింపజేసేటువంటి వాడే కనుక దైవము. తనకు సంస్కారి అని పేరుకు వచ్చింది, కానీ సంస్కరణం అనేటువంటిది లేదు.
1: ఇన్ఫాక్ట్ గాడ్ క్లెన్సెస్ ఎవ్రీబడి, రిఫైన్స్ ఎవ్రీబడి, బిల్డ్స్ అప్ కల్చర్ ఇన్ ఎవ్రీబడి. హీ డజంట్ నీడ్ ఎనీ ఫర్ హింసెల్ఫ్.
0: కనుక ఇవన్నీ మన భావభేదములే తప్ప భగవంతుడు ఎట్టి భేదములు కనిపించవు.
1: వీ నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ అస్, బట్ గాడ్ ఈస్ బియాండ్ విత్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: భగవంతుని ఎందుకు కల్పించేటువంటి కల్పనలు అన్ని కూడాను భక్తుని యొక్క కల్పనలే.
1: All that you think of God are merely those of your thoughts that are attributed to Him.
0: Yetti bhavamo atti brahmamo.
1: As is your feeling, so is His form.
0: Yetti brahmamo atti brahmalu.
1: And as you think of the form, that leads to the kind of
0: yetti brahmalo atti swarupamulu.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఎక్స్పెక్టేషన్ ఇమాజినేషన్
0: కనుక ఈ భ్రమలను పట్టి మనం దీన్ని బ్రహ్మను మార్చకూడదు.
1: We should not be carried away by our imagination and thought and change the deities.
0: ఎప్పుడు కూడా భగవంతుని రెండు రకములుగా మారుస్తూ ఉంటారు.
1: We go on changing our deities.
0: రుద్రుడిగాను శాంతస్వరూపుడిగాను వర్ణిస్తూ ఉంటారు.
1: We describe God as the very personification of peace.
0: భగవంతుడు ఎప్పుడు కూడా శాంతస్వరూపుడే కాని రుద్రుడు కాదు.
1: God is not Rudra, not one of anger. He is full of peace, shanti.
0: ఎప్పుడు కూడా భగవంతుడు చిరునవ్వులు చిందులు నొక్కుతూ ఉండేటువంటి వాడే.
1: God is ever smiling.
0: అలాంటి భగవంతునికి అనేక రకములుగా పెట్టించుకోవడం అది వారి భక్తుల యొక్క భావ తత్వం తప్ప భగవంతుని యొక్క స్వరూపము కాదు.
1: The diversity, the differences that we attribute to God are truly based on our own thoughts and feelings.
0: కనుక మనము వేదంలో ఏమైనా ఉంటుంటే మన యందు దాన్ని త్రోసివేయాలి.
1: Therefore we should brush aside all these differences, duality.
0: ఈ భేదములంతా కూడాను మానవుని యొక్క సంకల్ప బలములే తప్ప అన్యము కాదు.
1: The duality, the cause of the duality is one's own thought.
0: కనుక మన భేదములను దూరం చేసి భేదరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఏకంగా చూడాలి.
1: Therefore we should go beyond this diversity, understand the unity in the divinity and experience.
0: కాని ఈ అండర్స్టాండింగ్ అంతా కూడాను మనము డివినిటీగా భావించుకోవాలి.
1: We should understand this. This capacity of awareness, understanding is divine.
0: ఈ డివైన్ అనేటువంటి ఒకటే కాని రెండు లేవు.
1: Divine, the divinity, is only one without the second.
0: కానీ ఈనాటి ప్రపంచంలో కలియుగ ప్రభావం చేత వైన్ త్రాగటం చేత డివైన్ మాత్రమే ఇంత ఆటలు ఆడుతున్నాయి కానీ డివైన్ కాదు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ we think of diversity because we have forgotten the divine and get intoxicated drinking wine only, and therefore we entertain thoughts of plurality or multiplicity.
0: Bhagavantudu eppudu kodanu divine.
1: God is essentially divine.
0: Adavulu yendunna,
1: maybe in the forest,
0: aakashamulunna,
1: or in the space,
0: pattanamulunna,
1: in the city,
0: pallanunna,
1: or in the village,
0: gutta meedanunna,
1: on the mountain top,
0: natteetabadiunna,
1: or deep in sea,
0: daivam okkade.
1: God is one and the same.
0: ivanni kevalamu manavuni yokka brahmana cheta aneka rakamainaatvanti perlu udbhavistu untunnayi.
1: All these are attributed to God because of our own thoughts, because of our own feelings and sentiments.
0: ఇటువంటి భగవతత్వమును మనం ప్రేమతో పొందాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
0: ఎన్ని రకములైనటువంటి స్వరూపములు ఉండినప్పటికీ భగవంతుని ప్రేమకు వశుడైపోతుంటాడు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ ఓన్లీ టు లవ్, నథింగ్ ఎల్స్.
0: ఆ ప్రేమతత్వం చేత భగవంతుని ఏకత్వంగా మనం భూజించాలి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ.
0: ఏకం,
1: వన్,
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అసలం, సర్వదీ సాక్షిభూతం,
1: ఎటర్నల్ విట్నెస్,
0: భావాతీతం,
1: బియాండ్ ఫీలింగ్,
0: త్రిగుణరహితం,
1: అట్రిబ్యూట్లెస్.
0: ఇటువంటి గుణములే లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్, బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్.
0: అటువంటి భగవంతునికు అనేక రకములైనటువంటి గుణములు మనం కల్పించి
1: వీ అట్రిబ్యూట్ డిఫరెంట్ క్వాలిటీస్ టు గాడ్.
0: ఆ భేదభావముల చేత మనము తబ్బిబ్బైపోతున్నాము.
1: బికాస్ ఆఫ్ దిస్ డ్యూయాలిటీ వీఆర్ అటర్లీ కన్ఫ్యూజ్డ్.
0: కనుక ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనము ఈ ఫ్యూజనే పోకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దిస్ కన్ఫ్యూజన్. లెట్ ఫ్యూజన్ యూనిటీ రిమైన్ విత్ అస్.
0: కనుక మనము ఏకత్వంగా భావించుకొని దైవత్వాన్ని ఏకంగా చూసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ, ద వన్నెస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక ఇవి మనము భగవంతుని యొక్క భేదములు కాని కాదు.
1: The compositions and the narrations and the paintings have nothing to do with the reality.
0: ఎక్కడిది ఈ భేదము అని భగవంతుడికి సందేహం కలిగింది.
1: In fact, God begins to question, how do you find diversity in me?
0: క్రమక్రమేణ భక్తుల యొక్క హృదయంలో మార్పు చెందటం చేత ఈ భక్తుల యొక్క హృదయాలకు ఆహార విహారములే మూల దోషము.
1: For these differences, for this diversity and the duality, our habits, association, food, mentality are responsible.
0: ఈ యొక్క మానవుని యొక్క ఆహార విహారములు ఏకంగా ఉండినప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం కనిపించదు.
1: When the food and other habits are perfect, there will be no duality.
0: ఎక్కడ చూసినప్పుడు ఏమిటి, ఒక్కరేగానే కనిపిస్తాడు.
1: We'll see this oneness of divinity everywhere.
0: గణపతి.
1: గణపతి
0: అనగా గుణములతో మార్పు కలిగినటువంటి వాడు గణపతి.
1: గణపతి రిప్రజెంట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది బేసిక్ క్వాలిటీస్.
0: అతనికి ఎట్టి గుణములు కూడా లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ బియాండ్ దీస్ గుణాస్ ఆర్ అట్రిబ్యూట్స్.
0: ఆ గుణములు లేనటువంటి వాడే గణపతి.
1: అండ్ గణపతి ఇస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: గణపతికి మరొక నాయకుడు లేడు.
1: And Ganapati has no other master above him.
0: కనుకని అతన్ని వినాయకుడు అని చెప్పారు.
1: So he is Vinayaka without a master.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: The one without a master, a leader above him is Vinayaka.
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే ఒక్కొక్క పేరు లోపల కూడాను ఒక్కొక్క రకమైనటువంటి ఒక థాట్స్ బయలుదేరుతుంటాయి.
1: Like this, each term, each name has got its own depth, its own profundity.
0: వినాయకుడు అనగా తొండం కలిగినటువంటి వాడు అనుకుంటాం మనం.
1: అండ్ వి థింక్ వినాయక ఈస్ ద వన్ విత్ ద ట్రంక్.
0: వి నాయక అతనికి నిచ్చినటువంటి నాయకుడు ఎవరు లేరు.
1: వి నాయక దేర్ ఇస్ నో మాస్టర్ నో లీడర్ గ్రేటర్ దెన్ హిమ్.
0: అందుకోసమనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడాను వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఫర్ దట్ రీజన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వర్షిప్ వినాయక అలాయ్.
0: ఎవరికి ఏ భేదం కూడాను ఏ నాయకత్వం కూడాను కల్పింపజేయడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో లీడర్షిప్ కెన్ ఎవర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: ఇటువంటి దైవ నిర్ణయాలను మనం సరైనటువంటి రూపంలో గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద రియాలిటీ ద ట్రూత్ ఆఫ్ డివినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క భేదములను మనం కల్పించుకోవటం చేతనే మనలో కూడా భావ భేదములు ఏర్పడుతున్నాయి.
1: దీస్ డిఫరెన్సెస్ దట్ ఆర్ ఇన్నేట్ ఇమనెంట్ విత్ ఇన్ అస్ దే ఎంటర్టైన్ డైవర్సిఫైడ్ థాట్స్.
0: మీరు క్రమక్రమేణ ఈ దైవత్వాన్ని అనేక రూపములుగా మీరు వర్ణించుకుంటూ మీ భావములను మీరు అభివృద్ధి పరచుకుంటున్నారు. అది చాలా పొరపాటు.
1: Therefore devotees, because of their imaginations, because of their thoughts, they think that divine is divided. Multiplicity, duality, no, it is a mistake.
0: Divine డివైడ్ చేస్తున్నారు.
1: We divide the divine.
0: కనుక ఈ డివైడ్ చేసుకోవటము భక్తుని యొక్క దుర్గుణముడే.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ పాత్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు డివైడ్ ద డివైన్.
0: కనుక డివైడే చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ డివైడ్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
1: గాడ్ ఈజ్ వన్. గాడ్ ఈజ్ వన్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ విట్నెస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ బ్లెమిష్లెస్.
0: అటువంటి భగవంతుని తత్వాన్ని మనమే మనమే కొన్ని మార్పులు చేసుకుని దీనికి అనేక రకములుగా ఒకరినొకరు వాదోపవాదం చేసుకుంటూ వస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ అవర్ థాట్స్, బికాస్ ఆఫ్ ది మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ అండ్ సూపర్ ఇంపోజిషన్ వీఆర్ డివైడెడ్ అండ్ కన్ఫ్యూజ్.
0: అన్నిటికీ చేరి ఏకత్వం ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ డివినిటీ ఇస్ వన్.
0: ఆ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా మార్చుకోవటం, భిన్నత్వాన్ని అనేకత్వంగా తీర్చుకోవటం, ఇది మన యొక్క పొరపాట్లే.
1: ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు థింక్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ దిస్ యూనిటీ అండ్ టు ఇమాజిన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కాన దైవత్వాన్ని మనము ఏకంగానే భావించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్, వన్ ఓన్లీ.
0: ఈశ్వరుడన్నను, విష్ణు అన్నను, రామునన్నను, కృష్ణుడన్నను, అందరూ ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర, విష్ణు, ఆల్ ఆర్ వన్.
0: ఇవన్నీ పేర్లు మన తృప్తి కోసం అని పెట్టుకుంటున్నామే కానీ నిజంగా భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు.
1: ద నామెన్క్లేచర్ ద నేమ్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కనుక చైతన్యం అనేది సర్వత్రా నిండినటువంటిదే కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర ఉన్నటువంటిది కాదు.
1: దేర్ఫోర్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్, కెనాట్ బి లిమిటెడ్ టు ఏ పర్టికులర్ స్పాట్.
0: కనుక భగవంతుని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం ఎక్కడా కనిపించదు.
1: దేర్ ఇస్ ఓన్లీ యూనిటీ ఇన్ డివినిటీ, నో స్కోప్ ఫర్ డైవర్సిటీ ఆర్ డ్యుయాలిటీ.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని భావించుకొని దాన్ని మీరు నమ్ముకొని దాన్నే మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
1: దేర్ ఫార్ ద నోబ్లెస్ట్ పాత్ అండ్ ద ఇమీడియట్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఇస్ టు డీపెన్ టు స్ట్రెంగ్థెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. గో బై ద పాత్ ఆఫ్ యూనిటీ, వర్షిప్ అండ్ అడోర్ అండ్ లివ్.
0: మీకు ఏ రూపం ఇష్టమతో దాన్ని నీవు వరించుకో.
1: యూ కెన్ సర్టన్లీ వర్షిప్ ద ఫామ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: అందుకోసం భగవంతుడు మీ ఇష్టానుసారం వదిలిపెట్టాడు.
1: దేర్ఫోర్ గాడ్ లెఫ్ట్ యువర్ ఓన్ ఆప్షన్.
0: భగవంతునికు ఎట్టి భేదములు లేవు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
0: రాముని పూజ చేస్తే కృష్ణుడి కోపం వస్తుందేమో, కృష్ణుడి పూజ చేస్తే రాముని కోపం వస్తుందేమో, ఇలాంటి భేదాలు నీలో ఉంటున్నాయి కానీ రామకృష్ణుడికి కోపతాపములు ఎక్కడ కూడా లేవు.
1: You may begin to feel that if you worship Rama, Krishna will be angry. And if you worship Krishna, Rama will be angry. The feelings of anger are in you. Nothing to do with God.
0: ఈ దైవత్వానికి ఎట్టి దుర్గుణములే కనిపించవు.
1: In fact, there are no negative feelings in God. That quality is in him.
0: ఈ నెగటివ్ ని పెట్టుకున్నటువంటి ఒక మానవుని యందు ఈ పాజిటివ్ వచ్చి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Because modern man is full of this negativity, negative thoughts. There is no scope for the positive things to get into his life.
0: ఈ పాజిటివ్ అంతా కూడాను ప్రకృతి యొక్క విచిత్రమే తప్ప మరి వేరు కాదు.
1: Therefore the positivity is essentially divine. The negativity relates to the creation, the world.
0: దైవత్వము ఒక్కటే ఒక్కటి.
1: God is only one, one.
0: ఒకటి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్.
1: Positive, positive, totally, absolutely positive.
0: నెగటివ్ కు అక్కడ ఏమాత్రం కూడా ఛాన్స్ చిక్కదు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ది నెగటివిటీ టు గెట్ ఇన్.
0: తమాషకు చూస్తామనుకున్నా కూడాను ఛాన్స్ చిక్కదు.
1: ఈవెన్ ఫర్ ఫన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ యూ కెనాట్ ఫైండ్ ఎనీ నెగటివిటీ.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దైవత్వాన్ని భేదంగా భావించుకోకూడదు.
1: నెవర్ థింక్ ద గాడ్ ఈజ్ డ్యూయల్.
0: ఎవరికి ఏ పేరు పడితే ఆ పేరును మీరు ఎన్నుకోవచ్చును, ఆ పేరును మీరు పూజించుకోవచ్చును.
1: యూ కెన్ ప్రిఫర్ any form, you can worship any name of your choice.
0: Kanuka meeru daiva bhedamulu em matram kudunu uhinchavaddandi.
1: Never imagine any differences in relation.
0: Yavaravariki ededi ishtamo darini meeru aanandanga aaradhinchukondi.
1: You can worship God of your own taste, temperament and choice. Nothing wrong with that.
0: కనుక ఈ రాంగ్ అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దోషమే తప్ప పాజిటివ్ దోషం కాదు.
1: ద డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద నెగటివిటీ దట్ ఈస్ లేటెంట్ ఇన్ యూ.
0: కనుక మీరు దైవతత్వంలో మీరు ఎట్టి భేదమును కూడా భావించుకోకుండా అందరూ ఈక్వల్ గా ఉంటుండి డివినిటీ డివినిటీ డివినిటీ ఆ డివినిటీనే ప్రధానమైనటువంటి ఒక పాజిటివ్ గా తీసుకోండి మీరు.
1: లెట్ దేర్ బి యూనిటీ అమాంగ్ యూ. Consider that God is one. Think of him, sing in praise of him and remain united.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the morning of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపజేయునదే విద్య.
0: ఇట్స్ ఎడ్యుకేషన్ విచ్ డెవలప్స్ ద మోరల్ రైచువస్ స్పిరిచువల్ క్యారెక్టర్.
1: ఇట్టి నైతిక ధార్మికంతో కూడినటువంటి పవిత్రమైన విద్యను ఈనాడు విస్మరించి పొట్టపూటిక నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వీఆర్ లర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్, ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన, ఈ అందమైన, ఈ ఆధునికమైన, ఈ అమూల్యమైన, ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని, పంచ ప్రాణములు మొదలుకొని, పంచకోశములు మొదలుకొని, పంచేంద్రియముల వరకు కూడాను తర్మస్థ శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ అస్ ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world, you get everything. There's nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu cheykurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagochiramainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏ మాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవత్ యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను చీమ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: Creator created this creation and gave from end to Brahman.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: Nothing needs to wait for God's command.
1: ఇది సృష్టి యొక్క శాసనము.
0: This is the command of nature, law of nature.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: You can proceed in the way you like. The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But.
1: Bhagavantudu. Okka nimani matramu niminchadu.
0: However, God made one stipulation, regulation.
1: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
0: యు కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆల్ యు వాంట్.
1: అయితే అది మంచి కానీ చెడ్డ కానీ.
0: వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: అది పవిత్రం కానీ అపవిత్రం కానీ.
0: సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్.
1: అది నిత్యము కానీ సత్యము కానీ.
0: మేబీ ఎటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్.
1: కానీ అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందుంచుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి, ఎట్టి మార్గంలో ప్రవేశించాలి, ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి యొక్క దీనిని మీరే నిర్ణయించుకోవాలి.
0: కీపింగ్ ఇన్ వ్యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్. వీ షుడ్ ఆల్సో డిసైడ్ వాట్ యాక్షన్స్ ఆర్ టు బి అండర్టేకెన్.
1: ఎట్టి విత్తులు నాటిరో అట్టి ఫలము.
0: As is the seed, so is the fruit you reap.
1: విత్తనం ఎట్టిదో ఫలం అట్టిది.
0: As is the seed, so is the
1: మీ చర్యలు ఎట్టివో ఫలము అట్టిది.
0: As is the action, so is the reward.

0: Don't imagine that you will be able to do that, that you will be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you will reap the fruits according to the seeds that you have sown.
1: ఒకటైన వేరైన ఫలములు సమకూర తెజిట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు ఇది అనుభవించవద్దు అని భగవంతుడు ఏ మాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆశింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడుచేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఏ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్
1: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: ఈ దోషము దైవముదా.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy. కానీ
1: ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born we no garland no necklace is ever seen.
1: మంచి ముత్యపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: There is no gold chain round the neck either.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: The chain of diamond is not shining there.
1: పచ్చల పేళ్లను పొతకలేదు.
0: There is nothing like a chain of precious stones.
1: కలదు కలదొక్క మాల నీ కంఠమందు.
0: However, there is one, the necklace, round our neck.
1: Mundu chesina karmala phalamulavie.
0: They are the consequences of our past actions.
1: Karmalanniu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka daivamu deniki kudanu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chey nee ishtam.
0: If you want to do bad, go on as you
1: want. మంచిని చేస్తుంటే చేయని ఇది మంచిదే.
0: If you do good, yes, it's good.
1: కానీ
0: what?
1: చేసిన మంచి చెడ్డల యొక్క ఫలితాన్ని నీవు అనుభవించక తప్పదు. అదొక్కటే ఇక్కడ నిబంధన.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులే సరి అయినటువంటి ఆనందాన్ని అనుభవించగలరు.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన దృష్టియందు దుంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన జరిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
0: హీ హ్యాస్ ఎ సన్.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
0: దిస్ రిచ్ మ్యాన్ హ్యాస్ హిజ్ ఓన్ ఫాదర్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ద టెంపర్మెంట్ ఇస్ సచ్ నాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ద ఏజ్డ్ ఇన్ పర్టికులర్.
1: ఇటువంటి వృద్ధులంతా కూడాను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
0: ద ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ ఆర్ సెంట్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
0: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి. ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
0: The young couple thought like this. Why should this old man be at this residence? He is a kind of nuisance. Better he be there in veranda in one corner.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
0: They had a son later.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
0: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
0: As the young couple are the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్ట లోపల ఏదో వండింది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమి అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
0: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యాన్నంత ఈ లేత హృదయమైనటువంటి ఒక విద్యార్థి గుర్తిస్తూ వచ్చాడు.
0: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
0: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తే.
0: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
0: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
0: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
0: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ my parents are enjoying the property of my grandparents but they are putting them to suffering. What
1: ee satyanni gurtinchinatvanti ee vidyarthi oka naadu aa matti tattanu daachi pettadu.
0: One day this little boy, what he did was he has hidden this earthen plate on one day.
1: Rendavo dinamu aa vruddudainatvanti tandriki annam pette nimittamai anni roomulu vetuktunnaru talli tandrulu iddaru kuda.
0: Second day to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
1: Pillavaadu vachadu.
0: The boy came.
1: Naanna amma emiti meer vetukutunnaru?
0: Father, mother, what for are you searching?
1: Emiti ledura mee taata gariki veseyatvanti matti mukkadi okati kanipinchaledu annaru.
0: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
1: Danta petti atam tinamani pettunnam.
0: We serve food on that earthen plate.
1: Ee naadu aa tatta kanipinchaledu.
0: Today we don't find that.
1: అన్నారు.
0: దిస్ ఎర్థన్ ప్లేట్ ఆన్ వన్ డే.
1: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి అన్నం పెట్టే నిమిత్తమై అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
0: సెకండ్ డే

0: food on that earthen
1: plate. ఈనాడు ఆ తట్ట కనిపించలేదు.
0: Today we don't find that.
1: అన్నారు ఈ తండ్రి తల్లి.
0: That's what the parents said.
1: అప్పుడు అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
0: The boy picked up courage and said,
1: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
0: Father, you don't need to be in search of that plate. It was I who has kept in hide.
1: Enduku daachipettavu ani kopanga mandalinchadu tandri.
0: The father reprimanded him. Why have you kept it up?
1: Repu vruddhapyam lopala aa tattanu nenu neeku upayoginche kosam ani teechipettanu annadu.
0: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
1: Chusara ఈనాటి పిల్లలు ఎందు కూడాను ఆ తత్ఫలమును అనుభవించేటువంటి మార్గానికి తగినటువంటి ప్లాంట్ వేస్తుంటారు.
0: The children also plan today likewise.
1: నీ తండ్రిని నీవు ఏ విధంగా చూస్తివో నిన్ను బిడ్డలు నీవు ఆ విధంగా చూస్తారు.
0: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
1: నీవు ఏ స్నేహితుడిని వంచిస్తువో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
0: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
1: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరుడు నిన్ను గౌరవిస్తాడు.
0: The way how you respect your elder brother, you will be respected by your younger brother in
1: turn. కనుకనే యత్ భావం తద్ భవతి, మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
0: What we do, we must necessarily face the reaction.
1: కనుకనే ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడా నువ్వు సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడా నువ్వు అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాల కూడా నువ్వు వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
0: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
1: భగవంతుడు దేని కూడా నువ్వు వద్దు అని చెప్పడు.
0: God never says no to anything.
1: ఏ దాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
0: Whatever you want, proceed in the direction.
1: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నువ్వు స్మృతిని పెట్టుకోవాలి.
0: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
1: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
0: Then you will never go along the wrong direction.
1: నీ పాప కార్యములకు పూనుకోవు.
0: You will never proceed in that way.
1: నీవు మంచి కార్యములందు పుణ్య కార్యములందే నీ కాలము సార్థకం గావించుకుంటావు.
0: You will sanctify your time by entertaining good actions and work.
1: కనుకనే ఈనాటి చదువులయందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
0: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
1: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
0: They don't understand what morality is.
1: ధార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
0: Righteousness is totally gone.
1: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
0: Spirituality in which direction is
1: వాళ్ళ చింతనే లేదు.
0: We don't think of it.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
0: What sort of help you get, you expect out of this education?
1: విద్యను అభ్యసించావు గనుకనే పొట్టపూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
0: However you study, you must get a job to earn your daily bread.
1: నేటి విద్యలు పొట్టపూటినే పెంచును.
0: The modern education will help you to carry out a living.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
0: It will not help you to foster virtues.
1: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకెందుకు?
0: Why do you need that education which will not help you to grow in virtues?
1: విద్యల కొనకను వెర్రి వీడి.
0: Give up that foolish idea that education is to get the degree.
1: Vidya

0: Give up that foolish idea that education is there to receive the degree. No. Don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up yourself. You have to recognize the truth that you study only to render service to society. We live in society.
1: సమాజమునందే జన్మించాము.
0: We are born in society.
1: సమాజమునందే అంత్యమవుతాము.
0: We end in
1: society. అట్టి సమాజాన్ని మనం విస్మరించి ఏమి చేయాలని నీవు బ్రతుకుతున్నావు?
0: Forgetting the society, what for you are living?
1: కాదు కాదు.
0: No.
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను, మన తెలివితేటలను, మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా నువ్వు సమాజమునకు ఉపయోగపెట్టాలి.
0: Therefore all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence

0: Consider a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క దివ్యశక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: The divine power latent within us should be made use of through this
1: సమాజము ఎన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: You know, the modern society is put to suffering
1: problems. సత్యవంతులకు ధర్మవంతులకు త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: In the present day society, there is no place for the people
1: అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో పాడుపడేటువంటి వాళ్లకు ఉన్నత పదవులు వస్తున్నాయి.
0: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted positions.
1: సత్యధర్మమును ఆశ్రయించినటువంటి వారు అట్టడుగులకు దిగిపోతున్నారు.
0: On the other hand, those that adhere to truth and righteousness, they are seen
1: ఇది ప్రాథమికంగా కనిపించేటువంటి ఒక తాత్కాలికమైనటువంటి చింతలే.
0: That's all temporary positions.
1: కానీ భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితమును అందిస్తాడు.
0: But God will grant you something beyond, more than what you see
1: now. మనం సత్యాన్ని ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
0: We should never give up truth and righteousness.
1: వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చెర.
0: That is the teaching of Mother Veda, that you should speak truth and follow righteousness.
1: సత్యాన్ని విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ అక్రమ అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: Today we give up the truth, we don't follow dharma, but we lead an unrighteous act in all complete falsehood, but there lies ahead the old age.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
0: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: There lies ahead, waiting at the doorstep, the old age.
1: ఏమిటి ఈ అందము?
0: What's this beauty?
1: ఏమిటి ఈ ప్రాయము?
0: What is this youth?
1: ఇది ఒక నిజమైనటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
0: Is it all permanent? It's like a passing cloud.
1: ఇలాంటి దాన్ని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటాది.
0: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
1: కనుకనే రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: You can never travel in a boat of rock. You are bound to be drowned.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore we have to travel on the boat of truth, the eternal truth.
1: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: It is only the boat that will take us to comfortable voyage across this ocean of family.
1: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక ధర్మ మార్గమును వీడక మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దల్ని గౌరవించటము తల్లిదండ్రులను గౌరవించటము గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those
1: ఈనాడు పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
0: We don't know how to respect elders today.
1: తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే వీటి తండ్రి కొడుకులా లేకపోతే ఎవరి బిడ్డలు ఇవరు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది.
0: Today as father and son talk to each other, we doubt the relationship. Are they really father and son?
1: తండ్రి బిడ్డ అనేటువంటి ఒక గౌరవం కానీ ఆ మర్యాద కానీ ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించడం కూడా లేదు.
0: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
1: Varandalo sofa paina kurchonuntuntadu tana kumarudu.
0: The son sits on the sofa set in the veranda.
1: Tandrigini vachinante sofa nunchi kuda leyadu.
0: As father comes, he won't even get up.
1: Enduku vacharandi ikkada antadu.
0: Further he will ask, why are you here? Why have you come?
1: Idiya కుమారుడికి ఇచ్చేటువంటి గౌరవము
0: ఇస్ ది సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ వన్ హ్యాస్.
1: ఈనాడు ఇట్టి గౌరవాన్ని ఇచ్చినప్పుడు రేపటి దినం నీ కుమారుడితో నీ ఎట్టి గౌరవాన్ని పొందుతావో.
0: ఇఫ్ యూ షో దిస్ సార్ట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్, వాట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ యూ వుడ్ రిసీవ్ ఇన్ టర్న్ లేటర్ ఫ్రమ్ యువర్.
1: కనుకనే తిండి కొద్ది త్రేపు, పిండి కొద్ది రొట్టె.
0: సో యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద బిల్జ్, యాజ్ ఇస్ ద ఫ్లోర్ సో ఇస్ ద బాన్.
1: ఈ వయస్సునందే మనము పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ వీ షుడ్ నో the value in respecting
1: చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటిది ఆవరించటము ఇది చాలా పొరపాటు.
0: It's a mistake to pride yourself because of your education.
1: అహంకార అసూయను నిర్మూలన గావించినటువంటి నిజమైన విద్య.
0: So it's a true education that kills ego and jealousy.
1: ఈ ఆడంబరాలకు ఏ మాత్రం కూడాను అవకాశం అందించకూడదు.
0: Never give scope for any pomp and
1: show. వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదలను పొందుకోవాలి.
0: Therefore lead your life in humility, obedience, earnest esteem and respect.
1: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను.
0: Bhagwan tells us repeatedly.
1: నీ బ్లడ్ నీ ఫుడ్
0: యువర్ బ్లడ్
1: నీ హెడ్ నీ దుడ్డు
0: అండ్ దుడ్డు మనీ
1: పేరెంట్స్ గిఫ్ట్
0: దర్ పేరెంట్స్ గిఫ్ట్
1: కనుక నేను మొట్టమొదటి పేరెంట్స్ మీరు గ్రాట్యుడ్ ఇవ్వాలి.
0: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుడ్ యువర్
1: దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
0: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్
1: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
0: బికాస్ దే హావ్ బ్రాట్ యూ అప్ టు దిస్
1: భగవంతుడు మట్టినిచ్చాడు.
0: God has given us the
1: mud. భగవంతుడు నీరునిచ్చాడు.
0: God gave water.
1: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
0: The mud and water mixed and made into a pot by a potter, not by God.
1: కాబట్టి జడ చైతన్యంలో రెండింటిని సృష్టించాడు భగవంతుడు అంతే.
0: God has created our parents.
1: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించాడు.
0: Our parents gave us this present form.
1: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
0: We owe this form to our parents.
1: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
0: Your parents are the foundation for the body.
1: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: So it is said, mother is God, father is God.
1: దైవ సమానులు వారు.
0: They are divine.
1: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తారు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
0: Even this day, you may find a wicked son, never a bad mother.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
0: Parents will take care of you with all love.
1: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
0: We should never forget our parents' love.
1: ఈ ప్రేమను మనము జ్ఞప్తియందు ఉంచుకొని
0: we should remind ourselves that love.
1: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
0: We should lead our lives with all morality and integrity.
1: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
0: The whole world is so beautiful.
1: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
0: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
1: ఒక్క దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: Take this body for instance.
1: మన దేహానికి హైట్ తగినటువంటి వెయిట్ తగినటువంటి ఫ్యాట్ తగినటువంటి.
0: The height and the weight are appropriate, exact.
1: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
0: The position of eyes.
1: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
0: God, how nicely.
1: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
0: 600 crores.
1: ప్రపంచమంతా చేరితే.
0: The whole world population.
1: కానీ
0: బట్
1: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
0: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores, డు యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హూ ఆర్ అలైక్?
1: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
1: టిన్స్ పుడుతున్నారు తండ్రికి.
0: Twins are born to parents.
1: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు సరిగా ఉంటుండరు.
0: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
1: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
0: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
1: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
0: Anybody here, bring two who are exactly identical. Anyone will reward you.
1: ఆ చెట్టును చూడండి.
0: Look at
1: అది ఒక వేప చెట్టు.
0: యూ సీ దట్ నీమ్
1: అంతా ఆకులు వేప ఆకులే.
0: యూ ఫైండ్ ద నీమ్
1: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
0: నో ఎనీ నాట్ ఈవెన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్.
1: రెండు ఆకులు మీరు తీసుకుని రండి చూడండి. దాంట్లో ఈ వేరే ఉంటాయి దీంట్లో ఎన్ని వేరే ఉంటాయి.
0: బ్రింగ్ టూ లీవ్స్ యూ అబ్జర్వ్ దెమ్ వెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: ఇది భగవంతుని యొక్క చిత్రం విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
0: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ వండర్.
1: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి
0: హ్యావింగ్ క్రియేటెడ్
1: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: Having been born in this beautiful world of wonder and awe,
1: to have this perverted brain is unfortunate. We
0: should also develop the sacred virtues.
1: ఏనాటి ఉంటాదు ఎప్పుడు కూరుతుందో.
0: When we leave this world.
1: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though they stipulated 100 years lifespan, you cannot go by that.
1: Prayamando, leka prayamando, leka mudimiyando, leka musaliyando.
0: As a boy, who knows? At the tender age or in youth or in old age.
1: అడవిను ఉదక మధ్యంబును ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.

0: if you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This what we should know.
1: మనం ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: We are asking everybody who are you, but I don't put a question to myself, who am I?
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనమే?
0: Without knowing this, what is the fun of knowing the rest?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: Body is like a water bubble.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: You are not the body.
1: నీవు మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: You are not the mind.
1: కాబట్టి నీవెవరు?
0: Who are you then?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: You are the master who has put on this vesture.
1: నీవు మాస్టర్ అయిపోయి కూడాను,
0: being the master,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెట్లా మాస్టర్ అవుతావు?
0: If you don't know this truth, how can you call yourself a master? What type of master?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: Some address భగవాన్ as master.
1: Divine master అంటారు.
0: They address him as divine master.
1: ఇలాంటి మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, టెస్ట్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: There are so many masters today, the station master and postmaster and so on.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: This word master has no meaning at all.
1: మాస్టర్ అంటే అధికారిని.
0: Master means the one in authority.
1: మరి నిజంగా మనం మాస్టర్ అనే పదమును దివ్యత్వానికి ఉపయోగించకూడదు.
0: We should not use this word master in respect of divinity.
1: అనగా
0: meaning
1: అందరికీ తాను ఒక విధమైనటువంటి యొక్క సేవకుడుగా ఉన్నాడు భగవంతుడు.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: It's only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: So it's not good to be called a master.
1: కనుకనే మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: God has master plan and he is not merely a master.
1: కనుక మీరు ఆ ప్లాను మీరు అనుసరిస్తూ రావాలి.
0: We should follow the master plan of God.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రంగా భావించుకుంటూ పోవాలి.
0: We should lead this life in a sacred way.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా మాలిన్యం చేయకూడదు.
0: We should not pollute this nature.
1: అందువల్ల ఈనాడంతా కూడా విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: Today the people are suffering from deadly disease.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: God gave us five elements.
1: గాలి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: There's air pollution today.
1: త్రాగే నీరు మలినం అయిపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the five elements in a sacred way.
1: Waste cheyakoodadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchu ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వలె నేను వాటర్ ని వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికే ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోపు పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ద వాటర్ విల్ బి లెట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతానో తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజంట్ డూ దాట్. హి విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: కైనా నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజంట్ వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగా దైవ స్వరూపము.
0: Because water is God.
1: Gali.
0: Air.
1: Fan vestaru. Tachami nenu apivestuntanu.
0: You put on the switch of fan, but Bhagavan will put it off.
1: Switch vestaru. Pani lekapoyina ratrantha verugutune untuntadi.
0: బట్ దేర్ ఇస్ నో ఫంక్షన్ యాక్చువల్లీ, వీ కీప్ ఇట్ ఆన్ డే అండ్ నైట్.
1: ఎప్పుడు కావాలప్పుడు వేస్తాను, తక్షణమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు,
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు,
0: ఈస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్
1: ఆఫ్ ది వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చు.
0: ఇఫ్ నెసరీ టేక్ ఇట్.
1: కనుక నీ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నాడు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది,
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ ద స్ట్రగుల్ హార్డ్
1: అండ్ సెండ్ యు
0: మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకు ఎంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
1: కనుకనే ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బెడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ అ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బు అంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యూ వేస్ట్ అమౌంట్స్ ద వేస్టింగ్.
1: అవసరమైనట్టు తీసుకో,
0: టేక్ ఇట్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: బట్ డోంట్ వేస్ట్ ఇట్ ఫర్ దట్.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: దిస్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
1: అలాగే మనీ ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇన్ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్
1: అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెట్టుంటారు.
0: ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ కాలేజెస్ people spend a lot to be the president of students union there.
1: union leader entha kaalam unde moodendlu.
0: After all he stays there for 3 years.
1: ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుకనే ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావాల్సినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ పిక్నిక్ సెలబ్రేషన్ టేక్స్ ప్లేస్.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో, అశోక్ హోటల్ ఇట్లా దాంట్లో డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు రూపంలో మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యు షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటాను.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana choopu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana matalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకని ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకని ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నుంచే ఎలర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసునా?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్?
1: 70 years 6 months. ఎట్లా ఉన్నాను నేను?
0: హౌ హీ ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కదా, లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరముల పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagavan does a lot of work every day.
1: Ikkada bhajan ayipothane velutanu akkada post.
0: Soon after bhajan he go there.
1: And post పోస్తూ అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి.
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్.
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటండదు, కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి.
0: భగవాన్ భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్, బట్ టు సాటిస్ఫై యు హి విల్ ఓపెన్ ద లెటర్.
1: మూడు ముక్కాల గంట వరకు కూడా పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను, చూసి తర్వాత పెట్టి వస్తుంటాను.
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్.
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు, చక్కగా ఉంటున్నాయి, ఎంత దూరమైనా నేను చూడగలను.
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్.
1: ఇది దివ్య శక్తి కాదు, సహజ శక్తి.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్, ఇట్స్
1: ఆ పవిత్రమే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్.
1: కనుక ఏదో దగ్గర చూపు, దూరపు చూపు, మధ్య చూపు, ఎన్నెన్నో చూపులు అంతా అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్, నథింగ్ లైక్ దట్.
1: చిన్న అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఈవెన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా నువ్వు వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్, హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్.
1: నేను అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్.
1: పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వెరీ గ్లాసెస్.
1: పిల్లలు 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16. వై?
1: మన బ్లడ్ దోషమే.
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్,
1: అంతా పవిత్రమే అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చా, నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: Yenu sulabhanga cheyagalu.
0: Bhagavan will do it easily.
1: Endukante anta shakti untundadu.
0: Because Bhagavan is so powerful, so strong.
1: Kani ee divyamaina shakti gaadu, yenu pratyekanga sampadinchukundi kaadu, naa sahaja shakti.
0: It's not the divine power nor acquired, it's a natural power.
1: మరి నేను తినేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
1: తెల్లవారపు ఇది రాగి సంగతి.
0: హి విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్సల్ ఆఫ్ రాగి మాల్ట్.
1: రాగి మాల్ట్,
0: రాగి మాల్ట్
1: మీరు చూస్తామా, కుర్మాలు, బర్మాలు, ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వి ఈట్ నెక్ డీప్. హౌ యు డైజెస్ట్? భగవాన్ పిల్లలు
1: తినవలసింది,
0: ఎంతని
1: కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసల్ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. ఒక టైమే లేదు,
0: ఇంటర్వెల్
1: లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: కానీ మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏమేమో తిండి తిండి పెంచేస్తుంది.
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్.
1: కానీ ఏది తినాలి, ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి.
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten,
1: ఎక్కడంటే అక్కడ ఏది చిక్తే అది తినకూడదు.
0: We should not eat what all that is available.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వీ షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ డే.
0: ద ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్ డే.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: హెడ్. ఎలాంటి హెడ్ అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ టైం,
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా తక్కువమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
0: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్.
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: దేర్ అట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
0: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్.
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూసేపటి మూసేస్తారు.
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడీ అరౌండ్ దేర్ క్లోజ్ ఇట్.
1: చూడకూడదు మనం.
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
1: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిదిగా అయిపోతుంది.
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ది హెడ్.
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వీ బై దే రైట్.
1: మనం అలాంటి బుక్కులే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యు డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడీ విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు,
0: దేర్ ఆర్ సమ్
1: మెడ్రాస్ లో నేను చూచాను,
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్,
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్,
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: They wear the shirts, red and black stripes.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: వాచింగ్ ది డ్రెస్ ఆఫ్ దీస్ ఫెలోస్, ఈవెన్ అనిమల్స్ విల్ రన్ అవే, కౌస్ విల్ రన్ అవే. దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: ప్యూర్ వైట్, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: ప్యూర్ వైట్, హౌ నైస్,
1: ఎంత అందంగా ఉంటుంటుంది.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant black shirt
0: to travel in a train or to go by bus we wear colored dress black pant and black shirt.
1: appudu vaadu chuchinappudu vidam sevarimale potunnara emti anukuntaru.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimala.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ షుడ్ బి
1: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి. మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యూ డెవలప్ సచ్ ప్యూరిటీ.

రేడియో సాయి ప్రెజెంట్స్ నెక్స్ట్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ దసరా విజయదశమి డే అక్టోబర్ 2nd 1987.

0: శాస్త్ర జయము వేద వేదాంగము వివిధ శాస్త్ర జయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీర్చలేవు. వివిధ శాస్త్ర జయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు. జీవుడి వల నుండు దేవుడవల నుండు కార్యమిలను అవల కారణంబు. జీవుడి వల నుండు దేవుడవల నుండు కార్యమిలను అవల కారణంబు. కార్యమిలను అవల కారణంబు దేవుడివ్వల నుండు.
1: ఏ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ అండ్ ఆల్ ద స్క్రిప్చర్స్ కెనాట్ రెంట్ అఫెండ్ ద కర్తర్ ఆఫ్ ద మైండ్. జీవి ఇండివిజువల్ సోల్ వుడ్ బి ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది కర్టన్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ వుడ్ బి గాడ్ ద డివినిటీ.
0: మనసు సమత్వమునకు మరొక పేరు తృప్తి.
1: కంటెంట్మెంట్ ఈజ్ అనదర్ నేమ్ ఫార్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మైండ్.
0: సంకల్పము చేతనే సమస్త దృష్టి అంతయును గోచరమవుతున్నది.
1: ఎవ్రీథింగ్ ఇన్ ది క్రియేటెడ్ వరల్డ్ ఈజ్ సీన్ బై ది సంకల్పాస్.
0: సంకల్పం ఎట్టిదో మానవ జీవితం అట్టిది.
1: ది లైఫ్ ఆఫ్ మ్యాన్ డిపెండ్స్ అపాన్ హిస్ థింకింగ్.
0: జీవితమనగా సంకల్పముల యొక్క ఆటనే.
1: లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ.
0: సంకల్పము సజీవమైనటువంటిది.
1: సంకల్ప ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
0: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
0: మానవుని ఒక మనసు నుండి మరొక మనసునకు ప్రయాణం చేయుచుండును.
1: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్.
0: ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును.
1: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్.
0: ప్రాచీన మహర్షులు తత్వ సమయంలో తామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
1: ది ఏన్షియంట్ రిషీస్ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ బై దేర్ వన్ సంకల్ప దే గాట్ దెమ్సెల్వ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
0: కిరాటక వృత్తిగా జీవించుచున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే.
1: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎన్ ఆర్డినరీ రాబర్ ఇన్ టు వాల్మీకి.
0: తామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
1: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇన్ టు రామకృష్ణ పరమహంస.
0: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
0: పవిత్రమైనటువంటి కార్యములు ఎందు, పరోపకారమైన కార్యములు ఎందు, పరమాత్మ తత్వమునందు, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
1: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్, హెల్ప్ఫుల్ థాట్స్, థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేషన్.
0: లోక కళ్యాణ నిమిత్తమై, ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై, లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే.
1: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్.
0: స్వార్థమును ఆశించక, స్వప్రయోజనమును పాటించక, నిరంతరము కూడాను దేశం యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి తలంచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే.
1: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దుష్టభావములచే
1: విత్ వికెట్ థాట్స్
0: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
1: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
0: పరం యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
1: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది జాయ్
0: యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
1: ఇట్ ఇస్ అ స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
0: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మనని సంకల్పములు
1: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు
1: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్
0: ఒకటి పశుత్వము రెండవది దైవత్వము
1: దర్ ఆర్ టూ టైప్స్ వన్ ఈజ్ ద అనిమల్ నేచర్ ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్
0: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యమైనటువంటి ఒక ఆషద్వర్గములకు లోనై
1: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రెడ్ జెలసీ అండ్ ప్రైడ్
0: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్
0: దుస్సంస్కారముల చేత
1: విత్ బ్యాడ్ టెండెన్సీస్
0: వివేక భ్రష్టుడై
1: లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్
0: పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి
1: So suffering, a state which is worse than that of an animal, is pashu sampatti.
0: Attu kaka, tana manasunu, tana kayamunu, tana karmanu, tana kartavyanni kudanu, pavitra margamulo pravesha petti.
1: On the other hand, his body, his mental faculties, his intellect, and every aspect of him, his time must be used for good things.
0: Intiye kaka. సాధనలను సల్పచు తన యొక్క నిష్ఠాపరిష్టలను సక్రమమైన మార్గములందు అనుభవిస్తూ
1: నాట్ మియర్లీ దిస్ అండర్ టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్
0: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ
1: పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్
0: దైవత్వాన్ని పొంది
1: ఒబ్టైనింగ్ డివినిటీ
0: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం
1: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్
0: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు
1: వెన్ హీఈస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ and becoming a demon and a suffering animal nature
0: ye deshamulandainanu ye kalamulandainanu iddari prajalu iddari manavulu oke vidhamainatunte roopanamanu che kaani leka rooparekhala che kaani talampulu che kaani vigyana pragyanamulu che kaani okkatiga undatam anetundi sambhavinchadu
1: it is impossible to get two people at any point of time and in any country who are absolutely similar in their faculties and in their physical features
0: srutti chitramulanta vichitramayya inta prapanchamulandu ee deshamulandaina vetakandi iddara manavulu oke roopanni dharinchi unnara ledu
1: the power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world
0: oke vidhamainatundi pushti santuptini kaligi untunnara
1: other people who are having the same amount of satisfaction and contentment
0: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా
1: ఆర్ దే హ్యావింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్
0: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది
1: దేర్ హాస్ ఆల్వేస్ బీన్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్
0: దీనికి భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వం ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు
1: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్ టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్
0: కాదు కాదు అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అడిగి ఉంటున్నాను దానిని ప్రవేశపెట్టక దానిని అనుభవించక దానిని విచారించక పరిశోధనలు చేయక పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు
1: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్
0: ఆత్మానం రచనం విద్ధి శరీరం ప్రథమం వచహ, ప్రథమం వచహ అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది, ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియటియర్.
0: ఏ మానవునికైనా రెండు దేహం ఉంటున్నావా?
1: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్, టూ ఫిజికల్ బాడీస్?
0: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
1: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
0: వేరువేరు సమయంలో వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయంలో ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
1: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్. దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
0: కానీ ఆత్మతో వట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కటిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
1: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bharta
0: Kama.
1: And that is...
0: రెండు హృదయములు కలిగినటువంటి మానవుడు జీవించలేడు.
1: A person with two hearts cannot live.
0: ఒక్క దేహము, ఒక్క హృదయమే.
1: One physical body and one heart.
0: ఇది అందరి యందు సమత్వమే.
1: This is equal to all human beings.
0: జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి సహజమే.
1: Birth and death are natural for every human.
0: సమానమే.
1: They are equal.
0: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు.
1: Even if it is a highly wealthy man.
0: కూటి పేదని తల్లి గర్భం నుండి రాడు.
1: And even if it is a poor man, it is not different.
0: కోటీశ్వరుడు కూటి పేదయుడు తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
1: Rich man or poor man, they come from the womb of mothers.
0: ఆకలి డప్పులు అందరికీ సమానమే.
1: సిమిలర్లీ థర్స్ట్ అండ్ హంగర్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ పీపుల్.
0: శ్రీమంతుడు పంచపక్ష పరమానములు భుజించవచ్చును.
1: ఏ వెల్తీ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ అండ్ వెరీ కాస్ట్లీ డిషెస్.
0: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
1: పూర్ పర్సన్ మే బి సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్.
0: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
1: బట్ హంగర్ ఈజ్ కామన్ ఫర్ బోత్.
0: కనుక ఆకలి డప్పులు, జనన మరణములు, హృదయము, దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
1: హంగర్ అండ్ థర్స్ట్ and joints are physical bodies and hearts, they are equal and common for all people. This must be recognized.
0: Manavuni yendu dushta sankalpamulu kani satya sankalpamulu kani raavadaniki konni kaaranam untunnayi.
1: There are certain causes which are responsible for bad thoughts or good thoughts emanating from man.
0: Karya milanu avala kaaranambu. కారణం లేని కార్యం జరగడానికి వీలు కాదు.
1: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్. వితౌట్
0: కార్యకారణ సంబంధం అవినాభావ సంబంధము.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఇనెక్స్ట్రికబుల్.
0: అన్యోన్యాశ్రయము.
1: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్.
0: ఒకటి వదిలి ఉండలేవు.
1: వన్ కెనాట్ బి వితౌట్ ది అదర్.
0: కనుక కారణం లేని కార్యము జగత్తునందు కానరాదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్ ఇన్ ద వరల్డ్.
0: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణం లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దెర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
0: అది ఏ అహంకారము.
1: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
0: ఇది మహాకారము. ఇది మహాకారము.
1: దిస్ ఈజ్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
0: ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది.
1: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్స్ ఓన్ ఫామ్.
0: తనను తాను కూడా మరిపింపజేస్తుంది.
1: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
0: తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
1: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్.
0: దానికంటే ఇంకొకటి అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది.
1: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దెర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
0: ఇదే దాని యొక్క మహత్యము.
1: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
0: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరం కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
1: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యూ
0: డి. అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమో కనిపించవు.
1: Person who is full of ego would not be able to discriminate between good and bad.
0: Itti ahankaram undinanta varaku manavuni yokka divyattam anetundi vaaniki em mattamo artham kaadu.
1: So long as man has this ego, he would not be able to recognize his own divinity.
0: Dakitam kante danavattam kante heenudai pothuntadu.
1: He would become worse than an animal or even a demon.
0: Ee ahankaramu nirmoolamu gaavinchukune nimittamai మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము, హోమము, అది ఏ దుర్గుణములు అర్పితము గావించటం.
1: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
0: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వమునందు కాని పవిత్రత ఎందుకు కాని ప్రయాణం సలపటం లేదు.
1: బట్ హ్యుమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానము నుండే ఉంటున్నది.
1: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ద మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
0: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తనని నింపుకుంటున్నారే కాని ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Every person is only trying to fill himself with all types of information gathered from the texts and scriptures, but not filling his heart with love.
0: Kevalam vintunnare kaani ee aanandanni tintuntam prayatnam cheyatam ledu.
1: They are only merely listening. They have not been able to partake as food to their
0: enni samathamlo mee samaveshamlo palgontunnaru.
1: We have been participating in this kind of assemblies
0: enni upanyasamlo vintunnaru
1: for a long number of years.
0: Enni samatram nunchina kuda lo ashram vasam chestunnaru.
1: We have been living in the ashram for a long time.
0: Kaani evariki varu manalo enta varaku maarpu kaligindi అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
1: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు హిమ్సెల్ఫ్ అండ్ అన్ టు హిమ్సెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
1: యు టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్, నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
0: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
1: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
0: శిలా హృదయులు అవుతున్నారే కాని కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయులు కావటం లేదు.
1: వీఆర్ బికమింగ్ స్టోన్ హార్టెడ్ రాదర్ దాన్ హార్ట్ పీపుల్ విత్ లవ్ ఫిల్డ్ హార్ట్స్.
0: కనుక ప్రేమ హృదయులు కావడానికి ప్రయత్నించాలి.
1: ట్రై టు బికమ్ పీపుల్ విత్ లవ్ ఫిల్డ్ హార్ట్స్.
0: ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు.
1: ఓన్లీ వెన్ హీ హాస్ లవ్ ఇన్ హిస్ హార్ట్ హీ విల్ బి ఏబుల్ టు అండర్టేక్ సీక్రెట్ టాస్క్స్.
0: ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యూ, యూ హ్యావ్ నో లైఫ్ అట్ ఆల్.
0: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
1: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
0: తాత్కాలిక జీవితములకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
1: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
0: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
0: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ పవర్స్ యూ హ్యావ్,
0: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడు అయినప్పటికీ,
1: వాట్ ఎవర్ నాలెడ్జ్,
0: ఎంతటి శాస్త్రజ్ఞుడుగా ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
0: దైవ బలమే లేకుండా సర్వము కూడా దుర్బలములే.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
0: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును, కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే, మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ ఎవర్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే, కర్ణుడికుండినటువంటి బలము, కర్ణుడికుండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి బట్టి.
1: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ దీస్ సేక్రెడ్ థాట్స్.
0: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
1: వి షుడ్ రిఫ్లెక్ట్ అండ్ రిమెంబర్ ద గ్రేట్ థాట్స్ విచ్ ఆర్ గివెన్ టు అస్.
0: యాగాది కృతములంతయును ఆచరించడము జీవిత నిమిత్తము.
1: ఆల్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సాక్రిఫైసెస్ ఆర్ ఫర్
0: మన జీవితమే ఒక యజ్ఞము.
1: ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ లైఫ్.
0: మానవునికి 116 సంవత్సరములు ఆయు.
1: Man is supposed to live 160 years.
0: కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటాది, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
1: ద 24 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈ స్పెంట్ ఇన్ ప్లే.
0: తదుపరి 40 సంవత్సరాలంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటుంది.
1: ద నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ మేబీ
0: అనగా అది శిక్షణమై
1: ఇట్ ఈస్ వెరీ సివియర్
0: ఇండియ ప్రోద్బలము చేత
1: ప్రోక్డ్ బై
0: విషయావాసంలో మునిగి
1: ఫిల్లింగ్ హింసెల్ఫ్ విత్ సెన్స్
0: వివేక విజ్ఞానములు మరచి,
1: ఫర్గెటింగ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
0: కన్నులు తెరవక,
1: క్లోజింగ్ వన్స్ ఐస్
0: భుజబలం ఉన్నదని,
1: థింకింగ్ ఆఫ్ హిజ్
0: ఎర్రవీగటము,
1: గెటింగ్ ఓవర్ జాయ్,
0: నలభై సంవత్సరములుగా జరుగుతాయి.
1: ఫర్ 40 ఇయర్స్ మ్యాన్ స్పెండ్స్ హిజ్ లైఫ్ లైక్
0: తదుపరి 48 సంవత్సరములు
1: నెక్స్ట్ 48 ఇయర్స్
0: ఖాయం సమయంగా మారిపోతుంది.
1: దట్ బికమ్స్ ద ట్విలైట్ పీరియడ్
0: అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు,
1: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకుని,
1: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్
0: దాదాపు ప్రాణుల యొక్క అభివృద్ధి నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు.
1: హీ స్టార్ట్స్ వరింగ్ హింసెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
0: దేహములో కండబలం ఉన్నంత వరకును కళ్ళులో కొవ్వు బలము లేకుండా పోదు.
1: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్, హీ విల్ హ్యావ్ ప్రైడ్ అండ్ ఈగో అండ్ అరోగెన్స్.
0: కనుక దేహబలమును చూసి మనం మిర్చిపోరాదు.
1: వన్ షుడ్ నాట్ బి ఓవర్ జాయిడ్ బై మియర్లీ ఫిజికల్.
0: ఈ దేహం అనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణక్షణమునకు దీని ఆయుష్ ప్రమాణం తరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది.
1: ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్.
0: పెంచుకుని
1: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్
0: ద్వారా ప్రాణుల యొక్క అభివృద్ధి నిమిత్తమై
1: ఫర్ ద
0: పరితపిస్తూ ఉంటాడు.
1: హీ స్టార్ట్స్ వరింగ్ హింసెల్ఫ్ అబౌట్

0: స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఇంకా ధనబలము చూస్తామంటే అది ధనబలం మరింత అనిత్యము.
0: సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ ది పవర్ ఆఫ్ వెల్త్.
1: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాత్రను పడవచ్చును.
0: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్త్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
1: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేటువంటి వారు ఎవరు కూడా ఉండరు.
0: ద మోమెంట్ హీ లూజెస్ వెల్త్ దేర్ విల్ బి నన్ హూ వుడ్ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
1: అతి అంధకారము కమ్ముకుంటుంది.
0: He will be filled with blindness and darkness.
1: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
0: This is like a flash and a
1: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
0: When there is light,
1: వెను వెంటనే అంధకారము క్రమ్ముకుంటుంది.
0: The moment that there is lightning, there is effulgence.
1: కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
0: Therefore, we should not take shelter under this physical power and power of wealth.
1: Kanuka nee gunabalamunu chuchi neevu jeevinchadaniki prayatninchu.
0: Make efforts to live a life full of good qualities.
1: Bhagyamulandu nunchi
0: right from your childhood
1: jeevitamni pavitramaina margamulo pravesha pettadaniki punukovali.
0: Enter your life into a sacred way.
1: Oka satyanni sadinche nimittamai Harishchandrudu enni vidhamulaitundi kashtamulaku guri ayyadu.
0: For the sake of achieving something great and good, to what extent Harishchandra made sacrifices and subjected himself
1: patini anusarinche nimittamai aa chandramati enni vidhamaitundi sahanamulu pundinadi.
0: To follow the husband and the path laid down by husband,
1: vallidanulla aagnanu sirasavahinchi aa yokka lohitasudu enta vinayanni prakatitam gavinchadu.
0: Lohitasya also followed in order to obey the parents what amount
1: anuka Harishchandrudu vanti satyamunu.
0: That is therefore you have
1: chandramati vatti vanti sahanamunu
0: పేషెన్స్ ఆఫ్ చంద్రమతి
1: లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని
0: పీస్ విచ్
1: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
0: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యావ్ టు టీచ్ టు దేర్ పేరెంట్స్.
1: ఈ లేత హృదయం నుండి ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరి అయినటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నందు వారు అనేక విధములైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
0: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే వుడ్ బి హావింగ్ ఎ హ్యాపీ లైఫ్.
1: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
0: దేర్ ఈజ్ ఎ గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంట్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
1: కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్య శక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదం.
0: వేద హ్యాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి తరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమలు పడాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ సచ్ డివైన్ పవర్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ద సేమ్ టు ఏ ఫ్యూ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును మన కాలమును మన కాయమును కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారమవుతాం.
0: If there is not even a small change and transformation in us, we would have wasted our time, our life.
1: Avaru enta kaalam nundi yokudunu prashanthi nilayam vastunnaru.
0: You have been coming to prashanthi nilayam for a long period of
1: aneka mandi 40 samvatsaram 45 samvatsaram anta kudalu swami yokka bodhanalu vintune vastunnaru.
0: There are people here who have been listening to swami's teachings for
1: kaani dinadinamunaku vaari yokka korikalu మితిమీరి పోతున్నవి కాని త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం పనులు అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
0: బట్ డే ఆఫ్టర్ డే దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ డిక్లైనింగ్, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ సాక్రిఫైస్ అండ్ రినౌన్సియేషన్ ఈవెన్ టు ఎ స్మాల్ డిగ్రీ.
1: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా?
0: టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ షుడ్ యు నాట్ కంట్రోల్ యువర్ ఓన్.
1: ఉన్నది ఆశ్రమంలో చింతించడమంతా సంసారములు.
0: యు ఆర్ లివింగ్ ఇన్ ఆశ్రమ్ బట్ inside you are living in a family life in your own.
1: ఇది సరైనటువంటి సాధన కానేరదు.
0: This cannot be a good sadhana.
1: ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
0: One day or the other you have to give up your body.
1: దనకనక వస్తువు అనాదులు మారక తప్పదు.
0: You have to just give up all your possessions and wealth and
1: అభిమానాలను వదలకపో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
0: That person is a great hero. Who is prepared to give them up before
1: I leave? No, man, I'm not.

0: మన విచారంతో మన దేహాన్ని వదిలే ప్రయోజనం ఏమిటి?
1: వెన్ ఆల్ దోస్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ బాడీ గివ్స్ అప్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ అవర్
0: త్యాగం అనగా ఏమిటి? పవిత్రమైనటువంటి యొక్క ఫలమును త్యాగం చేయటమే నిజమైనటువంటి త్యాగము.
1: వాట్ డూ యూ మీన్ బై త్యాగ ఆర్ సాక్రిఫైస్? ఇట్ ఈస్ సాక్రిఫైసింగ్.
0: కుళ్లిపోయినటువంటి ఫలమును ఎవరైనా త్యాగం అని చెప్పడానికి వీలవుతుందా?
1: సాక్రిఫైసింగ్ గుడ్ అండ్ టేస్టీ స్టఫ్, ఇట్ ఈస్ నాట్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ రాటన్.
0: కనుక శరీరంలో బలముండినప్పుడే,
1: ఓన్లీ వెన్ యూఆర్ హ్యావింగ్,
0: మనోశక్తి వికసించినప్పుడే,
1: ఓన్లీ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్,
0: బుద్ధి ప్రకటించినప్పుడే,
1: ఓన్లీ వెన్ యువర్ ఇంటలెక్ట్ ఈజ్
0: కాలకృత్యములు స్వల్పకములపే,
1: ఓన్లీ బిఫోర్ ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ టూ లేట్,
0: కాలం యొక్క శాపము అనగా పాశము మన పిల్లల పైన కదలక మునిపే,
1: బిఫోర్ ద గాడ్ ఆఫ్ డెత్ మేక్స్ హిస్ కాల్ ఆన్ అస్,
0: మనం అతి జాగ్రత్తను వహించి
1: we have to exercise great care and
0: cheyavalsinatundi yokka satkaryamullo manam palgonali.
1: we have to undertake activities which are sacred and which must be performed.
0: adiye jana seva,
1: that is
0: adiye samaja seva,
1: that is this service to the society.
0: attu kaakunda kevalam ahankaramto virraviginanta maatramuna idi jeevitham saarthakam kaadu.
1: on the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
0: ravanudu deharitiga maha balavantudu.
1: physically speaking, ravana was a great,
0: కుబేరును కూడా సాధించి అందుకున్నటువంటి మహా ధనవంతుడు.
1: హీ హడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేరా అండ్ గాట్ వెల్త్.
0: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానముల చేత కానీ, మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణములు అనేటువంటి ఒక విద్యల చేత గాని, ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
1: హీ వాజ్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్ పర్సన్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
0: వీటన్నిటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేసింది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఇస్ అకాంప్లిష్మెంట్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: ఇతను ఈశ్వరుని పరమభక్తుడు.
1: హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ ఈశ్వర్.
0: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్?
0: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్?
0: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
0: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవడం చేతనే ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడా భస్మం గావించుకున్నాడు.
1: బట్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ హీ వాజ్ నాట్ టేకింగ్ ది రైట్ పాత్, అండ్ దేర్ ఫోర్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్నింగ్ డౌన్ ఆఫ్ లంక.
0: ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ, చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు దారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు.
1: వాట్ ఎవర్ అకాంప్లిష్మెంట్స్ వన్ మైట్ హావ్ డన్ యాజ్ అ సైంటిస్ట్, ఈవెన్ ఇఫ్ హి గోస్ టు, ఇఫ్ హి కెన్ గో టు మూన్ ఇట్సెల్ఫ్, బట్ ఇఫ్ హి స్లిప్స్ హి విల్ కమ్.
0: అనగా ఈ అహంకారం అనేటువంటిది మానవుల్లో ప్రవేశిస్తే ఎంతటి హీన స్థితికైనా కూడాను, ఎంతటి సన్యాసినైనను, ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ వాడిని అధోగతి పాలజేస్తుంది.
1: ద మొమెంట్ ఈగో ఎంటర్స్ ఎ మ్యాన్, వెదర్ హీఈస్ ఎ గ్రేట్ సన్యాసిన్, ఎ గ్రేట్ స్కాలర్ ఆర్ ఎ వెల్తీ మ్యాన్,
0: వేషం వేసుకున్నంత మాత్రం సన్యాసి కాదు.
1: బై మియర్లీ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ వన్ కెనాట్ బికమ్ ఎ సన్యాసిన్.
0: ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడా మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు.
1: ఇఫ్ యు రియలీ బిలీవ్ దట్ ది డ్రెస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ట్రూ సన్యాసిన్, రావణ వోర్ ద డ్రెస్ వన్స్ అండ్ హీ కుడ్ ఆల్సో బి కాల్డ్
0: అర్జునుడు కూడా తనకు ఆవరించినటువంటి యుద్దమును మానుకునే నిమిత్తమే ప్రహ్లాద ఒక విధమైన ప్రమేయుల దగ్గరికి సన్యాసి వేషంతో వెళ్లాడు.
1: ఈవెన్ అర్జున in the garb and robes of sanyasin, in order to give up the war, he wore those clothes.
0: Kevalamu dehamto kaadu sanyasamu,
1: it is not, one doesn't, one should not become sanyasin only
0: dehamto kaadu sanyasamu,
1: not by dress either,
0: gunamto sanyasi kaavali.
1: One should become a sanyasin by the qualities and attributes.
0: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kudanu chaala కొన్ని రకమైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
1: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్ట్ టు ట్రెమెండస్ వీక్నెస్.
0: చెప్పునది వేరు, చేయనుది మరికొన్ని.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
0: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
1: దిస్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివైలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి,
1: today in every human being ego has asserted itself in some degree or the other.
0: Tarattanu maripinchi
1: it is making everyone forget oneself.
0: Jagattulo magnam aipothunnadu,
1: he is getting lost in the world.
0: Mundu em jarugunu aneetvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu,
1: he is forgetting what is going to happen in him, to him in future.
0: Vittalo pettina takshame chettai balam nandinchadu.
1: The moment you sow a seed, it is not going to become a tree.
0: Ee chesinatvanti yokka doshamulaku చెప్పినటువంటి అసత్యములకు ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
1: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యువర్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యువర్ టోల్డ్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
0: కనుకనే సద్భావమును పెంచుకొని
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
0: సత్వత్తంలో మునిగి
1: ఎంటర్ ఇన్ టు గుడ్ హ్యాబిట్స్,
0: సదాచారంలో జీవించి
1: లివ్ ఇన్ గుడ్
0: రక్షణను అభివృద్ధిపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: టేక్ ఎ వౌ టు లివ్ ఎ లైఫ్ విచ్ ఇస్ సేక్రెడ్.
0: ఈ ఆరు సప్తాహము సమాప్తము.
1: టుడే ఈస్ ది ఎండ్ ఆఫ్
0: సమాప్తమనగా బ్రహ్మప్రాప్తం అనేటువంటిదే మనం గుర్తించాలి.
1: సమాప్తి రిఫర్స్ టు రీచింగ్ బ్రహ్మ.
0: బ్రహ్మప్రాప్తి అనగా సర్వత్వాన్ని ఏకత్వంగా గుర్తించడమే బ్రహ్మప్రాప్తి.
1: బ్రహ్మప్రాప్తి రిఫర్స్ టు రికగ్నైజింగ్ మల్టిప్లిసిటీ ఆఫ్ దేశ
0: ఉండేటువంటి ఒక సర్వేశ్వర తత్వాన్ని మనం విశ్వసించడమే ఒక బ్రహ్మత్వము.
1: ఫర్మ్లీ బిలీవింగ్ ద సర్వేశ్వర తత్వం విచ్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవన్.
0: ఈనాడు మనలో ఉండేటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, దుర్భావములను ఒక విధమైనటువంటి ఈ అగ్ని అనేటువంటి దైవత్వము లోపల ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
0: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
1: దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సారో.
0: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
1: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ కెన్ బి
0: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
1: బట్ దెర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
0: ఏ విధముగా?
1: హౌ?
0: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
1: వెన్ ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ అపాన్ ఎ ట్రీ,
0: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ ఆఫ్ మల్టిప్లిసిటీ,
0: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
1: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
0: నిజముగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
1: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్ హెస్ మేడ్.
0: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఈ విజ్డమ్ హెస్ గ్రోన్, దేర్ షుడ్ నాట్ బి ఇగ్నోరెన్స్.
0: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
1: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
0: ఇది సరైనటువంటి విజ్ఞానం కాదు.
1: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
0: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటారా?
1: If you put on the torch light, can there be darkness there?
0: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
1: If you are operating the torch, you get darkness.
0: బల్బు లేదన్నమాట.
1: There is neither bulb
0: nor బల్బు సెల్స్ రెండు ఉండింటే ఈ విధమైనటువంటి చీకటి రావడానికి అవకాశం లేదు.
1: If there is bulb and cells in the torch,
0: ఈనాటి విజ్ఞానం కేవలం స్వార్థము, స్వప్రయోజనంతో అభివృద్ధిగా ఉంచుతున్నదే కానీ విశాలమైనటువంటి హృదయంతో, పవిత్రమైన భావంతో, జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు.
1: ఆల్ ది గ్రోత్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ టుడే ఈజ్ ఓన్లీ యూజ్ ఫర్ సెల్ఫిష్నెస్. దేర్ ఫోర్ ఇట్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్.
0: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల.
1: వన్ కంట్రీ ఈస్ ట్రైంగ్ టు డిస్ట్రాయ్ అనగా
0: ఇలా సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
1: ఈజ్ ఇట్ దట్ ఈస్ వాట్ సైన్స్ హెస్ టు?
0: ఇదే సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
1: ఈజ్ ఇట్ ది నాలెడ్జ్ విచ్ సైన్స్ హ్యాస్?
0: ఇది పరిపూర్ణ అజ్ఞానమే.
1: దిస్ ఈస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
0: కానీ కీడు కీటకమైనా చేస్తుంది, కీడు కీటకమైనా చేస్తుంది.
1: ఎ వర్మ్ ఆల్సో కెన్ హార్మ్.
0: నేను మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
1: బట్ టు డూ గుడ్,
0: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
1: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్, బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
0: మనసునందు మంచి,
1: ఇన్ యువర్ మైండ్,
0: మాటలందున మంచి,
1: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో,
0: నడతలందున మంచి,
1: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: సాయి ఎట్టు మెచ్చి సంతోషం మీకిచ్చు.
1: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్, హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ గివ్ యూ ఆల్ జాయ్?
0: మంచి నడతలు లేవు,
1: యూ డు నాట్ హ్యావ్ గుడ్
0: మంచి పలుకులు లేవు,
1: యు డు నాట్ యూజ్ గుడ్ వర్డ్స్,
0: మంచి మనసులు లేవు,
1: యు డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
0: భగవంతుడు మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
1: ఇఫ్ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్, హౌ కెన్ హి గివ్ యూ?
0: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
1: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
0: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ వాంట్ టు గెట్ బోన్స్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
0: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి.
1: ఆల్వేస్ స్పీక్ స్వీట్,
0: మంచి నడతలో ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇంటూ గుడ్ కాండక్ట్.
0: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటి అక్కడ ఉట్టి పడుతుంది.
1: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్, దెన్ గాడ్ అపియర్.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం. అట్టి మాత్రమైనటువంటి ఒక స్థితిని పొందుతాం.
1: ఓన్లీ వెన్ వీ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్, మైండ్ అండ్ డీడ్, యూ హ్యావ్
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్. దురాత్మనం,
1: If your thinking is something, word is different and action is different, then you are a duraka, a wicked one.
0: అలాంటి పరిస్థితి ఏంటి, అనేక విధములుగా మానవులు కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ బికాజ్
0: ఐతే మంచివారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
1: దేర్ ఆర్ క్వైట్ ఆఫ్ యూ గుడ్ పీపుల్ ఆల్సో
0: ఉన్నారు,
1: దేర్ ఆర్,
0: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు రికగ్నైజ్ సచ్ గుడ్ వర్క్.
0: మంచివారే ఈ జగత్తునందు లేకున్నా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
1: If there are no good people in the world, the world would not have
0: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
1: How would there have been day and light in the world?
0: Nijamuga jantuna narajanma dullabamu manava janmam etti pashulakante heenanga pravartistunnarante veellu manavulani ee vidhanga cheppadaniki veel avutundi.
1: It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone,
0: nirantaramu dhaneshana dhareshana putreshana,
1: all the three times aspiring for money, aspiring for wealth, and
0: daiveshana anetundi ekkada kanipinchadam ledu.
1: Aspiring to perform dharmic
0: appudu part time devotion appudu vignapakam ostayi ooruga nanjukunnattuga nanjukuntaru.
1: This is only remembered occasionally and very rarely. Like
0: yad bhavam tad bhavati, nee vettido attide phalatam.
1: As you think you become, as you do, the fruits will depend upon your action.
0: Yanta matramunna evvaru talachinam anta matrame neevu annamacharya cheppadu.
1: Annamacharya has declared,
0: ఒక్కొక్కరు ఎంత మాత్రం తలుస్తారో అంత మాత్రమే వస్తుంది.
1: Annamacharya has declared, God appears to them depending upon
0: samudramulo kavalsinanta jalam untundadi.
1: There is plenty of water in ocean.
0: Evaravaru enta patram teesukoni potaro anta patrake dani neeru teesukuntaru.
1: The water which you can bring depends upon the vessel.
0: Samudramulo dandiga jalam unnadi kadani chinna patram teesukoni poi ekku jalam kavalante adi sadhyamavutunda.
1: If you carry a small vessel and say that there is plenty of water in ocean, I should have more, can you get more water?
0: Bhakti prapattulanta kudano aasthitike untunnayi.
1: Today's devotion and prapatti are like that.
0: Mundu oka veshamu venaka maroka veshamu.
1: Before there is one type,
0: mundu oka nadata venaka maroka nadata.
1: There is a difference in your
0: jagatane mosam chesinattiga pravartistunnaru.
1: You are trying to deceive the world.
0: Idi sariyainatunti oka bhavam kadu.
1: This is not correct.
0: ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: ఈ నాస్తికత్వానికంతా ఆస్తికులే కారణం.
1: It is only the people who believe who are responsible.
0: చెప్పినట్టు చేయకపోవడమే దీనికి మూల కారణము.
1: The most important reason is
0: భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము.
1: యువర్ కాండక్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది డివోషన్ విచ్ యూ ప్రొక్లెయిమ్ అండ్ విచ్ టు హ్యావ్.
0: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములు సదాచారములు సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: From today at least, you have to offer all your bad thoughts and bad actions into Homa as an offering. And today onwards at least, you should live a good life based upon good thinking, good conduct, good behavior,
0: baga vinnamu aneetundi kaadu naaku jawabu kavalsindi.
1: I don't want your a reply from you that you are
0: upanyasam chaala baga unnai aneetundi kaadu nenu kore jawabu.
1: I don't want your appreciation of the divine discourse.
0: Baga marinaamu aneetundi kavali jawabu.
1: You should be able to say that we have transformed ourselves into good
0: people. Atti marpu raavali.
1: That such change must come over you.
0: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గుడ్ డివోషన్.
0: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కురిచిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి?
1: యు సే దేర్ ఇస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఇస్ నాట్ వెట్, హౌ కెన్ యు సే దట్?
0: మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైన ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తు ఏమిటి?
1: యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్, దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్, అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
1: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
0: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
0: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్టే చెవికి చేతు.
1: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాట్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ఇట్. బట్ వెన్ సమ్ బ్యాడ్
0: థింగ్స్ వారు సత్యం ఎరుగంగా నేర్తురా, ఎట్టి విద్యలుండి ఏమి ఫలము? ఇట్టి వారు సత్యం ఎరుగంగా నేర్తురా, ఎట్టి విద్యలున్న ఏమి ఫలము?
1: Can such people ever understand the truth? What is the use of having any type of education, any amount of education either?
0: మంచి మాటలు చెప్తే ఒక చెవిలో దూరి మరొక చెవిలో వెళ్లిపోతాయి.
1: వెన్ గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యు లిసన్ ఇన్ వన్ ఇయర్,
0: చెడ్డ మాటలంటే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి, ఇంకా ఇట్లా పెట్టుకుని వింటారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ వర్డ్స్ బోత్ ఇయర్స్ కమ్ టుగెదర్ అండ్ గెట్ యునైటెడ్ టు హియర్ సచ్ బ్యాడ్ వర్డ్స్.
0: ఇది ఆ మన మానవుని యొక్క ప్రవర్తన.
1: కెన్ దిస్ బి కాల్డ్ హ్యూమన్ కాండక్ట్ అట్ ఆల్?
0: ఇది కాదు.
1: దిస్ ఇస్
0: మంచిని వినాలి.
1: యూ షుడ్ హియర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్.
0: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: Here is a small story to illustrate this.
0: పూర్వము
1: ఇన్
0: సనమోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
0: నోటితో ఓంకారమును ఉచ్చరించిన చచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుకులు చేస్తూ వచ్చారు.
1: ద మూమెంట్ దిస్ ఓంకార ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్ ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
0: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
1: దీస్ రిషీస్ గేవ్ అప్ రిసైటింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్.
0: చెవులతో ఈ యొక్క పవిత్రమైన యొక్క శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు.
1: దే వాంటెడ్ టు హియర్ ది సేమ్ సౌండ్ త్రూ దర్ ఇయర్స్.
0: ఈ చెవులు ఎందుకు దుశ్శబ్దములను అభివృద్ధి కలుచుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్. అది
0: నాసికలో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్.
0: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
0: ఇది సరి అనేది కాదని విశ్వసించారు దేవతలు.
1: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్ఫ్ దట్ దిస్ ఈస్ నాట్ రైట్.
0: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
0: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కాని ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
1: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
0: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
1: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
0: ఆనాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
1: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ది ప్రణవోపాసన.
0: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
1: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
0: ఈ ప్రణవమే దైవము.
1: దిస్ ప్రణవ ఇస్ గాడ్, దిస్ ప్రణవ ఇస్ బ్రహ్మ.
0: అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ
0: కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణములో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణములో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
1: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
0: సూచన. సాయిరాం బయటట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం?
1: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred.
0: నిజముగా సాయి రామ్ అనేటువంటి హృదయ నాడము నుంచి కూడా ప్రారంభం కావాలి.
1: దట్ వర్డ్ సాయి రామ్ షుడ్ కమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
0: ఇవన్నీ కూడా కేవలము జగత్తును మోసగించేటువంటి యొక్క ప్రవర్తనలు.
1: ఆల్ దీస్ యాక్ట్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ డిసీవింగ్ ద వరల్డ్.
0: సమస్యలు ఎందుకని, మరి ఏ ప్రాంతమునందు కానీ, మరి ఏ దేశమునందు కానీ, మరి ఏ భక్తి ప్రవర్తన ఎందుకు కానీ, మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
0: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
0: కార్లు ఉంటున్నాయి, ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, కోడ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
1: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
0: కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
1: బట్ ఆల్వేస్ హ్యావ్
0: కాబట్టి అన్ని కార్లు ఎందుకు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
1: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
0: మన దేహములంతా కూడా నువ్వు కారులుగా భావించుకొని భగవంతుడిలో ఒక్కడు మాత్రమే రతికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
0: ఫిజికల్ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
1: There will be no diversity at that time.
0: ఏకత్వమే ప్రాప్తిస్తుంది.
1: There will be unity in our own feeling at that time.
0: అందుకోసమే ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు.
1: There is only one residing in different bodies.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధన పూనుకోండి.
1: రికగ్నైజ్ దిస్ ట్రూత్. At least from today onwards, try to bring about a change in your devotion and in your conduct to some extent.
0: Andarni sodabhavanato penchukondi.
1: Consider everyone as your brother.
0: Okarikokariki ye vidhamainatundi oka abhipraya bhedam undinappudikini dani savarinchukotaniki krushi cheyali.
1: There may be some differences of opinion between one and the other. Try to adjust. అండ్
0: ముఖ్యంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకుని పోవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ ది ఈగో ఇన్ యూ, అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్.
0: కనుక ఈనాడు అజ్ఞానం ఆహుతి చేసిన వారిగా మనం భావించాలి.
1: వి షుడ్ కన్సిడర్ అవర్సెల్ఫ్ యాజ్ పీపుల్ హూ హావ్
0: అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి.
1: హూ హావ్ ఆఫర్డ్ ఈగో ఇన్ టు ది అగ్నిగుండం.
0: ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క పాషాణం వల్లే ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ ఎ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాడు.
1: We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and then came back. Swami
0: cheppina atti okati rendu matalu aina aacharanalo petti mee jeevithanni dhanyam cheskondi.
1: Practice at least one or two things which Swami has said and sanctify your lives.
0: Bhajan bina sukha shanti nahi.

0: సత్యం నాస్తి పరమం పదం. సత్యం నాస్తి పరమం పదం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈశ్వరునకు సత్యమే సిరి సంపదలు.
1: ట్రూత్ కాన్స్టిట్యూట్స్ ద ప్లెంట్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద డివైన్. ఈశ్వర
0: భోగభాగ్యములు అతన్ని ఆశ్రయించినటువంటి వస్తువులు.
1: ఆల్ ద ప్లెజర్స్ అండ్ ద ఫ్లూయన్స్ ఆర్ ఆఫ్టర్ హిమ్.
0: సత్యమునకు మించినటువంటిది ఈ జగత్తునందు మరొక వస్తువు లేదు.
1: In this world, there is nothing beyond the truth.
0: నీతి నిజాయితీలు కలిగినటువంటి స్థానంలో మృత్యుదేవుడు కూడాను భయపడిపోతుంటాడు.
1: Even death is afraid to approach any person with morality and honesty.
0: సత్యానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: There is no mightier power than truth.
0: సత్యమే సర్వశక్తిమయము.
1: Truth is all powerful.
0: సర్వశక్తిమయమైనటువంటి సత్యము సర్వ మానవుల యందు కూడాను అగమ్యగోచరంగా నిలిచి ఉన్నది.
1: This all powerful truth is present, latent in everyone.
0: సత్యం సర్వభూతాంతరాత్మ.
1: Truth is present in all of the beings.
0: Satyame daivamu.
1: Truth is God.
0: Satyame ekkada unnadi.
1: Where is the truth?
0: Ikkadane.
1: It is here.
0: Ekkada chuchina unnadi satyam.
1: Truth is present everywhere.
0: Satyam leni sthanamu satyam kaani padamulu jagattulo kanaravu.
1: In this world you don't find any material or any place where there is no truth.
0: సత్యమే సర్వసంపదలకు మూల కారణం.
1: ట్రూత్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ప్రాస్పెరిటీ.
0: ఇట్టి సత్యాన్ని ఈనాటి మానవుడు విస్మరించడం చేత అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయ్యుతున్నాడు.
1: సిన్స్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్, he is passing through the experiences of sadness, misery, troubles and problems.
0: ఈనాటి దేశం యొక్క పరిస్థితి అల్లకల్లోలముగా ఉండటం కారణమేమిటి? సత్యాన్ని విస్మరించటమే.
1: The reason behind the agitations in this country is this: it has forgotten truth.
0: సత్యము మొరాలిటీ అనగా నీతి ఇవి రెండు కూడాను ట్విన్స్.
1: Truth and morality are the twins.
0: కనుకని నీతి నిజాయితీలు నిజమైనటువంటి యొక్క సోదరులోని.
1: The truth and morality are true brothers.
0: నిన్నటి దినము నిజాయితీని గురించి చెప్తాం అనుకున్నాం, కానీ నీతిని మాత్రమే బోధిస్తూ వచ్చాం.
1: Yesterday you have been taught about this morality and the integrity is left.
0: మానవునకు ప్రధానమైనటువంటి ఖ్యాతి.
1: ఇట్ ఈస్ నీతి మొరాలిటీ దట్ బ్రింగ్స్ యూ ఖ్యాతి రెప్యుటేషన్.
0: ఈ ఖ్యాతి మాత్రమే కాదు, నీతి మానవ జాతి యొక్క ప్రాణము.
1: ఇన్ఫాక్ట్ నీతి మొరాలిటీ ఈస్ దట్ మేక్స్ యూ బిలాంగ్ టు దిస్ హ్యూమన్ సొసైటీ జాతి.
0: ఇట్టి మానవ జాతికి నీతి నిజాయితీలే ప్రధాన ప్రాణకోశములు.
1: The life breaths, life principles for humanity are these two: niti morality, nijayati, the honesty.
0: Kanuka satyaroopamainatunti yokka daivamunu sakshatkarimpa chesukotame manavuni pradhana kartavyamu.
1: Man's main responsibility lies in enjoying the manifestation of the divine, divine who is truth.
0: Itti daivatvanni పొందేటువంటి యొక్క మానవుడే నిజమైన మానవుడు.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు అటైన్ డివినిటీ.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, వినుడు భారతీయ వీరసుతుడా.
1: Son of Bharat, listen to this truth. It is only through human society that has known, practiced morality.
0: Satyam nasti paro dharmahani. Manu Chakravarti ee satyanni gurinchi enniyo vidhamulakudanu prabodhistu vachadu jagattuku.
1: Emperor Manu taught the mystery of truth in different ways, telling that it is highest. There is no other path greater than truth.
0: Satyam unandundi sarvam visrujinchi.
1: From the point of truth, he created the entire universe.
0: Satyam unandanage sarva srushti.
1: The whole creation merges back into the truth.
0: Satyamahimaleni sthalamedi kanukunna.
1: You do not find any place where there is no truth.
0: Suddha sattvam idiya chudaraya.
1: It is the pure, unsullied truth itself.
0: Itti satya swaroopudainatvanti daivatvanni ఈనాడు మానవుడు విస్మరించడమే కాక కేవలము పూర్తి మర్చిపోయే స్థితికి వచ్చాడు.
1: He has forgotten the divine, the very personification of truth, and has totally forgotten the entire principle of divinity.
0: సత్యాన్ని మర్చినటువంటి మానవుడు నిత్యత్వాన్ని పొందలేడు.
1: Man who has forgotten truth can never attain the state of
0: eternity.
1: He can never attain reach divinity.
0: Kanuka satyanni maravakoodadu.
1: So never forget truth.
0: Itti satya tattvamunu prabodhinche nimittamu daivame sakshatkaristuntadu.
1: God incarnates to teach the principle of truth.
0: Prachina kalapunandu rajulandaru kodanu satyanni anusarinchi పాలిస్తూ వచ్చారు రాజ్యములు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ కింగ్స్ రూల్ దేర్ కింగ్డమ్స్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: అందులో ప్రధానమైనటువంటి హరిశ్చంద్రుడు సత్యమే ప్రాణముగా తీసుకున్నాడు.
1: హరిశ్చంద్ర ఎంపర కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ బ్రెత్.
0: భార్య బిడ్డలను అమ్ముకొని కూడాను సత్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.
1: హి హస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ట్రూత్ దట్ మేడ్ హిమ్ ఈవెన్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ చైల్డ్.
0: రాజ్యాన్ని కూలదొక్కుని దివ్యత్వమైనటువంటి సత్యానికి ప్రాణం నందించాడు.
1: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ సరెండర్డ్ టు ది డివినిటీ.
0: ఈ సత్యమే నాకు నిజమైనటువంటి రాజ్యము అన్నాడు.
1: హీ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ కింగ్డమ్.
0: ఈ సత్యరాజ్యమే లేకుండా నేను ఒక రాజునే కాదు.
1: వితౌట్ దిస్ కింగ్డమ్ ఆఫ్ ట్రూత్ ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ ఎన్ ఎంపరర్.
0: కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు.
1: He was prepared to sacrifice everything for truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
1: There is no other dharma higher than that of satya, truth.
0: కనుక సత్యమే మానవులకు ప్రాణస్వరూపము.
1: Therefore, truth is the very life of man.
0: నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత.
1: The sanctity of human life lies in the combination of morality and integrity.
0: ఈ సత్యం బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
1: This cannot be obtained by worldly things.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు.
1: Man today, he has lost truth following the worldly physical pursuits.
0: పూర్వము హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాను అట్టి గతికి పొందగలిగాడు.
1: హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణ, కుంభకర్ణ, దుర్యోధన, దుశ్శాసన have forgotten truth and have ruined themselves because they are not
0: samanyamaitunte vyaktulu kadu.
1: They are not ordinary people.
0: Goppa medhavulu.
1: They are intellectuals.
0: Goppa panditulu.
1: They are scholars.
0: Goppa telivitegala varu.
1: They are highly intelligent.
0: Ainappatikini
1: yet
0: neethi nijayithilu rendu kudanu kolpovadam chetane taamu sarvasvamunu kolipoyaru.
1: As they have no morality and integrity, they lost everything.
0: Kanuka బాహ్యమైనటువంటి ఒక శక్తుల కోసం మనం పాటుపడనక్కర్లేదు.
1: వి డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ఎక్స్టర్నల్స్.
0: నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
1: యు మే అటైన్ దెం టుడే అండ్ లూజ్ టుమారో.
0: కానీ పోయేటువంటిది కాదు సత్యము.
1: ట్రూత్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు.
1: వెన్ వన్స్ ట్రూత్ గెట్స్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ విల్ నెవర్ ఫ్లీ.
0: అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ అప్హోల్డ్ యూ బికాస్ ఇట్ ఈస్ చేంజ్లెస్ అన్వేవరింగ్ అండ్ స్టెడీ.
0: సర్వ సౌఖ్యములు సర్వ సదుపాయములు సర్వ భోగ భాగ్యములు కూడా సత్యము నుండి ఆవిర్భవిస్తాయి.
1: Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity.
0: కనుక బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఒక సౌభాగ్యముల నిమిత్తమై మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: You don't need to struggle hard for all the external ephemeral fleeting joys and pleasures of the world.
0: నిత్యసత్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక నీతి నిజాయితీలను మనము ఈనాడు కాపాడాలి.
1: What we have got to protect today is that eternal principle, the sacred twins of Niti and Nijayati, morality and
0: integrity.
1: We have to propagate these two principles of morality
0: and integrity.
1: We are forgetting truth, expecting temporary
0: happiness.
1: We are forgetting the
0: righteousness.
1: Where there is truth, dharma will follow.
0: ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రులు.
1: ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్.
0: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్
0: కనుక
1: బియాండ్ ట్రూత్.
0: మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: Having been born as a human being, one has to tread along the path of truth.
0: ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మమన్నటువంటిది ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితీలకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
1: Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality.
0: సత్యమును కోల్పోయినటువంటి వాడు నీతిని ఏమాత్రం కూడా పొందలేడు.
1: The one who has lost truth can never have morality.
0: ఇట్టి నీతిని పొందవలన్న నిజాయితీని ముందు ఉంచుకోవాలి.
1: To be moral, one has to keep up the integrity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి యువకులు,
1: మోడర్న్ యూత్,
0: నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం ఉంచుకొని వాటి నిమిత్తమైన ప్రాణములను అతితం గావించి జీవితమంతా ఇక్కడను నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి.
1: మోడర్న్ యూత్ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్ టు డెడికేట్ దేర్ లైఫ్.
0: సత్యమునే మనం మర్చితిమా సర్వమును కూడా వదలని వారవుతాం.
1: When once you forget truth, it amounts to forgetting the rest.
0: కనుక సత్యమును మనము కాపాడుకోవాలి.
1: So we have to safeguard this truth.
0: చంద్రమతిని తీసుకుని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు.
1: హరిశ్చంద్ర was proceeding along the shore of Ganga along with Chandramukhi.
0: చంద్రమతి, ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు.
1: Harishchandra was inquiring as to how to help Chandramati to cross the river.
0: Dharmapatni ainatundi Chandramati cheppindi.
1: Wife Chandramati said,
0: satyamunakai manam arpitam gavincham, satyamunakai manam praakulaadutunnamu, satyanni manam vadalinappudu idi manamunu munchi vestundi, satyanni sadinchitama gattuku cherutam annadi.
1: Chandramati wife said to her husband, we follow truth, we have dedicated our life to truth. When once we forget truth, we get ourselves drowned in the river.
0: మన జీవితం అంతా కూడా సత్యానికి అర్పితం చేశాం.
1: వీ హావ్ డెడికేటెడ్ అవర్ ఎంటైర్ లైఫ్ టు ట్రూత్.
0: కనుక మనం భయం ఎందుకు?
1: వై షుడ్ వీ ఫియర్?
0: భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫియర్.
0: ఆ సత్యమే మనం దాటిస్తుంది.
1: ద ట్రూత్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్.
0: సత్యమే మనం రక్షిస్తుంది.
1: ట్రూత్ విల్ ప్రొటెక్ట్ అస్.
0: కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి అని పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సత్యమని.
1: ద వైఫ్ help her husband to pick up courage and strength at that moment.
0: Anati satyapatulu itti pavitramainatvanti yokka satya dharmamulendu jeevithanni garpadu chetane aanadu satya harishchandrudu anetvanti peru saarthakanga nilchukunnadu.
1: In fact the name satya harishchandra is so befitting because they followed satya and dharma.
0: కనుక మనం సత్యాన్ని పాటించుటకు తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to follow truth.
0: ఆడిన మాట తప్పకూడదు.
1: We should never go back the promise given.
0: అది ఏ సత్యమునకు భౌతికమైనటువంటి యొక్క అర్థము.
1: That is the worldly sense of the term truth.
0: కనుకనే తన యొక్క గురువు అయినటువంటి ఒక ఉపాచార్యుడు వచ్చి బలిచక్రవర్తికి, నాయన వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు.
1: The preceptor came and said, the one who came to receive the offering,
0: దానం అడిగేటువంటి వాడు సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు కాదు.
1: The one who is asking is not an ordinary brahmin.
0: సత్యస్వరూపుడే.
1: Is the very personification of divine.
0: కాబట్టి నీవు మాటను ఇవ్వవద్దు అన్నాడు.
1: So don't make any promise, said the preceptor.
0: దానికి నవ్వినాడు బలి చక్రవర్తి.
1: Emperor Bali smiled.
0: ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా?
1: Is it natural?
0: రాజుల యొక్క ధర్మమా?
1: Is it the right?
0: వ్యక్తుల యొక్క పవిత్రత?
1: Is it sacred there? No.
0: మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి.
1: టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నేను సత్యము తప్పను.
1: దేర్ఫోర్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: గురువాజ్ఞను నేను మీరుదును కానీ నేను ఆడిన మాట తప్పను.
1: ఐ విల్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ మై ప్రిసెప్టర్ బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: మాట ఇచ్చి బొంకిచిచ్చి బొంకిపోవటము ఇది రాజుల యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కింగ్ టు గో బ్యాక్ టు ద ప్రామిస్ గివెన్.
0: అట్టి పవిత్రమైన సత్యాన్ని తాను కాపాడుతూ వచ్చాడు.
1: హీ వాస్ ప్రొటెక్టింగ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్.
0: ఇంకా పాండవులు ఎందుకు కూడాను?
1: అమంగ్ పాండవస్
0: సత్య స్వరూపుడైనటువంటి ధర్మజుడు.
1: ధర్మజ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు.
1: Under any circumstances, he never transgressed the truth.
0: ఐదు మంది పతులు పవిత్రమైనటువంటి హృదయాలతో కూడి సభలో కూర్చుని ఉండగా తన యొక్క సతిని దుర్యోధనుడు అనేక రకముగా పరాభవించేశాడు.
1: All the five husbands are seated over there. In the open court, the wife was humiliated.
0: అప్పుడు ధర్మరాజు చెప్పాడు.
1: Dharmaraja said,
0: మనం ఓడిపోయినాం.
1: We have lost.
0: మనం వారికి బానిసలమైనాం.
1: Now we have surrendered.
0: మనం ఈ క్రోధమును కాని తాపమును కాని లేక విచారమును కాని దేశమును కాని సాధించటము రాజుల యొక్క లక్ష్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ కింగ్ టు గో ఆఫ్టర్ అవరిస్ ఆర్ ఎన్వీ ఆర్ హెట్రెడ్ అట్ ద టైమ్.
0: కనుక సోదరులారా శాంతిని వహించండి.
1: హీ పాసిఫైడ్ హిస్ బ్రదర్స్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది.
1: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టెలింగ్,
0: పతి
1: హస్బెండ్,
0: నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది.
1: ఇట్ ఈస్ యువర్ ట్రూత్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ.
0: ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండా నేను ఏ గతి పట్టి ఉండేదాను.
1: హ్యాడ్ ఐ నాట్ బీన్ పీస్ఫుల్ మై సిచ్యువేషన్ ఈజ్ అన్ఇమాజినబుల్.
0: కనుక మీ సత్యమే సర్వులను కాపాడుతూ ఉండాలి.
1: యువర్ ట్రూత్ విల్ బి ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: ఈ కౌరవులు దుర్మార్గులే.
1: Kauravas are wicked.
0: దుష్టులే.
1: దే ఆర్ బ్యాడ్ పీపుల్.
0: కానీ తెలిసి కూడా మనం వారితో జూదం ఆడటం మన తప్పే.
1: It's our mistake to get into this gambling knowing fully well they are rogues.
0: కనుక మనము రాజులు చేయరాని పని చేస్తాం కనుకని అనుభవించలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాం.
1: As we have done that what we are not supposed to, we are suffering.
0: ఈ విధంగా ఆనాటి సతులు కూడాను పతులకు ఎంతనో బోధించేటువంటి వారు.
1: That was the teaching of a wife in the olden times to husband.
0: ఇలాంటి సత్యపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడా సత్యస్వరూపమైనటువంటి యొక్క దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ ద ఎంటైర్ కంట్రీ షైన్ విత్ ట్రూత్.
0: తన యొక్క కుమారులను చంపినటువంటి యొక్క అశ్వత్థామ వచ్చాడు.
1: అశ్వత్థామ హూ కిల్ సన్స్.
0: అతన్ని చేతులు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండాలి ద్రౌపది.
1: ద్రౌపది క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ అశ్వత్థామ.
0: స్వామి
1: స్వామి
0: ఉద్రేకమున రారు.
1: దే హావ్ నాట్ కమ్ హియర్ అవుట్ ఆఫ్ యాంగర్.
0: శస్త్రధరులై యుద్ధావని లేరు.
1: దే ఆర్ నాట్ హియర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ద వెపన్.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: దే హావ్ నాట్ హార్మ్డ్ యు.
0: బలో చీకమ్ముతో చీకటిని భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులెట్టాడను అని ప్రార్థిస్తుండాలి.
1: షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హిమ్ టెలింగ్ దట్ దే హావ్ నాట్ హార్మ్డ్ యు. దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద మిడ్ నైట్ yet you have come prepared to kill them.
0: ఆ ప్రార్థనలు విన్నటువంటి భీమునికి కండలు ఉడికినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ Bhima was full of fury and anger.
0: ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా?
1: Is it necessary to pray to such a
0: కుమారుడు నిద్రించేటువంటి కుమారులు గొంతులు కోసినటువంటి దుర్మార్గుని మనం క్షమించటమా?
1: Are you going to forgive the person who has beheaded your son?
0: క్షమించకూడదు.
1: You should have pardoned him.
0: వీణ్ణి ఏ మాత్రమైనా కూడా క్షమించక వీణ్ణి సంహరించి పంపించాలనింది.
1: You should not pardon him, you should kill him right now, says Bhima.
0: అప్పుడు ద్రౌపది కూడా ఎంత బోధ చేసింది.
1: What a teaching that ద్రౌపది gave at that moment.
0: విశ్వస్తుత్యుడు, మహావీరుడు, ఘోరాశచి అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి విరింగపుచ్చుకుని పశువ్రాత బంధములను విశ్వాసమును నూర్చిద్రొబ్బు శిబిరో విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ యూ డోంట్ నీడ్ టు కిల్ హిమ్.
0: ఇంతే కాక అర్జున, ఈ యొక్క పేరు సార్థకమైనటువంటిది.
1: అర్జున, యూ హావ్ గాట్ దే డిజర్వింగ్.
0: పవిత్రమైనటువంటి యొక్క పేరు
1: యూ హావ్ సెక్రెట్.
0: అర్జున అనగా ఏంటి? నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క గుణం కలిగినటువంటి వాడు.
1: అర్జున మెంట్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీడ్.
0: అలాంటి అర్జునుడు,
1: సచ్ అర్జున,
0: అనేక విధములుగా తనను శిక్షించడానికి సిద్ధంగా ఉండినప్పుడు,
1: దో రెడీ టు పనిష్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: అప్పుడు ద్రౌపది బోధిస్తూ ఉంటుండాలి.
1: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టీచింగ్.
0: నాథ, ఇటువంటి బ్రాహ్మణుని, ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము.
1: ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇఫ్ యు కిల్ ది సన్ ఆఫ్ యువర్ గురు ద ప్రిసెప్టర్ అబ్రహం.
0: ఇది నీవు చేయవలసినటువంటి పని.
1: ఇస్ ది థింగ్ దట్ యు ఆర్ సపోజ్డ్ టు.
0: నా పుత్రుని నేను పోగొట్టుకున్నాను.
1: ఐ లాస్ట్ మై చిల్డ్రన్.
0: నాకు ఇంక తప్పినది కాదు ఈ దుఃఖము.
1: ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ మిజరీ.
0: కానీ ఆ అశ్వత్థామ యొక్క తల్లి ఎంత దుఃఖిస్తుందో ఏమిటో.
1: సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ సఫర్.
0: కనుకనే ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సాడ్నెస్ టు ఫాల్.
0: మరచినవాని,
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్.
0: నిద్రమున వే మరచినవాని,
1: ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ స్లీప్.
0: మరచినవాని, నిద్రమై మరచినవాని, సౌఖ్యముగా మధ్యము త్రావినవాని,
1: ద వన్ హూ ఇస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్,
0: భగ్నుడై పరచినవాని,
1: హూ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్,
0: సాధుచెడ భావం వారి కావుమంచు ఆచరచినవాని,
1: ద వన్ హూ హాస్ బీన్ షౌటింగ్ ఫర్ రిఫ్యూజ్.
0: చంపుట ధర్మము కాదు పలుగున.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ సచ్ ఎ పర్సన్.
0: ఎలాంటి స్త్రీలు అన్నాడు, భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు.
1: వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది ప్రేడ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్.
0: పరగమ్మా మగవారులందరూ ముం బాణ ప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యల నీను ద్రోణాచార్య చేయని అభ్యసించిరి.
1: యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య.
0: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశముల్ కరుణాసంగము లేక శిష్యసుతులను ఖండింపగా పాడియా.
1: Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple?
0: నా పుత్రులందరూ కూడాను మీ తండ్రికి శిష్యులు.
1: My husbands are the disciples of
0: నా
1: father.
0: నా పుత్రులందరూ కూడాను మీకు శిష్యులు.
1: And they are also your students.
0: శిష్యులను ఖండించడం అనేటువంటిది గురువుకు చాలా మహాపాపం కదా.
1: And it is a teacher would become మీ చేతులెట్లాడను if he is a student. They are not your hands.
0: కనుక ఇది సరి అనేటువంటిది కాదని,
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు.
1: ఆల్ గ్రేట్ ఎంపరర్స్ గేవ్ వాల్యూ అండ్ స్ట్రెంగ్త్ టు దిస్ ట్రూత్.
0: కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమే నా సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి.
1: ది ట్రూత్ ఈజ్ షైనింగ్ అట్లీస్ట్ దిస్ ఫార్ టుడే బికాస్ సిన్స్ ఏజెస్ ది ట్రూత్ హ్యాస్ బీన్ అప్ హెల్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
0: ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క చల్లని హృదయములేము దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది గోల్డెన్ ద నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్.
0: అలాంటి పతివ్రతామతలు నేడు కూడా లోకంలో లేకపోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ విమెన్ ఆఫ్ దట్ కైండ్ ఈవెన్ టుడే.
0: కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై సర్వస్వము అర్పితం గావించాలి.
1: Therefore we should keep the truth in our heart and follow the very principle of truth and dedicate our lives.
0: నిరత సత్య ప్రౌడి ధరణి నేనిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా.
1: హరిశ్చంద్ర హూ లివ్డ్ ఫర్ ట్రూత్ త్రూఅవుట్ హిస్ లైఫ్ హావ్ యు నాట్ సీన్ హిమ్ లివింగ్
0: ఎల్ల లోకములేలే యశకు శ్రీ నలరాజు తన వెంట భూమిని గురుచిన
1: ద గ్రేట్ నల హూ లీవ్డ్ ది ఎంటైర్ వరల్డ్ హాస్ హీ క్యారీడ్ ఎనీథింగ్ విత్ హిమ్
0: ఉదయగమ్మునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట కట్టుకు నరిగిజనన
1: మాంధాత ద గ్రేట్ వన్ హాస్ హీ క్యారీడ్ ఎనీ ప్రాస్పెరిటీ విత్ హిమ్
0: ఎవరేమి తీసుకుని పోయారు
1: హూ టేక్స్ ఎనీథింగ్
0: ఎంతకాలం రాజ్యం ఏలారు ఎవరైనా ఒక రాగి కాసైనా కూడా తీసుకుని పోయారా వెంట
1: హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యారీ సింగిల్ కాయిన్ విత్ దెం
0: సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు
1: దే క్యారీడ్ ఓన్లీ ట్రూత్
0: సత్యం ఏనాటికి నీ దాచిపెడితే దాగేది కాదు
1: ఇన్ఫాక్ట్ ట్రూత్ కెనాట్ బి హిడెన్
0: దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటకు వీలు కాదు
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గెట్ ఇట్
0: సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది
1: ద ట్రూత్ ఇస్ ఎవర్ బ్రిలియంట్
0: అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము
1: టుడే వి ఆర్ ట్రైయింగ్ టు హైడ్ ది ట్రూత్
0: అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము
1: వి హావ్ డిటర్మైన్డ్ టు ఫర్గెట్ ట్రూత్ ఆల్ టుగెదర్
0: తుచ్చమైనటువంటి సుఖములకు
1: విత్ హిమ్
0: ఎవరేమి తీసుకుని పోయారు
1: హూ టేక్స్ ఎనీథింగ్
0: ఎంతకాలం రాజ్యం ఏలారు ఎవరైనా ఒక రాగి కాసైనా కూడా తీసుకుని పోయారా వెంట
1: హావ్ బీన్ ఏబుల్

0: సంకల్పిస్తున్నాము.
1: We have determined to forget truth altogether.
0: తుచ్ఛమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము.
1: For petty things, for mean things, we are sacrificing
0: truth. ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: It is not expected of man.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది,
1: having been a man with the divinity within,
0: పవిత్రమైన ఆత్మ తత్వాన్ని మనలో నింపుకొని,
1: with all the spirit of the self which is sacred,
0: హృదయం అనేటువంటి పవిత్ర నామాన్ని పొందినటువంటి మనము,
1: we have got the title హృదయ, the heart,
0: హృదయహీనులమై,
1: we have lost our heart,
0: ధర్మ కఠినమైనటువంటి ఒక దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: we have spoiled our
0: మానవునకు సరి అయినటువంటి ధర్మం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ ఫర్ మ్యాన్ కైండ్.
0: సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరి అయిన లక్ష్యము.
1: ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టు అప్హోల్డ్ ది ట్రూత్.
0: కనుక మనము సత్యము నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది, సత్యాన్ని మనం ప్రచారం చేసి, సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్య స్వరూపాన్ని మనం పొందాలి.
1: Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth.
0: Kanuka aanati mahatallulandaru kudanu tava patulaku ee vidhamaitundi satya prabodhanu gavinchi taamu kudanu satya margamlo jeevinchi aneka vidhamaitundi kirtini sadhincharu.
1: That was the teaching of every housewife in those days to husbands, and they proceeded on the path of truth.
0: Kanuka ee naadu kudanu మన భారతదేశమునందు స్త్రీ పురుషులు ఏకోన్ముఖులై సత్యమును సరిపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి.
1: సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడానికి లోపల సత్య మార్గముని అనుసరించాలి.
1: Instead of teaching about truth, we have to practice truth.
0: అనగా సత్య మార్గం అంటే ఏమిటి?
1: What is the path of truth?
0: ఏదో చెప్పింది జరుగుపడుకోవటం,
1: not to say
0: ఆడిన మాట తప్పకుండా ఉండటము,
1: not to go back the word given,
0: ఆనంద నిమిత్తమై అన్నిను మనం మరచి,
1: for the sake of happiness we forget all,
0: satyanni kudunu visvarinchi
1: we forget even truth,
0: sukhanni jeevinchutaku idi kaadu mana satyamu.
1: Truth does not mean leading a happy life, forgetting everything.
0: Enni kashtamaina sariye,
1: that anything come and the
0: darin tattukoni nettukoni munduku saagadaniki taginaatvanti okka dhairyanni manam sadhinchali.
1: You should have got all the courage and the strength to withstand
0: dhairya sahasam cheta satyanni manam nilabettukovali.
1: With all the courage and valor you should protect truth.
0: Neeti nijayithilato manam bratakali.
1: We should lead our lives with all morality and integrity.
0: Tiradaniki tindi lekapoyina, kattadaniki batta lekapoyina, undadaniki kompa lekapoyina, తిరగడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి, కానీ సత్య ధర్మాన్ని మనం వదలకూడదు.
1: వీ మే నాట్ హ్యావ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, వీ మే నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్, వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఆనాటి ప్రాచీన సంస్కృతిని ఈనాడు తిరిగి మనం పునరుద్ధరింప చేయాలి.
1: సో వీ హావ్ గాట్ టు రిజువనేట్, రివైవ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: కనుక యదా యదాహి ధర్మస్య జ్ఞానభవత భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే.
0: కృష్ణుడు బోధించినటువంటిది మొట్టమొదటి అది ఏ?
1: That is the first teaching of Krishna.
0: Dharma kshetre kuru kshetre samaveta yujjavaha mamaka pandavasyaiva kima kuruvati sanjaya. Dhritarashtra adugutunnadu guddivadu.
1: The blind king Dhritarashtra was asking.
0: Dharma kshetramaina kuru kshetram lopala naa kumarulainatundi kauravulu పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం బుద్ధి లేదనేటువంటి వాడే ఇలాంటి ధృతరాష్ట్రుడు.
1: ద బ్లైండ్ కింగ్ వాజ్ క్వశ్చనింగ్ సంజయ దిస్ వే, ద ధర్మక్షేత్ర ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఇస్ కురుక్షేత్ర.
0: ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు. తనది కానటువంటి రాజ్యాన్ని, తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రం యొక్క గుడ్డితనం.
1: The blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own.
0: కనుకని దాంట్లో పని సంజయుడు చక్కని ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: There Sanjaya taught the exact thing.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొట్టమొదట ధర్మక్షేత్రే ధర్మమనే పదమును

0: ఉపయోగించాడు.
1: ద ఫస్ట్ వర్డ్ యూజ్డ్ ఈజ్ ధర్మ.
0: ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది?
1: వాట్ ఫార్ ఇట్ హస్ కమ్?
0: కట్టకడబట
1: అట్ ద ఎండ్
0: బోధించినటువంటి బోధ ఏమిటి?
1: వాట్ వాజ్ ద టీచింగ్ అల్టిమేట్లీ?
0: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్రో ధనుద్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమ అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమ, కట్టకడపటి పదము మమ.
1: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమ.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మ.
1: ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్
0: మొట్టమొదటి పదము ధర్మ.
1: ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ.
0: కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మమని దాన్ని ప్రబోధించాడు.
1: ద మెయిన్ పాత్ దట్ మ్యాన్ షుడ్ ఫాలో ఈజ్ టు ప్రొటెక్ట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మొరాలిటీ.
0: మతిర్ మమ నా యొక్క మనసును దృఢమైన చేసుకుంటాను.
1: దెన్ ఐ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చారు.
1: ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్.
0: ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరు చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు.
1: టుడే నో వన్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్.
0: ఏమిటి ఈనాటి పిల్లల చదువులు?
1: What is that you read today?
0: ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు.
1: You have got very big titles.
0: గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు.
1: And you acquire degrees.
0: కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: But what is the result that you get out of these degrees is not known. కొన్ని
0: మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుంచి కూడా దీంతో నిరూపించి
1: సో ది మొరాలిటీ
0: ఈ పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పి కూడా నేను అధ్యాపకులకు చెప్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్.
0: ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు?
1: ఇన్ ఏన్షియంట్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్.
0: నమశివాయ పంచాక్షరి నామాన్ని బోధించేవాడు.
1: ఓం నమశివాయ వాజ్ స్టార్ట్ ఇట్ ద బిగినింగ్.
0: అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి వాడు.
1: ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ.
0: ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దిస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్.
0: ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది?
1: టుడే హౌ డు యూ స్టార్ట్ లెర్నింగ్?
0: డింగ్ డాంగ్ బెల్ పూసిచింది వెల్. ఇది మనం నేర్చుకునేది. ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షర శ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: బే బే బ్లాక్ షీప్ బ్లాక్ షీప్ అయిపోతున్నారు.
1: వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇండీడ్.
0: అందులో షీప్ కూడా బ్లాక్ షీప్.
1: దట్ టు బ్లాక్ షీప్.
0: ఇదే మనం చదివేటువంటి.
1: దట్ వాట్ వి లెర్న్.
0: ఇదే మనం ప్రారంభించుకునేటువంటిది.
1: ఇట్ ఇస్ ద వే టు బిగిన్ స్టడీ.
0: కాదు కాదు కాదు.
1: నో నో నో.
0: నీతి నిజాయితీతో మనం బ్రతకతో రావాలి.
1: వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్టార్ట్ విత్ దిస్ మోరల్ ప్రిన్సిపల్.
0: దైవ నామమును మనం ప్రారంభం కావాలి.
1: వి షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపజేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
1: భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువనేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎందు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తుకు చాటాలి.
1: ది ఎన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రొపగేటెడ్ త్రూ యూ.
0: మీరే దీనికి తగినటువంటి నాయకులు.
1: యు ఆర్ ద రైట్ లీడర్.
0: మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
1: యు ఆర్ ద డిజర్వ్డ్ వన్.
0: ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.
1: యు హావ్ ఆల్ ది కెపాసిటీ టు ఎస్టాబ్లిష్
0: అలాంటి సంస్కృతిని గాడించి అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
1: అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
1: ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ హాస్ టు ఒరిజినేట్ అవుట్ ఆఫ్
0: సంస్కారం. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసము దూరం గావించి
1: గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్
0: సదభ్యాసాలను పెంచుకుని
1: కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్
0: సచ్చీలతేపల జీవించడమే సంస్కారము.
1: లీడింగ్ ద లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
0: అది ఏ సంస్కారం అంటే కల్చర్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతము అని చెప్పడం ఇవి మాత్రం కాదు కల్చర్.
1: ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను
1: బ్యాడ్ హ్యాబిట్స్,
0: దుర్గుణములను,
1: బ్యాడ్ క్వాలిటీ,
0: దురాచారములను,
1: బ్యాడ్ ప్రాక్టీస్,
0: దుస్సంగములను దూరము గావించి
1: సదభ్యాసములను,
0: సచ్చింతను, సత్ప్రవర్తనను, సచ్చీతను పెంచుకోవటమే.
1: వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్, చేతిగాడిగా ఉండేటువంటి వాళ్ళు.
1: ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్.
0: భూమిని దున్ని, భూమిని ఆధారం చేసుకుని ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదమును భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
1: దే కల్టివేట్ ది ల్యాండ్ అండ్ దే క్యారీ దేర్ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ది క్రాప్స్.
0: అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
1: వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యాడ్?
0: మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: యు ఆల్ నో దిస్.
0: గడ్డితో పుట్టినటువంటి వడ్డను, గడ్డితో పుట్టినటువంటి వడ్డను, ప్యాడీ,
1: ది ప్యాడీ అవుట్ ఆఫ్ ది గ్రాస్,
0: దానిని చక్కగా వేరు చేసి,
1: అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ ది హస్క్.
0: ఆ ప్యాడీని,
1: దట్ ప్యాడీ,
0: తిరిగి మిషన్ లో వేసి లేక దంచో,
1: అండ్ పుట్ ఇన్ ది మెషిన్ ఆర్
0: పైన పొట్టునంతా తీసివేసి,
1: హస్క్ ఇస్ రిమూవ్డ్.
0: పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి,
1: అండ్ దే బాయిల్డ్,
0: దీన్ని బాగా ఉడకబెట్టి,
1: అండ్ ఇస్ కుక్డ్ వెల్,
0: దానిని భుజించడమే ఇది సంస్కారము.
1: అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
0: పుట్టిన వడ్లని, వడ్డని అట్టని తింటాడా ఎవడైనా?
1: యూ డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
0: ఆ గడ్డిని ఎట్టైనా తింటాడా వాడు?
1: డూ యూ పార్టేక్ గ్రాస్?
0: గడ్డిని నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యువర్ అన్ అనిమల్.
0: గడ్డిని వేరు చేయాలి,
1: యూ హావ్ టు సెపరేట్ ది గ్రాస్.
0: వడ్డని వేరు చేయాలి,
1: ది హస్క్ మస్ట్ బి సెపరేటెడ్.
0: వడ్డను దంచి దానిపైన హస్క్ ను వేరు చేయాలి,
1: అండ్ హస్క్ మస్ట్ బి సెపరేటెడ్ అవుట్, అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్.
0: ఆ హస్క్ ను వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి, దీన్ని అగ్ని సంస్కారం గావించి దాన్ని భుజించాలి.
1: అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్డ్ దేర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేకెన్. దట్ ఇస్ కల్చర్.
0: కనుకనే ఈ సంస్కారములు చిన్నదేని నుంచి కూడాను, ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రెండు గజాల షర్ట్ని మీరు తీసుకుని వస్తున్నారు.
1: యు బ్రింగ్ టూ యార్డ్స్ క్లాత్.
0: రెండు గజాల షర్ట్ని తీసుకుని వస్తే ఆ షర్ట్ని రెండు గజాలు మీరు కప్పుకోవటం లేదు.
1: యు డోంట్ కవర్ యువర్ బాడీ విత్ టూ యార్డ్స్ క్లాత్.
0: దాన్ని చక్కగా
1: in a nice way
0: tailor దగ్గరికి ఇచ్చి,
1: take it to the tailor,
0: వాడు కత్తితో కత్తిరించి,
1: he'll cut it with the scissor,
0: scissor తో ఉడికి దానికి కుట్టించి,
1: and he will also stitch it with the needle,
0: నెట్టలు గాను, కాలర్ గాను, రోజు జోబీ గాను, ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
1: And he'll stitch the two yard shirt in such a way to have the hands and the collar and the pocket.
0: ఆ తెచ్చిన వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటం, ధరించుకోవటము, ఆనందించడం, ఇదే సంస్కారం.
1: ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది టూ యార్డ్స్ క్లాత్ ఇన్ ఎ బ్యూటిఫుల్
0: చిన్నదాని. ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోండి.
1: ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి,
1: we are forgetting this culture.
0: Samskaram ante adedo prachinamainatvanti dharmam maaku akkarledu antuntaru.
1: We consider this culture as archaic or outdated.
0: Ee culture enti artham cheskoneatvanti murkhule ee prachina samskaram anukotam.
1: Is only fool who does not understand the true spirit of culture.
0: Mana jeevitaniki satyamainatvanti margani nirupincheatvanti ee samskaram.
1: And in fact culture proves the value of the truth which we have to adopt.
0: పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చిపెట్టుకోవటమే.
1: ఇన్ఫాక్ట్ వి హావ్ ఎవాల్వ్డ్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్ అండ్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ రీచ్ ద డివైన్ స్టేట్.
0: మానవుడిగా పుట్టినావు,
1: యువర్ బోర్న్ ఇస్
0: యు. మానవుడిగానే చచ్చి ప్రయోజనం లేదు,
1: ఇస్ యూస్లెస్ యు డై యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడిగా పుట్టి దైవంగా నీవు దీని శరీరాన్ని వదలాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ యు షుడ్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ డివైన్.
0: మానవుడిగా పుట్టి మానవుడిగా చచ్చినప్పుడు నీవేమి సాధించిన వాడవుతావు?
1: ఇఫ్ యు జస్ట్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్, వాట్ ఇస్ ఇట్ యు
0: చదివిన వాడైనా ఈ విధంగా చస్తాడా?
1: విత్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ వాట్ ఫార్ ఇస్ దిస్ వెన్ దేర్ ఇస్ నో ఎవల్యూషన్?
0: చదువులు ఎన్నో చదివి,
1: హావింగ్ ఆల్ ది ఎడ్యుకేషన్,
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కట్టగలపటికీ ఇది శాస్త్రవాదమే కానీ
1: అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంట్,
0: హృదయవాదం కాదు.
1: ఇట్స్ నథింగ్ టు డూ విత్ యువర్ హార్ట్.
0: చదువులు ఎన్నో చదివినారు,
1: యూ హావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్,
0: కానీ డిగ్రీలు తీసుకున్నారు,
1: యూ గెట్ యువర్ డిగ్రీస్,
0: కానీ కీర్తిని పొందారు,
1: యూ గాట్ నేమ్.
0: దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి,
1: యూ హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద రైట్ వే.
0: అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము,
1: దేర్ లైక్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
0: దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
1: యూ షుడ్ మోల్డ్ ఇట్ ఇన్ సచ్ వే యాజ్ టు
0: నీవు సరైన చదువును సమాజంలో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టుగా తగినట్టుగా ప్రవర్తించాలి.
1: యూ షుడ్ సీ దట్ ద సొసైటీ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ వే.
0: చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
1: యూ షుడ్ ఆల్సో టీచ్ దోస్ హూ ఆర్ నాట్ లెటర్డ్ ఆర్ ఇల్లిటరేట్.
0: సమాజంలో కూడా చదువులు గారు మీరు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ ఎంటైర్ సొసైటీ
0: చదువు నిన్ను చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఏ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హీ డస్ నాట్ నో నేచర్.
0: ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ హౌఎవర్ వెల్ హిస్ ఎడ్యుకేటెడ్.
0: తరచి చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై.
0: సావులేని చదువు చదవలేదు.
1: యు షుడ్ స్టడీ హాస్ టు బి ఇమ్మోర్టల్
0: చదువు.
1: That is the proper education.
0: ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంతో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్ లో పోయి నేను తలనంత ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
1: Today we have got the textual information just brought into the head and vomit there in the examination, return empty headed. What for?
0: ఈనాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
1: Bhagavan has been watching us.
0: ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
1: They study very hard at the time of examination.
0: రాత్రంత నిద్ర మేల్కొని చదువుతారు.
1: They are awake throughout night.
0: కానీ ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
1: They go to the examination hall.
0: నన్నంత కంఠస్థం చేసుకున్నంత రాస్తారు.
1: All that they got it by heart they try to write.
0: అయిపోయింది అనుకుని బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు.
1: And they return home freely.
0: రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేడు.
1: Next day they cannot give a reply to the question.
0: ఇది bookish knowledge.
1: This is bookish knowledge.
0: దీన్ని superficial knowledge అన్నారు.
1: This is superficial knowledge.
0: ఈ superficial knowledge చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్?
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ లో నీవు ప్రవీణుడు కావాలి.
1: హ్యావ్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
1: ది ప్రాక్టికల్ నాలెడ్జ్ షుడ్ హెల్ప్ యూ ఇన్ యువర్ డైలీ లైఫ్.
0: భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ హస్ డెమోన్స్ట్రేటెడ్ ద సీక్రెట్ వే, ద సీక్రెట్ లైఫ్.
0: అందరూ విదేశీయులందరూ కూడాను భారతీయులు మూర్ఖులు.
1: మోస్ట్ ఆఫ్ ఫారినర్స్ మే కన్సిడర్ భారతీయ
0: స్కూల్స్.
1: They make fun of it.
0: చెట్టును పూజిస్తున్నారు.
1: They worship trees.
0: మట్టిని పూజిస్తున్నారు.
1: They worship clay.
0: పాములను పూజిస్తున్నారు.
1: They worship snakes.
0: కుక్కలను పూజిస్తున్నారు.
1: They worship plants.
0: గోవులను పూజిస్తున్నారు.
1: Cows.
0: ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
1: And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
0: కానీ మన భారతీయ సంస్కృతి వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
1: But the culture of Bharat gives a proper meaning of life.
0: నాయనా,
1: look here.
0: కేవలం మేము మూర్ఖులమై లేక మూర్ఖులము కాకుండా లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
1: We are not fools. We are not worshipping in a foolish way.
0: మేము పవిత్రమైన మార్గాన్ని పొంది,
1: we follow sacred path.
0: మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమ తత్వమును,
1: the principle of love given to man.
0: మానవునికి మాత్రమే పరిమితి కాకుండా,
1: is not limited to man only.
0: జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాం.
1: We want to share with the rest of the animal world, therefore we worship.
0: మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని,
1: the love given to man.
0: పశువులను కూడా ప్రేమించాలి.
1: Makes you to love animals, birds.
0: పాములు కూడా ప్రేమించాలి.
1: You have got to love snakes.
0: ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాళ్ళని అవుతాం.
1: Therefore when once you share and propagate this love with everybody, you are a true human.
0: సర్వ జీవరాశులు కూడా పంచుతూ పోయినప్పుడు నీకెంత హాయి కలుగుతుంది.
1: When you start sharing love with all of the beings, you
0: కానీ ఈనాడు మీరు వాదించవచ్చును.
1: You may argue today.
0: ఈ విష సర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది.
1: You go on offering milk to the poisonous snake. If it bites you, what will happen?
0: నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
1: If you wholeheartedly offer milk to a poisonous snake, it will
0: bite you.
1: You should have that strong faith and start
0: worshiping. దట్టమైన అరణ్యం లోపల,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ థిక్ ఫారెస్ట్,
0: మనుష్య సంచారం జరగినటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల,
1: వేర్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అట్ ఆల్,
0: అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా,
1: వేర్ దేర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆల్ అరౌండ్,
0: అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్.
0: వారందరూ కూడా పులులు ఎక్కడ ఉంటుంటే, సింహాలు ఎక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకొని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
1: దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్. దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్.
0: ముందుగా కూడా పరుండినటువంటి ఒక సింహాలు కూడా వారిని ఏమాత్రము చేసేటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: యత్ భావం తత్ భవతి.
1: యాజ్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్ ఎక్స్పీరియన్స్.
0: దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
1: యాజ్ దే నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ దీస్ వైల్డ్ యానిమల్స్ దే నెవర్ హార్మ్ దెమ్.
0: కనుకనే మన భావం పురస్కరించుకుని బయట జంతువులు కూడా ప్రవర్తిస్తాయి.
1: ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్.
0: వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్.
0: ఒకే ఆయుధము,
1: ఓన్లీ వన్,
0: జపమాల.
1: ది ఏన్షియంట్ rishis had only one weapon, japamala, talisman.
0: Om namo narayanaya, om namah shivaya aneetunte kadgamule veerini kaapaduthu vachina.
1: They had the swords of God's name. Om namo narayanaya, om namah shivaya.
0: ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు. కాదు, వెనుక ముందు పిస్తోళ్లు, పిటాపులు, పటాకులు, టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
1: బికాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
0: ఏ గన్స్ అక్కర్లేదు.
1: దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
0: గన్.
1: ఓన్లీ వన్,
0: అదే నామస్మరణ.
1: దే హాడ్ ఓన్లీ gun of God's name.
0: ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తుంటుంటే
1: when you chant his name,
0: ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
1: No wicked man can
0: భయపడిపోతుంటాయి.
1: Because they will be afraid of you.
0: పాములంతా కూడాను ఎంతో పిశుసర్పములు అనుకుంటాం.
1: You think that snake is poison.
0: పాములు కూడాను మనల్ని ఏమి చేయలేవు.
1: Even snake won't do anything.
0: కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
1: Therefore you offer them milk.
0: పక్షులకంతా కూడాను
1: even to birds
0: అన్నాలు పెడుతూ వచ్చారు.
1: We feed them.
0: చిన్న చీమలు, దోమలు,
1: అన్నిటికన్నా
0: ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంత బియ్య పిండి పోసి
1: వచ్చేవి.
0: క్రమక్రమేణా అది మరుగు పడిపోయి
1: గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్.
0: ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్య పిండిని ముగ్గులుగా వేసేటువంటి
1: రైస్ ఫ్లోర్ వాజ్ యూస్డ్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్.
0: ఈ రంగోలు అనేటువంటి సున్నం కాదు పోసేది.
1: ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వి డు టుడే.
0: కానీ బియ్య పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్.
0: ఈ బియ్య పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు.
1: బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్
0: దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటివి.
1: దే వర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
0: ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను, బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
1: దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ. దీనిని
0: పురస్కరించుకుని త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలు, బ్రహ్మలు, శివకేశవాదవులలో ప్రేమ మీద వెలిసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
1: ఇట్ వాజ్ త్యాగరాజు హూ ప్రేయడ్, ఓ రామా, యువర్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ చీమ ద ఎండ్ టు బ్రహ్మ ద డివైన్.
0: ఈ విధంగా చీమలు మొదలుకొని సింహాల వరకు కూడాను,
1: రైట్ ఫ్రమ్ ఎండ్ టు ద లయన్,
0: పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను,
1: ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం,
0: ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి,
1: దట్ లవ్ ప్రిన్సిపల్ హస్ గాట్ టు బి షేర్డ్,
0: సంస్కారాన్ని ప్రబోధించి
1: అండ్ కల్చర్ హస్ టు బి,
0: భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్హిల్ ద కల్చర్.
0: కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
1: టుడే ద పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
0: ఇది మీరు నేర్చుకోవాలి.
1: యూ హ్యావ్ టు లెర్న్ వాట్ కల్చర్.
0: మీరు నేర్చుకుని మీ మిత్రులకు బోధించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్.
0: ఇదియే మీరు చేయవలసినటువంటి ఉపకారం.
1: దిస్ ఇస్ ద హెల్త్.
0: కనుక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్, ద గోల్డ్ ఆర్ ఎనీ.
0: మీరు నేర్చినటువంటి ఒక సద్గుణమును పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యూ హ్యావ్, షేర్ దెమ్ విత్ అదర్స్, టీచ్ దెమ్.
0: జ్ఞానం అంక ఏమిటి?
1: దట్ ఇస్ ద ట్రూ జ్ఞానం.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
0: ఒక్కటే ఒక్కటి.
1: దట్ ఓన్లీ వన్.
0: ఏ యొక్క ప్రాణి అయినా సరియే, పశుపక్షి మృగాదులు ఎందుకును మానవుని యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి.
1: ది హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్.
0: భగవంతుడా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించుకోకూడదు.
1: గాడ్, యు హావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్.
0: 10 మందికి నేను పంచాలి.
1: I should share with everybody.
0: ఆ 10 మందికి నేను పంచి దాన్ని నేను తిరిగి అనుభవించాలి.
1: ఆఫ్టర్ షేరింగ్ ఐ షుడ్ ఎక్స్పీరియన్స్ ఎట్ ది ఎండ్.
0: ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: ఐ షుడ్ బి బ్రాడ్ మైండ్.
0: బ్రాడ్ మైండ్.
1: బ్రాడ్ మైండ్.
0: అది నిజమైనటువంటి ప్రేమ తత్వము.
1: దట్ స్పీక్స్ ఆఫ్ ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
1: దిస్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఈనాడు ఎక్స్పాన్షన్ లవ్ ఎక్కడ పోయిందో, అంత కంట్రాక్షన్ లవ్. కంట్రాక్షన్ లవ్.
1: టుడే దేర్ ఇస్ నో ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ చావుతో సమానమైన.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము పెట్టుకోకుండా, ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ లవ్, వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్, వి ఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకో.
1: See that you don't hurt anybody.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు.
1: You can teach truth to any extent, but it's immeasurable.
0: సత్య హరిశ్చంద్రుడు సత్యాన్ని బోధించి ఎంతనో తన జీవితాన్ని సార్థకం గావించుకున్నాడు.
1: సత్య హరిశ్చంద్ర ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్,
0: కట్టగట్టుడికి సత్యమునే సాధిస్తూ వచ్చాడు.
1: Ultimately achieved.
0: సత్యమునే జయిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
0: కట్టగడపడికి పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: బ్యాక్ హిస్ కింగ్డమ్ విచ్ హీ లాస్ట్.
0: ఆల బిడ్డలను కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: హీ కుడ్ ఆల్సో హ్యావ్ హిస్ వైఫ్. ఈశ్వరుడే
0: వచ్చి హరిశ్చంద్ర నన్ను క్షమించు అని కోరాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ సెయింట్ కేమ్ హిమ్సెల్ఫ్ ఆస్క్డ్ సాట్ పార్డన్.
0: నే పెట్టినటువంటి యొక్క పరీక్ష అంతా కూడా సాధిస్తూ వచ్చావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కుడ్ విత్ స్టాండ్ ఆల్ ద టెస్ట్ యు ఆర్ పుట్ టు.
0: నా యొక్క ఎగ్జామినేషన్ లో నీవు పాస్ అయినావు.
1: యు ఆర్ పాస్ ఇన్ ది టెస్ట్ ఎగ్జామినేషన్.
0: కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను.
1: దేర్ఫోర్ ఐ విల్ గివ్ యు బ్యాక్ ఆల్ ద యు లాస్ట్.
0: సత్య హరిశ్చంద్రుడు చెప్పాడు, నాకు ఏది అక్కర్లేదు.
1: సత్య హరిశ్చంద్ర సార్, ఐ డోంట్ వాంట్.
0: ఈ ఒక్కదాన్ని నేను కాపాడుకుంటే చాలు.
1: ఇట్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్.
0: సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు.
1: ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్.
0: ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి.
1: అట్లీస్ట్ వన్ అమంగ్ స్టూడెంట్ షుడ్ స్ట్రైవ్ హార్డ్.
0: మీరు ఉద్యోగాలు చేసుకోండి.
1: Do your jobs.
0: తప్పులేదు.
1: Nothing wrong.
0: విదేశాలకు పోండి, తప్పులేదు.
1: Go abroad. Nothing wrong.
0: గొప్ప బిరుదులను పొందండి, తప్పులేదు.
1: Have titles. Nothing wrong.
0: కానీ
1: but
0: హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు.
1: But never be strong or stone.
0: చాలా మంది హృదయము చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుంది.
1: Many people have their hearts which are so hard, rough.
0: దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: They are ready even to disobey God.
0: ఇలాంటి కఠిన హృదయమైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Such harsh people, what for is their life?
0: వెన్నవంటి హృదయం కావాలి.
1: యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్.
0: ఈ వెన్నవంటి హృదయంతో ఉండినప్పుడే
1: when you got this soft and tender heart,
0: జీవితం నీకు జరుగుతుంది.
1: And then you will have the life that shines.
0: వెన్నెలవంటి.
1: వెన్నెల shines like moonlight.
0: అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది.
1: Then you will have the peace in your life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నిన్నటి దినము నీతి,
1: yesterday bhagwan taught us
0: nijayatini,
1: today integrity
0: nijayatinchamu. Kani manavatvani kuda motta motta manam telusukovali.
1: We should know what humanity is.
0: Repadi dinamu ee manavatvani gurinchi manam chakkaga viplanga telusukundam.
1: Bhagwan will explain to us in detail manavatva, the human life.
0: Manavatvam chala pavitramainatundi meeku teliyadu.
1: You do not know human life is highly
0: edo nen manavudiga puttanu.
1: I am born as a human being.
0: Kannu nichinaru,
1: chevunu nichinaru,
0: noru nichinadu,
1: the tongue.
0: కాబట్టి నోటితో మాట్లాడటము, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము, ఇవేనా మనం చేయవలసినటువంటివి?
1: Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like?
0: వినవలసినటువంటి మంచివే వినాలి.
1: What you are supposed to hear are really good.
0: చూడవలసినటువంటి దివ్యత్వాన్నే చూడాలి.
1: You should watch only the divinity.
0: చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి.
1: You should only speak truth.
0: అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
1: ఫర్ దట్ రీజన్ ది సెన్సెస్ ఆర్ గివెన్.
0: ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది సెన్సెస్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు us టుమారో.
0: ప్రేమ ముదిత మనసే.

0: నచేతరా. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: శివ ఇస్ గాడ్, గాడ్ ఇస్ శివ. ది ఇండివిజువల్ ఇస్ డివైన్, డివైన్ ఇస్ ద ఇండివిజువల్. ద యూనిటీ ఆఫ్ ది టూ, ద ఇండివిజువల్ అండ్ ద డివైన్ ఈజ్ రియలైజ్డ్ బై ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: విద్యార్థులారా, విద్యార్థినిలారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మానవత్వము చాలా దుర్లభమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ రేర్.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: హౌ ద డివినిటీ ఈజ్ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇదియే దీనికి ప్రమాణం. నా యందున్నటువంటి ఆత్మనే సర్వుల యందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వం నందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవుడికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ to realize the divinity within.
0: Manavani yandu panchakosamulu kalu.
1: The man has got five sheaths.
0: Annamaya, pranamaya, manomaya, vijnanamaya, anandamaya.
1: There are five sheaths: the sheath of food, the sheath of life, the sheath of mind, the sheath of wisdom, and the sheath of bliss.
0: నాలుగవది అయినటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: ది అదర్ క్రియేచర్స్, లివింగ్ బీయింగ్స్ కెనాట్ అండర్స్టాండ్ ద ఫోర్త్ వన్, ద షీత్ ఆఫ్ విజ్డమ్, ఎక్సెప్టింగ్ మ్యాన్.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఎక్సెల్స్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: సర్వలు ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని ఎందున్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: ద అబిలిటీ టు నో ద డివినిటీ విదిన్ అండ్ ద కెపాసిటీ టు అక్వైర్ విజ్డమ్ అండ్ టు నో ద డివినిటీ విదిన్ ఆర్ ద టూ ఆర్ ది క్వాలిటీస్ దట్ మ్యాన్ ఈస్ ఎండోర్డ్ విత్, గిఫ్టెడ్ విత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ఇండివిజువల్ ఈజ్ ద సోల్ ఆర్ ద స్పిరిట్ అండ్ ది స్పిరిట్ ఈజ్ డివైన్. దిస్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరీడ్ వేస్.
0: సర్వ జీవులు ఎందు ఉండినటువంటి ఒక మోహతత్వాన్ని మానవు ఎందుకును నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ప్రిటెడ్ బై మ్యాన్.
0: అయితే సర్వ జీవులు ఎందుకును మోహం అనేటువంటిది ఉన్నది.
1: హౌఎవర్ దేర్ ఇస్ దిస్ అటాచ్మెంట్, మోహ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కానీ మానవుడు మాత్రమే మోహమును క్షయము గావించుకొని మోక్షమును పొందుతూ వచ్చాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓన్లీ మ్యాన్ హూ కెన్ జస్ట్ రిడ్యూస్ హిస్ అటాచ్మెంట్ మోహ క్షయ అండ్ వర్క్ ఫర్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: కనుకనే మానవుడే దేవుడు.
1: And hence human being is divine himself.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందు కాదు, అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: And this in fact proves the divinity present in the multiplicity or diversity.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: For the illusion, the foundation happens to be the three attributes, ద ఇనర్షియా ద ఎమోషన్ అండ్ దట్ ఆఫ్ పయస్
0: మోహమునకు ధనేషణ దారేషణ పుత్రేషణ ఈ మూడు కూడాను మూలాధారము.
1: ఫర్ ఇల్యూజన్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఫౌండేషన్ హ్యాపెన్ టు బి ది అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ ద వైఫ్ అండ్ ద ప్రోజెనీ.
0: రజోగుణ సాత్విక రత్నమునకు కూడాను నిర్మూలము గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు, మాయ తన దగ్గర ఉండదు.
1: వెన్ వన్స్ హీ ట్రాన్సెండ్స్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ హీ విల్ బి డిస్టెన్స్డ్ ఫ్రమ్ దిస్ ఇల్యూజన్ అండ్ హీ ఈజ్ నో లాంగర్ ఎ సింపుల్ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
1: ఇఫ్ హీ వాంట్స్ టు గెట్ అవే ఫ్రమ్ దిస్ ఇల్యూజన్ ఆర్ డెల్యూజన్ హీ షుడ్ కట్ ఆఫ్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: ఆ త్రిగుణములు ఉండినంత వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
1: So long he is bound by the three attributes, he is drowned in illusion.
0: ఇంకా మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
1: Well, how are we to get away from
0: మోహమును ఏ రీతిగా మనం త్యజించాలి?
1: How to give up this attachment?
0: ధనేషణ ధారేషణ పుత్రేషణ ఈ మూడు రహితమైనటువంటి యొక్క మనసుకి ఈ యొక్క మోహం నిర్మూలమవుతుంది.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family and the children.
0: కనుక మానవుని ఎందున్నటువంటి మాయాతత్వమును మానవుని ఎందున్నటువంటి మోహతత్వమును మనం నిర్మూలం గావించుకొని నిశ్చింతగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ ఫ్రమ్ కట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ అండ్ టు బి స్టడీ అండ్ ప్యూర్ అండ్ స్టడీ వీ హ్యావ్ టు కిల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇంకా అచరం చరమేవచ అనింది భగవద్గీత. చెలించి వాడిని చెలించక నిశ్చలంగా ఉండినటువంటి వాడిని నేనే అనింది.
1: గీత డిస్క్రైబ్స్ ద డివినిటీ యాజ్ వన్ దట్ ఈస్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను చరాచరములు రెండు కూడాను సాక్షాత్కరిస్తూ వచ్చాయి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మొటిలిటీ అండ్ ఇమ్మొటిలిటీ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: నీటిలో నింపినటువంటి కడవను కడవలోనా నీరున్నది, కడవ వెలుపల నీరుంటాయి.
1: వెన్ వన్స్ ది అర్థన్ పాట్ ఇస్ సంక్ ఇన్ వాటర్ యూ ఫైండ్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ అరౌండ్ ద పాట్.
0: కనుకనే అంతర్పహిత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: అండ్ హెన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: అగ్నిలో కాల్చినటువంటి యొక్క ఇనుప ముక్కను లోపల వేడి ఉన్నది, బయట వేడి ఉన్నది.
1: వెన్ ఐరన్ is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: Adhe vidhamgane manavuniki velupala manavuniki lopala sarvatra kudunu unnatundi daivattam okkate.
1: So the very same principle of divinity is present within and outside man.
0: Ikkada kevalam pratyekinchi rendu sthanamulu kadu,
1: here not two positions.
0: Antarbhavam nandunnatundi atma tattvame బహిర్ముఖం నందు మనకు వెలుపుడుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: వాట్ ఆల్ దట్ వీ సే అవుట్ సైడ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ సెల్ఫ్.
0: లోపలనే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
1: When there's no reality within, there cannot be reflection.
0: Kanuka reality lopala unnadi.
1: Reality is within.
0: Reflection baita unnadi.
1: Reflection is outside.
0: Three sound lopala unnadi.
1: There is sound inside.
0: Sound lopala unnadi. The sound baita unnadi.
1: Sound inside and resound outside.
0: Action lopala unnadi. Reaction baita unnadi.
1: Action is within, reaction without.
0: Reflection, reaction. Three sound, ee oka soundu. Renniti oka ekatvame ee charachara prakriti oka సంబంధము.
1: ద కాంబినేషన్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ సౌండ్ అండ్ రీ సౌండ్ ద ఆబ్జెక్ట్ రిఫ్లెక్షన్ స్పీక్ ఆఫ్ ద రియాలిటీ.
0: కానీ ఇట్టి సత్యాన్ని ప్రాచీన మహర్షులు ప్రపంచానికి ప్రబోధించి అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: ఏన్షియంట్ సేజెస్ హావ్ టాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఆల్ ఓవర్ అండ్ బ్రాట్ ఇన్ దిస్ ఐడెంటిటీ ఆఫ్ ది టూ.
0: సామాన్యమైన మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసింది.
1: ద ఏన్షియంట్ టీచింగ్స్ మేడ్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఇంటూ అన్ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: ఆల్ ది ఏన్షియంట్ నాలెడ్జ్ హాస్ గాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: కేవలం గ్రంథంలో పరిచయం కాదు.
1: ఇట్స్ నాట్ అకాడమిక్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ అవుట్ వర్డ్ ప్లెజర్.
0: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
1: దట్ ఇస్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
1: అర్లియర్ ది వరల్డ్ పాపులేషన్ ఈజ్ 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: అండ్ టుడే వరల్డ్ పాపులేషన్ ఈజ్ 560 crores.
0: కానీ జనం పెరిగినారు.
1: పాపులేషన్ హెస్ గాన్.
0: జనాభా అభివృద్ధి అయింది.
1: పాపులేషన్ హెస్ ఇంక్రీజ్.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
1: బట్ ఇన్ ఏ డిజైర్ ఫర్ లిబరేషన్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
0: ప్రాచీనుడు యందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
1: ఇన్ ఏన్షియంట్ గుడ్ ఓల్డ్ డేస్ దేర్ ఇస్ పైనింగ్ యర్నింగ్ ఫర్ లిబరేషన్.
0: 75% ఈ విధమైన వాంఛలతో జీవించుతూ వచ్చేవారు.
1: In olden days, 75% of the world population wanted liberation.
0: ee naadu 20% kudanu mochapeccha kaligala vaaru leru.
1: In today's population, not even 20% desire liberation.
0: Kaaranam emiti?
1: Why?
0: Bhautikamainatundi vaanchala cheta,
1: the worldly desire,
0: bhautikamaina vidyala cheta,
1: the worldly knowledge,
0: kooti yokka deeni kosamani
1: for living,
0: koti veshamuni vestu
1: many ways.
0: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా
1: రూపొందుతుంది.
0: పొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగిపోతుంది.
1: ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ యూ టు ఫిల్ యువర్ స్టమక్ ఆర్ బెల్లీ విల్ నాట్ హెల్ప్ యూ టు అటైన్ లిబరేషన్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ will not inculcate the desire for liberation.
0: Mohapekshana kaligistu vachayi.
1: In fact, it leads to bondage.
0: Aanati vidyarthulu mohani chayam chesukoni mochani aashistu vacharu.
1: Students in those days, they have reduced this attachment and they developed desire for liberation. What is this attachment?
0: Pachi pachi mrigadulu kuda undetundi ee moham.
1: This kind of moha attachment is there in beasts and birds.
0: Yenikichi manam chadavalla.
1: Should we study for the reason?
0: ప్రత్యేకించి మనం సాధన చేయాలనా?
1: Do you need any practice for that?
0: మాకు అక్కర్లేదని తెలిసినటువంటి వారు పూర్వీకులు.
1: Earlier days people have sacrificed these two.
0: ఈనాటి చదువుల యొక్క మహత్యం చేతనే
1: because of modern education
0: వారు తెలిసినటువంటి మోహమును వీరు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: The attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైన రూపముగా మారుతూ వచ్చింది.
1: This is how the distorted, perverted way of education happening.
0: ఆనాడింత కూడబెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితమంతా చూసుకునేటువంటి వారు.
1: In those days people expressed gratitude to those people that helped them to reach out their
0: living. ఆనాడి విద్యనేటువంటి ఒక గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: They expressed gratitude to the preceptor or teachers for having helped their living.
0: Guru dakshana roopamlo pala varu korinadanta icchetunti varu.
1: They also offered whatever the guru teacher wanted.
0: Aanati teachers aanati vidyarthulu ee vidhamainatunti tyaga bhavamto undetunti varu.
1: That was the feeling of sacrifice among the teachers and
0: students. Aanati vidyarthulu ee reethiga unnaru.
1: How are the modern students?
0: Aanati vidyananta chaala progress abhivruddhi ayipoyindi.
1: The education has progressed a lot.
0: Emiti ee progress?
1: What is this progress?
0: కూడుబెట్టిన వారిని కుల ద్రోహి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రూయిన్ ది వెరీ మ్యాన్ హూ హెల్ప్డ్ హిస్ లివింగ్.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: హీ విల్ మేక్ ఫన్ ఆఫ్ ది వెరీ టీచర్ హూ టాట్ హిమ్.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: హీ విల్ హార్మ్ ది ఫెలో హూ హెల్ప్డ్ హిమ్.
0: ఇది ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది మన ప్రోగ్రెస్.
1: ఇస్ దిస్ ద ప్రోగ్రెస్?
0: చాలా విచిత్రమైనటువంటి.
1: ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్.
0: ప్రాచీన చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: దట్స్ వై గల్ఫ్ బిట్వీన్ ది ఎడ్యుకేషన్ అండ్ నౌ.
0: ఇంకా కొంతవరకు వ్యత్యాసం ఉంటే దీన్ని బాగు చేయవచ్చు.
1: ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ఆఫ్ ది డిఫరెన్స్ వీ కెన్ ఇంప్రూవ్.
0: పూర్తి మార్పు జరుగుతూ వచ్చింది.
1: ఆర్ టోటలీ డిఫరెంట్.
0: నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద The morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
1: The heart has become the center of all foulness.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: The hands have turned selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: This is the progress in modern education.
0: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we
0: ప్రాచీన ఎంత వినయ విద్యాసంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spend their time in humility and obedience.
0: ఏకలవ్యుడైనటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And for the ancient days he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కాని సాక్షాత్తు ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు విరువిద్య నేర్చలేదు.
1: ఏకలవ్య నెవర్ మెట్ ద్రోణ. And he has not learned archery.
0: కాని మనసునందు విశ్వసించాడు.
1: He had full faith in his mind.
0: అతనే నా గురువు.
1: He accepted him.
0: అతను అంగీకరించకపోయినప్పటికీ తాను అంగీకరించి అతనిగానే గురువు తీసుకున్నాడు.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
0: guru. గురువును స్మరించటము వీళ్ళు నేర్చుకోవటం.
1: He always thinks of his guru and starts practicing archery.
0: కట్టకడప్పటికీ
1: ఫైనల్
0: అర్జునుడు తీసుకుని అడవికి వెళ్లాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ went to the forest along with Arjuna.
0: అర్జున్ చేతిలో ఒక రెండు కుక్కలు వచ్చినాయి.
1: టూ డాగ్స్ ఫాలోడ్ అర్జున.
0: అవి మనుషులను చూచి అరిచినాయి.
1: దే స్టార్టెడ్ బార్కింగ్ వాచింగ్ మెన్ అరౌండ్.
0: ఆ శబ్ద ప్రమాణమును పురస్కరించుకుని ఏకలవ్యుడు అంబును విడిచాడు.
1: లిసనింగ్ టు ద సౌండ్ ద బార్కింగ్ ఆఫ్ ద డాగ్స్ ఏకలవ్య షాట్ ది ఎరో.
0: కానీ ఆ అంబు వచ్చి నేరుగా కుక్క నోటిలో పడింది.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అంబులు విడిచాడు.
1: Not one arrow, five arrows have
0: ఐదు కుళ్ళు ఆ యొక్క కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: Arjuna watched this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరు ఇతను?
1: Who is the one expert in archery who could base on the sound
0: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw Ekalavya.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరకు వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును మొదలైంది?
1: యాస్ ఆర్ యూ ద సేమ్ పర్సన్ హూ షాట్ దిస్ ఆరో?
0: అవును సార్ అన్నాడు.
1: He said, yes sir. This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అంబులు విడిచాడు.
1: Not one arrow, five arrows.
0: ఐదు కుళ్ళు ఆ యొక్క కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows.

0: So he falls sick.
1: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
0: His brain also gets ultimately spoiled.
1: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
0: Having lost intelligence like that, why should he continue to live?
1: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
0: Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
1: మాత్ర అనే దానికి పరిమితమైనటువంటి పద్ధతిలోని.
0: మాత్ర హియర్ మెంట్ టు వర్క్ అండర్ సర్టన్ లిమిట్స్.
1: ఏది వినాలో దానిని మాత్రమే వినాలి మనం.
0: వీఆర్ సపోజ్ టు లిసన్ దాట్ వాట్ వీఆర్ సపోజ్ టు.
1: వినవలసినటువంటి దానిని విస్మరించి, వినరానటువంటి దాన్ని విశ్వసించి నీ యొక్క శ్రవణమును స్మారసం చేసుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ స్పాయిలింగ్ దిస్ పవర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆడిషన్ లిసనింగ్ బై బిలీవింగ్ దాట్ వాట్ వీఆర్ నాట్ సపోజ్ టు.
1: సూర్యదాసు కూడా చెప్పాడు, చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మారింప నేరరైరే.
0: సూర్యదాస్ ఆల్సో సెడ్, యూ హావ్ గాట్ ది ఇయర్స్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు ద మెలోడియస్ మ్యూజిక్.
1: కన్నుండి గుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరే.
0: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form
1: Kannun
0: of the Lord.
1: ఎందుకు ఇచ్చాడు భగవంతుడు?
0: Why God has given eyes?
1: అద్దం వచ్చినటువంటి వాటిని చూడటం కోసమేనా?
0: Are they given to see everything?
1: కాదు కాదు.
0: No.
1: మంచిని చూచే కోసమని.
0: To see good, eyes are given.
1: కనుకనే పురందదాసు కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నుడు ఎందుకోసం ఉండాలి?
0: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
1: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
0: Just these eyes are like the cotton balls.
1: నీకోసమా? బజారులో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి గైడ్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి సినిమా వాల్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు.
0: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
1: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
0: As you walk along the road, first watch your step.
1: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
0: Because you have lost that sacred path of the vision, you are put to danger.
1: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ ట్యాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
0: As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
1: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
0: You should see the road as you go straight, nothing else.
1: అప్పుడే నీకు క్షేమము అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
0: There lies all the joy and security.
1: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును, ఇంద్రియముల యొక్క విలువను, ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore we have to make an effort to know the value, the limitations of the senses given to us.
1: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
0: In this world we find one creature submitting itself, a victim to one sense or other.
1: కురంగ మాతంగ విహంగ మీన భృంగములవలే అన్నారు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభములు అనే అనగా లోకంలో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపల్స్ హియర్. వన్ ఇస్ శబ్ద, ద సెకండ్ ఇస్ రూప.
1: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
0: ద డేర్, ద సెకండ్ దే బికమ్ విక్టిమ్స్ టు ద సౌండ్.
1: శబ్దమును తాను భరించుకోలేవు.
0: దే కాంట్ బేర్ ద సౌండ్.
1: అదిరి బదిరిపోతుంటాయి.
0: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ హై సౌండ్.
1: కట్టగడపడికి ప్రాణమునుకున్నను కోల్పోతుంటాయి.
0: దే లూజ్ దేర్ లైఫ్ అల్టిమేట్లీ.
1: ఒక శబ్దములకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతుంటాయి.
0: దేర్ ఈస్ ఎ విక్టిమ్ టు వన్ ఫ్యాక్టర్ ఆఫ్ సౌండ్.
1: ఏనుగు.
0: దెన్ టచ్.
1: ఈ స్పర్శ చేత తాను మనకి వశమైపోతుండాలి.
0: ఎలిఫెంట్ క్యాన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
1: దేహం. పెద్దదే కానీ బలము చాలా గొప్పదే కానీ ఒక శబ్దములకు అనగా స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
0: ద బాడీ ఇస్ సో బిగ్, సో మైటీ, బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
1: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
0: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఇస్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
1: కనుకనే శబ్దము, స్పర్శ, రూపము.
0: దెన్ థర్డ్ వన్ ద ఫార్మ్, రూప.

0: ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ను చూసేటప్పటికి తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వి ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది చేప.
1: Then the rest are the taste.
0: ఇంకా మాక్స్ ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడబడి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: Each individual becomes a victim to one of these factors.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: You can understand how unsafe.
0: స్పర్శ రూప రస గంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకొని వీడు అన్నింటికి కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికి తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకనే తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనేది దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: ee dukham nunchi manaku dukhame praptistundadi kani sukham aneetundi enaatiki manaku praptinchadu.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: mruttikamainaatundi kunda lopala swarna kundaga maaralatunte etta avutundi veel avutundi.
1: How do you expect an earthen pot to become a golden one?
0: Karukune manam puttinade dukham nunchi puttamu.
1: We are born in misery.
0: Sukham aneetundi etta praptistundi.
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకని ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ద డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఇంద్రియములు 10, 10 సెన్సెస్.
0: 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు.
1: 5 సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ 10 ఇంద్రియములకు నువ్వు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ 10 సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది.
0: కనుకనే 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: దేర్ఫోర్ దీస్ 10 సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైఫ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరిట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాస్ హీ హాడ్ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: వన్ వైఫ్ విల్ డిమాండ్ దట్ షీ షుడ్ బి టేకెన్ టు ఎ గుడ్ సినారియో, గుడ్ సీన్.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: ఇఫ్ యూ డోంట్ టేక్ మీ టు దట్ స్పాట్ ఐ విల్ నాట్ టాక్ టు యూ.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: ద టంగ్ వాంట్స్ వెరీ గుడ్ డిషెస్.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగా ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి కోనుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగెన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకని అర్జునుడు అటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్. వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్ నేచర్?
0: ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ద సెన్సెస్. bring it down to the level of delusion.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: Mind will never be steady for a moment.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖమును అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: Man feels that he is happy because of the sensual pleasure, but it is momentary, but ultimately he suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలు కలిగినటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ హీస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందమునకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై దిస్ ఫిజికల్ ఫ్లీటింగ్ వరల్డ్ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ గోయింగ్.
0: ఈ భౌతికమైనవన్నీ కూడాను క్షణభంగురమైనటువంటిది.
1: ఆల్ ది వరల్డ్ థింగ్స్ ఆర్ మొమెంటరీ.
0: దీనిని శంకర్ల వారు కూడా చెప్పారు,

0: ఇవంత క్షణములో పల్లె పోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే, ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ కి విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: The site value in cities is very high.
0: Mumbai lo oka adugu teeskunte deeniki 2 lakhal rupayalu oka adugu nelaku.
1: Even for food there, if there in Bombay you have to pay a couple of lakhs.
0: Veetikanta viluvu kattetunte vaadu evaru? Manishi.
1: Who is the man responsible?
0: Annitiki viluvu kattetunte manishi viluvu ee naadu tarigipoyindi.
1: The man who is the cause for the valuables outside has
0: manishi viluvu ee naadu tarigipoyindi.
1: Man's value has declined.
0: అన్ని విలువలు ఎక్కిపోయినా కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు!
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు!
1: హౌ ఇంటెలిజెంట్ హీ ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు! అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడాను స్వార్థము, స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలను ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవతా విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితం లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని విను.
1: Hear good.
0: మంచిని మాట్లాడు. మంచిని తరచు. మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్.
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీ మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these five senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనము వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed.
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: We may reveal our own inner secrets unconsciously.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనమును వహిస్తూ వచ్చారు.
1: Because of these things, people observed silence in those days.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to understand the noble heights we reach by observing silence.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: By observing silence, we can improve our intelligence.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైన కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ దట్ ఆల్ ది శ్లోకాస్ దట్ హీ గాట్ దెమ్ బై హార్ట్ హౌ ఇస్ ఇట్ దట్ హీ ఫర్గాట్.
0: స్వామి సదానంద ఇక్కడ వచ్చి, నరేంద్ర నువ్వు చాలా పొరబడుతున్నావు, అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి, నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుంది, మెమరీ పవర్ పోతుందని.
1: స్వామి సదానంద కేమ్ ఓవర్ దేర్ అండ్ సెడ్ నరేన్ యూ కమిటెడ్ మిస్టేక్ హియర్ బై టాకింగ్ టూ మచ్ యూ లాస్ట్ యువర్ మెమరీ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో డిక్లైనింగ్.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days, he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter, he could recall all శ్లోకాస్.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమని నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్ దే వాంట్ టు ఇంప్రూవ్ దేర్ ఇంటెలిజెన్స్ కీపింగ్ ది ఎగ్జామ్.
0: కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతుంటారు, ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ యాజ్ ది టాక్
0: క్షీణించిపోతుంది.
1: యాజ్ ది టాక్ కంటిన్యూస్లీ ది మెమరీ పవర్ డిమినిషెస్.
0: పోనీ కనీసం పరీక్షల సమయం ఉందని కూడా మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: అట్లీస్ట్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ సీజన్ బెటర్ యూ అబ్జర్వ్ సైలెన్స్.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: వెన్ యూ అబ్జర్వ్ సైలెన్స్ యువర్ ఇంటెలిజెన్స్ విల్ ఇంప్రూవ్ అండ్ ఆల్సో యువర్ మెమరీ పవర్.
0: ఇంతేకాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందుకు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యూ అబ్జర్వ్ ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్ది అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్ ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రెటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియంలో ఉండినటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద పవర్ ఆఫ్ దీస్ సెన్సెస్ హీ హాస్ బికమ్ పవర్లెస్.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి,
1: హైలీ పవర్ఫుల్.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: ది ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడాను అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురలీ వీల్ షైన్.
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్ వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్.
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: యూ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్
0: డైరెక్షన్. ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లెస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్ లైఫ్ ఇన్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడా ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమీ కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosamul varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheath of food, the life and the mind.
0: Vijnanamaya kosamulo kuda nu praveshinchadam ledu.
1: He has not gone to the sheath of
0: food. Ee utikokkaro kotikokkaro vijnanamaya kosamulo praveshisthunnaru.
1: At least 1 or 2 would be able to proceed to that 4th state.
0: Tadupare anandamaya kosam.
1: The final one is the sheath of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: Therefore, we should continue our onward journey. That for
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: Because we get down in the middle stations on the way,
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: we will face so many troubles and problems.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: We have to reach the destination.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ద రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్ దెన్.
0: తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, యూ విల్ అటైన్
0: మృత్యోమ అమృతంగమయ.
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ, యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్, వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటి ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చిస్ట్రీ.
0: భుజబలంబు,
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలముండి,
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యి.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్, హీ హాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికి ఏమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన్ దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒకడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు.
1: ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగం యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ది బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లై.
0: తాస్తో చేరినప్పటి గురించి తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ యూ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్ లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వాడికి రాత్రి పగలనేటువంటిది లేదు.
1: And this wicked man has no sense of time.
0: అనేటువంటిది లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడు అంత కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from that.
0: ఇది మొట్టమొట్ట మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: తేజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: ద మూమెంట్ యూ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ యూ కెన్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అట్టి సత్సంగం ఏటంటిది?
1: వాట్ ఇస్ దట్ గుడ్ కంపెనీ?
0: కానీ ఈనాడు ఈ లోకంలో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు, మంచి సాధకులు, ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: ఇన్ ద ఆర్డినరీ సెన్స్ వీ కన్సిడర్ గుడ్ కంపెనీ ఇస్ ఎ కాంగ్రిగేషన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్ అండ్ ఎస్పిరెంట్స్.
0: సత్సంగం అంటే ఇది కాదు.
1: దిస్ నాట్ సత్సంగ.
0: సత్ అదే శాస్త్రమే. సత్ చిత్తానందం. ఆ సత్ సత్ అనగా బీయింగ్.
1: దట్ సత్ దట్ విచ్ ఇస్ బీయింగ్
0: సత్ సంగము. ఆ సత్ ఆ పవిత్రమైనటువంటి యొక్క దైవ సంఘముతో మనం చేరాలి.
1: వీ షుడ్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద డివైన్ సత్ ద బీయింగ్.
0: ఆ సత్ అనేటువంటిది మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలుకు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్ ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ జంగము.
0: జంగంలోని సంఘము. ఈ సంఘం అంటే ఏమిటి? ఈ అర్షద్వర్గాల సంఘము.
1: ది సంఘం ఆర్ సిక్స్ వీక్నెసెస్.
0: ఈ సంఘంలోని జంగము.
1: ద జంగము దేర్.
0: జంగంలోని లింగము అది ఆత్మ.
1: ది లింగ ఇస్ ఆత్మ.
0: అది ఏ ఆత్మతత్వము?
1: దాట్ ఈస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుకనే ఆ సత్ అనేటువంటిది ఎప్పటి కూడా మార్పు చెందినటువంటిది సత్.
1: సో ది సత్ బీయింగ్ ఇస్ చేంజ్లెస్.
0: ఎట్టి మార్పులు కూడా ఉండేటువంటిది కాదు అది.
1: ఇట్ హెస్ నో ట్రేస్ ఆఫ్ చేంజ్ ఎనీ టైమ్.
0: కనుకనే సత్ అనేటువంటి దాంతో దాని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్.
0: ఇక మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రిం పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు.
1: వ్యాస సెట్ హెల్పింగ్ అదర్స్ ఇస్ ద మెరిట్ ఆర్ పుణ్య?
0: పరోపకారమే పుణ్యము.
1: హెల్పింగ్ అదర్స్ ఇస్ మెరిట్? పుణ్య.
0: పాపాయ పరపీడనం అన్నారు.
1: టు హార్మ్ అదర్స్ ఇస్ సిన్.
0: ఈ పుణ్యం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై పుణ్యం?
0: పరోపకారమే పుణ్యము అన్నారు.
1: రెండరింగ్ సర్వీస్
0: అంటే ఇతరులకు దానం చేయటము, ధర్మం చేయటము, మేలు చేయటము, ఉపకారం చేయటము, ఇవన్నీ పరోపకారం అనుకుంటున్నారు.
1: వీ థింక్ పరోపకార సర్వీస్ టు అదర్స్ మెంట్
0: పరోపకారము. ఇది బాహ్య ప్రపంచమునకు పరోపకారము.
1: దిస్ ఈజ్ ఓన్లీ హెల్ప్ ఉపకార ఫ్రమ్ ది ఔటర్ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: పరా అదే దైవతత్వము.
1: పరా ఇస్ డివినిటీ.
0: ఉప సమీపము.
1: ఉప ప్రాక్సిమిటీ.
0: కారము చేరిపోవటము.
1: కార జాయినింగ్ మర్జ్
0: అనగా ఏమిటి? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: క్లోజ్. అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజ్.
0: ఎవరికి ఇంత అన్నం పెట్టాము, ఎవరికి ఇంత దానం చేశాము, ఎవరికి ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: పరా ఉపకార. పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: దట్ వీ షుడ్ బి వెరీ క్లోజ్ టు దట్ సీక్రెట్.
0: ఇది పరోపకారం.
1: దిస్ ఇస్ పరోపకారం.
0: ఇది పుణ్యము.
1: దిస్ ఇస్ పుణ్య మెరిట్.
0: అట్టు చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: బట్ ఇఫ్ యు అరేంజ్ పూర్ ఫీడింగ్ విత్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఇట్ కెనాట్ బి పరోపకారం.
0: ఏదో కొన్ని 100 వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచులంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము.
1: యూ థింక్ పరోపకార హెల్ప్ మెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్?
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: యూ కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నాట్ టు గాడ్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఇస్ పరోపకారం.
0: పాపాయ పరపీడనం.
1: ద నెక్స్ట్ వన్ పాపాయ పరపీడనం.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ పాప?
0: పరపీడనం. పర అనగా దైవత్వమును. దైవత్వమును త్యజించడమే లేక దైవత్వమును భిన్నత్వంగా భావించుకోవటమే ఒక పాపము.
1: పరం ఇస్ డివినిటీ. పీడన మీన్ వ్యూయింగ్ దట్ మల్టిప్లిసిటీ ఆఫ్
0: ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం.
1: డివినిటీ ఇస్ యూనిటీ, ద వన్నెస్. బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఎస్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ సిన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ రిలీజన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్.
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్ ఇట్ ఈస్ ది వర్స్ట్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై
0: ఫ్రాగ్మెంట్. ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ వుడ్ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity, the pida is just fragmented view.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవటం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: Kanuka manam ee naadu telusukovalsindi emti, bhagavantudu anugrahinchinatundi indriyamulnu sakramaina margamulo, paramitamainatundi margamulo dinni pravesha pettukovali.
1: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
0: Sakramu paramitamu ee rendinti endukodanu matra ani cheptu vacharu.
1: The matra meant these two aspects, making use of them in a proper direction.
0: Matra kolatalu vesetvantidi,
1: it measures
0: parimitamu kalpinchetvantidi,
1: it has got certain limits.
0: Adi ee indriyamulu yokka shakti samarthyamulu,
1: that is the capacity, the limitation. Ee
0: indriyamulu parimitam meedinappudu idi pedamargam padtayi.
1: When they go beyond these limitations, they will be in a perverted direction.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Prati manavuniki ni indriyamulu untunnavi.
1: Every human being has senses.
0: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do any sadhana.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యూఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యూఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: యూఆర్ లైక్ ద ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యూ నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: యాష్ ఇస్ ది ప్రొడక్ట్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ
0: ఫైర్. నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యూ బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ.
0: నిప్పును ఎక్కడ నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యూ హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురును ఎక్కడికో పంపలేదు.
1: యూ హావ్ నాట్ డ్రివెన్ అవుట్.
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్.
0: అదే విధంగా నీ యందే ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యూ.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: బట్ టర్న్ ఇన్వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన దీపం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: తరువాత బుద్ధి,
1: later intellect.
0: ఈ నాలుగును తెలుసుకున్న తర్వాత ఆత్మ సాక్షాత్కారమైపోతుంది.
1: After understanding these four, you will enjoy the manifestation of
0: ఆత్మ. ఎందుకంటే ఇది ఒకదానిపైన ఒకటి చేరి ఉంటుండాలి.
1: Because one is linked with the
0: other. అదంతా మనం తీసివేసినప్పుడే ఆ స్వస్వరూపాన్ని మనం సందర్శించుకోవడానికి వీలవుతుంది.
1: When once we remove all these obstacles, you can see your true form.
0: ఇప్పుడు ఎట్లా ఉంది?
1: How is this thing now?
0: ఆత్మ ఉంటుండాలి.
1: There is ఆత్మ.
0: దానిపైన బుద్ధి ఉంటుండాలి.
1: Over that intellect.
0: దానిపైన మనసు ఉంటుండాలి.
1: Above that mind.
0: దానిపైన ఇంద్రియములు ఉంటుండాలి.
1: Then senses.
0: దానిపైన శరీరం ఉంటుండాలి.
1: Above all,
0: ఈ శరీరాన్ని తీసివేయాలి.
1: First remove the body.
0: ఇంద్రియములు పక్కకు నెట్టాలి.
1: Brush aside senses.
0: మనసును మరణింపజేయాలి.
1: And see that mind goes away.
0: బుద్ధిని తోచుకోవాలి. అప్పుడే ఆత్మ సందర్శనం ప్రాప్తిస్తుంది.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాడు.
1: As intellect is so close to ఆత్మ, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశం మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్ దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తులంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పక్షి పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి విద్యాధికారి అయిపోయి మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్
0: ఎందుకు ఈ చదువులంతా?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
1: వై దిస్ ఇంటెలిజెన్స్?
0: పర్రను మోసగించడం కోసమేనా?
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్?
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్.
0: నీవు లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: విదౌట్ దట్ వాట్ ఫర్?
0: ఈ గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: ఇఫ్ యు కాన్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్ ఆల్ యువర్ పవర్ ఎడ్యుకేషన్ దట్ మేర్ వేస్ట్.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: వాట్ మోర్ యు వాంట్?
0: మనం తెలుసుకోవాల్సింది మనయందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్దుర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్దుర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగ చేయుచు జీవితం.
1: యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల దారవోసి
1: యూ స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద దలాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
1: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ
0: డిజైర్. ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యూ?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: ఇఫ్ యూ కాన్ వర్షిప్ గాడ్ అండ్ ప్రే టు హిమ్ జాయినింగ్ బోత్ యువర్ హ్యాండ్స్
0: శక్తి నిరత్తకంబు.
1: All your capacity, abilities are wasted.
0: Anta nirathakam aipothundi.
1: Everything is wasted.
0: Kanuka manavuda nee manavatvanni chakaga gurtinchuko.
1: Oh man, know your human quality.
0: Divyatvanni chakaga telusuko.
1: Understand the divinity clearly.
0: Daivatvanni cheripo.
1: Attain divinity.
0: Idiye nee jeevitham yokka gamyamu.
1: This is your goal.
0: Prema mudita manase kaho

న తపాంసి న తీర్థాన న శాస్త్రాణ జపానహీ.

0: ఆలు బిడ్డలు వదలి, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
1: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, ద ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్, గోయింగ్ టు ద ఫారెస్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిపెండెన్స్, వన్ విల్ నాట్ బి బెనిఫిటెడ్ బై దాట్.
2: న శాస్త్రాన జపానహి.
0: ఆరు శాస్త్రములు తెలుసుకుని కూడాను, తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుటలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ది సిక్స్ సీక్రెట్ డేస్ ఆర్ వన్ మే డూ పెనెన్స్ రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ది ఆబ్జెక్టివ్.

0: జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వుల యందు ఉండేటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కానీ వీరందరికీ ఏ క్షణమైన శాంతిని అనేటువంటి దాన్ని అనుభవించినారా?
1: హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ పీస్ అట్లీస్ట్ ఫర్ ఎ మోమెంట్?
0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: హ్యావ్ ది అండర్స్టూడ్ వాట్ పీస్ ఈజ్?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటి అనేది తెలుసుకున్నారా?
1: హ్యావ్ ది నోన్ వాట్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?
0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: Peace is the fundamental principle in everyone's life.
0: ఈ శాంతియే లేకుండిన మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: Human life is in total vain without peace.
0: కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: Sage Shagaraja also said, without peace, there is no happiness in this world.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడా దానితో పాటు చేకూరుతుంది.
1: When once there is peace, there is happiness coupled with it.
0: శాంతి లేని మానవునకు జగత్ అంతయకును అంధకారంగానే గురుస్తుంది.
1: A peaceless person finds the whole world entirely dark.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: A blind person finds everything dark around.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్ అంతా కూడా శూన్యంగానే ఉంటుంది.
1: A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: Because we have got the physical naked eye, let's not think that we see everything.
0: పశుపక్షి మృగాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: The birds and animals also have eyes.
0: క్రిమికీటకాదులు కూడాను చెచ్చులు ఉంటున్నవి.
1: Insects too have their own eyes.
0: చెచ్చులు ఉండినంత మాత్రమున వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result in having this eye?
0: కనుక ఈ చెచ్చుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant.
0: ఈ కన్నముల ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము.
1: What is to be heard, what is to be listened to, is this divine primal sound.
0: ఈ జంతుల మనస్సు ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి.
1: With this wavering mind, we should be successful to experience peace.
0: అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are denied of this peace?
0: ఈ శాంతి అనుభవం లేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why it doesn't come to our experience at all?
0: మానవునకు ఐదు విధములైనటువంటి ప్రేషములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి.
1: Man is afflicted by five types of sufferings.
0: Modakati avidya kleshamu.
1: The first one is of avidya.
0: Rendavadi asthira kleshamu.
1: The second one is asthira.
0: Asthita.
1: Asthita.
0: Modakati avidya kleshamu.
1: The first one is avidya klesha.
0: Ee avidya anaga emti?
1: What do you mean by avidya?
0: Vidyaleka povatam kaadu.
1: Not illiteracy.
0: With anaga jnanamu.
1: With means wisdom.
0: Ee jnanamu lekapotame.
1: Absence of wisdom is
0: avidya. Yetti jnanamu lekapotamu.
1: What sort of wisdom?
0: Nene daivamu, nene daivamu, nene daivamu anetunte jnanamu lekapotame.
1: The wisdom that make you feel that you are divine.
0: Nenu manavudanu.
1: To feel that I am a human.
0: Nenu ajnanini.
1: I am ignorant.
0: Nenu kevalam amayakudanu.
1: I am innocent.
0: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ హీ సఫర్స్.
0: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
1: The first type of suffering will not help you to acquire divine wisdom.
0: కేవలం దేహమును మనస్సును ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
1: He pulls on, carries on his life basing on the body, mind and the nature.
0: దివ్యత్వం అనేటువంటి దైవత్వం తన యందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He forgets the truth that the divinity is in him latent.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya.
0: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుంది.
1: He suffers because of body attachment.
0: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుంది.
1: He is deluded by the world around.
0: కనుకనే ఇది ఏ పెద్ద అవిద్య.
1: This is avidya, lack of
0: wisdom. అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుంది.
1: The suffering is limitless because of avidya or absence of wisdom.
0: అస్థిత క్లేశము.
1: The second suffering is asthita klesha.
0: అనగా
1: ఇట్ మీన్స్
0: మానవుడు ఈ సంసారమునకు ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఆల్ హిస్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్.
0: సమస్త సంసారమునకును మూల కారణమనేటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ మైండ్ ఈస్ ద కాజ్ for all the family suffering and the difficulty.
0: Manasattvanni vismarinchadam chetane veeniki aneka vidhamainatundi amayakatvam indulo prabhavistundadi.
1: The entire ignorance and innocence is due to the lack of knowledge of the nature of the mind.
0: Manasunna anetundi danni arikattukolekapoyinanduvalla itaniki aneka vidhamainatundi kleshamulu badhistu untundayi.
1: As he could not control his mind, he has to suffer.
0: Samasta badalaku manase ka moola karanamu.
1: Mind is the cause for all suffering and difficulty.
0: Samasta dukkhamulakunu manase moola karanamu.
1: Mind is the cause for the misery.
0: Samasta nashtamulakunu moola manase moola karanamu.
1: Mind is the cause for all losses.
0: Kalukane itti moola karanamainatundi manastattvanni gurtinchukolekapotame asthita klesham.
1: Asthita klesha is the one which we are put to because we don't know the nature of the mind.
0: Inga raga kleshamu.
1: Third one is raga klesha.
0: Ragam anaga emiti?
1: What do you mean by raga?
0: Ragam ante paatalu paadeetunte ragam kaadu.
1: It's not the tune as you sing.
0: Vishayavanchanle ragamu.
1: The sensual pleasure is
0: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
1: Desiring the sensual indulgence is raga.
0: Ee vaanchalu mitimire poyekoladikundanu ee ragame rogamga bail deertundi.
1: This raga, excessive desire, will become roga, the disease.
0: కనుకనే ఈ వాంఛనను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి.
1: As he could not control his desire, he naturally suffers.
0: కనుక మొట్టమొదట మన రాగములను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should control our desire.
0: దీనిని less luggage, more comfort అన్నారు.
1: This is what he said, less luggage, more comfort.
0: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ ఫర్గెట్స్ ద ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ దేర్ఫోర్ ఇస్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
0: కనుక మొట్టమొదట వాంఛనను మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
1: So long there is a desire, there will be no peace at all.
0: ఉండాలి వాంఛలు, కానీ ఎంతవరకు ఒక పరిమితంలో ఉంటుండాలి.
1: There should be desire, but yet under certain limits.
0: ఇంకా దేశ క్లేశము.
1: The third one is ద్వేష క్లేశ.
0: దేశ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by ద్వేష క్లేశ?
0: ఏదో కష్టములందు, బాధలు ఎందు, కష్టములు ఎందు ఒకరిని ఆశ్రయించి ఆ ఆశ్రయం ద్వారా ఎంతనో ఫలమును పొందగలదని ఆశిస్తుంటాడు.
1: In times of difficulties, losses and suffering, one approaches someone else expecting positive reward and a solution.
0: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
1: Though he approaches expecting a reward, a solution to his problem, because it is not fulfilled, he is frustrated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడాను మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్ పుట్ అస్ ఇన్ మిసరీ.
0: మంచి ఆనందాన్ని అందించడం లేదు.
1: గుడ్ ఈస్ నాట్ గివింగ్ బ్లెస్.
0: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించడం లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద బ్యాడ్ దట్ పుట్స్ అస్ ఇన్
0: మంచి చెడ్డ రెండు కూడాను మానవుని దుఃఖంలోనే ముంచుతుంది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎనీవే లీడ్ టు మిజరీ.
0: ఇది ఏ విధంగా,
1: హౌ
0: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుంది,
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద గుడ్ లీడింగ్
0: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తుంది,
1: హౌ డు వి సఫర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ గుడ్.
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: తులసిదాస్ హెస్ సెట్ ఎన్ ఐడియల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డవారిని చూచి నమస్కరించాడు.
1: హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ నమస్కార్ లుకింగ్ ఎట్ ద బ్యాడ్ పీపుల్.
0: మంచివారిని చూచి నమస్కరించాడు.
1: హీ ఆల్సో పేడ్ హిస్ రెస్పెక్ట్స్ టు గుడ్ పీపుల్.
0: మంచివానికి చెడ్డవానికి ఇరువురికి మా నమస్కారం అన్నాడు.
1: హీ రెస్పెక్టెడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ అలైక్.
0: మంచివానికి నమస్కారం చేయటంలో ఒక విధమైనటువంటి యొక్క అర్థం ఉంటుంది.
1: There is some meaning in respecting a good person.
0: చెడ్డవానికి నమస్కారం ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తుంది.
1: How do we suffer because of these things good?
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.

0: There is some meaning in respecting a good person.
1: చెడ్డవానికి నమస్కారం చేయటంలో అర్థం ఏమిటి?
0: Then why do you do namaskar, pay respects to a bad person?
1: అని తనలో తాను విచారణ చేసుకున్నాడు.
0: He inquired within himself.
1: ఈ చెడ్డవాని సంయోగం నాకు దుఃఖాన్ని అందిస్తుంది.
0: Association with a bad man will put me to suffering.
1: కనుక ఓ చెడ్డవాడా, నీ సంయోగం నాకు ఉండకూడదని వానికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు.
0: He salutes the bad person saying that let me not have your company and association with you.
1: మంచివానికి ఒక నమస్కారం చేశాడు.
0: He salutes good person.
1: ఓ మంచివాడా, నీ వియోగం నాకు సంభవించకూడదు, దానివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది, కనుక నీకు ఒక నమస్కారం అన్నాడు.
0: He pays respect to a good man because, oh good man, let me not be separated from you.
1: చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుంది.
0: Union with a bad person, separation from a good person will put you to suffering.
1: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
0: It is a life of union and separation.
1: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం ఉన్నారు.
0: Human life is an ocean full of the waves of union and separation.
1: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
0: Union with bad people will certainly put us to misery.
1: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
0: So also separation from pious people.
1: కనుకనే మంచి ఎవరు చెడ్డవారిని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
0: We don't have the capacity to judge who is good and who is
1: bad. కనుకనే సుఖ దుఃఖే సమే కృత్వా లాభమునా విజయాజయాత్ రెండింటిని సమసత్వంలో చూచు.
0: Therefore we should take these two with equanimity.
1: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్
1: మంచి వీడి చెడ్డ రెండు నీవు చూడవద్దు.
0: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఇరువురు ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
0: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
1: ఇరువురు ఎందు కూడా ఏకాత్మ భావమే.
0: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
1: అది దివ్యాత్మ భావము.
0: దట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక దేహములు వేరు వేరైనప్పటికి,
0: the bodies are different,
1: manasu bhavamunu veru verainappudiki,
0: feelings of the mind vary,
1: kaani divya bhavu okkati gaane untundadi,
0: but the divinity is one and the same.
1: Roopanamamunu bhinna bhinnamulu kavachunu,
0: names and forms are different,
1: kaani divyattvam aneetundi bhinnam kaadu,
0: but the divinity is one.
1: Kanuka ee rakamainatundi oka bhedamulu undinanta varaku kudanu naaku ee shanti chekkuradu ani tulasidasu ekatvanni vichipettadu.
0: Tulsidas propagated this principle because so long you have got this duality, observe differences, you cannot be free from misery.
1: Kalpani ekatma bhavan nenu varinchali.
0: So let me have that one point at principle.
1: Dani divyatma anetundi danne nenu varinchali.
0: That is the principle of the divinity.
1: Ee pavitra bhavamlo nenu aa jeevitham gadapali.
0: I should spend the lifetime with this sacred principle.
1: Ani daivatvanni sarva bhavamto sarva jeevula yokka bhavamto అనుభవిస్తూ వచ్చాడు.
0: And he has been experiencing divinity among everyone around.
1: సర్వ జీవాత్మ సర్వ దేహాత్మ సర్వం ఆత్మాత్మ ఇది మూడు రకములైనట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
1: దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ us repeatedly.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అది దేహాత్మ భావం.
0: దట్ ఈస్ దేహాత్మ బాడీ.
1: The one others think you are, the one jeevatma bhavam.
0: The one others think you are, jeevatma, individual.
1: The one you really are.
0: Third one, the one you really are.
1: Bhavam.
0: That is the one of the spirit.
1: Ee moodinti yokka tattvamu anni mathamulu yandu kudanu ekangane untundali.
0: These three are similar in all of the religions.
1: Christian matham nandu kani, Islam matham nandu kani, Persian matham nandu kani, Jain matham nandu kani, inka నానక్ మతం నందు కాని అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
0: వి ఫైండ్ ది సేమ్ యూనిఫార్మిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై ఆల్ రిలీజియన్స్ అలైక్.
1: అది జీసస్ చెప్పాడు.
0: దట్స్ వాట్ జీసస్ సెడ్.
1: ఫస్ట్ ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: ఫస్ట్ హీ సెడ్ ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: సెకండ్ ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: సెకండ్ ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: థర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: థర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: నెక్స్ట్ హోలీ గోస్ట్.
0: Next comes Holy Ghost.
1: In the Persian language lo kudanu,
0: in the Persian language,
1: vaari grandhamlandu kudanu,
0: in the text,
1: I am in the light.
0: I am in the light.
1: Second, the light is in me.
0: Second, the light is in me.
1: Third, I am the light.
0: Third, I am the light.
1: There is no weight.
0: There is no weight.
1: Kanuka anni mathamlu yokka saramu okkate.

0: essence of all religions is one and the same.
1: Andariki gamyam okkate.
0: The goal is one for everyone.
1: Andariki daivam okkade.
0: God is one for all.
1: Kani indulo bhedamlu enduku manaku?
0: Then why do you observe?
1: Indulo vadopavadamlu enduku?
0: Why do you argue with
1: indulo
0: each other?
1: Kalahamlu enduku?
0: Why should there be conflict?
1: Enduku?
0: Why hesitation?
1: Ivanni kudunu kevalam ajnanam yokka swaroopam.
0: They're all signs of your ignorance.
1: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
0: ఫూలిష్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ డివినిటీ రిసార్ట్ టు సచ్ అజిటేషన్. దేనియందు
1: మనం భేదం పెట్టుకోకూడదు.
0: లెట్స్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
1: ఏ మతమును కూడాను మనం విమర్శించకూడదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
1: ఏ సాధనను కూడాను మనం విమర్శించకూడదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
1: ఎవరిది వారిది.
0: ఈచ్ వన్ ఫాలోస్.
1: ఎవరి ఆనందం వారిది.
0: ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ పాత్.
1: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలం.
0: When we welcome everybody, we can attain divinity.
1: తనకే ఒక శాంతి లేనటువంటి వాడు ఇంకా ఇతరులకు శాంతిని ఏ విధంగా అందించగలడు?
0: The one who has no peace within himself, how do you expect him to confer peace on someone else?
1: మొట్టమొదట నీ శాంతిని నీవు పొందు.
0: First be peaceful first.
1: తదుపరి నీ గృహంలో శాంతిని ప్రసరింపచేయి.
0: And then see the other one also will receive peace.
1: తదుపరి నీ గ్రామంలో ప్రసరింపచేయి.
0: See that it spreads in your village.
1: ఈ విధంగా క్రమక్రమేణ కూడా నీ శాంతిని అంతా బహిర్ అంతర్బహిష్ట సర్వవ్యాప్తం.
0: Gradually experience peace within and around.
1: ఇది నిజమైనటువంటి సాధన.
0: This is true spiritual
1: pursuit. అంతేగాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
0: Not spending life in a narrow mindedness cannot be the spiritual
1: pursuit. ఇతరులు చెడ్డ మంచిది రెండింటిని నీవు ఏ మాత్రం ఎదురు చూడవద్దు.
0: Don't bother about the good and bad of outside.
1: నీ మంచిని నీవు పోషించుకో.
0: Think and protect your body, your goodness.
1: నీ సంరక్షించుకో.
0: Protect your own goodness.
1: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: This is your chief aim.
1: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
0: we go on thinking of bad of others.
1: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
0: All the bad quality will get into you.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఎదుటి వ్యక్తిని ఫోటో తీవ్వాలని కెమెరా తీసుకుంటావు.
0: You have your camera to take photograph of the person.
1: వాని పైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే
0: if the lens is directed towards him
1: స్విచ్ ఒత్తితే
0: when you put on the switch
1: ఏమవుతుంది?
0: What will happen?
1: వాని ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
0: His photo, his picture will be picturized.
1: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
0: Your looks is sort of a lens.
1: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు
0: if you concentrate on the bad of others,
1: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు
0: when you put on
1: చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
0: When you put on the switch of intellect, the bad in others will get into you.
1: అదే విధంగానే మంచి వాని పైన నీ యొక్క దీన్ని తీసుకో.
0: Likewise, take the good.
1: ఫోటోలు తీవాలంటే ఎక్కడంటే వారు అక్కడ వారు ఫోటో తీయరు.
0: They don't.
1: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
0: They'll certainly have the photographs of those they want.
1: కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
0: It only means they like good people.
1: వారి వైపున నీ యొక్క మనసును మరల్చు.
0: Direct your mind towards good.
1: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
0: Then the feeling of the person who is good will get into you.
1: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
0: నెవర్ బి బోదర్డ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ ఎనీబడీ.
1: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ రావడంతో నీవే చెడ్డవాడైపోతావు.
0: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి.
0: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
1: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
0: యాజ్ యూ థింక్ సో యూ బికమ్.
1: అదే ఒకనొక సమయం లోపల
0: వన్ టైం
1: గోపికలను వచ్చి
0: గోపికస్
1: రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
0: దేవర్ ఆస్కింగ్
1: అమ్మా నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
0: రాధా యు ఆల్వేస్ చాంట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
1: కనుక నీవు చింతించడమే చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడే పోతావు.
0: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ బికమ్ కృష్ణ యోర్సెల్ఫ్.
1: అప్పుడు నీకేం సుఖము?
0: దెన్ వాట్ వేర్ సే
1: నీవే కృష్ణుడైపోతావు.
0: యూ బికమ్ కృష్ణ.
1: ఇక్కడ ద్వైతం అనేటువంటి లేదే.
0: దేర్ ఇస్ నో డ్యువలిజం హియర్.
1: రాధనే మాయమైపోతుంది.
0: దేర్ ఇస్ నో రాధా ఎనీమోర్.
1: అప్పుడు నెమ్మదిగా చేలికత్తులకి చెప్తుండాలి.
0: దెన్ రాధా స్టార్టెడ్ టెలింగ్ సాఫ్ట్లీ.
1: గోపికలారా,
0: గోపికాస్,
1: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును.
0: బై థింకింగ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ ఐ మే బికమ్.
1: నిరంతరము రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు.
0: యాజ్ కృష్ణ థింక్స్ ఆఫ్ రాధా కంటిన్యూస్లీ కృష్ణ ఆల్సో బికమ్స్
1: రాధా. కృష్ణుడు ఏకమే కదా.
0: Is it not unity of both Radha and Krishna?
1: కనుక దైవాన్ని మనం చింతించినప్పుడు మనమల్ని కూడా దైవం చింతిస్తాడు.
0: So as you think of God, God also will think of you.
1: ఎందుకనగా నీవు ఒక దైవాన్ని సృష్టించుకుంటున్నావు.
0: Because you are creating God yourself.
1: దైవాన్ని ఎవరు సృష్టించారు?
0: Who created this God?
1: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
0: An aspirant.
1: దైవం ఎవరిని సృష్టించాడు?
0: Whom has he created? God.
1: దైవం సాధకుడిని సృష్టించాడు.
0: God has created an aspirant.
1: దైవము సాధకుడిని సృష్టించాడు.
0: God has created an aspirant.
1: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
0: Aspirant has created God.
1: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
0: So the unity of the two lies in creation, which is one and the same.
1: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
0: So man has got the power of creation.
1: దైవం యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
0: God has got the power.
1: కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే.
0: Therefore the power is one and the same in both.
1: కనుకని ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్య అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ డిఫరెన్సెస్, మెయింటైన్ ఈక్వాలిటీ, యూనిటీ.
1: దేశములకంతా మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్?
1: వాంఛలే మూల కారణము.
0: Physical worldly desires are responsible for misery.
1: తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తుపై మనసు దృష్టినంత మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి.
0: You forget your own innate nature and quality and you are carried away by that desire.
1: ఉన్నదాన్ని నీవు అనుభవించు.
0: Experience, enjoy what you have. Why do you think of that what you don't have?
1: దేని దాన్ని మర్చిపో.
0: Forget what you don't have.
1: అది నీ యొక్క నిజమైన సాధన.
0: That is the true spiritual path.
1: ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెడుతున్నావు.
0: We are giving up what we have.
1: దాన్ని సాధించలేకపోతున్నావు.
0: You are not able to get what we don't have.
1: ప్రాప్తిస్తుంది.
0: Then how do you expect to be happy?
1: కాదు.
0: No.
1: కనుక ఉన్నదాన్ని అనుభవించు.
0: Experience with the lot you have.
1: దానిని సర్వులకును పంచు.
0: Share with everyone.
1: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: విశాల ప్రపంచంలో విశాల హృదయులైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
1: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
0: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్.
1: అనేక మంది
0: many
1: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
0: many pray to swami we want broad mind.
1: హృదయం అంటే ఏంటి? హార్ట్.
0: The hridaya is heart.
1: హార్ట్ ఎన్లార్జ్ కావాలి అంటారు.
0: They say that the heart be enlarged.
1: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయటం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
0: హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ హార్ట్ కంప్లైంట్ ఎయిల్మెంట్.
1: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుంది.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
1: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
0: ద హార్ట్ ఇస్ ఫిజికల్ హార్ట్.
1: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటిది కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడాను మెయిన్ స్విచ్ వంటిది.
0: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
1: కానీ ఇది నిజమైనటువంటిది కాదు, మెయిన్ స్విచ్ మాత్రమే.
0: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
1: కానీ కరెంట్ కాదు.
0: ఇస్ నాట్ ద కరెంట్.
1: కరెంట్ అనేటువంటిది నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సూకవర్తుంటే అని వేదమునందు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాసర. ఈ విద్యుల్లేక ఎక్కడ నుంచి ఉంటుంది?
0: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్?
1: విద్యుల్లేక కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుంది ఈ యొక్క తేజోమయమైనటువంటి శక్తి.
0: This lightning is present in the vertebral column between the vertebrae 9 to 12.
1: దీనినే సుషుమ్న నాడి అన్నారు.
0: This is called సుషుమ్న నాడి.
1: ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటిది స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ దిస్ సుషుమ్న నాడి యూ గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
1: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు.
0: మెనీ పీపుల్ హూ డోంట్ నో మే నో
1: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
0: యూ ఫైండ్ హార్ట్ సర్జరీ.
1: హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి?
0: When the heart is operated upon, if you say that there is life in the heart,
1: heart
0: what will happen to the life?
1: Negative ni heart.
0: Heart is negative.
1: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క శరీరకని తెలవాలని ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
0: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
1: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
0: దేర్ఫోర్ వీ హావ్ హార్ట్ లంగ్ మిషన్ టుడే.
1: కనుక హార్ట్ లంగ్ అంటే ఏమిటి?
0: What do you mean by heart?
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
1: హృదయం అనేటువంటిది సర్వత్ర వ్యాపించినటువంటిది.
0: హృదయ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఒక్క స్థానంలో లేదు.
0: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: నందువల్లనే సర్వతపాణి పాదం తర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
0: దేర్ఫోర్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతూ ఉండాలి.
0: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
1: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
0: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
1: కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉండాలి?
0: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
1: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
1: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
0: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ లెగ్.
1: కనుకనే సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
0: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫిజికల్ హార్ట్ విచ్ ఫంక్షన్స్.
1: ఇది కేవలం రక్తాన్ని ప్రసరింపజేస్తుండదే కానీ
0: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
1: ప్రాణాన్ని అందించడం లేదు.
0: ఇట్ డజంట్ గివ్ లైఫ్.
1: ఇది కేవలం ఆక్సిజన్ దాన్ని అందిస్తుంటుండాలి.
0: ఇట్ ఓన్లీ సప్లైస్.
1: ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
0: Without any air, even this oxygen you cannot consume.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
0: సో ది హృదయ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
1: కాన మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
0: Therefore, we should broaden this.
1: ఎలాంటి హృదయము?
0: What sort of హృదయ?
1: ప్రేమ హృదయము.
0: ఇట్ ఇస్ ది హృదయ ఆఫ్ లవ్.
1: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే ఈ క్లేశములు ఏమాత్రము మనం బాధించవు.
0: దేర్ విల్ బి నో క్లేశ ఆర్ సఫరింగ్ ఎనీమోర్.
1: ఎన్ని కష్టములైనప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు.
0: యూ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్. సో
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ
0: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ మే హావ్
1: దాన్ని శాంతంతో భరించి దైవ చింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
0: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ. బి హ్యాపీ.
1: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి.
0: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటైనా కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్.
1: కనుక
0: సో
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించి
0: నో దిస్ ట్రూత్.
1: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
0: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే.
1: దైవ చింతనతో కాలం గడపండి.
0: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్.
1: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవ చింతన చేయాలి.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ థింక్ మోర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్సో
1: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిడుతుంటారు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్, దే అక్యూజ్ గాడ్, దే క్రిటిసైజ్ గాడ్.
1: ఏం దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా విత్తలు దుఃఖములు వినటం లేదా అని ఈ విధంగా దూషిస్తుంటారు.
0: యూ గో ఆన్ అక్యూజింగ్ గాడ్. వాట్ హ్యాపన్ టు యూ గాడ్? డోంట్ యూ హ్యావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్? డోంట్ యూ హ్యావ్ ఐస్ టు సీ మై
1: ప్రాబ్లమ్? దైవాన్ని అమితంగా మనం పూజించాలి.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్.
1: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఏందే ఉంటుండాలి.
0: Aspirant should spend his lifetime.
1: Patient అనేటువంటి వాడు ఆసుపత్రిలో ఉండినా ఇంటిలో ఉండినా మందేమో తీసుకోవాల్సింది.
0: Patient, whether he is inpatient or a patient staying at home, he should continue to take medicine.
1: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు అవసరం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు.
0: Since I'm admitted in the hospital, I don't need a medicine. He can't say that.
1: నీవు ఇంట్లో ఉండినా సరే, ఆసుపత్రిలో ఉండినా సరే, మందేమో తీసుకోవాలి.
0: Whether you may be at home or in the hospital, you
1: are bound. దుఃఖంలో కాని సంతోషంలో కాని రెండింటి ఎందుకు కూడాను భగవత్ చింతన చేయాలి.
0: Either in times of misery or happiness, think of God. అప్పుడు ఆ నామం
1: చాలా ఔషధంగా మారిపోతుంది.
0: Then it transforms into medicine that is required.

సాయిరామ్, యు ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 25th of July 1996.

0: క్రమముదపగమింట ప్రతిదినంబును బాణుడు ఉదయాస్తమయముల నొందనేలా. క్రమముదపగమింట ప్రతిదినంబును బాణుడు ఉదయాస్తమయముల నొందనేలా. క్రమముదపగమింట ప్రతిదినంబును బాణుడు ఉదయాస్తమయముల నొందనేలా. గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు ప్రాణకోటికి గాలి వీచనే అనిశంభు కిలకిల ధ్వనులు నవ్వుచును నదులు ప్రవహించుటకు అది కారణమేమి. జగతిలో ఎందు చూచిన అందు పంచ ప్రాణంబులును. ఒక వ్యక్తి ఎందు మాత్రమే కాదు, సర్వత్రా కూడాను పంచభూతముల యొక్క ప్రయాణమే ఈ ప్రపంచము. ప్రపంచము ప్రాణగా విశాలమైనటువంటి హృదయం, పంచము అనగా పంచప్రాణముల యొక్క విశాలమైనటువంటి ప్రదేశము సర్వత్రా ఉంటున్నది. భూమి ఆకాశము సర్వత్రా కూడాను పంచప్రాణముల యొక్క ప్రకాశమే.
1: Why is it that the sun rises and sun sets every day in exact precision? How is it that stars that glitter at night hide themselves during the daytime? Why is it that the wind blows continuously, supplying the breeze to the living creatures so as to breathe? Why is it you find the running brooks that flow incessantly? This universe has got so many living creatures, full of the five elements. Pra means vast, pancha the five life breaths, which represent the five basic elements of this world.
0: Prema swaruplara,
1: embodiments of love.
0: Sarva karmalaku, sarva srishtiki, సర్వ పోషణకు భగవంతుడే మూల కారణం.
1: ఫర్ ఆల్ యాక్షన్స్ ఫర్ ఆల్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్ గాడ్ ఈజ్ ది ఫౌండేషన్.
0: దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవరికి వేయటానికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును సృష్టించవచ్చును.
1: No one has any authority to question God relating to things that happen in this cosmos. Everything happens as per his will.
0: ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే.
1: That's all for the welfare of the whole universe.
0: గాలి లేని స్థానము గాలి లేని సమయము ఎక్కడా మనకు కానరాదు.
1: There is no place nor the time where the air does not exist.
0: కానీ గాలి కనిపించదు, గాలి అనుభవం చేకూరుస్తుంది.
1: You do not see the air, but you will experience it.
0: ప్రపంచమున ప్రతి చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ టైనీ టాస్క్ ఈజ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ గాడ్స్ విల్ అలోన్.
0: నీ స్థాయిలో నీకు అది దుఃఖంగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు.
1: from your standpoint, it may look as if miserable, sad, but from God's viewpoint, there's nothing like that is sad.
0: కనుక ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించను, అది అన్నయకుడును దైవము ప్రజల కోసం చేయించినట్టు మేలే.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ డన్, హర్డ్ ఆర్ సీన్, వాట్ ఎవర్ మే బి, దట్స్ ఆల్ ఫార్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది హ్యుమానిటీ ఓన్లీ.
0: ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు. కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే కాని దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు.
1: We may at times feel, why God puts us to suffering, why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు.
1: They are only the perversions or distortions of the nature in the way you visualize.
0: ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణం యొక్క సంతోషమునకే, అనుకూలమునకే, ఆనందమునకే చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నేచర్ ఈస్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్, ఫర్ హిజ్ ఓన్ డిలైట్, టు కన్ఫర్ హిమ్ ద బ్లెస్.
0: అది నేను అప్పుడప్పుడు ఏ కష్టము కలిగినా, ఏ సుఖం కలిగినా ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కానీ

0: చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి.
1: భగవాన్ రిపీటెడ్లీ టెల్స్ అస్ టు హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్, బి దట్ ప్లెజర్ ఆర్ పెయిన్ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ థింగ్స్ హ్యాపన్.
0: కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే కెవుకవుని ఏడుస్తాడు.
1: ద మోమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద చైల్డ్ స్టార్ట్స్ క్రైయింగ్.
0: ఎందుకోసం ఏడుస్తాడు?
1: వాయ్?
0: తనకు ఆకలిని మొట్టమొదటి సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద హంగర్ విచ్ ఇస్ ద బిగినింగ్.
0: ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ బై బర్త్ డెవలప్ దిస్ క్వాలిటీ ఇన్ ఆఫ్ హంగర్.
0: తేనెను లేక పాలను నాలుగు పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రైయింగ్ వెన్ యూ జస్ట్ ఆఫర్ హనీ ఆర్ స్పూన్ ఆఫ్ మిల్క్.
0: కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కానీ చెడ్డది కానే కాదు.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ ఓన్లీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్న లేకనే మానవుడు అనేక రకములైన బాధలకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ సఫరింగ్ అ లాట్ బికాస్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై హిమ్.
0: ప్రతి దైవం యొక్క సృష్టి ఎందుకూడను సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ అవర్ మెయిన్ జాబ్ ఈజ్ టు నో ద ట్రూత్ బిహైండ్ దిస్.
0: కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు.
1: బట్ ఆల్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ పీపుల్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ ట్రెయిట్స్.
0: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ వాంట్స్ టు బి మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు పెంచుతున్నారు కానీ గుణమును మాత్రం పెంచటం లేదు.
1: దో షీ డెవలప్స్ హిస్ ఇంటెలిజెన్స్ బట్ హీ ఈజ్ నాట్ గ్రోయింగ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: గుణములు పెంచుకోలేక ఎన్ని పెంచుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి?
1: Without virtues, what for the rest?
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు.
1: And hence, since age long, people have been advocating the need to cultivate virtuous character more than anything else.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలను పెంచుకొని గొప్ప తెలివి కలిగినవాడని గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వీ కన్సిడర్ ఎ పర్సన్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ద మార్క్స్ దట్ హీ గెట్స్.
0: తెలివితేటలు ఉండినంత మాత్రం ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడా సంపాదించుకోవాలి.
1: మియర్ ప్రెసెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఈ గుణము లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమైపోయేటువంటిది.
1: All the intelligence will be in vain if you do not have good character.
0: Kanukane ee navaratrulu aneetuvanti yokka peru deniki vachinadi gunamunu penchukune nimittamai aneka rakamulaitunte karmalu aacharinchi andulo unnatuvanti yokka gunamunu maatrame swikarinchadaniki chesinatuvanti pallugule.
1: Navaratri 9-day celebration has got a purpose behind it. We undertake so many spiritual rituals and activities to cultivate good qualities, good virtues.
0: Kanuka manamu ye pani chesinappudiki nenu manchi gunam kaligina leda leka manchi abhishtamalu kaliginava leda naaku manchi yochana kaliginada leda aneetuvanti tanaku taane parichu chesukovali.
1: Therefore, whatever work you undertake, whatever your task that you undertake, question yourself: is my desire good or not? Is my thought good or not? That's where you have to question yourself.
0: ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు అన్ని రకములైనటువంటి యొక్క తెలివితేటలు పెంచుకుంటున్నాడు.
1: Because of the effect of Kali, man is highly intelligent in varied fields.
0: దీనికి కారణం ఏమిటి?
1: What's the reason behind this?
0: మానవునికి నమ్మకం అనేటువంటిది క్షీణించిపోతుండాలి.
1: The reason behind this is the faith is on the decline.
0: Nammakam cheerinchipovatam valane telivitetra perigipothunnayi.
1: As faith is diminishing, man is growing more and more in intelligence.
0: Telivitetallo peddavaru ainappudiki గుణము లేకపోతే ప్రయోజనం లేదు.
1: హీ మే బి హైలీ ఇంటెలిజెంట్ బట్ హీ హాస్ నో క్యారెక్టర్, ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: కనుక ఈనాడు మానవుడికి నమ్మకము అనేటువంటి ఒక పెద్ద బిరుదు సంపాదించుకోవాలి.
1: Therefore, the highest title that we can acquire today is to be a man of faith.
0: ఈనాటి మానవ లోకమంతా కూడాను నమ్మకం అనే రెండు నయనములే లేవు.
1: Man has lost both the eyes of faith.
0: ఈ నమ్మకం అనేటువంటిది ఉండినప్పుడే దైవాన్ని కూడాను నమ్మగలడు.
1: When you have faith, you'll have faith in God too.
0: చాలా మంది నాకు దైవం పైన నాకు నమ్మకం లేదు అంటారు.
1: Many people say that they have no faith in God.
0: దైవం పైన లేకపోతే ఇంక దేని పైన ఉన్నది నీకు నమ్మకం?
1: If you have no faith in God, whom else you can believe?
0: దానికి అర్థమే లేదు.
1: It's a meaningless thing.
0: దైవం పైన నమ్మకం కలిగినప్పుడే అన్నింటిపైన కూడా నమ్మకం పెరుగుతుంది.
1: When once you have faith in God, you'll have faith in everything.
0: కనుక మొట్టమొదట నమ్మకం అనే రెండు నయనములే అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop this vision of the eyes of faith.
0: కనుక ఇట్టి అంధులైనప్పుడు వారు నమ్మకం లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
1: Therefore, being blind, having lost the vision of faith, he can never repose faith in anybody.
0: కనుక నమ్మకాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
1: Therefore, we have to strengthen our faith.
0: ఈ నమ్మకం వచ్చినప్పుడే మనకు అన్నింటి ఎందుకు విజయం చేకూరుతుంది.
1: When once we have faith, you are bound to be successful.
0: కాన ప్రతి మానవుడు కూడాను నమ్మకము అనేటువంటిది పూర్తి పెంచుకోవాలి.
1: Therefore, we have to grow in the path of faith more and more.
0: నమ్మకమునకు ఎట్టి రూపము?
1: What is the form of faith?
0: నమ్మకమే దీని యొక్క ప్రధానమైన రూపము.
1: And in fact, the very faith itself is its manifestation.
0: దైవాన్ని నమ్మినటువంటి వాడు సర్వులు కూడాను నమ్ముతాడు.
1: The one who has got faith in God will be able to believe the rest of the people.
0: సర్వులు ఎందుకును దైవం ఉన్నారని విశ్వసిస్తాడు.
1: He'll have full faith of the presence of God in everyone around.
0: ఈశా వాస్యం విదం జగత్.
1: The whole universe is fully divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God dwells in all of the beings.
0: సర్వభూతముల ఎందుకును ఈశ్వరుడే నమ్మకం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతున్నాడు.
1: God is our faith present in all of the organic world, the living creatures.
0: కనుక మొట్టమొదట మనము నమ్మకం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
1: So to begin with, we have to develop faith.
0: ఏ వేదం చూచినా, ఏ సంకల్పం చూచినా, ఏ ఇది చూచినప్పటికీ నమ్మకం అనేటువంటి విషయాన్ని తప్పక పైకి చూపుతుండాలి.
1: The Veda or any other spiritual text or scripture, whatever may be, will lay emphasis on faith.
0: కనుక మొట్టమొదట మనము నమ్మకాన్ని పెంచుకోవాలి.
1: Therefore, in the first instance to begin with, we have to develop faith.
0: పాములు కూడాను నమ్మాలి, కానీ దాని విషయంలో మాత్రం మనం నమ్మరాదు.
1: We cannot have faith in the విషం, విష or poison.
0: పామును నమ్ము.
1: Yes, you can have faith in.
0: కానీ పామును నీవు నమ్మితే దాని విషం కూడా నీకు చేరదు.
1: But when once you have got the faith in the snake, its poison will not affect you.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Vetti yokka namakanni ruchukoniye aa paamu gaani telu gaani tana vishayanni kudanu maarukuntundi.
1: In fact, the scorpion or the snake will be able to withdraw its poison if you have got full faith in them.
0: Kanuka mottamotta manam namakanni penchukovali.
1: So we have to develop faith in the beginning.
0: ప్రపంచంలో ప్రతి పదార్థమును కూడాను మనము నమ్ముతున్నాము.
1: We believe everything that is in
0: ఏదో ఒక న్యూస్ పేపర్ లో వచ్చింది అంటే రష్యాలో పలాని మనిషి ఈ రకంగా చచ్చింది అనేటప్పటికీ దాన్ని నమ్ముతున్నాం మనము.
1: We rely on the daily newspaper. If anything says that someone died there in Russia, we believe it.
0: కానీ దీన్ని ఎట్లా నమ్మినాము?
1: How could you believe that?
0: ఎవరు వచ్చి మనకు బోధించారు?
1: Who told you that?
0: కేవలం న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎ కాలమ్ ఇన్ ద న్యూస్ పేపర్.
0: ఈ న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటిది మాత్రం నమ్ముతున్నాము.
1: వీ బిలీవ్ ఆల్ దట్ ఇస్ సెడ్ ఇన్ న్యూస్ పేపర్.
0: సత్య ప్రభావమైనటువంటి యొక్క ఆచరణ నుంచి, అనుభూతి నుంచి వచ్చినటువంటి దాన్ని నమ్మటం లేదు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ ఫెయిత్, విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూత్, బేస్డ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: కనుక మొట్టమొదట మనకు గుణములు పెంచుకోవాలి.
1: Therefore, we have to develop the guna or the quality.
0: ఈ గుణములు కూడాను కేవలం మన నమ్మకం నుంచినే పెరుగుతున్నాయి.
1: Virtues or guna could be developed out of faith.
0: గుణముల వల్ల మనకు ఎంతైనా కూడా నమ్మకం అధిక అభివృద్ధి అవుతుంది.
1: And therefore, we can develop the character, the good qualities more and more.
0: కానీ మనం ఈనాడు నమ్మకాన్ని పైకి నెట్టుతున్నాము.
1: But we are brushing aside this important factor of faith.
0: నమ్మకాన్ని మనం ఏమాత్రం కూడా విశ్వసించడం లేదు.
1: In fact, we have no faith at all.
0: ఇతరుల యొక్క ప్రభావమన ఇతరులు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతున్నాము మనం.
1: We are carried away by what is heard, what is said by others.
0: ఈ చెప్పిన మాటలు నమ్మి నీవు కేవలం చెడిపోతున్నావు.
1: Don't betray yourself by paying heed to others' words.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి.
1: Develop self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు అన్నింటి ఎందుకు కూడా నమ్మకం ఏర్పడుతుంది.
1: విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రజలారా,
1: పీపుల్,
0: ఈనాడు లోకంలో మనకు కావలసినటువంటిది నమ్మకం.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఫెయిత్.
0: అన్నీ తనకు తెలుసు అనే ఉద్దేశంతో అహంకార పడుతుంటాడు మానవుడు.
1: Man is egoistic with the feeling that he knows everything.
0: ఈ అహంకారం అనేటువంటిది ఏమీ తెలియని వాడి యొక్క బుద్ధి యొక్క సంబంధమే.
1: Ego is because of lack of any knowledge or any information. Foolishness.
0: Foolishness, foolishness.
1: It's foolishness and foolishness.
0: కనుకనే నమ్మకం అనేటువంటిది లేకుండా నేను అన్నింటినీ నిన్ను విశ్వసిస్తున్నానంటే ఇది నమ్మకం కాదు.
1: Being faithless, you start believing the rest of the things.
0: కాన ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ కల్టివేట్ దిస్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఫెయిత్.
0: కానీ తను చూడనటువంటివి కూడాను నమ్ముతున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే పారాడాక్సికలీ బిలీవ్స్ ఆల్ దట్ హీ డజన్ సీ.
0: ఒక చెట్టు కొమ్మలు ఉంటున్నాయి,
1: ద బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ.
0: కానీ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అక్కడ అగ్ని పుడుతూ ఉండాలి.
1: When the two branches of a tree rub against each other, because of friction, the fire emanates.
0: అగ్ని ఎక్కడి నుంచి వస్తుందది?
1: Where from the fire has come?
0: ఆ కర్ర నుంచినే వస్తుందది.
1: It is out of the branches only.
0: ఆ కర్ర నుంచి వచ్చినటువంటి అగ్ని ఆ కర్రనే కాల్చివేస్తుందది.
1: The fire that came out of the very branch would burn that branch.
0: అదే విధంగానే మానవుడి నుండి వచ్చినటువంటి అహంకారము మానవుడిని హింసిస్తుందది.
1: Therefore, ego that has taken birth in man, come out of man, will ruin him.
0: కనుక మనకు నమ్మకం అనేటువంటి దానిని మనం లేకుండా పోతే అన్నింటి ఎందుకు మనము దుష్టమైపోతాం.
1: ఇఫ్ యూఆర్ ఫెయిత్లెస్ వీల్ బి ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యావంతులారా,
1: ఎడ్యుకేటెడ్
0: విద్యాశోధకులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: విద్యాభిమానులారా,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఈ విద్య ఎందు మొట్టమొదట మనకు నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: In the education to begin with, we have to develop faith.
0: Education ante kevalam grantha parichayam maatrame kaadu.
1: Education does not limit to the textual knowledge.
0: Chadivi vraya lechina varandaru vidyavantulena.
1: Can you call a person educated for the simple reason
0: college
1: lo degree
0: ni ponda vidyavantulaguna?
1: By merely attending the college, can you be an educated one?
0: Taanevaro teliyakunna tattvagana metukudulu.
1: If you don't know your true nature, how can you know the reality, the depth?
0: Man evaru telusukovadaniki tagina prayatnam cheyali.
1: We should make every attempt to know our
0: true nature. Adhi lekunda enni grantham chadivinappudiki prayojanam ledu.
1: Without this self inquiry, it is all useless to go through different texts.
0: Ittadi edaina konni sandarbhala yendu andari prabhavam kodanu pracharam kodanu vintaru.
1: On occasions like this, people will certainly listen to the
0: talk. Tari ikkadi nunchi lechipothane అంతా కూడా ఏమిటో నమ్మకానికి వీలు లేనటువంటివి అని అంటారు.
1: ద మూమెంట్ దే గెట్ అప్ అండ్ లీవ్ ద హాల్ దే ఫర్గెట్ ఎవ్రీథింగ్.
0: ఇది కాదు మానవుని యొక్క సరి అయినటువంటి గుణము.
1: దిస్ ఈజ్ నాట్ ది ప్రాపర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్.
0: చెప్పిన విషయాలంతా చక్కగా నమ్మాలి.
1: ఆల్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి బిలీవ్.
0: ఆ నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఆల్ దట్ హ్యాస్ బిన్ బిలీవ్
0: ఆచరణలో పెట్టి ఆనందాన్ని అనుభవించాలి.
1: హ్యావింగ్ యాక్టెడ్ అపాన్ దట్ వాట్ యూ హర్డ్ experience the joy.
0: మానవుని ఎంత మొట్టమొదట పుట్టినటువంటి నమ్మకమే.
1: Therefore, the first that has appeared in our lifetime.
0: ఎంతమంది ఉండినప్పటికీ తల్లిని బాగా నమ్ముతాడు.
1: Whatever may happen, one has total faith in mother.
0: తల్లి ఎంత కోప్పడినా ఎంత కొట్టినా తిట్టినా కూడాను తల్లిని విశ్వసిస్తాడు.
1: Mother may be angry and she may beat, yet the child has full faith in mother.
0: కానీ ఆ తల్లి యొక్క ప్రేమ అటువంటి భద్రమైనటువంటిది.
1: దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఎ మదర్.
0: తల్లి యొక్క ప్రేమ యందు ఎట్టి విశ్వాసం ఉండదో అట్టి విశ్వాసమే భగవంతుడి యందు కూడా ఉండాలి.
1: ద కైండ్ ఆఫ్ లవ్ దట్ వీ హ్యావ్ టువర్డ్స్ అవర్ మదర్ షుడ్ బి దేర్ టువర్డ్స్ గాడ్ ఆల్సో.
0: కానీ ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ఈ నమ్మకం అనేది కనిపించడం లేదు.
1: బట్ టుడే ఫెయిత్ ఇస్ మిస్సింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ క్వార్టర్.
0: ప్రత్యక్ష భగవంతుని చూడాలని ఆశిస్తుంటారు.
1: బట్ ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్.
0: ప్రత్యక్ష భగవంతుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ గాడ్ హూమ్ యూ వాంట్ టు సీ?
0: ప్రపంచంలో తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండునంత వరకు మనకు ప్రకాశాన్ని అందించి ప్రబోధాన్ని చేసి అన్ని విధాల ఎక్స్పీరియన్స్ అందించినటువంటి సూర్యుడు.
1: Right from dawn to dusk, the moment we get up and retire, the one that gives light is sun god.
0: ee prema aneetundi aa sunlight nunchi lavinchetundi
1: is love the light of the sun.
0: kanukane ee light nu manam nammakapothe manaku vachedantha kuda darkness.
1: if you have no faith in this light of love, you have to live in darkness.
0: mugana oka samayam lopala Parikshit maharaju cheppadu, shishyulaku bodhincharu.
1: At one time Parikshit told his disciples,
0: kani nayana bhagavantudu ekkadunnadu,
1: where is god,
0: sattu sarvatra untunnadu, sarvajeevulu endu unnadu ani bodhisthar pillalu.
1: Elders tell us that god is everywhere in all of the beings.
0: Etta unnadu,
1: how is he?
0: Appudu aa guruvu oka 10 parts cheppichestadu.
1: Then preceptor orders 10 parts to be placed there in front.
0: Prati పాత్ర ఎందుకు కూడాను కొంత జలమును చేర్చాడు.
1: అండ్ ఇన్ ఎవ్రీ కంటైనర్ సమ్ వాటర్ ఇస్ కెప్ట్.
0: ఆకాశం నందు సంచరించేటువంటి సూర్యుడు ఆ ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపిస్తూ వచ్చాడు.
1: అండ్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఇన్ ఎవ్రీ పాట్.
0: ఇప్పుడు సన్ ఎక్కడున్నాడు?
1: నౌ వేర్ ఇస్ సన్?
0: ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపిస్తూనే ఉన్నాడు.
1: సన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పాట్.
0: ఈ ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపించేటువంటి సూర్యుడు అది ఏ ప్రత్యక్ష పరమాత్మ.
1: దేర్ఫోర్ the reflection of the sun in every pot is the god whom you find.
0: ee vidhanga paathra enni pettinappudikini aa paathra lo jalam unchinappudu anni roopaluga kanipistuntadu.
1: Like this you may keep any number of pots with water, you will find equal number of reflections of sun.
0: aa paathra ende jalam lekundina ee oka reflection kuda kanipinchadu.
1: When there is no water in a pot, you cannot find reflection of the sun.
0: kanukane patti deham kudanu oka paathra vantidi.
1: Therefore every body, physical body, is a pot.
0: నేను చెప్తున్నాను, దేహం అనేటువంటిది ఒక పాత్ర వంటిది.
1: భగవాన్ టెల్స్ us repeatedly that body is
0: మన వాసనలన్నీ కూడాను ఆ పాత్రలోని కేవలం పానీయములే.
1: All the vasanas, the attributes, the traits are like the water there.
0: ఆ వాటర్ లోపల ఏ యొక్క చింతలు నీ అందు ఉంటున్నావో అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి.
1: And all the thoughts are there.
0: ఈ యొక్క థాట్స్ డిఫరెన్స్ గా ఉండవచ్చును, కానీ జలము ఒక్కటి.
1: ద థాట్స్ మే బి ఎట్ వేరియన్స్ బట్ యట్ వాటర్ ఈజ్ సేమ్.
0: జలం ఒక్కటే, పాత్రలు అనేకము.
1: వాటర్ ఈజ్ సేమ్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
0: అదే రీతిగా ప్రతి దేహం కూడాను ఒక పాత్ర సమానంగా పెంచుకున్నారు విశ్వామిత్రుడు.
1: దేర్ఫోర్ లైక్ వైజ్ ఎవ్రీ బాడీ ఈజ్ టేకెన్ యాజ్ ఎ పాట్.
0: దేహం అనే పాత్ర లోపల వాసన అనేటువంటి జలం పెంచుకోవటం లేదు కదా. అన్ని కూడా నీలో చెడ్డ భావములు ఉంటే చెడ్డ భావములే కనిపిస్తాయి, మంచి భావములే ఉంటే మంచి భావములే కనిపిస్తాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ ద పాట్, వెన్ దర్స్ అ వాటర్ ఆఫ్ హ్యూమన్ థాట్స్, వెన్ ద థాట్స్ ఆర్ డర్టీ యూ ఫైండ్ డర్టీ రిఫ్లెక్షన్, వెన్ ద థాట్స్ ఆర్ ప్యూర్ యూ ఫైండ్ క్లియర్ క్లీన్ రిఫ్లెక్షన్.
0: కాబట్టి మంచి చెడ్డలు అన్ని కూడాను నీలో ఉన్నటువంటి ప్రభావములే, కానీ పాత్రలో కనిపించేటువంటి ప్రతిబింబాలు కాదు.
1: Therefore good and bad more or less depend on you, your own thought, nothing to do with the reflection.
0: Nee yokka thoughts you know chustunnavu.
1: You know your own thoughts.
0: Mari yokka thought ee kanipinchadaniki veelledu.
1: It's not possible to know the thoughts of others.
0: Kanuka prati baadalu kudanu prati santoshamulu kudanu nee nunchi avirbhavinchetuntave kaani pratyekamainatuntavi kaadu.
1: Therefore pain and pleasure, you are the center of pain and pleasure, not from anywhere else.
0: Kaliga motta motta neeloni bhavam pranta unnatamainatvanti ganu pavitramainatvanti ganu nee marchuko.
1: Therefore transform all your thoughts so that they are sacred, noble and exalted.
0: Ee naadu kanipinchetvanti yokka pratibimbalu anni kudanu anaga పవిత్రమైనటువంటి యొక్క నవరాత్రులు ఎందు నవరాత్రులుగా కనిపించి అనేక రూపములు పెట్టి కొలువు చేస్తుంటారు.
1: డ్యూరింగ్ దిస్ నవరాత్రి సెలబ్రేషన్ వీ ఫైండ్ 9 ఫార్మ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ దట్ వీ అడోర్ అండ్ వర్షిప్.
0: కనుక ఈ పాత్రలో కనిపించేటువంటి ప్రతి పదార్థములు నీ ఎందున్నటువంటి భావములే కాని పరులము కానే కాదు.
1: So all that is present in this pot, the human body, belongs to you of your own making.
0: Kanuka body is like a vessel annanu.
1: Therefore body is like a vessel.
0: Mind is like a mad monkey annanu.
1: And the mind, Bhagavan says, is like a mad monkey.
0: Kabatti me mad monkey ni neevu nammavaddu. Ee malinamainatundi jalamto nindinatundi paatranu neevu nammavaddu.
1: Therefore do not too much depend on the pot. And do not too much depend on the mad monkey.
0: రెండు తన నుండి వచ్చినటువంటి అని తనను తాను మాత్రం నమ్మాలి.
1: These two find their origin in you only. Therefore you should have faith in yourself.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఎట్టి భేదములు ఎట్టి బాధలు కూడా మీకు కనిపించవు, కలిగించవు.
1: If you have faith in yourself, you will not have any problems, the pain or the suffering whatsoever.
0: లేక మీ పెద్దలు చెప్పినటువంటి విషయాలను కొన్ని విశ్వసించి దాన్ని అనుసరించడానికైనా ప్రయత్నం చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ ఫాలో వాట్ ఈస్ సెడ్ బై ఎల్డర్స్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ అడాప్ట్ ద వేస్ సజెస్టెడ్ బై దెం.
0: ఒక సూర్యుడు సమస్త లోకములకును ఒక్కొక్కడే కనిపించు, సమస్త లోకాలు కూడాను ఒకే సూర్యుడు ఒక్కొక్కడిగా కనిపిస్తూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సన్ ఈజ్ ఓన్లీ వన్. But each one finds his own way.
0: ఇప్పుడు ఈ టైంలో చూస్తే మనం అమెరికా లోపల సన్ రైజ్ అవుతుంటుంది.
1: And at this time, in America, it is sunrise time.
0: మన ఇండియా లోపల ఈనాడు సన్సెట్ అవుతుంటుంది.
1: But right now in India, it is sunset time.
0: ఇది సూర్యుడు మునుగుతున్నాడు అని ఇండియన్స్ చెప్తారు.
1: And Indians say it is sunset.
0: సూర్యోదయం అవుతుండదని అమెరికన్స్ చెప్తారు.
1: Americans say it is sunrise.
0: ఇవి రెండు కూడా ఈ వాదోపవాదంతో సెటిల్ చేయడానికి వీలు కాదు, రెండు నిజమే.
1: You cannot argue and counter-argue, no. Both are facts.
0: సమయ సందర్భాలు వేరు వేరుగా ఉండవచ్చు.
1: It's only the time that varies.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నీలోని భావాన్ని నీవు చక్కగా విశ్వసించి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: Therefore, everyone should have faith in one's own conviction and then adopt and practically experience.
0: అసలు నవరాత్రులు రావటం కారణం ఏమిటి?
1: What is the reason behind Navaratri celebration?
0: Navaratri.
1: Navaratri.
0: 9 రాత్రులు.
1: 9 nights.
0: 9 రాత్రులు అనగా ఏంటి? 9 గ్రహములు.
1: The 9 nights represent 9 planets.
0: ఈ 9 కులను ఒక గ్రహమును ఒక సంబంధమైనటువంటి ఫలితంగా మీరు తీసుకోవాలి.
1: And each planet has got its own relationship and effect.
0: ఇవన్నీ మన నుండి ఆవిర్భవించినటువంటివి కాని బయట నుంచి ఎక్కడ కూడా రావు.
1: In fact, they are all within you. They are not from anywhere from outside.
0: చెడ్డ భావం నీలో ఉద్భవించిందంటే ఈ చెడ్డ భావం యొక్క ప్రభావమే.
1: It's any bad feeling, it's only you are the center of that bad feeling.
0: ఆ చెడ్డది సమాజం నందు కాని బజారు ఎందుకు కాని లేక పనులు ఎందుకు కాని వచ్చినటువంటివి కాదు.
1: The bad thoughts are not the products of anybody. Not given to you by anyone external agency.
0: కాని నీ నుంచి వచ్చినటువంటివి కాని ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: The good and bad are within you, not from outside.
0: Vidyarthulara,
1: students,
0: kanuka meer prati bhavamulu kodanu mee nunchi aavirbhavinchinattu gaane meer sankalpinchukovali gaane idi evar nunchino vachi maalo cheyalindi ani sankalpinchukovali.
1: Clearly understand, the thought arises in you only and is not from anybody.
0: Prati manavudi endukodanu ilanti pratibimbamulu unnai.
1: In every human being you find so many reflections.
0: ఎలాంటి వారి ప్రతిబింబములు కూడాను దాని ప్రతిబింబములు ఉచ్చరించి దాని ప్రతిధ్వని కూడా కలుగుతూ ఉంటాయి.
1: And as there is reflection, you also come across resound.
0: కనుక ప్రతిబింబము ప్రతి శబ్దము ప్రతి ఆకారం కూడాను నీ నుంచి వచ్చినటువంటివి.
1: Therefore reaction, reflection, resound are products of you. Reaction, reflection and resound.
0: ఈ మూడింటి యొక్క ప్రభావం కూడాను మానవుని ముడివేసి అనేక రకములుగా తబ్బిబ్బు చేస్తుంటున్నాయి.
1: దీస్ త్రీ కన్ఫ్యూజ్ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్.
0: కానీ ఈ మూడింటిని వదిలిపెట్టి నాలుగో దాన్ని కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ ఈస్ గివింగ్ అప్ దీస్ త్రీ అండ్ యూ వాంట్స్ టు డిస్కవర్.
0: అతని యొక్క తెలివితేటల యొక్క ప్రభావం అని మీరు అనుకుంటారు.
1: అండ్ వీ థింక్ దట్ మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్ టు ఫైండ్ ద ఫోర్త్.
0: అతని యొక్క ప్రభావం ఏమీ లేదు.
1: He has got nothing to do with that.
0: ఒకదానిపైన విశ్వాసం లేకుండా పోవటము అది అతని యొక్క ప్రభావము.
1: Since he has no faith in one thing, he is not able to proceed ahead.
0: ఒకదానిపైన నమ్మకం లేకుండా అనేక రకమైనటువంటి దాన్ని నమ్మాలంటే అది సాధ్యం కాదు.
1: Without faith in one aspect of life, you cannot have faith in the rest.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: మానవుడు ఒక్కడే.
1: Man is one.
0: ఆకారములు వేరు వేరు.
1: Forms are different.
0: ఆచరణలు వేరు వేరు.
1: Practices are different.
0: కానీ అల్పబుద్ధి యొక్క ప్రభావం చేత అనేక రకములుగా కూడాను ఇవి సంచరిస్తూ ఉంటాయి.
1: It is only the thoughts that vary which is responsible for all this variation and differences.
0: Kalaka ni soundu reflection reaction anu kodanu avu man nunchi vachinattuve kaani bayatavu kaadu.
1: So reaction, reflection, this sound find their origin within ourselves.
0: Ippudu neelo oka vidhamainatuvanti phalam tinnavu.
1: Supposing you have eaten
0: a maavadi pandu tinnavu.
1: You have eaten mango.
0: Ee treepu maavadi pandu treepe vastundi gaani doskaya treepu raadu.
1: You have faith in the
0: daivam okkade.
1: God is one.
0: మానవుడు ఒక్కడే.
1: Man is one.
0: ఆకారములు వేరు వేరు.
1: Forms are different.
0: ఆచరణలు వేరు వేరు.
1: Practices are different.
0: కానీ అల్పబుద్ధి యొక్క ప్రభావం చేత అనేక రకములుగా

0: ఈటన్ మ్యాంగో.
1: ఈ తేపు మామిడి పండు తేపే వస్తుంది కానీ దోసకాయ తేపు రాదు.
0: యాజ్ యూ బెల్చ్ యూ సడన్లీ ఫీల్ దాట్ ఆఫ్ ఎ మ్యాంగో, నాట్ దట్ ఆఫ్ ఎ కుకు.
1: అదేవిధంగా నీ ఎందు కలిగించేటువంటి యొక్క భావములు నీ ఎందే పుట్టినవి కానీ బయట నుంచి వచ్చి చేరినవి కాదు.
0: Likewise, the thoughts are born in you. They are not transported from outside.
1: బయట ప్రపంచమునందు ఉన్నటువంటి దాన్ని నీవే మాత్రము చింతించవద్దు.
0: In fact, all that which is external will never bother.
1: నీవు ఆవిర్భవించినటువంటి సత్యభావాన్ని నీవు తప్పక అనుసరించాలి.
0: You should follow your own principle of truth.
1: కనుక మానవునికి ఈ నవరాత్రులంతా వచ్చేదంతా కూడాను నవ్విధములైనటువంటి శక్తులను తనకు చూపించే నిమిత్తమై వస్తున్నాయి.
0: The Navaratri celebration is meant to show you the 9 forms of power to man.
1: Kanuka manam navaratrulu endu nechukovasundi ekatma bhavamu.
0: What we have to learn during navaratri is a feeling of oneness, ekatma.
1: Navaratri endu kodanu nav vidhamulaintivi kanipinchinappudiki nav vidhamulaintivi shaktilo okate bhavamu okate satyamu.
0: Though there are 9 forms of power, but the truth is one, the source is one.
1: కనుక నా విధములైనటువంటి యొక్క భూతములు నిన్ను అనేక రకములుగా కూడా పీడిస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ 9 ఫోర్సెస్ దట్ విల్ ఇఫ్లిక్ట్ మ్యాన్.
1: ఈ భూతములంటే ఏమిటని?
0: వాట్ ఆర్ దోస్ ఫోర్సెస్?
1: వీటికి మారు పేరు ఆత్మ అని పిలుస్తూ వచ్చారు.
0: అండ్ ద అదర్ నేమ్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆత్మ.
1: ఆత్మ అనగా
0: ఆత్మ మీన్స్
1: నాలుగు భూతముల యొక్క ప్రభావం యొక్క ఏకత్వమే.
0: ఇట్ ఈస్ ది వన్నెస్ కాంబినేషన్ ఆఫ్ ది 4 ఆఫ్ ది ఆస్పెక్ట్స్.
1: ఆత్మ ఎక్కడ చూసినా ఉంటుండాలి.
0: ఆత్మ ఇస్ ఎవ్రీవేర్.
1: ప్రపంచం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుండాలి.
0: అండ్ ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: ఒక మానవుని ఎందు మాత్రమే కాదు.
0: నాట్ లిమిటెడ్ టు మ్యాన్.
1: ఒక జీవుని ఎందు మాత్రమే కాదు.
0: నాట్ ఎ సింగిల్ బీయింగ్.
1: ఎక్కడ చూసినా అక్కడంతా కూడా ప్రతిబింబం కనిపిస్తుంటాది.
0: యు ఫైండ్ దిస్ ఆత్మ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు సర్.
1: నీవు నడుస్తూ ఉంటే
0: యాజ్ యు వాక్
1: నీ వెనుక సూర్యుడు ఉదయిస్తుంటాడు.
0: అండ్ యు ఫైండ్ సన్ రైజ్ బిహైండ్.
1: ఆ సూర్యుడు యొక్క ప్రతిబింబము నిన్నే అడ్డం చేస్తుంటాది.
0: అండ్ ద వెరీ షాడో విల్ కమ్ ఇన్ యువర్ వే.
1: ఆ సూర్య ప్రతిబింబము నిన్ను చాలా పెద్దదిగా భావిస్తూ వస్తుంటాది.
0: అండ్ ద వెరీ షాడో ఈజ్ లాంగర్ బిగర్ దాన్ యువర్ సైజ్.
1: సూర్యుడు పెరుగు కొలది నీ ప్రతిబింబం తరుగుతూ వస్తుంది.
0: యాజ్ విత్ సన్ రైజ్ ఇస్ మోర్ అండ్ మోర్ ది షాడో డిక్లైన్స్.
1: కానీ సమత్వమైనటువంటి యొక్క మధ్య స్థానంలోకి వచ్చేటప్పటికి నీ ప్రతిబింబం నీ కాడ కింద పడిపోతుంది.
0: బట్ అట్ ద రైట్ టైమ్ యూ ఫైండ్ ద షాడో రైట్ అండర్ యువర్ ఫీట్ ఇన్ ద మిడ్ డే.
1: అనగా నీ అహంకారం పెరిగినది ఇప్పుడు సమత్వంలో వచ్చేటప్పటికి అది విలీనమైపోతుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ ఈక్వానిమిటీ ద ఈగో విల్ బి అండర్ చెక్ రైట్ అండర్ యువర్ ఫీట్.
1: కనుక ఈ ఈగో అనగా అహంకారం విసర్జించి మనం ఆత్మతత్వంలోనే మన ఏకత్వాన్ని చూడాలి.
0: Therefore, you have to give up ego immediately and proceed by the principle of the self.
1: Ekam sat vipra bahudavadanti.
0: The truth is one which has been interpreted in various ways.
1: Ekam eva advitiyam brahma.
0: God is one, not two, the one without the second.
1: Kalaku okkade bhayam bhagavantudu.
0: God is only one.
1: Nee okkade untunte nee pratibimbam rendu kanipinchavu.
0: When you are only one here, you cannot have two reflections.
1: కనుక నీకు అనేక రకములైనటువంటి యొక్క భావం కనిపించినప్పటికీ ఇది నీ భావంలో ఉన్నటువంటి పొరపాట్లే కానీ సృష్టి యొక్క పొరపాటు కాదు.
0: సో మిస్టేక్స్ లై విత్ అవర్ థాట్స్ విత్ ఇన్, నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఈ విధంగా మనము ప్రతి దాన్ని కూడా ఏకత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అవర్ యాక్టివిటీ.
1: కనుక నీవు ప్రతి దాని ఎందుకు కూడా నమ్మకం రావాలి.
0: Therefore, in every aspect, we should develop faith.
1: నీ ఎదుటి వ్యక్తి కూడాను చాలా మంచివాడు మంచివాడు మంచివాడు అని చెప్పు నువ్వు.
0: You have to think everyone good, the other person too.
1: కనుక అతను నన్ను కొట్టేకి వచ్చాడు అనుకున్నా అది కూడా నీ ప్రతిబింబమే.
0: If you think that other man is advancing towards you to beat you, well, that figure is also your own reflection.
1: Kanuka nee reflection reaction disound nu nee control cheskuntunnavali.
0: You must exercise a control over these 3 factors: reaction, reflection,
1: and sound. Adhe atmagrahamu atmabhimanamu atmashakti.
0: That's what it is, the self control and it is self respect.
1: తనకు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోవటం చేతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుండాలి.
0: యాజ్ హి హస్ నో సెల్ఫ్ కంట్రోల్ హీఈస్ నాట్ హ్యావింగ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలంటే మొట్టమొదటి సెల్ఫ్ కంట్రోల్ చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ షుడ్ హ్యావ్ ది సెల్ఫ్ కంట్రోల్.
1: ఉన్నది ఒకటే ప్రాణం కాదంటే రెండు ప్రాణములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్, దేర్ కెనాట్ బి ద సెకండ్.
1: ఆ ఒక్కటే ఒక్కదానినే చూపుతుంది కానీ రెండు దానిని చూపడు.
0: The life is only one, the non-dual, the one without the second.

0: ఏకాత్మభావం నీవు పెంచుకుంటూ పో.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ మోర్.
0: అనేకత్వమైన ఏకాగ్రతను నీవు పెంచుకోకూడదు.
1: డూ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ బేస్డ్ ఆన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏకాత్మ స్వరూపాన్ని.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: నాకున్నది ఒకటే హార్ట్.
1: ఐ ఓన్లీ వన్ హార్ట్.
0: రెండు హార్ట్లు లేవు.
1: I don't have two hearts.
0: Rendu heart vachindatunte tarsham inke edo hospital lo chestaru.
1: When you have two hearts, well, you should be taken to the hospital.
0: Adi dosham yokka prabhavamu.
1: It is a mistake there, something wrong.
0: Rendu atma lekunda oke bhavam untame adi nijamainatunte yokka satyam.
1: The truth is only one, the feeling of oneness which has to be safeguarded.
0: Kanuka truth satyam anetunte danni nivu anusaristhu po.
1: So follow the truth continuously.
0: సత్యాన్ని నీవు అనుసరిస్తూ పోయినప్పుడు ఆ సత్యం యొక్క ప్రతిబింబమే నీకు కనిపిస్తూ ఉంటుంటారు.
1: When you follow the truth, you will find the reflection of the very truth.
0: నీకున్నది ప్రేమ ఒక్కటే.
1: The only one love.
0: రెండు ప్రేమలు లేవు.
1: There cannot be two.
0: కానీ అనేక ప్రేమలు నీలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి.
1: But you feel that love is many. No.
0: కానీ అన్ని ప్రేమలు ఉండినట్టుగా కనిపించడము నీ యొక్క సంకల్ప ప్రభావమే కానీ సహజం కాదు.
1: You assume that there are many forms of love. It is only the effect of your own thought.
0: కనుక విద్యార్థులారా, ఆధ్యాత్మిక విషయం మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: స్టూడెంట్స్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ క్లియర్లీ.
0: నేను ఏకాత్మనే.
1: ఐఎమ్ ఓన్లీ వన్ సింగిల్.
0: నేను ఉన్నటువంటి ఒక్కనే.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: ఇవన్నీ కేవలం బంధుత్వంతో చేరినటువంటివి.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ అరౌండ్ మీ బికాస్ ఆఫ్. నేను
0: కన్న తల్లి గాని
1: ఏదో మదర్,
0: కట్టుకున్న భార్య కాని,
1: ఆల్ ద వైఫ్,
0: కట్టించినటువంటి కుమారుడు కానీ,
1: ఆర్ ద సన్,
0: ఇవన్నీ కూడా నీ నుండి వచ్చినటువంటివి కానీ ప్రత్యేకంగా కల్పించినటువంటివి కాదు.
1: దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ రిలేషన్షిప్. దట్స్ ఆల్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్.
0: ఈ రిలేషన్ అనేటువంటిది కూడా నువ్వు నేషన్ లో పోల్చుకుంటున్నాడు.
1: దిస్ రిలేషన్షిప్ యూ క్యాన్ బి కంపేర్ టు దట్ ఆఫ్ ఎ నేషన్.
0: కనుక ఈ రిలేషన్స్ మనం ఏమాత్రం కూడా నమ్మకూడదు.
1: So you cannot go by this sort of relationship.
0: నీ యొక్క రియల్ నేషన్ దాన్ని నీవు నమ్ము.
1: Have full faith in the real nation, that is yourself.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు నమ్ము.
1: Have full faith in your own self confidence.
0: బయట ఉన్నటువంటి దాన్ని ఏమాత్రం నీవు నమ్మనది.
1: Don't go by anything that's outside.
0: దైవం మాత్రం సర్వత్రా ఉంటున్నాడు.
1: God is everywhere.
0: సర్వత పాణిపాదం తసర్వతోటి శరీరముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమావుతిష్టతి.
1: You find God's feet, God's hands, God's heads everywhere spread all over.
0: సర్వత పాణిపాదం.
1: You find his feet and hands.
0: తత్ సర్వత వచ్చి శిరోముఖం.
1: And his head and ears and the face all over.
0: సర్వత స్తుతిమల్లోకి సర్వమావృతిష్టతి.
1: God is present in the entire universe. He has installed.
0: కేవలం నీ యొక్క భ్రమ చేతని ఇవన్నీ అనేక రకంగా కనిపించుకుంటున్నావు.
1: Because of mistaken identity or illusion, you think of
0: duality.
1: Embodiments of love.
0: ఈ ప్రేమ నీ యందు ఉన్నది కానీ పరుల యందు లేవు.
1: The love is within you. Cannot expect it from outside.
0: ఎవరిపైన ప్రేమ వారికి ఉండవచ్చును.
1: You may have love towards somebody.
0: ఆ ప్రేమ యొక్క ప్రతిబింబాన్ని నీవు ప్రత్యక్షంగా కనిపించవచ్చును.
1: And you may find the reflection of the love in front.
0: కనుక ఈ ప్రత్యక్షంగా కనిపించేటువంటి యొక్క రిలేషన్స్ కానీ ప్రత్యక్షం కాదు.
1: All the love that you find externally, you feel so, are based on relationship.
0: నీవు ప్రేమిస్తుండేటువంటిదంతా కూడాను నీ యొక్క రిఫ్లెక్షనే.
1: All that you love is your own reflection.
0: ఈ రిఫ్లెక్షన్ నీవు ప్రేమించుకుంటూ నేను ఎవరినో ప్రేమిస్తున్నా అనుకోవటం ఇది పెద్ద పొరపాటు.
1: When you love your own reflection and begin to imagine that you are loving somebody else,
0: he is my friend అంటారు.
1: This is a mistake. You say this, I like it.
0: He is my friend అంటారు.
1: You say he is my friend.
0: Friend ఎవరు?
1: Who is a friend?
0: Friend ఒక్కడే.
1: There is only one friend.
0: దైవం ఒక్కడే నీ యొక్క ఫ్రెండ్.
1: God is only your friend.
0: అతనే నీ యొక్క నిజమైనటువంటి మిత్రుడిగా భావించాలి.
1: గాడ్ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్.
0: అటువంటి నిజమైనటువంటి ఫ్రెండ్ నీకు ఎట్టి మోసములు చేయడు.
1: ఎ ట్రూ ఫ్రెండ్ గాడ్ విల్ నెవర్ బిట్రే.
0: కానీ కొన్ని సందర్భాల్లో నీవే అటువంటి నిజమైనటువంటి మిత్రుడిని సందేహిస్తున్నావు కానీ నిజమైన మిత్రుడిని నిన్ను సందేహించడు.
1: గాడ్ ద ట్రూ ఫ్రెండ్ విల్ నెవర్ డౌట్ యూ, బట్ యు ఆర్ డౌటింగ్ యువర్ ట్రూ ఫ్రెండ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఇది నీలో కలిగేటువంటి యొక్క మార్పులే గాని దైవంలో ఎట్టి మార్పులు లేవు.
1: ఆల్ చేంజెస్ ఆర్ దేర్ ఇన్ యూ బట్ నాట్ ఇన్ గాడ్.
0: కనుక దైవం ఎప్పుడు కూడా నువ్వు ఏకాత్మభావమే.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ వన్ విత్ ద సేమ్.
0: అటువంటి ఏకాత్మభావం కలిగినటువంటి యొక్క దైవాన్ని నీ మిత్రుడిగా తీసుకో.
1: హ్యావ్ దట్ నాన్ డ్యువల్ గాడ్ ఓన్లీ వన్ యాజ్ యువర్ ట్రూ ఫ్రెండ్.
0: ప్రపంచంలో చూసిన అన్ని కూడా మనకు మిత్రులుగానే వస్తుంటారు.
1: దేర్ ఆఫ్టర్ యూ విల్ ఫైండ్ ఫ్రెండ్స్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అసలు నీకు శత్రువే లేడు లోకంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ఎనిమీ టు ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎక్కడ నాడు ఇంకా రెండవ వాడు?
1: వేర్ ఇస్ ద సెకండ్ వన్?
0: రెండవ వ్యక్తి ఉన్నప్పుడే కదా అది నా శత్రువు అంటావు.
1: When there is a second, you can say, call him friend or
0: a foe. There
1: is no second person.
0: అన్ని కదిలిపోయే మేఘాలే.
1: All are like passing clouds.
0: కనుక ఇట్టి కదిలిపోయేటువంటి దాన్ని నువ్వు విశ్వసిస్తున్నావు.
1: You rely on this passing.
0: నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమై ఉండేటువంటి ఒక దైవత్వాన్ని నీ విశ్వసించలేకపోతున్నావు.
1: You are not able to believe that unsullied, unpolluted, blemishless divine love.
0: అటువంటి divine love.
1: That is divine love.
0: కాని ఈ డివైన్ లవ్ ని మర్చిపోయి,
1: యు ఆర్ ఫర్గెటింగ్ ద డివైన్ లవ్.
0: డీప్ వైన్,
1: యు ఆర్ కంప్లీట్లీ ఇంటాక్సికేటెడ్
0: త్రాగినటువంటి దానిని నువ్వు విశ్వసిస్తున్నావు.
1: యు ఆర్ టోటల్లీ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ డీప్ వైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే,
1: ఇఫ్ యు వాంట్ టు నో గాడ్,
0: మీరు ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
1: Develop this feeling of one.
0: అప్పుడే మీకు దైవత్వం సూటిగా కనిపిస్తాడు.
1: Then you can see God straight face to face.
0: సత్యంగా కనిపిస్తాడు.
1: You will see his manifestation.
0: ఈ సత్యంగా కనిపించేటువంటి దేవుడు మొట్టమొదటి దేవుడు సూర్యుడే.
1: The first God whom you see is sun himself.
0: దీనిని వేద పురుషులందరూ కూడా చేరి ప్రత్యక్ష దేవుడు అనగా గాయత్రిలో తెలిపినటువంటి యొక్క దేవుడే సూర్యుడే.
1: Therefore the Vedic scholars praise God in the form in the name of sun.
0: ee sun anetunti vaadu ee oka pratyekshamainatunti oka bhagavantude.
1: Therefore sun is God manifested.
0: ee daivam anetunti danni ee friend ga bhavinchu, thalli ga bhavinchu, thalli ga bhavinchu, ee vidhanga nannu ee bhavinchuko.
1: You may consider God as your mother or father or your friend in whatever form.
0: Tameva mata cha pitatvameva. తమేవ బంధుష్ట సఖత్వమేవ, తమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ.
1: ఓ గాడ్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై వెల్త్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ దీవే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
0: అటువంటి దానిని మనం వదిలిపెట్టి,
1: we are giving up that sacred
0: తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి యొక్క దీనిని మాత్రమే పట్టుకుని మనం పీడిస్తున్నాము.
1: We are going by the temporary fleeting pleasures.
0: ఎవరు మనకు శాశ్వతమైనటువంటి వారు?
1: Who is permanent?
0: ఎవరు లేరు.
1: No one is permanent.
0: అసలు నీవే నీకు శాశ్వతం కాదు.
1: In fact you are not permanent.
0: నీకు శాశ్వతమైనటువంటి ఫ్రెండ్ ఎక్కడ చిక్కుతాడు?
1: Then how can you think of a permanent friend?
0: కనుక నీకు పర్మనెంట్ ఫ్రెండ్ అనేటువంటి లోకంలో ఒక్కడే, అతనే దైవము.
1: There's only one permanent friend, God himself.
0: Kanuka meeru nijamainatundi premanni kaligottu anante,
1: in order to develop true love,
0: nijamaina premanu meeru telusukovalanukunte,
1: if you want to know the true love,
0: daivanni vishwasinchandi.
1: Have faith in God.
0: Aa daivam yokka prema chalinchetundi kaadu.
1: The divine love is unwavering.
0: ఎప్పుడు కూడా నువ్వు భరించేటువంటి దేవి.
1: Is always constant and eternal.
0: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ అతను నీవాడే.
1: Whatever the suffering you may undergo, but God
0: నీవు
1: belongs
0: అతని
1: to
0: వాడవే.
1: And you belong to him.
0: కనుక నీవు అతని వాడు, అతను నీ వాడే. ఇక రెండో మూడో వాడు లేడు.
1: God belongs to you, you belong to him. There is no third person between you.
0: మూడో పదార్థం జగత్తులో కనిపించనే కనిపించదు.
1: There is nothing like the third object or third person.
0: ఎక్కడ ఉంది మూడవది?
1: Where is the third one?
0: అన్ని భ్రమలే.
1: All illusion.
0: ఈ క్లాస్మేట్స్ అని అంటారు.
1: You say classmates.
0: కానీ స్పోర్ట్స్ మేట్స్ అంటే అంటారు.
1: అండ్ యూ సే యువర్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్స్.
0: కానీ ఎవరు నీకు ప్రక్కన లేరు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఇస్
0: నీకు ఒక్కడే నీవు.
1: యు ఆర్ ఆల్ అలోన్.
0: నిన్ను నీవే భరించుకుంటున్నావు.
1: అండ్ యూ హ్యావ్ టు బేర్ ఆల్.
0: నిన్ను నీవే విశ్వసించుకుంటున్నావు.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైనటువంటి సత్యం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు నో ద ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రం మరవకండి.
1: నెవర్ ఫర్గెట్ లవ్.
0: ప్రేమ భగవంతుని యొక్క స్వరూపమే.
1: అండ్ లవ్ ఈజ్
0: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే నీకు సరైనటువంటి తత్వం అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ నో ద ట్రూ నేచర్.
0: ఎవరేమి చెప్పినప్పటికీ నీవు వారి మాటలు వినలక్కర్లేదు.
1: పీపుల్ మే టాక్ ఇన్ సెవెరల్ వేస్, నెవర్ బి క్యారీడ్ అవే.
0: ఎవరో వచ్చి నీకు ఇది పుష్పము అని చూపిస్తాడు.
1: Someone comes and says, here is the flower.
0: కానీ ఇంకోటి వచ్చేసి ఇది పుష్పం కాదు.
1: Someone said, this is not a flower.
0: ఇది ఫ్లవర్ పెట్టడానికి పెట్టినటువంటి ఒక అల్లిక.
1: This is on the mat on which you have kept the flower.
0: ఇది అల్లికగా భావించుకోవచ్చును, ఇది పుష్పంగా భావించుకోవచ్చును, కానీ రేఖలు ఎన్ని ఉన్నాయి?
1: But this is a flower with so many petals.
0: కనుక నీవు రేఖలు మాత్రమే నీవు విశ్వసించుకోకుండా పూలు మాత్రమే విశ్వసించి నీ ఒక్కటే ఒకటి, నేనొక్కటే నాకు నా హృదయాల్లో.
1: దేర్ మే బి మెనీ పెటల్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్లవర్, దట్ ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్ విచ్ ఇస్ ఓన్లీ వన్.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నా దైవం విషయాన్ని మాత్రం నమ్మకం చెడగొట్టుకోకండి.
1: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: మరి నీవు పిచ్చిగా బయలుదేరుతున్నావురా, నీవు తప్పుగా నీవు ప్రయాణం చేస్తున్నావు అని నీ తల్లిదండ్రులు కూడా చెప్పవచ్చు.
1: Sometimes even parents may say you are proceeding in a wrong way, in a mad way.
0: నాకు దైవమే భగవంతుడు.
1: Yes, God is my father.
0: నా ఫ్రెండ్ ఏ నా భగవంతుడు.
1: And my father is God.
0: నా ఫ్రెండ్ ఏ నా భగవంతుడు.
1: And my friend is my God.
0: ఈ ఫ్రెండ్ అంటే ఎవరని?
1: Then who is your friend?
0: ఎవరు కాదు, నీ ఫ్రెండ్ ఎవరో వాడే నీ ఫ్రెండ్.
1: ద ట్రూ ఫ్రెండ్ ఇస్ గాడ్ ఓన్లీ, నో ద పర్సన్.
0: మానవత్వంతో కూడినటువంటి ఏది కూడా మనకు నిజమైనటువంటి మిత్రుడు కాదు.
1: Therefore, that which is human element can never be your true
0: friend.
1: You love your mother.
0: కాని తల్లి దేనివల్ల తల్లి?
1: How do you call her your mother?
0: నీకు ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేసింది కనుకనే నీకు తల్లి.
1: Because she has given birth to you and she has fostered you, so she is your mother.
0: నిజంగా నీకు పెంచి పెద్దనే చేయకపోతే ఈ తల్లి ఎవరని చెప్పగలవు?
1: Or else, how do you say that she is your mother?
0: నిన్ను కన్నది కాబట్టి ఆమె తల్లి.
1: Because you are born to her, you say she is your mother.
0: నీకు టీచ్ చేస్తున్నాడు కాబట్టి అతను టీచర్.
1: Because so and so is teaching you,
0: అతనే నీ గురువు.
1: And he is your teacher.
0: గురువు టీచరు తండ్రి అనేటువంటిది నీవు కొన్ని అనుభవాన్ని బట్టి నీవు చెప్తున్నావు, కానీ నిజంగా అవి సరైనటువంటివి కాదు.
1: సో యూ సే వన్ ఈజ్ ఎ టీచర్, అదర్ వన్ ఈజ్ అ ఫాదర్, బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్ అండ్ బేసింగ్ ఆన్
0: అన్ని కనిపిస్తుంటాయి పోతుంటాయి.
1: ఆన్ దట్ వాట్ యూ సీ వాట్ ఈస్ కాన్స్పిక్యుయస్.
0: ఇది సినిమాలో తెరపైన కనిపించేటువంటి బొమ్మలు వారి.
1: దే ఆర్ ఆల్ లైక్ పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్.
0: కనుక నీవు ఈ స్క్రీన్ బట్టి నీవు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు.
1: సో డోంట్ గో బై ది పిక్చర్స్ విచ్ మూవ్ ఆన్.
0: నీ పిక్చర్ నీ హృదయంలో ఉంటుండాలి పవిత్రంగా.
1: హ్యావ్ దట్ పిక్చర్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
0: దానిని నీవు ఏనాడు కూడా మార్పు చేసుకోవద్దు.
1: నెవర్ చేంజ్ దట్ ఇంప్రింటెడ్ పిక్చర్.
0: దృఢమైనటువంటి విశ్వాసంతో నీవు దానిని పెంచుకో.
1: విత్ స్ట్రాంగ్ ఫెయిత్ రిలై ఆన్ దట్ పిక్చర్ ఇంప్రింట్.
0: అప్పుడే నీకు దైవం నీకు కనిపిస్తాడు.
1: Then you will be able to visualize God.
0: నీవు మర్చినా నీవు మరణించినా అతను మర్చేటువంటి వాడు కాదు.
1: You may forget or you may die, but the true friend will never forget you.
0: అతనే దైవము.
1: The true friend is God.
0: కనుక దైవాన్ని నీవు తండ్రిగా పెంచుకుంటే.
1: So consider God as your friend.
0: అప్పుడే నీవు అతను ఒకటైపోతారు.
1: Then you and he become one.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: లోకములో అనేక మంది ప్రజాత్వాన్ని పెట్టుకుని.
1: In this world there are many misinterpretations.
0: అనత్తాల్లో పడి.
1: And they're confused.
0: యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: And they've forgotten the reality.
0: కనుక యథార్థం అనేటువంటి దైవం ఒక్కడే నీ ఫ్రెండ్.
1: The reality is the divinity.
0: అతనే నీ తండ్రి, అతనే నీ తల్లి, అతనే నీ మిత్రుడు.
1: So the reality is the divinity. God is your friend. God is your mother. God is your father.
0: అదే భగవద్గీతలో తమేవ మాతా చ పితాత్వమేవ.
1: That is what is said in the scripture, that God is your father.
0: సకత్వమేవ.
1: Is your relationship and a friend?
0: తమేవ సర్వమ దేవ దేవ.
1: And everything is divine. Everything is God.
0: అలాంటి భావాన్ని నువ్వు పెట్టుకో. ఎప్పటికీ నీకేమాత్రం మార్పు రాదు.
1: That feeling should be center of your life. Then there will be no change.
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని నువ్వు విశ్వసించుకుంటే అన్ని విధమైనటువంటి ఏకాత్వము నీలో ప్రారంభమవుతుంది.
1: If you have got that feeling of oneness,
0: నీవే
1: మరొక
0: విధమైనటువంటి ఆదర్శప్రాయుడిగా మారుతావు.
1: Then you will be an ideal to the world.
0: కనుక ఐడియల్ మ్యాన్ గా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి అన్ ఐడియల్ మ్యాన్.
0: నీవు ఒక ఫ్రెండ్ అనుకుంటే మార్పు చెందినటువంటి ఫ్రెండ్ అనుకోవాలి.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ హిమ్.
0: కనుక నీవు అట్టి మార్పు చెందినటువంటి ఫ్రెండ్ గా నీవు తయారు కా.
1: యు బి ఎ చేంజ్లెస్ ఫ్రెండ్.
0: నీకు మరణం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డెత్ అట్ ఆల్.
0: నీకు శిక్ష లేదు.
1: There is no punishment.
0: నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: Then there will be no pain.
0: నీవు నీవుగానే ఉంటావు.
1: You remain yourself eternally.
0: ఎవరైనా నీవు ఎవరై అంటే.
1: If anyone asks you who are you.
0: I am I. I am I. I am I.
1: Give the answer. I am I. I am I.
0: నేను పలాని వాడిని అని కూడా చెప్పుకోకూడదు.
1: Never say I am so and so.
0: I am I.
1: I am I.
0: నేను నేనే.
1: I am I.
0: ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క ఏకాత్మ భావం ఎవరు సంపాదించుకుంటారో వాడే నిజమైన తల్లిడు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ విత్ ది సెల్ఫ్ ది ఐ ఈజ్ ద ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్.
0: కనుక ఇక రేపు నాడు నుంచి దీనికి తెలియనటువంటి వివరములంతా చక్కగా బోధిస్తాను.
1: ద ఫాలోయింగ్ డేస్ టు కమ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ అస్ అలాంగ్ దీస్ లైన్స్.
0: కనుక మీ గురువు కానీ మీ దేవుడు కానీ ఒక్కడే కానీ రెండు మూడు లేవు.
1: Either your guru, preceptor or God, only one, there are not many.
0: నీవు పలాని వాడు నాకు గురువు అని అనుకుంటావు.
1: యూ థింక్ సో అండ్ సో ఇస్ యువర్ గురు.
0: అతను టెంపరీగా వచ్చినటువంటి వాడే.
1: ఈజ్ ఓన్లీ టెంపరీ, దట్స్ ఆల్.
0: కానీ నీ గురువు అనేటువంటి వాడు శాశ్వతమైన వాడు కాదా?
1: బట్ డోంట్ యూ థింక్ దట్ యువర్ గురు ఇస్ పర్మనెంట్?
0: అతను కొన్ని దినంలో మార్పు చెందుతాడు.
1: అండ్ యూ థింక్ ద అదర్స్ గురు?
0: అప్పుడు నీ గురువు ఎవరు?
1: దెన్ హూ ఇస్ యువర్ ట్రూ గురు?
0: ఇవంతా కూడా పిచ్చి పిచ్చి భావనలే.
1: All your imagination.
0: నిజమైనటువంటి గురువు దైవం ఒక్కడే.
1: ద ట్రూ గురు ఇస్ ఓన్లీ గాడ్ హింసెల్ఫ్.
0: అది దైవత్వాన్ని పుట్టి నీవు విశ్వసించు.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకో.
1: డెవలప్ దిస్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: అప్పుడే నీ మనుషుడుగా మారగలవు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: దైవం మనుషుల రూపేనా?
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: అంతేగాని ఇంకొక రూపం ఇంకొక రూపం కాదు.
1: Is no other form different from the human form.
0: కనుక మీరు మిమ్మల్నే మీరు దేవుడిగా, మిమ్మల్నే మీరు భక్తుడిగా, మిమ్మల్నే మీరు దాసుడిగా, మిమ్మల్నే మీరు మీరుగా భావించుకోండి.
1: Consider yourself divine. Have this feeling, I am I. Nothing to do with any other thought.
0: ఈ భావంలో మీరు జీవిస్తురండి. తప్పక దైవత్వము మీలోనే ఆవిర్భవిస్తాడు.
1: Let you carry on this life sojourn with this conviction, then you will be blessed.
0: నువ్వు ఎక్కడ కూడా బయట ఉన్నాడనేటువంటి కింద ఆ దృష్టిని నీవు మార్చుకోవద్దు.
1: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్.
0: గాడ్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ లేడు.
1: గాడ్ ఈజ్ నెవర్ అవుట్ సైడ్.
0: గాడ్ ఈజ్ ఇన్ సైడ్.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సైడ్.
0: ఎప్పుడు నీలోనే ఉన్నాడు.
1: ఈజ్ దేర్ విత్ ఇన్ యూ కంటిన్యూ.
0: నీ యొక్క ప్రతిబింబమే భగవంతుని యొక్క ప్రతిబింబం.
1: And the very reflection is the reflection of God.
0: Your reaction is Bhagavad Gita's reaction.
1: Your reaction is divine reaction.
0: Your resound is Bhagavad Gita's sound.
1: Your resound is God's sound.
0: కాబట్టి అన్ని కూడా భగవంతు.
1: So all are basically divine.
0: భగవంతుని ఎన్ని ఆటలు ఆడించి, ఎన్ని పాటలు పాడించి, ఎన్ని విధమైన నాటకం ఆడినప్పటికీ భగవంతుడు ఒక్కడే.
1: God is the director. For all the play, for the music that goes on in this world.
0: పేరు ఎన్నైనా పెట్టుకోండి.
1: You may give any name.
0: ఆ నేములు వల్ల ఏమాత్రం మార్పు రాదు.
1: The names will not bring in any change.
0: నేములు ఎన్నెక్కడ ఉండబడిని వ్యక్తిత్వం ఒక్కటే.
1: There is difference in nomenclature, but the reality is one.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే,
1: if you really want to know the divinity,
0: మీ నమ్మకాన్ని ఏకాత్మ భావంగా పెంచుకోండి.
1: Develop this oneness, the faith.
0: అప్పుడే మీరు భగవంతుని చూస్తారు, భగవంతుడితో అనుభవిస్తారు.
1: Then you will be able to see God, experience Him.
0: Prema mudita manase kaho, Rama Rama

సముద్ర సుకల నావ ఏక రామ నామ మాత పిత బంధు సఖ

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ లవ్.
0: హస్తమునకు దానము కంటే మరొక అలంకారము లేదు.
1: ఫర్ ద హ్యాండ్ దేర్ ఈజ్ నో గ్రేటర్ ఆర్నమెంట్ దాన్ జనరాసిటీ అండ్ చారిటీ.
0: వాక్కునకు సత్యమే భూషణం.
1: ఫర్ ద టంగ్, ఫర్ ద స్పీచ్, ట్రూత్ ఈజ్ ద ఫైనెస్ట్ ఆర్నమెంట్.
0: చెవులకు దివ్యమైనటువంటి ధర్మమే అలంకారం.
1: ఫర్ ద ఇయర్స్ ధర్మ ఇస్ ద మోస్ట్ డివైన్ ఆర్నమెంట్.
0: దేహమునకు సేవనే ప్రధానమైన సౌందర్యం.
1: ఫర్ ద బాడీ ఇట్ ఈస్ సర్వీస్ విచ్ ఈస్ ద సీక్రెట్ బ్యూటీ.
0: ఇట్టి తరగని తరగని అలంకారము మానవీయందుంచుకుని అనిత్యమైన అశాశ్వతమైన అలంకారముల నిమిత్తమై ప్రాకులాడుతున్నారు మానవుడు.
1: When man is endowed with this sacred, perennial and divine ornament and beauty in himself, how is it that man scrambles after other beauties?
0: Aham etat na. ఇదియే ప్రధానమైన జ్ఞానము మానవులకు.
1: అండ్ దట్ ఈస్ ద సూపర్లేటివ్ నాలెడ్జ్ ఫర్ ఎవ్రీబడీ.
0: అహం ఏతత్ నా. దీనికి మించిన జ్ఞానము ఈ జగత్తునందు కాని మరొక జగత్తునందు కాని లేదు కానరాదు.
1: దెర్ ఈజ్ నో ఫైనర్ నాలెడ్జ్, దెర్ ఈజ్ నో నోబ్లర్ నాలెడ్జ్ దాన్ కంటెయిన్డ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ అహం ఏతత్ నా.
0: అహం అహం అనగా వేదము ఆత్మ అని చెప్తూ వచ్చింది.
1: అహం హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిఫైన్డ్ బై వేద యాజ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఏతత్ అనగా దృశ్యకల్పితమైన స్థూల సూక్ష్మ చంద్ర సూర్య నక్షత్రాది స్వరూపంలో అన్నీ కూడాను ఇవి ఏతత్ అనగా దేహమునకు సంబంధించినవి.
1: దిస్ ఎక్స్ప్రెషన్ ఏతత్ సిగ్నిఫైస్ ద ఫిజికల్ అండ్ ద విజువల్ ఫినామినా, ద ఫినామినా ఎంబ్రేస్డ్ బై ద సన్, ద మూన్ అండ్ ద స్టార్స్.
0: ఏతత్ నా, ఇది నేను కాదు, నేను ఇది కాదు అన్నది దీని అర్థం.
1: ఏతత్ నా మీన్స్ ఐఎమ్ నాట్ దాట్
0: అనగా నా దేహము అన్నాం.
1: వెన్ యు సే మై బాడీ,
0: దేహం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ బాడీ? దేహ
0: సర్వాంగములతో కూడినటువంటి ఈ మానవ స్వరూపమా?
1: ఈజ్ ద బాడీ ఎ కాంపోజిట్ యూనియన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్?
0: లేక పంచభూతములతో, పంచకోణములతో, పంచ ప్రాణములతో, పంచకోశములతో కూడినటువంటి ఈ మానవ శరీరమా?
1: ఇస్ ద బాడీ మేడ్ ఆఫ్ ద ఫైవ్ వైటల్ ఎయిర్స్, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ వైటల్ షీట్స్?
0: ఇది కాదు దేహం.
1: దట్ ఈస్ నాట్ ద బాడీ.
0: చరాచర ప్రపంచమంతయును దృశ్యములకు గోచరమయ్యేటువంటి ఈ లోకమంతయును దేహమే.
1: ద ఎంటైర్ ఫిజికల్ యూనివర్స్ మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఎ బాడీ.
0: కనుక నేను దేహము కాదు.
1: I am not the body.
0: Inki emiti nee?
1: What is it you are then?
0: Idi vedantic paribhasha yandu pradhanamaina pramanamaina atyunnatamaina jnanam.
1: In vedantic language it is described as the noblest, the divinest and the superlative knowledge, wisdom.
0: Kani itti jnanamunu andaru నోచుకోలేకపోతున్నారు.
1: ఇట్ ఇస్ నాట్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎవ్రీబడీ టు హార్వెస్ట్ దిస్ నోబుల్ విజ్డమ్.
0: మనము చూసినదంతా ఇప్పుడు దృశ్యమే.
1: వాట్ ఎవర్ వి సీ ఇస్ ఇట్ సెల్ఫ్ ఎ విజన్, దృశ్య.
0: నక్షత్రములు దృశ్యమే,
1: Even the stars are a vision.
0: Suri chandradulu drishyame.
1: The sun and the moon are also.
0: Panchabhootamulu drishyame.
1: The five elements are drishya.
0: Yavat prapanchamantayu drishyame.
1: The entire universe is drishya.
0: Ee prapanchamantayu neevu ye reetiga chustunnavo ade vidhanga nee dehanni kudanu neevu choodagalugutunnavu kanuka nee deham kudanu drishyame.
1: As you are able to see the entire universe with your eyes, since you are able to see your own body with the eyes, you can say that your body also is a
0: drishya. The
1: one who sees is known as drashta, seer.
0: Kanuka neevu nee dehanni chustunnavu.
1: You are able to see your body.
0: Kanuka dehamu drishyame.
1: The body is a sight and the one who sees is a seer.
0: ద్రష్ట లేక దృశ్యము లేదు.
1: Without the seer, there is no sight.
0: ద్రష్ట దృశ్యము రెండూ లేనటువంటి యొక్క జగత్తు కలదని అది ఏ శూన్యమని మరికొందరు వాదింటారు.
1: సమ్ పీపుల్ అప్హోల్డ్ ద వ్యూ దట్ ద ఎంప్టీనెస్ ద వేకెన్సీ ద శూన్య దట్ ఈస్ ఎవ్రీథింగ్.
0: ఇది చాలా అర్థహీనమైనటువంటి పదములు.
1: ఇట్ ఈస్ మీనింగ్లెస్ నాన్సెన్స్ టు సే సో.
0: శూన్యము అని ఒకరు చెప్పినప్పుడు శూన్యాన్ని చూచినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: When somebody says there exists shunya, there must be somebody who has seen it.
0: తాను చూడక శూన్యమని ఏ రీతిగా చెప్పగలడు?
1: Without seeing it, how can you say that something is shunya?
0: కాబట్టి శూన్యమును కూడా నువ్వు చూచేటువంటి వాడు ద్రష్ట.
1: So the one who sees even the shunya, the emptiness, is a seer.
0: కనుక అదియే ద్రష్ట తత్వము అనేటువంటి ఒక స్వరూపాన్ని ఈ గణపతి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: That is the great message of Ganapati to the mankind.
0: Ganapati, moodu padam.
1: Ganapati is made of three words.
0: Ga anaga buddhi.
1: Ga means intelligence.
0: Na anaga vaijnanamu, vijnanamu.
1: Na means scientific knowledge.
0: Buddhi ki vijnanamunaku adhipati ayinatundi vade Ganapati.
1: Ganapati is the one who is the lord and the master of intelligence and wisdom.
0: Kanuka gananathudu kavadam cheta itariki ganapati ani kuda maroka vidhamlo peru unnadi.
1: He has yet another name, gananatha, because he is the lord of the ganas.
0: Sarva ganamulaku kuda nathudainatunti vaadu kanukade itani gananathudu annadu.
1: Since he is the lord of all the ganas, he is known as gananatha.
0: Sarva ganamulaku kuda తన హస్తముతో ఆడించి పాడించి ఊగించేటువంటి యొక్క తత్వం కలవాడు కనుకనే అతనికి గణపతి అన్నారు.
1: సిన్స్ హీ టాయ్స్ హీ ప్లేస్ హీ హ్యాండిల్స్ అండ్ డైరెక్ట్స్ ద గణాస్ ఈజ్ నోన్ యాజ్ గణపతి.
0: ఇతనిని వినాయక అంటారు.
1: హీఈస్ ఆల్సో నోన్ యాజ్ వినాయక.
0: వినతో నాయక వినాయక అనగా ఇతనికి నాయకుడు ఎవరూ లేడు. ఇంకా
1: హీఈస్ కాల్డ్ వినాయక బికాస్ there is no leader for him, master for him.
0: Atane sarva swatantrudu.
1: He is the ever independent one.
0: Andariki nayakudu unnadu.
1: Everybody has a master.
0: Andariki oka vidhamainatundi adhipati unnadu.
1: There is an authority for everybody.
0: Kani vinayakunaku nayakudu ledu.
1: But vinayaka has no master.
0: Anaga manasunnatundi valike nayakudu.
1: The one who has the mind has a master.
0: Manasunnatundi valike nayakudu ekkada?
1: So how can there be a master for one who has no mind at all?
0: Amanaskamunaku atitamainatvanti oka tattvame vinayakatvamu.
1: Vinayakatva refers to the state beyond the mindlessness.
0: Itti vinayakatvam anetvantidi manam chakkaga artham chesukolaleka edo enugu tondam undi nalugu chetulu undi chetavale chevulu untundi kanipinchetvanti swaroopame vinayakatvane bhavistunnam.
1: Without realizing this reality, we think that Vinayaka is a physical form with a trunk, with a face and a body.
0: Prapanchamulaku yavat jagattunaku yavat shunyamulaku yavat pranamulaku adhipati ayinatundi vaadu Vinayakudu.
1: Vinayaka is the one who is the master of the universe, of the world, of the stars, of the galaxies,
0: yesu bhagayamulu aacharinchadalchinanu.
1: Whatever work you want to undertake,
0: ye yokka sangeetam paadavalsu vachinappudiki,
1: when you want to sing the sweet notes of music,
0: prathamamlo lambodara ani prarambhisthunnam.
1: You start saying lambodara, invoking Ganesha.
0: Lanu kati iti lambodara anaga emiti? Lakshya pradhatudainatundi vaadu vinayakudu.
1: The one who has the goal in mind is known as Lambodara.
0: Anaga lakshmi pradhamainatundi anaga lakshmi anaga emiti?
1: Who is Lakshmi?
0: దనకనక వస్తు వాహనాలతో కూడినటువంటిది ఆమెనే లక్ష్మి అంటున్నాం ఈనాటి భౌతిక ప్రపంచంలో.
1: ఇన్ ఎ వరల్డ్లీ వే వి సే దట్ గాడెస్ లక్ష్మి ఇస్ ద వన్ హూ హ్యాస్ వాస్ట్ రిచెస్ అండ్ వెల్త్ అట్ హర్ కమాండ్.
0: ధనం అనగా ఆ లక్ష్మి కాదు, అది ధనలక్ష్మి.
1: వెల్త్ మీన్స్ ధనలక్ష్మి,
0: భాగ్యలక్ష్మి,
1: ఫార్చూన్.
0: అనేక రకమైన అర్థలక్ష్మిలు కూడా ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ 8 లక్ష్మీస్.
0: కానీ ఆ లక్ష్మి స్వరూపుడు కాదు వినాయకుడు.
1: వినాయక ఈజ్ నాట్ ద వన్ హూ
0: మానవులకు నిజమైన ధనం ఏమిటి?
1: వాట్ ఈజ్ ద ట్రూయెస్ట్ వెల్త్?
0: సుఖము,
1: హ్యాపీనెస్,
0: ఆనందము,
1: బ్లిస్,
0: ఈ రెండే మానవులకు నిజమైన ధనములు.
1: హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ద ట్రూ వెల్త్ ఫర్ మ్యాన్కైండ్.
0: సుఖానందములు లేక ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: డివైడ్ ఆఫ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ అదర్ థింగ్స్?
0: వికలుకునే సుఖం అందించేటువంటి వాడు వినాయకుడు.
1: ద వన్ హూ గివ్స్ యూ బ్లిస్ ఇస్ వినాయక.
0: అతను బుద్ధి యొక్క శక్తి సామర్థ్యంలో కూడినటువంటి వాడు.
1: హీ ద వన్ హూ ద ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్.
0: ఈ బుద్ధి, ఈ సిద్ధి రెండింటి యొక్క చేరిక చేతనే మానవులకు సుఖము ఆనందము లభ్యమవుతుండాలి.
1: ఇట్ ఈస్ బై ఇంటెలిజెన్స్ అండ్ స్పిరిచువల్ ఎఫర్ట్ వన్ అబ్టైన్స్ బ్లిస్.
0: కనుకనే భౌతికమైన పురాణములు యందు సిద్ధి బుద్ధి వినాయకుని యొక్క భార్యలనియు.
1: ఇన్ ద పురాణ ఇట్ ఈ డిస్క్రైబ్ ద వినాయక హ్యాస్ టూ వైఫ్ సిద్ధి అండ్ బుద్ధి.
0: అనగా జ్ఞానమునకు బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు కనుక ఈ యొక్క ఈ రెండింటికి పతి అని పేరు పెడుతూ వచ్చారు.
1: హీ ద వన్ హూ డిస్క్రైబ్డ్ యాజ్ ద హస్బెండ్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి అండ్ బుద్ధి.
0: కనుక సిద్ధి బుద్ధులకి రెండింటికి మాస్టర్ అయినటువంటి వాడు కనుక సిద్ధి బుద్ధికి నాయకుడు, పతి అధిపతి వినాయకుడు.
1: దట్స్ వై వినాయక ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం విజ్డమ్.
0: ఈ బుద్ధి విజ్ఞానం యొక్క రెండింటి కూడిక చేతనే మానవులకు సుఖ ఆనందములు ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: ఇట్ ఈస్ బై సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం స్పిరిచువాలిటీ వన్ అబ్టైన్స్ బ్లిస్.
0: కనుకనే సుఖ ఆనందములు విజ్ఞానేశ్వరుని యొక్క కుమారుండు అని పేరు పెడుతూ వచ్చారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ద సిద్ధి ఆర్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క, లౌకిక సంబంధమైనటువంటి యొక్క, ఈ భౌతిక సంబంధమైనటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉపమానములే కొంత తృప్తిని అందిస్తుంటాయి.
1: టు ద వరల్డ్లీ పీపుల్ దీస్ కైండ్ ఆఫ్ సిమిలర్స్ అండ్ మెటాఫర్స్ గివ్ దమ్ సమ్ సాటిస్ఫాక్షన్.
0: ఎట్టి అభీష్టము లేక ఎట్టి మనోభావము లేనటువంటి వినాయకునికి భార్యలేమిటి, పుత్రులేమిటి?
1: హౌ కెన్ వినాయక హూ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ వైఫ్?
0: పతి అనగా కేవలం భర్త అని కాదు, అధిపతి.
1: పతి డస్ నాట్ మీన్ హస్బెండ్, ఇట్ మీన్స్ మాస్టర్.
0: బుద్ధికి విజ్ఞానములకు అధిపతి కనుకనే వాటికి రెండింటికి నీ పతి అని పిలుస్తూ వచ్చారు.
1: సిన్స్ హీ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్ హీ ఇస్ నోన్ యాజ్ పతి.
0: ఇంకా కొన్ని రకమైనటువంటి వినాయకుణ్ణి అనాది కాలం నుండి కూడాను భారతీయులు ఆరాధిస్తూ వస్తున్నారు.
1: సిన్స్ టైమ్స్ ఇమ్మెమోరియల్ వినాయక హ్యాస్ బీన్ వర్షిప్డ్ ఇన్
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ ఇండియన్స్.
0: చరిత్రను బట్టి విచారించి చూడగా
1: వి ఎంక్వైర్ హిస్టారికల్లీ
0: అనేక దేశముల వారు కూడాను వినాయకుని యొక్క తత్వమును అనాది కాలం నుండి కూడాను అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్
0: థైలాండ్, జపాన్, జర్మనీ, బ్రిటిష్, అన్ని వైపులు కూడాను ఈ వినాయకత్వం అనేటువంటి చక్కగా గుర్తించుతూ వచ్చారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వినాయక హ్యావ్ బీన్ అండర్స్టూడ్ ఇన్ ఇంగ్లండ్, ఇన్ జర్మనీ, ఇన్ థాయిలాండ్ అండ్ అదర్
0: నేటికి కూడాను థాయిలాండ్ లోపల వినాయకుని యొక్క విగ్రహాలు ఉంచుకుంటున్నారు.
1: Even today in Thailand, we have the idols of Vinayaka.
0: Vinayakuni yokka poojaku aadyantamulu levu.
1: There is no end and the beginning for the worship of Vinayaka.
0: Karanam emanaga?
1: The cause is
0: anadi vedamulu.
1: The Vedas are eternal.
0: Anantamai vedaha, aneka vedamulu.
1: They are timeless and many.
0: Kani anni vedamulu endukodanu Ganapati yokka tattvanni chakkaga bodhisthu vachindi.
1: All these Vedas have declared and explained the principle of
0: Taittiriya
1: Gaya.
0: Upanishad nandu.
1: In Taittiriya Upanishad.
0: Om namo bhagavate ganaya namaha. Annadi.
1: Om namo
0: bhagavate
1: ganaya.
0: Inka. నారాయణ ఉపనిషత్తు నందు
1: నారాయణ ఉపనిషత్
0: చక్కగా మన పిల్లలు కూడా దిన్నము చెప్తుంటారు.
1: అవర్ బాయ్ చాంట్ ఎవ్రీ డే
0: తత్ విఘ్నేశ్వరం భజే.
1: తత్ విఘ్నేశ్వరం భజే
0: అనగా గాయత్రి మంత్రం నందు కూడాను ఈ విఘ్నేశ్వర యొక్క స్వరూపం వస్తుంటారు.
1: ఇన్ ద గాయత్రి మంత్ర ఆల్సో దేర్ ఇస్ ఎ రిఫరెన్స్ టు విఘ్నేశ్వర తత్వ.
0: తన్నో నిందత్ ప్రతిజ్ఞయాత్ అనగా తన్నత్ సర్వం ప్రచోదయాత్, తన్ను దంతో ప్రచోదయాత్. దంతం అనగా విఘ్నేశ్వరుడుకున్నటువంటిది.
1: దట్ రిఫరెన్స్ టు దంత, ఇట్ రిఫరెన్స్ టు విఘ్నాయక.
0: ఈ విధంగా సర్వోపనిషత్తునందు కూడాను వినాయకుని యొక్క నామము చక్కగా స్పష్టంగా గుర్తింపబడటానికి వీలవుతుంది.
1: ఆల్ ఉపనిషత్ అండ్ వేదాస్ హావ్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ అబౌట్ వినాయక.
0: తన్ ఉత్తమాయ మహిమే అనగా అందరికీ కూడాను తనువు నందు, మనసు నందు, దేహం నందు కూడాను సర్వశక్తులను కూడాను ప్రసరింపచేసేటువంటి వాడు వినాయకుడు అని.
1: వినాయక ఇస్ ద వన్ హూ లెండ్స్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు ద బాడీ, టు ద మైండ్ అండ్ టు ద స్పిరిట్.
0: అయితే భారతీయులు కొంతకాలము ఈ యొక్క వినాయకుని యొక్క పూజలు కేవలము ఒక విధమైనటువంటి సౌత్ ఇండియాలో ప్రారంభమైందని.
1: దేర్ ఇస్ ఎ ఫీలింగ్ that the Vinayaka worship started
0: Dravida Devudani, Dravida Devudani
1: has been described as a master god of
0: Dravida Desamulandu kodanu kaadu kaadu South India kaadu, North India kaadu, East India kaadu, West India kaadu, yavat vishwamunake nayakudu Vinayakudu.
1: Vinayaka is not the master only of the East, the South, the North of India, but the entire universe itself.
0: Kramakramina tanno sarva prachodayat, తన్నో దంత ప్రచోదయాత్ అని అతనికి ఒక మృగదేహము అనగా మృగతల ఉండటం చేతను.
1: సిన్స్ దే హ్యాస్ ఎన్ యానిమల్ అపియరెన్స్ విత్ ద టస్క్,
0: అతని వాహనము మూషికం కావటం చేతను.
1: సిన్స్ హిస్ వెహికల్ అపియర్స్ టు బి ద రాట్.
0: భారతీయులు ప్రపంచంలో మృగమును ఆరాధిస్తూ వచ్చారు అని దీని యొక్క కొంతమంది వాదన.
1: సమ్ పీపుల్ లాజికల్లీ ఆర్గ్యూ సిన్స్ వినాయక హ్యాస్ ద వెహికల్ the rat, they think that Indians worship only the animals.
0: Inta pedda potta galiginatunti vaadu inta chinna eluku paina ee reethiga kurchogaladu ani aneka mandi aneka vidhamainatunti vimarsalu kudanu chestu vacharu.
1: Many people criticize how the huge bellied Ganesha can sit on tiny rat.
0: నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ధి పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: ద ఫూలిష్ వన్స్ హూ డోంట్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇన్నర్ రియాలిటీ దే ప్రీచ్ అండ్ పబ్లిసైజ్ నాన్ సెన్స్ ఆఫ్ దిస్ కైండ్.
0: మూషికం అనగా చీకటి అని అర్థం.
1: మూషిక రాట్ మీన్స్ డార్క్నెస్
0: అనగా తన వినాయకుడు ఈ చీకటిని అణగద్రొక్కి సూర్యోదయము గావించేటువంటి ప్రకాశాన్ని దానప్ప భాస్కరుణ్ణి వెలిగింపచేస్తూ వచ్చాడు.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దాట్ హీ ద వన్ హూ డౌన్స్ ద ర్యాట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇల్యూమినేషన్
0: తన కింద వేస్తున్నాడు అన్నమాట.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దట్ ఇట్ ట్రాంపల్స్ డౌన్ ద ర్యాట్ ఆఫ్ డార్క్నెస్
0: అణగదొక్కాడు.
1: డౌన్ ట్రోడన్ ద డార్క్నెస్
0: అణగదొక్కడం చేతనే
1: డౌన్ ట్రోడన్ డార్క్నెస్
0: వికాసంగా రూపొందుతూ వచ్చింది.
1: దేర్ విల్ బి ఎఫల్జెన్స్ ఆల్ అరౌండ్.
0: కనుక మూషిక వాహనుడు అనగా ఎలుక వాహనుడు కాదు.
1: వెన్ యూ సే మూషిక వాహన, ద వన్ హూ రైడ్స్ ఓవర్ ద
0: రాట్
1: ద వన్ హూ డోంట్
0: ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని.
1: ద వన్ హూ ఎమినేట్స్ స్ప్లెండర్ అండ్ ఎఫల్జెన్స్ అరౌండ్ హిస్ వినాయక.
0: కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు వండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు.
1: On this sacred day of Ganesha festival, Indians prepare
0: this also
1: has to be probed into by Indians.
0: వినాయకులకు కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టము అంటున్నారు.
1: The round delicacies are said to be very, very tasteful to Ganesha.
0: కుడుములు అంటే ఏమిటి?
1: What are these kudumus?
0: అనగా
1: preparation.
0: దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది.
1: Even the Ayurveda mentions about the significance of kudumus, the steamed rice preparation.
0: Pindini udikinchi,
1: the rice powder is boiled.
0: Tailam yokka samskaram lekunda,
1: without using oil,
0: dani madhyalopala ye nuvulu pindo, ye yokka green grams, pesala pindo, inka vedala pindo petti dani udikinchakunda dani attine idetundi var.
1: The flour of bean gram, other pulses are embedded inside and steamed
0: without using oil.
1: And they are known as kudumus.
0: ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవునికి పుష్టిని అందిస్తుంది.
1: ఎనీ ఫుడ్ మెటీరియల్ బాయిల్డ్ ఓవర్ విత్ స్టీమ్ లెండ్స్ స్ట్రెంగ్త్.
0: ఆయుధ తగలకుండా
1: విదౌట్ యూజింగ్ ఆయిల్
0: ఆవిరితో ఉండినటువంటి ఇడ్లీని కూడాను చాలా శక్తిని అందిస్తుంది.
1: ఇడ్లీ స్టీమ్డ్ ఓవర్ ఆర్ ఎసెన్షియల్ కండ్యూసివ్ టు హెల్త్.
0: వైద్యం లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు ఈ నవీన కాలంలో కూడా.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ After the operation, idlis are highly recommended.
0: Oil tagalakunda untundali.
1: Oil should not be used at all.
0: Kanukane,
1: that's why
0: ikkada bhadrapada masamu,
1: in the month of bhadrapada
0: chatudashi dinamu,
1: on the 14th day
0: ee vidhamainatundi yokka ivanni chesi
1: all the preparations are
0: made. Chavati dinamu,
1: on the 4th day ee
0: masamu lopala రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి.
1: ద టిల్ ఈజ్ హార్వెస్టెడ్ బై ద ఫార్మర్స్ ఇన్ ది సీజన్ ఆఫ్ భాద్రపద.
0: ఆ నువ్వులు బెల్లమును రెండింటినీ చక్కగా కొట్టి
1: ద టిల్ అండ్ జాగరీ ఆర్ పౌండెడ్.
0: ఈ ఉడికిన బియ్యం పిండి మధ్యలో పెట్టి
1: ఎంబెడెడ్ ఇన్ ద రైస్ ప్రిపరేషన్.
0: ఆవిరిలో దీనిని పూర్తి
1: ఆయుర్వేదానికి
0: ఇది వినాయకునికు నైవేద్యంగా పెడుతూ వచ్చారు.
1: ఆఫర్డ్ ఎట్ ద సెకండ్ ఆఫరింగ్ టు వినాయక ఆన్ దిస్ డే.
0: అనగా బుద్ధి సిద్ధులను అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం.
1: వాట్ ఇట్ సిగ్నిఫైస్ ఈస్ దాట్ ద ఫుడ్ ఆఫ్ వినాయక ఈస్ ద వన్ విచ్ ఫాస్టర్స్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్.
0: బెల్లము కూడాను చాలా ఆరోగ్యమునకు చాలా మంచిది.
1: ఈవెన్ జాగరీ ఈస్ కండ్యూసివ్ టు హెల్త్.
0: ఇది వాత పిత్త శేషాదులను నివారణ గావిస్తుంది.
1: ఇట్ రిమూవ్స్ ద డిసీజ్ కాజ్డ్ బై ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద విండ్ ద ఫ్లమ్ అండ్ ద బైల్.
0: ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది.
1: ద ఫుడ్ ప్రిపేర్డ్ బై స్టీమ్ రిమూవ్స్ ద ఐ డిజీజెస్.
0: అజీర్ణ వ్యాధిని కూడా నిర్మూలన చేస్తుంది.
1: ఇట్ డిస్పెల్స్ ద డిజీజెస్ ఆఫ్ ద స్టమక్.
0: గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడాను తాను నివారణ గావిస్తుంది.
1: గ్యాస్ట్రిక్ ఎయిల్మెంట్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ఇట్.
0: కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు
1: వెన్ యూ ఆర్ హెల్త్ అండ్ హార్టీ
0: ఆనందమునకు జ్ఞానమునకు మనకే తక్కువ ఉండదు.
1: యూ విల్ హ్యావ్ ఫుల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: కనుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దట్ వై ఇట్ ఇస్ సెడ్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: మానవులకు
1: ఫర్ మ్యాన్
0: ధర్మ అర్థ కామ మోక్షము మూడు చతుర్విధమైనటువంటి మార్గములు.
1: దేర్ ఆర్ ఫోర్ ఎండ్స్ ఫర్ మ్యాన్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: కానీ వినాయకుడు విని పిచ్చివారులారా ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నాడు.
1: ఫర్ ఆల్ దీస్ ఫోర్ ఎండ్స్ ఆఫ్ లైఫ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ధర్మం చేయవలసిన
1: When you want to give charity,
0: ధర్మను సంపాదించవలసింది.
1: When you want to earn money,
0: ఇంకే విధమైనటువంటి యొక్క మోక్షానికి ప్రయత్నం చేయవలసింది.
1: We want to strive for salvation,
0: వాంఛను అనుభవించవలసింది.
1: We want to enjoy life,
0: ఆరోగ్యము అత్యవసరము.
1: Health is superlatively important.
0: కనుక ఆరోగ్యమును అందించే నిమిత్తము ఆనందాన్ని చేకూర్చే నిమిత్తము వినాయకుడు ఈ కుడుములు ఉండ్రాళ్ళు తింటూ వచ్చాడు అని దీనికి ఒక ప్రగాధ.
1: What it means is that వినాయక principle helps us have a sustained body and sustained mind.
0: మనుషులు కూడాను అపక్వాహారము అని భుజించేటువంటి వారు.
1: ద ఎన్షియంట్ పీపుల్ యూజ్ టు టేక్ ఓవర్ ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్.
0: పదార్థమును భుజించేటువంటి వారు
1: ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్ వాస్ టేకెన్.
0: దైన సంస్కారం ఏమాత్రము లేకుండా ఉండేటువంటి యొక్క ఆవిరితో ఉండేటువంటి యొక్క ఆహారములు.
1: దే యూజ్ టు టేక్ ఫుడ్ స్టీమ్ అండ్ నాట్ బాయిల్డ్.
0: ఇది తెలివితేటలకు చాలా ఉపయోగకరమైనటువంటివి.
1: దిస్ ఈజ్ conducive to your intelligence.
0: Inte kaakunda
1: not only that
0: atanu vigneshwarudu.
1: He is known as vigneshwara.
0: Emiti ee vigneshwarudu?
1: What is this vigneshwara?
0: Manavunaku sambhavinchetunte sarva vignamunu kodanu taanu nirmoolam gaavinchetunte vaadu.
1: Vigneshwara is the one who destroys all impediments.
0: Vigyananu prabodhinchetunte vaadu.
1: He is the one who illumines knowledge.
0: Kanuka aa vigyanam aneetunte yokka deenini ప్రచురింపజేసే నిమిత్తమై వినాయక చవితి దినము విద్యార్థులు అధికంగా వినాయకుణ్ణి పూజిస్తారు.
1: సిన్స్ వినాయక ఇల్యూమిన్స్ ఈవెన్ నాలెడ్జ్ స్టూడెంట్స్ వర్షిప్ హిమ్ అనే లా.
0: ప్రాచీన కాలమునందు వినాయక చవితి వస్తే ఒక్క విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ when vinayaka festival celebrated and a single student carried a book
0: anniya padidinamulu vigneshun daggara ee pustakamunu unchi ee vigneshwarudu
1: what is this vignesh
0: manavunaku sambhavincheetundi sarva vignamunu kodanu taanu nirmoolam gaavincheetundi vaadu
1: vigneshwara is the one who destroys all impediments
0: vigneshwaranu prabodhinchi

0: A single student carried a book.
1: అన్ని ఆ పది దినములు విఘ్నేశ్వరు దగ్గర ఈ పుస్తకం ఉంచి
0: ఆల్ దీస్ డేస్ ద బుక్
1: ఆరాధించేటువంటి
0: వారు ఆఫర్ టు గణేష.
1: ఏమిరా నీవు చదవటం లేదంటే నా పుస్తకాలు వినాయకుని దగ్గర ఉన్నాయి.
0: When people ask him, why don't you study? The books have been bundled to Ganesha.
1: ఆ పుస్తకములు నిండుకు కూడాను విజ్ఞానమును నింపి తరువాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో తేలుస్తాడు వినాయకుడు అని ఆ విశ్వాసం ఆనాటిది.
0: The people of the ancient times had the belief when the books were offered, Bhagavan would fill them with wisdom.
1: ఆధునిక యుగములోపల
0: but in modern time,
1: విఘ్నేశ్వరుడు వారికి అక్కర్లేదు.
0: విఘ్నేశ్వర they don't believe.
1: విజ్ఞానము వారికి అక్కర్లేదు.
0: They don't want wisdom.
1: కేవలము ఒక విధమైన ధనం ఉంటే చాలు.
0: They want only wealth and wealth.
1: ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా?
0: Does wealth give you happiness?
1: సుఖం నీకేమైనా లభ్యమవుతుందా?
0: Does it give you prosperity and happiness?
1: లేదు.
0: No.
1: సుఖానందం అనేటువంటిది కేవలము మానసిక సంబంధమైనటువంటివి.
0: Happiness is mental.
1: ఎంత ధనముండినా, ఎంత బలముండినా, ఎంత విద్యముండినా, ఎంత వివేకముండినా, ఎంత మేధాశక్తి ఉండినా ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి.
0: Your power, your scholarship, your academic excellence will not give you happiness.
1: Kanukane aanati vidyarthinunta kudanu upadhyayulu bodhinchetunti varu.
0: In those days the teacher taught the students.
1: Ore pichivarlara MA lu BA lu pass ayi vachiyu peru ganchina pedda varalaina.
0: Oh students, even though you have mastered MA and other subjects,
1: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చిన వేరుగాంచిన పెద్దవాళ్ళైనా,
0: ఈవెన్ దో యువర్ ఏ గ్రేట్ మ్యాన్,
1: సంపదలు ఉండియు సద్దాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా,
0: ద పీపుల్ హూ హ్యావ్ అప్టైన్ డిగ్రీస్, ద పీపుల్ హూ హ్యావ్ అప్టైన్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ మెరిటోరియస్,
1: ఆయురారోగ్యములు అనవరతము ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా,
0: ఈవెన్ దో దే ఆర్ ద బిగ్ వన్స్, స్టౌట్ వన్స్ విత్ ద బిగ్ బాడీ అండ్ హెల్త్,
1: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా,
0: ఈవెన్ దో దే ఆర్ ద బ్రాహ్మిన్స్ చాంటింగ్ ద వేదాస్ అండ్ టీచింగ్ దెం,
1: సాటిరారు,
0: దే కెనాట్ బి ఈక్వల్
1: భక్తులకు ఏనాటికైనా,
0: దే కెనాట్ బి ఈక్వల్ టు ద డెవటీస్,
1: చదువులన్నీ చదివి సావంగనేటి,
0: వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అండ్
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: Even though he has mastered much knowledge, the bad one will never give up his bad quality.
1: Sarvu sarva tarkavadane kani purna gnanam eppudu pondaledu.
0: Only learning promotes only logical excellence but not gives you supreme wisdom.
1: Pichivaralara,
0: foolish one,
1: sarvu sarvu chadivi savanganeetiki saavuleni sarvu sarva valiyu.
0: What is the use of learning that gives you only death?
1: Anaga saavuleni sarvu ante ee sarvu kuda oka saavunda ani meer prashninchavachchu.
0: That deathless knowledge should be obtained.
1: Adiye jnanam satyam jnanam anantam brahma.
0: That is said to be satyam jnanam anantam.
1: Atti satya jnana anantamainatvanti yokka tattvanni bodhinchetunti vaadu vinayakudu.
0: Vinayaka is the one who teaches satyam.
1: Anaga ataniki telugu teetalu chaala ekkuva.
0: Vinayaka has supreme intelligence.
1: Meer prathara chuchaaru hostel ki nenu vachinappudu saigita aruchukuntu vachindi.
0: When I came to the hostel in the morning, Sajita came running towards me, screaming after me.
1: Ani yekaruku taneemi archadu.
0: Sajita does not respond to any car.
1: Naa karu vachindi, naa karu venuka 80 carlu vachinayi.
0: When Bhagavan's car comes,
1: followed by another car, vinindi karu shabdamu oke archukuntu road ku vachindi.
0: Frantically and enthusiastically it came towards Bhagavan, hearing Bhagavan's call.
1: Idi enta telivi theta.
0: That is intelligence.
1: Enta prajnanam.
0: What wisdom?
1: Enta medha shakti.
0: What supreme knowledge?
1: Kalukune manavudu edaina telivi theta kaligineetundi varini itaniki oka vidhamainatundi yenugu telivi antaru.
0: The one who has
1: gaja telivi antaru.
0: A person who has much knowledge is described as the one
1: gajamulaku maha telivi theta kaligineetundi.
0: Elephant has such supreme intelligence.
1: Kalukune vigneshuniki gaja telavu pettatan kaaranam entante telivainatundi vaadu అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు.
0: టు డిక్లేర్ టు ద పీపుల్ దట్ గణేష్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ వన్, ద ఎలిఫెంట్ హెడ్ ఇస్ గివెన్ టు హిమ్.
1: లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి
0: వినాయక హ్యాస్ నార్మల్
1: తల ఒక్కటి మాత్రమే గజ తలం ఎందుకు పెట్టాడు?
0: వై హ్యాస్ గాడ్ ఓన్లీ
1: ద మేధా శక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చారు.
0: ద ఎలిఫెంట్ హెడ్

0: అంతేకాకుండా ప్రతిదాని మొట్టమొదట మనం వినాలి.
1: Everything has to be listened to in the beginning.
0: Shravana mananandi tidhyasalu enatundi vedantamulo pradhanamaina sirasulu.
1: For the Vedanta, shravana, listening, meditation and contemplation are the three heads.
0: Edina mottamota vinnappude,
1: only when you hear,
0: tarvata mananam chesinappude,
1: when you contemplate,
0: practical lo pettadaniki veelavutundi.
1: Then you can translate into
0: shravaname cheyakapothe,
1: without listening,
0: mananame cheyakapothe,
1: without contemplating,
0: you practical lo pettta,
1: how can you put into practice?
0: కనుకనే శ్రవణం కనుక గజం యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటున్నాయి అనగా ప్రతి దానిని కూడా చక్కగా వింటుంది.
1: The elephant has big ears because it has got
0: bhushana kani bhushana kani vintundi
1: whether praise or blame it listens to well.
0: Aithe bhushan em chestundi chakkaga lopa teeskuntundi.
1: It takes food very gladly.
0: Bhushan em chestundi aadinchi aadinchi dani baita toppindi.
1: All criticism is stand out by the big ears of Ganesha.
0: Anaga chaddanu baitaku nettutundi manchini lopala sweekaristundi.
1: Why is he driven out and virtue is taken in?
0: Adhe gajatalam yokka అంతరాత్మ.
1: దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎలిఫెంట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ గణేష.
0: కనుక మానవత్వం నందున్నటువంటి ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క తవత్వాలను మార్గములను ప్రబోధించేటువంటి యొక్క తత్వము ఒక్క వినాయకుని మాత్రమే ఉంటున్నది.
1: ఓన్లీ వినాయక హ్యాస్ గెట్ దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిసైజింగ్ టు మ్యాన్ కైండ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్స్.
0: కనుక వినాయక చవితనగా కేవలం కొన్ని విగ్రహాలు చేయటము, ఆ వినాయకుని యొక్క స్వరూపాన్ని నిరూపించటము, అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము, ఒక మూడు దినంలో ఐదు దినంలో మన జీవితంలో దాంతో తృప్తి పరచుకోవటం కాదు.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గణేష ఫెస్టివల్ డస్ నాట్ లై ఇన్ మేకింగ్ ఐడల్స్ అండ్ వర్షిపింగ్ దెమ్ అండ్ ప్రొమోటింగ్ దెమ్.
0: నీవు నాయకుడు కావాలి, అది వినాయకుడు.
1: హియరే
0: విను నాయకుడుగా.
1: Listen and hear and become the master. That is the principle of Ganesha.
0: Karukane aadhyatmika margamulo kodanu navavida margamulu prabodhistu vachindi.
1: Spirituality teaches the ninefold wisdom.
0: Shravanam.
1: Listening.
0: Kirtanam.
1: Singing.
0: Vishnu smaranam.
1: Remembering the Lord.
0: Vadasevanam.
1: Serving his feet.
0: Vandanam.
1: Saluting him.
0: Dasyam.
1: Serving him.
0: Sneham.
1: Befriending him.
0: Atmanivedanam.
1: Surrendering the self to him.
0: Modatadi shravanam.
1: First one is hearing.
0: Antyamadi atmanivedanam.
1: The last one is surrender to the self.
0: Arpitamu.
1: And that unfolds everything.
0: Ee shravanam anetundi okka kosa.
1: On the one hand you have hearing.
0: Atmanivedanam ane maroka kosa.
1: At the other end you have surrender.
0: Ee rendu kosalu madhya lopala undinatvantive ee garlands.
1: And this is the string of garland.
0: Ee rendintini madhyalo chercheetundinappudu appudu ivanta okka garland maadiri tayar avutundi.
1: All the flowers when joined together by listening and surrender, it becomes a beautiful garland.
0: ఈ మనని నిత్యజ్ఞాస సేవలన్నీ కూడాను మధ్యలో చేరినవే కానీ ఈ అంత్యము ఆది రెండూ చేరినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక మాలగా తయారవుతుంది.
1: A man, a garland becomes a true garland, the garland of wisdom.
0: అది ప్రతి మానవుని యందు ఉండేటువంటి ఒక మాల.
1: And that is the garland present in every human.
0: తల్లి గర్భము నుండి
1: from the womb of the mother
0: జన్మించున
1: when a man is born
0: kantama lalavemi kanaravu
1: he does not carry any garland with him
0: manchi mutyapu saru
1: he doesn't have jewelry
0: mattunakunu levu
1: they can't be seen at all
0: melmi bangaru danda medaku ledu
1: there are no golden ornaments around him
0: ratnala haramu
1: there are no string of pearl
0: rantilla galedu
1: they don't decorate him
0: పచ్చల పేళ్లను పొతకలేదు
1: దర్ నో గ్రీన్ స్టోన్స్ అట్ ఆల్ అరౌండ్ హిమ్
0: ముత్యాల హారము
1: దర్ నో జ్యువెల్స్ అట్ ఆల్
0: మురిపింపగాలేదు
1: దే వాంట్ డిలైట్ యు
0: కలదు
1: బట్
0: కలదొక్క మాల మీ కంఠమందు
1: అరౌండ్ యు దేర్ ఇస్ ఎ గార్లెండ్
0: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి
1: the garland which inherits from the past
0: manche ayinanu chedugaina trunchakunda
1: without minusing good or bad
0: brahma meekichi pampunu brahmamala
1: lord brahma gives you that garland of ever fair and ever deep
0: niyu chechina kanthamala
1: that is the garland of ever destiny
0: kanthamala
1: that is the garland of ever destiny
0: kanthamala
1: the garland of ever destiny
0: adi aa kanthamala andariyendu
1: and that garland of destiny
0: ఏమిటది మంచి అయినను చెడుగైనా,
1: గుడ్ ఆర్ బ్యాడ్,
0: త్రుంచకుండా,
1: వితౌట్ రిమూవింగ్,
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరుమాల,
1: హెవీ గార్లాండ్ ఈస్ గివెన్ టు యూ బ్రహ్మ,
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల,
1: ద గార్లాండ్ విచ్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ గుడ్ అండ్ బ్యాడ్ డీడ్స్.
0: కనుక మనం మంచిని చెయ్యాలి,
1: గుడ్ వి షుడ్ డూ.
0: ఏది చేసినా కానీ అది మనకు ఒక కంఠమాలగా తయారవుతుంది.
1: వాట్ ఎవర్ వి డూ దట్ బికమ్స్ ఎ గార్లాండ్.
0: ఏ మాలని యందు లేకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మాత్రం కంఠమందు ఉండాలి.
1: యు మే నాట్ హ్యావ్ ఎనీ గార్లాండ్ బట్ ద గార్లాండ్ ఆఫ్ దీస్ డీడ్స్ యూ విల్ క్యారీ విత్ యూ.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: డివైన్ సోల్స్.
0: ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధన.
1: దిస్ ఈస్ ద నోబుల్ టీచింగ్ ఆఫ్ గణేష్.
0: తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము.
1: హిస్ నోబుల్ హిస్ లైఫ్ ఇస్ హిస్ మెసేజ్.
0: తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము.
1: హిస్ లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోని మనం అలక్ష్యం చేయవచ్చును.
1: మైథాలజీస్ మే మిస్అండర్స్టాండ్ అండ్
0: పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును, కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు.
1: యు మే నెగ్లెక్ట్ ద పురాణాస్ బట్ డోంట్ నెగ్లెక్ట్ ద ఐడియల్స్ థాట్ బై దీస్
0: మైథాలజీస్.
1: వ్యాస
0: భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట.
1: వాల్ రైటింగ్ ద మహాభారత్
0: అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్లాడట.
1: వినాయక వెంట్ ఫార్వర్డ్ టు హెల్ప్ హిమ్.
0: అయ్యో వినాయక,
1: ఓ గణేష,
0: ఎంత దయామయుడు అయ్యా నీవు,
1: ఓ కంపాషనేట్ వన్,
0: నాకు చాలా ఉపకారం చేస్తున్నావు.
1: యు ఆర్ హెల్పింగ్ మీ వెరీ మచ్.
0: అయితే
1: బట్
0: నేను చెప్పినవంతా కూడాను,
1: వాట్ ఎవర్ ఐ టెల్ యూ,
0: చక్కగా వ్రాయాలి అన్నాడు.
1: యు మస్ట్ రైట్ హి సెడ్.
0: అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు.
1: అండ్ దట్ ఇస్ ఎ కండిషన్ లేడ్ డౌన్ బై వ్యాసుడు.
0: వినాయకుడు మాత్రం తక్కువైనటువంటి వాడు కాదు.
1: గణేష్ వాజ్ నాట్ ఆఫ్ షార్ట్.
0: అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు.
1: వ్యాసు లేట్ డౌన్ ఎ కండిషన్ ఫర్ వేదవ్యాస.
0: వ్యాస
1: వ్యాస,
0: నా పెన్ను రాస్తుంటే నిలవకూడదు, నిలవకుండా ఉండేటట్టుగా నీకు చెప్పాలి అన్నాడు.
1: యు మస్ట్ డిక్లేర్ ఇన్ సచ్ ఎ వే, మై పెన్ షుడ్ నాట్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్.
0: రాస్తూ ఉండినప్పుడు
1: రైటింగ్ అండ్ రైటింగ్,
0: కలములో ఇంక్ అయిపోయింది, అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది.
1: ద పెన్ ద స్టైలస్ బ్రోక్ డౌన్.
0: అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట.
1: గణేష్ టుక్ అవుట్ హిస్ టస్క్ అండ్ బిగాన్ రైటింగ్.
0: పురాణంలని అనుకున్నప్పటికీ,
1: యు మే థింక్ దెమ్ టు బి మైథాలజీస్,
0: అందుకోసమని ఏక దంతం,
1: ద వన్ టస్క్ వన్ గణేష్ ఐ డిస్క్రైబ్.
0: అనగా తన కర్మ కార్యము ఎందుకని, కర్మ దీక్ష ఎందుకని, శక్తి త్యాగమునైనా చేసేటువంటి వాడు వినాయకుడు అని, అది ఆదర్శము.
1: హి కెన్ మేక్ ఎనీ సాక్రిఫైస్, దట్ ఇస్ ది ఐడలిజం ఆఫ్ గణేష.
0: తన దంతమునే లాగి రాయటం పోయినా ఎంత త్యాగం.
1: వాట్ సాక్రిఫైస్ హి హ్యాడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ట్రూత్.
0: పురస్కరించుకుని వేదములు, న కర్మణ న ప్రజయా ధరేన త్యాగే రైకే అమృతత్వ మానసు. ఆ త్యాగం కంటే అమృతత్వం ఎక్కడుంది?
1: Does the Veda say not by work, not by riches, not by anything, it is only by sacrifice you can harvest
0: the most. ఈ నాటి మానవులకు ప్రేమ త్యాగం రెండు ఉంటే చాలు, జీవితం అంతా సుఖంగా జరిగిపోతుంది.
1: బట్ ద మోడర్న్ పీపుల్ ఆఫ్ టుడే, దే హావ్ ప్రేమ అండ్ త్యాగ, లవ్ అండ్ సాక్రిఫైస్.
0: ప్రేమని భక్తి,
1: డివోషన్.
0: ఈ భక్తికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దే ఇస్ నన్ సుపీరియర్ టు డివోషన్.
0: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ,
1: యు మే హావ్ మచ్ నాలెడ్జ్,
0: శాస్త్ర జ్ఞానములే కానీ,
1: ఇట్ ఇస్ నాట్ స్క్రిప్చురల్ నాలెడ్జ్ ఓన్లీ.
0: ఆత్మ జ్ఞానం కాదు,
1: దట్ ఈస్ నాట్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
1: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: మీరు విని ఉంటారు, చదివి ఉంటారు. ఆదిశంకర్లు వారు,
1: ఆదిశంకర
0: అద్వైత మతాన్ని స్థాపించడానికి
1: హి ఎస్టాబ్లిష్డ్ నాన్
0: సర్వం ఏకంగా చూచుకుంటూ వచ్చాడు.
1: హి రికార్డెడ్ ఎవ్రీవన్
0: ఏకము,
1: వన్
0: సత్,
1: ద ట్రూత్.
0: ప్రా బహుదా వదంతి,
1: దేర్ ఈస్ నన్ అదర్ దెన్ ట్రూత్, దేర్ ఇస్ ఓన్లీ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ,
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్ ఎవ్రీవేర్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: Seeing the one is wisdom, he said.
0: రెండోది లేనేం లేదు.
1: The second one does not exist.
0: అంతకేది ఒక్కటే.
1: There is only one.
0: అని జ్ఞానమును ప్రపంచానికి బోధించినటువంటి యొక్క ఆదిశంకర్ల వారు కూడాను,
1: ఆదిశంకర హూ టాట్ ద విజ్డమ్.
0: ఒకానొక సమయం లోపల,
1: వన్స్ అపాన్ ఏ టైమ్,
0: కాశీలో గంగకు స్నానం చేయడానికి వెళుతున్నాడు శిష్యులతో.
1: He was going to Kasi to take bath along with his
0: ఒక పండితుడు
1: ఎస్కాలర్
0: వాణి గ్రామాన్ని వందిస్తూ కూర్చున్నాడు ఒక చెట్టు కింద.
1: హీ వాజ్ చాంటింగ్, హీ వాజ్ రిపీటింగ్ ద గ్రామర్.
0: కరణే డుక్ను కరణే డుక్ను కరణే డుక్ను కరణే అని వాణి గ్రామాన్ని వందిస్తున్నాడు. కన్నులు మూసుకొని స్పెల్లింగ్ అంతా స్పెల్లింగ్ నేర్చుకుంటారు. ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెల్లింగ్ ఎట్లా నేర్చుకుంటారో అట్లా ఆయన పాణి గ్రామాన్ని స్పెల్లింగ్ గా మార్చుకుని డుక్ను కరణే అని అంటున్నాడు.
1: As the children learn the spelling, repeating one after another, this scholar was repeating, Dukrin Tarane,
0: Dukrin Tarane. With one
1: pointed attention, he was repeating that.
0: Adishankara
1: ran to him.
0: Yavaru chindi ayana gamaninchaledu.
1: Nobody observed him.
0: Cheppadu.
1: And said to him,

కాలే నహి నహి నహి రక్షతి దుఃఖం కరణే నహి నహి రక్ష

0: ఓ పిచ్చివాడా,
1: ఓ ఫులిష్ వన్,
0: ఏమిటి ఈ గ్రామర్ నువ్వు నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వెంటనే ఏమిటి?
1: వాట్ యు గెయిన్ బై రిపీటింగ్ గ్రామర్?
0: అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయే సమయంలో
1: అట్ ద టైమ్ ఆఫ్ డెత్
0: నీకు దుఃఖం కరిని వస్తుంది అడ్డము.
1: విల్ గ్రామర్ హెల్ప్ యూ?
0: భజ గోవిందం. మహాజ్ఞాని శంకరాచార్యుల వారు,
1: శంకరాచార్య ఎంబాడిమెంట్
0: అంత అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్టగడపటికి భక్తిలో ప్రవేశించాడు.
1: ఈవెన్ దో శంకరాచార్య గ్రేట్ అద్వైతిన్,
0: ఈ భజించడం భక్తి కాదా? పూజించడం భక్తి కాదా? స్మరించడం భక్తి కాదా? ఆరాధించడం భక్తి కాదా? ఇందులో కూడా తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం.
1: ఆది శంకర హూ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ అద్వైత.
0: కనుక భక్తి, భక్తికి మించినటువంటిది మరొకటి లేని,
1: దేర్ ఇస్ నన్ సుపీరియర్ టు డివోషన్.
0: ఈ భక్తి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ భక్తి? డివోషన్
0: కేవలం పూజలు చేయటమా?
1: ఇది వర్షిప్,
0: భజన చేయటమా?
1: ఇది చాంటింగ్ భజన,
0: యాత్రలు పోవటమా?
1: ఆర్ గోయింగ్
0: క్షేత్రాలు తిరగటమా?
1: ఆర్ గోయింగ్ రౌండ్?
0: కాదు కాదు కాదు. నిర్మలమైన ప్రేమను, మనస్సును భగవంతుని వైపున మరల్చటమే భక్తి.
1: డైరెక్టింగ్ ద ప్యూర్ అన్సాలిడ్ మైండ్ టువర్డ్ డివినిటీ ఈజ్ భక్తి.
0: భక్తి అంటే మరొకటి కాదు.
1: భక్తి ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్.
0: నీ మనస్సును భగవంతుని పైన మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్ డివినిటీ.
0: నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి.
1: డైరెక్ట్ యువర్ లైఫ్ లవ్ టువర్డ్.
0: ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ. ఏమిటి ప్రేమను వారికి తెలియదు.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ లవ్ ఇన్ ద వరల్డ్ టుడే.
0: భార్య భర్తల ప్రేమ,
1: ద లవ్ ఆఫ్ ద వైఫ్,
0: తల్లి బిడ్డల ప్రేమ,
1: మదర్ అండ్ చైల్డ్,
0: అన్న తమ్ముల ప్రేమ,
1: బ్రదర్ అండ్
0: సిస్టర్, బంధుమిత్రుల ప్రేమ,
1: రిలేటివ్స్,
0: ఇవి ఆ ప్రేమలు.
1: ఇస్ దిస్ లవ్?
0: దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు.
1: విచ్ ఇస్ నాట్ కాల్డ్ లవ్.
0: వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు.
1: దే డోంట్ డిజర్వ్ టు హావ్
0: ప్రేమ అని పిలిచడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు.
1: దట్ ఈస్ నాట్ లవ్.
0: ఎందువలనగా?
1: వై? బికాస్
0: ఈ మధ్యలో వచ్చేటువంటివి,
1: దీ రిలేషన్షిప్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ గో,
0: భార్య భార్య భార్య,
1: వైఫ్ అండ్ వైఫ్,
0: బిడ్డ బిడ్డ బిడ్డ,
1: చైల్డ్ అండ్ చైల్డ్.
0: వీళ్ళు బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: వెన్ ఆర్ ద చిల్డ్రన్ బోర్న్?
0: పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు? అని అంతకుముందు నీవెవరు ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకుముందు?
1: ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ ద చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ యు లవ్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్.
0: ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటి అనురాగములే కాని ప్రేమలు కాదు.
1: దే ఆర్ ఓన్లీ ఇన్ఫాచుయేషన్ బట్ నాట్ లవ్.
0: కనుకనే అనురాగముతో ప్రాప్తించేంత అనుబంధమే కాని మరొక బంధం కాదు.
1: ఇన్ఫాచుయేషన్ ప్రమోట్స్ ఓన్లీ బాండేజ్.
0: నీవు పుట్టక పూర్వము,
1: బిఫోర్ యు ఆర్ బోర్న్,
0: నీ జీవితంలో,
1: ఇన్ ఎవర్ లైఫ్,
0: మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ ఎవర్ డెత్,
0: ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ బిఫోర్ ఎవర్ బర్త్ అండ్ ఆఫ్టర్ ఎవర్ డెత్ అండ్ దట్ ఇస్
0: భాగ్యం. ప్రేమ,
1: లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ త్రీ టైమ్స్.
0: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు కానీ ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు, ఇవన్నీ అనురాగాలు.
1: లవ్ ఈజ్ డివోషన్ టు,
0: ఇదంతా ఒక ఫ్రెండ్షిప్. లు
1: అదర్ లవ్స్ ఆర్ ఓన్లీ ఫ్రెండ్షిప్.
0: దాని చూడకునకు వాడెవరు వీరెవరు?
1: బిఫోర్
0: దూడకు తల్లెవరు బిడ్డెవరు?
1: బిఫోర్ చైల్డ్ ఈస్ బాన్,
0: కాకపోవడం భార్యవరు భర్తెవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్?
0: పాసింగ్ క్లౌడ్స్ మీలో పోయి వచ్చిపోయేటువంటివి.
1: These relationships are like passing clouds.
0: ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: దే డోంట్ మెరిట్ ద టర్మ్ లవ్.
0: కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వం, భగవంతునితో ప్రేమతో ఐక్యం కావాలి.
1: ద అన్చేంజింగ్ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఈస్ భక్తి.
0: అదే సరైనటువంటి భక్తి.
1: అండ్ దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా?
1: ఇట్ పాసిబుల్ ఫర్ ఎవరీబడీ హ్యావ్ ఇట్?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గంలో మనం ప్రవేశించి
1: స్లోలీ అన్యూజల
0: చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గం.
1: Slowly and steadily, by following the path of worship and other ways, you have to reach God.
0: నీవే దీనిని సమీపించుకొని పోవాలి.
1: You have to watch your way towards God.
0: భగవత్ అన్వేషణగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్వేషించడానికి?
1: First for God. Where is God?
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is there everywhere.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకే సర్వమా ఉత్తిష్ఠతి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు? ఇంకా
1: వెన్ హిస్ ఫీట్ ఆర్ ఎవరీవేర్ అండ్ హెడ్ ఇస్ ఎవరీవేర్, వెన్ హిస్ ప్రెజెంట్ ఎవరీవేర్, వేర్ కెన్ హి సెర్చ్ హిమ్?
0: నేను భగవంతుని వెతుకుతున్నాను వెతుకుతున్నాను వెతుకుతున్నాను.
1: వెన్ హిస్ హాస్ సెర్చ్ అండ్ సెర్చ్, వాట్ ఇస్ ద మీనింగ్?
0: కాదు కాదు, వెతకనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ సెర్చ్ ఫర్ హిమ్.
0: ఒకానొక సమయం లోపల
1: వన్స్
0: బైబుల్ చదువుతూ వచ్చింది అనిపిస్తుంది.
1: అనిపిస్తుంది వై స్టడీయింగ్ ద బైబుల్ వన్ డే.
0: ఆ బైబుల్ లోపల,
1: ఇన్ ద బైబుల్,
0: భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు.
1: The devotees are seem to be seeking after God.
0: భక్తులెవరు భగవంతుని అన్వేషించలేదు.
1: She believed that devotees need not
0: భగవంతుని వెతకనక్కర్లేదు.
1: God need not be searched.
0: కానీ భగవంతుడే నిజ భక్తుని వెతుకుతున్నాడు.
1: God seeks after the true devotee.
0: Vetukuchunnanu nenu vetukuchune unnanu. వెతుకుచున్నాను నేడు నాడు నీడు ఏకముగా వెతుకుచున్నాను.
1: ఇన్ ద పాస్ట్ ఇన్ ద ప్రెసెంట్
0: అతనే అందరినీ వెతుకుతున్నాడు. భక్తుడు ఎక్కడ, భక్తుడు ఎక్కడ, భక్తుడు ఎక్కడ.
1: గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ద ట్రూ డెవటీ. వేర్ ఇస్ మై ట్రూ డెవటీ?
0: ఎక్కడ చిక్కటం లేదు కానీ దైవం ఎక్కడ చూసినా చిక్కుతున్నాడు.
1: ద ట్రూ డెవటీ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎవరివేర్ బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవరివేర్.
0: అది ఈనాడు ఆధునిక యుగంలో ఉల్టా సీదా అంటారు, తిరిగి పోయింది.
1: Topsy-turvying. That is
0: chikkadam ledu kani bhagavantu sulabhanga chikkutunnadu.
1: The devotee is not grasped, but God is grasped easily in modern
0: sulabhanga chikkinatundi bhagavantuni alachyam chestunnadu.
1: God who is easily obtained is neglected by people.
0: Karanam enti?
1: What is the cause?
0: Sulabhanga chikkindi
1: because he is easily obtained.
0: Kashtapadi chikkinte idantha chaala saddhaga undeetundi varu.
1: We gain him after hard work.
0: Sulabhanga chikkinappudu danni alachyam chestaru.
1: When God is easily obtained, you neglect him.
0: సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉండవు.
1: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్ హ్యాస్ నో ఫ్యాసినేషన్.
0: ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటారు.
1: ద గిల్ట్ ద రోడ్ గోల్డ్.
0: మీరు ఎప్పుడైనా బస్సులో ప్రయాణం అయిపోతుంటారు.
1: వెన్ యూ ట్రావెల్ బై బస్,
0: ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు అక్కడ పకోడాల వాసన ముక్కులంతా లాగివేస్తుంది.
1: దేర్ అట్రాక్టివ్ ఫ్యూమ్ ద స్మెల్ ఆఫ్ పకోడీస్.
0: ఆ సంతంలో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులంతా చేరిపోతుంది, ఎన్ని రకాలలో భ్రమలు పుట్టిస్తుంది.
1: ద షాప్ పకోడీస్ దే యాక్చువల్లీ
0: పకోడాలు చూస్తే
1: బట్ ఇఫ్ యూ సీ హౌ దే ప్రిపేర్,
0: ఏమేమో పిండి కలిపింటారు.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాడెడ్ దేర్.
0: పాత నూనె వేసి ఉంటారు,
1: ఆల్ ఓల్డ్ ఆయిల్
0: మోతగానో కలిపింటారు.
1: హెట్ఫుల్ ఇట్ ఇస్ ప్రిపేర్.
0: కానీ అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ధి కూడా కాదు.
1: అండ్ యూ సీ హౌ ఇట్ ఇస్ ప్రిపేర్డ్.
0: ఆ పకోడాలు ఒక్కటి తింటే చాలు కడుపు చెడిపోతుంది.
1: వన్ పకోడీ ఇస్ ఎనఫ్ టు డిస్ట్రాయ్ యువర్ బీయింగ్.
0: అమ్మ ఇంటిలో అప్పటపు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలా చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు.
1: When mother prepares you delicate, delicious pakodis, you don't like them because you don't have odor and smell.
0: కానీ ఇక్కడ ఎన్ని పకోడాలు తిన్నా కడుపు చెడదు.
1: బట్ మదర్ పకోడీ చూపే మదర్
0: అనగా సులభంగా ఇంట్లో చిక్కింది.
1: దే డోంట్ అప్సెట్ యువర్ స్టమక్.
0: దబ్బించుకున్నటువంటి దాంట్లో రుచి ఉంటుంటారు.
1: యూ ఫైండ్ టేస్ట్ ఓన్లీ ఇన్ ద థింగ్స్ అబ్టైన్డ్ బై మనీ.
0: చాలా మంది మీకు తెలిసిన పిల్లలంతా కూడా హోటల్స్ పోతుంటారు.
1: మెనీ బాయ్స్ గో టు హోటల్.
0: ఈ హోటల్స్ పోయినప్పుడు పెరుగోడలు వేసుకుంటారు.
1: దే హావ్ గాట్ దిస్ పెరుగు వడ.
0: పెరుగు వడల లోపల కరేపాకుండని మిరపకాయ ఉండని ఏముండి తినేసేస్తా. ఎందుకు డబ్బిచ్చావు, ఎందుకు వదలాలి?
1: సిన్స్ హ్యాస్ పెయిడ్ మనీ ఈ గోసాన్ ఈటింగ్ ఇట్ విత్ గ్రేట్ రిలీష్ హంగ్రీలీ ఈట్స్ ఇట్.
0: ఇంకా కట్టలు ఏమైనా పెరుగుంటే బాగా తీసి నాకుంటారు కూడా. ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగుడలు వేస్తే అన్ని వదిలిపెట్టాడు, నత్తుని తుమి పెట్టేస్తారు.
1: హంగ్రీలీ హీ లిక్స్ ద లీస్ట్ ఆఫ్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం.
1: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్డ్ ఈజ్ నాట్ రిలీజ్డ్ బై పీపుల్.
0: కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాము.
1: వాట్ ఈజ్ హార్డ్ వన్ ఈ ట్రై టు అబ్టైన్ బై
0: పీపుల్. తిరుపతికి పోయేటువంటి వారు
1: పీపుల్ గో టు తిరుపతి.
0: అనేక వందల మెట్లు ఉండేటువంటిది.
1: They have to try many steps.
0: అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్డు ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ టు గో బై.
0: ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు గోవింద గోవింద గోవింద అని భగవత్ నామం స్మరించేటువంటి వారు.
1: ట్రైన్ క్లైంబింగ్ ఎవరీ స్టెప్ దే యూజ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ స్కేల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఈనాడు అన్ని బస్సులు ప్లేన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళుతున్నాయి.
1: Since they have buses in abundance up the main
0: gate. No Govinda, no Gopala.
1: People don't chant Govinda or Gopala.
0: Itarlu yokka suddhulanta maatadukuntu
1: gossiping,
0: loka bhramalalu cheppukuntu
1: talking about everything.
0: Tirupati poyinappudikini
1: and the people go to Tirupati.
0: సుఖం లేకుండా వస్తున్నారు.
1: దే డోంట్ అప్టైన్ ఎనీ హ్యాపీనెస్.
0: కానీ ఏమిటి ఒకటి మార్చుకొని వస్తున్నారు.
1: దే వాంట్ చేంజ్ ఓన్లీ వన్ థింగ్.
0: బోర్డు కొట్టుకొని వస్తున్నారు.
1: దే షో ఆఫ్ దర్ హెడ్ అండ్ కమ్.
0: ఇది మనం పోల్సినటువంటి యాత్ర.
1: ఈజ్ ఇట్ ద మిషన్ ఆఫ్ అవర్ పిల్గ్రిమేజ్ తిరుపతి?
0: ఎక్కడ పోయి వచ్చావయ్యా? తిరుపతి పోయి వచ్చాం. చూస్తే తెలుస్తుందిగా.
1: సీయింగ్ యువర్ షేవ్ అండ్ హ్యాట్
0: లోపల గుండును కొరిగించుకునే దేనికోసమని?
1: వై డు గో టు తిరుపతి టు సేవ?
0: అంతరాష్ట్రాలు తిరుపతి వారు చెప్పడం లేదు, వీరు అడగటం లేదు.
1: Neither you ask nor those people tell you the significance of shaving of the hair.
0: భగవంతుని దర్శనానికి పోయినప్పుడు
1: when you go to have darshan of the
0: Lord, మన ఎందున్నటువంటి తమో గుణాన్ని పూర్తి రిమూవ్ చేయాలి, పోగొట్టుకోవాలి.
1: ద తామసిక్ క్వాలిటీ హ్యాస్ టు బి డ్రివెన్ అవే.
0: ఈ తమో గుణం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ప్రతి మానవుని తలపైన కూడా తమో గుణం తాండవం ఆడుతుంటారు ఎల్లప్పుడు.
1: ఎవ్రీబడి హ్యాస్ తామసిక్ క్వాలిటీ ఇన్ అబండెన్స్.
0: అనగా మన దేహంలో తలపైన నల్లని వెంట్రుకలు, అదే తమో గుణం.
1: రైట్ ఓవర్ ద హెడ్ డార్క్ హెయిర్ ఇస్ దేర్, దట్ సిగ్నిఫైస్ తమో గుణ.
0: ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్వగుణమైనటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి? సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ షేవింగ్ ద హెయిర్ ఎట్ తిరుపతి ఈజ్ ద డార్క్ క్వాలిటీస్ హావ్ టు బి డ్రివెన్ అవే అండ్ ద ఫ్రాగ్రెంట్ క్వాలిటీస్ హావ్ టు బి ఫాస్టర్.
0: మనం చేస్తుండేది ఏంటంటే తిరిగి పోయినామంటే తిట్టి బాడీ నెట్టి బాడీ రెండు కూడా అయిపోతుండాలి, లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు.
1: వెన్ యూ గో టు తిరుపతి హెయిర్ ఈజ్ లాస్ట్ అండ్ మనీ ఆల్సో ఈజ్ లాస్ట్, బోత్ ఆర్ లాస్ట్.
0: గుణాన్ని దూరం చేసుకోవాలి,
1: వాయిసెస్ హావ్ టు బి
0: ఎస్టాబ్లిష్డ్, దూరం గావించుకోవాలి,
1: దట్ క్వాలిటీస్ హావ్ టు బి డివెన్ అవే,
0: చర్యలంతా మాయం చేసుకోవాలి,
1: దట్ ప్రాక్టీసెస్ హావ్ టు బి ఎస్టాబ్లిష్,
0: సదభ్యాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి,
1: గుడ్ ప్రాక్టీసెస్ హావ్ టు బి,
0: సత్సంగంతో చేరాలి,
1: నోబుల్ కంపెనీ హావ్ టు బి కల్టివేటెడ్,
0: సద్భావాన్ని పెంచుకోవాలి,
1: హై ఫీలింగ్స్ హావ్ టు బి ఫాస్టర్.
0: ఇది దేవాలయంలో పోయినటువంటి యొక్క అంతరార్థం.
1: దట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గోయింగ్ టు టెంపుల్స్.
0: కనుక ప్రతి పర్వదినములు కూడాను
1: ఆన్ ఎవరీ ఫెస్టివల్ డే,
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటివి.
1: ఆల్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ లెండ్ ఎ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
0: ఈనాడు అంతరార్థాలు మాయమైపోయినాయి.
1: ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఈ
0: బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి.
1: ద ఫిజికల్ మీనింగ్ ఈస్ టేకెన్.
0: ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి.
1: ఓన్లీ పాంపస్ యాక్టివిటీస్ ఆర్ ప్రాక్టీస్.
0: కానీ సత్యాచారం సరిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ద పీపుల్ హూ ఫాలో ద ట్రూ పాత్ ఆర్ నాట్ సీన్ ఎట్ ఆల్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆర్ లవ్.
0: వినాయకుడిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే.
1: ఐ లవ్ వినాయక
0: ప్రారంభంలో ఇవన్నీ కావాల్సిందే.
1: ఐ లవ్ హీ మస్ట్ హావ్.
0: ఈ తెలియకపోవడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమ్మితే మునిగిపోతాము.
1: When you put him in water, he will be drowned.
0: దాని ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరో మునగ బెండో కొంచెం కట్టుకుని దాంతో పడాలి.
1: If you want to learn swimming, you must have a tyre or inside a tube.
0: సర్వసంగ పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే.
1: Till you recognize the innate divinity, the physical activities are important.
0: ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి.
1: Love and sacrifice are very important for this.
0: ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం ఉండకూడదు.
1: Don't have the fear what is going to
0: happen. ఏమైనా గాని త్యాగం.
1: Come what may happen, sacrifice.
0: ప్రేమ
1: love.
0: ప్రేమ ఉన్న చోటు భయముకే అవకాశం లేదు.
1: Where there is love, there is no fear at all.
0: కనుక నేను ప్రేమను పెంచుకోవాలి.
1: Faster ever love.
0: ఎట్టి ప్రేమ.
1: What kind of love?
0: నిర్మలమైన ప్రేమ.
1: Pure love.
0: నిష్కల్మషమైన ప్రేమ.
1: అంటే
0: నిరంతరమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాధారమైన ప్రేమ.
1: Attributeless, selfless, sacred, sublime love has to be cultivated.
0: ఈ ప్రేమను ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం ఇచ్చుకోవటంలోనే నీ జీవితం సార్థకం కావాలి.
1: Giving and giving and giving, your life should be sacrificed.
0: నీ పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు.
1: Don't crave for
0: taking. ఇవ్వని ఇవ్వకపోనీ.
1: You may not give.
0: నీ హృదయం నుండి హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ.
1: యువర్ ఎంటైర్ హార్ట్ ఈస్ సఫ్యూజ్డ్ విత్ ఇట్. దట్ ఇస్ లవ్.
0: దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు.
1: విదౌట్ యూజింగ్ ఇట్
0: బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెట్టున్నాం.
1: యూఆర్ యూజింగ్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ.
0: కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రశ్నించు ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి? హృదయంలో ఉన్నాడని చెప్తాం. నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? లేదే. అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం.
1: God is the resident of the heart. When people ask you where God is, you thump your heart and say, God is in my heart. You don't thump your head.
0: నా హృదయంలో ఉన్నాడు దేవుడు.
1: It is in my heart.
0: అనగా ఏమిటి? భగవంతుని స్థానము హృదయము.
1: The abode of God is the heart.
0: హృదయము ప్రేమమయము.
1: Heart is relevant with divinity.
0: కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సన్నిచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to serve this Lord, compassionate Lord in the heart.
0: కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ
1: అండ్ ఎనీ ఫెస్టివల్
0: ఏ ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ
1: వాళ్ళు వర్షిపింగ్
0: దైవభావంలో భేదం వద్దు.
1: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్.
0: ఎన్ని విధములు అయినప్పటికీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
0: క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, పర్షియన్స్ అని,
1: పర్షియన్స్
0: బుద్ధులని, అంతా వేరు వేరు రూపములు ఉన్నాయి కానీ అందరూ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్. రిలీజన్స్ ఆర్ డిఫరెంట్.
0: ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు.
1: డోంట్ డౌన్ గ్రేడ్ ఎనీ రిలీజన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు.
1: డోంట్ నెగ్లెక్ట్ ఎనీ రిలీజన్.
0: అన్ని మతములు సారము ఒక్కటే.
1: Absorb the essence of all religions.
0: ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకొని,
1: నరిష్ బ్రాడ్ ఫీలింగ్,
0: పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమను మీరు ఇచ్చుకొని,
1: ఫాస్టరింగ్ ట్రూ లవ్,
0: పరమాత్మ ప్రేమను పుచ్చుకోవాలి.
1: రిసీవ్ ద నోబుల్ లవ్ ఆఫ్ గాడ్.
0: అది ఏ జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: అండ్ దట్ ఈస్ ద డెస్టినేషన్. అండ్
0: ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు.
1: నెవర్ నెగ్లెక్ట్ ది సుప్రీం డెస్టినేషన్ ఆఫ్ మ్యాన్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమ స్వరూపులేగా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క దినము చాలా విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి యొక్క దినము. వినాయకుడు గణపతి అనగా మనకు బుద్ధిని సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని సుఖాన్ని కూడాను చేకూరుస్తాడు.
1: వినాయక్ ఇస్ ద వన్ హూ ఎండోర్స్ యూ విత్ విజ్డమ్ అండ్ సుప్రీం ఎన్లైటన్మెంట్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 7th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 8th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచెస్ అస్ హౌ టు కంట్రోల్ ద ఫస్ట్ సెన్స్ ఆర్గన్ దట్ నీడ్స్ టు బి కంట్రోల్డ్ విచ్ ఇస్ టంగ్. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram Yogasya ప్రథమం ద్వారం వాక్ నిరోధ. జిహ్వేంద్రియం యొక్క నిగ్రహమునే యోగమునకు ప్రథమ ద్వారంగా పేర్కొన్నది గీత.
2: ది ఫస్ట్ ఓపెనింగ్ టు యోగా ఇస్ కంట్రోల్ ఆఫ్ టంగ్ రిప్రజెంటింగ్ టేస్ట్.
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యమని శాసించినది గీత.
2: గీత హ్యాస్ డిక్లర్డ్ దట్ వితౌట్ కంట్రోలింగ్ టంగ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ద మ్యాన్షన్ ఆఫ్ యోగా అండ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ డివోషన్.
1: ప్రాణికి అనేక ఇంద్రియములు ఉంటున్నవి.
2: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఫర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అయితే కొన్ని ఇంద్రియములు మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఏ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ knowing fully well the implication.
1: ఉదాహరణకు అగ్ని.
2: ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
1: ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్న ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. దీనిని అజాగ్రత్తగా ఉపయోగించిన ఇది మనకు అపకారం చేస్తుంది.
2: If we use fire a little carefully with certain amount of awareness, it would be useful. Otherwise, it would be harmful.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యూ నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవే మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: వేదాంత హ్యాస్ బీన్ టీచింగ్ దట్ యు షుడ్ నో ది యూజెస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ యూజ్ దెమ్ కేర్ఫుల్లీ.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్ ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుందని.
2: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతా శాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ బై యూజింగ్ టంగ్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుందని కూడా బోధించాం.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్డ్ ప్యూర్ స్టడీ అండ్ సీకింగ్ ద లార్డ్.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక సర్వీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
2: అన్లిమిటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సాధక దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: ఎ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ ఎ సాధక టు తమో గుణ దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటం సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యు ఓన్లీ జస్ట్ సింప్లీ థింక్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి శిక్షను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: శిక్షను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్ ది అదర్ సెన్స్ ఆర్గన్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వము వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్టర్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిల్లులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్ ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కరలేదు, ఒక దిశేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ ఇఫ్ వీ కెన్ కంట్రోల్
1: దిశేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వం అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టైమ్ హీఈస్ అఫ్లిక్టెడ్ విత్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఎ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు. There is nothing which is more important than the word, value of the word. కనుక మాటను అదుపులో ఉంచుకోవటము, శిక్షను అదుపులో ఉంచుకోవటము సాధకులకు ప్రధానమైనటువంటి యొక్క సాధన.
2: The most important sadhana for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: జీవితంలో అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: In life, one can observe that even for small little things in life, a number of sacrifices have been made.
1: డబ్బు చెల్లించినదే అంగటిలోనేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: We would not be able to get articles without paying for it.
1: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
2: For getting and obtaining and achieving small, petty, useless articles, man sometimes is prepared even to sacrifice his life.
1: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభములకు త్యాగం చేయటంలో మానవుడికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
2: The one which is exceedingly important, the one which is the very basis of all other things, is the gain of atma. Should not a man sacrifice everything for the sake of this?
1: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
2: Only when we give up or sacrifice one thing, would be able to get another in its place.
1: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
2: In the market, if we want to get vegetables, we'll have to pay for it. Only when we give money, we get vegetables.
1: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించటం లేదు.
2: Without offering and sacrificing money, we would not be able to get vegetables.
1: ఒకటి త్యాగం చేయటమనే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
2: By giving one, we are acquiring another.
1: అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్న దుర్గుణములను త్యాగం చేయాలి.
2: In the same way, if one wants to develop virtues in himself, he has to give up bad qualities.
1: అసమత్వమును త్యాగం చేసినప్పుడే సమత్వము మనలో అభివృద్ధి అవుతుంది.
2: Unless one sacrifices inequality and unequal mindedness, one would not be able to get equal mindedness.
1: దుర్బుద్ధులను మనం త్యాగం చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
2: Only when we sacrifice bad qualities, we can acquire virtue.
1: అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు, సదాలోచనలు, సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
2: Without giving up bad thoughts, bad habits, bad qualities, it would not be possible for us to acquire good thoughts, good habits, good behavior.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞ అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
2: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్ ది టంగ్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ దట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ది థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
1: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
2: Another word used for describing this is silence.
1: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
2: Silence doesn't refer to the control of the physical tongue.
1: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
2: You should not have, you should not get thoughts also.
1: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
2: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take, the diet.
1: Ekko korinatvanti padarthamulanta kudunu manam daariki andincharadu.
2: We should not go on feeding the tongue with whatever it desires.
1: Ikkade atma anatma, నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: బుద్ధి యోగ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
1: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషెస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ బి డిస్క్రైబ్డ్ అస్ యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
1: నేను భుజించేటువంటి ఆహారము హితముగా మితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
2: The food that I take, is it quality wise good and tasty? One will have to inquire.
1: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
2: ఇఫ్ వన్ వాంట్ టు ఎంక్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
1: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచియే ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: ఇన్డిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
1: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
2: వీ థింక్ just like that if anyone were to criticize us comment adversely against us or censure
1: atlu vicharana cheyaka kevalam aakalu teeratame pradhanamaina lakshyamlo unchukoni deeniki ruchiye pradhanamaina tattvamlo manam anubhavinchatam cheta mana yokka

0: పరిశర్ నిండు మనిషి కాలు మనిషిగా రూపొందిపోతున్నాడు.
1: A man who is so very happy, he shrinks like that once he hears.
0: ప్రపంచమే అతనికి శూన్యంగా కనిపిస్తుంది.
1: The entire world becomes almost a nullity when he is criticized.
0: విచారవంతుడై తల వంచుకుంటాడు.
1: He becomes grief stricken the moment that he hears censure.
0: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
1: He feels that life is meaningless.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఈ బలహీనతకంతా కారణము ఈ ఆహారమే.
1: The most important reason for all this weakness is the type of food that he takes.
0: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా? దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
1: If anyone were to praise us, appreciate us, then we start floating.
0: ఇంకా అతన్ని పట్టడానికి పక్కములు కూడా చాలవు.
1: It becomes almost impossible to hold him.
0: ఇలాంటి పొగడుటకు పొంగిపోవటము, దూషించటకు కుంగిపోవటము, ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
1: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
0: Kanukane paatra shuddhi, paaka shuddhi, padartha shuddhi, ee moonu shuddhulu lekunda aaharam bhujincharadu ani shastrinchi.
1: Therefore it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
0: పాత్ర శుద్ధి, మనం వండేటువంటి పాత్ర పరిశుద్ధంగా ఉంటుంది.
1: ప్యూరిటీ ఆఫ్ ద క్లీన్నెస్ ఆఫ్ ద వెసల్, ద వెసల్ విచ్ ఇస్ యూజ్ ఫర్ కుకింగ్ ఫుడ్ మస్ట్ బి అబ్సల్యూట్లీ క్లీన్.
0: పదార్థ శుద్ధి అనగా ఈ పదార్థము అన్యాయంతో ఆర్జించినటువంటిదా, న్యాయంతో ఆర్జించినటువంటిది? మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
1: The cleanliness of the purity of the article refers to the way that we have acquired those articles which are used for cooking food, whether these are acquired by proper means, by proper work, by the sweat of the brow or by stealing the things.
0: అన్యాయార్జిత పదార్థము ఇది కేవలము అనారోగ్యాన్ని కలిగించటమే కాకుండా దుర్బుద్ధులను కూడా పెంచుతుంది.
1: Articles which are acquired by improper means and are used for food, they not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
0: పాక శుద్ధి చేసేటువంటి వారి హృదయము ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
1: Then the next step is to inquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
0: ఈ పూటింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది కానీ పదార్థ శుద్ధి పాత శుద్ధి మన స్వాధీనంలో లేదు.
1: We have control of the three things. The purity of the vessel, but not the other two. The purity.
0: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
1: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
0: అంగడి నుంచి తెచ్చినటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అది మనకు తెలియదు.
1: Regarding the articles which you are buying from the shop or from the market, we do not know whether the vendor has acquired those articles either by proper means or improper means.
0: కనుకనే పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం, బ్రహ్మ హవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మనాహుతం, బ్రహ్మ యువతి అనే కర్తవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని పరమాత్మక అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
1: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
0: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం భుజించడం పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
1: ది ప్రేయర్ విచ్ హస్ టు బి ఆఫర్డ్

0: for taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
1: Prarthana cheyutaku puravu, idi oka aharanga untuntadi.
0: Before you offer the prayer, the food is merely food.
1: Prarthana chesina tarvata, idi prasadanga maaripothundi.
0: So once you offer it to the Lord, it becomes the naivedya, the prasadam.
1: ఈ ప్రసాదములకు ఎట్టి దోషం కూడా ఉండదు.
0: ఫర్ ద వన్ విచ్ ఇస్ ఒబ్టైన్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్, నో
1: పాక దోషము, పదార్థ దోషము, ఇంకా పాత్ర దోషము, మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
0: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
1: కనుకనే గీతలో ప్రధానముగా సాత్విక ఆహారము, మితాహారము అత్యవసరమని, చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది.
0: Therefore in the Gita it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
1: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
0: So far as food goes, I think we feel convinced. The second aspect is talk.
1: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
0: Thought will have its own impact on the entire mind and mental process.
1: మనసుని ముక్కలు చేస్తుంది.
0: It can cut the mind and the
1: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
0: It can break the heart.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
0: It can kill the person.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
0: It can give life itself.
1: జీవాన్ని పోషిస్తుంది.
0: It can encourage the
1: కళ్యాణాన్ని చేరుతుంది. ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు, పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
0: దేర్ ఆర్ దీస్ టూ కాంట్రడిక్టరీ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్స్. ఇట్ ఈస్ బోత్ బై ది వర్డ్ ఇట్సెల్ఫ్.
1: మాటల చేత ఎంతైనా కూడా హృదయం మారుటకు అవకాశం ఉంటుంది.
0: బై యూజింగ్ వర్డ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్.
1: మానసిక పరివర్తన అంతే కూడా మాటలతో కూడి ఉంటుండాలి.
0: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్, ప్రాపర్ వర్డ్.
1: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
0: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
1: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
0: అయితే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్?
1: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
0: వాట్ ఈస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ బీ కండక్టెడ్ ఫర్ దిస్?
1: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
0: It is impossible to prove anything without experimenting it, isn't it?
1: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
0: The transformation of the mind cannot be seen by the eye.
1: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
0: It can be only heard.
1: ఇది వినిపించేటువంటిది కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
0: All that one can hear is only through the sense organ ear.
1: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు.
0: They argue that by mere word, it is not possible to bring about any transformation of the mind.
1: ఒకానొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
0: వన్ ప్రిసెప్టర్ టీచర్ హీ బ్రాట్ టు హిమ్ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ హీ వాస్ టీచింగ్ వేదం.
1: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
0: To that particular place, an IAS officer who happened to be an education secretary entered there.
1: ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు.
0: This teacher was teaching continuously over number of hours.
1: ఈ IAS officer కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
0: This IAS officer developed headache.
1: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకం అందించుకుని దాని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని, అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైన శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
0: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్ సార్, దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ ఇన్ సచ్ లాంగ్ లెక్చర్ విచ్ విల్ బి యూజ్డ్.
1: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
0: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ not to be easily understood and grasped by these small students.
1: అయ్యా లేత వయస్సుని ఈ పిల్లలకు మనసును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరం అన్నాడు గురువు.
0: టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఇంప్రెషనబులీ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ ప్లేస్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్.
1: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
0: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
1: మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
0: హౌ క్యాన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్.
1: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
0: ద టీచర్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లనేషన్.
1: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
0: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
1: అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది.
0: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ sometimes results in some kind of badness.
1: అనుమానాలు అధికంగా వస్తుంది.
0: Increasing doubts will emerge.
1: తెలివితేటలను పెంచుతుంది కానీ గుణమును చించుతుంది.
0: It improves and encourages cleverness, but it brings down the virtues.
1: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
0: This teacher tried his best and explained as much as he could.
1: ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరి అయిన ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
0: ద టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ట్రయల్.
1: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
0: ది టీచర్ ఆస్క్డ్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
1: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ ఆఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
0: హీ టోల్డ్ దట్ స్మాల్ యంగ్ కిడ్
1: ఈ మాట వినేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్ మండిపోయాడు.
0: ద మొమెంట్ హీ హర్డ్ దిస్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్
1: పట్టలేని కోపం ముట్టిపడింది.
0: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
1: ఏ నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ షౌటింగ్, హు డు యూ థింక్ ఐ యామ్? ఐ యామ్ ఐఏఎస్ ఆఫీసర్. You are asking this small child to get me out. It is not proper.
1: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
0: This teacher then told the officer, well sir, I did not just beat you or hit you. By mere word you are just getting hurt.
1: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
0: I would like to know what is the reason for you are becoming so angry.
1: మాటే కదా. కనుక ఈ మాట ఇన్ని విధములుగా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనటువంటిది అన్నాడు.
0: దేర్ఫోర్ హి సెడ్ దట్ వర్డ్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సో మచ్ ఆఫ్ హార్మ్ ఆఫ్ గుడ్.
1: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటికి వెళ్ళాడు.
0: యాజ్ దిస్ ఆఫీసర్ అక్వైర్డ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూలీ హి వాక్డ్ అవుట్.
1: మాట అనేది శక్తివంతమైనటువంటిది.
0: వర్డ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
1: ప్రపంచమునే కూడా నువ్వు కాల్చివేస్తుంది మాట.
0: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
0: ధృతరాష్ట్ర వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాజ్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ అగోనీ.
1: సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
0: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్.
1: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
0: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
1: ఇనుమునైనా కూడా నువ్వు ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మనేడు.
0: It is possible for a blacksmith to make the pieces of iron into one piece by a particular process.
1: Manasu virigineni mari pettagalaga.
0: But it is not possible once the mind is broken.
1: Manasunu viriginchadaniki kaani manasunu arikinchadaniki kaani atikinchadaniki kaani maatane kaaranam.
0: It is a word which can cause trouble and which can give joy.
1: Kanuka manam maatadeetundi maatalu palvanu baadha pettakunda మనకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
0: Therefore, the words which we use should be such that they do not hurt others, they do not give any pain to others.
1: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా.
0: If you were to slip physically, there may not be much of a problem. But if you were to slip your tongue, if you wrongly use the tongue...
1: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
0: If you were to slip and fall, there may be a small wound. You can get it dressed and it can be cured.
1: కాని మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు.
0: But if you were to hurt the mind of a person by harsh words,
1: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ ఎవరూ జగత్తులో లేరు.
0: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
1: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
0: Therefore, you never use words which are likely to hurt others' feelings.
1: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది.
0: Someday or the other, the words which you have used may come back to us.
1: కనుక నీ మంచి మాటలను ఉపయోగించుకో.
0: Therefore, use always sweet and good words.
1: సత్యే మధునప్తి యత్తం సత్యం హితం త్వా పరమమోదామి ఆవర్ణయే దామోదరాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: It has been just said, over time, you like sweet things. You better repeat.
1: ఏ దేవుడు చెప్పాడు? ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
0: Over time, you know what sacrifice means. You are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just make you use yourself only for singing the name of the Lord, Narayana.
1: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
0: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
1: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
0: We experience this in every day to day life.
1: ఏదైన మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఆహా ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
0: For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it is so sweet that let me pass it on to the stomach.
1: లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైనటువంటి రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఈ జిక్కు ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది, వెనుకకు నెట్టి వేస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్వీట్ సపోజ్ ఇట్ ఇస్ బిటర్ ఇట్ వుడ్ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్ ఇట్ వుడ్ స్పిట్ ఇట్ అవుట్.
1: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
0: గుడ్ ఆర్ బ్యాడ్ స్వీట్ ఆర్ అదర్వైజ్ ఇట్ డజంట్ ఇట్ సెల్ఫ్ ఎంజాయ్ కంప్లీట్లీ.
1: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
0: టంగ్ లివ్స్ ఆన్ ఆనర్ అండ్ విత్ ఆనర్.
1: ఎంత కాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుగు అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలే?
0: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
1: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటికి ఏమైనా వస్తుందా? రావడానికి ఏమాత్రం అంగీకరించదు.
0: Whatever what it does by remaining inside the mouth and it doesn't come out.
1: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ
0: ఉంది. Another feature of the tongue is it has extraordinary forbearance. Whatever the difficulties, problems and other troubles, it lives within itself without exceeding its own limits and it will always observe forbearance and
1: strength. ఎంతమంది దుష్టుల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అది జాగ్రత్తగా మెరుగుతూ ఉంది.
0: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్ ఇట్ కండక్ట్ ఇట్సెల్ఫ్ ఇట్ డజన్ గెట్.
1: నాలుగుకు చుట్టూ 36 ఖడ్గముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
0: వెరీ షార్ట్ 32 టీత్ ఆర్ అరౌండ్ ద టంగ్.
1: వీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
0: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
1: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
0: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
1: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
0: ఇన్ దిస్ వే టైమ్ హ్యాస్ బీన్ టీచింగ్ ఏ క్వైట్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్ విచ్ ఆర్ యూస్ఫుల్.
1: నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
0: ఇట్ హాస్ బీన్ టీచింగ్ యూ మే బి ఇన్ ది మిడిల్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ విత్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యూ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్.
1: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటి మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
0: బట్ టుడే సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ దాట్ వన్స్ వీ జస్ట్ గెటింగ్ టచ్ విత్ బ్యాడ్ పీపుల్ వీ ఆల్సో టెంప్ టు బికమ్ వెరీ.
1: మన సత్కుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
0: ఆల్ ది గుడ్ క్వాలిటీస్ ఆల్ ద గుడ్ ఫీలింగ్ గుడ్ థాట్ గుడ్ బిహేవియర్ ఇన్ అ మొమెంట్ వీ లూజ్ ఆల్ దాట్.
1: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవను మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చు.
0: ఇన్ ఆర్డర్ దాట్ వీ డు నాట్ సఫర్ ఎనీ సచ్ బ్యాడ్ కాన్సిక్వెన్స్ ఇట్ హెస్ బీన్ సెట్ దాట్ ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్.
1: నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యర్థమైపోతుంటాయి.
0: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్.
1: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుంటారు.
0: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
1: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
0: వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
1: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
0: ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
1: అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
0: నాట్ ఓన్లీ దాట్ వన్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
1: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ రేడియో.
1: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
0: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
1: భక్తి గీతములు పాడుతూ ఉండాలని
0: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
1: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
0: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
1: ఖర్చు అవుతుందా లేదా,
0: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్.
1: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: అవర్ బాడీ విల్ బి కంపేర్ టు ఎ రేడియో.
1: మన బుద్ధి స్విచ్ వంటిది.
0: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
1: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
0: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ బి కంపేర్ టు
1: ఈ పాటలు మాటలతో బయట వేయబడుతున్నాయి.
0: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
1: ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
0: ద సేక్రెడ్ డివైన్ ఎనర్జీ ఇన్ అస్ గెట్స్ వేస్టెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ టాక్ అండ్ వర్డ్స్.
1: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
0: రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ అండ్ అంటిల్ హీ గోస్ టు బెడ్ he will be talking if not loudly within himself at least he goes
1: ee radio volume tappu chesadu kani aanrojam untundadi maatladutunnadu.
0: It is something like the volume of the sound may be less but the talk is going on. Radio is on
1: ga manalo unnatundi energy kharchu avutune potundadi.
0: Therefore the energy which is within us
1: asale uddaranam raavadaniki ide moola kaaranam.
0: The most important reason for old age is this
1: maatalu maanudi yokka divyattamaineatundi మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి. కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
0: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
1: అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
0: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
1: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
0: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
1: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
0: On account of excess food, his feelings and thoughts would also continue.
1: He indriyamu nigrahinchukodaniki sadhyam kadu.
0: Controlling of the senses becomes impossible.
1: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికి ఒక దగ్గర కట్టి వేస్తే అది మదవెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
0: A horse which has been given very rich food, if you were to just tie to a pen, it would not be keeping quiet, it would start, it would be
1: running. గుడ్డలు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
0: Once you give rich food to a horse, it is necessary to give some exercise also.
1: అప్పుడే దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది.
0: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్
1: ఆరోగ్యం. వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
0: Youth, if they merely take food and do not work hard and do not have any exercise, it leads to
1: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
0: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ బై ది యూత్ ఇస్ యూజ్డ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
1: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
0: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్డ్.
1: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి ఒక దీపం వలె ఉంటుండకూడదు.
0: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైక్ ఏ
1: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
0: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
0: ద బ్రాంచ్ మూవ్స్.
1: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కూడా ఏమాత్రము అదరదు బెదరదు.
0: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
1: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపై ఆధారపడలేదు.
0: ది రీజన్ ఈజ్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడా బాధపడిపోతున్నాడు, వీడు కూడా దానికి గురి అయిపోతున్నాడు.
0: బట్ టుడే మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ, ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ ది ఆర్డినరీ డే టు డే లైఫ్.
1: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
0: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యాస్, ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఇది అమితాహారం.
0: ద రీజన్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
1: తామసిక ఆహారం.
0: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
1: రక్షిక భావం.
0: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
1: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
0: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ది
1: రేంజ్ంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పచ్చిన స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
0: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్, డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్?
1: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
1: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్.
1: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
0: Because you are man, you can also enjoy the freedom which is appropriate for man. Not
1: manavudani cheppukuntu rajasthevana anupinchukotam rajasthechana anupinchukotam idi viruddhamaina kritya.
0: Calling yourself man but trying to enjoy the freedom of
1: devadamudi kasam charinchu.
0: Live like a man.
1: Manavudi kasam charinche samayalo manavatvanni pinchuko.
0: While living as man, you develop the quality
1: manavatvam anedi tyagamu neeti nijayati కంపాషన్ కరుణ ప్రేమ అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: కంపాషన్ అండ్ నాన్
1: కనుక మానవునికి రానిటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము అసూయ త్యాగము చేయకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగలక్షణాన్ని పెంచుకునేటువంటి వారం అవుతాం.
0: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled.

రేడియో సాయ్ నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఇన్ ది ఈవినింగ్ ఆఫ్ మే 20th 1990 డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ అట్ బృందావన్.

0: You are not the blood, the mass of flesh or the bones. You are not the unmanifested desires or the manifested mind. You are not the infatuated delusion which is coming in the way of liberation and which is binding you. You are the permanent Paramatma. Who can confer on you your own real capacities?
1: Prema Swarupulaina Vidyarthulara.
0: Embodiments of divine love, dear students.
1: Dehamu, Indriyamulu, Manasu, Buddhi. ఈ నాలుగు కూడాను మానవుడు ధరించినటువంటి ఉపాధులు మాత్రమే.
0: ద ఫిజికల్ బాడీ, ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ద వెస్చర్స్ ఓర్న్ బై ఈచ్ రియల్ హ్యూమన్ బీయింగ్.
1: ధరించినటువంటి పదార్థముల యొక్క రహస్యమును గుర్తించినప్పుడే ఆ పదార్థములు కూడాను సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద సటిల్ మీనింగ్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ది క్లోత్స్ దట్ ఆర్ వోర్న్, ద వెస్చర్స్ దట్ ఆర్ వోర్న్, యూ బి ఏబుల్ టు యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: మీరు ప్యాంటు, షర్టు, బనియన్, కోటు ఇవన్నీ మీరు ధరిస్తుంటారు.
0: యు ఆర్ వేరింగ్ ప్యాంట్, షర్ట్, కోట్ ఎట్సెట్రా.
1: ఏ ఏ ఉపాధిని ఏ విధముగా ధరించాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించినప్పుడే అది సక్రమమైనటువంటి వినియోగంగా మీరు అనుభవిస్తారు.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ అండ్ హౌ టు వేర్ ఈచ్ పర్టికులర్ క్లోత్, యూ బి ఏబుల్ టు వేర్ దెమ్ ప్రాపర్లీ అండ్ గెట్ ఆల్సో ద బెనిఫిట్.
1: అట్లు కాక షర్ట్ అంటే ఏమిటో తెలియకుండా ఉండినప్పుడు దీనిని వికారంగా కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యు డు నాట్ నో వాట్ ఎ షర్ట్ ఈస్, యూఆర్ లైక్లీ టు మిస్యూజ్ దాట్.
1: ఈ బనీన్ అంటే ఏమిటో దీనిని అర్థం చేసుకోలేనటువంటి వారు షర్ట్ పైన బనీన్ వేసుకోవచ్చును.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఎ బనీన్ ఈస్, హీ మే వేర్ ఇట్ ఆన్ అండ్ ఓవర్ ఎ షర్ట్.
1: ఈ ప్యాంట్ అంటే ఏమిటో తెలియనటువంటి సమయంలో వెనుకది ముందు, ముందుది వెనుకకు ధరించవచ్చును.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో వాట్ ఎ ప్యాంట్ ఈజ్ లైక్ మే వేర్ ఇన్ ది రివర్స్ ఫ్యాషన్.
1: కనుక మీరు నిత్యము ధరించేటువంటి యొక్క వస్త్రములను చక్కగా గుర్తించి దాని పరిజ్ఞానం చేత అనుభవించడానికి పూనుకుంటున్నారు.
0: దేర్ఫోర్ ఆల్ దోస్ క్లోత్స్ విచ్ యు వేర్ యు హావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ and you have been using them also.
1: అప్పుడే ఆ యొక్క దుస్తులు సరియైనటువంటి రీతిగా అలంకారంగాను ఆనందాన్ని అందిస్తుండాలి.
0: Then only they give you beauty and also give you joy.
1: అటులని మనము ధరించినటువంటి ఈ దేహము.
0: Similar is the situation. This physical body is worn by you.
1: ఇది కేవలము వస్త్రం వంటిది.
0: It may be compared to some clothing which is worn.
1: దీనిని ఏ విధంగా మనం ధరించాలి, ఏ విధంగా దీనిని అనుభవించాలి, ఏ విధంగా దీనిని వినియోగించాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించినప్పుడే ఇది సద్వినియోగం అవుతుంది ఈ దేహము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు వేర్ ఇట్, హౌ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ వుడ్ బి ప్రాపర్లీ యూస్ఫుల్ టు యూ.
1: దహ్యతే ఇది దేహ అని దీనికి ఉత్పత్తి స్థానము, అనగా దహింపబడేటువంటిది ఈ దేహము అని.
0: దేహము విచ్ ఈస్ రెఫర్డ్ టు బాడీ ఈజ్ ద వన్ విచ్ వుడ్ బి బర్న్ డౌన్, దట్ ఈస్ ది మీనింగ్.
1: మరణించిన తర్వాత దహింపబడటము ఇది అందరికీ తెలుసు.
0: ఎవ్రీ వన్ నోస్ ఆఫ్టర్ డెత్ ద ఫిజికల్ బాడీ ఈజ్ కన్సైన్ టు ఫ్లేమ్స్.
1: అట్లు కాక జీవిత సమయం నుండే ఇది దహింపబడుతుండాలి.
0: not that way alone. Even when you are living, this also gets burned down.
1: ఎట్లనగా చింతల చేత ఈ దేహము దహింపబడుతుండాలి.
0: This physical body is burnt down by worries.
1: కనుక ఇది జడ స్వరూపమైనటువంటిది.
0: This is inert.
1: ఇవన్నీ కూడాను ఒక మాలిన్యంతో కూడినటువంటిది.
0: This is also full of dirt.
1: మలినపు కొంప.
0: It is a house full of dirt.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It is a basket which is full of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It is the one which undergoes various modifications.
1: భవసాగర మీదకి లేని కంప.
0: It is the one which may not help you to cross the ocean of bhava.
1: భవసాగర మీదకి లేని కంప అంబుల పదిలంబు మన మెప్పు దలంప.
0: If only you try to understand, all these things become clear to you.
1: మే నుశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అని ప్రబోధించారు ఈ దేహాన్ని.
0: While describing about the body, it was just said, well, this is not going to be a permanent one. Resort to the lotus feet of divine Vishnu.
1: Dehamu panchabhautikamu.
0: Physical body is made up of five elements.
1: Dehamu kuda tappade pudun.
0: It is going to fall down one day or the other.
1: Dehi niravayundu.
0: The indweller is a permanent one.
1: Ganatimpaka dehiki chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: If only you properly see, there is nothing like birth, death and bondage for the indweller.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, the indweller itself is God.
1: ఆ దేవదేవుడైనటువంటి మీరు ధరించినటువంటిదే ఈ దేహం.
0: You are really such God of gods. And this physical body is only worn by you.
1: ధరించిన దేహాన్ని వరించవచ్చు.
0: You may like the body which is only
1: అనుభవించవచ్చు.
0: You can enjoy the body.
1: కానీ ఏ విధంగా వరించాలి, ఏ విధంగా అనుభవించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానంతో దీనిని పొందాలి.
0: బట్ యు షుడ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫిజికల్ బాడీ విత్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: దీనికి మరొక పేరు కూడా కలదు, శరీరము అని.
0: దేర్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్ ఫిజికల్ బాడీ, శరీరము.
1: దీని ఉత్పత్తి శీర్యతే ఇది శరీర అన్నారు. అనగా జీర్ణించినటువంటిది, శీరించినటువంటిది ఈ శరీరము.
0: That means this physical body gets worn out and also gets destroyed.
1: ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది.
0: When this physical body is born, it is a mass of blood and flesh.
1: కోమలత్వంతో ఆకర్షింప చేస్తుంది.
0: With all its tenderness, it would be highly attractive.
1: క్రమక్రమేణ ఇది యవ్వనములో ప్రవేశిస్తుంది.
0: గ్రాడ్యువలీ దిస్ ఫిజికల్ బాడీ ఎంటర్స్ ఇంటు ది స్టేజ్ ఆఫ్ యూత్.
1: అందానందముల చేత అహంకారాన్ని ప్రకటిస్తుంది.
0: ఇట్ ఆల్సో ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ బ్యూటీ.
1: తదుపరి వృద్ధాప్యములో ఇది ప్రవేశిస్తుంది.
0: దెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఓల్డ్ ఏజ్.
1: వికారత్వాన్ని పొందుతుంది.
0: ఇట్ ఆల్సో బికమ్స్ వెరీ.
1: ఈ శరీరము అనేక రకములుగా మార్పు చెందినటువంటిది.
0: This physical body undergoes many changes.
1: కనుకనే శరీరతి ఇది శరీరః. జీర్ణతే జీర్ణించేటువంటిది, మార్పు చెందేటువంటిది కనుక దీనికి శరీరము అని ఒక పేరు.
0: It has got the name శరీరము because it undergoes so many changes and finally it will be ruined, it will be destroyed.
1: ఈ శరీరమునకు మూడొక పేరు కూడాను ఉంటున్నది.
0: There is a third name for this physical body.
1: ఇది ఒక మందిరము అని కూడాను అనేక మంది ఉచ్చరిస్తూ వచ్చారు.
0: Quite a few people have described this as మంతనము.
1: ఈ మందిరము దేని నిమిత్తమై ఏర్పడినటువంటిది?
0: Why is this described as మందిరము or temple?
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః. జీవుడు దేవుడైనటువంటి జీవునకు ఈ దేహము ఒక మందిరంగా నిర్మించబడింది.
0: It has been described as mandiramu, a temple, because it is housing God inside.
1: Mandiram anaga deenini ye vidhanga manam upayoginchali?
0: How should we use this temple?
1: Idi pavitramainatundi divyamainatundi bhagavantuni nilayam.
0: This is most sacred and divine house of ద లార్డ్
1: భగవంతుని నిలయమైనటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచటకు ఏమాత్రం కూడా వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు అబ్యూజ్ ఆర్ మిస్యూజ్ దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనిని సక్రమమైన మార్గంలో, పవిత్రమైన మార్గంలో దీనిని వినియోగించాలి.
0: దిస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ అండ్ యూజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: కనుకనే సత్కర్మలు, సదాచారములు, సచ్చింతనలు సలిపే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ దేహము అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫార్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్స్,
1: ధర్మాచరణ నిమిత్తమై నియమించినటువంటిది ఈ దేహము అని.
0: దిస్ బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ అవర్ సెల్స్ ఆన్ ద శరీర మాధ్యమ
1: కలుధర్మ సాధకం.
0: దిస్ ఎంటైర్ బాడీ ఈజ్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రైచియస్ డీడ్స్.
1: ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహము.
0: దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫార్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
1: అయితే ఈ దేహాన్ని సరి అయిన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఈ దేహము ఒక పనిముట్టు వంటిది.
0: దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టు కూడాను సరి అయిన స్థితిలో ఉండినప్పుడే మనము సంకల్పించుకున్నటువంటి పనిని సరి అయిన రీతిగా ఉపయోగించుకోవచ్చును.
0: When this instrument is in a fit condition, we can use it properly for the purpose for which we want to.
1: ఒక పనిముట్టు పెన్ మన దగ్గర ఉంది.
0: Let us take the example of a pen.
1: దీన్ని వినియోగించుకోవాలంటే దీన్ని సరైన స్థితిలో పెట్టుకోవాలి.
0: If you want to use it, it must be in a fit condition.
1: నిబ్బు సరిగా ఉంటుండాలి, ఇంకు దీనిలో ఉంటుండాలి. దీన్ని సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే రాయడానికి కూడా ఒక ఉపయోగం అవుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఇట్ వెన్ దేర్ ఇస్ ఇంక్ ఇన్ సైడ్ ద పెన్ అండ్ వెన్ ది నిబ్ ఈజ్ ఇన్ ఎ గుడ్ కండిషన్.
1: కత్తి ఒక పనిముట్టు.
0: ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్
1: అయితే ఆ కత్తి కూడా సరైనటువంటి సూటిగా, సరైనటువంటి పదురుగా ఉండినప్పుడే అది సద్వినియోగం గావించుకోవచ్చు.
0: స్వార్డ్ ఈజ్ అనదర్ ఇన్స్ట్రుమెంట్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ షార్ప్, వెన్ ఇట్ ఈస్ ఇన్ ఎ ఫిట్ కండిషన్, ఇట్ కుడ్ బి యూజ్డ్. కనుక
1: ఏ పనిముట్టు ఏ స్థితి ఎందు సరిగా ఉండినప్పుడే ఆయా పనులు మనం సక్రమంగా చేసుకోవచ్చును.
0: వీ వుడ్ బి ఏబుల్ టు యూజ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇన్ ఫిట్ కండిషన్.
1: ఈ దేహం కూడాను పనిముట్టే కనుక ఈ ధర్మాచరణ నిమిత్తమై ఈ దేహమును సరైన స్థితిలో ఉంచుకోవాలి.
0: యాజ్ దిస్ బాడీ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్, వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ బాడీ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎ ఫిట్ కండిషన్.
1: ఈ కత్తితో ఫలములు లేక కూరగాయలు ఇంకే విధమైనటువంటి చిక్కుబడినటువంటి గంటలు మనం తీసుకోవచ్చును, కోసుకోవచ్చును.
0: ఇఫ్ యూ టేక్ ఎ స్వార్డ్ మే బి యూజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కటింగ్ వెజిటబుల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: అట్లు కాకుండా కత్తితో ఇనుమును కోయడానికి ప్రయత్నం చేస్తే ఈ కత్తి కూడా పదును తప్పిపోతుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ యూజ్ ది స్వార్డ్ టు కట్ ది ఐరన్ ఆర్ స్టీల్ దెన్ ది ఇట్ విల్ బి ఇన్.
1: అదే విధంగానే ఈ దేహాన్ని ఏ కార్యములు ఎందు సద్వినియోగం గావించుకోవాలో దాని విచక్షణ జ్ఞానంతో దీన్ని వినియోగించుకోవాలి.
0: సిమిలర్లీ యూ షుడ్ నో అండ్ హ్యావ్ ది డిస్క్రిమినేషన్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఇక్కడ ఏ కార్యము చేయడానికి మనం పూనుకున్నా కూడా అక్కడ ఒక్క ప్రశ్నను మనం వేసుకోవాలి.
0: ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ, యూ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆత్మస్వరూపుడైన బ్రహ్మను నేను,
0: ఐఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: ఈ కాయములో నివసిస్తున్నాను,
0: ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: కనుక ఆత్మస్వరూపుడైన నేను, బ్రహ్మస్వరూపుడైన నేను ఈ కాయముచే ఈ కర్మను నేను ఆచరించవచ్చునా, ఆచరించకూడదా అని విచారణ చేసుకోవాలి.
0: ది క్వశ్చన్ ఈజ్ ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ, ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ, కెన్ ఐ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఆఫ్టర్ బీయింగ్ బ్రహ్మ అండ్ ఆత్మ.
1: ఈ కర్మ చేయ తగినదా, చేయ తగనిదా అనేటువంటి విషయాన్ని కూడా విచారించుకోవాలి.
0: ఈజ్ దిస్ యాక్షన్ వర్తి ఆఫ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఆర్ అన్వర్తి ఆఫ్ బీయింగ్.
1: అప్పుడే ఈ దేహాన్ని సద్వినియోగం గావించుకున్న వాడవుతాం.
0: దెన్ ఓన్లీ యూడ్ బి ఏబుల్ టు శాంక్టిఫై అండ్ యూజ్ ది బాడీ.
1: ఈ దేహం ఉన్నది కదా అని ఇష్ట ప్రకారం ఉపయోగించుకోరాదు.
0: జస్ట్ బికాస్ యూఆర్ హ్యావింగ్ ఎ ఫిజికల్ బాడీ, యూ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ వే.
1: దానిని ధర్మ విరుద్ధమైనటువంటి చర్యలో ఉపయోగించుకున్నట్టు అవుతుంది.
0: ఇఫ్ యూ యూజ్ లైక్ దాట్ ఇట్ వుడ్ బి గోయింగ్ కాంట్రరీ టు ది రైట్ యాక్షన్ అండ్
1: ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహం.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివన్ టు యూ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
1: దైవ మందిరంగా నిర్ణయించబడినటువంటిది ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనినే మరొక పేరుగా క్షేత్రము అని కూడా చెప్తూ వచ్చారు.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈజ్ క్షేత్రము, ఫీల్డ్.
1: క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞాపవాన్ విద్య, అనగా క్షేత్రము అనేటువంటిది దేహము, దీనిని గుర్తింపబడేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, గుర్తించేటువంటి వాడు.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఫీల్డ్ అండ్ ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఈజ్
1: నీవు. క్షేత్రాన్ని గుర్తించేటువంటి వాడే కాని గుర్తింపబడేటువంటిది దేహమే.
0: యు ఆర్ ద వన్ హూ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ అ క్షేత్ర.
1: అండ్ నీవు గుర్తించేటువంటి వాడు.
0: యు ఆర్ ద వన్ హూ హ్యాస్ టు నో ఇట్.
1: కనుక నీవు దీనికి సాక్షిభూతుడిగా ఉంటుండాలి.
0: యూ హ్యావ్ టు రిమైన్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
1: దీనిని సద్వినియోగంగా దీనిని అది అనుభవించడానికి తగినటువంటి అధికారిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ యు బీ ఎన్ అథారిటీ హూ కెన్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ.
1: చాలా పవిత్రమైన స్థితిలో దీనిని ఉంచుకోవాలి.
0: యూ షుడ్ మెయింటైన్ దిస్ ఇన్ ద మోస్ట్ సేక్రెడ్ వే.
1: కాశీని ఒక క్షేత్రము అంటారు.
0: వీ డిస్క్రైబ్ కాశీ
1: బద్రీని ఒక క్షేత్రము అంటాము.
0: అండ్ బద్రి ఆల్సో
1: తిరుపతిని ఒక క్షేత్రము అంటాము.
0: తిరుపతి ఆల్సో హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
1: ఈ క్షేత్రం అనేటువంటి పదం వినియోగించుకోవడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ యూజింగ్ దిస్ వర్డ్ టు డిస్క్రైబ్ దిస్ ప్లేసెస్ యాజ్ క్షేత్ర పిల్గ్రిమేజ్ సెంటర్?
1: దైవ సంబంధమైనటువంటి యొక్క వాతావరణంతో కూడినటువంటిది.
0: దేర్ ఈస్ ఎ డివైన్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
1: కనుకనే దీనికి పవిత్రమైన స్థానం కాబట్టినే దీనికి క్షేత్రము అనేటువంటి సార్థక నామం ఉంటుంది.
0: యాజ్ దిస్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్ ఇట్ హెస్ బీన్ గివన్ దట్ నేమ్ క్షేత్రము ఆర్ పిల్గ్రిమేజ్ సెంటర్.
1: ఆ క్షేత్రములో నిరంతరము పూజలు, సత్కర్మలు, మంత్రములు, దీక్షలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ దేర్ విల్ బి వర్షిప్, వేరియస్ టైప్స్ ఆఫ్ వర్షిప్ పర్ఫార్మ్డ్ ఫర్ ప్లీజింగ్ ద లార్డ్.
1: అదే విధంగానే ఈ దేహం అనేటువంటి క్షేత్రం నుంచి సత్కర్మలు, సదాచారములు, సత్చింతనలు ఇలాంటి సేవల యందు పాల్గొని చేసుకోవాలి.
0: సిమిలర్లీ వీ షుడ్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్ ఫర్ థింకింగ్.
1: సత్కర్మల యందు ప్రవేశింప చేయటమే ఈ క్షేత్రం యొక్క సరైన అంతరార్థము.
0: The inner meaning of this physical body is that it must be put to good work, good action.
1: Kshetram ante rendo artham kuda untunnadi.
0: There is one more meaning for this word kshetram.
1: Polamu ani untuntadi rendo artham.
0: A second meaning is field.
1: Ee polamulo manam etti vittalamu naadudumo atti phalame manaku labhistundi.
0: The speciality of a field is whatever seeds you sow, ది క్రాప్ దట్ యు గెట్ విల్ డిపెండ్ అపాన్
1: సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు సత్ఫలము అనేటువంటిది మనకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యు సో గుడ్ థాట్స్ యు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
1: దుస్సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు ఇది మనకు ఒక విధమైన దుర్ఫలమునే మనకు లభిస్తుంటాయి.
0: ఇఫ్ యు సో ద ఈవిల్ థాట్స్ యు విల్ గెట్ ద ఈవిల్ ఫ్రూట్.
1: పాప పుణ్యములు అనేటువంటి యొక్క బీజములు నాటుకునేటువంటి యొక్క ప్రదేశమే ఈ దేహం అనే క్షేత్రము.
0: దిస్ ఫీల్డ్ ఈజ్ ద వన్ వేర్ యు సో ద సీడ్స్ ఆఫ్ ఎయిదర్ ది సిన్ ఆర్ వర్చ్యూ.
1: లౌకిక ప్రపంచమందు, లౌకిక భూములు యందు మనం లౌకికంగా ఆచరించేటువంటి యొక్క దీనిలో సరైనటువంటి కాలము, సరైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం.
0: వెన్ ఎవర్ యు అండర్టేక్ కల్టివేషన్ ఇన్ ది ఫీల్డ్స్, ఇన్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్, you will have to see the proper time.
1: Palani rutunandu palani bijamle natali challali aneetvanti oka idi untu paddhati untundadi.
0: The different aspects of cultivation like sowing seeds will depend upon the seasons and you observe all the seasons.
1: Ye kshetramanandu ye pantana pettali aneetvanti oka niyamam kuda untundadi.
0: And also there are rules which prescribe what type of crop can be raised in what type of field.
1: Eppudu padithe appudanta aa polamlo vittanam challadaniki veelu kaadu.
0: You can't go on sowing these seeds in season and out of season any time that you like.
1: Adi oka kala ninnitamainatundi oka dinni kaligi untuntadi.
0: It is regulated by certain rules of time.
1: Kani ee shariram anetundi polam lopala ee vidhamainatundi oka ninnitamainatundi kalamulu ledu.
0: But for this body which will be compared to the field, there is no such
1: sarvakala sarvavasthali endu kudanu dinni saagu cheyatundi oka anukoolam kaligi untundadi.
0: This field can be cultivated under all times, under all circumstances.
1: Raatrim pagalu kudanu deenini saagu chesukovachu.
0: Throughout the day and night you can go on cultivating this field.
1: Vaati sambandhamainatundi palamulu yendu vittanamulu naatinappudu pantalu pandavachunu lekapothe endavachunu.
0: In the external fields, agricultural fields, when you sow the seeds, you may get crop or you may not get crop also.
1: Aashinchinatundi yokka palamunu manamu pondalekapovachunu.
0: You may not realize your expectations in the outside fields.
1: ఈ శరీరం అనేటువంటి దీని యందు నాటుకున్నటువంటి యొక్క సత్సంకల్పంలో దుస్సంకల్పం అనేటువంటి పంట ఏమి చేసినా ఇది తప్పేటువంటిది కాదు. ఆ ఫలము తప్పక అనుభవించవలసి వస్తుంది, ఆ ఫలము మనం అందుకోవలసి వస్తుంది.
0: ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ది ఫీల్డ్ ఈస్ దట్ వాట్ ఎవర్ సీడ్స్ యూ సో గుడ్ డీడ్స్ గుడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ థాట్స్
1: 100 పాళ్ళు పంట పండుతుంది.
0: యూ విల్ హ్యావ్ టు రీప్ ద ఫ్రూట్స్ 100%.
1: ఏమాత్రం కూడా 0.5% కూడా తక్కువ కాదు.
0: ది క్రాప్ కెన్ నెవర్ బి లెస్ ఈవెన్ బై 0.5%.
1: ఇది

0: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ టెలింగ్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు.
0: బై సోయింగ్ వాట్ సీడ్స్ యు హావ్ బీన్ ఏబుల్ టు కమ్ టు దిస్ పర్టికులర్ ప్లేస్ అండ్ దాట్ ఈస్ సర్టన్ ఇట్ డిపెండ్స్ ఇన్
1: టర్మ్. ఒకటైన వేరైన ఫలములు లభించుటది ఎట్టు సాధ్యమగును.
0: హౌ కెన్ ది క్రాప్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద సీడ్స్ విచ్ హావ్ సోన్?
2: కనుక ఈ దేహం అనేటువంటి పొలమునందు ఏ విత్తనమును నాటుతున్నామో అదే పంటనే మనం అనుభవించవలసి
0: వస్తుంది. యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ అండ్ రేజ్ ది క్రాప్ డిపెండింగ్ అపాన్ ద సీడ్స్ విచ్ హావ్ సోన్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
2: కనుక పంట మన యొక్క సంకల్పంపై ఆధారపడి ఉంటుండాలి.
0: ద క్రాప్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్.
2: పంట మన యొక్క కర్మలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: ద క్రాప్ ఆల్సో డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్స్.
2: కనుక ఎట్టి సంకల్పంలో అట్టి పంట.
0: Whatever your thoughts be, the actions will also be the same.
2: Kanuka deva mandiram ainatundi ee dehamunandu sasankalpam leinatundi yokka beejamule naatukovataniki taginatundi avakasam.
0: You should always make efforts to sow good seeds in this field which is a temple of God.
2: Dehamunu ishtamochinattu durvinyogam chesukoraadu.
0: You should not misuse this physical body in any way you like.
2: మీ ఇష్టానుసారం దానిని అనుభవించరాదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ ఎంజాయింగ్ ఇన్ ఎనీ వే యూ లైక్.
2: నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి దీనిని సద్వినియోగం గావించుకోవాలి.
0: యూ షుడ్ ప్రాపర్లీ పుట్ టు ది గుడ్ యూజ్ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేట్ యాక్షన్స్.
2: కనుక ఎట్టి సంకల్పంలో అట్టి పంట.
0: వాట్ ఎవర్ యువర్ థాట్స్ బి ద యాక్షన్స్ వుడ్ ఆల్సో బి ద సేమ్.
2: కనుక దేవ మందిరమైనటువంటి ఈ దేహమునందు

0: ది గుడ్ యూస్ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్.
1: కనుక మనము ఈ దేహమును ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి విచారణ అత్యవసరం.
0: ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు థింక్ అండ్ అండర్స్టాండ్ హౌ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: దీన్ని సద్వినియోగం భావించుకోవాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు పుట్ దిస్ బాడీ
1: సద్భావమును అభివృద్ధి గావించుకోవాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు ఆల్వేస్ హ్యావ్ గుడ్ థాట్స్,
1: సత్ఫలమును మనం పొందాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు హ్యావ్ గుడ్ ఫ్రూట్,
1: రెండు విధములైనటువంటి మార్గాన్ని తూచా మనం అనుభవించాలి.
0: దే విల్ హ్యావ్ టు అబ్జర్వ్ టూ మెథడ్స్ వెరీ క్లియర్లీ అండ్ స్టిక్
1: ఆహార నియమము,
0: దట్ ఈస్ ద
1: విహార నియమము, ఈ రెండు కూడా అత్యవసరము.
0: The code relating to food and also to habits.
1: Ahara viharamulu, idi sariyainatundi margamulo manam anubhavinchali.
0: We have to take food and we should have good habits.
1: Etti aharamunu manam andukovali, etti aharamunu manam sikarinchali aneetundi vicharana cheyali.
0: We should also think what type of food should we partake.
1: Akali ainappatikini manaku viruddhamainatundi aharalu manam bhujincharadu.
0: Just because you have hunger, you should not satisfy it with any type of food.
1: సాత్విక ఆహారమును భుజించాలి.
0: You should always take సాత్విక food.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: మనం ఒక మంట వేస్తాము.
0: We just make a small fire.
1: ఎలాంటి కర్రలు దానిలో వేసి మంట వేస్తామో అలాంటి పొగనే అందు నుంచి ఆవిర్భవిస్తుంది.
0: The fire and the smoke that you get depends upon the type of fuel that you use.
1: గంధపు చెక్కలు వేస్తే సుగంధంగా వస్తుంది దాని పొగ.
0: If you use sandalwood as the fuel, you get the smell and the smoke.
1: Inka durgandhamto cherinatundi karalu vesinappudu aa durgandhame manaku andistundi.
0: On the other hand, if you use fuel which emits bad smell,
1: etti mantano atti poga.
0: The smoke depends upon the type of fire that is there.
1: Etti pogano atti megamu.
0: The clouds depend upon the type of smoke.
1: Etti megamo atti neeru.
0: The water depends upon the type of clouds.
1: Etti neeru atti varshamu.
0: The rain depends upon the type.
1: Etti varshamu atti panta.
0: The crop depends upon the type of rain.
1: Etti pantanu atti vanta.
0: The food that is prepared depends upon the crop.
1: Etti vantanu atti tala. Talampu vallo vastundi.
0: The thoughts and the head depend upon the type of food.
1: Kanuka manam bhujincheetundi aaharamunu puraskarinchukoniye mana talampulu manchi cheddaluga maarutunnayi.
0: All the thoughts, good or bad, come on the basis of the food that you take.
1: Aahara niyamu athyavasaramu ee dehamunaku.
0: Therefore you should strictly observe the code relating to the food.
1: Deha shuddhi jalamato jarugutundi.
0: You can purify the body with water.
1: మనశుద్ధి అనేటువంటి సత్యంతో జరుగుతుంది.
0: యూ కెన్ ప్యూరిఫై ది మైండ్ విత్ ద ట్రూత్.
1: కనుక సత్య మార్గమైనటువంటి ఒక ఆహారం మనం భుజించినప్పుడే సత్య సంకల్పం మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: దేర్ ఫోర్ వెన్ యూ పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ది థాట్స్ ఆల్సో విల్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దైవ మందిరంగా విశ్వసింపబడినటువంటి ఈ దేహమునందు మత్తు పదార్థములు ఏమాత్రము మనము స్వీకరించరాదు.
0: After believing this physical body as the temple of God, you should not partake any intoxicating
1: food. రజోగుణ సంబంధమైన ఆహారమును మనం స్వీకరించరాదు.
0: You should not also partake food which is filled
1: with pleasure. ఈ ఆహార నియమం ఏమిటి?
0: What is this code?
1: ఏది సాత్వికము అని మనం నిర్ణయించాలి.
0: How can we decide what is సాత్విక ఫుడ్?
1: ఏదో ఫలములు పాలు భుజించటం సాత్వికమని భావిస్తున్నాము.
0: We are under the mistaken notion taking fruits and milk is sattvic food.
1: Adha matrame kaadu sattvikamu.
0: That is not confined only to that.
1: Manamu phalamulu paalu ivanta kevalam okka indriyamuto matrame anubhavistunnamu.
0: The milk and the fruits are enjoyed only by one sense organ.
1: Dehamu panchendriyamulato koodinatvantidi.
0: The physical body is consisting of five sense organs.
1: Shabda sparsha roopa rasa gandham.
0: That is the sound, touch,
1: manaku mukku untundali,
0: smell and
1: chevunu untundali,
0: we got nose,
1: noru untundali,
0: we got
1: kannulu untundali,
0: we got eyes,
1: chetulu untundali, chetulu sparsha,
0: hands are associated with the touch,
1: roopamu kannulato chudagaladu,
0: the form can be seen by the eyes,
1: shabdamunu chevulato vinagaladu,
0: the sound can be heard by the
1: gandhamunu mukkuto vasanu chudagaladu.
0: The smell can be done.
1: Even in that.

0: పంచేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమును ఒక్క ఇంద్రియము ద్వారా ఫలము పాలు భుజించినంత మాత్రం సాత్వికం అవుతుందా?
1: వెన్ ది బాడీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్, ఇఫ్ యూ పార్టేక్ సాత్విక్ ఫుడ్ ఓన్లీ త్రూ వన్ సెన్స్ ఆర్గన్,
0: భుజించే ఆహారము పంచేంద్రియములతో చేరుతుంటాది.
1: So all the food that you partake through these five sense organs must be sattvic.
0: కన్నులతో పవిత్ర దృష్టి అనేటువంటి ఒక సాత్విక ఆహారాన్ని భుజించాలి.
1: You have to look only at sacred sights through eyes.
0: అంతేకాని కన్నులు ఉన్నవి కదా అని ఇష్టప్రకారం మనం చూడకూడదు.
1: Just because you have got eyes, you cannot go on seeing
0: అనేక ప్రమాదములు కూడా గురి కావచ్చును.
1: It leads you to many dangerous situations.
0: కనుక పవిత్రమైన భావంతోనే ఈ దృష్టిని మనం ఉపయోగించుకోవాలి.
1: Fill your vision with sacred thoughts.
0: కానీ ఈనాటి యువకులు యందు కీచక దృష్టి అభివృద్ధి అవుతుంటారు.
1: But today's youth are developing కీచకాస్ vision.
0: ఈ కీచక దృష్టికి తగినటువంటి ఫలితము తనను గ్రద్దలు గొట్టుకోవటమే.
1: The result of having such కీచకాస్ vision
0: is కీచకుడికి ఏ ఫలితమైంది? భీముడు గదం తీసుకుని తనను విరగొట్టాడు.
1: What happened to కీచక? భీముడు స్మాష్
0: దృష్టి దోషము ఏమాత్రం కూడా కలగరాదు.
1: Therefore, we should not have a defective
0: faculty. ఇది విద్యార్థులకు అత్యవసరం.
1: This is an extremely essential thing for students.
0: పవిత్రమైన భావంతో దృష్టిని, భగవత్ భావంతో దృష్టిని చూచినప్పుడే ఆ యొక్క కన్నుల యొక్క ఆహారము చక్కగా సాత్వికమైన ఆహారంగా ఉంటుంది.
1: ఓన్లీ వెన్ యూ లుక్ అట్ థింగ్స్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్, విత్ ఎ డివైన్ ఫీలింగ్, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ డివైన్ లుక్.
0: చెవులకు కొన్ని ఆహారం అత్యవసరము.
1: And similarly is the food partaken by
0: the ears. We
1: should always hear good
0: things. We should always listen
1: to things associated with God.
0: We should always hear
1: things which are happy about others.
0: We should always
1: protect ourselves from
0: having defective.
1: We should listen to things which are free from
0: all sorts of defects. ఈ ఇంద్రియ ద్వారా సాత్విక ఆహారాన్ని మనం ఆరగించినట్టు అవుతుంది.
1: Then only we can say that we have partaken through ears సాత్విక్ ఫుడ్.
0: మన ముక్కుల ద్వారా సుగంధమును మాత్రమే స్వీకరించాలి.
1: Through our nose we should always smell.
0: దుర్గంధమును స్వీకరించినప్పుడు ఆరోగ్యము ఇంట్లో దెబ్బ తగులుతుంది.
1: Good and with good perfumes, not
0: ఇంతే కాకుండా ఈ యొక్క స్వీకరించేటువంటి గాలి లోపల అనేక క్రిములు కూడా చేరుతుంటాయి.
1: వెన్ యూ ఇన్హేల్ సో మెనీ టైప్స్ ఆఫ్ జర్మ్స్ గోయింగ్ టు
0: ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి యొక్క గాలిని మనం పీల్చుకోరాదు.
1: వీ షుడ్ నాట్ ఇన్హేల్ సచ్ విచ్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్.
0: విశాలమైన ప్రదేశమునందు పవిత్రమైనటువంటి గాలిని మనం స్వీకరించాలి.
1: యుడ్ ఆల్వేస్ గో టు ఏ వెరీ ప్లే గ్రౌండ్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఇన్హేల్.
0: మనం చేతులతో కూడా ఒక ఆహారాన్ని స్వీకరించాలి.
1: విత్ హ్యాండ్స్ ఆల్సో వుడ్ ఆల్వేస్ టేక్.
0: అనగా దోషరహితమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ.
0: అప్పుడే ఇది దైవ మందిరంగా రూపొందుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ బాడీ వుడ్ బి ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దోషము, దృష్టి దోషము, శ్రవణ దోషము, మనస్దోషము, క్రియాదోషము, ఈ పంచదోషములు మనం దూరం చేసినప్పుడు మనమే పరమాత్మగా మారుతాం.
1: వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్, డిఫెక్టివ్ టాక్, డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ లిజనింగ్, డిఫెక్టివ్ స్మెల్లింగ్ అండ్ డిఫెక్టివ్ యాక్షన్,
0: పంచదోషములతో నిండినటువంటి ఈ యొక్క ఈ దేహాన్ని పవిత్ర ఆహారం స్వీకరిస్తున్నానని పాలు పండ్లు స్వీకరించినంత మాత్రమే అది సాత్విక ఆహారం కాదు.
1: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ డిఫెక్టివ్ సెన్షియల్
0: ఈ పంచేంద్రియముల ద్వారా కూడా సాత్వికాన్ని మనం అనుభవించాలి.
1: యు షుడ్ ఆల్వేస్ పార్టేక్ ఆఫ్ త్రూ ఆల్ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ఓన్లీ సాత్విక్ ఫుడ్.
0: కనుకనే ఈ దేహం అనేటువంటి మందిరములకు ఐదు ద్వారములు ఉంటున్నవి.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ ఎ టెంపుల్ హ్యాస్ గాట్ ఫైవ్ డోర్స్.
0: ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించారు?
1: వై ఆర్ దీస్ ఫైవ్ డోర్స్ గివెన్ టు
0: దైవ దర్శన నిమిత్తమై ప్రవేశించేటువంటి యొక్క దివ్య భక్తుల నిమిత్తం ఏర్పడినటువంటివి?
1: Because this physical body is meant for
0: దేవాలయములకు అనేక ద్వారములు ఉంటుంటాయి.
1: ఫర్ టెంపుల్స్ దేర్ మే బి నంబర్.
0: ఈ ద్వారములో భక్తులే ప్రవేశిస్తుంటారు కానీ అన్యులు ప్రవేశించడానికి వీలుండదు.
1: టు ఆల్ ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓన్లీ డివోటీ సెంటర్.
0: చిన్న ఉదాహరణ,
1: నన్నెల్ సెంటర్, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
1: వీ హావ్ బిల్ట్ ఎ హౌస్.
0: చక్కగా సుందరంగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ బ్యూటిఫుల్.
0: మనం అనేక ద్వారములు పెట్టుకున్నాము.
1: పుట్ నంబర్
0: ఈ ద్వారములు ఎందుకోసం నియమించుకున్నాం?
1: వై హావ్ వి పుట్ దిస్?
0: మనము మన బంధువులు మన వారు అందులో ప్రవేశించటము వెలుపల పోవటము ఈ అనుకూల నిమిత్తమే ద్వారములు పెంచుకున్నాం.
1: We have put so many doors for our own benefit and for enabling our own relatives and friends.
0: ద్వారము ఉన్నవి కదని గాడులు పందులు కుక్కలు అన్నిటినీ లోపల ప్రవేశింపజేస్తామా?
1: Are the doors meant for leaving pigs, donkeys and all sorts of animals inside the house?
0: కాదు కాదు, అలాంటి ప్రవేశింపరానటువంటివి ఏమైనా అక్కడ వచ్చినప్పుడు ద్వారమును బంధిస్తాం.
1: ద మోమెంట్ సచ్ ఎనిమల్స్ ఆర్ లైక్లీ టు ఎంటర్ ద హౌస్ యు క్లోజ్ ద డోర్ అండ్ సేవ్ యువర్.
0: ప్రవేశించదగినటువంటి వారు వచ్చినప్పుడే దాని ద్వారములు మనం తెరుస్తాము.
1: వీ ఓపెన్ ద డోర్స్ ఓన్లీ వెన్ పీపుల్ హు ఆర్ వర్తీ ఆఫ్ ఎంటరింగ్.
0: అదేవిధంగానే ఈ దేహం అనేటువంటి దేవాలయం యొక్క ద్వారములు మనము పవిత్రమైన వాటికి మాత్రమే ప్రవేశించడానికి తగిన అవకాశం అందించాలి.
1: సిమిలర్ ఇస్ ద సిచ్యుయేషన్ విత్ దిస్ బాడీ. ద డోర్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి కెప్ట్ ఓపెన్ ఓన్లీ ఫర్ సేక్రెడ్
0: అప్పుడే ఈ దేవాలయం అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకోగలదు.
1: దెన్ ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ కెన్ బి
0: రైట్లీ కాల్డ్ క్షేత్రం అనేటువంటి సార్థక నామం కూడా చెల్లుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దిస్ బాడీ జస్టిఫైబులీ
0: అటు కాకుండా ఇది ఒక క్షేత్రం క్షేత్రం అని అనుకుంటే ఇది క్షేత్రానికి విరుద్ధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు ఇది క్షేత్రం కానేరదు.
1: బై మియర్లీ కాలింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ అ టెంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ యూజ్డ్ ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ బై కాలింగ్.
0: ఆహారము అత్యవసరము ఈ యొక్క దేహం యొక్క సద్వినియోగానికి.
1: ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: ఇంకా విహారము.
1: దెన్ హ్యాబిట్స్.
0: మనము ఏ విధంగానటువంటి ప్రదేశములకు మనం వెళ్ళాలి, ఏ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారించాలి.
1: We should also deliberate and come to a conclusion to what type of place should we go.
0: ఎట్టి వారితో మనం సంబంధ బాంధవ్యాన్ని మనం కలుసుకోవాలి,
1: విత్ వాట్ టైప్ ఆఫ్
0: పెంచుకోవాలి,
1: విత్ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ షుడ్ వీ హ్యావ్ సమ్ రిలేషన్షిప్.
0: దుస్సంగంతో మనం ఏమాత్రము దూరంగా ఉంటుండాలి.
1: We should never be associated with evil ones.
0: We
1: should keep such wicked people at arm's length.
0: కారణం ఏమనగా ఎట్టి సంఘమును మనం అనుభవిస్తామో అట్టి భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
1: The reason is all sorts of thoughts depend upon
0: that. Tell me your company, I shall tell you what you are.
1: It is in this
0: context. నీవు ఎలాంటి సంఘముతో కూడి ఉంటావో అలాంటి వాడిగా నీవు తయారవుతావు.
1: As you what you are going to be depends upon the company, it is said. Tell me your company, I'll tell you what type of person you are.
0: Kanuka dussangamunu duranga unchali.
1: Keep the wicked company at a distance.
0: Taginatvanti yokka aacharana yende dinni sadviniyogam cheyali.
1: Use the body properly and put
0: kali ee naati yuvakulu dussangamu chaala abhiruchiga untadi.
1: Today's people are very fond of evil company, bad company.
0: దుష్కర్మంలో ప్రవేశించడము చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు.
1: ఇట్ ఈస్ ఈజీ టు ఎంటర్ అండ్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్ అండ్
0: దురాచారములు చాలా సులభంగా జరుపుతున్నారు.
1: ఇట్ ఈస్ ది టుడేస్ యూత్ ఆర్ అండర్టేకింగ్ టు డూ బ్యాడ్ డీడ్స్ వెరీ ఈజీలీ.
0: ఇది మానవ దేహమునకు సరైనటువంటి యొక్క విలువ కాదు.
1: This is not a proper value given to the physical body which is so
0: sacred. జంతునాం నరజన్మ దుర్లభము. ఇంత దుర్లభమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గంలో పట్టటము ఇది మానవత్వానికి ఒక తీరని లోటు.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ సో సీక్రెట్ టు యూజ్ ది టైమ్ అండ్ ది బాడీ ఫర్ రాంగ్ థింగ్ ఇట్ ఈస్ రాదర్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: పవిత్ర ఋషులందరి కూడాను ఈ దేహం చేత సత్కర్మలు ఆచరించే నిమిత్తమై భగవత్ చింతనలు చేసే నిమిత్తమై ఏకాంతమైన ప్రదేశమునకు వెళ్లి అక్కడ తపస్సులు ఆచరిస్తూ వచ్చారు.
1: That is why the ancient rishis and ascetics used to go to forests to keep themselves away from bad company and used to do penance.
0: Kani na uddesham adi kudanu oka balahinate.
1: In my own view, even that is a type of weakness.
0: Oka chinna udaharanam,
1: one small example.
0: Neevu kopanni jayinchali anu sankalpinchukunnavu.
1: You have resolved that you want to conquer anger.
0: Ee kopanni jayinchali anu sankalpinchukunnappudu నీవు అరణ్యములో పోయి కూర్చొని ఎన్ని సంవత్సరములు నీ తపస్సు చేసినా ఈ కోపము జయించలేవు.
1: ఇఫ్ యూ వాంట్ టు కాంకర్ యాంగర్ ఇఫ్ యూ గో టు యువర్ ఫారెస్ట్ వేర్ నో వన్ డ్వెల్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: ఈ కోపమునకు కారణం ఏమిటి అని విచారించాలి.
1: యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది కాజ్ ఫర్ యాంగర్.
0: ఏ స్థానంలో నీకు కోపం ఆవిర్భవిస్తుండాలి.
1: Under what circumstances do you become
0: angry?
1: జన
0: సమూహములోనే కోపం ఆవిర్భవిస్తుండాలి.
1: Only in the midst of people you are likely to become angry.
0: కనుక నీవు జన సమూహమునందే ఉంటుండి ఆ కోపాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి, కానీ ఏ జన సమూహములైనటువంటి అరణ్యంలో పోయి కోపాన్ని అరికట్టినాననుకుంటే అది నీ భ్రమనగానే ఉంటుంటాది.

0: రిమైనింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ యూ కాంకర్ యాంగర్ యు ఆర్ రియల్లీ కాంకర్.
1: అరణ్యంలో ఉండినంత వరకు శాంతంగా ఉండవచ్చును.
0: బై మియర్లీ గోయింగ్ టు ఫారెస్ట్ యూ,
1: కానీ తిరిగి నీవు గ్రామంలో ప్రవేశించినప్పటికి అది సిద్ధమ సుమతి అని ప్రవేశిస్తుంది.
0: As long as you are in the forest, you might have conquered anger. The moment you enter into the village, the anger overtakes you.
1: కనుక మన ఇంద్రియాలను అరికట్టాలనుకున్నప్పుడు ఇది ఒక కఠినమైనటువంటి తపస్సుగా గాని ఇంద్రియ నిగ్రహం కోసం ఏమేమో ప్రయత్నములు కాదు, ఇవన్నీ కూడా కేవలం భ్రమలు.
0: If you really want to achieve victory and conquer your sense organs, all types of these rigorous approaches
1: దేహం యొక్క రహస్యాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడు అది సులభంగా మనం అరికట్టవచ్చు.
0: If you can understand the subtleties of this physical body, you would be able to conquer
1: దేహం యొక్క రహస్యాన్ని గుర్తించకుండా ఎన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ అండర్స్టాండింగ్ ది మిస్టరీ అండ్ ది సటిల్ సీక్రెట్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, వాట్ ఎవర్ ఎఫర్ట్స్ యూ డూ, ఇట్ వుడ్ బి ఎ వేస్ట్.
1: మనం కొత్త కారు కొన్నామంటే ఆ కారును ఏ విధంగా వినియోగించాలి, ఎట్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ పెట్రోల్ వేయాలి, ఎక్కడ ఆయిల్ వేయాలి, ఎక్కడ బ్రేక్ వస్తా, ఇవన్నీ చక్కగా మనం గుర్తించినప్పుడే ఆ కారు సద్వినియోగం అవుతుంది.
0: సపోజ్ యూ బై ఎ న్యూ కార్, ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ how to use that particular car, where is the brake, where is the steering and where to put the petrol.
1: Na santam dabbu betti nenu car konnanu.
0: I have put my own money
1: and registration ayindi.
0: It is registered in my name.
1: Na car vanni neevu steering lo kurchoni ishtam vachinattu drive chesthe neeku pramadame, baita variki pramadame.
0: Just because it is your own car, if you use the steering in the wrong way, you are going to cause damage to others
1: ainappatikini neevu danini etta vinyoginchali అనేటువంటి ఒక విధానాన్ని నీవు మొట్టమొదటి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.
0: యూ మైట్ బి ది ఓనర్ బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఇన్ వాట్ వే యూ కెన్ యూజ్ ఇట్ టు గెట్ ద మాక్సిమం బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ కార్.
1: కనుక ఆ విధమైనటువంటి యొక్క వినియోగించుకునే విధానం తెలుసుకుండా పోవటం చేతనే ఈ విధమైనటువంటి కష్ట నష్టములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ బికమింగ్ అండ్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్
1: అనేక ప్రమాదములకు అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
0: And he is also becoming a victim of lack of peace. అనేక
1: రోగములకు కూడాను గురి అవుతున్నాడు మానవుడు.
0: And also he is becoming a victim of diseases.
1: ఒక్కటి మాత్రం మనం చక్కగా గుర్తించాలి.
0: One thing you should properly
1: దైవ నిర్ణయానికి ఎవరు కూడాను విరుద్ధంగా చేయడానికి వీలు కాదు.
0: It is impossible to go against the will of God.
1: శాసనం
0: God's will cannot be
1: ఆ శాసనమును మార్చుకోవడానికి ఎవరికి వీలు కాదు.
0: It is impossible for any person to go against the law of the Lord.
1: Manam dehanni poshinchukuntunnam,
0: we are taking care of our physical body.
1: Ee deham jadavetta avutundi ani aneka mandi vaadinchavachchunu.
0: Many people may argue, how can you call this physical body as
1: a manam jadavainatundi ee dehamu?
0: This body is after all inert.
1: Jadavaina deham aithe etta perugutundadi ani manam sandeham raavachchu.
0: You may get a doubt, if it is really inert, how is it growing?
1: Peragadaniki emi pedda kaaranam kaanakkarledu.
0: For such kind of growth,
1: nityamu illu urchi inta chetta isipoyi oka dibbala vestuntunte aa dibba oka nello vala peddaga perigipothundi.
0: Even if you are putting the dust collected from your house after sweeping, over a period of time
1: atani ee jalamaina dehaniki nityamu bhojanamu tiffanlu coffeelu ee chettananta vestunte adi perugutu untundadi.
0: The same thing is the case with this inert body. Because you are putting breakfast and food and day after day,
1: jalamu peragalanukovatam chala తప్పు. జనం కూడా పెరగడానికి అవకాశం ఉంటుండాలి. ఎక్కడ నుంచి వచ్చింది?
0: హౌ డిడ్ దిస్ బికమ్ కాన్షియస్?
1: అయితే ఈ చైతన్యానికి ఒకటి ఆధారం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఎ బేసిస్ ఫర్ దిస్.
1: ఆ చైతన్యం యొక్క ఆధారం చేతని ఈ జడం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి, మాట్లాడుతుంటుండాలి. కాబట్టి దీనికి ఏమైనా ఆధారం ఉండాలి, గాని అవి జడమే కదా.
0: హెడ్ లైట్స్ ఆర్ ఇనర్ట్ ఇఫ్ దే ఆర్ బర్నింగ్ అండ్
1: బ్యాటరీ. ఆ యొక్క కరెంట్ ఉండటం చేతనే హెడ్ లైట్స్ జడమనేటువంటి వెలుగుతూ ఉన్నాయి.
0: బికాస్ ది పవర్ ఇస్ సప్లైడ్ బై ది బ్యాటరీస్ యూ కెన్ గెట్ ది లైట్ త్రూ దిస్ ఫ్లడ్ లైట్.
1: ఆ కార్ లోపల హారన్ చెప్తుండాలి, ఎవరైనా దారి విడచండి విడచండి అని హారన్ చెప్తుండాలి.
0: దేర్ ఇస్ ఎ హార్న్ ఇన్ ద కార్, ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్.
1: ఈ హారన్ జడం కదా, ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటి? లోపల కరెంటే.
0: And you may just say, this horn is inert. How is it producing sound?
1: ఇంకా ఇంజిన్ లో చూస్తే అన్ని ఇంజిన్ లోపల ఆ బోల్ట్స్ నట్స్ స్క్రూస్ పిన్స్ బెల్ట్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి.
0: టేక్ ఇంజిన్, దేర్ ఆర్ బోల్ట్స్ అండ్ నట్స్.
1: స్టార్ట్ చేసేటప్పటికి అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
0: ద మూమెంట్ యూ స్టార్ట్ ది ఇంజిన్ ఇట్ స్టార్ట్స్ ఫంక్షనింగ్.
1: ఇది జడమే కదా, ఈ విధంగా కదలడానికి కారణం ఏమిటి?
0: ఆల్ దీస్ నట్స్ అండ్ బోల్ట్స్ ఆర్ ఇనర్ట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ ది కార్ ఇస్ కరెంట్? దేర్ ఇస్ పవర్ ఇన్ సైడ్.
1: అదే విధంగా ఈ దేహం అనేది ఒక కారు.
0: సిమిలర్ ఇస్ సిచ్యుయేషన్. దిస్
1: ఈ కన్నులలాంటి హెడ్ లైట్స్,
0: ఐస్ ఆర్ హెడ్ లైట్స్,
1: చూస్తున్నాయి.
0: దే ఆర్ సీయింగ్.
1: మన నానుక ఒక హార్న్,
0: టంగ్ మే బి కంపేర్డ్ టు ఏ హార్న్.
1: ఇది అరుస్తుండాలి, మాట్లాడుతుండాలి.
0: దిస్ ఈస్ టాకింగ్, ప్రొడ్యూసింగ్ సౌండ్.
1: మన చెవులంతా కూడా లౌడ్ స్పీకర్స్.
0: అవర్ ఇయర్స్ మే బి కంపేర్డ్ టు లౌడ్ స్పీకర్స్.
1: దీంట్లో కరెంటే లేకపోతే స్పీకర్ పెట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ దేర్ ఇస్ నో కరెంట్ ఇన్ సైడ్ దిస్ ఫిజికల్ బాడీ,
1: లోపల కరెంట్ ఒకటి ఉంటుండాలి.
0: ఫర్ ఆల్ దీస్ ఇన్నర్ థింగ్స్ దేర్ ఇస్ కరెంట్ విచ్ ఇస్
1: ఆత్మ.
0: And that current is ఆత్మ.
1: ఈ ఆత్మ యొక్క శక్తి చేతనే జడమైన దేహము అన్ని పనులు చేస్తుండాలి.
0: దిస్ ఇనర్ట్ ఫిజికల్ బాడీ హెస్ బీన్ ఏబుల్ టు ఫంక్షన్ డిఫరెంట్ ఫంక్షన్స్ బికాస్ దేర్ ఇస్ ఆత్మ.
1: మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ పర్టికులర్ మ్యాటర్.
1: ఆ మ్యాగ్నెట్ పక్క లోపల ఇనుప ముక్కలు పడేశాం.
0: దేర్ ఇస్ ఎ మ్యాగ్నెట్ అండ్ దేర్ ఆర్ ఐరన్ ఫైలింగ్.
1: ఆ మ్యాగ్నెట్ ఇటు తిప్పితే ఆ యొక్క ఇనుప ముక్కలు దాని వైపునే పరిగెత్తుతాయి.
0: When you move the magnet, the iron filings move. The iron filings also move to whichever direction you turn the magnet.
1: జడమైనటువంటివి కదా
0: ఐరన్ ఫైలింగ్స్ ఆర్.
1: పరిగెత్తడానికి ఏది ఆధారం?
0: How is it that they are moving?
1: Magnet.
0: It is the magnet which is causing them to move.
1: అదే విధముగానే భగవంతుడనేటువంటి ఆత్మస్వరూపుడు ఆ మ్యాగ్నెట్ గా లోపల ఉంటుండి అన్నింటి చేత అన్ని పనులు చేస్తున్నారు.
0: The divine lord who is dwelling inside the body is
1: kaani jadamu prayavanamu oka deham jadamainatundi.
0: But this physical body is all the same, only in
1: jadamaina dehaniki aneka rakamuluga manam alankaralu chestunnam.
0: This physical body is being decorated in a number of ways.
1: Enni alankaramulu chesinappatikini tatkalika trupti le kaani భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అలంకారం ఇది, మార్పు చేయడానికి వీలు కాదు.
0: ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ విచ్ ఆర్ డన్ టు దిస్ బాడీ, దే ఆర్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ.
1: వేసుకోవచ్చును, ఎన్ని స్టోలైనా వేసుకోవచ్చు, భగవంతుడు ఇచ్చిన రంగును మాత్రం ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: వాట్ ఎవర్ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ యూస్, యూ కెనాట్ చేంజ్ ది కలర్ గివన్ బై గాడ్.
1: కనుకనే అదే సత్యమైనది, అదే నిత్యమైనటువంటి.
0: దిస్ ఈస్ ట్రూత్, దిస్ ఇస్ అ పర్మనెంట్ థింగ్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ విత్ ఇన్ హిమ్ సచ్ పర్మనెంట్
1: అది
0: సచ్ ట్రూత్.
1: తమ తమ కర్తవ్య నిమిత్తమై ధరించినటువంటి ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివెన్ టు పర్ఫార్మ్ వన్స్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్.
1: కనుక దేహమే నిత్యమని, దేహమే నేనని ఈ విధమైనటువంటి పెడమార్గంలో మనం ప్రవేశించరాదు.
0: హు షుడ్ నాట్ గో ద రాంగ్ వే విత్ ది బిలీఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్.
1: ఈ దేహమునకు మూడు రకములైనటువంటి దోషములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ త్రీ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
1: ఒకటి ఏమిటంటే తాను కానటువంటి దాన్ని తానుగా భావిస్తుండాలి.
0: వన్ డిఫెక్ట్ ఈస్ ఇట్ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రియలీ ఇట్స్ యాజ్ ఇట్స్ ఓన్.
1: తనవి కానటువంటి దానిని తనవిగా విశ్వసిస్తుండాలి.
0: ఇట్ ఆల్సో బిలీవ్స్ పీపుల్ as its own who really do not believe to that belong to that body.
1: Anityamainatunte yokka vaatini satyamga visheshisthundadi.
0: And it also considers untruth.
1: Ee dehamu moodu doshamulu.
0: These are the three defects.
1: Ee dehame nenani bhramisthunnadu manavudu.
0: Man wrongly believes that he is the physical body.
1: Dehame taanukunnappudu idi naa dehamani enduku cheppali?
0: If you are really the physical body, why should you say this is your body?
1: నా బాడీ అనుకున్నప్పుడు, నా దేహం అనుకున్నప్పుడు నీవు వేరు, దేహం వేరు కదా.
0: వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ.
1: ఇది నా కర్చీఫ్,
0: దిస్ ఇస్ మై కర్చీఫ్.
1: నా కర్చీఫ్ నాకు దూరంగా ఉంటుండాలి.
0: ఐ థ్రో దిస్ కర్చీఫ్ అండ్ ఇట్ ఇస్ డిస్టెంట్.
1: అదే విధంగానే నా దేహం అనుకున్నప్పుడు దేహం నీకు దూరంగా ఉండాలి కదా.
0: అండ్ వెన్ యూ సే దట్ దిస్ ఇస్ మై బాడీ, బాడీ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ యూ.
1: కాబట్టి దేహమే నేను ఎట్ట చెప్పగలను?
0: బట్ హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ది బాడీ?
1: ఒక దోషం.
0: దిస్ ఇస్ ది ఫస్ట్ డిఫెక్ట్.
1: ఈ దేహమే నేను అనుకోవటమే ఈ దోషములకు మూల కారణం.
0: The first defect is that you are identifying yourself with the physical body.
1: Aithe jagattunandu idi naa bhoomi, idi naa illu, idi naa kaaru, naa vastu ani aneka rakamuga naavi naavi naavi naave aneetundi bhavanto manamu mosapothunnam.
0: In the world we go on telling these are my field, this is my wealth, this is my body, this is my house, and with we are full of this my. For how long are you having
1: illu kattavu, idi naad anukunnavu, ammi vesavu, adi needi kaadu.
0: You have constructed a house and you said that was yours. You have sold it off.
1: Car naadenu kuntunnavu upayoginchukunenta varaku needi tadivari needi kaadu ammi vesin tarvata.
0: As long as you use the car and you own it is yours. Once you sell it is no longer yours.
1: Ee chanabanguramainatuntiga visheshisthi idi naavi naavi ani manam dani nimittame abhimanam ammakaramulu pondutunnam.
0: Towards such transient things we develop so much of attachment and start thinking
1: edi neevu kaadu.
0: నథింగ్ ఈజ్ యువర్స్.
1: దేహమా నీవు కాదు.
0: యు ఆర్ నాట్ ది బాడీ.
1: నీవు కానటువంటి దేహముకు సంబంధించినటువంటి పదార్థములంతా నీవే అవుతాయి.
0: హౌ కెన్ దోస్ థింగ్స్ విచ్ బిలాంగ్ టు ది బాడీ బి యువర్స్?
1: ఇది అంతా కేవలం ఒక మాయ చేత కప్పబడి,
0: దిస్ ఇస్ ఆల్ కవర్డ్ బై ఇల్యూజన్,
1: కేవలం మమత చేత నింపబడి,
0: దిస్ ఆల్సో ఫిల్డ్ విత్ దట్ పొసెసివ్
1: భ్రాంతి చేత నడుచుకుంటూ వస్తున్నాయి.
0: అండ్ ఆల్ దీస్ ఆర్ మూవ్డ్ బై వేరియస్
1: మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
0: దీస్ ఆర్ ఆల్ passing clouds which come and go.
1: పెండి కాకపోలపు ఎవరు భార్య ఎవరు భర్త ఎవరు చెప్పలేరు.
0: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్ అండ్ హూ ఇస్ వైఫ్?
1: పుట్టకపురము తల్లి ఎవరో కుమారుడు ఎవరో ఎవరు చెప్పలేరు.
0: బిఫోర్ బర్త్ హూ ఇస్ ఫాదర్ హూ ఇస్ ద సన్? నో వన్.
1: పుట్టిన తర్వాతనే ఇతను నా కుమారుడు అంటాం.
0: ఓన్లీ ఆఫ్టర్ బర్త్ యూ సే దట్ హీస్ మై సన్.
1: వివాహం జరిగిన తర్వాతనే ఈమె నా వైఫ్ అంటాం.
0: ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ యూ సే షీ ఇస్ మై వైఫ్.
1: పూర్వం వారెవరు నీవెవరు?
0: బిఫోర్ మ్యారేజ్ హూ ఆర్ షీ?
1: ఈమె మధ్యలో కలిసినటువంటి మేఘములే కదా.
0: ఇన్ ద మిడిల్ ఓన్లీ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ లైక్ పాసింగ్.
1: కనుక ఒకదానికొకటి ఏమాత్రం కూడా శాశ్వత సంబంధాలు లేవు.
0: దేర్ ఇస్ నో పర్మనెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ థింగ్స్ అట్ ఆల్.
1: నావారు నావారు నాది నాది అనుకుంటున్నాము.
0: యూ గో ఆన్ టెలింగ్ దీస్ ఆర్ మై పీపుల్.
1: దేహ భ్రాంతి.
0: దిస్ ఈస్ ది
1: ఎవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్ట అయినా తీసుకుని రాడు.
0: దిస్ ది ఫిజికల్ డెల్యూషన్ ఆఫ్ ది బాడీ. వెన్ యూ ఆర్ కమింగ్ యూ హావ్ నాట్ బ్రాట్ ఈవెన్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ క్లోత్.
1: పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
0: వైల్ గోయింగ్ యూ డోంట్ లీవ్ యూ ఈవెన్ యువర్ అడ్రస్ వేర్ యూ ఆర్ గోయింగ్.
1: నిజంగా నీ వాడైతే నీకెందుకు అడ్రస్ ఇవ్వకూడదు, ఎక్కడ పోతున్నా అని చెప్పకూడదు.
0: ఇఫ్ ఓన్లీ దే ఆర్ యువర్స్ వై షుడ్ దే నాట్ గివ్ యూ ది అడ్రస్ వేర్ దే ఆర్ గోయింగ్?
1: ఏది నీవి కాదు,
0: నథింగ్ ఈజ్ యువర్స్.
1: కానీ ఈ మిథ్య లోకమునందు సత్యమైన తత్వాన్ని మనం విస్మరించి అసత్యమైనటువంటి దానిని విశ్వసించే మనం ఈ అవస్థలకు గురి అవుతున్నాం.
0: వీఆర్ కమింగ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ బికాస్ ఇన్ ది ఇంపర్మనెంట్ వరల్డ్ వీ థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్.
1: నీవు ఎప్పుడు నీవే.
0: యు ఆర్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్.
1: నీవు ఎవరి వాడు కాదు.
0: యూ బిలాంగ్ టు నన్.
1: ఎవరు నీ వారు కాదు.
0: నో వన్ ఎల్స్ ఇస్ యువర్స్.
1: ఉన్నదే ఒక్కటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా మనం భావిస్తున్నాము.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్. వీఆర్ థింకింగ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్. అండ్
1: ఒక్క ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఈస్ వన్ పర్సన్ ఇన్ ది ఎల్డర్ ఆఫ్ ది ఫ్యామిలీ.
1: వస్తుంది భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్.
1: బిడ్డ వస్తుంది, మై డియర్ ఫాదర్ అంటాడు.
0: ద డాటర్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ ఫాదర్.
1: తల్లి వస్తుంది, మై డియర్ సన్ అంటది.
0: The mother comes and addresses him as my dear son.
1: Kodala vastundi, my dear father-in-law antundi.
0: The daughter-in-law comes and addresses him as my dear father-in-law.
1: Ivanni dehaniki sambandhinchinatundi okka perle tappa vyaktimu okkade.
0: All these relationships are based upon
1: koduku taane, tandri taane, mama taane, anni taane.
0: But there is only one person. He is the father.
1: Adi ekam sat vipra bahuda vadanti. ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధం చేత దానిని పిలుచుకుంటూ వచ్చారు.
0: దిస్ ది మీనింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ బట్ డిఫరెంట్ పీపుల్ కాల్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: అతనే అనేక విధములైనటువంటి సంబంధంగా అనుభవిస్తూ వచ్చారు.
0: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్ విత్ సింగిల్.
1: ఏకోహం బహుశ్యాం. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేకంగా రూపొందుతున్నది.
0: ఐ హావ్ వన్ అండ్ ఐ హావ్ మల్టిప్లైడ్ మై సెల్ఫ్ ఇన్ టు మెనీ థింగ్స్.
1: ఈ అనేకత్వంలో ఉండినటువంటి ఏకం ఒక్కటే.
0: The unity in this, all this diversity is only one.
1: Unnadi okkate.
0: There is only one thing which is really
1: adhe hero.
0: That is the hero.
1: Prapancham anta oka zero.
0: The entire world is a big zero.
1: Ee zero hero ku prakkalo pette 10 ayipoyindi.
0: When you put this zero besides one, it becomes 10.
1: Inkoka zero betteste 100 ayipoyindi.
0: You put one more zero, it becomes
1: 100. Inko zero betteste 1000 ayipoyindi.
0: Put one more zero, it becomes 1000.
1: Ee zeros kante ekkada nunchi vilu vastundadi?
0: How are these zeros getting value?
1: Ee hero nunchine zeros kante vilu vastundadi?
0: All these are zeros are getting value because
1: hero teesesthe anta zero ne.
0: You remove the hero, all these zeros have no value. They are
1: zeros. Kanukane daivatame daiva shaktiye daivame hero.
0: Divinity, divine power and divine
1: ee deha bhramti ee mano bhramti ee buddhi bhramti ee loka bhramti ivanni kudunu anni zero le.
0: The delusion of the body, delusion of the mind, delusion of the intellect, all these are all zeros.
1: Mana kartavyanni manam nirvartinchali.
0: But at the same time we have to discharge our duties.
1: Deenini vadannakkaraledu.
0: We should never give it up.
1: Nee biddalu neevu poshinchetuvanti kartavyam needi.
0: It is your responsibility and duty to take care of your own children.
1: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ పారమార్థిక దృష్టిని మనము చెలించకుండా చూసుకోవాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది
1: పారమార్థిక దృష్టితో వ్యావహారికమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి.
0: ది వరల్డ్లీ లైఫ్ హస్ టు బి ఎంజాయ్డ్ కీపింగ్ పారమార్థిక.
1: ఈ లోకంలో ఉండినంత వరకు లోక సంబంధమైనటువంటి నియమాల్ని అనుసరించాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ యు లివ్ ఇన్ ద వరల్డ్ ఫాలో ది కోడ్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్.
1: అనుసరించినప్పటికీ మన యొక్క లక్ష్యము ఒక్కటిగానే ఉంటుండాలి.
0: While doing all the things, our goal and purpose
1: is forgotten. Mata nasti, pita nasti, nasti bandhu sahodara. Artham nasti, gruham nasti, tasma jagrata, jagrata, jagrata. Lokamlo anni kudanu, enatikena kudanu, marpu chendunavi.
0: In the world, everything undergoes change.
1: Karukane, ఇట్టి మార్పు చెందేటువంటి యొక్క మనస్సును ఏ విధంగా కలిగి ఉంటున్నాం?
0: హౌ కెన్ యూ బిలీవ్ దిస్ మైండ్ విచ్ అండర్గోస్
1: ఆహార విహారం చేతనే ఈ దేహము ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటుంది.
0: ఆల్ దిస్ చేంజెస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఆర్ బేస్డ్ అపాన్
1: ఎన్ని మార్పులు చెందిన వ్యక్తిత్వం ఒక్కటే.
0: వాట్ ఎవర్ ఫిజికల్ చేంజెస్ కమ్ అబౌట్ ది ఇన్సైడ్
1: దీనికి పేర్లు రూపములు మారుతూ వచ్చాయి.
0: Depending upon the change in the time, the form changes and also the...
1: Pasipitega puttinappudu, idi kevalam oka child, child ani pilustu vacham.
0: When it is born, it is described as child.
1: 10 samvatsaramulaku perigetappatiki itanu boy, boy ani pilustu vacham.
0: After 10 years, you call the same thing as boy.
1: 30 years ayyetappatiki itanu man, man ani pilustu vacham.
0: After 30 years, you call the same entity as man.
1: 75 years ayyetappatiki grandfather, grandfather antunnam.
0: After 75 years, you call the same boy.
1: The child, boy, man and grandfather okade.
0: This child, man, the boy, man and grandfather is only one.
1: Ee vividhamainatunte roopanamamu chetane vividhamaina sambandhamunu manamu aavirbhavistunnam.
0: These changes are only with reference to name and form and
1: ee kevalam oka bhramthule.
0: These are all different types of delusions.
1: Bhramthulaku aadharamainatunte ee dehamu.
0: This physical body is the basis of all these delusions.
1: Karaka dehamu ఇది ఒక శాశ్వతమని, ఇది ఒక సత్యమని దీనిని అనేక రకములుగా మనం విశ్వసించటము ఇది ఏమాత్రము చెల్లదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ ఫిజికల్
1: పరాధీనం కాకుండా రోగములకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం మంది.
0: బట్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ సో దట్ యూ మే నాట్ హావ్ టు డిపెండ్ అపాన్ సమ్వన్ ఎల్స్ అండ్ కమ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
1: ఈ పనిముట్టును మనము తగినంత వరకు పనికి తగినటువంటి రీతిగా మనం మార్చుకోవాలి.
0: You have to use keep this physical body as an instrument fit for performing action.
1: Neeru daati teppa nippulo padave.
0: The moment you cross
1: neeru daate enta varakunu nadini daate enta varakunu mana yokka padava chillulu padakunda chidinam kaakunda chusukovali.
0: Until you cross the ocean, cross the river, you have to take care of your ship free from all sorts of
1: manam enta kaalam ee jeevitam anetundi nadilo prayanam chesinappatikini పడవలో మాత్రము నీరు చేరకుండా చూసుకోవాలి.
0: ఫర్ వాట్ ఎవర్ డ్యూరేషన్ యు మే లివ్ ఎ లైఫ్ బట్ డు నాట్ అలౌ ది వాటర్ ఆఫ్ వరల్డ్నెస్.
1: పడవలు నీటిలో వేయి కానీ నీరును మాత్రం పడవలో వేయి.
0: పుట్ ది బోట్ ఇన్ టు ద వాటర్ బట్ డోంట్ అలౌ ది వాటర్ టు ఎంటర్ ఇన్ టు ద బోట్.
1: నీవు సంసారంలో ఉంటుండు,
0: యు లివ్ ఇన్
1: నీ కర్తవ్యాలు నీవు అనుభవించు,
0: యు ఆల్సో ఎంజాయ్ ఆల్ ది థింగ్స్ రిలేటెడ్
1: కానీ మనసులో పెట్టుకుని బాధించదు.
0: But do not worry yourself and get attached.
1: దాని వలనే రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
0: All the diseases come because of that kind of attachment.
1: నీవు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి.
0: You stay where you are.
1: నీవు దీనిని ఒక పనిముట్టుగానే విశ్వసించాలి.
0: Consider the body as only an instrument.
1: అంతే కానీ నీవు కర్తవ్యాన్ని ఆచరించు అంతే బాధ్యతలంతా కూడా అన్న మనసులో పెట్టుకుని ఊరికి విచారం చేసి అనారోగ్యానికి గురి కాకూడదు.
0: Discharge your duties. Don't accept unnecessary responsibility and worry yourself.
1: కరెక్ట్ దేహాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ఆహార విహారములు అత్యవసరం.
0: If you want to keep your physical body in a fit condition, observe the rules relating to food and habits.
1: కనుక ఈ దేహం ఒక పనిముట్టుగా మనం విశ్వసించి
0: బిలీవ్ దట్ దిస్ బాడీ ఈజ్ అన్ ఇంపార్టెంట్
1: మనం ధరించినటువంటి వస్త్రంగా మనం స్వీకరించి
0: కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ వెస్చర్.
1: ఈ వస్త్రంలో చేరినటువంటి మాలిన్యాన్ని అప్పుడప్పుడు దీన్ని పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: మేక్ ఎఫర్ట్స్ టు క్లీన్స్ యువర్ ఫిజికల్ బాడీ అసోసియేట్.
1: మనం ధరించిన దేహము వస్త్రము మాలిన్యం అవుతుంది.
0: ది క్లోత్స్ విచ్ యు వేర్ బికమ్ డర్టీ ఓవర్
1: ఏం చేస్తున్నావు దోబికి వేస్తున్నావు.
0: What are you doing with such clothes? You are giving it for the washing.
1: Dobi em chestunnadu?
0: What is
1: malinyani teeskoni vachesestunnadu?
0: వాష్రూమన్ ఈజ్ రిమూవింగ్ ది డర్ట్ ఫర్ ది
1: యొక్క సహజం ఏమిటి, దీని రంగు ఏమిటి, ఇది సహజ రంగు తెలుపు.
0: వాట్ ఈస్ ది న్యాచురల్ కలర్ ఆఫ్ దిస్ క్లోత్? ఇట్ ఈస్ వైట్.
1: ఇది సహజ కలర్ రంగు,
0: దిస్ ఇస్ న్యాచురల్ కలర్.
1: కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం వేరే రంగుగా మారుతుంది.
0: వెన్ యూ యూజ్ ఇట్ ఇట్స్ కలర్ అండర్ గోస్ ఎ చేంజ్.
1: ఈ మారినటువంటి యొక్క ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ వస్త్రమును చాకలికి వేస్తున్నాం.
0: వెన్ ఇట్ బికమ్స్ డర్టీ యు ఆర్ పుట్టింగ్ ఇట్ టు ది వాష్మన్ ఫర్ వాష్.
1: చాకలి దీన్ని మాలిన్యం తీసుకుని వస్తున్నాడు.
0: ది వాష్మన్ రిమూవ్స్ ద డర్ట్ అండ్ గెట్స్ ఇట్ బ్యాక్ టు యు.
1: మనం అనుకుంటున్నాం బ్యాంక్ చేత చాకలి దీన్ని తెల్లగా చేసుకుని వచ్చాడు అని.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ డెల్యూజన్ యూ థింక్ దట్ వాష్మన్ హాస్ మేడ్ దిస్ వైట్ క్లోత్.
1: తెలుపు దీని స్వభావమే,
0: వైట్నెస్ ఇట్ ఇస్ ఇట్స్ నేచురల్.
1: చాకలి ఇవ్వలేదు.
0: Washman has not given a new color to
1: sakali chesina pani dini malinjani duram chesadu.
0: All that the washman has done is he has removed the dirt.
1: Adhe vidhamgane manam ee dharinchinatundi oka dehamu idi sahajamainatundi oka range.
0: This physical body is
1: sahajamaina swabhavamle.
0: It is natural for this physical
1: body. Kaani manam aswabhavamlo dini vinayoga pettukotam cheta indulo malinyam cheripothundadi.
0: When you put this to a wrong use, then the dirt accumulates.
1: Dani bhagavat chintana, bhagavat prema, bhagavat dhyanamu aneetundi chakalaku vesinappudu adi parishuddham aipothundi.
0: But when you think of the Lord, chant his name and do japa tapa,
1: bhagavantudu chakali vaadu.
0: God may be compared to washerman.
1: అనగా నీ హృదయాన్ని పరిశుద్ధము గావించేటువంటి వాడు.
0: హీ ఇస్ ద వన్ హూ ప్యూరిఫైస్ యువర్ హార్ట్.
1: నీ హృదయాన్ని భగవంతునికి అప్పచెప్పు.
0: యు ఆఫర్ యువర్ హార్ట్ టు గాడ్.
1: తానే దాన్ని శుభ్రపరుస్తాడు.
0: హీ విల్ క్లీన్స్ ఇట్, ప్యూరిఫై ఇట్.
1: అట్టు కాకుండా నీ మాలిన్య వస్త్రాన్ని ఎవరికి వేసి పరిశుద్ధం గావించుకోవాలో ఆ విధానాన్ని నీవు గుర్తించుకోకుండా వస్త్రాన్ని తీసుకుపోయి మంగళవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు?
0: Without knowing to whom this clothes will be given for washing, if you give it to a barber, how can he clean it?
1: కనుక వస్త్రము శుభ్రం చేయాలంటే చాకలికే వెయ్యాలి.
0: If you want to clean the clothes, give it to
1: washerman. మీ హృదయమనేటువంటి పరిశుద్ధం కావాలంటే భగవంతునికే అప్పచెప్పాలి.
0: If you want to purify your heart, దీన్ని మరొకరు
1: శుభ్రం చేయలేరు.
0: No one else can cleanse it.
1: కనుక ఈ దేహము సద్వినియోగపరుచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ దేహము సత్కర్మల చేత సార్థకం అవుతుంది.
0: When you put this physical body to proper use by proper
1: action,
0: consider this as the thing worn by you.
1: కనుక దేహము ఇది ఒక ఉపాధి. దేహమే నీవు కాదు.
0: You are not the body. It is only an instrument.
1: కాన ఈ నేను కానటువంటి దేహాన్ని నేనుగా భావించుకోవటమే ఒక అజ్ఞానము.
0: It is ignorance to consider yourself as body as really you are not.
1: అజ్ఞానాన్ని నిర్మూలము గావించుకున్నప్పుడే నీవు జ్ఞానభాస్కరుడుగా ప్రకాశిస్తావు.
0: You can shine as a splendorous sun of wisdom only when you are free from this ignorance.
1: విద్యార్థులారా, దేహతత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Dear students, undertake to recognize the principles underlying the physical body.
1: ఈ దేహానికి మరికొన్ని ఆధారాలు ఉంటున్నాయి.
0: There are a few more things which form the basis of the body.
1: ఈ దేహం కేవలము ఒట్టి బట్ట వలె లేదు.
0: It is not like something.
1: మనం ఒక షర్టును ధరించామంటే దానికి అనేక రకములైనటువంటి యొక్క భాగాలంతా ఉంటున్నాయి.
0: If you take a shirt, it has got different parts.
1: ఇక్కడ కలర్ ఉంటుంటది. కలర్,
0: there is a collar.
1: ఇక్కడ షోల్డర్స్ అంతా ఉంటాయి. షర్ట్స్ అంతా, చేతులంతా ఉంటాయి.
0: There are this arm, there are the
1: pockets అంతా ఉంటుంటాయి.
0: There are pockets.
1: దీనికి అనేక రకములైనటువంటి యొక్క అంగాలు చేరి ఉంటుంటాయి.
0: There are different parts.
1: అదే విధంగా ఈ దేహమునకు ఏ విధంగా అంగాలు ఉంటున్నాయో అదే విధంగానే అంతర అంగాలు, ఇంద్రియాలు కూడా ఉంటున్నాయి.
0: సిమిలర్లీ దేర్ ఆర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ విచ్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ.
1: ఇంద్రియాలతో పాటు దీనికి ప్రధానమైనటువంటి యొక్క మనసు కూడా ఉంటుంది.
0: అలాంగ్ విత్ ది సెన్స్ ఆర్గన్స్ దేర్ ఇస్ ది మైండ్ ఆల్సో విచ్ ఇస్ ది
1: ఇంద్రియములను మనస్సును సరైనటువంటి స్థితిలో ఉంచేటువంటి బుద్ధి కూడా ఉంటుంది.
0: యు హావ్ ఆల్సో ది ఇంటెలెక్ట్ విచ్ కీప్స్ ది మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్ అండర్ కంట్రోల్.
1: ఈ మైండ్ అనేటువంటిది ఎట్ట ఉంటుంటారంటే మనం జోబీ లోపల ఏదో ఒక పదార్థం వేసుకున్నాం.
0: సపోజ్ యు హావ్ పుట్ సమ్ thing in your pocket.
1: లేక ఏదో ఒక ప్రసాదం ఇచ్చేటప్పటికి లడ్డు నీవు జోబులో పెట్టుకున్నావు.
0: సంథింగ్ లైక్ లడ్డు ఇస్ గివెన్ అస్ ప్రసాదం.
1: లడ్డు లడ్డుగానే ఉంటుంది. అది లడ్డు చేయబడినటువంటి యొక్క ఒక ఆయిల్ నీ షర్ట్లంతా పాడు చేసి పెట్టింది.
0: ది ఆయిల్ ఆఫ్ ది లడ్డు హ్యాస్ స్పాయిల్డ్ యువర్ షర్ట్.
1: లేదు ఏదో ఒక ఒక్కనో లేక ఒక పోకనో లేక యొక్క లవంగాలు ఇలాంటివి జోబిలో వేసుకున్నావు.
0: ఇట్ మే బి ఎ నట్, ఇట్ మే బి ఎ క్లౌ.
1: నీవు మర్చిపోయి చాకరికి వేసింటే అక్కడ ఒక కర్ర బొట్టేసేస్తుంది.
0: When you put it to washerman, if he does not take it out, if there is a mark made
1: out of it. ఈ మార్కులంత రావడానికి కారణం మన సంకల్పాలే.
0: All these marks are brought about by our own thoughts.
1: కనుక సంకల్పాలను సక్రమైన మార్గంలో కూడా పెట్టుకోవాలి.
0: Put your thoughts in the proper.
1: ఈ దేహం అనేటువంటి వస్త్రం అనేక అంగములతో కూడి ఉంటున్నాయి.
0: This physical body consists of different limbs.
1: నియమ వైశ్యాంశాలు కోరినట్టుగా శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే నిజంగా మానవుడు పరిపూర్ణుడవుతాడు.
0: As prayed by Vice Chancellor, when a man recognizes the correct meaning of the physical body, the sense organs, the mind and the intellect,
1: పోకుండా పోవటం చేతనే అనేక చిక్కులకు గురి అయిపోతున్నాం, అనేక అశాంతులను మనం అనుభవిస్తున్నాం.
0: People undergo various sufferings and lack of peace because they have not understood this.
1: ఈ రోజు సాధన సాధన సాధన అనేటువంటి దీంతో మనం కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
0: We are wasting time in the name of sadhana.
1: ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
0: There is no need for doing any type
1: of సత్యాన్ని గుర్తించుకుంటే అదే నిజమైన సాధన.
0: Recognize the truth.
1: సర్వ సాధనలు సత్యాన్ని బోధించేటువంటివి.
0: All the sadhanas are meant to teach you only truth.
1: సత్యాన్ని దర్శింపజేసేటువంటివి.
0: They give you a vision of truth.
1: సత్య దర్శనమైన తర్వాత ఇంకా సాధనలు ఎందుకు?
0: Once you have the vision of truth, where is the need for sadhana?
1: వంట అయ్యేంత కట్టెలతో మనకు అవసరం.
0: As long as food is to be cooked, there is need for fuel.
1: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలు మనకు అక్కర్లేదు.
0: Once food is cooked, remove the fuel. There is no need for that.
1: కనుక ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి వీటి రహస్యాన్ని చక్కగా మొదలు గుర్తించాలి.
0: We should recognize the secrets and the subtleties relating to the body, the sense organs, mind and intellect.
1: విద్యార్థులారా, ఈ 15 దినం లోపల వైస్ ఛాన్సలర్ కోరినట్టుగా దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి అన్నింటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మ ఈ ఐదింటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే ఇది పంచభూతముల యొక్క ప్రపంచాన్ని మన హస్తగతం గావించుకోవచ్చు.
0: As desired by Vice Chancellor, if we can understand the subtleties and the secrets of the body, the sense organs, the mind and the intellect and atma, which is the
1: rest of all this, panchabhutamule,
0: it is these five elements which are all pervading
1: ee deshamanta kudano sarvamga santarinchetundi panchabhutamule.
0: The entire cosmos is filled with these five sense organs
1: ee deshamanta kudano deham yokka pratibimbale.
0: This country is only a reflection of
1: kada bimba pratibimbamulo yokka satyanni manam gurtinchukovatam atyavasaram.
0: It is necessary to recognize the object and its reflection and the type of relationship that exists between these two.
1: Kevalam gurtinchukunnanta matramana chaladu.
0: It is not sufficient if we are
1: chakaga artham chesukoni vartinchadaniki prayatninchali.
0: We should also understand properly and conduct ourselves in the light of that understanding.
1: Annintini bhagavat yokka rahasyanga bhavinchukovali.
0: We should understand God as the very basis of
1: bhagavat sankalpame.
0: This is God's will.
1: కనుక ఈ భగవత్ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నీ చిత్తమును భగవంతునికి అర్పితం గావించుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చూడండి.
0: మేక్ ఎఫర్ట్స్ టు ఆఫర్ యువర్ హార్ట్స్ టు గాడ్.

0: పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూడి జీవించ నేర్చియుండ తెలివి కలిగియు మానవులు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండ తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదు.
1: బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్ మెటిక్యులస్లీ అండ్ ప్రాపర్లీ. But what about the man who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life

0: విష్ణుదేవు చరిత్రంబు ముని జన వన చైత్రంబులు. విష్ణుదేవు చరిత్రంబు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యునిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సేక్రెడ్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా.
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని ఏ కాలమునందు కాని ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకళములు తెలివితేటలు ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ and in whatever time you see, no two persons are alike, either in their form or in their intelligence or in their understanding or in any one of their characteristics.
0: భౌతికవాదులు ఏకత్వము యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము ఇది ప్రపంచము యొక్క సహజము.
1: Materialists tend to find out the distinctions between different people. This is natural for them.
0: కానీ అనేకత్వములోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: But it is rare to get people who try to find the unifying oneness among the diverse factors.
0: పవిత్ర దృష్టితో సువిశాలమైనటువంటి యొక్క ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: When you inquire with a feeling of sacredness and with broad-mindedness, then only you will be able to understand the unifying oneness, the one which is common among all the diverse things.
0: ప్రాపంచికంగా నైతికంగా మానసికంగా వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును కూటి పేద మొదలు కోటీశ్వర వరకును జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: This one principle which is found as
0: kaushikanga, naitikanga, manasikanga, vaijnanikanga, prati manavuni yokka ahara viharamulanu ekat

0: నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ షో ఆర్ పామ్.
1: కంచు కనకము రెండు చూచినప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
0: బ్రాస్ అండ్ గోల్డ్ లుక్ అలైక్.
1: కాని కంచు శబ్దము ఘనముగా ఉంటుంది.
0: ది సౌండ్
1: కనక శబ్దము చాలా శబ్దరహితంగా ఉంటుంది.
0: ది బ్రాస్ మేక్స్ టూ మచ్ ఆఫ్ సౌండ్ దట్ యు డోంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ గోల్డ్.
1: కనుక ఈనాటి విద్యార్థులు ఆడంబరమైనటువంటి యొక్క మాటలు అణగచెత్తుకోలేరు.
0: Therefore, the students today should keep under check all that show.
1: You cannot always oblige. You can speak always obligingly. నీవు గొప్ప విలువను సంపాదించనక్కర్లేదు. నీవు ఘనముగా గౌరవంగా పలుకులు పలికి విద్యార్థి అనేటువంటి యొక్క సార్థక నామాన్ని నిలుపుకోవాలి.
0: You need not use high-sounding words. It is enough if you talk in a respectful way, in a courteous way.
1: Not smooth and sweet.
0: Smooth and sweet.
1: Mana matalu madhuranga vinayanga vidhetato manamu prakatimpacheyali.
0: Our words should reflect all the humility and obedience, and they have got to be sweet also.
1: Eenadu bhagavantudu prasadinchinatvanti ముఖ్యమైనటువంటి గుణములు, వీటిని మనము ఏ విధంగా వినియోగించుకుంటున్నాము?
0: హౌ ఆర్ వి మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ గాడ్స్ గిఫ్ట్స్?
1: మతి, ఈ మనస్సును మనం ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాము?
0: హౌ ఆర్ వి మేకింగ్ యూజ్ ఆఫ్ అవర్ మైండ్?
1: గతి, స్థితి, సంపత్తి, ఈ నాలుగు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహమే.
0: All these four, the mind, the destination, the position and the wealth are God's gift.
1: ee naati matini manamu durmatiga bhavistunnamu upayogistunnamu.
0: We are making use of our mind in a wrong way.
1: Matini kevalamu unmattuniga maarchutu vastunnadi.
0: It's only the mind that gets intoxicated and gets lost.
1: Ee matiye madonmattuniga maarustundadi.
0: And it's only the mind that turns proud.
1: Matini sadviniyoga parichukuntu raavali.
0: We have to make proper use of our mind.
1: Mati kaliginatunte vaade matamunu aasistundadu.
0: The one with mati, the mind, will have the matamu and the religion.
1: Kanuka jagatnandunnatunte sarva matamunu kudanu matini puraskarinchukoni ye pravartichutunnavi.
0: All religions are based on the mind.

0: All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad?
1: The son of God know this.
0: All religions advocate truth
1: only. మతములు కూడాను ధర్మముని ఆచరింపచేస్తున్నాయి.
0: All religions want us to practice dharma.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువుని గౌరవించమనే బోధిస్తుండాలి.
0: All religions want us to consider mother as God, father as God and the preceptor.
1: పెద్దలను గౌరవించమని, కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావములనే ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: All religions teach broad feelings that you should respect the elders and you should earn good name and respect in society.
1: కానీ మన మతుల్లో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం.
0: Because of our defective mind, we consider religions also bad.
1: కనుక రిలిజన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: Realize, to realize is religion.
1: Religion of love.

0: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఎవ్రీ రిలీజియన్ అడ్వకేట్స్ దీస్ సేక్రెడ్ టీచింగ్స్ అండ్ ప్రిన్సిపల్స్.
0: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ ఎ హ్యూమన్ లైఫ్.
0: ఈనాటి మానవుడు మాధవుడు కాకపోయినను పర్వాలేదు, మానవుడు మానవుడిగా జీవించాలి.
1: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
0: Kanuka lokamulo vinaya vidheyatalato jeevinchadiginatunti vaade manishi ani prabodhinchindi mana yokka upanishattulu.
1: Our upanishads teach this principle: the one who conducts himself with humility and obedience is a true human.
0: Kavim puranam anushasta రణో రణీయమసమ స్వరజ్య సర్వస్య దాతవారం చింతరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్. కవిం ఎవరు కవి? మానవుడా కవి? కాదు.
1: హూ ఇస్ ద పోయెట్ కంపోజర్? ఇస్ ద హ్యూమన్? నో.
0: కేవలం పదములను చేర్చేటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
0: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
1: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
0: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
1: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
0: కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
1: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
0: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
1: హౌ షుడ్ హీ బీ?
0: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
1: హీఈస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయెట్. హీ నోస్ హూ హాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: భవిష్యత్ వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
1: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్.
0: కనుక ఈ కవి ఎవరనగా? భగవంతుడే.
1: గాడ్ ఈస్ ద సుప్రీం పోయెట్.
0: పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు.
1: పురాణ డజంట్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ భారత భాగవత.
0: పురాణము అనగామా శరీరం అనే పురమునందు నకశిక పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి కలదో దానికే పురాణము అని పేరు.
1: దిస్ బాడీ ఈజ్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ దిస్ పురాణ.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకనే అతనే పురాణుడు.
1: సిన్స్ గాడ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ఓవర్ అవర్ బాడీ, హీస్ పురాణం.
0: ఇతను సమష్టి స్వరూపుడు.
1: హీస్ కాస్మిక్ ఫార్మ్.
0: వ్యష్టి స్వరూపుడు కాదు.
1: హీస్ నాట్ ఇండివిజువల్.
0: ఏదో ఒక వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
1: వీ కెనాట్ లిమిట్ హిమ్ టు ఎన్ ఇండివిజువల్.
0: అందరి ఎందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
1: గాడ్ ఈజ్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్.
0: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
1: గాడ్ ఈస్ దిస్ పురాణం.
0: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు, కొన్ని కొన్ని పాపములకు, కొన్ని కొన్ని విధములైనటువంటి ఒక శిక్షణలు ఉంటుంటాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ we are bound to be punished when we commit certain errors, the mistakes and sins.
0: Kani bhagavantudi adi kaadu shasurvatanam iti shastram. Shasinchinatundi shasanam.
1: The command is this shastra.
0: Okaru evaraina dongatanam chesinappudu atanni teeskelli policelu jailo petti lock chestaru.
1: If anyone commits theft, the police will put him in prison.
0: Shariramunu బందికానాలో పెట్టి లాక్ చేసినారే కాని తన మనసును ఎవరు లాక్ చేయడానికి వీలు కాదు.
1: బాడీ ఇస్ ఇంప్రిజన్డ్ బట్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇంప్రిజన్ ద మైండ్.
0: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది, తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుడి ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు.
1: బట్ ద మైండ్ మూవ్స్ అబౌట్. ద మైండ్ గోస్ టు వన్స్ ఓన్ హోమ్ అండ్ విజిట్స్ ఫ్రెండ్స్ రెసిడెన్సెస్.
0: కనుకనే శరీరమును బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
1: ద వన్ హూ కంట్రోల్స్ ద మైండ్ ఈజ్ అనుశాసిత.
0: అనగా అతను దైవమే.
1: దట్ అనుశాసిత ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: కవిం పురాణం అనుశాసిత. ప్రణోరణీయ సర్వస్య తాతారమచుంత మాధుత్తి వర్ణం తమస పరస్తాత్. అతను ఏ విధంగా ఉంటున్నాడు? ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, సూర్యకాంతితో ఉంటున్నాడు.
1: ఈజ్ ఆఫ్ ది బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ లైట్,
0: సర్వుల మనసునందుకును ప్రకాశవంతుడై బుద్ధి స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: హీ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ఎవరీవన్ షైనింగ్ ఆల్ ది టైమ్.
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఋషులు ఆనాడు తపస్సులు చేసి జగత్తునకు వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం భగవంతుని మేము కనుక్కున్నాము అన్నారు.
1: The rishis, ancient sages, having done penance, they return back and say, we have seen God. Where have they seen?
0: Tamasa parastat. ఈ తమస్సుకు ఆవరణ కనుక్కున్నాం.
1: బియాండ్ దట్ పిచ్ డార్క్నెస్ దే కుడ్ సీ ద డివైన్.
0: డార్క్నెస్ ఇగ్నరెన్స్,
1: డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్.
0: కనుక ఈ తెలివితేటలైనటువంటి దాని యొక్క చీకటికి వెనుకల మేము భగవంతుని తెలుసుకున్నాం.
1: వీ కుడ్ సీ గాడ్ బియాండ్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఎస్ ఎఫల్
0: లౌకిక ప్రపంచమునందు కాదు,
1: నాట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్,
0: భౌతిక ప్రపంచమునందు కాదు,
1: నాట్ ఇన్
0: ఈ ప్రాకృత ప్రపంచమునందు కాదు, ఈ స్థూల ప్రపంచమునందు కాదు, అంతర్ ప్రపంచమునందు అంతర్భావంలో మేము గుర్తించాము.
1: ఇస్ నాట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ఇస్ నాట్ ఇన్ దిస్ ఔటర్ వరల్డ్, ఇస్ నాట్ ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్, వీ హావ్ సీన్ గాడ్ విదిన్.
0: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
1: గాడ్ షైన్స్ ఎస్ బ్రిలియంట్ లైట్ బియాండ్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు, మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ లీడ్స్ ఎ హ్యూమన్ లైఫ్ హీ వుడ్ బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
1: Then he will remain as a precious gold, changeless.
0: నీవు పిత్తళం తీసుకుని పెట్టేస్తే అది కొంతకాలంలో కొంత మార్పు రావచ్చును.
1: You may bring here the brass, it may change after some time.
0: కానీ కనకము ఎంతకాలం భూమిలో మట్టిలో ఉండినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
1: The gold may be there for long and over years.
0: ఇది ఎంత కాల్చినప్పటికీ ఇది అపరంజిగా మారుతుందే కానీ ఇది మాలిన్యము కాదు.
1: The more and more you burn gold, it shines brilliantly more
0: and more. మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కానీ దీని యొక్క ప్రకాశం తగ్గేటువంటిది కాదు.
1: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
0: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
1: As mind is processed or cultured, it will improve.
0: కానీ బ్రాస్ ఆ విధంగా కాదు.
1: It's not so with brass.
0: ఇలాంటి పరిస్థితిలో చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
1: Apparently both are alike.
0: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు చూడ చూడ రుచులు జాడవేరు.
1: Camphor and salt look alike, but the taste differ.
0: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషుల మాదిరి మనం భావించరాదు.
1: By mere looks we should not consider everyone human.
0: జగతిని జీవించువాడు మనుషుడు కావాల మొదట.
1: In this world, one should be a true human first.
0: మనుషుని దుష్కృతులనెల్ల పొగడుతుండు వాడే చెవట.
1: The one who praises all wicked actions is a dunce and a fool.
0: ఆత్మవిద్య నేర్చుట ఆధ్యాత్మను కనుగొనుట.
1: Only one should know the knowledge of the spirit, which is spiritual knowledge.
0: సర్వములకు మూలములకు బాట ఇది ఏ శృతులు చెప్పు మాట.
1: It is a declaration of all the sacred texts. That would show the royal path.
0: శృతులంతకుడు ఈ విధమైనటువంటి ఒక సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
1: All sacred texts gave this sacred teaching.
0: సర్వ మార్గములకు ఇదియే మూలము.
1: It is the goal of all paths.
0: సర్వ జీవములకు ఇదే ఆధారము.
1: It is the basis of all creatures.
0: సర్వ సృష్టికి ఇదే కీలకము.
1: This is the secret of the entire creation.
0: ఇట్టి మనస్తత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should make every attempt to know the mystery of the mind.
0: మానవుడు మానవుడిగానే బ్రతకడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Man should lead the life of a human in true spirit.
0: ఆకార మానవుడు మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచార మానవుడు కనిపించడం లేదు.
1: He is only a human being in form but not by conduct.
0: కనుక మనం ఆచార మానవులుగా ప్రయత్నపూర్వకంగా జీవించాలి.
1: So we should be humans in practice.
0: మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటిగా ఉండాలి, అమూల్యమైనటువంటిగా ఉండాలి.
1: అవర్ ఫామ్, అవర్ ఫీలింగ్స్, అవర్ యాక్షన్స్ షుడ్ బి హైలీ వాల్యుబుల్. దే షుడ్ బి
0: శీలవంతమైనటువంటివిగా ఉండాలి.
1: దే షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి.
1: ఇట్స్ వన్ దట్స్ ఆల్ రిచ్నెస్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ గుడ్ ఫీలింగ్స్ అండ్ వర్చ్యూస్.
0: ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి అది అవసరం.
1: టు డెవలప్ దట్ హ్యూమన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ఎసెన్షియల్.
0: విత్ అనగా ప్రకాశము.
1: విత్ మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య.
1: ది ఎడ్యుకేషన్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ గివ్ అస్ దట్ బ్రిలియన్స్.
0: ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఈజ్ ఎడ్యుకేషన్ బట్ దేర్ ఇస్ నో ఎలివేషన్.
0: ఎలివేషన్ చాలా అవసరం.
1: ఎలివేషన్ ఈజ్ నెసెసరీ.
0: ఎక్కడ చూసినా కానీ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్.
1: ఎవ్రీవేర్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఓన్లీ.
0: ఇది విద్యార్థి యొక్క లక్ష్యం కానేరు.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కేవలము సోమరిపోతుల యొక్క లక్షణము.
1: ఇట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ ఫెలో.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్ ఇస్ బెస్ట్ అండ్ రెస్ట్.
0: కనుక లేజినెస్ ను మనం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ లేజినెస్.
0: చదవడానికి చాలి ఒక వీలు పడినటువంటి వాడే ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
1: ద వన్ హూ హాస్ నో టైమ్ టు స్టడీ అండ్ బికమ్స్ లేజీ.
0: నో టైమ్ కాదు, టైమ్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ టైమ్.
1: లాట్ ఆఫ్ టైమ్ ఇస్ దేర్, హి డజంట్ స్టడీ, దేర్ ఫోర్ ఈజ్ లేజీ.
0: కాలం ఎంత వ్యర్థము.
1: హి వేస్ట్ హిస్ టైమ్.
0: ధనం ఎంత వ్యర్థము.
1: మనీ ఇస్ వేస్ట్.
0: ఎనర్జీ ఎంత వ్యర్థము.
1: ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: తల్లిదండ్రులకు ఎంత యాంగ్జైటీ.
1: ద పేరెంట్స్ విల్ బి టూ యాంగ్షియస్ అబౌట్ హిస్ ఫ్యూచర్.
0: కనుక నాట్ యాంగ్జైటీ,
1: యాంగ్జైటీ, ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
0: నా పిల్లవాడు ఏమవుతున్నాడు, సైకిల్ చేస్తున్నారట, మా పిల్లవాడేమవుతాడు అని తల్లిదండ్రులు ఎంత బాధపడతారు.
1: పేరెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు దేర్ చిల్డ్రన్.
0: మీ నుంచి తల్లిదండ్రులకు సరైన కీర్తిని సంపాదించాలి.
1: యూ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్.
0: మీ బ్లడ్,
1: యువర్ బ్లడ్,
0: మీ ఫుడ్,
1: యువర్ ఫుడ్,
0: మీ హెడ్,
1: యువర్ హెడ్,
0: మీ దుడ్డు,
1: యువర్
0: పేరెంట్స్ గిఫ్ట్
1: ఆర్ పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుక మీ పేరెంట్స్ కు మొట్టమొదటి గ్రాట్యుట్యూడ్స్ మీరు ఇవ్వాలి.
1: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్ పేరెంట్స్ ఫస్ట్.
0: పేరెంట్స్ కి ఏ విధమైనటువంటి యాంగ్జైటీ, యాంగ్జైటీ ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ది కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
0: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
0: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్.
0: వారే వారిని నేను అప్పుడప్పుడు బంగారు, బంగారు, బంగారు అని పిలుస్తాను.
1: స్వామి విల్ అడ్రెస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు, గోల్డ్.
0: అందరూ గోల్డ్ కావాలి.
1: Everybody should be gold.
0: Elanti gold.
1: What sort of gold?
0: Rolled gold kaadu.
1: Not
0: rolled gold kaavali.
1: Not rolled gold but pure gold.
0: Ee vidhanga swachchamainatundi hrudayanga undali.
1: You should have a pure heart.
0: Pavitramaina bhavamga undali.
1: You should have sacred thoughts.
0: Nityamainatundi jeevithanga adarshana andinchali.
1: You should lead an eternal life following eternal principles.
0: Trikarana shuddhiga untundali.
1: You should have purity of heart, thought, word and deed.
0: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
1: ఇన్ దిస్
0: మ్యాన్ అనగా కైండ్నెస్, కంపాషన్ లో ఉండాలి.
1: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్, యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్, కంపాషన్.
0: మ్యాన్ కైండ్,
1: మ్యాన్ కైండ్.
0: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్, మ్యాన్ కైండ్.
1: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్ బట్ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: కంపాషన్ మనలో ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ కంపాషన్.
0: అందువల్లనే మ్యాన్ కైండ్ అని పిలిచాడు.
1: దేర్ ఫోర్ వీ బిలాంగ్ టు మ్యాన్.
0: ఈనాడు అంతా కూడాను అది కేవలము ఒక విధమైన పదంగా ఉపయోగించుకుంటూ కాలం వ్యర్థం చేసుకుంటున్నాం, అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీ జస్ట్ యూజ్ దిస్ వర్డ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ వేస్ట్ ద టైమ్.
0: కనుక మన గుణముల చేతనే భగవంతుడు మనమే కాగలము.
1: By your character and virtues, you yourself can transform into God.
0: Chotu ledu.
1: God is not separate from
0: Nene
1: you.
0: Bhagavantudavu.
1: You are God.
0: Neevu pavitramainatundi chittamto kaliginappudu neekante bhagavantudu marakatu ledu.
1: If you have got sacred heart, there is no other God other than you.
0: Tana chittamunande bhagavantudu abhiruddhi pondutuntadu.
1: You will find the divinity dancing in your heart.
0: Nee chittamunande bhagavantudu pilotiga nee chittanni drive chestuntadu.
1: God will be piloting your heart, driving you, speeding ahead of time.
0: Kanuka bhagavantudu owner kaadu.
1: God is not the owner.
0: You are the owner.
1: You are the owner.
0: Bhagavantudu is only pilot.
1: God is only pilot.
0: Anduvalne partha sarathi annaru.
1: So he is the divine pilot, partha sarathi. Evaru
0: krishnudu evariki sarathi, parthuniki sarathi.
1: Krishna is the charioteer of partha arjuna himself.
0: Kabatti krishnudu akkada owner kaadu.
1: Krishna is the owner, not the owner.
0: Parthudu akkada owner.
1: Partha arjuna is the owner.
0: Krishnudu kevalam oka driver.
1: కృష్ణ ఇస్ ఓన్లీ డ్రైవర్.
0: అదే రీతిగానే మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము, అదే మీ ఓనర్షిప్.
1: Therefore your heart, the sacred feeling,
0: భగవంతుడు దీనికి
1: belongs to you.
0: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
1: God is merely a driver.
0: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
1: Take God as your driver and carry on this life sojourn.
0: షిర్డీలో 90 సంవత్సరముల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
1: There in Shirdi, 90 years back, a devotee came from a village by name Nande.
0: అతను గొప్ప శ్రీమంతుడే.
1: He is a very rich man.
0: వాడియా అని అతని పేరు.
1: His name is
0: వాడియా.
1: His name is వాలియా.
0: వాడియా.
1: వాడియా. వాడియా.
0: కనుక అతను షిర్డీకి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
1: He was making all efforts to reach Shirdi.
0: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
1: But his close friend is Dasgan.
0: Dasgan దగ్గరికి వెళ్లి, సార్ నేను షిర్డీకి పోవాలనుకుంటున్నాను, ఏ విధంగా పోవాలి, ఇది ప్రథమం నేను షిర్డీ సంకల్పం నాలో రావటం, నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది, కనుక నేను షిర్డీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
1: He approached his friend Dasgan and said, sir, I want to go to Shirdi. I have got a lot of money. I have no children. This is my father.
0: అదే గ్రామంలోనే సత్యచిత్తుడు అనగా చాలా పవిత్రమైన హృదయం కలిగేవాడు.
1: In the same village, there is another one by name Satchit.
0: అతను చాలా కష్టించి పనిచేసేటువంటి వాడు.
1: He works very hard.
0: అతను సాధు హృదయుడు.
1: Is pious hearted.
0: అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధు స్వామి, సాధు స్వామి అని పిలిచేవారు.
1: Everyone will call him as a pious man, Sadhu Swami.
0: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
1: He worked as a daily casual labor.
0: కానీ అందరికీ మంచి బోధ చేసేటువంటి వాడు.
1: But he gives good teaching to everybody.
0: ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి, ఆచరించి బోధించేటువంటి వాడు.
1: He never taught anything which he has not practiced himself.
0: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవటం చేత పాపం బలహీనుడైపోయాడు.
1: As he didn't find any other work, he was weak.
0: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడుకున్నాడు పాపం.
1: And this swami was taking rest.
0: ఎవరు అతన్ని మాట్లాడించలేదు.
1: Nobody spoke to him.
0: ఒకనాడు,
1: one day,
0: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
1: this rich man,
0: వాడియా.
1: వాడియా.
0: అతను పోతూ పోతూ జట్కాలో అని టాంగా, టాంగా నుంచి చూచాడు.
1: He was passing by in his tanga and he saw him.
0: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
1: He saw him very weak.
0: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయాదాక్షిణ్యము ఉంటుండాలి.
1: He is one of compassion.
0: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
1: He spoke to the hotel proprietor there and find out what he really wants that day.
0: సరే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. God is great అన్నాడు.
1: All that he wanted was served and he said God is great.
0: దిక్కులేని వాని దేవుడోము.
1: He is only the refuge of the forlorn.
0: అడవులయందున్న,
1: either in the forest,
0: ఆకాశమునున్న,
1: or in sky,
0: గుట్ట మీదనున్న,
1: mountain top,
0: నట్టేటబడి ఉన్న,
1: or mid sea,
0: పట్టణమునున్న,
1: city,
0: పల్లెనున్న,
1: or village,
0: ఎచ్చటున్నను,
1: wherever you are,
0: వాడు దేవుడోము.
1: God will be with you. He will never forget you.
0: అనుకున్నాడు తనలో పాపం.
1: He thought within himself like that.
0: ఈ పెట్టినటువంటి వాని కూడాను థ్యాంక్స్ చెప్పాడు, కృతజ్ఞతను అందించాడు.
1: He also expressed his thanks, gratitude to him.
0: ఈ దాస్గన్ చెప్పిన తర్వాత ఇతను వాడియా షిర్డీకి ప్రయాణమయ్యాడు.
1: వాడియా స్టార్టెడ్ జర్నీ టు షిర్డీ.
0: భార్యను తీసుకున్నాడు, షిర్డీకి వెళ్లాడు.
1: He was accompanied by his wife.
0: షిర్డీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, హేయ్ 5 కాసులు ఇచ్చే నాకు, అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు. దక్షిణ.
1: The moment he reached Shirdi, Baba asked him, come on, give me 5 coins, 5 rupees, says Dakshina.
0: 5 rupees naaku dakshini annadu.
1: He said, give me 5 rupees, 5 coins.
0: Itanu srimantude, emi venuku jagaledu. Teesadu, appudu 5 rupees note levu, 1 rupee note levu, 2 rupees, anta coins. He
1: is quite rich man, there is no shortage of money anyway. There were no currency notes in those times.
0: Manchi long coat vesukunnadu kabatti pedda jobilanta untunnayi. Dantonchi kaasulu teesadu. 5 రూపాయలు ఇచ్చేకపోయాడు.
1: As he has put on long coat, he was carrying coins in his very broad long pockets.
0: చెప్పాడు,
1: collect and give.
0: బాబా,
1: బాబా,
0: వాడియా, ఇప్పుడు నీకు 5 కాసులు నాకు అక్కర్లేదు, 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసేయి.
1: వాడి ఐ డోంట్ వాంట్ 5 rupees నౌ, ఐ వాంట్ 1 rupee టు ఎన్ఎస్.
0: 3 rupees 14 ganalu ముందే ఇచ్చేసినావు నాకు.
1: యూ పేడ్ 3 rupees 14 ఎన్ఎస్ బిఫోర్.
0: దీనికి ఏం అర్థం కాలేదు.
1: హి డిడ్ నాట్ అండర్స్టాండ్.
0: ఈ బాబా బాబా అని చెప్తున్నారు, గొప్పవాడా, ఇది లేక ఏమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిరిడీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 rupees 14 ganalu ముందుగానే ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
1: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ పర్హాప్స్ ఇస్ గ్రేట్ మ్యాన్, పర్హాప్స్ ఇస్ క్వైట్ మ్యాన్. దిస్ ఇస్ మై ఫస్ట్ విజిట్, దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్. హౌ ఇస్ దట్ ఐ పేడ్ 3 rupees 14 ఎన్ఎస్
0: చూడలేదే.
1: ఐ నెవర్ మెట్ హిమ్.
0: షిరిడీకి రావటమే ఇది మొదలు.
1: దిస్ ఫస్ట్ విజిట్ టు షిరిడీ.
0: నేను ఎప్పుడు ఇచ్చాను 3 rupees 14 ganalu?
1: వెన్ డిడ్ ఐ పే 3 rupees 14 ఎన్ఎస్?
0: సరే, ఏదో ఫోన్లే వచ్చాను, దర్శించుకున్నాను అన్నాడు, 1 rupee 2 ganalu ఇచ్చాడు.
1: Somehow I came here and he paid the balance 1 rupee.
0: Veldinadu.
1: And he returned.
0: Ekkadiki?
1: Where has he gone?
0: Namdev. Namdev.
1: Namdev.
0: Akkadiki velutane rendo dinamu.
1: Following day.
0: Dasgan vachadu.
1: Dasgan came.
0: Shirdiki poyavu kada, em ipudu? Papu ee vaadiya anta tuttiga ledu.
1: Dasgan said, you visited Shirdi, what happened? This vaadiya is not satisfied completely with his visit.
0: Dasgan.
1: Dasgan.
0: Naaku athani mahaneedugale naaku kanipinchatam ledu.
1: He didn't look like a noble soul, great man.
0: Edo pichivani vale kanipistundadi.
1: He looked like a madman.
0: Aa pichi manushulo kodunu oka vidhamainaatundi bhagavad shakti undavachunu.
1: There is divinity even in this mad person.
0: Kani nenu athanni anta ekkuva gauravinchiraledu annadu.
1: Somehow I could not pay total respect.
0: Em jarigindo cheppamannadu.
1: Dasgan wanted, what happened?
0: Nenu vellina takshame 5 rupayalu annaga deeniki sunkam immannadu.
1: The moment I reached there, he asked for 5 rupees, 5 coins.
0: అదే నా దక్షిణ అన్నాడు.
1: He said that's the offering దక్షిణ.
0: ఇస్తూ ఉండంగానే,
1: while I was giving,
0: 3 rupees 14 ganalu ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 rupee 2 ganalu నాకు ఇచ్చేసేయి చాలు అన్నాడు.
1: The moment I was about to give, he said, you paid 3 rupees 14 ganalu as before, now you give the balance.
0: బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
1: I never met Baba before, why is it that he is asking
0: like this? దాస్గన్ బాబాకు మహాభక్తుడు.
1: దాస్గన్ is an ardent devotee of Baba.
0: యోచించాడు.
1: He thought over.
0: బాబా ఎప్పుడు లేని విచ్చి పలకడానికి వీలు కాదు.
1: బాబా విల్ నెవర్
0: సర్వత్రా ఉంటుండేటువంటి వాడు బాబా.
1: బాబా ఇస్
0: సర్వ జీవులు ఎందు ఉండేటువంటి బాబా.
1: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు.
1: ఇఫ్ యు సే సో,
0: నీదే దోషం, కానీ బాబాలో దోషం లేదు.
1: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
0: అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాస్గన్.
1: Dasgan asked, in the recent times, did you offer any money in charity to anybody on the way?
0: Shirdi poye 3 dinala munduga nenu tangala vastunte okaru unnadu, okaru mana gramamlone untunnadu, kooli swami, kooli swami.
1: While I was proceeding to Shirdi in Tanga, I saw on the way our local resident, kooli swami.
0: Atariki inta annam pettichanu hotel vanto cheppi.
1: I asked that proprietor of the hotel to serve food.
0: ఎవరికి దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయలేదు అన్నాడు.
1: I did not offer money in charity to anybody other than this.
0: అయితే దానికి ఎంత అయింది అన్నాడు.
1: Then what is the cost of the food served for that kulibha swami?
0: తర్వాత ఎవరినో జవాను పంపించి అక్కడ అడిగిచ్చాడు.
1: He sent his few.
0: 3 rupees 14 ganalu అయింది అన్నాడు.
1: He said the price of the food served to this kuli swami is 3 rupees 14 ganas.
0: ఆ 3 rupees 14 ganalu నువ్వు బాబాకే ఇచ్చినట్టు, ఎవరికిచ్చినా బాబాకే ఇచ్చినట్టే.
1: 3 rupees 14 ganas paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
0: Without Baba sankalpam lekunda edi jaragadu.
1: Without Baba's will, nothing can happen.
0: Gadaduni du sankalpam lenide gaddi pochayunu karana karana.
1: Without your will, even a grass blade will not move. But the cause of the causes.
0: Adi nidananagalela pipila kaadi brahma paryantamu nive. అది ఎరుంగరు, మది గడంగరు, ముదిమి జందరు, భువిని కొందరు, వివేకమున వర్తించదనేవి కడు విర్రవీగెదరు, కాని చివరికే వేళకేది సంభవించును తెలియజాలదెంత వారలైనా. కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును. అది ఇది అని ఒక్క చెప్పడానికి అవుతుంది, అంతా భగవంతుని యొక్క ఇదే.
1: హౌ డు యూ డిసైడ్ దట్ అట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అందరి ఎందు భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే.
1: వాట్ ఎవర్ యూ మే డూ, ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ యాక్షన్ టు గాడ్.
0: సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: దిస్ ఇస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: అన్ని మతములు కూడాను దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
1: ఆల్ రిలీజియన్స్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
0: కనుక అతనికి 3 rupees 14 ganalu ఇచ్చావు.
1: యూ పెయిడ్ 3 rupees 14 అండ్ ఆస్క్డ్ ద పర్సన్
0: 3 rupees 14 అనాలి బాబాకి చేరిపోయింది.
1: దిస్ 3 rupees 14 అండ్ ఆస్క్డ్ బాబా. అతను అడిగినట్టు
0: 5 rupees లోపల 1 rupees 2 అనాలు మాత్రమే నీతో తీసుకున్నాడు.
1: సో హీ కలెక్టెడ్ 1 rupees 2 anas ఫ్రమ్ యూ.
0: చూసావా భగవంతుని యొక్క చరిత్రలు ఇంత విచిత్రంగా ఉంటుంటాయి.
1: ద హిస్టరీ అండ్ ద స్టోరీస్ ఆఫ్ గాడ్ ఆర్ సో మిస్టీరియస్.
0: కనుక నీవు బాబాను ఇంకొక రీతిగా భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ బాబా ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఆ వాడియాకు చాలా గొప్ప ఆశ్చర్యం వేసింది.
1: వాడియా వాస్ వెరీ మచ్ అస్టానిష్డ్.
0: 3 rupees 14 anas 1 rupees 2 anas అడిగాడు. కరెక్ట్ గానే ఉంటుంది.
1: నా బుద్ధి
0: తక్కువ ఈ విధంగా పోయింది.
1: దిస్ ఇస్ ఎగ్జాక్ట్ టోటల్ 3 rupees 14 anas.
0: రెండవ దినమే
1: సెకండ్
0: తిరిగి భార్యను పిలుచుకున్నాడు.
1: అలాంగ్ విత్ హిస్ వైఫ్
0: మహాలస్పతితో వెళ్లాడు.
1: హీ వెంట్ అలాంగ్ విత్ మహల్సాపతి.
0: ఇంకా మహాలస్పతి వస్తున్నాడు కనుక భార్యతో పోవటం కదా కొంచెం ఆలస్యంగా ఉంటుంటది.
1: మహల్సాపతి కేమ్ రాదర్ లేట్.
0: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
1: ఇఫ్ ఇస్ అలోన్ హీ కెన్ గో.
0: ఈ ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బంధకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
1: బికాజ్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
0: మహాలస్పతి ముందుగానే వెళ్లాడు.
1: మహాలస్పతి వెంట్ బిఫోర్ హిమ్.
0: మహాలస్పతి దాస్గన్.
1: హీ సెడ్ దాస్గన్
0: దాస్గన్
1: దాస్గన్.
0: ఏం చెప్పాడు వాడియా?
1: వాట్ ఇస్ దట్ వాడియా టోల్డ్ యూ?
0: ఆ కూలి స్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్. హౌ మచ్ మనీ ఇస్ పెయిడ్ టు కూలి స్వామి?
0: వాడియా విన్నాడు.
1: వాడియా హెర్డ్ దిస్.
0: దాస్గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
1: దాస్గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్ ఇన్ఫార్మ్.
0: బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
1: హీ సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
0: అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు.
1: ద రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
0: అందులో అరటి పండ్లు గులే వంటుండాలి.
1: He was carrying plants and bunch.
0: He planted 4 pieces.
1: He collected 4.
0: Ah, Vadiya bharam pilchadu, 4 pichadu.
1: He called the wife of Vadiya and gave him 4 plants. Anati
0: stilu chetulto teesukuneetundi vari kaadu.
1: Those days women never
0: existed.
1: They will stretch their sari and receive fruits there.
0: Appudu aa sari lopala ee 4 pandlu vesaru.
1: And Baba placed all these 4 fruits there.
0: ఈ 4 నీవే తినాలి.
1: హి సెడ్ యు ఓన్లీ షుడ్ ఈట్ దిస్.
0: ఎవరికి ఇవ్వకూడదు.
1: యు షుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నీకు 4 పుత్రులు అవుతారన్నాడు.
1: యు విల్ హావ్ 4 sons.
0: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్పటము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. చక్కబడలేదు. కట్ట కడపటి బాబా నీకు 4 కొడుకులు అవుతారన్నాడు.
1: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
0: ఆ 2వ సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
1: ఫాలోయింగ్ ఇయర్ వెరీ గుడ్ సన్.
0: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
1: and he took his
0: బాబా పాదాల పైన వేసి
1: మేడ్ హిమ్ ఫాలో హిస్ ఫీట్.
0: ఆనాడు వచ్చేటువంటి భక్తులకు ఏమి వసతులు లేవు.
1: దేర్ వర్ నో ప్రొవిజన్స్ కన్వీనియన్సెస్ ఫర్ డివోటీస్. అందువల్ల
0: మొట్టమొదటనే వాడియా గేమని ఒకటి వాడియా ఇల్లు అని కట్టాడు.
1: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
0: ఇప్పుడు కూడా ఉంటుండదు. ఇంకా అక్కడనే
1: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ.
0: పాత పడిపోయింది పాపం.
1: ఇట్స్ వెరీ ఓల్డ్.
0: ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ ఇంక్రీట్ వేసేటువంటిది కాదు.
1: దేర్ వర్ నో కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి, ఎట్టివి, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవటానికి సాధ్యం కాదు.
1: నోబడి కెన్ సే, నోబడి కెన్ ఎవర్ కాంప్రిహెండ్ గాడ్స్ విల్, గాడ్స్ యాక్షన్స్.
0: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
1: వెన్ వీ లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్ గాడ్ విల్ సెటిల్ ఇన్.
0: నీ మనస్సు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
1: అవర్ మైండ్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ మిర్రర్.
0: కంచు మ్రోగినట్టు కనకంబం మ్రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళద్దు.
1: యూ షుడ్ నెవర్ బి ఆఫ్టర్ షో.
0: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
1: యూ రియలీ బి ఆఫ్టర్ ట్రూ బ్లిస్.
0: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగా ఉండవద్దు.
1: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
1: యూ షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
0: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సచ్.
0: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
1: అట్ టైమ్స్ యూ కమిట్ సర్టన్ మిస్టేక్.
0: ఆ పొరపాటు తిరిగి తాము సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
1: యు హావ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ అండ్ సీ దట్ యు డోంట్ రిపీట్
0: చేసిన పొరపాటే జీవితం అంతా చేస్తూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ కంటిన్యూ టు డూ మిస్టేక్స్.
0: తెలియక పొరపాటు చేయవచ్చును.
1: అన్నోయింగ్లీ యు మే హావ్ డన్.
0: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటులో నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
1: హావింగ్ నోన్ యు షుడ్ నెవర్ రిపీట్ ఇట్.
0: కనుకనే తెలిసి మెలగాలి.
1: దేర్ఫోర్ నో ఇన్ ఫుల్ అవేర్నెస్ నాలెడ్జ్.
0: చూచి రొక్కు.
1: వాచ్ యువర్ స్టెప్.
0: తెలిసి రొక్కు.
1: అండ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫర్ యువర్ ఒబేసన్స్.
0: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక కుట్ర ఏమిటని చూచి త్రొక్కు. తెలిసి మృక్కు.
1: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యు ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ అ థార్న్ ఆర్ వాట్ ఈస్ దేర్.
0: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా ఎక్కడో పొరపాటుకు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
0: కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజ్ ఆల్సో సెడ్
0: తెలిసి వెలగాలి నాన్న.
1: యు హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
0: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
1: యూ షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
0: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
1: యూ షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్
0: గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె నీవు పాడవద్దు.
1: నార్ లైక్ ఎ గ్రామ్ ఫోన్ ప్లేట్.
0: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
1: Know the meaning and chant his glory.
0: నీ హృదయపూర్వకంగా నీవు స్మరించు.
1: Sing his glory wholeheartedly.
0: హృదయంతో కాదు హృదయంతో ఉండాలి.
1: Not lip service, it will full of heart.
0: ఇది పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
1: This is pure gold.
0: ఈ పలికినట్టుగా నీవు నడుచుకో.
1: You conduct yourself as
0: నడిచినట్టుగా నీవు పలుకు.
1: And you say the way how you behave.
0: పలికినట్టుగా నడుచు నడిచినట్టుగా పలుకు.
1: Conduct yourself the way you declare and you say how you behave.
0: ఇది నీ యొక్క పరిశుద్ధతకు మూలం సూత్రము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్.
0: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా పూలబాటగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ డెవలప్ దీస్ నోబుల్ ఫీలింగ్స్ అండ్ నోబుల్ థాట్స్ రైట్ నౌ యువర్ ఫ్యూచర్ లైఫ్ విల్ బి ఎ రాయల్ రోడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కుల మత భేదములకు అవకాశం ఇవ్వకండి.
1: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజన్ అండ్ కమ్యూనిటీ. ఆల్ బిలాంగ్ టు మీ.
0: అందరూ బ్రదర్స్.
1: ఆల్ ఆర్ బ్రదర్స్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man, fatherhood of God.
0: ఈ రెండింటిని తీసుకుని help ever, hurt never. అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం.
1: The culture of Bharat lies in these two principles, help ever, hurt never.
0: ఈ విధంగా జీవిస్తే భారతదేశమునికే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: If you lead such a life, you will be models to the entire world.
0: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలె కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to be like gold but not like a brass.
2: భజన వినాశుక

0: పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీం నాలెడ్జ్ ఇట్ ద డివోషన్ దట్ ఈస్ ద కాజ్.
0: భక్తి రేవ భవరోగనాశిని, జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ టు గివ్ అస్ ఏ రిలీఫ్ ఆర్ క్యూర్ ఫ్రమ్ ద డిసీజ్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.

0: సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ది డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
2: భక్తి రేవ పరమోక్షకారిణి.
0: పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ టేక్ టు మెనీ మెనీ సార్ట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఫాలో మెనీ పాత్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: అయితే భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: భజ్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి.
1: భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: భజ్ అనగా సేవ.
1: భజ్ మీన్స్ సర్వీస్.
0: భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు.
1: భజ్ మీన్స్ స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్.
0: భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లా.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తులు యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: Devotees are of four types and think of the Lord in these four paths.
0: Modatidi gunaganamu.
1: The first one is singing the glory basing on the attributes.
0: Rendavadi leela ganamu.
1: The second, singing the glory of the Lord basing on miracles.
0: Moodavadi bhava gnana ganamu.
1: The third one is the one with the feeling.
0: Nalugavadi నామజ్ఞానము.
1: ద ఫోర్త్ వన్ ఇస్ చాంటింగ్ లార్డ్స్ నేమ్.
0: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది తరిస్తూ వచ్చారు.
1: సమ్ సార్ట్ లిబరేషన్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్
0: లీలా సంకీర్తన చేత మరికొంతమంది తరిస్తూ వచ్చారు.
1: సమ్ సింగ్ ది గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ హిస్ మిస్టరీస్ అండ్ మిరాకిల్స్.
0: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
1: సమ్ ఆర్ డెల్యూడెడ్ by the feeling and the tributes of the divine.
0: Guna sankirtana cheta kevalamu asantruptim pondutu vacharu.
1: By singing the divine qualities, however, they are not completely satisfied.
0: Guna sankirtana anetvantidi bhagavantudu gunatheetudu.
1: God is beyond all attributes.
0: Alanti gunatheetudu ainatvanti okka bhagavantunni gunamu cheta gaanamu chesi meppinchatamu idi kevalam oka bhramane.
1: It is delusion to superimpose the attributes which are not present in God.
0: ఇది కేవలము వారి భ్రాంతి చేతనే ఈ గుణ సంకీర్తన చేసి అప్పటికప్పటికి తృప్తి పడుతూ వస్తున్నారు.
1: It's only our illusion that gives us the temporary satisfaction by praising his attributes.
0: నిజముగా చూస్తే భగవంతునికి గుణములే లేవు.
1: Truly speaking, there are no attributes in our God.
0: అతి గుణరహితుడైనటువంటి భగవంతుణ్ణి గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి మీరు తరించాలనేటువంటి కోరటము ఇది ఒక భ్రాంతి మాత్రమే.
1: When God is beyond all attributes, to attribute certain of these qualities, sing his glory and try to attain liberation is just an illusion.
0: Vasukitayanna sinivasati dvinasa bhava pasamula dunchi manolasamivaram వాసుర కళ్యాణ పూర వాసుడవు శేష గోప దాసుని బ్రోచేటి జగదీశ ఖుషి కేశవేగ తీరమ రమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమ రమణి మనోహర. గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి శ్రీనివాసుడు, ఈ చిద్విలాసుడు ఏమిటి, విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
1: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
0: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
1: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine.
0: ఇంకా లీలాగానము,
1: లీలాగాన, సింగింగ్ హిస్ మిరకల్స్.
0: ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు, గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు.
1: దిస్ పాత్ ఈస్ ఫాలోడ్ బై డివోటీస్ లైక్ జయదేవ, గౌరాంగ.
0: కేవలం అది కూడా వారి భ్రమనే.
1: ఇట్స్ ఆల్సో దేర్ డెల్యూషన్.
0: ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడా తరిస్తూ వచ్చారు.
1: దే ఆర్ డెల్యూటెడ్ మోర్ అండ్ మోర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ మిరకల్స్. హౌఎవర్ దే రికగ్నైజ్ ద ట్రూత్ టువర్డ్స్ ద ఎండ్.
0: మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టకడపటికి దీని వల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయు అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటున్నవి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.
1: మీరా సక్కుబాయ్ దే ఫాలోడ్ దిస్ పాత్ సింగింగ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్, బట్ యెట్ దే ఫైనల్లీ రియలైజ్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ మిరాక్యులస్ దాన్ ద క్రియేషన్ ఇట్సెల్ఫ్ అండ్ దే ఎంటర్టైన్ సచ్ ఎ ఫీలింగ్.

0: తన దిన రామ తుమ బిన కృష్ణ తుమ బిన ప్యారే తుమ బిన రజయన జాయ.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Divasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatram kuda nu naaku kaligeetunti kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhangaina Krishnuni prarthinchi katta kadapatiki దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంకా దీందులో లీలలు ఏమిటి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, అమార దిల్ తుమార మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
2: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
1: Inka bhava sankirtana lopala aneka mandi vaaru kudunu bhraminchipothunnaru.
2: The bhava sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
1: Sandu gondu landi muari andarandu nive aanandamundu chunduvani bindu sridhara. సందు గొందులందు మరి అందరందు నీవే ఆనందముందు చుందువాని విందు శ్రీధర. హిందువదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యానంద గోవింద వేగ భ్రోవర శ్రీరమారమణి మనోహర. ఆశ్రిత జన శుభకర శ్రీరమారమణి మనోహర. సందు గొందులందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర.
2: ఓ గాడ్, ఐ లిసన్ టు దట్. యు డిలైట్ యువర్ సెల్ఫ్ బై ఇన్స్టాలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లివ్ ఎవ్రీవేర్.
1: భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా?
2: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ లేన్ ఆర్ బై లేన్ ఫర్ గాడ్.
1: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
2: దట్స్ ఆల్ మై ఇమాజినేషన్.
1: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా నువ్వు భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
2: ఫైనలీ ఇట్స్ డిసైడెడ్ దట్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్ సింగింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఫుల్ రియలైజేషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ ఆర్ ద మిరకల్ దట్ జస్ట్ ఇల్యూషన్.
1: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
2: That which is permanent, that which is steady, is to chant
1: singing his name.
2: God takes a form.
1: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
2: When once he takes a form, he has a name too.
1: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
2: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there's combination of these two.
1: Kanuka ee oka nama sankirtana anetundi sarvulu kudunu tarinchadaniki chakkani maraja margamu.
2: Singing his name, chanting his name is the royal path to liberation.
1: Ee nama sankirtanato andari kantamulu cheri ekatma tattanga ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
1: ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడా కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
2: They also demonstrated the feeling of his divine form while repeating his name. రూపనామములు రెండూ
1: చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడా ప్రారంభమైంది.
2: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
1: రూపనామముతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: The whole world is the combination of these two, name and form.
1: కనుకని ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు.
2: And we find these two, the attachment, possessive instinct.
1: ఒకానొక సమయంలోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
2: Krishna was in his original form at one time.
1: Anadu kani ee naati prajalu Krishna yokka leelalu kani atani yokka charyalu kani aneka vidhamulaga kodanu vimarsistu vacharu kani appadiki Sri Krishnuniki vayasu 6 samvatsaramule.
2: Form, there comes forth the other rest of the things.
1: Rupanamamunto kodinatvanti ee jagattu.
2: The whole world is the combination of these two, name and form.
1: కనుకనే ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారం.

0: ఆరు సంవత్సరములే.
1: Then and now people criticize the divine actions and the divine miracles.
0: ఆరు సంవత్సరముల యొక్క బాలుడైనటువంటి వాడు ఏమిటి ఈ చర్యను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
1: Where is the scope for anyone to criticize Krishna, who was aged 6 at that time? It was also just the reflection of their inner feeling and emotion.
0: భర్త లోపల పరుండినాడు.
1: The husband is sleeping inside.
0: భార్య కూడాను లోపల ఉంటుండాలి.
1: Wife was also there.
0: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
1: Krishna tapped the door.
0: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
1: Then she started feeling what's going to happen.
0: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
1: She waited for some time.
0: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
1: Krishna didn't keep quiet. He went on thumping the door.
0: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూచి అక్కడ కృష్ణుడితో చెప్తుంటుండాలి.
1: Watching a small hole there, she went on telling to Krishna.
0: తలుపు

0: బిఫోర్ ఐ ఓపెన్ ద డోర్ వై ఆర్ ఇన్ ఏ హరి కృష్ణ, వెయిట్ ఫర్ సమ్ టైమ్, వెయిట్ ఫర్ సమ్ టైమ్, వై ఆర్ యూ సో మచ్ హరీడ్ అబౌట్ ఇట్.
1: కారణం ఏమిటి?
0: వై
1: పతిని దూర పోవలేదు మది సంధ్యముందునేమో.
0: హస్బెండ్ హాస్ నాట్ యెట్ గాన్ టు స్లీప్, హి మే బిగిన్ టు డౌట్.

0: Krishna, I will open the door. Wait for some time.
1: కానీ ఇంకా కొడుతూ వచ్చాడు.
0: బట్ యెట్ కృష్ణా వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: కానీ భర్త లేచాడు.
0: హస్బెండ్ గాట్ అప్.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: హస్బెండ్ ఓపెన్ ద డోర్.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: కృష్ణ వాస్ సో యంగ్.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: హస్బెండ్ వాస్ నాట్ యాంగ్రీ వాచింగ్ దిస్ లిటిల్ బాయ్.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: హీ లిఫ్టెడ్ హిమ్.
1: ఎత్తుకుని లోపలికి వెళ్లాడు.
0: హస్ టేకెన్ హిమ్ ఇన్సైడ్.
1: భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరేసింగ్ కృష్ణ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి యందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్వర్డ్ వి స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఇస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుంది.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైనా ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా నాస్తికుడైనా గానములో మురిచిపోతాడు, మర్చిపోతాడు.
0: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
1: తనను తాను మరిపించి మురిపించి మయమర్పించేటువంటి తత్వమే ఈ గానము.
0: ఇట్ ఇస్ ద మ్యూజిక్ దట్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ లాస్ట్ ఫర్ హిమ్సెల్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములు

0: మహత్తరములు కూడా నువ్వు ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటుంది.
1: బై మ్యూజిక్ వీ కెన్ కన్వే అండ్ షేర్ ద మిరకల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
0: ఈ భగవంతుని యొక్క చర్యలను, అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడా లేకపోలేదు.
1: దెర్ ఆర్ మెనీ డివోటీస్ హూ ప్రాపగేటెడ్ ద డివైన్ యాక్షన్స్ అండ్ ద డివైన్ మిస్టరీ అండ్ ద మిరకల్స్.
0: కనుక గానం అనేటువంటిది చాలా అందరిని ఉల్లాసపరిచేటువంటిది.
1: దేర్ఫోర్ ఇట్స్ ద మ్యూజిక్ దట్ విల్ ఇన్ విచ్ విల్ బి స్వెప్ట్ ఆఫ్.
0: కాన గానము చేత అందరూ తరించడానికి ఇది ఒక చక్కని రాజమార్గం.
1: మ్యూజిక్ ఇస్ ద రాయల్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
0: కనుకని ఈ గాన సంకీర్తన చేతనే భగవంతుణ్ణి తన స్వాధీనము గావించుకోవచ్చు.
1: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వీ కెన్ సర్టన్లీ అటైన్ హిమ్, రీచ్ హిమ్.
0: ఈ విధంగా గాన సంకీర్తన చేసి హృదయాన్ని మర్చిపోయి ఆ గానములో లీనమై భగవంతుణ్ణి అందుకుడును తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
1: వైల్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్, హీ మర్జెస్ ఇన్ హిమ్, దేర్ బై డెవలప్స్ డివైన్ లవ్.
0: హే కృష్ణాయని మురళిడ ద్రౌపదిని కమలేదా.
1: ఓ కృష్ణ, హ్యావ్ యూ నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద్రౌపది?
0: నేను పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి దీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా. హే కృష్ణ, కాచుకున్నాను నీది కృపకై, నామురాలకించి బ్రోగుమయ్య వాచమ గోచరుండని.
1: కృష్ణ, యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ పాండవస్. ఇట్ వాజ్ యూ హూ హెడ్ సెటరేట్ ద కుబ్జా ఎట్ ద టైమ్. ఇట్ వాజ్ యూ హూ హెల్ప్ దట్ కుచేలా. And I have been waiting for you to receive your grace.
0: Kuchele aarti deechinaavu, kurupi aina kubja vakramalanu pogottinaavu, melu melu pandavulanu gaachinaavu.
1: You have protected Pandavas and you made that ugly kubja look so beautiful and you helped Kuchela.
0: Hey Krishna yani moralida brochinaavu.
1: You came to their rescue responding to their prayer.
0: వాచమ గోచరుండని నీ చరితములను పొగట బ్రహ్మాదులకునైన తరమా.
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ బ్రహ్మ టు నెరేట్, టు డిస్క్రైబ్, టు ఎక్స్టోల్?
0: అది అవాంగ్మానస గోచరం అనేటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి.
1: గాడ్ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్, అండర్స్టాండింగ్.
0: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: The word in the mind return in futility, being not able to understand the divinity.
0: Kanukane gana sankirtanam chetane samasthi gana sankirtanam chetane marinta jagat vyapti gavinchadaniki hrudayam vikasinchadaniki vishalam gaavadaniki chakkani avakasamulu untunnayi.
1: By singing together there is every possibility to blossom our devotion and to reach out to everybody.
0: ఈ సమస్తి భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: కలెక్టివ్ సింగింగ్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: దీనిని మొట్టమొదట గురునానక్ ప్రారంభించాడు.
1: ఇట్ వాస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కలెక్టివ్ సింగింగ్.
0: అతను అందరూ ఏకంగా పాడేటువంటి రీతిగా భజనలోని ప్రారంభించాడు.
1: హీ స్టార్టెడ్ భజన్స్ కలెక్టివ్ కమ్యూనిటీ సింగింగ్.
0: కనుక అట్టి భజన అనేటువంటిది మానవుణ్ణి చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
0: కబీర్ దాసు,
1: కబీర్
0: తులసిదాసు,
1: తులసి
0: రామదాసు,
1: రామదాస్,
0: వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
1: దేర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్ బికాస్ ఆఫ్ దీస్ భజన్స్.
0: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
1: Such great mighty strength is latent in the singing of the glory of God.
0: రూపము లేదని చెప్పుకోవచ్చును కానీ నామం మాత్రం ఉంటుండాలి.
1: You may say that God has no form, but he has a name.
0: భగవంతుడు అనేది ఒక పెద్ద పేరు.
1: God itself is a name.
0: పేరంటే ఏమిటి కావాలి? ఓ రామకృష్ణ గోవింద్ అని కాదు, భగవంతుడా అనటమే ఒక పేరు.
1: నేమ్ ఇస్ నాట్ రామకృష్ణ గోవింద. యు సే గాడ్, గాడ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ నేమ్.
0: నామరహితుడు అంటున్నారు, రూపరహితుడు అంటున్నారు.
1: యు సే హీ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
0: నామరూపము లేనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ వితౌట్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
0: కించిత్ అణుస్వరూపానికి కూడా రూపముంది, నామం ఉంది.
1: ఈవెన్ అన్ ఆటమ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
0: ఈ రూపనామములే లేకపోతే ఇంకా పెద్ద స్వరూపాన్ని ఏ విధంగా ధరిస్తుంది?
1: వితౌట్ నేమ్ అండ్ ఎ ఫామ్ టు సచ్ ఎ టైనీ స్మాల్ సటిల్ ఆటమ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ఎ లార్జ్ థింగ్.
0: ఉన్నటువంటి సమస్త రూపములకు నామము, ప్రతి నామమునకు ఒక శక్తి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్ అండ్ ఎ పవర్ దేర్ ఇన్.
0: కనుకనే భారతీయులు ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ భారతీయస్ వర్షిప్ ఎవ్రీ స్టోన్ ఎవ్రీ ట్రీ.
0: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడా పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ ఈవెన్ ఎ పాయిజనస్ స్నేక్.
0: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో వర్షిప్ ద బర్డ్ దట్ ఫ్లైస్.
0: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ డస్ నాట్ డిజర్వ్ యువర్ వర్షిప్.
0: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు.
1: దేర్ఫోర్ వాట్ మెనీ పీపుల్ డూ యూ మైట్ బి వాచింగ్, దే గో ఆన్ పేయింగ్ దేర్ ఒబేసెన్స్ రెస్పెక్ట్.
0: సర్వత్రా ఉంటుండాది భూమి.
1: మదర్ ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇది మదర్ ఎర్త్ లేనటువంటి ప్రదేశమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎర్త్.
0: ఒక చిన్న కథ ఉంటుండాది.
1: ఇట్స్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక ఫాక్స్ భూమి దగ్గర 5 రూపాయలు అప్పు తీసుకుందట.
1: A fox has taken a loan of 5 rupees from earth.
0: రెండో దినం లేచేటప్పటికి అర్త్ అడిగిందట, ఏం 4 రూపాయలు నా ఇస్తావా లేదా అని.
1: సెకండ్ డే అర్త్ ఆస్క్, ఆర్ యూ గోయింగ్ టు రీపే ద లోన్?
0: అదే, దీన్ని ఇంకా తృప్తి పెట్టడం చాలా కష్టమవుతుందని రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట.
1: ఇన్ ఆర్డర్ టు ఇవేడ్ పేమెంట్ ద ఫాక్స్ వెంట్ ఆన్ రన్నింగ్ ఓవర్ నైట్.
0: ఈ భూమి యొక్క తాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క.
1: ద ఫాక్స్ డిడ్ంట్ వాంట్ టు బి బదర్డ్ ఆర్ పెస్టర్డ్ బై ఎర్త్, దేర్ఫోర్ ఇట్ వెంట్ ఆన్ రన్నింగ్.
0: విశ్రాంతి తీసుకుంది.
1: ఇట్ టుక్ రెస్ట్.
0: తెల్లవారు లేచింది.
1: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
0: లేచి అక్కడ కూడా భూమి, ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అని అడిగింది.
1: ఇమ్మీడియట్లీ ఎర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఆర్ యూ గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్?
0: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వతపాణిపాదం, సర్వత్రా ఉంటుండాలి.
1: సో ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
1: దేర్ఫోర్ ఎర్త్ ఈస్ డివైన్.
0: కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
1: దిస్ ఎర్త్ ప్రే టు నారాయణ.
0: స్వామి, ఎలాంటి పాపులనైనాను నేను భరించగలను.
1: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
0: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
1: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
0: సర్వులకు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
1: సో ఎర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
0: అప్పుడు
1: దెన్
0: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
1: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas ఆఫ్ రామాయణ.
0: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వారికి పంచాలి అనుకున్నాడట.
1: హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ 1 crore ఆఫ్ శ్లోకాస్ అమంగ్ ద 3 worlds.
0: కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు.
1: దే వర్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ.
0: 33,33,333 పంచాడు.
1: 333 వర్ డిస్ట్రిబ్యూటెడ్.
0: ముల్లోకములు వారికి పంచాడు.
1: దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ది 3 వర్ల్డ్స్.
0: 33,33,333. ఇది 3 లోకాల వరకు చేరిపోయింది.
1: ఇట్ రీచ్ ఆల్ ది 3 వర్ల్డ్స్.
0: ఒక్క శ్లోకం మిగిలింది.
1: బట్ 1 shloka remained.
0: ఈ శ్లోకాన్ని ఎట్ట పంచేది?
1: హౌ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ ది శ్లోక?
0: ఇది పంచడానికి వీలు కాదే.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
0: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంట్లో 11 అక్షరాలు ఉంటున్నాయి.
1: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
0: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ 3 లోకముల వరకు పంచాలి.
1: 3 వర్డ్స్ మస్ట్ రిసీవ్ ఈక్వల్.
0: 3 అక్షరాలు ఒక్కొక్కరికి 3 లోకాల వరకు పంచారు.
1: అట్ ద రేట్ ఆఫ్ 3 లెటర్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ 3 వర్డ్స్.
0: మిగిలినాయి
1: 2 లెటర్స్ రిమైన్.
0: ఇది ఎవరికి పంచేది? 3 లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
1: Only 2 letters are remaining. There are 3 words to claim. అప్పుడు
0: దేవుడు చెప్పిందట, విష్ణు
1: సెడ్,
0: అమ్మా, ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది. ఇగో 2 అక్షరాలు మిగిలాయి. ఈ 2 అక్షరాలే రామ కృష్ణ హరి శివ హర సాయి అనేటువంటి 2 అక్షరాలుగా పెట్టుకోండి.
1: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama కృష్ణ, హరి, శివ, సాయి,
0: అన్నింటికి రెండక్షరాలు సరిపోయింది.
1: సో టూ లెటర్స్ ఆర్ హియర్ నౌ.
0: కొరకుని ఈ రెండక్షరములు కూడా నువ్వు ద్వైత స్వరూపమని పెట్టింది.
1: సో దీస్ టూ లెటర్స్ ఆర్ టు బి షేర్డ్.
0: ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ జ్యువల్.
0: కనుకని దాని వల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు తెచ్చుకుంటారు.
1: ది డ్యువలిజం విల్ మేక్ యూ
0: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈస్ హాఫ్ బ్లైండ్ అని.
1: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈస్ హాఫ్ బ్లైండ్.
0: అందువల్లే ఒకటూరు ఎస్ అని పోతుంది, ఒకటూరు నో అని వస్తుంది.
1: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
0: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది నేచర్.
0: కనుకనే ఈ రెండక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
1: Therefore, God's name of these two letters can be chanted, sung by anybody.
0: Christians kuda Jesus rendaksharalu vachesindi.
1: Christians also said two letters.
0: Muslims kuda Allah rendaksharalu vachesesindi.
1: Muslims say Allah two letters.
0: Anninti enduru rendaksharalu.
1: Every religion speaks of God two lettered one.
0: Anduvallane Tyagaraj cheppadu.
1: So Tyagaraj said,
0: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
1: How can I decide you, God?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్లెస్.
0: నాయనాయ అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్,
0: కాబట్టి దీంతో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ, ఇందులో మకారం అని లేకుంటే నమ శివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life Shiva. Letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya anetvadi boy, Namah Shivaya, makaram lekunda pothe, Nas Shivaya, mangalam kaanetvadi, amangalam aipothundi.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku rokkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu ninnayinchedira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Maybe Shivudavo, Shivuda or Madhava.
0: Kani Shivamantramlo Majivamu, Madhavamantramlo Rajivanam. Ee vivaramu telisinatundi vaniki nenu brokutanu annadu.
1: Therefore, in Madhava Mantra, లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రమునకు నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు
0: కనుక జగత్ అంతా ఇక్కడను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: ఇన్ దిస్ హోల్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ డోంట్ చాంట్ హిస్ నేమ్.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ హీ థింక్స్ ఆఫ్ గాడ్.
0: పిల్లలు పేరు పెట్టుకోనన్నా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దేర్ చిల్డ్రన్ నేమ్డ్ ఆఫ్టర్
0: దేమ్. స్నేహితుని పేర్లేదోనన్నా వాడు పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: అట్లీస్ట్ హీ విల్ బి కాలింగ్ హిస్ ఫ్రెండ్స్ హూ బేర్ ద నేమ్స్ ఆఫ్ గాడ్స్.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైవ్స్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యు కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యు వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you satisfaction.
0: అది నీ భ్రమ.
1: That's your feeling.
0: కాని నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుకపైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగ్గినటువంటి తపస్సు మరేమిటి ఉంది?
1: There is no other penance greater than making the name of God dance on your

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ ఇస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్ అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రం చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chanting,
0: naam chetane tarinchandi.
1: And that's the only way to
0: naam
1: redemption.
0: Naamane varinchandi.
1: And you be after His name.
2: Bhajana bina sukha shanti nahi.

0: త్రిలోకంబు ఇరుసులే కుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తి చే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే.
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: What is that mighty power that is responsible for all the worlds to exist in perfect harmony and synthesis?
1: Prema swarupulara,
0: embodiments of love.
1: జ్ఞానుడు పొట్ట నింపుకున చిక్కులనందుచు కోటి విద్యలను పునగనేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి.
0: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
1: నిత్య జీవితంలో సత్య వస్తువును దర్శించవలనన్నా ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
1: Brahma, Vishnu, Maheshwarani, అనేక విధములుగా పేరు చెప్తున్నాం మనం.
0: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
1: ఈ రూపములు చూచిన వారెవరు?
0: Who have seen those forms of these three?
1: ఎవరికి ఈ రూపములు కనిపించడం లేదు.
0: None have seen these forms.
1: కేవలం శక్తి ఒకటి మాత్రమే ప్రేమ స్వరూపమై సంచరించుతున్నది.
0: It is only the power of love that exists in all these three aspects of the divine.
1: ప్రేమ చేతనే సర్వ సంగములు సమకూరుచున్నవి.
0: It's only out of love we are able to acquire, possess all.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సంఘ?
1: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
0: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
1: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
0: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
1: డివినిటీ లేకుండా ఏ విధమైన మానవత్వము కనిపించదు.
0: Without divinity, humanity cannot exist.
1: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా సమర్థుడైపోతావు.
0: When once you establish intimate contact with the inner divinity, you will be able to accomplish.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
0: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
1: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
1: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
0: ద డివైన్ పవర్ ఇస్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
0: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
1: మమైవాహం అంటాడు.
0: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: అండ్ ఇట్ ఇస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
1: తత్ త్వం అసి.
0: And it is also said that
1: prajnanam brahma,
0: and that awareness prajnana,
1: ayamatma brahma. ilanti maha vakyamulu entayo geeta yandu imidi unnavi.
0: The four primordial principles, that I am awareness prajnanam brahma, tattvamasi that thou art, ayamatma brahma, these are the Vedic dicta.
1: ivanni kunnu kevalamu manavuni mayalo munchi pettunnavi gaani ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వీ ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
1: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ in man the divinity, God exists.
1: ee divyatvam manavatvam rendu chere శక్తిత్వంగా మారుతుండాలి.
0: సో ది హ్యూమానిటీ అండ్ ది డివినిటీ టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ఎంటైర్ పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి యొక్క సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
0: ది హ్యూమన్ సొసైటీ ఈజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ టు అచీవ్ సంథింగ్, టు అకంప్లీష్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్.
1: శరీరములకు ఎన్నియో బాధలు ఉన్నవి.
0: ది బాడీ సఫర్స్ ఫ్రమ్ సో మెనీ అఫ్లిక్షన్స్.
1: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రము?
0: అవుట్ ఆఫ్ ఆల్ ది సఫరింగ్స్ వాట్ జస్ట్ ది పవర్ దట్ యు హావ్.
1: అనేక పర్యాయములు చెప్పారు. పుట్టుట ఒక చింత.
0: The very birth itself is a matter of worry.
1: భూమి నిండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: The family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: The childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: చెడుపు చింత.
0: And the failure.
1: కర్మలన్నీ చింత.
0: All actions.
1: కష్టములు ఒక చింత.
0: Difficulties.
1: సంతసం ఒక చింత.
0: Happiness.
1: వింత చింత.
0: The mystery.
1: ఏది చింత లేనటువంటిది.
0: And it's all full of worries and anxieties.
1: అన్ని చింతలు చేయని కూడి ఉన్నవి.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ వరీస్.
1: ఇది చింతలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్.
1: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ స్టెప్స్ టు టేక్ మ్యాన్ టువర్డ్స్ గాడ్, ఎసెన్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపర్కిస్తున్నామని చెప్పుకుంటారు.
0: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
1: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని కూడా అంటుంటారు.
0: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
1: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
0: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్
1: సీయింగ్? అసలు స్వప్నమే లేదు.
0: There is no dream at all.
1: ee swapnamlo kanipinchetundi ivanni kudunu vyaktitvamulu kavu.
0: Although that you encounter in dream, that's not a reality at all.
1: Ivanni nu kevalamu maya shaktile.
0: That's all illusion, false identification.
1: Idi kevalamu oka vidhamainatundi bhrantiye.
0: It is delusion, imagination.
1: Ee bhrantini manam enaadu pogottukundamo ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభమవుతుంది.
0: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ అండ్ ఇమాజినేషన్ విల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
1: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
0: సమ్ సే దట్ దే సిట్ ఇన్ మెడిటేషన్ ఇన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ దే సీ ఎ రే ఆఫ్ లైట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మెడిటేషన్?
1: ఏకాగ్రత అని.
0: ఇట్స్ కాన్సన్ట్రేషన్.
1: ఎట్టి చరణము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైనటువంటి దృశ్యం కనిపించడం.
0: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
1: ఎక్కడ చూసినా గాని మనిషి ఉన్నాడు.
0: Man is present all over the world.
1: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
0: Wherever man is present, there exists the mind.
1: ఈ మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
0: There is no place where there is no mind.
1: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: సో ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: మన ఏ మనుష్యానాం కారణం బంధమోచయో.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: మోక్షం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మోక్ష? లిబరేషన్.
1: ఆనందాన్ని అనుభవించటము.
0: ఎక్స్పీరియన్సింగ్ ద స్టేట్.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
0: యూ డోంట్ గెట్ బ్లిస్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్.
1: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
0: ఇట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఈ మనసు యొక్క తత్వము,
0: ద నేచర్ ఆఫ్ ద మైండ్,
1: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది.
0: ఈజ్ దట్ ఆఫ్ వేవరింగ్ టైప్.
1: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
0: దిస్ వేవర్డ్ నేచర్, అన్స్టెడీనెస్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఈజ్ నాట్ ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యం అంతా కూడా మా యొక్క సంబంధం అది.
0: Therefore, every association is the fructification or the result of illusion.
1: నీవు ఒక పెళ్లి చేసుకున్నావు.
0: You supposing get married.
1: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు.
0: You consider the relationship between husband and wife.
1: కానీ ఇంత పూర్వం కూడా ఆమె ఉండది, నీవు ఉన్నావు.
0: Prior to the wedding, both of you were present without any relationship.
1: కేవలం మనసు యొక్క సంబంధమే.
0: It is only association because of the mind.
1: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తి.
0: It is the power of the illusion.
1: ఈ విధమైనటువంటి యొక్క మాయా శక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తులు అని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
1: మాయ ఎప్పుడు తొలగుతుందో అప్పుడే నీకు సర్వము తొలగుతూ
0: పోతుంది. The moment the curtain of illusion drops, the reality reveals.
1: Prema swarupulara,
0: embodiments of
1: love. Aa maya kudanu prema cho cheri untuntadi.
0: And we also find the love along with this illusion.
1: Prema lenatvanti kadamu ekkada kudanu kanipinchadu.
0: You don't find any place in this world without love.
1: Kanuka premane sarvamu.
0: Love is everything.
1: Sambandha bandhavyam anni kudanu prema chetane kalugutunnavi.
0: The associationship, the relationships are because of love. All things happen because of love. They grow because of
1: love.
0: Things grow, they increase, they diminish, they vanish because of love. Number 9. 9 + 1 = 10.
1: అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: ద నంబర్ 10, హౌ డిడ్ యు గెట్ ఇట్?
1: ఒకటి చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
0: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ 1.
1: 10 లోపల ఒకటి తీసివేసి
0: రిమూవ్ 1 అవుట్ ఆఫ్ దిస్ నంబర్ 10,
1: 9 మాత్రమే మిగులుతుంది.
0: అండ్ యు ఆల్సో ఓన్లీ
1: ఫైండ్ ఆ మిగిలినటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ 10 నంబర్? 9
1: కూడా మనం తీసిపెట్టినవే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ అవర్ క్వశ్చన్ సబ్స్ట్రాక్షన్.
1: ఈ విధంగా సంబంధ బాంధవ్యం అంతా మనం కూడటము మనం తీయటము, ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధం.
0: సో ది రిలేషన్షిప్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, దట్స్ ఆల్.
1: ప్రపంచంలో,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
0: వి కమ్ అక్రాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్.
1: బ్రహ్మ సాధనం ఒకటి ఉంటుంది. బ్రహ్మ సాధనం,
0: బ్రహ్మ సాధన ఇస్ వన్ టైప్.
1: బ్రహ్మ సాధనం,
0: బ్రహ్మ సాధనం,
1: ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటిది.
0: భ్రమ సాధన, దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ, ఇల్యూషన్.
1: కనుక బ్రహ్మ కాని, విష్ణువు కాని, మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించడం.
0: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ, విష్ణు, అర్మహేశ్వర.
1: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములు.
0: ఆల్ దట్ వీ సీ, feel to see, or just the reflections of
1: Brahma. Jagatunandu ledu.
0: Brahma is not present separate.
1: Vishnu jagatunandu ledu.
0: Nor Vishnu.
1: Isharu jagatunandu ledu.
0: And there is no Ishwara in
1: him. Isha vasyam idam jagat.
0: Isha vasyam idam jagat. God is present everywhere.
1: Unnatanta kuda oka manavatame.
0: It is only the humanity, just one way.
1: Ee manavatvani namaka daivatvam kavalani ee manavatvamlo manam vicharam chesthe edi kanipistundi?
0: Without consideration for humanity, how do you expect to attain divinity? You will only come across the demonic temperament, danavatva.
1: నీవు తలచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
0: You cannot expect the form of your choice.
1: నీవు చూస్తున్నటువంటి యొక్క విష్ణు స్వరూపము అది విష్ణువు కాదు.
0: Your visualization, imagination of Vishnu is not a reality.
1: నీ యొక్క బ్రహ్మ యొక్క కృష్ణ.
0: It is only your yearning, pining for God.
1: కనుక విష్ణువు లేడు.
0: దేర్స్ నో విష్ణు.
1: బ్రహ్మను లేడు.
0: నార్ బ్రహ్మ.
1: ఈశ్వరుడు లేడు.
0: నో ఈశ్వర. ఇది
1: ఉన్నది ఒక్కటే మానవుడు.
0: ఓన్లీ మ్యాన్ దట్స్ ప్రెసెంట్.
1: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
1: కనుక మానవత్వం ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
0: యూ ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు. నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నార్ లెఫ్ట్.
1: నీవే విష్ణువు.
0: యు ఆర్ విష్ణు.
1: నీవే బ్రహ్మ.
0: యు ఆర్ బ్రహ్మ.
1: నీవే శివుడు.
0: యు ఆర్ శివ.
1: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
0: ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యూ డోంట్ నీడ్ టు వరీ.
1: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
0: లెట్స్ హ్యావ్ ద ఫీలింగ్ అహం బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మన్. అహం విష్ణు, ఐఎమ్ విష్ణు.
1: అన్నింటికీ
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
1: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
0: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
0: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
1: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా నువ్వు కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
0: All that you see, all that you declare to see is only just the stretch of your imagination.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
0: Some say swami appeared in my dream.
1: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
0: Bhagavan is not reaching your dreaming state.
1: Nee sankalpame poorthi danni varavarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
0: It is only your thought that has appeared in the form of a dream.
1: Kanuka bhagavantudu oka roopanni marchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
0: God does not take upon himself any form and change to another form.
1: Daivaniki kopam vachindi anukuntaru.
0: We think God is angry.
1: Daivaniki kopamu ledhu, prema ledhu.
0: God has neither love nor anger.
1: Kanuka ee kalpanalanni kudunu ఇవో దైవం పైన కల్పిస్తున్నావు.
0: ఇట్ ఈస్ వి అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
1: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
0: యు బీన్ లవ్ కంటిన్యూ.
1: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపం ఏమాత్రము కల్పించవు నీకు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హెట్రిడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
1: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
0: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
1: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
0: The child is born with love.
1: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
0: The child grows in love.
1: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
0: The whole form of human life in different steps, stages is because of love.
1: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
0: No other power can ever change love.
1: ఈ విధంగా మీరు విచారణ చేసి
0: you investigate this way.
1: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
0: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
1: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
1: భ్రమలన్నీ బ్రహ్మం కాదు.
0: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
1: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమను కావు.
0: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
1: బ్రహ్మలో బ్రహ్మ లేడు, బ్రహ్మలో భ్రమ లేదు.
0: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, that
1: Kanuka,
0: illusion.
1: Kanuka, ivanni kudunu kevalamu sankalpinchukunnatundi yokka sankalpamuli.
0: So they are all just your imaginations and your thoughts only.
1: Divyatma sarupulara.
0: Embodiments of divine atma.
1: Divyatma anaga emiti?
0: What is the meaning of divyatma?
1: Divyamainatundi atma.
0: Atma, the self is divine, divya.
1: Atma anaga chaitanyame.
0: Atma means awareness.
1: Chaitanyam sarvatra untundadi.
0: This chaitanya is everywhere.
1: Chaitanyam lenetundi sthanamu ekkada kodano manaku kanipinchadu.
0: You cannot come across any place without this awareness, chaitanya.
1: Chaitanyame sarvashakti ayinatundi yokka shakti.
0: And this chaitanya is all powerful.
1: Ikkada manam oka vishayanni chakkaga pradarshinchali.
0: Here we have to investigate very clearly one important aspect.
1: Chaitanyam unnadi.
0: Here there is chaitanya.
1: Kadutu unnadi.
0: It is set in motion.
1: Ee kadaleetundi chaitanyam anaku manam kadalnatundi oka branthini మనం కల్పించుకుంటున్నాం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ విత్ ఫుల్ ఆఫ్ వైబ్రేషన్ వీ అట్రిబ్యూట్ అనదర్ థాట్ అనదర్ పవర్.
1: బ్రహ్మచేతనే ఈ కల్పన చైతన్యము కదులుతూ ఉండినట్టుగా కనిపిస్తుంటాయి.
0: అండ్ దెన్ దేర్ డెవలప్స్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
1: ఏ కదలిక గాని, ఏ స్థిరత్వం కాని, ఏ యొక్క బ్రహ్మత్వం కాని ఎక్కడ కూడా జగత్తులో కానరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
1: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
0: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
1: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పడం లేదు.
0: Bhagavan will never object your bubbling enthusiasm.
1: మీ సత్యమునకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
0: Bhagavan is teaching us the true form of truth.
1: ఎందుకనగా మీరు భ్రమల చేతనే కాలమంతా కూడా పెంచుకుంటున్నారు.
0: Because we are wasting our time drowned in delusions.
1: కనుక ఈ కాలమును, ఈ భ్రమలను మీరు పెంచుకోకండి.
0: Therefore, we should not waste our time in delusions.
1: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
0: The true power is latent in you.
1: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మనగా చైతన్యము.
0: This Atma is Chaitanya or awareness.
1: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
0: This Chaitanya, the power of awareness, is all pervasive.
1: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాన్ని దర్శింపజేస్తుంది.
0: In fact, this power manifests in varied forms and
1: ఒక dimensions. మానవత్వం తప్ప ఇక ఏ తత్వం కూడా మీకు భ్రమింప చేయడానికి ప్రయత్నించదు.
0: So it is only in human this awareness manifests in totality, totally.
1: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
0: The power latent in man is divine.
1: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని, సంతోషాన్ని చేకూరుస్తుంది.
0: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
1: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
0: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
0: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
1: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: Therefore we should make every attempt to realize the divinity within.
1: ఈ గ్రంథములో చదివేటువంటి వారికి కాని,
0: those that go through books,
1: గ్రంథములో రాసినటువంటి కాని,
0: those that compose,
1: ఏది కూడా సత్యము కాదు,
0: are not necessarily true.
1: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
0: only to give you a sort of imagination,
1: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
0: And the textual knowledge amounts to imagination.
1: కానీ కొన్ని కొన్ని శక్తులు,
0: బట్ సమ్ పవర్స్,
1: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తున్నాయి.
0: ఆర్ బోర్న్ ఇన్స్టంటేనియస్లీ అండ్ డిసపియర్ దేర్ ఆఫ్టర్.
1: ఆ నశించేటువంటివి మనవి కాదు.
0: దోస్ ద పవర్ దట్ వానిషెస్ డస్ నాట్ బిలాంగ్.
1: పుట్టేటువంటివి మనవి కాదు, పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
0: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఈ పుట్టి పెరిగి నశించేటువన్నీ కూడా మన యొక్క భ్రమలే.
0: ద పవర్ that is born, that grows and vanishes, is not true.
1: ఈ భ్రమకు మనం ఏమాత్రము లొంగకూడదు.
0: We should never submit ourselves to this illusion.
1: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవాలంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడాను పొట్టి భ్రమలే.
0: In fact, the eternal truth is beyond your imagination.
1: వేదాన్ని అధ్యాసం చేస్తున్నారు.
0: You practice Veda.
1: కానీ ఈ వేదము నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడాను మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
0: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
1: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అది మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
0: దేర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యు గెట్ ఇట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యు ప్రొనౌన్స్.
1: ఎక్కడైనా కొండ సబ్జెక్టుపోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
0: If you just stand all alone and say Om, the same sound comes back to you as a
1: resound.
0: This resound does not mean there is separate sound. It is only your own sound that comes back to you in the form of resound. They are born, made out of you.
1: ఎక్కడి నుంచినో వచ్చి మనలో చేరటం లేదు.
0: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక పదము తీసుకుని మీరు ఆ పదమిని మీద మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
1: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
0: Those that you get by heart do not belong to you.
1: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
0: It is just the reflection of the resound.
1: ప్రతిధ్వని యొక్క రియాక్షన్.
0: It is the reaction of the resound.
1: ప్రతిధ్వని యొక్క రిసౌండ్.
0: It is the resound.
1: అన్ని రియాక్షన్, రిసౌండ్, రిఫ్లెక్షన్ ఈ మూడే తప్ప అన్యమైనటువంటి లేదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఓన్లీ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మనం వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మన యొక్క భ్రమనే కానీ అన్యమైనటువంటివి కాదు.
0: All that we think is just our imagination, delusion, nothing beyond.
1: Ramayanam nandu
0: Ramayana
1: Ramashaktini goppaga varnistu vacharu.
0: The power of Rama is described totally.
1: Kani power of Rama adi kudanu oka nijamainatundi power kadu.
0: And it's also not true.
1: ప్రజలకు ఒక విధమైనటువంటి చైతన్యం మేల్కొల్పే నిమిత్తమై ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
0: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్, టు కిండిల్ ది ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక అన్ని కూడా జగత్తునందు ప్రతి ధ్వని కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్.
0: ఇన్ దిస్ వరల్డ్ విల్ సెటిల్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ రియాక్షన్ అనేటువంటిది నువ్వు సత్యమైన భావిస్తున్నావు.
0: You consider this reaction as true.
1: Resound anetundi kuda nu satyam ani bhavisthunnavu.
0: You think resound is also true.
1: Kanuka ivanni kuda nu resound, reflection, reaction ee moodu kuda nu reaction le tappa nijamaina reaction kaadu.
0: Therefore the reaction, reflection, resound, they are not true.
1: Nee hrudayam nunchi vacheetundi yokka paavamu ee roopam vastunnado ade nijamaina roopam.
0: Therefore that which comes out of your heart, from the depth of your heart,
1: అది కూడాను నీ యందే ఉంటున్నది.
0: The truth is in you.
1: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
0: You don't need to achieve anything beyond this.
1: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
0: You want to visualize
1: the రామస్వరూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
0: You want to see the manifestation.
1: ఆ రామస్వరూపాన్ని నువ్వు కన్నులు మూసుకొని చింతిస్తున్నా.
0: You want to see the form of Rama, close your eyes and meditate upon it.
1: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
0: And that very thought comes back to you as reflection.
1: అదే రియాక్షన్ గా వస్తుంది.
0: And that comes back to you by way of reaction. దాని
1: పరిపూర్ణ రీసౌండ్ గా మారుతుంది.
0: And that is the resound.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కంప్రైజెస్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
0: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
1: అనగా ఏమిటి? నీకు నీవుగానే ఈశ్వరుడిగా భావించవచ్చు.
0: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
1: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
0: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
1: నీవే కృష్ణుడిగా నీవు భావించుకుంటున్నా.
0: Consider yourself as Krishna.
1: ఆ కృష్ణుడే నీవు అవుతావు.
0: And then you become Krishna.
1: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్, రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
0: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
1: resolve. ధ్యానంలో కూర్చుంటున్నావు.
0: You sit in meditation.
1: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు, కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలిగించలేదు.
0: You sit for meditation. To go, to march forward in concentration, not to see the manifestation of God.
1: Kanuka ee concentration anetundi kudanu oka meditation ga bhavisthunnaru.
0: You think that concentration is meditation.
1: Ee concentration anetundi kudanu oka vidhamainatundi resound ga bhavisthunnaru.
0: And people consider concentration a sort of resound.
1: Kaadu, kaadu, kaadu.
0: No.
1: Ivanni kudanu reflection, reaction, resound le.
0: These are all reactions, reflections and resounds.
1: You are real.
0: You are real.
1: నీవి సత్యమైనటువంటి వాడు.
0: You are the truth.
1: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికీ నువ్వు మానవాకారములు అంతా కనిపిస్తున్నాయి, కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించు.
0: You see God in human form everywhere, nothing else, nothing beyond.
1: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
0: You think that you have seen Ishwara.
1: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు, కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలపటం లేదు.
0: You can see the manifestation of Ishwara in a human form only.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకంటే పెద్దది మరొకటి లేదు.
0: So there is nothing different from you, the reality.
1: సర్వము నీ యందే ఉంటున్నవి.
0: Everything is within you.
1: సర్వము నీవే అవుతున్నావు.
0: యు ఆర్ ఎవ్రీథింగ్.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ రియాలిటీ అండ్ యు సూపర్ ఇంపోజ్. యు సీ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఎవ్రీవేర్, నథింగ్ ఎల్స్, నథింగ్ బియాండ్.
1: ఇప్పుడు ఏదో ఒక ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
0: యు థింక్ దట్ యు హావ్ సీన్ ఈశ్వర.

0: మర్చిపోతున్నావు, దేని దాన్ని కల్పించుకుంటున్నావు.
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ రియాలిటీ అండ్ యు సూపర్ ఇంపోజ్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్ ఎల్స్.
0: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
1: వాచ్ యువర్ రియాక్షన్.
0: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
1: వాచ్ యువర్ రీసౌండ్.
0: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
1: అండ్ ఆల్సో సీ యువర్ రిఫ్లెక్షన్.
0: ఇవన్నీ కూడా మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
1: దీస్ ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్స్ బోర్న్ విత్ ఇన్ యూ.
0: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ భ్రమ ఆర్ ఇల్యూజన్ యూ విల్ బి క్లోజర్ టు బ్రహ్మ ద రియాలిటీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దీని అన్నింటి కూడా ప్రేమనే మనకు ప్రధానమైన.
1: ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ మోర్.
0: ప్రేమనే వదులుతామంటే ఏదీ లేదు మనకు.
1: When once you give up love, you will not
0: have anything.
1: Everything becomes empty.
0: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
1: Therefore, it's the love that takes different forms.
0: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతున్నది నీ అందరూ.
1: You can also visualize love in a particular form and experience it.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: You should make an effort to know this truth.
0: ఎప్పుడు చూసినా గానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
1: People, they think they sit in meditation. They go on imagining things and they spend time in imagination.
0: నిన్ను నీవు మర్చిపోతే నీ కల్పించేది ఏది కూడా లేదు.
1: When you forget yourself, there's nothing to be seen.
0: నేనే సర్వము.
1: I am everything.
0: నేనే దైవము.
1: I am God.
0: నేనే అన్ని విధాల ఆకారము.
1: ఐ టేక్ ఆల్ ఫార్మ్స్.
0: మన ఆకారంలో మనకు ఎన్నో మారుతున్నాయి.
1: అండ్ ఫార్మ్స్ చేంజ్.
0: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణ ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
1: ఇన్ఫెంట్ గ్రోస్ ఇన్ ఏజ్.
0: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
1: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
0: ఈ బాయ్ క్రమక్రమేణా నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
1: ద బాయ్ గ్రోస్ ఇంటు ఎన్ అడల్ట్ ఇన్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
1: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
0: ఆ యువకుడే నీవు ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
1: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
0: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరనుకున్నావు?
1: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్.
0: బి అలైక్ టు ఎవరీ వన్.
1: బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
1: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
1: Make your love strong enough.
0: ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేదు.
1: There is no other spiritual practice beyond love.
0: Spiritual practice అంటే అదే divine practice.
1: The spiritual practice is the divine practice.
0: ఆ divine practice అనగా, divine అనగా ఏమిటి? కేవలము ఆ దివ్యత్వంతో కూడినటువంటి భావము.
1: The divine love, meaning the divinity,
0: దివ్యత్వం అన్ని కూడా కదులుతూనే ఉంటుంటాయి.
1: And it's full of vibration.
0: కనుక ఆ కదిలేటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
1: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
0: నీవు నిర్దిస్తూ ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
1: అండ్ యు ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
0: ఆ కదిలేటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
1: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
0: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
1: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకెన్స్.
0: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
1: The direct manifestation, Sakshat, you don't encounter anywhere.
0: Sakshat.
1: Sakshat.
0: Anaga, satyamainatuvanti vastuvunu manam sakshatga chudali.
1: The direct manifestation, you should be able to experience.
0: Sakshat anaitvanti, akka ninchipoyinatuvanti.
1: The Sakshat is the one that stands in front of you.
0: Adi neeku swarupanga kanipistuntadi.
1: That you will be able to see
0: kannu techina, kannu musina.
1: You will see it. With open eyes or closed eyes.
0: అద్వైతమైనటువంటి యొక్క రూపమే నీకు శాశ్వతమైనటువంటి యొక్క రూపము.
1: అండ్ దట్ ఫార్మ్ ఈస్ ద రియాలిటీ పర్మనెంట్.
0: ఆ శాశ్వతమైనటువంటి దాన్ని నువ్వు నిలుపుకోవడానికి దీన్ని ప్రాక్టీస్ చేయాలి మనం.
1: వీ షుడ్ ప్రాక్టీస్ టు కీప్ దిస్ పర్మనెంట్ ఫార్మ్ స్టడీ కాన్స్టెంట్లీ విత్ అస్.
0: కన్నులు తెరుచుకున్నా కన్నులు మూసినా అదే నీకు సాక్షాత్కరిస్తుంటుంది.
1: వీల్ బి ఏబుల్ టు సీ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ విత్ అవర్ ఐస్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎన్నెన్నో రూపాలు మీరు ఆశిస్తున్నారు.
1: We want to see many manifestations.

0: ఎన్ని ఆశించినప్పటికీ మిమ్మల్ని మీరు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు.
1: యూ మే ఎస్పైర్ టు సీ మెనీ విజువలైజేషన్స్ బట్ నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: నీవే ఈ నిరూపాలతో ఉంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ యువర్ సెల్ఫ్ ఎగ్జిస్ట్.
0: నీవే ఈ నిరూపాలుగా మారిపోతున్నావు.
1: యూ ఓన్లీ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కానీ ఆ రూపంలో ఏమాత్రము మారటం లేదు.
1: యాక్చువల్లీ ద రియాలిటీ డస్ నాట్ చేంజ్.
0: దివ్యమైన భవ్యమైన ఈ రూపము నీ అందే ఉంటున్నది.
1: దట్ పర్మనెంట్ ద ఎటర్నల్ ఎఫల్జెంట్ వైబ్రెంట్
0: ఇవన్నీ కలలుగా కనిపిస్తుంటాయి.
1: దట్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్ నో డౌట్.
0: ఈ కళ నేను కళ్ళనే.
1: అండ్ ఆల్ దిస్ కళ ది డ్రీమ్ ఈస్ కళ్ళ ఫాల్స్.
0: కనుక నీ యొక్క భ్రమను నీవు కొంచెం దూరం చేసుకో.
1: దేర్ఫోర్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ థాట్స్ ఆర్ ఇల్యూషన్.
0: భ్రమను ఏనాడు దూరం అవుతుందో అలానే నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.
1: ద మూమెంట్ యూఆర్ అవే ఫ్రమ్ భ్రమ ద డిల్యూషన్ యూఆర్ క్లోజర్ టు బ్రహ్మ.
0: ఆ భ్రమ ఏది? నీ యొక్క స్వరూపమే.
1: అండ్ దిస్ భ్రమ ఈజ్ యువర్ ట్రూలీ యువర్ ఓన్ ఫామ్.
0: ప్రతి భ్రమ ఎందుకు నీ యొక్క ఆకారం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ థాట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫామ్.
0: నువ్వు స్వప్నంలో ఏదో చూచావు అని చెప్పింది, కానీ చూచినది నిన్ను నీవే కానీ స్వప్నంలో ఏదో కాదు.
1: యూ సే దట్ ఇన్ ఎ డ్రీమ్ యూ హ్యావ్ సీన్ ఎ సర్టన్ థింగ్, యూ హ్యావ్ సీన్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ద డ్రీమ్.
0: ప్రతి ఒక్కదానికి కూడా నువ్వు నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం.
1: దేర్ఫోర్ యూ సీ యువర్ ఓన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవ్రీవేర్.
0: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్, నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ద డివినిటీ.
0: ఆ సాక్షాత్కరించేటువంటి యొక్క తత్వం నీవే కాని మరొకటి కాదు.
1: The manifestation is only the reality, nothing more than your true nature.
0: ఈ విధంగా చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒకటి భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు.
1: యూ హ్యావ్ బీన్ స్పెండింగ్ టైమ్ ఇన్ దిస్ ఇమాజినేషన్స్ ఆర్ డెల్యూజన్స్.
0: మున్ముందు మీరు తీసుకోవాల్సినటువంటి అన్ని దీంట్లోనే వస్తాయి.
1: ఆల్ దోస్ థింగ్స్ దట్ యూ షుడ్ లెర్న్ ఇన్ ఫ్యూచర్ దే ఆర్ కంటైన్డ్ హియర్ ఇన్ దిస్ టాక్.
0: ఫ్యూచర్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఫ్యూచర్?
0: ముందుకు జరగబోయేటువంటిది.
1: వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ముందుకు ఏది జరుగుతుంది?
1: వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ప్రెజెంట్ ఇదే ముందుకు జరుగుతుంది.
1: ద ప్రెజెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: ఈ ప్రెజెంట్ ఇది ఎప్పుడు జరుగుతుంది?
1: What is the present?
0: Past ga marchipoyinappudu present nilustundi.
1: When once you forget the past, you live in the present.
0: Ee present nu kuncha varaku marchipoyinappudu future vachestundi.
1: When once you forget the present, you live in future.
0: Kabatti anni kuda nu neevi, past, present, future.
1: So you are the only one in the past, present and future.
0: Ninnu neevi kalpinchukuntunnavu.
1: You only appear in these three periods of time, past, present and future.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Anni kulunu bhraman cheda kaligeetundi.
1: These are all the results of one's own thought.
0: Daiva shaktulu, daiva vibhutulu anni kulunu manavuni ende untunnavu kani maroka pradesham nunchi raavatam ledu.
1: The divine power, the divine capacities are within man, not from outside.
0: Nijanga avi meeve anetundi meeku eppudu telustundi ante,
1: when would you come to know they are latent?
0: Konchi ee vidhanga practice chestu chestu randi.
1: When you go on practicing this spiritual path,
0: neeku nivve kanipistavu.
1: You will be able to see your own reality.
0: Kaduka nee reality nee ende unnadu kani reality marokaru endu raadu.
1: Your true nature, reality is within you, not from outside.
0: Kaduka reality ni man chudalante reflection kavali.
1: So if you want to see the reality, you should also consider
0: ee reflection kavalanukunte ee sound undali.
1: And for this reflection, the sound is also necessary.
0: ee resound undalante reality ni pettukovali.
1: So for this resound and reflection, you should also develop this reality.
0: Resound, reflection, moodu kulanu nee ende unnavu kani bayata nunchi vachi cheripovu.
1: So reality, reflection and resound are within you, not from outside.
0: Meeku brother untadu.
1: Here is your brother.
0: ఆ బ్రదర్ కూడా పెరుగుతాడు, పెద్ద అయిపోతాడు.
1: Your brother also grows along with you.
0: అతను సమాజంలో చేరుతాడు.
1: And he is in society.
0: సమాజం నుంచి మంచి పేరు పొందుతాడు.
1: And he earns all good name there.
0: ఆ పేరు పొందింది ఎవరు?
1: Who earned that reputation?
0: ఆ బ్రదరే.
1: Your own brother.
0: ఆ బ్రదర్ అనేటువంటి వాడు ఎవరు?
1: Who is the brother?
0: ఒక ఆకారమే.
1: Your brother has a form.
0: ఆ ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from he got that
0: form? రియాలిటీ నుంచినే వచ్చింది.
1: The form is out of the reality.
0: కనుక మన నుంచి వచ్చి మనల్ని మనము అన్ని విధాల మోసం చేస్తుండాలి.
1: In fact, that which comes out of you, that which comes within you, deludes you.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీకు కొన్ని సాక్షాత్కరించాలంటే కొంతకాలం తీసుకుని మీకు చెప్తాను.
1: Bhagavan is prepared to teach us the various aspects of manifestations and the reality.
0: మీరు చేస్తున్నటువంటి మెడిటేషన్ చాలా పొరపాటు.
1: The kind of meditation that you are following,
0: ఆకారాన్ని పెట్టుకుని దాన్నే మీరు పెంచుకుంటూ పోతున్నారు.
1: యు కీప్ ఎ పర్టికులర్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ అండ్ గో ఆన్ మెడిటేటింగ్ అపాన్ ఇట్.
0: ఈ యొక్క ఆకారం ఎవరు తెచ్చుకున్నారు? మీరే తెచ్చుకున్నారు.
1: దిస్ ఫార్మ్ ఈజ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఈ షాపింగ్ లోపల వచ్చినటువంటి బెవ ఎక్కడ?
1: వేర్ ఇస్ దిస్ థాట్?
0: ఆకారం నుంచి కొనే బెవలు కలుగుతున్నాయి.
1: ద థాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ టేస్ట్ అండ్ చాయిస్.
0: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ బెవల్ని వదిలితేపితే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
1: సో ది మూమెంట్ యూ గివ్ అప్ దిస్ ఫార్మ్ గ్రాడ్యువల్లీ యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్లెస్.
0: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ గాడ్ అట్ ఎ డిస్టెంట్ ప్లేస్.
0: దైవం మీరే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: మీ ఆకారమే దైవము.
1: యువర్ రిఫార్మ్.
0: మీ ఆనందమే దైవము.
1: యువర్ బ్లిస్ ఇస్ గాడ్.
0: మీ రిఫ్లెక్షన్ ఏ దైవము.
1: యువర్ రిఫ్లెక్షన్.
0: మీ రియాక్షన్ ఏ దైవము.
1: యువర్ రియాక్షన్ ఇస్ గాడ్.
0: అన్నిటికీ దైవము నీరే.
1: ఎవ్రీథింగ్ ఈస్ గాడ్ డివైన్.
0: నేనే నేనే నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
1: We should never give up. We should never forget our true nature, our true identity, the reality.
0: Aham Brahmasmi anna unnatundi ee padamlo unnatundi artham emti?
1: What is the meaning of Aham Brahmasmi?
0: Nenu Brahmaga unnanu.
1: I am Brahma.
0: Ante neeve aa akaranga maaripothunnavu.
1: It only means you have taken the form of Brahma. You become that Brahma.
0: Tattvam asi.
1: You say tattvam asi.
0: Aa unnatundi nene.
1: You say the one that exists is myself.
0: Adi tattu idi tvammu.
1: That and this are one.
0: రెండు కూడినటువంటి అసి.
1: That and this are one.
0: అసి అనేటువంటిది రెండు కూడిన తర్వాత ఒక్కటైపోతుంది.
1: When once that and this అసి being one, you find oneness, unity.
0: కనుక మీరు ఉన్నటువంటి పదవుల లోపల ఏ దాన్ని కూడా మీరు వదలకండి.
1: Therefore never give up these important aspects.
0: అన్ని దివ్యమైన భవ్యమైనటువంటి పదములే.
1: All are novel and beautiful standard.
0: శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క దీనంతా చూపారు.
1: Shankara demonstrated this fact.
0: Anni chupi kattabadiki taane andulo leena ayipoyadu.
1: And he has got merged in his own doctrine.
0: Kanaka meeru ni kuda chusi chusi tirigi andulo leepinatam manchidi kaadu.
1: So it is not good to go by all the ways that you come across and all the reading that you do.
0: Meeku evariki ee vidhamainatundi aasha kavalano evariki ee vidhamainatundi roopam kavalano ఆ రూపతత్వం అనేటువంటిది మీరు మొట్టమొదట హృదయంలో చిట్టించుకోండి.
1: దేర్ఫోర్ పిక్చర్ ఐజ్ ద ఫార్మ్ దట్ ఈస్ సో ఎండీరింగ్ టు యూ.
0: హృదయంలో మీ పెంచుకున్నటువంటి పిక్చరే ఈ క్రమక్రమేణ కళ్ళకి వచ్చేస్తుంది.
1: దేర్ఫోర్ ద ఫార్మ్ దట్ యూ పిక్చర్ ఐజ్ ఇన్ యువర్ హార్ట్ విల్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్
0: మీ యొక్క హృదయంలోకి వచ్చిందో అదే నీ కళ్ళలో కనిపిస్తుంది.
1: ద ఫార్మ్ ఆఫ్ ద హార్ట్ విల్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐజ్.
0: ఈ యొక్క కళ్ళల్లో కనిపించినటువంటిదే సత్యమైపోతుంది.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఇన్ యువర్ ఐ విత్ యువర్ ఐ ఇస్ ద రియాలిటీ.
0: కళ్ళతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నువ్వు తలుచుకుంటుంటే అది నీకు సరైనటువంటిది కాదు.
1: విదౌట్ విజువలైజింగ్ ఇఫ్ యు ఆర్ క్యారీడ్ బై ఆల్ దట్ ఇమాజినేషన్ ఇట్ ఈస్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక మీ రియాలిటీని నీ ఎందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచి రావటం లేదు.
1: రియాలిటీ ఇస్ విత్ ఇన్ యూ, ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
1: దిస్ థింగ్ యూ కెన్ అచీవ్ త్రూ లవ్.
0: ప్రేమ లేకుండా ఏది కూడా మనం సాధించలేము.
1: వితౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్.
0: ప్రేమనే సర్వమునకు ఆధారము.
1: లవ్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్
0: ఎవరీథింగ్. ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ లవ్.
0: కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి ఒక ప్రేమ తత్వాన్ని మీరు మొట్టమొదటి పెంచుకోండి.
1: We should develop this principle of love that exists between the human and the divine.
0: ఆ బొమ్మ నుంచి ఈ ప్రేమ రాలేదు.
1: The love is not the product.
0: ఈ ప్రేమ తిరిగి ఆ బొమ్మలో చేరలేదు.
1: And this love has not gone into Brahman.
0: ఆ బొమ్మ నుంచి వచ్చినటువంటి ప్రేమ, ఈ ప్రేమ బొమ్మలో చేరినటువంటి ప్రేమ రెండు కలిసి ఒక్కటే.
1: And therefore the reality and the love are one and the same. Not one is the product of the other.
0: కాబట్టి దైవం ఎవరు?
1: Who is God?
0: Aham Brahmasmi.
1: Aham Brahmasmi.
0: Nene Daivamu.
1: I am God.
0: Nene Daivamu.
1: I am God.
0: Nene Daivamu.
1: I am God.
0: Aneetundi bhavamu meer penchukuntu pondi.
1: Entertain this thought that I am God. I am God.
0: Kattagavadi neeve Brahmaga maaripothavu.
1: Ultimately you become God.
0: Kontha kaalam Brahma veru neeve veriga untavu.
1: But sometime you are separate from God.
0: క్రమక్రమేణా ఈ ఊహాగానం చేత రెండు కలిసి ఒక్కటే అయిపోతుంది.
1: Gradually with the passage of time you become God.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ద గాడ్.
0: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
1: గాడ్ హెస్ టేకెన్ ఆల్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: దైవము మీరు ఒక్కటే.
1: యు అండ్ గాడ్ ఆర్ వన్.
0: ప్రత్యేకం కాదు,
1: నాట్ సపరేట్.
0: కనుక నీవు నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ యందే ఉంటున్నారు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, బోత్ ఆఫ్ యూ ఆర్ వన్.
0: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
1: దిస్ యూనిటీ, వన్నెస్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ. ట్రూత్ ఈజ్
0: ఏకమే సత్యం, ఏకమే దైవం.
1: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్.
0: అదే నీవు.
1: అండ్ దట్ ట్రూత్,
0: నీవు అదే.
1: యు ఆర్ ద ట్రూత్ అండ్ యు ఆర్ గాడ్.
0: అది నీవే.
1: అండ్ గాడ్ ఈజ్
0: నేనే. అది అదే నేను. నేనే అది, అదే నేను.
1: దట్ దౌ ఆర్ట్, యు ఆర్ గాడ్. God is you only, nothing more.
0: నీకంటే గాడ్ తత్వం వేరే.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: నీ ఎందే గాడ్ ఆవిర్భవిస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నిన్నే మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ యువర్.
0: నువ్వు మర్చిపోతే నించేది ఏమిటండి? దైవం ఒక్కడే.
1: అండ్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ గాడ్ విత్ ఇన్ యూ.
0: నిన్ను నీవు మర్చితివా, అన్నింటినీ మర్చిన వాడు అవుతావు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఫర్గెటింగ్ ది హోల్.
0: నిన్ను నీవు మాత్రం మర్చకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ ఐడెంటిటీ.
0: నీవు మర్చకుండా నీకు నీవే ధ్యానం చేస్తున్నా.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ ఐడెంటిటీ.
0: ఎక్కడ పోయినా కానీ నేను పోతున్నాను.
1: యు సే ఐఎమ్ గోయింగ్.
0: దైవం ఎక్కడున్నాడంటే నేనే దైవము.
1: ఇఫ్ ఐ ఆస్క్ యూ వేర్ ఇస్ గాడ్, సే దట్ ఐఎమ్ గాడ్.
0: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
1: దిస్ కైండ్ ఆఫ్ స్టెడీనెస్, అన్చేంజబుల్ ఫీలింగ్ ఆఫ్ వన్స్ ఓన్ ట్రూ నేచర్,
0: ఎప్పటికీ అది కదలనటువంటిగా పెట్టుకున్నప్పుడే అది శాశ్వతమైనటువంటి సత్యం.
1: And if this remains constant throughout, that will give you true experience.
0: Kanuka mee oka bhavani meeru mee swarupanga maarchukovali.
1: Therefore let the feelings take a definite form.
0: Tattvam asi.
1: Tattvam asi.
0: Adi vedantamlo cheppinatundi tattvam asi.
1: That is the essence of Vedanta, that thou art tattvam asi.
0: Tattvam.
1: Tvam
0: asi.
1: Asi.
0: Enniti oka ekatvame.
1: That thou art, both are one.
0: ఈ రెండింటి యొక్క ఉత్తమమైనటువంటి భావము మీ యొక్క దీంతో స్థిరంగా నిలుపుకోండి.
1: Therefore, strengthen the conviction that you are the reality, that you are God.
0: దేవుడు కల్లో వచ్చాడు, రాముడు కల్లో వచ్చాడు, కృష్ణుడు కల్లో వచ్చాడు, స్వామి మా కల్లో వచ్చాడు. ఈ విధంగా మీరు క్రమక్రమైన అజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు.
1: When you go on saying that Rama appeared in your dream, Krishna appeared in your dream, Bhagavan appeared in your dream, this is just your imagination.
0: ఇంత డ్రీమ్ లే.
1: That's all a dream.
0: ఈ డ్రీములు, ఈ డ్రీములు నువ్వు సత్యపెట్టటం.
1: How can the dream be?
0: ఆ నిద్ర ఉండినంత వరకు నీకు కనిపిస్తుండాలి.
1: That is there so long you are fast asleep.
0: ఆ నిద్రపోతేనే కనిపించవు.
1: When you are awake, the dream vanishes.
0: కనుక నిద్రనే ఇది రెండింటికి మూల కారణము.
1: It is the sleep that is the cause for the dream.
0: ఈ నిద్రనే రెండింటిగా మారుతుండాలి.
1: And it is the dream, it is the sleep that takes you to the dream, and out of the sleep you are in the waking state.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను భద్రంగా పెట్టుకోండి.
1: సేఫ్ గార్డ్ దిస్ లవ్.
0: ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ ఆ ప్రేమను మాత్రం వదలకూడదు.
1: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ అబ్స్టకల్, బట్ స్ట్రెంగ్థెన్ యువర్ లవ్.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్, అదర్ దాన్ లవ్.
0: ప్రేమనే మీ నిజమైన దైవము.
1: లవ్ ఈజ్ గాడ్ ఇన్ ట్రూత్.
0: ఆ ప్రేమనే మీకు అన్ని విధాల మార్గము.
1: And the love is the proper path to God.
0: ఆ ప్రేమనే మీకు గమ్యము.
1: And love is the goal.
0: కనుక మీ గమ్యము, ధన్యము, సాధన అన్నింటి యందు ఏకత్వాన్ని తీసుకోండి.
1: సాధన, ప్రాక్టీస్ ఇస్ లవ్. గమ్య, ద గోల్ ఈజ్ లవ్.
0: కానీ అప్పుడప్పుడు మీకు కొన్ని డౌట్స్ కలిగినప్పుడు నన్ను అడగండి, నేను తప్పక క్లియర్ చేస్తాను.
1: ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ భగవాన్, హీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్.
0: తప్పుగా ఈ యొక్క సత్యాన్ని తెలపడానికి నేను ఎప్పుడు వెనుకంజ వేయను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్, ఆల్వేస్ రెడీ టు క్లారిఫై యువర్ డౌట్.
0: క్రమక్రమేణ మీ యొక్క భావంను కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
1: వీ షుడ్ కట్ షార్ట్ అవర్ ఇమాజినేషన్.
0: బయటపడిపోతుండాలి మీ యొక్క భావములు.
1: అండ్ లెట్ సీ దట్ వీ ఎక్స్ప్రెస్ దీస్ థాట్స్.
0: ఈ భావం అంతా భ్రమగా మారిపోతున్నాయి.
1: అండ్ ఆల్ అవర్ ఫీలింగ్ సమ్ టైమ్స్ అమౌంట్ ఇమాజినేషన్.
0: బ్రహ్మనే బ్రహ్మగా మారుతారా.
1: అండ్ దిస్ భ్రమ షుడ్ బి టు టేక్ అస్ టు బ్రహ్మ, ద రియాలిటీ.
0: కనుక ఈ బ్రహ్మ అనేటువంటి బ్రహ్మనే తప్పక అన్ని విధాలు చెల్లిస్తూ ఉంటుంది.
1: అండ్ దిస్ బ్రహ్మ ఇస్ ద రియాలిటీ దట్ ఈస్ విత్ అస్ ఆల్ త్రూ.
0: అది నిజమైనటువంటి ప్రభ.
1: అండ్ దట్ ఈస్ ద రియల్ ప్రభ ఆర్ ఎఫల్జెన్స్, బ్రిలియన్స్.
0: సత్ అన్నంటే ఏమిటి? అదే.
1: సత్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, డివినిటీ.
0: తత్ అనగా ఏమిటి? అదే.
1: తత్ ఈజ్ డివైన్.
0: త్వం అనేటువంటిది ఏమిటి? అదే.
1: త్వం ఈజ్ ఈక్వలీ డివైన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: ఈ తత్వం అసి అనేటువంటిది అహంకార రూపంలో బయలుదేరుతున్నది. అసి అనేటువంటిది అహంకారమే.
1: వెన్ వన్స్ ఐ సే అసి, ది కాంబినేషన్ ఆఫ్ అండ్ త్వం ఈజ్ జస్ట్ ఇన్ ఇండికేషన్ ఆఫ్ ఈగో.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వానికి ఈ అసి అనేటువంటి బయలుదేరింది.
1: దిస్ అసి ఈజ్ ద యూనియన్ ఆఫ్ తత్ అండ్ త్వం, దట్ అండ్ దిస్.
0: ఈ రెండు తత్వం ఈ రెండింటిని మీరు బద్ధంగా పెట్టుకోండి, తప్పక అసి ఎక్కడికి పోదు.
1: వెన్ వన్స్ వీఆర్ అవేర్ ఆఫ్ తత్ త్వం దట్ అండ్ దిస్ దే అసి దే బికమ్ వన్.
0: ఈ విధమైన సులభ మార్గంలో పోయినప్పుడే మానవుడికి తన ఆకారాన్ని తన బద్ధంగా పెట్టుకుంటాడు.
1: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ఈజీ పాత్ వీ కెన్ నో అవర్ ట్రూ నేచర్.
0: ఏదో ఈ దేహము ఆ బ్రహ్మదేహాన్ని చూచినాడు అని మీరు భావించుకోవటము అది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ విత్ దిస్ బాడీ యూ హ్యావ్ సీన్ బ్రహ్మ.
0: ఈ బాడీ అందే ఆ యొక్క బ్రహ్మ కూడా ఉంటుంది.
1: బ్రహ్మ గాడ్ ఈజ్ విత్ ఇన్ దిస్ బాడీ.
0: కాబట్టి బ్రహ్మ అహం రెండు కలిసి ఒక్కటే.
1: దేర్ ఫోర్ అహం యువర్ సెల్ఫ్ బ్రహ్మ గాడ్ ఆర్ వన్.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వానికి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ స్పిరిచువల్ పాత్ టేకింగ్ యూ
0: దైవత్వానికి తప్పక మార్గం అవుతుంది.
1: దెన్ విల్ సర్టన్లీ ఫైండ్ అవుట్ ఎ ట్రూ స్పిరిచువల్ పాత్ టు నో ది యూనిటీ ఆఫ్ ది టూ.
0: కనుక మీరు నిజంగా ధ్యానం చేయాలంటే ఈ ధ్యానంలో కూర్చొని దేని దేనిలో మీరు తలుచుకోకండి.
1: వెన్ యూ సిట్ ఇన్ మెడిటేషన్ డోంట్ హ్యావ్ సెపరేట్ స్పెసిఫిక్
0: వస్తు వాహనాలను ఏమాత్రమే మీరు తలుచుకోకండి.
1: నెవర్ థింక్ ఆఫ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: ఆకారాన్ని మీరు చేర్చుకోండి.
1: యూ నో యువర్ ఓన్ రియాలిటీ వై యూ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కనుక మీ ఆకారాన్ని మీరు ధ్యానించుకోండి.
1: కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ద ట్రూ సెల్ఫ్.
0: అందులోనే సర్వము ఇమిడి ఉంటున్నది.
1: ద సెల్ఫ్ కంటైన్స్ ఎవ్రీథింగ్.
0: అప్పుడే మీకు ఏకత్వం గుర్తించుకోవాలి వీలవుతుంది.
1: దెన్ యూ ఫైండ్ ద హార్మనీ, ద యూనిటీ, వన్నెస్.
0: యూనిటీ అనేటువంటి ప్యూరిటీ కలిగిస్తుంది.
1: దిస్ యూనిటీ విల్ టేక్ యూ టు ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఒక ఆకారం రూపొందుతుంది.
1: అండ్ దిస్ ప్యూరిటీ విల్ టేక్ యూ టు ద డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ. ఆకారం
0: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
1: ద ప్యూరిటీ ఈజ్ ట్రూ డివినిటీ.
0: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
1: దేర్ఫోర్ యువర్ ఓన్ ప్యూరిటీ విల్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ.
0: ఈ నిజమైనటువంటి యూనిటీ ఎట్ట వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దిస్ ట్రూ యూనిటీ?
0: నీకు యూనిటీగా మారినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ యూనిటీ విత్ ఇన్ యూ, యుల్ బి ఏబుల్ టు అచీవ్ యూనిటీ.
0: అది నేను రెండు ఒకటే.
1: దట్ అండ్ దిస్, దట్ ఐ ఆర్ వన్.
0: కనుక మీరు ఒకదానికే తీసుకోండి కానీ అనేక రకాలుగా పెంచుకుంటూ పోకండి.
1: గో బై దిస్ వన్నెస్ ఓన్లీ, నాట్ బై మల్టిప్లిసిటీ.
0: అదిలో ఒకటి తీసుకుంటూ తీసుకుంటూ పోతే కట్టేటప్పటికి ఏమవుతుంది? జీరో వచ్చేస్తుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ బై మల్టిప్లిసిటీ, వాట్ ఈస్ దిస్ దట్ యూ గెట్ యాడ్ ఆన్? యూ గెట్ ఓన్లీ జీరో.
0: ఈ జీరోకు అనేక రకంగా కూడినటువంటి అనేక అంకెలుగా వస్తుంది.
1: అండ్ వెన్ వన్స్ యూ జస్ట్ యాడ్ వన్ ఆఫ్టర్ వన్,
0: అంకెలు పెరగటం కానీ అంకెలు పెరగటం కానీ మన యొక్క భ్రమలే.
1: అండ్ ద చేంజ్ ఇన్ ద నంబర్ ఈజ్ ఓన్లీ అవర్ ఇమాజినేషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రారంభాన్ని మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
1: వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్ నౌ, మేక్ ఇట్ స్టడీ.
0: తత్వం అసి, ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వం అసి అనేది.
1: తత్వమసి ఈజ్ వేదిక్ డిక్టం.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
1: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మ ఈ రెండు చేరి ఒకటే.
1: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
0: కనుక ఇవన్నీ కూడా రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
1: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
0: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణా ఏకత్వం వస్తుంది.
1: స్లోలీ గ్రాడ్యువల్లీ విల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
0: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎన్ని పర్యాయాలు నేను చెప్పుకుంటున్నారు.
1: టు లెర్న్ స్పెల్లింగ్ యు గో ఆన్ రిపీటింగ్ ఇట్.
0: మిల్క్ అనేటువంటి దానికి అమ్మాయిలకే మిల్క్, అమ్మాయిలకే మిల్క్, అమ్మాయి అమ్మాయిలకే మిల్క్ అన్నట్టుగా అయిపోతేస్తుంది.
1: ఇఫ్ యు వాంట్ టు నో ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ మిల్క్ MILK, యు గో ఆన్ రిపీటింగ్ దట్ అమ్మాయిలకే, అమ్మాయిలకే, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అమ్మా మదర్ ఎలికే ద ర్యాట్. బట్ ఇట్స్
0: ఎలకే అనుకుంటూ వచ్చేస్తే అమ్మకార తీసుకుని వస్తుంది.
1: అండ్ ఇఫ్ యు గో ఆన్ సేయింగ్ అమ్మా ఎలకే, ద ర్యాట్ మదర్ విల్ కమ్ దేర్ విత్
0: ఎక్కడ ఎలకా.
1: దెన్ షీల్ ఆస్క్ యూ వేర్ ఇస్ ఎలకా ద ర్యాట్.
0: కనుక మనం చెప్పుకోవటం కూడా పవిత్రంగా ఉన్నటువంటి దాన్ని పవిత్రమైనటువంటి విడిగా చెప్పుకోవాలి.
1: దేర్ఫోర్ అవర్ ప్రొనౌన్సియేషన్ డిక్షన్ షుడ్ బి కరెక్ట్ అండ్ ఎగ్జాక్ట్ అక్యూరేట్.
0: ఈ విధమైనటువంటి వాక్యాలు కొంతవరకు మనం చక్కగా తెలుసుకున్నప్పుడే సత్యమైనటువంటి మీ నుంచి మీకు ఆవిర్భవిస్తుంది.
1: when once you know the Vedic dipta clearly, you will find out your own latent truth.
0: Prema mudita manase kaho kama rama kama rama kama.

భవ సముద్ర సుఖదనావ ఏక రామ రామ రామ రామ

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: Basing on the propagation and the teaching of the culture of Bharat, since ancient times, people have been pursuing various paths in spirituality.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: మొదటిది సత్యవతి ఆరాధన.
0: The first one is form of worship called సత్యవతి.
1: రెండవది అంగవతి.
0: The second form అంగవతి.
1: మూడవది నిదానవతి.
0: Third one నిదానవతి.
1: నాలుగవది ప్రధానమతి.
0: The fourth one ప్రధానవతి.
1: ఇందులో మొట్టమొదటిది సత్యవతి ఆరాధన.
0: The first form of worship is సత్యవతి.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు పాలలో వెన్న ఏ విధముగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధముగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called Satyavati wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతకును నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సలిపేటువంటి వారు.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishwam Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane Jagat Tantayikudanu Vishnumayamayanikuntiraniyu Jagat Karyaswarupamaniyu Vishnu Karanaswarupani Vishnasinchi ఆరాధన సలుపుతూ వచ్చారు.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: రెండవది అంగవతి.
0: The second form of worship is అంగవతి.
1: దీనిని మరింత సూక్ష్మమైనటువంటి మార్గంలో దీనిని ప్రవేశింపజేశారు.
0: It explains in a subtler way.
1: ఇందులో పంచభూతములు శబ్ద స్పర్శ రూప రస గంధము ఆకాశము వాయువు జలము భూమి శబ్దము అన్నిటితో చేరి ఈ పంచభూత స్వరూపమే పరమాత్ముడని విశ్వసించి ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన సలుపుతూ వచ్చారు.
0: హియర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్ డివైన్ అండ్ ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈస్ వర్షిప్డ్. యు ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ద స్పేస్ అండ్ ద ఎర్త్ ద విండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఎవ్రీవన్ ఈస్ వర్షిప్డ్ ఇండివిజువలే.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగామాత అని కూడాను నేటికి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే గంజస్ గంగా ఇస్ వర్షిప్డ్ యాజ్ ద డివైన్ మదర్.
1: అగ్నిహోత్రుడు అని యజ్ఞయాగాది సమయంలందు అగ్నిని కూడాను ఆరాధిస్తూ వస్తున్నారు.
0: ఫైర్ ఇస్ వర్షిప్డ్ యాజ్ గాడ్ వేర్ ఆల్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్.
1: వరుణదేవుడు అని ఈ యొక్క గాలి వానను కూడాను ఆరాధిస్తూ వచ్చారు.
0: రెయిన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ రెయిన్ గాడ్ అండ్ వర్షిప్డ్.
1: కనుకని ఈ విధంగా పంచభూతములను కూడాను ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని భారతీయులు ఆరాధన సలుపుతూ వచ్చారు.
0: భారతీయ స్వర్షిప్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: వీరిలే రెండవ తెగైనటువంటి అంగవతి ఆరాధన.
0: దిస్ ది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ కాల్డ్ అంగవతి.
1: అన్యవతి.
0: థర్డ్ వన్ అన్యవతి.
1: ఇది కేవలము ఒక్కొక్క ఆకారములకు ఒక్కొక్క చిహ్నము మాత్రమే తీసుకుని ఆరాధన సల్పుతూ ఫలాన దేవతా స్వరూపమని ఆ చిహ్నమును పురస్కరించుకుని నిరూపించుతూ వచ్చారు.
0: ఇన్ దిస్ అన్యవతి ఫార్మ్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ and a specific sign, and if we worship basing on that form of our own
1: kodandapani ante ramulu ani oka artham
0: kodandapani means rama
1: jata jhutamulu darinchi gangana sirasu pai nunchukunnatunti vaadunte idanu ishwarudu ani oka artham
0: the one with the four locks and ganga the ganges above is lord shiva
1: sankta chakra gada padmamulu darinchinatunti vaadu vishnu ani
0: the one with counts the maize and wheel is Vishnu.
1: Sikapinchamulu dharinchinatunti vaadu murulanu chebattinatunti vaadu Krishnudu ani.
0: The one with peacock feather and flute is Lord Krishna.
1: Veena vaani anetundi Saraswati ani.
0: Saraswati has veena.
1: Ee vidhanga okkokari vaari oka chihnamunu puraskarinchukoni aaradhanu salputu vacchetundi vaaru.
0: All the different deities are worshiped basing on the insignia they have.
1: Ee vidhanga konni chihnamulu maatrame dharinchi tadvara daivanni aaradhistu vacharu.
0: They worship all these signs which go to the divine as per their own idea.
1: Okati roopamani rendavadi naamamani.
0: One is the form, the other is the name.
1: Ee roopa naamamunu aadharam chesukone aaradhistu vacharu.
0: They worship basing on these two.
1: Ee roopa naamamulu rendu kodanu okadanito okaru cherinappude divyatvam anedi aavirbhavistundi.
0: Unless there is perfect combination of the name and form, you don't find the divinity originating there.
1: Idi chudandi. ఇది ఒక మ్యాచ్ బాక్స్
0: దిస్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్
0: యు హ్యావ్ ఇన్సైడ్ దిస్ మ్యాచ్ స్టిక్
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి
0: ద మ్యాచ్ బాక్స్ అండ్ ద మ్యాచ్ స్టిక్ కంటైన్ ద సేమ్ పవర్
1: ఇది రూపము ఇది నామము
0: దిస్ ఇస్ ద ఫార్మ్ అండ్ ఇస్ ద
1: నేమ్ రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది
0: So you must strike one against the other.
1: Anaga ee rendinti yokka ekatvam chetane mana gnanam aneetundi idi prabalam avutundi.
0: When you strike both the name and form, you get the light of
1: wisdom. Gnanagni annaru.
0: This is the fire of wisdom.
1: Anaga daiva roopamunu daiva naamamunu kunanu rendintini sammilitam chesinappude ee gnanagni aneetundi man nundi aavirbhavistundi.
0: It only means the combination of the name and form producing the fire of wisdom.
1: రెండింటి ఎందు ఉన్నటువంటిది ఒకే శక్తియే
0: ద సేమ్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బోత్
1: ఈ రూపం నందున్నది నామం నందున్నది కూడా ఒకే శక్తియే
0: ద పవర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద నేమ్ ఆల్సో
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది
0: దేర్ఫోర్ ద నేమ్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద ఫార్మ్
1: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది
0: అండ్ ద ఫార్మ్ విల్ మేక్ యూ
1: నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది
0: And therefore it's the name that will make you imagine the form.
1: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి.
0: Both are one.
1: రూపనామములు రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
0: Name and form reflect the same divine principle.
1: ఇంకా నిదానవతి అనేటువంటిది మరొకటి.
0: The next one is నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి is a spiritual practice sadhana undertaken.
1: అది అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు
0: నవవిధ
1: మార్గంలోని కూడా బోధించారు
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్
1: శ్రవణం
0: లిసనింగ్
1: కీర్తనం
0: సింగింగ్
1: విష్ణు స్మరణం
0: చాంటింగ్
1: పాద సేవనం
0: సర్వీస్
1: వందనం
0: సాల్యుటేషన్
1: అర్చనం
0: వర్షిప్
1: స్నేహం
0: ఫ్రెండ్షిప్
1: ఆత్మనివేదనం
0: సరెండర్
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు
0: ఫాలోయింగ్ దీస్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ దే థింక్ ఆఫ్ గాడ్ దే థింక్ ఆఫ్ హిమ్ అండ్ దెన్
1: ఉపాసన అనగా ఏమిటి ఉపాసన అనగా ఏమిటి
0: వాట్ డూ మీన్ బై ఉపాసన
1: అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి
0: Upasana worship means that which takes you to
1: the goal. తన లక్ష్యాన్ని తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి.
0: To achieve the aim is the power of worship.
1: కనుకని లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు.
0: We should never forget our objective.
1: మార్పు సాధించుకోకూడదు.
0: We should never change.
1: ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: We should never change our aim or goal.
1: ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గమును పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు
0: ఎస్పిరెంట్స్ దెన్ ఫాలో ద కల్చర్ ఆఫ్ భారత్ అడ్హియర్ టు ఆల్ ద ప్రొసీజర్ లైడ్ అవుట్ ఇన్ వేద అండ్ కుడ్ అటైన్ డివినిటీ
1: కానీ దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
0: With the passage of time, as an effect of the modern times, these spiritual practices are not known to modern youth.
1: ఏమిటి రాళ్ళు దేవుళ్ళవుతారా?
0: How do you consider a stone a god?
1: చెట్లు దేవుళ్ళవుతారా?
0: How do you consider a tree a god?
1: దేవుళ్ళవుతారా?
0: How do you consider ant hill divine?
1: పశువులు దేవుళ్ళవుతారా?
0: How can you consider animal god?
1: ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: They put such sort of questions.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
0: It's narrow minded feeling.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all?
1: ఎందుకు కూడా ఉంటుండాలి?
0: God is present in all.
1: దీనినే సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం ఎందుకు కూడాను ఆటం ఉంటుండాలి.
0: This science declares that matter is made up of atoms.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుండాలి, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an ant hill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటిందు ఉందని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటిందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: యువకులు యందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: బట్ మోడర్న్ యూత్ కన్సిడర్ దట్ ది హోల్ యూనివర్స్ ఈస్ ఫిల్డ్ విత్ సైన్స్.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: వాట్ ఇస్ దిస్ సైన్స్?
1: ఈ సైన్స్ లో ఉండేంత అమాయకత్వము అజ్ఞానము మరొక దాని యందు లేదు.
0: ద సైన్స్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తుందనేటువంటి సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: యూ థింక్ దట్ సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
0: దేర్ఫోర్ వీ ఫైండ్ ది త్రీ వర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ అండ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ వన్ ఆఫ్ అవేర్నెస్, దే ఫాలో.
1: ఈ రియాలిటీకి ఒక షాడో అనేటువంటిది వెంటాడుతుంటాది.
0: ది రియాలిటీ విల్ ఆల్వేస్ బి అకంపనీడ్ బై ఎ షాడో.
1: కనుక ఈ విధమైన విరోధ భావములే లేకుండా విశ్వాసం అనేది అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు.
0: విత్ దీస్ కాంట్రడిక్టరీ ఐడియాస్ ద ఫెయిత్ డెవలప్స్.
1: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటుంది.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: ఎ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇది చాలా అమాయకత్వం.
0: ఇట్స్ వన్ ఆఫ్ ఇన్నోసెన్స్.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: ఫెయిత్ కెనాట్ బి డెవలప్డ్ బై ఎనీ వన్.
1: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: యు ఫైండ్ ద ఫెయిత్ అలాంగ్ విత్ యువర్ బర్త్.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యూ నో ద ట్రూత్, ద ఫెయిత్ ఆటోమేటికలీ డెవలప్.
1: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలంటుంటే నీకు ఆ విశ్వాసమే.
0: ఇఫ్ యు సే సో అండ్ సో ఇస్ యువర్ మదర్, యూ సే దట్ ఇన్ ఫుల్ ఫెయిత్.
1: విశ్వాసమే లేకపోతే షీజ్ మై మదర్ అని ఎవరు చెప్పలే.
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ యూ కాంట్ డిక్లేర్ సో అండ్ సో ఇస్ యువర్ మదర్.
1: అదే విధంగానే ఇతను నా గాడ్, నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: ఇఫ్ యూ గాట్ ఫుల్ ఫెయిత్ హీ ఇస్ మై గాడ్, నేచురల్లీ యూ లవ్ హిమ్ మోర్ అండ్ డిక్లేర్
1: ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దేర్ఫోర్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్.
1: సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: మొట్టమొదట నిన్ను నీవు నమ్మాలి.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ నాట్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
0: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ నాట్ బి ఏబుల్ టు రిపోజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: తనను తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది.
0: ఇఫ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ నేచురల్లీ యు విల్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్. ఈ
1: యొక్క ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, రెండు పూర్ణమే.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఈస్ టోటల్ అండ్ దిస్ ఈస్ ఈక్వలీ టోటల్.
1: కనుకనే ఈ రెండింటి ఎందు ఉన్నది కూడా ఒకే దివ్య తత్వమే.
0: సో ఇట్ ఇస్ ది డివినిటీ వెరీ మచ్ సేమ్ ఇన్ బోత్.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్ పర్ వేదిక్ ఇంజంక్షన్స్ అండ్ టీచింగ్స్ వి హావ్ సో మెనీ ట్రెడిషన్స్.
1: ప్రతి దాని ఎందు కూడా వారు విశ్వాసం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: We have full faith in every ritual and tradition.
1: దైవము కాని వస్తువు కాని దైవనామం కానిటువంటి యొక్క పేర్లు కాని ఈ జగత్తులో దేవుని విశ్వసించాలి.
0: They have full faith that there is no material, there is no object in this world. There is no name in this world without a name.
1: ఎక్కడైనా ఉంటుందా?
0: Do you find any name without a form?
1: ఇప్పుడు గాడ్ అనేటువంటి నామం ఉంది.
0: Now here is a name, God.
1: ఈ గాడ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే.
0: Where from you got this name? Without a form you don't get the name either.
1: కానీ కొంతమంది వాదోపవాదం లోపల కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు.
0: However, some argue.
1: గగన పుష్పములు అంటారు.
0: They say గగన పుష్ప, the flower.
1: గగనము లోపల పుష్పం ఉందా?
0: Do you find a flower there in the sky?
1: దీనికి రూపం లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: Where there is no form, how do you get the name?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: It's not a name.
1: సమాసము. గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ.
0: It is samasa, combination of two words, not single name.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటిది సింగిల్ వర్డ్, నాట్ రెండు.
0: సో గాడ్ ఇస్ ఎ సింగిల్ వర్డ్ బట్ నాట్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్.
1: ఇది రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్ హౌ డు యు గెట్ ద నేమ్?
1: కనుక నీ రూపనామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: సో నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కానీ దీనిని కాదనడానికి వీలు కాదు.
0: యు కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
1: కేవలము దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములను గోచరించవచ్చును.
0: In this apparent transient world, you may find different names and forms.
1: Aithe ek prabhu ku anek naam.
0: But one God has many names.
1: Ekoham bhavasyam.
0: One manifests into many.
1: Tanaku taane sankalpinchukoni anek roopamlo teenu kanipistu vastunnadu.
0: God wills in such a way that he would manifest into many.
1: Okkatiga unnatundi anekanga srishtinchukoni
0: one manifests into many.
1: Anekatvamlo unnatundi ekatvanni prajalaku bodhinche nimittamai కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
0: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దీస్ త్రీ పాత్స్, ద పాత్ ఆఫ్ యాక్షన్, ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్ ఆర్ టాట్. ద వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ గివెన్.
1: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: దీస్ పాత్స్ విల్ హెల్ప్ అస్ టు రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కాని ఉన్నది ఒక్కటే.
0: బట్ ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రావహుదా వదంతి.
0: Truth is one. It is referred to many by many.
1: ఇది కేవలం అనేకత్వం అనేటువంటి ఏకత్వం నుంచి ప్రారంభమైనాయి.
0: And this multiplicity is out of unity alone.
1: ఇది వన్, ఒకటి.
0: This is one.
1: ఇది నైన్.
0: This is nine.
1: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
0: If you ask any boy which number is big number, he will say nine.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of 9.
1: 1 లేకపోతే 9 ఎక్కడి నుంచి వచ్చింది?
0: Without 1, how do you get 9?
1: కాబట్టి ఈ 1 is hero. This world is zero.
0: 1 is hero. This world is zero.
1: Hero becomes zero if he forgets God.
0: So hero becomes zero if he forgets God.
1: కనుక దైవాన్ని మర్చిపోయిన ఏకత్వమే అదే దైవం.
0: God is the hero. That's one.
1: దాన్ని మర్చిపోయినామంటే ఇంకంతా ప్రపంచమే ఏమీ లేదు.
0: If you forget God, well, there is no existence in the world.
1: భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడాను ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చినటువంటిది ఇదియే.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూచినప్పటికీ ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము?
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain paths to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
0: We should take to certain actions.
1: కొంత సాధనను కూడా సలపాలి.
0: We should proceed along
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: It's only your spiritual practices naturally can accomplish.
1: పాడుతూ పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
0: As you repeatedly sing, you can sing well a song.
1: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయనే చీప్ అయిపోతుంది.
0: If you go on chewing, start eating, even the fruit of a neem tree would be sweet.
1: స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూ రా, తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: If you go on chanting repeatedly, you naturally experience divinity.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: Therefore we should think of God continuously.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, you find just the opposite.
1: దేనిని నమ్ముతున్నారు వీరు?
0: What is that you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్తి తత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వము అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్
1: ఫుల్నెస్. ఎవరిది మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారు తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటి ఎందు దైవం ఉన్నాడని పసిపచ్చి మృగాదులు ఎందు కూడా ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To get the divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీ భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ థాట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
1: చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యు సీ ఎ ట్రీ ఇట్స్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కాని శిల్పిదాన్ని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: But the sculptor chisels it.
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: He carves it and makes into an idol.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: A boulder of the mountain is made into an idol by the sculptor.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయంలో ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Munduganey Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold by chiseling.
1: Ee pack teesesapatiki Ramu swachhakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endu kodunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: A boulder of the mountain is made into an idol by the sculptor.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగా

0: చిన్న ఉదాహరణము,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
1: యు ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
0: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
1: యు కన్సిడర్ ఐడల్ ఎస్ రామ.
0: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి, లేక ఒక కుట్టలో పడిపోతాయి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్, దే ఆర్ లెఫ్ట్ అవుట్.
0: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
1: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
0: కారణం ఏంటి?
1: వై?
0: అందులో ఆకారం లేదు.
1: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
0: లేకపోయినప్పటికీ
1: అదర్వైజ్
0: ఆ పీసెస్ చెప్తుంటుంది.
1: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్
0: తత్వం అసి, అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
1: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
0: కాని శిల్పి వాడు వచ్చి మమ్మల్ని వేరు చేసినాడు అంతే, కాని అది ఇది రెండు ఒకటే మేము.
1: It is only the sculptor who brought us this kind of separation. This is tattvam asi.
0: అహం బ్రహ్మాస్మి, మేము అదే.
1: అహం బ్రహ్మాస్మి, we are that.
0: కాని మనమే మనమే. ఈ ప్రాపంచికమైనటువంటి యొక్క వృత్తుల చేతను, ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము, విభజిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై, వీ ఫ్రాగ్మెంట్, వీ డివైడ్.
0: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషమే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు.
1: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష, ఇండివిజువల్ మిస్టేక్స్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: త్యాగరాజు రామ విగ్రహం తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
1: హిస్ బ్రదర్, త్యాగరాజస్ బ్రదర్ హస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
0: దీనికి ఒక కారణం ఉంది.
1: దేర్ ఇస్ వన్ రీజన్ బిహైండ్.
0: తంజావూరు రాజా అనేక ఆభరణముల చేత తిరుబండారం అంతా అంపించినప్పుడు త్యాగయ్య, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
1: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
0: Chuchadu mantapamlo ekkada kanipinchaledu Ramulu.
1: And he didn't see Rama's idol there in mantap.
0: Manasu karigipoyindi.
1: And really he was touched.
0: Bayal deradu.
1: He started going.

0: ఓ రామ వేర్షలై సచ్చోయు,
1: ఎక్కడ పోయి నేను వెతికేది?
0: వేర్షలై సచ్
1: ఎందున్నావని వెతికేది?
0: వేర్షలై సచ్
1: అని అంత చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: ఈవెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కరెక్ట్గా అలసిపోయి కావేరిలో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హీ వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హీ కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: When one has that faith, there will be principle of unity, not one of diversity.
1: Friend evadaina vachetappike hey rara antamu.
0: If any friend comes, he will say come on.
1: Old friend
0: will ask him come on.
1: New friend vaste dayacheyandi antamu.
0: If a new friend comes, please come in.
1: Valike manu goppa maryadana manistamu new friends ku.
0: You extend extra courtesies to new friends.
1: Vaaniki sofa istamu, vaaniki coffee cup istamu, anni vaanto gauravistamu.
0: You make him seated on sofa.
1: Old friend vaste vaani alachyanga manu maatladtam.
0: If old friend comes,
1: hey, you like chestunnam enduku vachavu ani ee vidhanga manu maatladtam.
0: You go on question.
1: Ekattam akkada vishwasam aneetundi gaani gauravam aneetundi padavulu akkada undavu.
0: When your old friend comes, you say, what are you doing? Why have you come here?
1: Ikkada Tyagaraju adhe sannidham aipoyindi.
0: This is the kind of relationship that Tyagaraja had.
1: Tyagaraju ku Ramulu old friend.
0: Rama is an old friend of Tyagaraja.
1: Kanukane rama intidaka.
0: Therefore he sang, come home.
1: Rama intidaka.
0: He said, come along to my residence.
1: Sukumara nemrokeda. Rama intidaka.
0: I offer my salutations, O Bisans. Please come home.

0: అంత పాతక మిత్రుడిగా కనిపిస్తాడు.
1: ఈవెన్ హిస్ అడ్రస్ యు విల్ అండర్స్టాండ్ దట్ హి హస్ గాట్ ఇంటిమసీ.
0: నేనెందు వెదకుదురా, అక్కడ కూడా రానే.
1: There, in another song, hymn also, he said, where shall I search for you?
0: Brochutaku yavarunnaru, nannu brochutaku yavarunnaru.
1: Who are there to protect me?
0: Neekante naaku evarunnara?
1: More than you, who else I
0: am? Inta swechchaga ee oka Tyagaraju ఆ రామును అంత అనుభవించుకుంటూ వచ్చాడు.
1: త్యాగరాజ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్ బాస్కింగ్ ఇన్ ద
0: అనగా ఏంటి, ఓల్డ్ ఫ్రెండ్.
1: హి ట్రీటెడ్ హిమ్ యాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్.
0: ఈ జన్మమునికే కాదు,
1: నాట్ దిస్
0: లైఫ్, ఈ జన్మల నుంచి కూడా మనం కూడా వస్తున్నామని మీరు భావించాలి.
1: యు షుడ్ కన్సిడర్ దట్ వి హావ్ బీన్ ఓవర్ హియర్ టుగెదర్.
0: కనుకనే దీనికి మానవ అని పేరు వచ్చింది. మానవ.
1: సో ద టైటిల్ మానవ కే
0: మా కాదు,
1: మానో
0: నవ కొత్తది కాదు,
1: నవ న్యూ.
0: నేను కొత్తవాణ్ణి కాదు, పాతవాణ్ణే నీకు, ఓల్డ్ ఫ్రెండ్ ని.
1: ఐఎమ్ నాట్ న్యూ, ఐఎమ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: కనుక ఈ విధంగా భగవంతుని మనం కొత్తవాణిగా మనం తీసుకోకూడదు.
1: వి షుడ్ నాట్ టేక్ గాడ్ న్యూ.
0: అనాది అనంతము అప్రమేయము అనేటువంటిదంతా భగవంతుని యొక్క పేర్లు.
1: గాడ్ ఈజ్ ఏన్షియంట్. He is one of the olden times. None can ever equal him. He is beyond all known measure.
0: అప్రమేయుడు, ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు.
1: ఇస్ బియాండ్ ఆల్ మెజర్, అప్రమేయ.
0: కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఒక శాస్త్ర ప్రమాణము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్, ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్.
0: ఇక్కడ అన్ని ప్రమాణాలకు ఏ ప్రమాణానికి కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: బట్ గాడ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్, అబౌట్ ఆల్ ఎవిడెన్సెస్.
0: అప్రమేయుడు అన్నారు.
1: దేర్ఫోర్ హి ఇస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్.
0: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి.
1: హౌవర్ మచ్ యు మే నో, బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్.
0: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు.
1: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు హస్ నోన్ ది డివినిటీ ఇన్ ఫుల్.
0: ఒకానొక తపస్వి,
1: వన్ ఆఫ్ పెనెన్స్,
0: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్, హి
0: సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
1: God manifested in front.
0: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
1: He came in the form of a boy, young boy.
0: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
1: Yes, grandfather, what are you doing?
0: నాయన, భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు.
1: I am making an effort to know God.
0: మరి తెలుసుకున్నావా అన్నారు.
1: The boy asked, have you known?
0: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
1: Not yet, he said.
0: అయితే పోయినాడు.
1: So he returned.
0: వచ్చింది భగవంతుడే.
1: In fact, God came.
0: ఈ భావమంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
1: He is concentrating on the formless
0: essence.
1: He just neglected the
0: formless.
1: But he wanted that indirect manifestation.
0: సరే, ఒక నెల తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
1: This boy returned, came back after a month.
0: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
1: This celibate opened his eyes.
0: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
1: అండ్ యాస్ ఓ గ్రాండ్ ఫాదర్ హావ్ యు నోన్?
0: ఆ తెలుసుకున్నాను నాయనా.
1: Yes, I have known.
0: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
1: He said, I have known half to the extent I opened my eyes.
0: సరే, పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
1: He said, no in full, and he returned, went back.
0: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
1: After a month he reappeared.
0: పూర్తి తెలుసుకున్నాడు ఈ సన్యాసి.
1: And the sannyasi opened his eyes completely.
0: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
1: He said, oh grand father, have you known?
0: తెలుసుకున్నాను.
1: Yes, I have known.
0: ఏమని తెలుసుకున్నారు అన్నారు.
1: What is that you have known?
0: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు.
1: I have known that it cannot be known. That's what I have known.
0: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు.
1: It's not possible to know God.
0: ఎట్ట తెలుసుకోగలడు?
1: How do you know?
0: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేదాడు.
1: What form can you decide?
0: అదే కూడా చెప్పాడు.

0: ఓ సన్ ఆఫ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ద ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, కమ్ హోమ్, ఫాలో మీ.
1: రారా రారా రారా అని పిలిచాడు. సర్వెంట్ కూడా పిలిచమట్లాడు.
0: హి ఆస్క్డ్ హిమ్ కమ్ హోమ్. హి అడ్రెస్డ్ హిమ్ ఇన్ సింగులర్ నంబర్.
1: ఈ పదములు ఎందే ఆ దైవత్వమైన

0: In what way am I to decide? Are you Shiva or Madhava?
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: గాడ్ మే కమ్ ఇన్ ఎనీ ఫామ్. హౌ డు యు డిసైడ్? హౌ డు యు స్పెండ్? కనుక
1: సర్వరూప నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు.
0: దేర్ఫోర్ హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ గోస్ టు గాడ్. ఎవరికి
1: నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి.
0: హూమ్ సో ఎవర్ యు ఆఫర్ యువర్ రెస్పెక్ట్స్ ఇట్ గోస్ టు గాడ్.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరు నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: హూమ్ సో ఎవర్ యు రిజెక్ట్ ఆర్ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: అనగా ఏమిటి? సర్వభూతములు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: సర్వ రూపములు కూడా నువ్వు భగవంతుడు స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: దైవం మనుష్య రూపేణ.
0: వాట్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈస్ ఎ కాస్మిక్ ఫార్మ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు, అన్ని శస్త్రములు, అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తంది కాని కృదేవు ఏదుంది?
0: వాట్ ఈస్ దట్ హీ డస్ నాట్.
1: కనుక భగవంతుడు అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి, కానీ ఒకరి ఇచ్చేది కానీ పుచ్చుకునేది కానీ కాదు ఇది.
0: వీ షుడ్ హావ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్. స్వామీ
1: మాకు ఆ ఫెయిత్ ఇవ్వండి అంటారు కొంతమంది.
0: వీ ప్రే స్వామీ గివ్ అస్ ద గ్రాంట్.
1: వడ్డీ వ్యాపారం కాదు ఇచ్చి పుచ్చుకోవడానికి.
0: It is not any business transaction has to be given in our
1: life. You
0: have to develop yourself.
1: నీ ఆకలికి నువ్వే తినాలి కదా.
0: You have to eat for to satisfy your
1: hunger. నీ రోగాలకి ఔషధం సేవించాలి కదా.
0: You have to take medicine for your disease.
1: అదే నీ ప్రేమతో నీవు దాన్ని పెంచుకో.
0: Therefore with love you develop your faith.
1: ఈ ప్రేమ ఒక గిఫ్ట్ అనేటువంటిది కాదు ఇది.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: ఇఫ్ యు ప్లాంట్ ఎ స్మాల్ సాప్లింగ్ ఓవర్ దేర్ వాటర్ అండ్ మెన్యూర్ ఇట్ ఇట్ గ్రోస్ ఇన్ ఎ జైగాంటిక్ ట్రీ.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: యు హావ్ టు వాటర్ ఎవ్రీ డే విత్ ద వాటర్.
1: విశ్వాసము అనే ఎరువు వేయాలి.
0: అండ్ యు హావ్ టు మెన్యూర్.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: దెన్ దిస్ ప్లాంట్ గ్రోస్ ఇన్ ఎ ట్రీ.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీర్చు తీర్చుంటే పిరిగిపోతుంది చెట్టు.
0: బట్ యు కెనాట్ పుల్ ఇట్ ఎవ్రీ డే ఎక్స్పెక్టింగ్ ఇట్ టు గ్రో ఇన్ ఎ ట్రీ.
1: కనుక ఇది ఒకరి చేత జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్.
1: తన యందు ప్రేమ ఉంది,
0: తన
1: యందు విశ్వాసం ఉంది,
0: కానీ
1: ఆ విశ్వాసం దైవం వైపును మరల్చాలి.
0: బట్ యు హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్.
1: ఏది నువ్వు చేసినప్పటికీ ఇది భగవంతుని పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యూ మే డూ కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యూ మే సీ ఎనీ ఫార్మ్ ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్.
1: ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ మేక్ వన్ ఫార్మ్ పర్మనెంట్.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యూ ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు, ప్రాచీన వైదికులంతా కూడా ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియంట్ సెయింట్స్, సీయర్స్, ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి, పరిశీలన సల్పి, ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched. They did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ భయ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిదేటది నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యూ థింక్ ఆఫ్ గాడ్, యూ సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవు అంటావు గాడ్ ఈస్ దేర్.
0: యూ సే గాడ్ ఈస్ దేర్.
1: గాడ్ ఈస్ నో వేర్.
0: అండ్ గాడ్ ఈస్ నో వేర్
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏముంటేంటి?
0: If you have total faith, what should you say now?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: You have got every right to deny your God.
1: కానీ నా దేవుడు లేదంటానికి, who are you?
0: Who are you to question my God? How can you deny my God?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరు ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము, ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానిని డిటర్మినేషన్, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, పీపీపీ
0: That's what Bhagavan refers to three P's.
1: First purity.
0: First purity.
1: రెండవది పేషెన్స్.
0: Second patience.
1: మూడవది perseverance.
0: Third one perseverance.
1: ఈ మూడింటి యందు కూడా ఉండినప్పుడే మనం విజయాన్ని సాధించగలం.
0: When once you have all the three, you'll certainly win.
1: కనుక నీవు మొట్టమొదట పట్టుదల నీవు సాధించాలి.
0: First you should have determination.
1: దేనిపైన పట్టుదల?
0: On what is it?
1: మంచి దీనిపైన పట్టుదల.
0: You should determine to accomplish good.
1: దీనిపైన కాదు మంచి పట్టుదల.
0: Not bad.
1: చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అంటారు, మూర్ఖత్వం అంటారు.
0: If you concentrate, determine on bad things, it is foolishness.
1: మంచి దీనిపైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: ప్రాణం పోని.
0: You may leave life.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద chanted God's name under all circumstances and situations.
1: కానీ అతనికి భయమే లేదు.
0: But he was not afraid of anything.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: The father turned into an enemy.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: Father had put him suffering.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: But he was not mindful.
1: విశ్వాసము.
0: He had full faith.
1: ఆ విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసింది.
0: The very faith protected him.
1: కట్టకాలపటికి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: Ultimately father was punished.
1: కాన మనము దేని ఎందైనప్పుడు దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: Therefore in respect of God and spiritual path,
1: ఏదో బజారులో పోయి వాడంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: We should not go by all that is said by those fellows that walk along the street.
1: ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: They read all mad novels, dirty novels.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము.
0: They believe newspapers.
1: ఏదో ఒకరు పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతికం జ్యోతిష్యం అంటే దాన్నంతా నమ్ముతుంటాము.
0: If an astrologer tells you something, you'll believe it.
1: ఇంకా కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు.
0: There are some more fellows now.
1: సాయిబాబా మాకంతా శక్తినిచ్చాడని నామాదిని తల పెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: There are some useless fellows who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows, number one type.
1: Sai Baba ichche shaktulu kaadu, puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kudunu nammi aneka mandi chaala mosapothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this
1: way. Idi oka ichchedi puchukuneetundi kaadu.
0: It's neither given or accepted.
1: Mee yokka vishwasamto meer saadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెట్టుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం కష్టం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ నీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా నువ్వు జంకగా కుంకగా దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్, ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే నిర్ధారించాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ షుడ్ బి
1: యూస్ ఫర్ యువర్ గుడ్. గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్, యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యర్థం చేసుకోవటం, కట్టగలిపటికి ధనాన్ని కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, you'll be wasting your energy, you'll be wasting your time, you'll be wasting your money and the body.
1: Kalke okke bhavam tone manam devanni sadistu raavali.
0: You should have single pointed attention, unwavering faith.
1: Sai prabodha okkate bhajanalu bhajanalu bhajanalu.
0: Sai teaching is only one, bhajan, singing
1: bhagavat namasmaran chesthe chalu.
0: Just sing the glory of
1: premato cheyali.
0: Sing his glory with love.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ ఉన్నట్టు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వెర్ ఎవర్

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the second discourse on Gita Bhagavan delivered on 3rd August 1984. In this awe-inspiring discourse, Bhagavan explains how infinite and unreachable God is to the minute human mind, yet reveals and expounds the one and only way this limited man can attain the unlimited God, which is surrender. Sri Bhagavan Uvacha.
1: అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. ఏ మానవుడు నన్ను శరణాగతి నుండి నన్ను ఆశ్రయించి ఉండును, అట్టివాణి సకల పాపములను పారద్రోని బ్రహ్మప్రాప్తిని అందించును అని గీతాచార్యులు చెప్పినటువంటి వాక్యం.
2: గీతాచార్య హ్యాస్ డిక్లేర్డ్ దట్ హూసోఎవర్ సరెండర్స్ హింసెల్ఫ్ టు మీ అండ్ టేక్ షెల్టర్ ఇన్ మీ ఆల్ హిస్ సిన్స్ విల్ బి డిస్ట్రాయ్డ్ అండ్ హి విల్ బి ప్రొటెక్టెడ్.
1: ముముక్తులైన వారు ఈ స్థితి పదమును హృదయం నందుంచుకొని తమ యొక్క భక్తి ప్రకర్తులను అభివృద్ధిగా ఉంచుకుంటూ తగిన ప్రయత్నం చేయాలి.
2: ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ విల్ హ్యావ్ ట్రెజర్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఇన్ ద హార్ట్ అండ్ పర్స్యూ ద పాత్ టు అచీవ్ ద గోల్.
1: భగవంతుని శక్తి అనంతమైనటువంటిది.
2: గాడ్స్ పవర్ ఈజ్ ఇమ్మెజరబుల్ అండ్ అన్లిమిటెడ్.
1: మానవుని యొక్క శక్తి అల్పమైనటువంటిది.
2: మ్యాన్స్ కెపాసిటీ అండ్ పవర్ ఈజ్ నారో అన్లిమిటెడ్.
1: అనంతములైన ఈ భూమండలమునందు అనేక విధులైనటువంటి యొక్క దృష్టి కల్పితమైనటువంటి ఈ ప్రపంచములో అనేక గోళములు మనకు గోచరమవుతుండాలి.
2: ఇన్ ది వాస్ట్ వరల్డ్ దర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ సైట్స్ విచ్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ ద ఇల్యూజన్ అండ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది సైట్స్ విచ్ యూ కమ్ అక్రాస్ ఆన్ ది అర్త్.
1: దీనిని భూతాకాశం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
2: దిస్ ఇస్ బీన్ డిస్క్రైబ్ యాజ్ భూతాకాశం.
1: ఈ స్థూల జగత్తునందు సమస్త మండలం కూడా చేరి ఉండటం చేత ఇది బ్రహ్మాండమని కూడా పిలువబడుతూ వచ్చింది.
2: ఇట్ ఈస్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది మండలాస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ భూమండలం.
1: ఈ భూతాకాశం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తిలో ఒక అంశము మాత్రమే.
2: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ భూతాకాశం is only one small aspect of the immeasurable power of the Lord.
1: ee mandalam nanta kodanu bhagavantuni oka padamu che aavarimpabadinatundi.
2: All these worlds are covered within the fraction of the foot of the Lord.
1: kanuka bhagavantuni oka ganatvamunu balam bhagavantuni oka vishwa swaroopamunu gurtinchatamu asadhyamu.
2: Therefore, it is impossible to understand the greatness of the Lord.
1: Vedam nandu kudanu atya tishta dashangulam annaru. Anaga bhagavantudu brahmandamanta nindinappatikini inka 10 inchulu adhikangane untunnadu brahmandamunaku ani ee oka artham.
2: Vedas have declared that God has pervaded the entire universe and still left over and exceeds by 10 inches.
1: ఇది కేవలము భగవంతుని యొక్క ఘనస్వరూపాన్ని చాటే నిమిత్తమై ఈ విధంగా భక్తులు ప్రబోధించి ఉండవచ్చునే కాని భగవంతుడు లేని స్థానం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. సర్వత పాణిపాదం తర్వతో చేసిరోముఖము సర్వత స్థితి మళ్ళీకి సర్వమావృద్ధి స్థితి ఎక్కడ చూసినప్పటికీ అండపిండ బ్రహ్మాండముల నుండి కూడా తన యొక్క అనుస్వరూపుడై ఘనస్వరూపుడై ప్రకాశిస్తున్నాడే ఇంటి యొక్క తత్వాన్ని భక్తి యోగము ప్రబోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగం హస్ బీన్ డిక్లరింగ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, దెర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ పర్వేడింగ్ ఆర్ వేర్ హీ ఇస్ నాట్ ప్రెసెంట్.
1: కనుక మొట్టమొదట ఈ విశ్వం యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we should try to understand the principle which this world embodies.
1: లక్షణమైన దూరం నందున్నటువంటి చండలం చంద్రమండలం కాని
2: మూన్ విచ్ ఇస్ ఎ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ అస్,
1: కోట్లమైన దూరం నందున్నటువంటి సూర్యమండలం కాని
2: బీయింగ్ సన్ విచ్ ఇస్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ మైల్స్ అవే
1: కోటానుకోట్ల దూరం నందున్నటువంటి యొక్క నక్షత్ర మండలం కాని
2: ది స్టార్ విచ్ ఆర్ అవే బై క్రోస్ అండ్ క్రోస్ ఆఫ్ మైల్స్,
1: ఈ సమస్త మండలము కూడా నువ్వు చేరినటువంటి యొక్క మండలమును దీనిని భూమండలము అన్నారు. దీనిని భూమాకాశముని భూతాకాశమని కూడా నువ్వు పిలుస్తూ వచ్చారు.
2: ఆల్ దీస్ వర్ల్డ్స్ ఆర్ ఆల్ ది స్టార్స్ సన్ మూన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ హవ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ భూతాకాశం.
1: ఇది స్థూల స్వరూపములకు సంబంధించినటువంటిది.
2: దిస్ రెఫర్స్ టు ది గ్రాస్ ఆస్పెక్ట్.
1: ఇంత పెద్ద భూతాకాశము అగమ్యభూతమైనటువంటిది, అప్రమాదమైనటువంటిది, అపురూపమైనటువంటి యొక్క భూమండలము చిత్తాకాశములో ఎక్కడో ఒక భాగంగా చిన్నదిగా కనిపిస్తూ వస్తున్నారు.
2: భూతాకాశ విచ్ ఇస్ సో వాస్ట్ బిగ్ అండ్ ఎనార్మస్ ఆక్యుపైస్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ చిత్తాకాశం.
1: ఈ చిత్తాకాశమే సూక్ష్మమైనటువంటి మనో ఆకాశం.
2: చిత్తాకాశం ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సటిల్ మెట్ మనో ఆకాశం.
1: సూక్ష్మమైనటువంటిది,
2: దిస్ ఇస్ సటిల్.
1: ఈ ఆకాశములో ఈ భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
2: ఇది స్థిరాకాశ భూతాకాశ ఈజ్ ఓన్లీ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
1: ఈ యొక్క మహా స్వరూపాన్ని ధరించినటువంటి ఈ యొక్క చిత్తాకాశము చిదాకాశమునందు అణుమాత్రంగా రూపొందుతూ ఉంటుండాలి.
2: దిస్ చిత్తాకాశ విచ్ ఇస్ సో వాస్ కంపేర్డ్ టు భూతాకాశ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ స్మాల్ ఇన్ చిదాకాశ.
1: ఈ చిదాకాశమే కారణస్వరూపమైనటువంటిది.
2: దిస్ చిదాకాశ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ కాజల్ ఫోర్.
1: భూతాకాశం, చిత్తాకాశం, చిరాకాశం మూడిటి యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణాతీతమైనటువంటి కనుకనే వేదం కూడా యజమవాచ నివర్తంటే అప్రాప్య మనసాశ మనస్సుతో వర్ణించడానికి కానీ వాక్కుతో నిన్ను స్మరించడానికి కానీ సాధ్యం కాదు. ఇలాంటి యొక్క భగవత్ తత్వాన్ని నేను ఏ రీతిగా గుర్తించగలము అని ప్రశ్నిస్తూ వచ్చింది.
2: భూతాకాశ చితాకాశ చితాకాశ దీస్ త్రీ ఆర్ సో వాస్ట్ అండ్ సో ఇండిస్క్రైబుల్ దట్ ది వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దెమ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, దే డు నాట్ లెండ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎనీ డిస్క్రిప్షన్ బై ద వర్డ్ అండ్ ఇమాజినేషన్ బై ద మైండ్.
1: భూతాకాశం స్థూలం,
2: భూతాకాశ ఇస్ గ్రాస్,
1: చిత్తాకాశం సూక్ష్మం,
2: చిత్తాకాశ ఇస్ సటిల్,
1: చిదాకాశం కారణం,
2: చిదాకాశ ఇస్ కాజల్.
1: ఈ మూడు ఆకాశములకు ఆవరణ ఉండేటువంటి యొక్క భగవత్ తత్వమునే గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: ప్రిన్సిపల్ ఆఫ్
1: దీని మహాకారణ స్వరూపము అన్నారు.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ కాల్డ్ మహాకాల స్వరూపం ట్రాన్సెండ్స్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ అండ్ వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి అగమ్యం అగాధమైనటువంటి యొక్క స్వరూప స్వభావాన్ని సామాన్యమైనటువంటి మానవులు గుర్తించటం అసాధ్యం.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ మన్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ సచ్ great truth.
1: ఇంత త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుని,
2: ద లార్డ్ హూ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ వరల్డ్స్,
1: త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుని,
2: ద లార్డ్ గాడ్ హూ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది త్రీ వరల్డ్స్,
1: త్రికాలములకు అధిపతి అయినటువంటి భగవంతుని,
2: ద గాడ్ హూ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ద త్రీ టైమ్,
1: అల్పత్వమైనటువంటి యొక్క మానవత్వం గుర్తించడము ఇది అసాధ్యము.
2: Man, who is given limited capacity, finds it impossible to understand.
1: కనుకని దీనికి సులభమైనటువంటి ఉపాయము భక్తి యోగములో ప్రబోధిస్తూ వచ్చింది.
2: దేర్ఫోర్ ది ఈజియస్ట్ పాత్ ఈస్ బీన్ షో ఇన్ భక్తి యోగ
1: మద్భక్త కృతం. ఇది మొట్టమొదటి,
2: ద ఫస్ట్ వన్ ఈజ్ మద్భక్త కృతం,
1: మత్పరం,
2: మత్పరం,
1: మద్భక్తం,
2: మద్భక్తం,
1: మద్భక్త పరం, మద్కర్మ పరం. అనగా ఏమిటి? అన్ని కర్మలు కూడాను నాకు సంబంధించినటువంటి వారిని ఆచరించు.
2: మద్కర్మ పరం మీన్ యూ పర్ఫార్మ్ ఆల్ ద వర్క్ అండ్ యాక్ట్.
1: ఏ కర్మలు చేసినప్పటికీ ఈ భూతాకాశములు అన్ని నాకు సంబంధించినటువంటివి.
2: వాట్ ఆర్ వర్క్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ది గ్రాస్ వరల్డ్, ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్.
1: నాకంటే అన్యమైనటువంటి కర్మలు ఈ జగత్తులో కానరావు.
2: దర్ ఇస్ నో యాక్టివిటీ విచ్ ఈస్ అవుట్ సైడ్ ది కెన్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక నీవు ఏ కర్మలు చేసినప్పటికీ ఇవి నాకు సంబంధించినటువంటి కర్మలుగా నీ ఆచరించు అని మొట్టమొదట భక్తి యోగములకు బోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగ హెడ్ బీన్ టీచింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఆర్ వాట్ ఎవర్ యాక్షన్ యూ పర్ఫార్మ్, you think that it is all relating to me and me alone.
1: Matparam, naakosam unche.
2: The second one is matparam, do it
1: meekosam kaadu chestunde.
2: You are not doing it for your sake.
1: Neevu anukuntunnavu neevu evar.
2: You have been thinking more about you and you. Who are you?
1: Neevu anusvarupudai aatma swarupudai prakashinchetundi neeni.
2: The one who is shining in you subtly and as an autumn is myself.
1: Aakrasthanam nundiye nenu nenu nenu aneetundi padamu aavirbhavistu vachindi.
2: The word I have been emanating from the place of atma itself.
1: Kanka nenu aneetundi padamu ee deshamunu sambandhinchinatundi kaadu.
2: The word I does not belong to this body.
1: Ee aatmaku sambandhinchinatundi.
2: This is related to atma.
1: ఆత్మ యొక్క రియాక్షన్.
2: దిస్ ఈస్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రిఫ్లెక్షన్.
2: దిస్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రీసౌండ్.
2: దిస్ ఈస్ ఎ రీసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుకని ఈ నేను అనేటువంటి పదము దేహములకు కానీ మనసులకు కానీ బుద్ధులకు కానీ ఇంద్రియములకు కానీ సంబంధించినటువంటిది కాదు.
2: దేర్ఫోర్ దిస్ వర్డ్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఇట్ ది బాడీ ది మైండ్ ది ఇంటెలెక్ట్ అండ్
1: ఇమాజినేషన్. దేహ మనోతత్వములకు అతీతమైనటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క పదము ఆత్మకు సంబంధించినటువంటి.
2: దిస్ వర్డ్ ఐ విచ్ ట్రాన్సెండ్స్ ది బాడీ మైండ్ ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ రిలేట్స్ టు.
1: నీవు ఏం చేసినప్పటికీ ఆత్మతృప్తి నిమిత్తమే ఆచరిస్తూ ఉన్నావు.
2: వాట్ ఎవర్ యు హావ్ బీన్ డూయింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి యొక్క రహస్యాన్ని నీవు గుర్తించుకోలేక ఏదో బాహ్యమైనటువంటి దేహమే నేను భావించి ఈ మాయలో మునిగి కేవలము నాది నేను నా వారు అనేటువంటి యొక్క ప్రాంతిలో నీవు కొట్టుకుని పోతున్నావు.
2: Not realizing this particular truth, you have been under delusion and you are just walked away by the delusion.
1: Kanuka yedi chesinappudu naa trupti nimittame nenu chestunnavu.
2: Whatever you are doing for my satisfaction, for
1: naa parani nivu aacharistunnavu.
2: On my behalf you are performing.
1: Nivu naa agentiga nivu pravartistunnavu.
2: You are acting only as my agent.
1: Kanuka idi matparam. నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించుకో.
2: దేర్ఫోర్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఫర్ మై సేక్. రియలైజ్ దిస్ ఫస్ట్.
1: మద్భక్త,
2: ద థర్డ్ వన్ ఈజ్ మద్భక్త.
1: ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి.
2: యు హావ్ టు ఫైండ్ అవుట్ ది ఇన్నర్ సీక్రెట్ అండ్ సటిల్ ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ మద్భక్త.
1: భక్తి అనేటువంటిది ప్రేమ తత్వమునకు ప్రతిబింబం.
2: Devotion is the reflection of love.
1: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది కేవలము ఆత్మస్థాయి నుండి ఆవిర్భవించేటువంటిది.
2: ఆత్మకు
1: ప్రతిఫలమే ఇస్తుంది, ప్రతి పేరే ఈ యొక్క ప్రేమ.
2: లవ్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఆత్మ.
1: అంతేకాని ప్రేమ అనేటువంటిది ఈ లవ్ సంబంధమైనటువంటి దీనికి ఏమాత్రం కొన్ని సమన్వయం చేసినటువంటి కాదు.
2: లవ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది వరల్డ్లీ అండ్ సెక్యులర్
1: థింగ్స్. కనుక ఈ ప్రేమతత్వమైనటువంటి దానిని భక్తిపూర్వకంగా మనం భావిస్తూ వస్తాం.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వీ హ్యావ్ టు బి అండర్స్టూడ్ యాజ్ అనదర్ వర్డ్ ఫర్ డివోషన్.
1: ఏది చేసినప్పటికీ హృదయం నుండి రావాలి ఈ యొక్క ప్రేమతత్వం.
2: వాట్ ఎవర్ ఇస్ డన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ షుడ్ ఎమినేట్ రైట్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
1: ఇలాంటి పరిస్థితి ఎందు మనము ఏమి చేసినా, ఏమి కలిసినా, ఏమి చెప్పినా అన్ని కూడా భగవత్పరమైనటువంటిగా మనం భావించుకుంటూ రావాలి.
2: In these circumstances, whatever we think, whatever we do, whatever we act, we will have to think, do and act, that for the satisfaction of the Lord.
1: Even if, sarva karma bhava pritya sammannaru.
2: This is being described as doing everything for the sake of and for the pleasure of the
1: Lord. Yartya sarva yandu, nene deha nivittane atirishtunnanen ni gravinti vachu.
2: In the waking state, you will be thinking that you are doing everything for the sake of the body.
1: కానీ నిద్రావస్థ ఎందుకు ఎవరి నిమిత్తమై నీవు నిద్రపోతున్నావు?
2: ఇది స్లీపింగ్ స్టేట్ ఫర్ హూ స్టేట్ ఆర్ యూ స్లీపింగ్.
1: కేవలం నిద్రావస్థ చేత దేహము కొంతవరకును విశ్రాంతిని పొందవచ్చు.
2: డ్యూరింగ్ ది స్లీపింగ్ స్టేట్ యువర్ బాడీ విల్ బి టేకింగ్ ఎ లిటిల్ రెస్ట్.
1: మనసు శాంతిని అందుకోవచ్చు.
2: మైండ్ విల్ బి గెటింగ్ ఎ లిటిల్ పీస్.
1: ఈ శాంతి విశ్రాంతిని ఎవరి నిమిత్తం?
2: ది రెస్ట్ అండ్ ది పీస్ ఆర్ ఫర్ హూ స్టేట్.
1: కనుక ఇక్కడ ప్రేమ ఆత్మ అనేటువంటి నేను నేను అనేటువంటి తత్వ నిమిత్తమై నీవు ఇన్ని కర్మలు ఆచరిస్తున్నావు.
2: దీస్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్ ఫర్ ద లవ్ ఆఫ్ ఆత్మ అండ్ దట్ ఇస్ ఐ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ఆత్మ.
1: కనుక మనము భోజనము కానీ, నిద్ర కానీ, ఆనందము కానీ, భోగభాగ్యములు కానీ అన్ని కూడాను ఆత్మ నిమిత్తమై మనం ఆచరిస్తున్నాం.
2: బీట్ టేకింగ్ ఫుడ్, రెస్టింగ్, స్లీప్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ ఆర్ all these are performed for the sake of atma.
1: దీనిని మైత్రేయికి బోధించే సమయం లోపల తన భర్త అనేక విధములుగా దీని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
2: డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ థింగ్ టు మైత్రేయిని, ది హస్బెండ్ వాజ్ గివింగ్ ఆల్ ద సటిల్ ఇన్నర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది డిఫరెంట్.
1: ఎవరి నిమిత్తమే నేను ప్రేమిస్తున్నావు నాన్న?
2: ఫర్ హూజ్ సేక్ ఆర్ యూ లవింగ్ మీ?
1: భార్య నిమిత్తమే భర్త భార్యను ప్రేమించటం లేదు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ వైఫ్ ది హస్బెండ్ ఈజ్ నాట్ లవింగ్.
1: భర్త నిమిత్తమే భార్యను భర్త ప్రేమిస్తున్నాడు.
2: హస్బెండ్ ఈజ్ లవింగ్ వైఫ్ ఓన్లీ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలని మనం భావిస్తున్నాము.
2: వీ థింక్ దట్ మదర్ లవ్ ద చైల్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది చిల్డ్రన్ కాదు.
1: తల్లి నిమిత్తమే తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలి.
2: దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఫర్ ది సేక్ ఆఫ్ మదర్ హీ ఈజ్ లవింగ్ ది చైల్డ్.
1: గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు అన్నారు.
2: ఇట్ ఈస్ సేక్ దట్ గురు ది టీచర్ లవ్స్ ది స్టూడెంట్.
1: శిష్యుని నిమిత్తమే గురువు ప్రేమించడం లేదు, గురువు నిమిత్తమే గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు.
2: ద టీచర్ ఇస్ నాట్ లవింగ్ ది స్టూడెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది స్టూడెంట్. హీ ఈజ్ లవింగ్ ది స్టూడెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ టీచర్ హిమ్సెల్ఫ్.
1: కానీ ఈ సాధన వర్గంలో కూడినటువంటి యొక్క మానవుల యొక్క తత్వము ఈ రీతిగా ఉంటుంటాయి.
2: దిస్ ఈజ్ ది ఇన్నర్ ట్రూత్ బిహైండ్ ఆల్ దిస్ సాధన ఇన్ ది వరల్డ్.
1: భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
2: డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్.
1: కేవలం భగవంతుని నిమిత్తం కాదు.
2: బట్ దే ఆర్ నాట్ లవింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్.
1: భక్తుల నిమిత్తమే భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
2: దే డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్ ఫర్ ది సేక్ ఆఫ్ డివోటీస్ థెమ్సెల్ఫ్.
1: అయితే ఇక్కడ చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి.
2: But there is a very important subtle truth which will have to be
1: heard. Bhagavantudu bhaktulnu preemistunnadu.
2: God is loving devotees.
1: Kaani ee vishayamlo viruddhanga untundadu.
2: But in this case the principle is explained so far.
1: Bhagavantudu bhagavantuni nimittamai bhaktulnu preemistadu ledu, bhaktula nimittamai bhagavantunu preemistunnadu.
2: God is loving devotees not for God's sake, but he is loving devotees only for the sake of devotees.
1: Kaaranam emanaga tanaku avyuktulu.
2: The reason is, he is unnarcissist.
1: అతనికి నేను తరా అనేటువంటి యొక్క పర అనేటువంటి భేదము లేవు.
2: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ సెన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్ దట్ ఇట్ ఇస్ హిస్ అండ్ సమన్ ఎల్సెస్.
1: ఎక్కడ వ్యక్తిత్వం అనేటువంటిది, స్వార్థం అనేటువంటిది, ఒక పేరాడుకుంటారో ఆ స్థాయి ఎందు మాత్రమే ఇది స్వార్థం అనేటువంటిది, నేను నువ్వు అనేటువంటి భావములు ఇక్కడ గోచరిస్తూ వస్తుంటాయి.
2: ఇండివిజువాలిటీ అండ్ సెల్ఫిష్నెస్ ది క్వశ్చన్ ఆఫ్ మైండ్నెస్ అండ్ డైనెస్ లైఫ్ అదర్వైజ్ నాట్.
1: భగవంతుని ఎందు తన పర అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
2: ఇన్ గాడ్ దర్ ఇస్ నథింగ్ లైక్ హిస్ అండ్ సమన్ సెల్ఫ్
1: కనుక మత్కర్మకృతం మత్తకు మత్పరం మద్భక్త అనేటువంటి యొక్క తత్వములు ఇది భక్తులకు సంబంధించినటువంటిది, ఉపాసన వర్గంకు ఎనుగుతో తోడ్పడేటువంటిది.
2: దేర్ఫోర్ మత్కర్మకృతం మత్పరం మద్భక్త ఆర్ ఆల్ గివెన్ ఫర్ ది సేక్ ఆఫ్ ది డివోటీ టు హెల్ప్ హిమ్ ఇన్ హిస్ సాధన.
1: అయితే ఈ మానవుని యొక్క శక్తి సామర్థ్యములు అల్పమైనటువంటి అయినప్పుడు దీని యొక్క తత్వాన్ని మనం ఏ రీతిగా గుర్తించాలి?
2: బట్ ది కెపాసిటీస్ ఆఫ్ మ్యాన్ ఆర్ సో లిమిటెడ్ హౌ టు అండర్స్టాండ్ ది ట్రూత్ బిహైండ్ దీస్ స్టేట్మెంట్ విత్ లిమిటెడ్ కెపాసిటీ.
1: ఒక్క వ్యక్తికి ఏదో కొంత గాలి కావాలనుకుంటే ఒక ప్యాన్ చేతిలో పెట్టుకుని అన్ని విధాల శ్రమ పరిచే కూడాను కించిత్ అయినా గాలి తనకు చూకటం లేదు.
2: ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ ఎ లిటిల్ బ్రీత్ హీ విల్ టేక్ ఎ హ్యాండ్ ఫ్యాన్ అండ్ వేవ్ ఇట్ అండ్ ఇమిడియేటింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్.
1: జూజూ మాంసమే వీచినప్పుడు సముద్రం కూడాను అలలుగా బయలుదేరి ఉప్పెని కూడాను బయలుదేరుతుంది, చెట్టు వేగ వరకు కూడాను కూలిపోతుంది, ఇంత పెద్ద గాలిగా వస్తుంది. ఇది ఎవరి శక్తి?
2: వెన్ ఇట్ ఈస్ ఎ హరిజోన్ యూ ఫైండ్ దే విల్ బి వెరీ బిగ్ వేవ్స్ ఇన్ ద ఓషన్ అండ్ ది ట్రీస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద రూఫ్ దే విల్ ఫాల్ ఇన్ ద రూఫ్.
1: అండ్ మానవుడు వీచుకునేటువంటి యొక్క ఫ్యాన్ గాలి అల్పమైనటువంటిది.
2: ద బ్రీజ్ విచ్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ ఫ్యాన్ ఈజ్ వెరీ లిమిటెడ్.
1: బ్రీజ్ శక్తి చాలా తుచ్చమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ మీన్.
1: కానీ భగవత్ శక్తి హిందూ భారతము ఇది చాలా అఖండమైనటువంటిది.
2: బట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ అండ్ ట్రెమెండస్.
1: మానవుడు ఒక భాగం నుండి నీరు తోరినప్పుడు లేక పంప్ చెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది.
2: వెన్ మ్యాన్ ట్రైస్ టు గెట్ వాటర్ ఫ్రమ్ వెల్ ఆఫ్ ఎ పంప్ సెట్ ఇట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్.
1: వర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి.
2: వెన్ దెర్ ఇస్ ఎ వెరీ హెవీ డౌన్ ఫాల్ దెర్ ది రివర్స్ అండ్ ద ఓషన్స్ జాయిన్ టుగెదర్.
1: అది భగవత్ శక్తి. ఈ పంప్ సెట్ మానవ శక్తి.
2: దట్ పర్టికులర్ వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ అన్లిమిటెడ్.
1: ఈ ఏదో ఒక గృహంలో మనకు వెళ్తురు రావాలన్నా ఒక తైలపు వచ్చి దీపము లేక ఒక ఎలక్ట్రిక్ బల్బు మనం వేసుకుంటాం, ఆ యొక్క లైట్ తో మనం ఆ గృహమును మాత్రమే మనం సరిదిద్దుకుంటాం.
2: ఇఫ్ యూ హావ్ సమ్ లైట్ ఇన్ ఎ హౌస్ యూ మే జస్ట్ లైట్ ఎ క్యాండిల్ ఆర్ యూ హ్యావ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ అండ్ యూ గెట్ ద నీడెడ్ లైట్ దట్ వే.
1: కానీ సూర్యోదయం ఏంటంటే సర్వత్రా కూడా ప్రకాశము అడవి ఎందు గుట్ట ఎందు చెట్టు ఎందు ఇంటి ఎందు సర్వత్రా కూడా ప్రకాశము ప్రసరిస్తూనే ఉంటుంటారు.
2: బట్ వెన్ దేర్ ఇస్ సన్ రైజ్ సన్ డాన్ ద హోల్ వరల్డ్ బీ ఫారెస్ట్ ఆర్ ఎ సిటీ ఆర్ ఎ ట్రీ వేర్ యూ జస్ట్ సీ యూ గెట్
1: లిట్ ఇన్ దైవ శక్తి. దీపము మానవుడి వ్యక్తిత్వం యొక్క శక్తి.
2: దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ వేర్ ది లైట్ దట్ యూ గెట్ ఫ్రమ్ ఎ క్యాండిల్ ఈజ్ ది పవర్ ఆఫ్ మ్యాన్.
1: ఇంత శక్తి కలిగినటువంటి అఖండ శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఈ అల్పశక్తితో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా చేరడానికి వీలవుతుంది?
2: దిస్ అన్లిమిటెడ్ పవర్ విచ్ గాడ్ ఎంబాడీస్ హౌ టు రీచ్ దట్ అన్లిమిటెడ్ పవర్ బై ఎ పర్సన్ బై ఎ మ్యాన్ హూ ఇస్ అన్లిమిటెడ్ పవర్ లిమిటెడ్ కెపాసిటీ.
1: దీనికి శరణాగతి అన్నారు.
2: ది మెథడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సరెండర్.
1: అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచిత. అహం త్వాం నేను నీ యొక్క దుఃఖములను నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైనటువంటి యొక్క బ్రహ్మ పదమును నీకు అందిస్తానన్నాడు.
2: ద లార్డ్ హెస్ డిక్లర్డ్ దట్ ఐ విల్ డిస్ట్రాయ్ ఆల్ యువర్ సిన్స్ అండ్ ఐ విల్ గివ్ యూ ది సుప్రీం పొజిషన్ విచ్ ఇస్ మై బ్రహ్మ పదం ఇట్సెల్ఫ్.
1: దీనికి చక్కని ఉదాహరణ,
2: ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: సర్వ దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను భూతాకాశం.
2: ది వరల్డ్ విచ్ యు సీ ఈజ్ భూతాకాశం.
1: ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మ ఆకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది.
2: దిస్ పర్టికులర్ భూతాకాశ ది గ్రాస్ వరల్డ్ takes such a form in the mind and chittakasha it is called.
1: ఇది సూక్ష్మరూపము ధరించినటువంటి యొక్క చిత్తాకాశములో చిదాకాశమైనటువంటి కారణతత్వం రూపొందుతూ వచ్చింది. ఈ కారణతత్వంలో అణుస్వరూపుడై ఆత్మస్వరూపుడైపోయి అణు రణీయాన్ మహతోమహీయాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణస్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం.
2: గాడ్ ఈజ్ టేకింగ్ ది ఫారమ్ ఆఫ్ ఎ స్మాల్ ఆటమ్ ఇన్ దిస్ చిదాకాశ ఇట్సెల్ఫ్.
1: ఇట్టి అఖండ నిత్యస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి
2: ఉంటున్నాడు. అన్లిమిటెడ్ గాడ్ హెస్ బీన్ ఇంప్రెసెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ డివోటీ.
1: దీనినే ఒకనొక సమయం లోపల నారదుడు నారాయణను సందర్శించడానికి వెళ్లాడు.
2: వన్స్ అపాన్ ఏ టైమ్ దే నారద వాంటెడ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ నారాయణ.
1: అప్పుడు నారాయణుడు, నారద నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు.
2: నారాయణ ఆస్తి నారద, నారద హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై సీక్రెట్ ఆఫ్ భూమి?
1: పంచభూతములు, పంచేంద్రియములు, పంచచుక్కులు, పంచ ప్రాణములు, ఈ పంచ భూతములు కూడా ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏది చాలా అధికమైన కృషిది అని ప్రశ్నించాడు.
2: నారాయణ అలాంగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ సెన్సర్ and which one do you think
1: five light rays, which one do you think is the most important? Shakti sparsha roopa rasagandhalato kudinatundi yokka ee elements anta kuda untunnayi.
2: There are five elements which are associated with touch, sight,
1: bhoomi, jalamu, agni, vayu, aakasham.
2: Earth, water, fire, space and
1: wind and sky. ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు.
2: అలాగే ఫైవ్ ఎలిమెంట్స్ నారాయణ, విచ్ వన్ ఈజ్ ఆక్యుపైంగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్?
1: అప్పుడు నారదుడు యోచించాడు, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు.
2: నారద thought for a while and he just said that the most important one is earth itself.
1: Yetla koppadi ani prashninchadu Narayana.
2: Narayana asked him, why do you say that it is the biggest?
1: Idi chala tappu. Moodu bhagamulu jalamto nindinatundi idi. Moodu bhagamulu jalamto nindinatundi bhoomi aneka vidhamuluga okka bhagame kanipistu untundali.
2: Which is covered by ఇంతకంటే
1: భూమిని నీరు మృంగి ఉంటుండాలి.
2: సచ్ బిగ్ ఎర్త్ ఈజ్ బీయింగ్ స్వాలోడ్ బై ది వాటర్.
1: కనుక మింగబడినటువంటిది గొప్పన, మింగినటువంటిది గొప్పన అన్నాడు.
2: ద వన్ విచ్ ఈస్ స్వాలోయింగ్ ఈజ్ ఇట్ బిగర్ ఆర్ ద వన్ విచ్ ఈస్ స్వాలోడ్ ఈజ్ ఇట్ బిగర్?
1: జలం గొప్పది స్వామి, మింగబడి మింగింది కనుక ఇది చాలా గొప్పది అన్నాడు.
2: వాటర్ ఇస్ బిగర్ బికాస్ దట్ హ్యాస్ స్వాలోడ్ ఎర్త్.
1: అయితే నారాయణ, ఇంత గొప్పదైనటువంటి ఈ జలము అగస్త్యుడు ఒక్క తూరి అపోహం తీసుకున్నాడే, కాబట్టి అగస్త్యుడు గొప్పవాడా జలం గొప్పదా అని
2: నారాయణ తండ్రి వెళ్ళి పోతే హీ జస్ట్ సెడ్ అగస్త్య స్వాలోడ్ ది ఎంటైర్ ఓషన్ ఇన్ ఏ షిప్. డు యూ థింక్ అగస్త్య ఇస్ గ్రేటర్ ఆర్ వాటర్ గ్రేటర్?
1: అవునవును, అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడు.
2: వెల్ స్వామి, అగస్త్య ఇస్ గ్రేట్.
1: ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడై ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పదా, అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు. ఆకాశం గొప్పది, ఆకాశం గగనం శూన్యం, అనంతమైన ఆకాశం చాలా గొప్ప స్వామి అన్నాడు నారదుడు.
2: నారదాస్వామి,
1: భూమి ఆకాశము రెండు చేరినటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం కింద తీసుకున్నాడు కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు.
2: నారాయణ చెప్తే లార్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు టేక్ బోత్ స్కై అండ్ ఎర్త్ టుగెదర్ అండర్ హిస్ వన్ ఫుట్. డూ యూ థింక్ దట్ గాడ్ ఈస్ బిగర్ ఆర్ ది ఆకాశం?
1: పాదమే అంత గొప్పదిగా ఉంది కాబట్టి అతని ఆకారం ఇంకెంత గొప్పది?
2: ఇఫ్ హిస్ ఫుట్ ఇట్సెల్ఫ్ ఇస్ సో బిగ్, వాట్ కుడ్ బి హిస్ ఇన్ఫినిట్ ఫారం?
1: ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయమంత్రంలో బంధిస్తున్నాడు కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా?
2: నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ the devotee who has been able to imprison such big Lord within his heart, do you think that devotee is bigger or God himself is
1: bigger? భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాత్రము ఒక భక్తుని ఎందు మాత్రమే ఉంటుంది.
2: దేర్ఫోర్ భగవంత్ దట్ పర్టికులర్ పవర్ విచ్ కెన్ బైండ్ గాడ్ ఈస్ విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ది డివోటీ.
1: బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడాను ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు.
2: వాట్ ఎవర్ బి ది కెపాసిటీ ఆఫ్ వెరీ పవర్ ఆఫ్టర్ ఇఫ్ ఇట్ ఈస్ బౌండ్,
1: అందులో భగవంతుని ప్రేమ పాత్రము చేత బంధింపబడతాడు.
2: God has been bound by the rope of love.
1: Kanukani bhagavantuni yokka prema tattvamu annittikante goppadi ani ee yokka bhakti margam nandu chakkaga varnistu vachindi.
2: Therefore in this bhakti path, it has been part of devotion, it has been said that this petta anantamainatundi
1: samudramlo అనుమాత్రమైనటువంటి చుక్క, నీటి చుక్క మనం హస్తంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది.
2: If you take a drop of water from the ocean and keep it in your mouth, that drop of water is very small.
1: కాని ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది.
2: The little drop of water in the palm, if it is put back into the ocean, it becomes a part of infinite ocean.
1: కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మవిత్ బ్రహ్మయోగవతి, ఇది ఏకత్వంగా పొందిపోతుంది.
2: If the mass little or smallest is joined together with the vast power of the Lord,
1: చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం.
2: That particular process which can bring man and God together is the path of devotion.
1: కానీ అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండమాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవుడు సులభంగా అర్థం చేసుకోవటం లేదు.
2: బట్ man has not been able to understand God who is so powerful.
1: And Brahmanda Nayakudu Bhagavantudu.
2: God is the master of the entire creation.
1: Kani ee naati manavu yokka paristhiti ee reetiga undi, oka grama pedda, oka state minister, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పజ్ఞుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విజయతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము.
2: టుడేస్ మ్యాన్ లుక్ అట్ హిమ్, హీ ఈజ్ ప్రిపేర్డ్ టు బెండ్ బిఫోర్ ఎ స్మాల్ పంచాయత్ ఆఫీసర్ ఆర్ ఎ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్.
1: కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విజయతలమని మేము మాత్రము ప్రకటించడం లేదు.
2: But the same man has not been able to show humility and obedience before such a person as God himself.
1: అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాం.
2: The master of the entire creation, God, has not been properly treated.
1: కారణం ఏమనగా దాని యొక్క మాత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: The reason is we are not able to understand the history behind this particular thing.
1: ఈ అల్పపుత్రుల యొక్క స్వభావమును అల్ప మార్గమని అనుసరిస్తుంటున్నాయి.
2: The small minds are following this little byline.
1: అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని నేను గుర్తిస్తే ఈ అల్ప మార్గము మనం ఏమాత్రం కూడా అనుసరించము.
2: If one were to understand that everything is a part of divinity, one would not follow the wrong
1: way. Korina phalamichu kalpavrukshante unda sarike pushpamunakai sritiyena.
2: If you are having the wish-fulfilling tree in your courtyard, why are you just hunting for a small flower?
1: Adigina phalichu kamadheedave unda dhananichi aavunu konakaneela.
2: When you are having the celestial cow in your house, why are you just going in for purchase of milk for a price?
1: నిజంగా అది కామధేను అనేటువంటి యొక్క దీన్ని నీవు గుర్తించి ఉంటే ఈ చిల్లర ఆవును ఏమాత్రము కొన్ని నీవు తరగతిలో కట్టుకోలేవు.
2: ఇఫ్ ఓన్లీ హావ్ రికగ్నైజ్డ్ అండ్ ఐడెంటిఫైడ్ దట్ కౌ యాజ్ ద సెలెస్టియల్ కౌ, యూ వుడ్ నాట్ హావ్ గాన్ ఇన్ ఫర్ దిస్ కౌ.
1: ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్ప స్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి.
2: ఫర్ దిస్ స్మాల్ లిటిల్ మైండ్స్ ది స్మాల్ థింగ్స్ లుక్ వెరీ బిగ్.
1: గంటకు తగిన బంతలు ఉంటారు. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి, మీ శక్తికి తగినటువంటి దానినే మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు.
2: యూ ఆర్ అట్రాక్టెడ్ బై ఓన్లీ స్మాల్ లిటిల్ థింగ్స్ బికాజ్ యువర్ పవర్ ఇస్ లిమిటెడ్.
1: మీ శక్తి కూడా అల్పమైనటువంటి శక్తి కాదు.
2: యువర్ పవర్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ ఇస్ నాట్ లిమిటెడ్.
1: అహం దేహాస్మి అహం దేహాస్మి అనేటువంటి భావంలో నీవు అల్పత్వుడుగా దిగిపోతున్నావు.
2: you are a small person because you are identifying with the body all the time.
1: ఈ అహం దేహాస్తి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్టత్వం పోవాలి.
2: ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యువర్ బాడీ యూ హ్యావ్ జస్ట్ గో టు ద నెక్స్ట్ స్టేజ్ దట్ యు ఆర్ జీవ ఆర్ ద
1: అహం జీవాస్మి అనేటువంటి విశిష్టత్వం నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైతంలో ప్రవేశించాలి.
2: ఫ్రమ్ విశిష్టాద్వైత విచ్ సేస్ దట్ యు ఆర్ జీవ యూ హ్యావ్ టు గో టు అహం బ్రహ్మాస్మి
1: అహం దేహాస్మి ఇది ద్వైతం.
2: అహం దేవాస్మి ఈజ్ డ్యూయాలిటీ.
1: ఈ ద్వైతం అనేటువంటిది దుఃఖములకు పుట్టినిల్లు.
2: దిస్ డ్యూయలిజం ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్
1: సర్వం పరవశం సర్వం పరవశం దుఃఖం.
2: ఎవ్రీథింగ్ ఈజ్ సారో
1: సర్వం ఆత్మమయం సుఖం.
2: ఇఫ్ వన్ ఐడెంటిఫైస్ వన్ సెల్ఫ్ విత్ ఆత్మ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ.
1: కొంతని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి, కానీ కేవలం దేశ స్థాయిలో మనము ఈ యొక్క చిల్ల ఆత్మ దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ అవర్ థింకింగ్ అండ్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ ఆత్మ అండ్ నాట్ ఐడెంటిఫై విత్ ది బాడీ ఇట్సెల్ఫ్.
1: కనుకనే దీనిని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ వర్షిప్.
1: ఉపాసన అని చెప్పాడు, సమీపంగా కూర్చోవటము అని. ఉపాసన కింద సమీపంలో కూర్చోమని.
2: బాబాజు హ్యాస్ ఎక్స్ప్లెయిన్ ఉపాసన మీన్స్ సిటింగ్ నియర్ బై.
1: కేవలము దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు.
2: ఉపాసన డజంట్ ఓన్లీ మీ దాట్ యూ జస్ట్ ఇస్ క్లోజ్.
1: కమలము పైన కప్పలు కూర్చుంటాయి, కానీ అది ఉపవాసానికి అర్థమా?
2: క్రాస్ ఫిట్ ఆన్ ద లోటస్ డజ్ ఇట్ ఇల్లస్ట్రేట్ ఉపాసన?
1: కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉన్నటువంటి హానిని కోరేటువంటి టీయర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి.
2: If one is near, it is no use. One should be dear, one should be able to shut the
1: Ajitpad. Samipamga kuchyotamoni. Upasana. Kinda samipamga kuchyomani.
2: Balraju has explained, upasana means sitting nearby.

0: ఉండేటువంటి హానికోలేటువంటి టీయర్ కూడా ఉంటుండాలి, నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి.
1: If one is near, it is no use. One should be dear, one should be able to suck the honey.
0: సమీపంలో ఉంటున్నంత మాత్రమున అతనికి ప్రేమకు పాత్ర అని మనం భావించరాదు.
1: By merely being physically near, you would not say that you are dear to him.
0: మన ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు.
1: There may be neighbors who are very rich.
0: వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ విచారంలో ఉండేప్పుడు మనం ఏమాత్రం కూడా దానికి చింతించరు.
1: What are the problems, the difficulties, the sorrows of our neighbors? We don't worry ourselves about it.
0: నా కుమారుడు, నా బ్రదరు, నా భర్త అనేటువంటి ఒక భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వాళ్ళందుకు ఒక జాబ్ ఏదైనా రాకపోతే విచారిస్తాం. వాడు దూరంలో ఉంటున్నాడు కానీ దేహం దూరంలో ఉంటుందా కానీ ప్రేమ సమీపంలో ఉంటుంది.
1: కంపేర్డ్ విత్ దిస్, ఇఫ్ ద బ్రదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్ ఇఫ్ హీస్ ఇన్ అమెరికా, ఇఫ్ యూ డు నాట్ గెట్ ద లెటర్ ఈవెన్ ఫర్ వన్ వీక్, యూ స్టార్ట్ వరీయింగ్. ద బాడీ ఈజ్ ఫార్ అవే బట్ స్టిల్ ద లవ్ మేక్ దట్ ఆల్ నియర్ అండ్ డియర్.
0: ఇక్కడ దేహం సమీపంలో ఉంటుంది, ప్రేమ చాలా దూరంలో ఉంటుంది పక్కింటి వారిపై.
1: ది రిలేషన్షిప్ విత్ ద నేబర్ ఈజ్ నాట్ చార్జ్డ్ విత్ ద లవ్.
0: అదే సమీపంతో పాటు ప్రేమ కూడాను దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
1: ఫిజికల్ నియర్నెస్ షుడ్ బి అకంపనీడ్ బై బీయింగ్ వెరీ డియర్ టు ద లవర్.
0: మన ఇంటిలోనే ఎలుకలు, చీమలు అన్ని తిరుగాడుతుంటాయి, అవి మనకు మిత్రులవుతాయా?
1: ఇన్ ది హౌస్ సో మెనీ రాట్స్ అండ్ యాంట్స్ షుడ్ బి మూవింగ్ అబౌట్, కెన్ యూ కాల్ దెమ్ ఫ్రెండ్స్?
0: కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు, సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి.
1: Along with nearness, you have to develop love also.
0: Kanuka, upasana anaga samipamulo kurchovatamu.
1: Upasana
0: cheskovatamu.
1: Upasana refers to sitting near.
0: Ee samipamulo kurchovatam valla manaku labhinchetundi phalitam enti?
1: What is it that you are going to get by being near?
0: దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇఫ్ యూ సిట్ క్లోజ్ టు ద ల్యాంప్ యూ గెట్ లైట్ అండ్ ఇల్యూమినేషన్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ యూ మే బి ఏబుల్ టు డూ మెనీ యూజ్.
0: ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమైపోతుంది? దానికి దేని సహాయం మనకు అందిస్తుంది?
1: ఇఫ్ యూ సిట్ నియర్ ఎ ఫైర్ ప్లేస్ you will be away from the cold that will be bothering you.
0: అదే విధంగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలను దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది.
1: ఇఫ్ యూఆర్ క్లోజ్ టు ద లార్డ్ గాడ్ హింసెల్ఫ్ యూ గెట్ ఆల్ గుడ్ క్వాలిటీస్ విచ్ గాడ్ ఎంబాడీస్ అండ్ ఆల్
0: తన యొక్క ప్రభావమునే, తన యొక్క ప్రకాశమునే, తన యొక్క ప్రేమతత్వముని అందించడానికి అవకాశం ఉంటుంది.
1: హిస్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్, హిస్ ఓన్ క్వాలిటీస్, his own love, one would be able to get by just being near to God.
0: Upavasamu upasana. Upavasamu means samipamulo nivasamu.
1: Upavasamu also means being near, living near to the God.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగంలో ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం.
1: బట్ ఇన్ భక్తి యోగ వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ విల్ బి అండర్స్టాండింగ్ ఏ రాంగ్.
0: ఉపాసన అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశలు కొంత పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ బ్యాంగర్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటం, రెండు చేతులు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము.
1: నౌ ఫాస్టింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ నాట్ టేకింగ్ రైస్ బట్ టేకింగ్ ఈక్వల్ మచ్ మోర్ దాన్ దాట్.
0: ఈనాడు ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమిటి హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా?
1: దీస్ డేస్ ఇఫ్ ఏకాదశి కమ్ సమ్ పీపుల్ ఫాస్ట్ అండ్ దోస్ పీపుల్ హూ ఫాస్ట్ ఆర్ ఉప్మా టు ది సెంట్ ఆర్ హల్వా టు ది సెంట్ ఫ్రమ్ క్యాంటీన్ బికాస్ ఐ డోంట్ టేక్ రైస్. కెన్ యూ కాల్ దిస్ ఫాస్టింగ్?
0: ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఇంత లో క్లాస్ లో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: Fasting is really a sacred word, sacred concept, but that is being misused in a wrong way and a meme.
0: Adhikinga sharirani krishimpa chesukotam upasana kaadu.
1: It is, fasting doesn't refer to this particular aspect.
0: Deho devalayatattu jeevo devasthanatana. Ee desham anukuntidi sanatana anukuntidi devuniki aalayam antadi.
1: God, your body is the temple of God, treat it so.
0: ఈ దేహాన్ని ఏమాత్రం కూడా అలక్ష్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలౌ ఇట్ టు సఫర్ అండ్ కమ్ టు గ్రీఫ్.
0: ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ యూ షుడ్ నాట్ ఫర్గెట్.

0: ది గాడ్ హూ ఇస్ రెసిడెంట్ ఆఫ్ ఇట్. మన దేవతత్వాన్ని భగవంతునికి అది సమీపం సమీపం సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి.
1: వీ షుడ్ యూజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అస్ టు గో నియర్ క్లోజర్ క్లోజర్.
0: ఇది ఏం కూడా సమీపం అవుతుందంటే ఏది చేసినా ఏది చుట్టినా ఏది చెప్పినా ఏది తలచినా అన్ని మనం భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
1: The easiest way to go closer to the God is whatever you see, whatever you think, whatever you do, whatever you talk, I should not be overjoyed by profit, I should not come to grief.
0: One should treat heat and
1: cold with equanimity.
0: ఎక్కడ చలికాలంలో మనకు ఉలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి.
1: During winter season, woolen clothes will give you a lot of warmth.
0: ఇంకా ఎండల కాలంలో కూడా థిన్ షర్ట్స్ మనకెంతో ఉపకారం చేస్తాయి.
1: డ్యూరింగ్ సమ్మర్ థిన్ క్లోదింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్
0: ఈ రెండు కూడా మనకు ఉపకారములే కాని అపకారములు కాదు కదా.
1: బోత్ దీస్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్.
0: శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో శీతం ఆయుధాలను ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
1: కోల్డ్ గివ్స్ జాయ్ సమ్ టైమ్స్, హీట్ గివ్స్ జాయ్ అట్ అదర్ టైమ్స్.
0: కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి, కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానం లేకుండా అది తప్పు.
1: కోల్డ్ అండ్ హీట్ బోత్ ఆఫ్ దెమ్ గివ్ జాయ్ ఓన్లీ, బట్ ది వే దట్ వి యూజ్
0: ఎండల కాలం లోపల మనం శీతనాన్ని ఎంతైనా ఉపకారం చేస్తుంది.
1: డ్యూరింగ్ సమ్మర్ వెల్కమ్ కోల్డ్,
0: కానీ మంచి ఎండల లోపల కూడా అతి సమీపంలో కూర్చుంటే అది అపకారం చేస్తుంది.
1: డ్యూరింగ్ సమ్మర్ యూ గో నియర్ ద ఫైర్, దెన్ విల్ బి ఇన్ ఫర్ సమ్ ట్రబుల్.
0: అదే విధంగానే ఈ శీతోష్ణములు కానీ సుఖదుఖములు కానీ దుషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది కొన్ని లాభ నష్టములు సుఖదుఖములు.
1: బీట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ గెయిన్ ఆర్ హీట్ ఆర్ కోల్డ్, ఆల్ దీస్ ఆపోజిట్.
0: ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనివే కానీ అపకారం ఏమాత్రం చూడను కాదు.
1: ఆల్ దీస్ ఆపోజిట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూస్ఫుల్.
0: నథింగ్ భగవత్ సృష్టివే,
1: ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ బై
0: గాడ్. అంటే మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి.
1: బట్ వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఫుడ్ ఇన్ టు అవర్ ఓన్ స్టేజ్ ఇన్ లైఫ్.
0: పిల్లవాడి చేతికి బంగారు కప్పించినా పిచ్చివాడి చేతికి కప్పించినా ప్రమాదం అయిపోతుంది.
1: If you give a golden cup to a child or a sword to a bad person, it is dangerous.
0: ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికి దీన్ని అందించాలి.
1: గోల్డ్ కప్ ఇట్ ఇస్ హైలీ వాల్యుబుల్, దట్ బి గివెన్ టు ఎ పర్సన్ హూ నోస్ ఇట్స్ వాల్యూ.
0: కత్తి యొక్క ప్రభావం చేసినటువంటి వాడి చేతికి కత్తి ఇవ్వాలి.
1: ద వన్ హూ అండర్స్టాండ్స్ అండ్ నోస్ ది యూజ్ ఆఫ్ దిస్,
0: అదే భక్తి యొక్క ప్రభావం గుర్తించుకున్నటువంటి వాడే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు.
1: ఇన్ ది సేమ్ వే ద వన్ హూ నోస్ ది డివోర్స్ ది వాల్యూ ఆఫ్ డివోర్స్,
0: ప్రేమ ఎవరిని బాధించరాదు.
1: యూ వన్ షుడ్ నాట్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్,
0: ప్రేమ ఎవరిని హింసించరాదు.
1: లవ్ షుడ్ నెవర్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్,
0: ప్రేమ ఎవరిని ద్వేషించరాదు.
1: లవ్ షుడ్ నెవర్ లీడ్ ఎనీవన్ టు
0: హేట్. అత్యష్ట సర్వభూతానాం అని
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎనిమిటీ అగైన్స్ట్ ఎనీ క్రియేచర్ ఇన్ ద వరల్డ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తూ ప్రవర్తన చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది.
1: థింకింగ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ బట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని తిరసాగించుకునేటువంటి ఇందులో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి.
1: If you say love and devotion, you will develop it in such a way that you will be able to carry out the command of the Lord.
2: That was an awe-inspiring discourse, which is the second in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 3rd August 1984, Bhagavan revealed and expounded the one and only way this limited man can attain the unlimited God, which is surrender. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: లెట్ అస్ నౌ కలెక్ట్ ది డివైన్ పర్ల్స్ ఆఫ్ విజ్డమ్ ఫ్రమ్ అ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 1st January 2004 ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ న్యూ ఇయర్స్ డే. ఇన్ ది డిస్కోర్స్ భగవాన్ ఎంఫసైజెస్ దాట్ సర్వీస్ టు ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఇస్ సర్వీస్ టు గాడ్. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: Unnadidiyani cheppanga galarugani yenididiyani cheppanga lerusummi ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: దట్ విచ్ ఇస్ ఎగ్జిస్టెంట్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ నరేటెడ్. దట్ విచ్ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్ అండ్ హ్యూమన్ ఇమాజినేషన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్. దేర్ ఇస్ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్, the divinity, God only is the existence.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Ee naadu nootra samvatsaram ani andaru entayo nuruvutalugutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kaani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commences this day that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee yokka pandugalanu aanandaparchukovadam idi kevalam veritanam.
2: It is all our ignorance if we celebrate the festival basing on the days alone.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ at every moment, every hour, every day in our life.
1: Kanuka manaku nityamu nutana samvatsarame.
2: And hence every day happens to be a new day, a celebration.
1: Prema swaruplara,
2: embodiments of love.
1: Ee jagattunandu unnadantayinu kudanu kevalam anityamainatundi asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani bhavishyattu gurinchi gaani kalisipoyinatvanti daani gaani gurinchi manam vicharinchatam ledu.
2: We just spend the present moment ignoring the past and the future.
1: Kaani idi manavuni oka pedda ajnaname.
2: This is the sign of ignorance.
1: Eppatikappade unnatundi adi prastutamainatundi adi ye satyamainatundi.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: Adi manam enta prarthinchina tirigi manaku raadu.
2: By repeated prayers you cannot recover, bring back the past.
1: Future kalagarbhamlo kalisipoyinadi.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యము కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది సత్యం.
2: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
2: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: Annintigini manaku pradhanamainatundi sevane.
2: Of all most important thing is service.
1: Itti sevanu manam marchi రాబోయేటువంటి యొక్క భవిష్యత్తుని గురించి విచారిస్తూ, గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
2: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: సేవల కంటే మించినటువంటి సాధారణ మరొకటి లేదు.
2: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, అర్చనం, దాస్యం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చి సేవలను మనం మునిగిపోతున్నాము.
2: We spend our time thinking of the 9 parts of devotion, like singing, listening, worship, salutation, surrender, and so on.
1: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
2: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: ఆది పురుషులు ఇట్టి సేవల చేతనే ధన్యులైపోయారు.
2: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: మనం నిరంతరం కూడాను పరలోక సేవ చేస్తూ రావాలి.
2: We have to offer incessant services to everybody.
1: అందు నిమిత్తమే ఈ కార్యమును భగవంతుడు అనుగ్రహించాడు.
2: For that purpose this body is gifted.
1: ఈ దేహము కేవలం తిని త్రాగి కాలమును వ్యర్థం చేసే నిమిత్తమే కాదు.
2: The body is gifted not to merely spend time in food, raiment, shelter, drinking and eating alone.
1: కనుక ఈ దేహమును పరులకు సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize the basic fact that God has given us this body to serve the neighborhood, everybody in society.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సేవలో పాల్గొనాలి.
2: Hence everyone must participate in service.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
2: There is no other thing that is greater than service.
1: మహాపురుషులందరూ కూడాను సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
2: All noble souls had their lives realized, redeemed, liberated through service only.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
2: Therefore participate in service activity.
1: భజన సాధనల కంటే కూడాను ఈ సేవలే చాలా ప్రధానమైనటువంటిది.
2: Of all kinds of spiritual practices, the service is noblest and the highest.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు?
2: What is that you think about service?
1: ఏదో పరులకు కష్టాల సమయంలో తోడ్పట్టము, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇది ఏ సేవలుగా భావిస్తున్నారు?
2: You consider that the service meant to be of some support to the poor and the needy at the time of hour?
1: కాదు కాదు.
2: No.
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు అందే దీన్ని అంకితం గావించాలి.
2: The body must be dedicated to service.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
2: The body has got various limbs.
1: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవే కానీ మరొక కర్మల నిమిత్తం కాదు.
2: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
2: We have forgotten the spirit of service.
1: దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగం కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
2: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటిది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మందిరములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించవు.
2: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్, బట్ దే కన్ఫర్ ఓన్లీ టెంపరీ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ప్రాచీన మహర్షులు ప్రయత్నపూర్వకంగా సాధనలు చేసుకుని దేహాన్ని సాధించినారు.
2: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: కనుక సేవల కంటే మించినటువంటిది మరొకటి లేదని మీరు నిత్య సత్యాన్ని విశ్వసించాలి.
2: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
2: If you find anyone suffering, be of some help to them.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ ఎందుకు కూడాను మనం సహాయం చేయాలి.
2: The suffering need not necessarily be in ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్ సర్వీస్.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెల్లోనే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
2: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుండది.
2: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
2: Therefore, we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
1: టౌన్లో పోతే కేవలము మన సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
2: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
2: బై రన్నింగ్ ఆఫ్టర్ దీస్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ మ్యాన్ ఇస్ యాక్చువల్లీ రన్నింగ్ ఆఫ్టర్ సఫరింగ్ దేర్ బాయ్.
1: నసుక లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
2: యూ కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ ఓన్లీ ద సఫరింగ్ దట్ గెట్ ఫ్రక్టిఫైడ్ అల్టిమేట్లీ ఇన్ కన్ఫరింగ్ హ్యాపీనెస్.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: దట్స్ ద రీజన్ వై ది ఏన్షియంట్ రిషీస్ ఆర్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్, అవే ఫ్రమ్ ద సిటీస్ అండ్ టౌన్స్, స్పెండ్ దర్ లైఫ్ టైమ్ ఇన్ ఫారెస్ట్.
1: కనుక సేవలు చేయండి.
2: సో సర్,
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమే వచ్చినది. ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
2: There is nothing other than rendering service to a person who is in need of your service. That gives you good name and fame.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి గాని మనము సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
2: We should do good work and lead a peaceful life.
1: భగవంతునకు సేవలయందే ఆనందం కాని పూజలయందు కాని త్యాగములందు కాని ఆనందం లేదు.
2: In fact, God is very happy watching your services and not other forms of worship.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
2: So we should serve.
1: The best way to love God is to love all, serve all.
2: The best way to God is to love all and serve all.
1: ఈ రెండింటిని మనం చక్కగా గుర్తించుకొని వర్తించితే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
2: If we recognize these twin principles, there is no other greater spiritual path other than this.
1: ఈ నయా పైసా కూడాను మనం ఖర్చు చేయనక్కర్లేదు.
2: You don't need to spend money for this.
1: సేవలకై ఎన్నో లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం.
2: We are spending lakhs of money for service activity.
1: దానివల్ల ఏం మనకు లభిస్తుండాలి?
2: What is the result of all this?
1: ఏమీ లభించడం లేదు.
2: Nothing you get.
1: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమము.
2: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ స్పెండింగ్ మనీ, హై ఎక్స్పెండిచర్. దేర్ఫోర్ రెండర్ సర్వీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: మా ఈ సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికి నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
2: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: Idi evariki?
2: For whom is it meant that
1: amount? Sevalakai vachinavi.
2: It is for service only.
1: Daridra narayana sevane chesam idi chaala uttamamainatundi.
2: To serve the poor people is the noblest of all.
1: Kanuka nenu variki cheppanu nayana meeru danni bank lo petti dani nunchi vacheetundi oka vaddito nitya sevalu meeru chestunnarandi.
2: Bhagavan wanted them to deposit money in the bank and out of the interest they should serve the community.
1: Dhanam chethi e maatramo manaku gunamlu peragu.
2: In fact, virtues cannot be developed purely out of money.
1: Tyaganeki antratva manasu tyagamunde manaku yogam untundali.
2: It is only the tyaga, the sacrifice, which is yoga, the spiritual
1: kani bhogani anubhavinchalani prayatnam chestunnaru.
2: Because we are after this bhoga, the affluence.
1: Kanuka mana bhogam chetha rogame ostundi kani tyagam raadu.
2: It is the bhoga, the plenty and prosperity that will put us to roga, the suffering.
1: Kanuka meeru tyagam chethane yogani sampadinchandi.
2: It is out of tyaga, the sacrifice, you develop the spirit of yoga, the spiritual path.
1: Appudu aa vyakti enni dinamulu uncho meeku nimmittamai kaachukoni unna aanandanni meeku andistadu.
2: Naturally, you will be able to make that person happy, the recipient of your service.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Daivanni chintinchinappatiki manaku prayojanam ledu.
2: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
2: దిస్ థాట్ ఆన్ గాడ్ మే గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్.
1: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
2: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
1: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: The divinity present in you is present in everybody and is in a blissful state.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం జగత్.
2: God dwells in all of the beings. The whole creation, cosmos is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టగలనందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
2: God is not specially located in any building or in any temple specially built.
1: Deho devalai prakto jivo deva samatanaha.
2: The very body is the temple and the indweller is the divine, the
1: ancient. Bhagavantu nijamaina mandiramu mana dehame.
2: Really the body is the true temple of God.
1: Adani yokka pratishtha mana hrudayame.
2: And God is installed in the heart.
1: Kalukane deeniki hrudayamu ani peru pettaru.
2: And hence it is called hridaya.
1: Hrut plus daya hridayamo.
2: Hrut plus daya is hridaya.
1: Ee hridayamlo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
2: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
1: Kaduku hridayanni meeru abhivruddhi parchukondi.
2: Develop this compassion hridaya more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా సార్థకం అవుతుంది.
2: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యు విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
2: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపిట్టి ఈ దేవ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
2: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulu nimittamai manam paatu padutunnam.
2: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee dehamtho manam em maatram sahaanni pondalemu.
2: The happiness cannot be acquired out of this body.
1: Ee dehamu oka vidhamainaatunti panjaramu.
2: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
2: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
1: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
2: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
2: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదెప్పుడు.
2: బౌండ్ టు ఫాల్ సమ్ డే రాధ.
1: దేహి నిరామయుండు.
2: ద ఇన్ డ్వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణుతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్దు లేవు.
2: ద ఇన్ డ్వెలర్ నైదర్ హ్యాస్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లిబరేషన్ ఆర్ బాండేజ్ ఎయిదర్.
1: ఆ దేహి దేవదేవుడు.
2: అండ్ దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్.
1: మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
2: అండ్ హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
1: కనుకని ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: యూ హ్యావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో ద ట్రూ సెల్ఫ్ ఆత్మ.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
2: వీఆర్ రన్ ఆఫ్టర్ ద పిక్చర్స్ థింకింగ్ దట్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్.
1: ఎక్కడ పోయినప్పుడు గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు.
2: యూ ఫైండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఆల్ అరౌండ్.
1: కనుకనే ఏక వేద పురుషులందరూ కూడా దేహం మనుష్య రూపేణ.
2: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
2: యు పుట్ ద హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్ అండ్ యెట్ యు వాంట్ టు వర్షిప్.
1: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
2: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
2: వీ హావ్ ఫర్గాటెన్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్ అండ్ వీ రన్ ఆఫ్టర్ ద పిక్చర్స్ అండ్ అదర్ ఐడల్స్.
1: ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
2: బెటర్ వీ పుట్ ఎ స్టాప్ వర్షిపింగ్ ది ఐడల్స్ అండ్
1: నీ ఎదురుగా ఉండేటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
2: Consider the man in front of your God.
1: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను ఈ దగ్గరకు వచ్చినప్పటికి హలో బ్రదర్ అని పిచ్చరించు.
2: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషకుడను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
2: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
1: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా భూత తిట్టకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్టుదిద్దాడు.
2: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యూ గో ఆన్ అక్యూజింగ్ హిమ్ యూ విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
2: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
2: రెస్పెక్ట్ ఎవ్రీవన్.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
2: వెన్ యూ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటుపడుతున్నాడు.
2: మ్యాన్ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
2: వెన్ యూ డు నాట్ రెస్పెక్ట్ అదర్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
2: దేర్ఫోర్ రెస్పెక్ట్ అదర్స్ అండ్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకును రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కాని, గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కాని మన దేహము గౌరవం పూర్తిగా రాదు.
2: దేర్ఫోర్ వీఆర్ విత్ దిస్ బాడీ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి అండ్ టు షో రెస్పెక్ట్ టు ఎవ్రీవన్.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటిది.
2: దాట్ ఈస్ టు బి అచీవ్డ్ టుడే.
1: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
2: వెన్ వి టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ యూ విల్ ఆల్సో హ్యావ్ సచ్ వర్డ్స్ ఇన్.
1: మనం గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
2: వెన్ యూ టాక్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ టాక్ టు యూ రెస్పెక్ట్ఫుల్లీ.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
2: దాట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒక నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
2: ఇఫ్ యూ డూ నమస్కార్ హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
2: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
2: యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినపు కొంప ఈ దేహము.
2: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: నగ్గడి సేవక గంప ఈ దేహము.
2: అండ్ దిస్ బాడీ ఈజ్ దేర్ సింప్లీ టు సర్వ్.
1: జాత సంచలనము బంధు దుంప.
2: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: అయ్యాదం లేని కంప.
2: అండ్ ఇట్ ఫుల్ ఆఫ్ థాని బుషెస్.
1: ఈ థాన్ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఎక్స్పెక్ట్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ బాడీ?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
2: డోంట్ రిలై ఆన్ ద బాడీ.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
2: అండ్ సింప్లీ పో సింప్లీ డోంట్ నాట్ అక్రూ.
1: ఈ దేహమును పనుల సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
2: ద బాడీ హాస్ గాట్ టు బి మెయింటైన్ అండ్ సస్టైన్ టు సర్వ్.
1: కనుకనే మనం ఈ నిమిత్తమై దేహాలు వచ్చామని మనం భావించాలి.
2: వి హావ్ టు కన్సిడర్ దట్ గాడ్ హాస్ గివెన్ దిస్ బాడీ ఫర్ దిస్ పర్పస్.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు
2: హావింగ్ బీన్ గివెన్
1: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
2: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ నాట్ టు ఎంజాయ్ ద ప్లెజర్స్ ఆఫ్ లైఫ్.
1: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
2: వాట్ ప్లెజర్ యూ గెట్ ఇన్ దిస్ బాడీ?
1: ఏమి ప్రయోజనం లేదు.
2: ఇట్స్ యూస్లెస్.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
2: We may live for a long time.
1: కానీ అది పోయేసమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిసిపోదు.
2: But as the end approaches, you will not come even for a moment before.
1: ఇది క్షణంగా ఉన్నటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
2: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
1: మన హృదయాన్ని గౌరవించాలి.
2: Respect your heart.
1: జీవుణ్ణి గౌరవించాలి.
2: Respect the indweller.
1: అదే మన దేవసేవ.
2: And that is the true service.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
2: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే అవుతుంది.
2: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయడానికి పోతే ఇంతే నా జీవితము.
2: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
2: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
2: The whole life, in fact, is full of dust the word, dust thou return.
1: గౌరవమే మనకు చిన్మయమైనటువంటిది.
2: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
2: Acquire, achieve this divinity.
1: లింకన్ మీకు తెలుసును?
2: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాడి చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
2: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకుని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
2: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేతి కాస్ట్లీ డ్రెస్ లేదు.
2: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో తాను ధరించుకుని పోయేటువంటి వాడు.
2: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్ క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
2: He said, Mother, I won't go to school.
1: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
2: All my classmates are making fun of me.
1: Nannu heenanga chustunnaru.
2: They are considering me very low.
1: Endukanaga naalo manchi vastralu levu.
2: The reason is I don't have costly dress.
1: Nenu bidavanni ani cheppani vidi poor people ani nannu chaala haasyam chestunnaru.
2: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
2: And mother beckoned the son.
1: నాయనా ఇంత మాత్రమునికే నీవు వగచలక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు వరీ అండ్ క్రై ఫర్ దిస్.
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని ఉన్నాడు.
2: ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ అని నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
2: డూ నాట్ అటాచ్ ది వాల్యూ టు ఎనీథింగ్ కాలింగ్ ఇట్ కాస్ట్లీ బి దాట్ బి.
1: ప్రతి మానవుని నీవు గౌరవించుకుంటూ పో.
2: యూ గో ఆన్ రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్ యూ మీట్.
1: నిన్ను అందరూ కూడా గౌరవిస్తారు.
2: దెన్ ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ.
1: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
2: From that day he started respecting everybody.
1: చెప్పుడు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి, ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
2: Even when he approaches the cobbler, he would say, you are simply great.
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు కుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్థిస్తున్నాడు.
2: In fact, you are supplying the footwear which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
2: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులే లేకపోతే మనం ముండల్లో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
2: Without the footwear, naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ ఉంటే,
2: as days went on like that,
1: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
2: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
2: It was the election time.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
2: All of them wanted him to contest the election.
1: అప్పుడు అతను, నాయన నేను బీదవాడిని, నాకెవరిస్తారు ఓటు, నేను ఉండను అన్నాడు.
2: అండ్ దెన్ హీ సెడ్ ఐ యామ్ పూర్, హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
2: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
1: ఒక బెగ్గర్కు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
2: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగ్గర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
2: ఇస్ దట్ వర్షిప్? నో.
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని,
2: having responded to his
1: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
2: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
1: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
2: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హి వాస్ హైలీ ఎస్టీమ్డ్.
1: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
2: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
2: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
1: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
2: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడు అందరూ గౌరవించారు.
2: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
1: తల్లి దగ్గరికి వచ్చాడు.
2: హీ కేమ్ టు మదర్.
1: తల్లి, నీ యొక్క ప్రబోధనే నాకు ఇంత గౌరవాన్ని అందించింది అని.
2: మదర్, ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
1: కనుక తల్లి చాలా గౌరవాన్ని, మంచి పేరును సంపాదించేటువంటిది.
2: In fact, it's mother who is the cause for your good name.
1: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
2: We have to uphold the good name of the mother by following her command.
1: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
2: That's the reason why we have been taught from the earlier times that mother is God, father is God.
1: మదర్ ఒక బాడీ వంటిది.
2: Mother is like a body.
1: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
2: Father is the indweller, the spirit.
1: మదరు ఫాదరు రెండింటిని మనం గౌరవిస్తురండి.
2: So you must respect mother and father.
1: అప్పుడు మనకెంతైనా గౌరవం లభిస్తుంది.
2: Naturally you will win the good name.
1: ఈ విధంగా పోయినటువంటి ఒక లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
2: Like that Lincoln was highly prestigious and famous.
1: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
2: టుడే వాట్ ఇస్ దట్ వి ఆర్ గెటింగ్ టుడే?
1: అమ్మానాన్నలు సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
2: వి ఆర్ వేస్టింగ్ ద మనీ ఆఫ్ అవర్ పేరెంట్స్.
1: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
2: అండ్ వీ బ్రింగ్ డిస్రెప్యూట్, బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
2: వాట్ ఇస్ దట్ వి గెట్?
1: కాదు కాదు.
2: That's not.
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
2: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
1: దేహంలో ఉన్నటువంటి రక్తబొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
2: ఈవెన్ ద బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్ if other person is in need of your blood.
1: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
2: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా భావిస్తుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
1: కనుక అతను క్రమక్రమేణా అమెరికా రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
2: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
1: ఇతన్ని చూచి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
2: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: మీకు అందరికీ తెలుసు.
2: యు ఆల్ నో
1: చర్చిల్.
2: విన్స్టన్ చర్చిల్.
1: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
2: Winston Churchill was the Prime Minister of England.
1: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు,
2: భారతీయులు
1: గొప్పవారిని పూజపెట్టుకుంటుంటే చాలా గౌరవిస్తున్నారు.
2: Indians are highly reputed and they were respected.
1: కాని వారు చేసేది ఏమిటి?
2: What is that they do?
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, నిష్ప్రవర్తనలో మునగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
2: The Churchill said they are misusing the money of their parents by their bad behavior in all their vices.
1: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెడితే నీకేమాత్రము ధన్యత కాదు.
2: If you spend money like that, you will never be successful.
1: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
2: With all this, we should see that the parents will get a good name because of us.
1: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
2: As he was leaving, he only thought of his parents only.
1: వారి పేరును తలుచుకొని
2: he was thinking of the parental love.
1: సాధన చేస్తూ వచ్చాడు.
2: And he did every
1: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
2: And Lincoln was highly reputed at the world level.
1: ధనం వల్ల కాదు,
2: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ,
1: గుణం వల్లనే,
2: బికాస్ ఆఫ్ వర్చ్యూ.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా గానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
2: దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీ నీడ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఎల్స్ ద మనీ యూస్
1: ప్రయోజనము. ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మంత్రి కడుతుంటాడు.
2: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్
1: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
2: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
2: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
1: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
2: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
1: అంత దుర్వినియోగం చేస్తున్నాడు.
2: హీ మిస్యూజెస్, వేస్ట్ ద మనీ.
1: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
2: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ, వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తనలో ఉండాలి.
2: బై గుడ్ బిహేవియర్
1: సద్వినియోగం చేయాలి.
2: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
2: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
2: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్. ది క్రై ఫర్
1: శాంతి ఎక్కడ ఉంది?
2: వేర్ ఇస్ పీస్?
1: మానవంలో ఉంది.
2: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: మనలో ఉంది.
2: విత్ ఇన్ యూ.
1: మనమే పరమ పవిత్రులము.
2: అండ్ యూఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
1: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: పీస్ ఈజ్ మీ ఎందు.
2: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
2: విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
2: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
2: యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
1: దినదినం సంపాదించేటువంటి అంత కూడా వ్యర్థమైపోతుంది అది.
2: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఈజ్
1: వేస్ట్. ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది అది.
2: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: మనం గుణము సంపాదించాలి.
2: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
1: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
1: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
2: ద వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
1: కనుక మనకు ధనం కాదు గొప్ప.
2: ఇస్ నాట్ ద నథింగ్ గ్రేట్ బీయింగ్ రిచ్.
1: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
2: ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఆ గుణంకు మించినటువంటి ధనం లోకంలో ఎక్కడా మనకు లభించదు.
2: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ వర్చ్యూ.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: విద్యార్థినియులారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు ధనం నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
2: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ టు ఎర్న్ మనీ.
1: దేనికోసం ఈ ఎడ్యుకేషన్?
2: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ధనం సంపాదించే కోసమని.
2: ఇస్ ఇట్ ఓన్లీ టు ఎర్న్?
1: ధన సేవకులు కానీ దైవ సేవకులు కాలేదు.
2: ఆఫ్టర్ ఆల్ యూ కెన్ బికమ్ ద సర్వెంట్ ఆఫ్ ద మనీ, బట్ యూ షుడ్ బి సర్వెంట్ ఆఫ్ గాడ్.
1: సర్వెంట్ ఆఫ్ గాడ్ అనేటువంటి ప్రధానమైనటువంటిది.
2: టు బి ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సర్వెంట్ ఆఫ్ మనీ అనేటువంటి నిన్ను పతనం చేస్తుంది.
2: ఇఫ్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద మనీ, యూ విల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
1: పతనం ఉండాల్సిందే కొంతవరకు.
2: మనీ ఈజ్ నెసెసరీ టు సమ్ ఎక్స్టెంట్.
1: కానీ
2: బట్
1: అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
2: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
1: మనకు కావాల్సినటువంటి ప్రేమ అనే ధనం పెంచుకోవాలి.
2: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: సత్యం అనేటువంటి యొక్క ధనం పెంచుకోవాలి.
2: వెల్త్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
2: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
1: కనుకొని సత్యధర్మాత్మ జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
2: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకుల నిండుకు పెట్టుకుని బ్యాంక్ బుక్లు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
2: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ వాట్ ఫార్ ఇస్ ఇట్ వేర్ విల్ ఇట్ టేక్ యూ?
1: పోయేటప్పుడు కించిత్తేనా మన వెంట రాదు.
2: As we leave this world, you cannot take money with you.
1: Raja,
2: this is said by the king.
1: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
2: This is taught by him.
1: నేను ఎంతో గొప్పవాడిని.
2: I am rich man.
1: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
2: I am very rich
1: అని పెరుగుతూ పోయాడు.
2: And he was priding himself.
1: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
2: And then the Alexander came here to invade this country.
1: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
2: Alexander went round Bharat.
1: ఏమి తనకు మంచి కనపడలేదు.
2: He didn't find any good here in this country.
1: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
2: In fact, he could conquer the whole world.
1: కట్టగడపటికి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
2: while leaving India,
1: హార్ట్ అటాక్ వచ్చింది.
2: He had a heart attack.
1: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
2: And he called everybody to come close to him there.
1: నాయన మీరు రండి.
2: You come here.
1: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
2: I am suffering now.
1: మా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
2: యూ షుడ్ హెల్ప్ మీ, హీ సెడ్.
1: ఏమిటి మీ బాధ?
2: వాట్స్ యువర్ సఫరింగ్?
1: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
2: దే సెడ్ యు ఆర్ రిచ్ ఎనఫ్, యు హావ్ గాట్ హార్సెస్ అండ్ ద చారియట్స్, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు సర్వ్ యు.
1: మీకేమి తక్కువ?
2: వాట్ ఈస్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్?
1: చెప్పాడు అప్పుడు అతను.
2: అండ్ దెన్ అలెగ్జాండర్ సెడ్,
1: నాకు కావలసినంత ధనం ఉంది, రాసులు రాసులు ధనం ఉంటుంది, నాకు కావలసినంత సుఖం ఉంది, కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
2: బట్ దే హావ్ నాట్ మేడ్ మీ పీస్ఫుల్.
1: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
2: అండ్ దేర్ఫోర్ ఐ ఎర్న్ ద ట్రూ పీస్.
1: కనుకనే నేను పోయే సమయం లోపల రెండు చేతులు పైకి పెట్టి నా చేతి దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
2: లెట్ ఆల్ ఆఫ్ యూ నో, as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
1: అప్పుడు అందరూ ఇది ఆశిస్తారు. ఏమిటిది, మహారాజా అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
2: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
1: అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పండి అందరికి.
2: Yes, let it be publicized to everybody.
1: భారతదేశాన్ని జయించాను.
2: I conquered India.
1: అన్ని రాజ్యాలు నేను జయించాను.
2: I could conquer the whole world.
1: ఏవి నాకు సహాయం చేయలేదు.
2: None could come to my rescue at the end.
1: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
2: I realized that it is only sacrifice that would help me.
1: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతో మనం ధనాన్ని తీసుకుని పోము.
2: At the end we cannot take money with us.
1: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
2: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
1: కనుకనే ఈ ధనం పైన ఆశ పెట్టుకోకు.
2: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
1: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
2: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
2: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
2: And have more and more that
1: positive ధర్మాన్ని పెంచుకోండి.
2: And develop that wealth of love.
1: కనుకనే దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధాలా మీకు శాంతి చేకూరుస్తుంది.
2: When you have this wealth of love and wealth of truth, naturally you will be liberated, you will be successful.
1: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగడపడికి ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
2: As you know that there are many rich people who leave this world in disappointment, as they could not carry anything with them.
1: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
2: So what we are supposed to do is to serve those who are in need of our service.
1: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
2: We have to help all those who are weak in every respect and serve them.
1: కంటెదురుగా కష్టపడేటువంటి వాడిని సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం పిచ్చితనం.
2: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
1: కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడు?
2: Where is God?
1: దేవుడు నీలోనే ఉన్నాడు.
2: God is in you.
1: With you, in you, around you.
2: God is with you, in you, around you.
1: ఇలాంటి దేవుని నీవు వదిలేపెట్టి
2: you forget that God.
1: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
2: and if you just go on in the body level,
1: లభించే ఆనందం ఏమిటి?
2: What is that you get at the physical level?
1: కనుకనే మనకు కట్టేటప్పుడు సహాయం చేసేది త్యాగమే.
2: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్ సక్రిఫైస్.
1: నసుక లభ్యతే సుఖం త్యాగేనైకే అమృతత్వం మానసు.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెని, నాట్ అథారిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ఈ కొత్త సంవత్సరం రావటం చేత,
2: బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఇయర్,
1: కొత్త బుద్ధులు మీరు పెంచుకోండి.
2: లెట్ us have the noble qualities.
1: ఏంటి ఆ కొత్త బుద్ధులు?
2: వాట్ ఆర్ దే?
1: త్యాగము,
2: సాక్రిఫైస్,
1: ప్రేమ,
2: లవ్,
1: సత్యము,
2: ట్రూత్.
1: ఈ మూడింటిని పెంచుకుంటే మిమ్మల్ని ఎంతైనా ధన్యునిగా విస్తుంది.
2: దీస్ త్రీ విల్ టేక్ ఇట్ టు ద అల్టిమేట్ ఎక్స్పీరియన్స్.
1: ఎదురుగా వచ్చినటువంటి మానవుని నేను ప్రేమించు.
2: Just love the person in front of you.
1: అతని దగ్గర మంచి మాటలు మాట్లాడు.
2: And talk to him softly.
1: అతనికి ఏమైనా సహాయం చేయి.
2: Help him in every way.
1: ఇంతకంటే మించినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు.
2: There is no other spiritual path more than this.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
2: This is true spiritual practice.
1: కనుకని మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
2: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
1: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
2: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: దేహం పాంచభౌతికము.
2: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
2: ఇట్ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
2: దీని వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
2: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
1: Ah, dehiye deva devudu.
2: And that indweller is God.
1: Ah, deha devuni meer mee daggara pettunnaru.
2: You have God in you with you.
1: Nuvu ekkadi poojistunnavu?
2: And how?
1: Evarini nuvu poojistunnavu?
2: Whom are you worshiping?
1: Evarini nuvu aaradhistunnavu?
2: Whom are you worshiping?
1: Ninnu neeve aaradhana chesukovali.
2: You are worshiping your own self.
1: Neeve gauravinchukovali.
2: You respect yourself.
1: Ninnu neeve avamanam chesukuntunnavu.
2: Do not humiliate yourself.
1: Kalukali పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్, బి రెడీ టు సాక్రిఫైస్.
1: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది.
2: అవుట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ అకంప్లిష్ ఎవ్రీథింగ్.
1: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
2: A man without spirit of sacrifice can never be peaceful.
1: శాంతి శాంతి శాంతి శాంతి.
2: We just utter peace.
1: ఈ శాంతి కోసమే అన్ని దేశముల వారు ప్రార్థిస్తూనే ఉన్నారు.
2: People from all over the world pray for peace.
1: కాని వాళ్ళకి ఏమి చిక్కుతుంటుంది?
2: What did they get?
1: ఏమీ లభించడం లేదు.
2: Nothing whatsoever.
1: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
2: They are just despondent, disappointed, frustrated, depressed.
1: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
2: What for is our worship then?
1: కనుక మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
2: The eternal divinity is within us.
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
2: God is within you, in you, above you, below you, around you.
1: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
2: We forget the God within and we are in search of God in the outer world. It is all useless.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: మీరు చదివిన చదువును,
2: ఆల్ ది స్టడీస్,
1: మీరు సంపాదించేటువంటి ధనమును,
2: మనీ,
1: కానీ తోటి మానవులకు పంచు.
2: షేర్ ఇన్ ద నేబర్హుడ్.
1: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
2: అండ్ దెన్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ?
1: కానీ ఈ ధనములకు అధికారి దైవమే.
2: ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక ఇదంతా దైవ ట్రస్ట్.
2: అండ్ యువర్ ఇట్స్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్.
1: ఈ ట్రస్ట్ కు దైవమే ప్రెసిడెంట్.
2: అండ్ ద మనీ belongs to God's trust and God is the president.
1: Athani ni trust ga teeskoni ee dharmam entaina ni sadhan cheyi.
2: Worship God who is the president of all this trust.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Kanuka meeru dharmam kani inke vidhamaitu vastu aanadalu kani aasha pettukoni vaatini sedhi అభివృద్ధి చేసుకోకండి.
2: Don't go on developing the worldly desires towards the power and the pelf, tinsels and trash.
1: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
2: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో కూడా ఊరకో పోనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: అట్టి దైవాన్ని వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
2: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: కనుక అట్టి ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
2: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్స్?
1: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
2: టుడే వీ ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
1: ఎందుకు?
2: వై?
1: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
2: దేర్ఫోర్ వీ కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
1: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
2: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
1: పిటికెట్ అన్నమైనా చాలు మనకు.
2: After all, a morsel of food is enough.
1: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి.
2: And just serve morsel of food.
1: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
2: You just keep up the life of the other person.
1: ఇదే నీ పెద్ద సాధన.
2: This is the spiritual practice.
1: ఇట్టి సాధన వదిలిపెట్టి
2: యు గివ్ అప్ దట్ ప్రాక్టీస్.
1: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని మొదలుపెట్టి
2: యు జస్ట్ గివ్ అప్ దట్ సాఫ్ట్ టెండర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
2: యు జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
1: అంతకును కేవలం వెరితనము.
2: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
1: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
2: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్లేట్ ఏ ఫూల్.
1: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
2: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్
1: అది ఎప్పటికీ నీ దగ్గర నిలిచదు.
2: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
1: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
2: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
2: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీ వన్.
1: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యువర్ ఓన్.
1: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
2: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్.
1: అంతా నీ నుంచి వచ్చినవి.
2: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
1: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
2: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: నీ ఇతరులకు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
2: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడి, నేచురలీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
1: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ వికరోపించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
2: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ ద కంట్రీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: మన షాడోనే మనం తెలుస్తుండాలి.
2: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
1: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
2: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక
2: సో
1: చర్చిల్
2: చర్చిల్
1: చర్చిల్ ఎంతో పోషించాడు.
2: వెల్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్
1: ఆఫ్ అందరి కూడా దూషించాడు.
2: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవరిబడి.
1: ఇదంతా కేవలం కట్టగడపడికి ఏం చేసింది?
2: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: కట్టగడపడికి అతనికే ఈ బాధ అందించింది.
2: అల్టిమేట్లీ హీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
1: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
2: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ లేనిటువంటిది ప్రయోజనం ఏమిటి? ఇస్తుండాలి.
2: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
1: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
2: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్

0: Offering in turn.
1: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ ఆయన చేయలేదు.
0: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ లేనటువంటిది ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్.
1: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
0: ఆల్ దిస్ ప్రీచింగ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
1: మనం ఎన్ని చదివినప్పటికీ ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకి ఏమాత్రం సహాయం చేయదు.
0: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
1: కించిత్ సహాయం చేయి.
0: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
1: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్ లేటర్.
1: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
1: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
1: కనుక ఎవరిని దూషించకండి.
0: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించండి.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
1: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
0: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
1: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
0: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
1: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని ప్రాణిస్తి చేస్తుంది.
0: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్.
1: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
0: Bharatiyas are very lucky and fortunate.
1: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
0: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రం పండితంగా లేదు.
0: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమనే ఉంటుంటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
1: కనుకనే మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
0: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
1: అది మనల్ని రక్షించేస్తుంది.
0: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
0: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అఫోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
2: ప్రేమ ముదిత మనసే కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

0: ప్రేమ సరుపురాలా నోరు చేయనటువంటి ఉద్దరు తింటాను కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతమును తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చింది.
1: ది హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే విత్ బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత.
1: భారత.
0: భా
1: భా
0: భక్తి.
1: భక్తి డివోషన్.
0: రా
1: రా
0: రాగము.
1: రాగము ట్యూన్.
0: త్యా
1: తా
0: త్యాగము.
1: తా త్యాగము సాక్రిఫైస్.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: ఐ హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గము వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక్క ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఎందుకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: Inta goppa dharam manam daggara pettukoni enduku manam baadha padali?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: Kanuka prema swarupulara,
1: embodiments of love,
0: ee chalive chadavulu,
1: all the education,
0: rase vradalu,
1: all your writing,
0: chese panulu,
1: the deeds,
0: anni bhagavat karyalaga meeru.

0: ఉంచుకోండి. ఆల్ ఆఫ్ దెమ్ బి ఆఫర్ డెడికేటెడ్ టు గాడ్.
1: సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వచ్చ.
0: సరెండర్ అంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
1: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
0: దేర్ఫోర్ వి హావ్ టు డెడికేట్ అవర్సెల్వ్స్ టు గాడ్.
1: అప్పుడే మీకు సర్వ విధంగా శాంతి చిక్కుతుంది.
0: దెన్ యు విల్ బి పీస్ఫుల్.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanti Nilayam on New Year's Day. Baba declared that the money we earn belongs to God's trust and that God Himself is the president of this trust. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

సర్వజీవ హితం దేవం భజత్యే కత్వమాశ్రితం సర్వదా వర్తమానేషు

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వజీవుని యందు ఉండినటువంటి ఆత్మ, తన యందున్నటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము దైవ సన్నిధిని జీవిస్తుంటాడు.
1: The one who realizes the self or the spirit Atma in him is very much present in every being around will enjoy the proximity with the Lord.
0: అట్టివాడు రాగి అయినా విరాగి అయినా బైరాగి అయినా సన్యాసి అయినా సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను దైవ సన్నిధి తన పెన్నిదిగా భావించుకుని జీవిస్తుంటాడు.
1: బి దట్ పర్సన్ బి హౌస్ హోల్డర్ అటాచ్డ్ పర్సన్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ సెలిబేట్ హూస్ ఎవర్ మైట్ బి హీ విల్ ఎంజాయ్ ద నియర్నెస్ of God and considers it as the wealth.
0: Kanuka manamu cheyavalsinadi emiti anaga sarvata pani padam sarva jeevuni yendu undinatvanti okka aatma tattvamu okkate ane satyanni gurtinchali.
1: So what we should do now, we have to recognize the fact the same spirit is present in everyone.
0: మానవత్వము తన జీవిత తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకుని లేక పెడత్తములతో పడి అనర్థములను పెంచుకొని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: In human life, we are not able to understand our true nature. Adding to that, we go by the distorted, perverted version and face all kinds of problems in life.
0: Kani nenu dehamunu aneetvanti pichchi bhranti cheta tana nijja swaroopanni marchi satya swaroopanni vismarinchi anityamu ashashtamu asatyamaina deha tattvanni vishwasinchi kaalanni vyartham chestunnadu.
1: Man is wasting his time because of his identification with the body. It is a mistaken idea. He has forgotten his eternal fundamental principle of his true nature and goes by the ephemeral transient nature.
0: మొట్టమొదట వ్యక్తిగతమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదు.
1: We have to understand the individual nature to begin with.
0: కానీ ఈనాటి ప్రజలు తన యొక్క దేహతత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తాను ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాస్టర్ హిస్ ఫిజికల్ బాడీ.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: తదుపరి సమాజ స్థితికి ప్రయాణం చేస్తాడు.
1: లేటర్ from his position of the individual he travels towards community.
0: Atadupari spiritual line lo praveshistadu.
1: Finally he steps into spiritual field.
0: Kanukane taanu telusukovalsinatundi satyanni gurtinchavalsinatundi satyanni gurtinchukonaleka telusukonaleka aneka vidhamainatundi avasthala guri avutunnadu.
1: It's for that reason he is not able to recognize that which he is supposed to. He is not able to understand which he should know. Therefore, he is in problems.
0: Sai yokka sandeshamu idiye ani satyanni gurtinchali.
1: We should know that this is the message of Sai.
0: S-A-I, Sai.
1: S-A-I, Sai.
0: S anaga spiritual mottamata understand chesukovali.
1: S stands for the understanding of the spiritual nature.
0: ఏ అసోసియేషన్ చక్కగా తెలుసుకోవాలి.
1: ఏ సిగ్నిఫైస్ అసోసియేషన్ విచ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ.
0: తర్వాత ఇండివిజువల్ పైన ప్రవేశించాలి.
1: అండ్ లేటర్ వన్ షుడ్ గెట్ ఇన్ టు దిస్ ఇండివిజువల్ నేచర్.
0: స్పిరిచువల్ అసోసియేషన్ ఇండివిజువల్ ఈ రీతిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ఈనాడు ఇండివిజువల్ అసోసియేషన్ స్పిరిచువల్ డివైస్ గా చేసుకుంటున్నారు.
1: Instead of knowing spiritual and then followed by association and the individual, we are proceeding in the reverse direction.
0: ఆ రివర్స్ పోవటం వల్ల ఏమైపోతుంది? దైవం సన్నిధికి దూరం అయిపోతున్నారు, వెనుకకు ప్రయాణం అవుతున్నారు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ వీ ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్? వీఆర్ డిస్టెన్సింగ్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పర్సూట్స్.
0: ఈనాటి మానవత్వం అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేతనే వ్యర్థం చేసుకుంటున్నారు కాలాన్ని.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ లైఫ్ జర్నీ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం.
0: కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: టైం ఇస్ వెరీ ప్రెషస్.
0: కాలమే మానవునికి ప్రమాణం కూడాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పెసిఫైస్
0: కాలమే నిజమైనటువంటి దైవత్వము.
1: టైమ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఇట్టి దైవత్వమైనటువంటి కాలమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేలేక చాలా పొరపాటు చేత కాలమును వ్యర్థం గావించున్నాడు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద టైమ్ ఇస్ గాడ్. We don't know its meaning and waste our time.
0: Motta motta manamu praveshinchavalsinatundi spiritual.
1: So the first step we should begin with
0: this
1: spiritual aspect.
0: Association lo manam praveshinchali.
1: So we should get into the association with the spiritual
0: backing. Ee yokka samaja vrutti lopala manam praveshinchali.
1: And later we get into this association.
0: Ee association nunchi kudanu individual ఐకమత్యంకు ఒక ఏకత్వాన్ని మనం ప్రకటించుకోవాలి.
1: దేర్ ఆఫ్టర్ వీ షుడ్ నో ది ఇండివిజువల్ నేచర్ అండ్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ బిహైండ్.
0: అప్పుడు ఇండివిజువల్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ది ఇండివిజువల్ నేచర్ కుడ్ బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: నీవు ప్రప్రథమంలోని ఇండివిజువల్ లో ప్రవేశిస్తే నీకు ఏమాత్రం కూడా స్పిరిచువల్ అర్థం కాదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ ది ఇండివిజువల్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: దీనికంతా మూల కారణము
1: The main reason for this.
0: Hiranyakashipudu, Hiranyakshudu, Kamsudu, Durvasudu, ilanti veerandaru kudanu ee yokka spiritual nu dooram petti individual paina pravesh pettaru.
1: We have many illustrations such as Hiranyakashipu, Hiranyaksha, Kamsa, who have distanced themselves from the spiritual aspect because they are centered around the individual nature. They have got all abilities.
0: వీరి యొక్క శక్తి సామర్థ్యములు అర్థం చేసుకునలేక అనేక మంది అల్లకల్లోలం అయిపోతున్నారు.
1: Their capacities and abilities have not been understood by many people.
0: హిరణ్యాక్షుడు గొప్ప శక్తివంతుడు.
1: హిరణ్యాక్ష ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: సైంటిస్ట్ లోపల మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప ఈజ్ అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్.
0: సైన్స్ ఎంత తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What for is the knowledge of science?
0: ఈ పదార్థం ఎట్లా, ఈ పదార్థం ఎట్లా పుట్టింది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: By acquiring the material knowledge, its origin, how it functions, well, you don't derive anything out of that knowledge.
0: కనుకనే ఈ యొక్క హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని యొక్క హృదయం నుండి కూడాను సర్వస్వము నెగిటివ్ నింపుకున్నాడు.
1: Hiranyakashipu, Hiranyaksha, they have filled their heart with all negativity.
0: Tama hrudayam nundi kudanu prakrutamainatundi vastuvulne pravesha pettukunnadu.
1: They have given place for all the worldly material and objects in their hearts.
0: Anityamu, ashastamu, asatyamu, prakruti yokka bhavamulu ivanni kudanu kevalamu anityamainatundivi.
1: All that is related to the world is momentary, is fleeting, temporary.
0: ilanti anityamainatundi yokka negatives anta hrudayam nindiku nimpukunnaru.
1: They have filled their hearts with this fleeting momentary joys of the world that constitute absolute negative.
0: Vaari endi enta shakti undi prayojanam emiti?
1: What for all their power and capacity?
0: Ee naati scientists anta kudanu chandramandalam varaku poyinaranna.
1: The modern scientist has reached moon even.
0: కానీ ఆనాడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు సూర్యమండలం కూడా వెళ్తున్నారు.
1: హిరణ్యకశిపు అండ్ హిరణ్యాక్ష కుడ్ ఆల్సో రీచ్ సన్.
0: ఇంతటి గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి ఒక సైంటిస్టు ఎందుకు ఇంత పొరపాటు పడ్డారు?
1: సచ్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్, హౌ ఇస్ దట్ దే ఆర్ మిస్టేకెన్?
0: ఈ భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, ప్రాకృతమైనటువంటి ఒక వస్తువులపై తాము ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: బికాస్ దే హ్యావ్ relied upon the worldly, the physical objects.
0: కనుకనే వారు ఎంత శక్తి కలిగినప్పటికీ దైవత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: And hence, in spite of all their latent power, they could not experience divinity.
0: కనుక శక్తి సామర్థ్యములను మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: In fact, we are misusing our capacities.
0: మనం దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలో దానిపైన మనం ప్రవేశపెట్టడం లేదు.
1: We are not understanding what we are supposed to know and understand.
0: మానవుడనగా చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు.
1: మానవ, man, is highly powerful.
0: అందుకోసమనే ఉపనిషత్తులు హెచ్చరిక చేస్తూ వచ్చాయి.
1: So Upanishads have cautioned.
0: ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్య బోధత.
1: Arise, awake, stop not till the goal is reached.
0: ఓ పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్ర నుండి లేము.
1: ఓ మ్యాడ్ క్యాప్, గెట్ అప్ ఫ్రమ్ దిస్ స్లంబర్.
0: ప్రజ్ఞానమనేటువంటి సూర్యోదయం కాబోతున్నది.
1: There is going to be the sunrise of prajnana, the spiritual.
0: దాని వైపు నీ యొక్క దృష్టిని మరచు.
1: Concentrate towards the dawn.
0: ఈ తమో గుణములను దూరం చేసుకో.
1: Give up all bestial temperament.
0: ప్రాకృతమైనటువంటి వాంఛలు వదలకో.
1: Give up all worldly desire.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి జగత్తును కొంతవరకు అర్థం చేసుకో.
1: Understand this world, which is temporary and ever changing.
0: కనుకని ఆనాటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరి కూడా గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారైనప్పటికీ.
1: సో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, దో దే వర్ హైలీ పవర్ఫుల్,
0: వీరు దైవ సన్నిధిని కించిత్తైనా పొందలేకపోయారు.
1: They could not enjoy the proximity with the divine even a fraction.
0: నక్షత్రాలను కూడాను మార్పు చేశారు.
1: They could even change the planetary system, stars.
0: దీని యొక్క సృష్టి యొక్క రహస్యమును గుర్తించి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడాను తాము పరిశీలన చేస్తూ వచ్చారు.
1: They have investigated and have gone to the depth of the mysteries of nature.
0: ఇంత చేసి కూడాను కట్టగడపకు ఒక కించిత్తైనా కూడాను దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు.
1: In spite of all this experimentation and investigation, they could not comprehend the divine principle.
0: హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడైనా చిన్న పిల్లవాడైనా అర్థం చేసుకోగలిగాడు.
1: హిరణ్యకశిపు సన్ ప్రహ్లాద, though very young, could understand God.
0: తండ్రి ప్రశ్నించాడు.
1: Father asked him,
0: నాయన నీవేం చదివావు?
1: Son, what have you learned?
0: చదివించిన నన్ను గురువులు.
1: Teachers taught me.
0: చదివితే ధర్మ, అర్థ, కామ, మోక్షములని.
1: I have learned the objectives of this world, the righteousness,
0: చదివినవి కలవు పెక్కులు. చదివినవి కలవు పెక్కులు.
1: I have gone through many books.
0: తండ్రి.
1: Father.
0: చదువులలో మర్మం ఎల్ల చదివితే తండ్రి.
1: I have understood the underlying principle, the inner significance of all knowledge.
0: అప్పుడు చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏది ఒక్క చెప్పు నాయన అని.
1: దెన్ హిరణ్యకశిపు వాంటెడ్ హిమ్ టు సే వన్ ఆర్ టూ ఇన్ ప్రూఫ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్.
0: ఎక్కడ చూచినా,
1: వేర్ ఎవర్ యు సీ,
0: దైవత్వం తప్ప అన్య పదార్థములు నాకు కనిపించడం లేదు.
1: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ గాడ్, నన్ ఎల్స్.
0: సర్వత్రా దైవత్వమే నిలిచి ఉన్నది.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ డివైన్.
0: చెప్పేటప్పటికీ అతనికి చాలా క్రోధం వచ్చింది.
1: Listening to this answer, the father was quite furious. He has thrown his son out of his
0: presence.
1: Is this education you acquire?
0: చదివినది బిగలో పెక్కులు అన్నావు, ఇదియా నా చదవటం.
1: You said that you have learnt a lot. Is this knowledge you have?
0: ఈ ప్రపంచక సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో కామమోక్షాలంతా ఉన్నాయి.
1: In fact, the worldly knowledge has got the two principles, kama, the desire, and artha, the
0: వాటిని నేర్చుకొనక ఈ అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఎందుకు నేర్చుకున్నావు?
1: Ignoring the knowledge of the wealth and the desire, how is it that you want liberation and acquire the knowledge towards that goal?
0: అప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చి, ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Then father was very angry and asked, where is God?
0: ప్రహ్లాదు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు.
1: ప్రహ్లాద యంగ్ బాయ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
0: ఎందుకు అలాడు అందులేదని సందేహం వలదు తండ్రి.
1: Father, never doubt that God is not here and God is not there.
0: Endendu vedaki chuchina andande kaladu.
1: Wherever you may search, you will find him there.
0: Chala baadha kaligindi tandriki.
1: The mother also felt so sad.
0: Ee chinna pillavaadu nenu inta goppa scientist lainappudikini naaku buddhi cheppadaniki vastunnada veedu.
1: The father started feeling, such young boy, my son wanted to teach me a lesson.
0: Ekkada unnadu chupunnadu.
1: షో వేర్ గాడ్ ఈజ్
0: ఎన్నెందు వెతికి చూచిన అందందే కలడు అన్నాడు.
1: వేర్ ఎవర్ యు మే సర్చ్ యు విల్ ఫైండ్ హిమ్ దేర్ సెట్ ద బాయ్.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: డూ యూ ఫైండ్ హిమ్ దేర్ ఇన్ ద పిల్లర్?
0: ఉన్నాడు.
1: Yes, there is.
0: అచంచలమైనటువంటి భక్తి,
1: ద స్టడీ డివోషన్,
0: అచంచలమైనటువంటి విశ్వాసము,
1: స్టడీ ఫెయిత్.
0: అలాంటి ప్రహ్లాదుని ఎవరు మార్చలేకపోయారు.
1: ప్రహ్లాద్ హ్యాడ్ దీస్ టూ, నన్ కుడ్ చేంజ్ హిమ్.
0: అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టివేశాడు.
1: దెన్ హిస్ హిట్ హార్డ్ అట్ ద పిల్లర్.
0: ఆ స్తంభం నుంచి దైవం ప్రత్యక్షమయ్యాడు.
1: రైట్ ఫ్రమ్ ద పిల్లర్ గాడ్ మానిఫెస్టెడ్.
0: అనగా
1: మీనింగ్,
0: ఈ దేహమే కేవలము దైవత్వంగా భావించుకుని దేహాన్ని ఆరాధన చేస్తున్నారు.
1: పీపుల్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్, ఐడెంటిఫికేషన్ ద బాడీ అండ్ ట్రై టు మెయింటైన్.
0: ఏనాడు బాడీ అటాచ్మెంట్ కొట్టివేశాడో ఆనాడే ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు.
1: ద మూమెంట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఇస్ గివెన్ అప్, యూ విల్ ఫైండ్ ద డివైన్ మేనిఫెస్టేషన్.
0: ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యం కలవాడైనా ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర ఎందే నిద్రిస్తున్నాడు.
1: Today, however highly educated person might be, however powerful he might be, he still spends his time in sleep and slumber.
0: దీనికి మరి ఒక దృష్టాంతరం కూడా ఉంటుండాలి.
1: We have another illustration in support of this.
0: భగవంతుని ఏ రీతిగా మనం ప్రత్యక్షం చేసుకోవాలి?
1: How can we have the vision of God?
0: అచంచలమైనటువంటి భక్తి,
1: unwavering devotion,
0: మార్పు కలనటువంటి యొక్క చిత్తము,
1: that heart which will never change,
0: దృఢమైనటువంటి విశ్వాసము,
1: a strong faith,
0: ఈ మూడు ఉండినప్పుడు దైవాన్ని తక్షణమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది వెరీ మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: దీనికి చెప్పాడు ప్రహ్లాదుడే.
1: దట్ వాజ్ ఆన్సర్ ఆఫ్ ప్రహ్లాద.
0: అన్నింటికంటే ముందు పాలు, పాలు మిల్క్.
1: ఆఫ్ ఆల్ ద మిల్క్ ఈజ్ ద ఫస్ట్.
0: ఆ మిల్క్ నుండి మనము పెరుగు చేశాం.
1: అండ్ యూ కెన్ curdle it.
0: ఆ పెరుగు నుండి వెన్న తీశాము.
1: And then you can extract butter out of it.
0: వెన్న నుండి నెయ్యి చేశాము.
1: Thereafter you can have ghee.
0: ఇది ఏ ప్రత్యక్ష నిదర్శనము.
1: This is the direct evidence.
0: దైవమే బ్రహ్మ అనేటువంటి ఒక పాలు.
1: God, the divine, is milk.
0: ఆ మిల్క్ అనేటువంటి ఒక బ్రహ్మం నుండి పరిశీలన చేసి అక్కడ వెన్న తీశాడు.
1: And out of this, the butter is extracted.
0: కానీ మీకు తెలుసునో లేదు, ఈ వెన్నను నెయ్యిగా చేయడానికి కాల్చడానికి పోయినప్పుడు దుర్వాసన వచ్చేస్తుంది.
1: యాజ్ యూ హీట్ దిస్ బటర్ యూ ఫైండ్ ఫౌల్ స్మెల్.
0: కానీ ఏమిటి ఇది? పాల నుండి వెన్న తీసి వెన్న ఇంత దుర్గంధంతో ఉంటుండదా అని విచారించాడు.
1: వన్ విల్ బి సర్ప్రైజ్డ్ వెన్ వన్ కమ్స్ టు నో ద బటర్ ఆర్ ద మిల్క్ స్మెల్స్ బ్యాడ్.
0: నాయనా, ఇది బటర్ అనేటువంటిది నీవు జీవతత్వం.
1: బటర్ రిప్రజెంట్స్ యువర్ ఇండివిజువల్ నేచర్.
0: నీలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గంధం అంతా కూడాను దుర్గుణముల యొక్క వాసనలో.
1: ఆల్ ద ఫౌల్ స్మెల్ రిప్రజెంట్స్ ద ఈవిల్ ప్రొపెన్సిటీస్ టెండెన్సీస్ ఇన్ యూ.
0: వీటిని పూర్తి కూడాను కరిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్వాసన పోతుంది.
1: వెన్ వన్స్ యూ హీట్ అండ్ మెల్ట్ ఇట్ ఆల్ ద బ్యాడ్ స్మెల్ విల్ గో.
0: కనుక మానవుడు సాధన చేసే సమయం లోపల కొన్ని స్థాయిలకు పోయేటప్పటికీ దుర్గంధం అనేటువంటి దుర్గుణములంతా పెరుగుతుంటాయి.
1: యాజ్ వీ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ డూ కమ్ అక్రాస్ దిస్ స్టేట్ ఆఫ్ ఫౌల్ స్మెల్, ద బ్యాక్
0: దుర్గంధములే వస్తుంటాయి.
1: వీ ఫైండ్ దిస్ అట్ దట్ మోమెంట్.
0: కానీ దానిని నిగ్రహించుకొని దాన్ని పూర్తి, ఎందుకోసం ఆ వెన్న లోపల అంతో ఇంతో నీరు చేరినాయి.
1: వన్ షుడ్ బి ఏబుల్ టు బేర్ విత్ ఇట్ because there in the butter we have water there still.
0: Aa water vennalo undinanta varaku ee durgandham tappindi kaadu.
1: So long there is water there in the butter you cannot escape from this bad smell.
0: Aa neeranta kudnu aaviripovali.
1: All this water should be converted into vapor.
0: Adi aa durgandham anetvantinanta kudnu marinta kaanchinappudu aaviripothundi.
1: The moment it is heated boil more and more this whole thing vapor will leave.
0: Appudu ee neeranta aaviriyin tarvata ఎట్టి గంధము లేకుండా పవిత్రమైనటువంటి ఒక వెన్న చిక్కుతుంది మనకు.
1: ద మూమెంట్ వెన్ వాటర్ ఎస్కేప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ దేర్ బి నో మోర్ ఆఫ్ బ్యాడ్ స్మెల్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: భగవత్ యొక్క అనుగ్రహం అనేటువంటి బ్రహ్మం నుండి వచ్చినటువంటిదే ఈ మానవ దేహత్వము, మనస్సు, బుద్ధి, చిత్తం.
1: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ We have got the body, the mind, the intellect.
0: Adiye Hiranyakashipu adigadu, who are you?
1: That is the question put by Hiranyakashipu. Who
0: are you? Body?
1: Are you the body?
0: Kaadu.
1: No.
0: Are you mind?
1: Are you the mind?
0: Kaadu.
1: No.
0: Are you buddhi?
1: Are you intellect?
0: Kaadu.
1: No.
0: Are you chittam? Kaadu.
1: Are you the heart? No.
0: Inka neevu emiti?
1: Then who are you?
0: Pichi tandri, ee yokka manasu, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దీస్? ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్,
0: ఇవన్నీ కూడా కేవలము పాల నుంచి వచ్చినటువంటివి.
1: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద మిల్క్ ఓన్లీ.
0: కనుకనే నాకు మిల్క్ గానే ఉండినప్పుడు నాకు ఈ పదార్థములతో అవసరం ఏమిటి?
1: When I remain at the state of milk, I am not bothered of the milk.
0: ఈ దేహాభిమానం నాకు అక్కర్లేదు.
1: I don't want any of the milk products.
0: ఈ మనస్సు యొక్క భ్రాంతులు నాకు అక్కర్లేదు.
1: I am not going to be carried away
0: with my imagination.
1: I don't want any feeling or emotion.
0: ఇవన్నింటిని కూడా నేను త్యజించాను.
1: I have sacrificed them all.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ అన్నింటిని కూడా నేను త్యజించిన చేతనే నేను పవిత్రమైనటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క చిత్తం గల వెన్నెనగా తయారయ్యాను.
1: As I have sacrificed the mind, the intellect, the feelings, sentiments and emotions, therefore I am quite pure, steady and sacred, replied Prahlada.
0: ee prakruti sambandhamainatundi jalam anto into cheri unte idi kuda nu durgandhamto cherutundi.
1: So long there is this water or the worldly attachment, it will fall bad.
0: Kanukane vennanu kaanche samayam lopala kinchittaina kuda water andulo undakoddu.
1: As you heat it, you will not find water anymore there.
0: Aa jalam andulo nilchi unnada durgandham praveshistundi.
1: The water, if it's still there, it smells bad.
0: Ni chaala mandi chuchi untaru vennanu kaanche samayalo akkada povadaniki veelu kaadu.
1: Most of you must have noticed, when the butter is boiled, when made into ghee, you will find bad smell in the vicinity.
0: Aa neeru poorthi kudunu aavireyye antaru kudunu manam kaanchali.
1: It has to be heated until the water is totally lost.
0: Aa neeranta aaviri aipoyina tarvata etti durvasana raadu.
1: The moment water leaves in the form of water vapor, you don't find any bad smell.
0: Prakriti yokka vaanchana anetundi yokka ee jalamu manasu yendu nichukunnanta varaku nu idi durgandham podu.
1: Therefore, so long there is this water of worldly desire, you cannot escape from this bad odor.
0: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడాను అంత గొప్పవారైన కూడాను ఈ కించిత్తు జలము చేర్చుకోవటం చేతనే వాళ్ళటువంటి దుర్గంధంతో చిక్కుడిపోయారు.
1: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, దే హ్యాడ్ దిస్ వరల్డ్లీ డిజైర్ విచ్ ఇస్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ వాటర్.
0: మనసులో చేర్చుకున్నంత వరకు ఈ దుర్వాసనలు మనకు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ వరల్డ్లీ డిజైర్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ బటర్ఫ్లై, దేర్ విల్ బి బ్యాడ్ స్మెల్.
0: భజనలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చెప్తుంటారు, రోడ్డు రోడ్డు తిరుగుతుంటారు, తిరిగి ప్రయోజనం ఏమిటి? కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు.
1: పీపుల్ గో అరౌండ్ ది స్ట్రీట్స్ గివింగ్ టాక్స్ అండ్ డూయింగ్ భజన్స్.
0: వారి ఉన్నటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలైనటువంటి దుర్గంధము పోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ డిస్టెన్స్డ్ దెంసెల్వ్స్ ఫ్రమ్ దిస్ ఫౌల్ స్మెల్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
0: ఆ దుర్గంధం అనేటువంటి జలము ఈ యొక్క మనసునందు ఉండినంత వరకు కూడా వారు ఎట్టి పవిత్రమైన పొందలేరు.
1: దిస్ వాటర్ of worldly desire, which is responsible for bad odor,
0: ఈనాటి మానవులందరూ కూడాను
1: టుడే ది హ్యూమానిటీ
0: కేవలము ఈ దుర్గంధమునికే లోటైపోయినారు.
1: హస్ సబ్మిటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ బ్యాడ్ ఓడర్.
0: దీనికి అలవాటైపోయినారు.
1: దేర్ఫోర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బి ఫ్రీ ఫ్రమ్ దట్.
0: ఏదో భజన చేయటము, ధ్యానం చేయటము, జపం చేయటము, తపం చేయటము ఇలాంటి ప్రాకృతమైనటువంటి వాంఛల్లోనే పడిపోతున్నారు.
1: They proceed along the spiritual path, such as doing bhajans, repeating God's name, the penance, the meditation and so on.
0: ఇవన్నీ కూడా నీటితో చేరినటువంటి ఒక వెన్న వంటివి.
1: They are all comparable to that of that butter with water.
0: మన వాంఛననేటువంటి దీని లోపల ఈ యొక్క దుర్గంధం అనేటువంటి కోరికలంతా చేరిపోయినాయి.
1: In fact, the water of the worldly desire is still there.
0: ఈ కోరికలైనటువంటి దుర్గంధము ఇందులో ప్రవేశించకూడదు.
1: దిస్ ఫౌల్ డిజైర్ షుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ దేర్.
0: ఇంతే కాదు,
1: ఓన్లీ దిస్,
0: ఇంకా కూడా అనేక రకమైనటువంటి వాంఛనంతా పెంచుకుంటున్నారు ఈ దుర్మార్గులైనటువంటి భక్తులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివోటీస్ హూ ఆర్ వికెడ్, దే హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డిజైర్స్ ఆఫ్ వేరియస్ టైప్స్.
0: వీళ్ళు భక్తులా?
1: ఆర్ ద డివోటీస్?
0: కాదు కాదు.
1: నో నో.
0: ఈ భక్తులు అయిపోతే ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది?
1: ఇఫ్ దే ఆర్ రియల్లీ డివోటీస్, హౌ ఇస్ ఇట్ దట్ దే హావ్ దిస్ బ్యాడ్ ఓడర్?
0: ఈ దుర్గంధం రావడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ దట్ టు డివోట్
0: శరీరమునందు దుర్గంధమే,
1: ద హోల్ బాడీ
0: మనసునందు దుర్గంధమే,
1: ద మైండ్ ఇస్ ఫుల్
0: బుద్ధినందు దుర్గంధమే,
1: ఇంటెలెక్ట్
0: తాము చేసే పనులు అన్ని కూడా దుర్గంధంతో కూడి ఉన్నాయి.
1: ఆల్ దేర్ యాక్షన్స్ ఎమిట్ ఫౌల్ స్మెల్.
0: తన దుర్గంధాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో ది ఇన్నర్ హిజ్ ఓన్ డిఫెక్ట్.
0: భక్తులారా,
1: డివోటీస్,
0: ముఖ్యంగా మనం మన యందు ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్గంధమునకు మూల కారణం ఏమిటని గుర్తించాలి.
1: We have to recognize the basic truth behind, investigate, explore the reason for all that bad within us.
0: ఎంతటి గొప్పవాడైనప్పటికీ, కష్టములు నష్టములు దుఃఖములు బాధలు ఎన్ని సంభవించినప్పటికీ, కానీ తన అచంచలమైనటువంటి మనసును మార్చకుండా చూసుకోవాలి.
1: One may be very great, but he should have unwavering faith. He should be able to resist and face the problems of life. He should be steady.
0: దృఢమైనటువంటి యొక్క నమ్మకం పెట్టుకోవాలి.
1: He should have strong faith.
0: అప్పుడే తాను తగినటువంటి యొక్క శాంతిని పొందగలడు.
1: Then he will live in peace.
0: అందుకోసం ప్రహ్లాదుడు చెప్పాడు.
1: Then Prahlada replied,
0: నాన్న,
1: ఫాదర్,
0: మీరు ఎంత బాధ పెట్టినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది సఫరింగ్,
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ,
1: ఐ మే హావ్ మెనీ డిఫికల్టీస్,
0: దేహమునకు అనేక రకమైనటువంటి బాధలు కొట్టినప్పటికీ,
1: ద బాడీ మే బి పుట్ టు సఫరింగ్ అండ్ పెయిన్,
0: నేను దీనిని లక్ష్యం చేయను,
1: ఐఎమ్ నాట్ బాదర్డ్ ఆఫ్ దట్.
0: భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క ప్రేమను నేను ఏనాటికి కోల్పోను.
1: ఐ హావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్, ఐ విల్ నెవర్ గివ్ ఇట్ అప్.
0: దానిని కోల్పోయిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ ది లవ్ ఫర్ గాడ్ ఇస్ లాస్ట్, వై షుడ్ ఐ బి అలైవ్.
0: ఈనాటి యొక్క భక్తులు,
1: డివోటీస్ టుడే,
0: కించిత్ కష్టం కలిగినా మార్పు వచ్చేస్తుంది.
1: ఎ స్మాల్ డిఫికల్టీ, ఎ ప్రాబ్లం విల్ బ్రింగ్ అబౌట్
0: ఇంకేమైనా కొన్ని సందేహాలు కలిగినా,
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్,
0: దాన్ని పూర్తి మార్పు చెందుకుంటారు.
1: అండ్ దట్ బ్రింగ్స్ ఎ టోటల్ చేంజ్ ఇన్ హిమ్.
0: విశ్వాసమే కోల్పోతారు.
1: దే లూజ్ ది వెరీ బేసిక్ ఫెయిత్.
0: కానీ విశ్వాసమును కోల్పోతున్నామని వాడు గుర్తించుకోవటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దిస్ వాట్స్ హ్యాపెనింగ్.
0: వాళ్ళు శ్వాసనే కోల్పోతున్నారు.
1: దే లూజ్ ద వెరీ బ్రెత్, శ్వాస.
0: కనుకనే మానవుడు ఎట్టి పరిస్థితులు ఎందుకు దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన చేయాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మ్యాన్ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ విత్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఇది నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
0: భక్తి భక్తి భక్తి భక్తి అని పూజలు చేసుకుంటూ కేవలం నామాలు చెప్పుకుంటూ దారులంతా తిరుగుతూ ఉంటే అది భక్తి కాదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ మియర్ యాక్ట్స్ ఆఫ్ వర్షిప్ ఆర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ అండ్ గోయింగ్ అలాంగ్ ది స్ట్రీట్స్.
0: నీ హృదయమునందు పవిత్రమైన యొక్క దివ్యత్వాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: యూ షుడ్ ఇన్స్టాల్ దట్ సీక్రెట్ డివినిటీ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ దుర్వాసనలు ఈ యొక్క దేహంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది డిజైర్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ కోరికలు అనేటువంటివి ప్రక్కకు నెట్టి కాల్చివేయాలి.
1: వీ హావ్ టు బ్రష్ దెమ్ అవుట్ ఆల్ ద డిజైర్ అండ్ బర్న్ దెమ్.
0: ఈ కాల్చివేసినప్పుడే ఈ కాల్చడం కూడా ఎట్లా కాల్చాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క అగ్నిలో ప్రవేశపెట్టాలి.
1: You should burn all your desire, burn to ashes totally.
0: Anto into konju sheshamemaina manendu migilte,
1: it is still remnants of desire.
0: Ayye ee durgandhanikanta moola karanam.
1: That remnants, that residue,
0: ee durvasanamanta manaku cheradaniki moola karanam.
1: That is responsible for all the fouls.
0: Ee dushpravartanalakanta moola karanam.
1: That is the main cause for all
0: ee
1: bad.
0: Ee duravyasamanakanta moola karanam.
1: That is the cause for bad habits.
0: Ee dushchestalakanta moola karanam.
1: For all bad deeds.
0: కనుకని ఈ యొక్క దురభ్యాసములు మనలో చేరకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి కోరికలు లేకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్,
0: కానీ ఈ
1: నాడు వి డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: కలియుగ ప్రభావం చేత,
1: ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
0: ప్రతి భక్తులు కూడాను కోరికలు కోరికలు కోరికలు కోరికలు.
1: ఎవ్రీ డివోటీ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ డిజైర్స్.
0: ఈ కోరికలు ఎలాంటివి అంటే పందితో సమానమైనటువంటివి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ దట్ సో మీన్ అండ్ చీప్,
0: pig,
1: like a pig, of that of the state of a pig.
0: Pig duranga vastunnadu ante ento vasana vastundi.
1: One will be away from the pig because of the bad smell.
0: Aa pig nu hrudayam nunde pettukoni veedu etta bharinchukoni untunnadu.
1: How are you able to tolerate and bear the pig in you?
0: Kanukone ee durgandham povalanante,
1: in order to be free from the bad
0: smell, anto into shesham unnatundi ee jalam anetundi okka durbhavamnu povali.
1: We should give up the desire, the bad feeling, which is the water.
0: Avi poyinappude,
1: the moment it is gone,
0: indulo ye maatramo durgandham manaku pravesh pettadu.
1: There will be no more of bad smell any longer.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Manavudu chaala adrushtavantude.
1: Man is really lucky.
0: Adrushtavantude kaakunda,
1: not only lucky,
0: ee duradrushtam danni kuda cheechukuntunnadu.
1: Not only lucky, this misfortune is also following him.
0: Ee duradrushtani cheechukovatam chetane తాను పూర్తి కూడా దుర్మార్గుడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ది డిజైర్ ఫాలోయింగ్ హిమ్, ఇన్ ఫ్యాక్ట్
0: దైవ సన్నిధిలో కూడా చేరడానికి అర్హత లేకుండా పోతున్నాడు.
1: హీ లూజెస్ ఆల్ ద డిజర్వ్నెస్ టు బీ.
0: నేను ఎన్నో చదువుకున్నాను, ఎన్నో గ్రంథములు పుట్టించాను.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాన్ త్రూ బుక్స్.
0: గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటానా.
1: Number of discourses are given.
0: ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all your talks?
0: ఈ ఉపన్యాసాలు దేనికోసం ఇస్తున్నారు?
1: Why the talks are given?
0: పరులను మోసపుంచే కోసం.
1: You are only cheating people.
0: నిన్ను నీవే చీట్ చేసుకుంటున్నావు.
1: You are betraying, cheating yourself.
0: నీలో లేనటువంటి భావమునంతా చెప్పి నిన్ను నీవే దుర్మార్గుడిగా చేసుకుంటున్నావు.
1: In fact, you are explaining that which is not in you and you are betraying.
0: తెలుసుకున్నది ఒక్కటైనా కూడా నువ్వు చెప్తే చాలు.
1: At least if you tell one thing that you practice and understood.
0: అసత్యమైనటువంటిది కుప్పలు కుప్పలు పెట్టుకున్నావు.
1: In fact, the heart is full of piles of utter blatant lies.
0: అసత్యం.
1: Lies. Untruth.
0: Untruth. కనుక నీ హృదయం అంతా కూడా నువ్వు అంట్రూత్ తో నింపుకున్నావు.
1: దేర్ఫోర్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ అంట్రూత్.
0: అధర్మంతో మనం పెంచుకున్నాం.
1: అన్ రైచువస్నెస్.
0: అశాంతితో మునిగిపోతున్నాం.
1: రెస్ట్లెస్నెస్.
0: కనుక నీ మొట్టమొదట ఈ అసత్యాన్ని దూరం చేయి.
1: దేర్ఫోర్ బీ అవే ఫ్రమ్ దిస్ అంట్రూత్.
0: అధర్మాన్ని కాల్చివేయి.
1: అండ్ బర్న్ దిస్ అన్ రైచువస్నెస్.
0: దీన్ని వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చెర.
1: దిస్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ వేద, స్పీక్ ట్రూత్, ఫాలో రైచువస్నెస్.
0: ఈ సత్యమనేటువంటిదే దైవ స్వరూపం.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఈ దైవస్వరూపమైన సత్యాన్ని మనం దూరం చేసుకుంటే మనకి ఇంకేది కాపాడేది?
1: ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అల్టిమేట్లీ?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో గొప్ప మేము సాధనలు చేసుకుంటున్నామని మీరు గర్వపోతున్నారేమో, కానీ
1: యూ మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ పార్ట్స్.
0: మొట్టమొదట మీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని దూరం చేసుకోండి.
1: ఫస్ట్ సీ దట్ ఆల్ దట్ దట్ ఈస్ ఫౌల్ ఇన్ యూ ఈస్ అవే.
0: మనం పెంచుకోవాల్సింది ఇది కాదు.
1: It's not that you are supposed to grow.
0: Manam penchukovasinaatundi pavitramainatundi oka sugandhamu.
1: What we have to develop is
0: adi ye sugunamulu,
1: the fragrance of virtues.
0: Avi ye shanti nandincheetundivi.
1: The aroma will give you the peace.
0: Alanti nirgunam niranjanam sanatanam,
1: that which is unsullied, the pure and crystal clear, eternal.
0: నిర్గుణం నిరంజనం,
1: అట్రిబ్యూట్లెస్,
0: సనాతనం నికేతనం,
1: దట్స్ ఎటర్నల్,
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: ఇట్స్ ప్యూర్ polluted, unsullied, and it's eternal and immortal.
0: కనుకనే మొట్టమొదటి నీవు పరిశుద్ధుడు కావాలి.
1: సో మేక్ యువర్ సెల్ఫ్ సీక్రెట్.
0: దుర్మార్గమైనటువంటి భావాలంతా కూడా హృదయంతో నింపుకొని,
1: ఫిల్లింగ్ యువర్ హార్ట్ విత్ వికెట్ థాట్స్.
0: ఈ దుర్భావములంతా కూడా ప్రజలకంతా పంచటము,
1: అండ్ యూ షేర్ దెమ్ ఇన్ ద నైబర్హుడ్.
0: వాళ్లను చెడగొట్టటము, నీవు చెడిపోవటం.
1: యూ స్పాయిల్ ఎవ్రీబడి అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: గ్రంథాల వల్ల వచ్చేటువంటిది మనకు ఏమాత్రము కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ బుక్స్.
0: కేవలము ఒక ఉపన్యాసమత్వం అందుకునేటువంటి అంతకంటే కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీ జాయ్ బై లిసనింగ్ టు టాక్స్.
0: శ్రద్ధ భక్తి కలగాలి.
1: ద సిన్సిరిటీ అండ్ డివోషన్ ఆర్ రిక్వైర్డ్.
0: అది ఏ శ్రద్ధ?
1: దట్ ఈస్ శ్రద్ధ.
0: శ్రద్ధవాన్ లభతే జ్ఞానం.
1: ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడికే నిజమైన జ్ఞానం లభ్యమవుతుంది.
1: ద మ్యాన్ ఆఫ్ సిన్సిరిటీ విల్ హ్యావ్ దిస్ విజ్డమ్, జ్ఞాన.
0: కనుక శ్రద్ధను మనం పెంచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ప్రేమను మనం అభివృద్ధి కావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద డెవలప్ లవ్.
0: ఈ ప్రేమ పైన శ్రద్ధ ఉండినప్పుడే,
1: వెన్ వన్స్ వీ రిలై ఆన్ లవ్,
0: పవిత్రమైనటువంటి హృదయం మనకు ప్రారంభమవుతుంది.
1: యూ డెవలప్ సేక్రెడ్ హార్ట్ దేర్ ఆఫ్టర్.
0: ఆనాడే నీ హృదయం పరిశుద్ధంగా మారుతుంది.
1: దెన్ ద హార్ట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి సాధనలు?
1: Most importantly, what is that we should do?
0: Chitta suddhi gavinchukotame.
1: We should have the pure heart.
0: Tiruthunda alvarutundetundi vaadu Tamil Nadu lopala.
1: In Tamil Nadu there is one person by name Tiruthunda
0: cheppetundi vaadu.
1: He used to say,
0: chitta suddhi odu unnai pooja cheyadani.
1: Without the purity in the heart,
0: chikkilame vandame rama rama rama rama rama rama annadu. ఈ చిత్తశుద్ధితో నిన్ను రామా రామా రామా అని పిలుస్తున్నాను.
1: విత్ దిస్ ప్యూరిటీ ఐ చాంట్ రామాస్ నేమ్.
0: కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామా అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ నో రైట్ టు అటర్ గాడ్స్ నేమ్ రామా ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ప్యూర్ మైండ్.
0: ఈ మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామం తలుస్తుంది?
1: విత్ పొల్యూటెడ్ మైండ్ వాట్ ఈస్ దట్ యూ గెట్ బై అటరింగ్ గాడ్స్ నేమ్.
0: ఈనాడు ప్రపంచం అంతా పొల్యూషన్ గానే మారిపోయింది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ పొల్యూటెడ్ టుడే.
0: నడక పొల్యూషన్,
1: అవర్ మెథడ్ ఆఫ్
0: మాట పొల్యూషన్,
1: అవర్ వర్డ్స్.
0: వినటం పొల్యూషన్,
1: ప్రతి
0: కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది.
1: ఎవ్రీ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ పొల్యూటెడ్.
0: వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ డివోషన్ దేర్?
0: చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: మేము భక్తి భక్తి భక్తి అని భక్తిని తలపైన వేసుకుని వీడు ఈ విధంగా బుర్కా వేసుకుని మోసాలు చేస్తున్నారు.
1: వీ జస్ట్ హైడ్ అవర్ సెల్స్ వేరింగ్ దిస్ మాస్క్ ఆఫ్ డివోషన్ అండ్ చీట్ అదర్స్.
0: ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బిట్రే ఎనీబడి.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుకనే మీరు మోసం చేయకండి.
1: డోంట్ చీట్ ఎనీబడి.
0: నీకు నీవు చీట్ చేసుకునే వాడవుతావు.
1: యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: లోకము లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ద డివోషన్ అండ్ ఆల్సో సిన్సరిటీ.
0: కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది. కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చేయాలి.
1: దిస్ ఈస్ ది టైమ్ ఫర్ రెక్టిఫికేషన్, ఫర్ కరెక్షన్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
0: గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో,
1: ద డే వెన్ యూ ట్రై టు ప్యూరిఫై అండ్ కరెక్ట్,
0: ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చేయాలి.
1: Then that purifies all the feelings of devotion in your heart.
0: Maatalato ee paniki raadu.
1: The words will not help you.
0: Chetalato pani cheyali.
1: Your actions will help you.
0: Manasu maata

0: in acts of untruth, injustice, unrighteous actions and misdeeds.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకోవలసినటువంటి వ్యక్తులు,
0: ఇండివిజువల్స్ హూ షుడ్ హ్యావ్ సేక్రెడ్ ఐడియాస్,
1: ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు.
0: దే హ్యావ్ బికమ్ అన్సేక్రెడ్ ఇండివిజువల్స్.
1: ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: ఈ సాయి నామం తీసుకుని
0: బేరింగ్ ద నేమ్ ఆఫ్ సాయి నేమ్
1: సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు.
0: దే డూ బిజినెస్ ఇన్ ది నేమ్ ఆఫ్ సాయి.
1: సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి యు ఆర్ డిసీవింగ్ మెనీ పీపుల్.
1: ఇది నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ అప్రూవ్.
1: ఇలాంటి వారు భక్తులే కాదు,
0: దే ఆర్ నాట్ డివోటీస్ ఎట్ ఆల్.
1: ఏ దేశాలకు వెళ్లి ఏ ప్రాంతాలకు వెళ్లి సాయినామాన్ని అమ్ముకుని వారు పొట్టను నింపుకుంటున్నారు.
0: దే గో అబ్రాడ్ visit several countries and they earn money in the name of Sai, do business.
1: Chala tappu.
0: It's a big mistake.
1: Sai eppudu kudanu kinchit kaasalu kudanu nen longanu.
0: Bhagavan will never submit himself to any pie, even single pie.
1: Alanti nenunu ee rukamainatti oka vyaparamlo pravesh pettana.
0: Bhagavan will never approve such business.
1: Ee vyaparam chesetuntu vaani evvadaina sari inti daggara kuda raanikunda get out annala.
0: Don't allow such a businessman to enter into your doorstep. Send him out, neck him out.
1: కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు.
0: Therefore devotion has become a matter of business today.
1: ఈ వ్యాపారం చేసుకో.
0: You do your own business.
1: కాని సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు.
0: But don't do business making use of Sai name.
1: మీ వ్యాపారాన్ని సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు.
0: You can do your own business for the maintenance of your family.
1: కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం.
0: బట్ ఎవ్రీడే వీ ఫైండ్ ద బిజినెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డివోషన్.
1: గ్రామ గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకుని సాయినామం ఉపయోగపెట్టుకుని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి.
0: టుడే వీ ఫైండ్ ఇన్ మెనీ ఆఫ్ ది విలేజెస్ పీపుల్ మిస్ యూజింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ సాయి.
1: అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి?
0: దిస్ ఈస్ నోటీస్డ్ ఎవ్రీవేర్ ఇన్ సెవెరల్ కంట్రీస్.
1: లండన్, అమెరికా, జపాన్, జర్మనీ, సింగపూర్, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది.
0: దిస్ సార్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నోటీస్డ్ ఇన్ సెవెరల్ కంట్రీస్. లండన్, జపాన్, అమెరికా, మలేషియా, సింగపూర్ అండ్ సో ఆన్.
1: కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ బిజినెస్.
1: మన హృదయాది పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి.
0: వీ షుడ్ మెయింటైన్ అవర్ ప్యూర్ అండ్ సేక్రెడ్ హార్ట్.
1: అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ అలైవ్.
1: నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు.
0: Without that you are almost dead.
1: ఇలాంటి వానికి దర్శనాలు పెట్టుకోవాలని పూజలు పెట్టకూడదు.
0: Better we perform the obituary rites.
1: కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి.
0: As we pray we should have sacred feelings and thoughts.
1: ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి?
0: How to develop sacred ideas.
1: ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే,
0: when once there is this mixture of worldly desire,
1: దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది.
0: The divinity, the divine principle will be away, far off from us.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు.
0: You are all here with all
1: కానీ అంతర్మర్మాన్ని మీరు గుర్తించవలేక అమాకులైపోతున్నారు.
0: But you are not able to understand this and you become simply innocent and ignorant.
1: అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
0: ఇన్ మెనీ ప్లేసెస్ పీపుల్ దే బికమ్ బ్యాడ్ అండ్ దే స్పాయిలింగ్ దెంసెల్వ్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ప్రాక్టీసెస్.
1: వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి.
0: యూ జస్ట్ రన్ అవే ఫ్రమ్ హిమ్ విత్ అప్రోచ్ ఆఫ్
1: దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: బట్ సాధు సమాగమం.
0: బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
1: అదే మనం చెయ్యాలి.
0: దట్స్ వాట్ వీఆర్ సపోజ్ టు.
1: తేజ దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఈ దుర్మార్గులను దగ్గర పెట్టుకోకూడదు.
0: యూ కెన్ ఈవెన్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ స్నేక్ బట్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ మ్యాన్.
1: స్లోగా చెప్పు. కనుక ఈ యొక్క పాముల వంటి ఈ యొక్క మానవును ఏమాత్రం చింత చేర్చకూడదు.
0: వీ షుడ్ నాట్ అలౌ సచ్ బ్యాడ్ పీపుల్ స్నేక్స్.
1: నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు.
0: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి టు డొనేట్ ఈవెన్ సింగిల్ పైసా.
1: ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి.
0: సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్.
1: నేను ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు.
0: నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ సాట్ ఎక్స్పెక్టెడ్.
1: మీకు తెలుసును.
0: యు నో దిస్.
1: ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు.
0: భగవాన్ హ్యాస్ నాట్ టచ్డ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మనీ మ్యాటర్.
1: ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము.
0: టుడే డివోట్

0: కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
1: మనీ వారికి దైవంగా ఉంటుండాలి.
0: దే కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
1: ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు?
0: విత్ ఆల్ దట్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ, హౌ కెన్ దే కాల్ దెమ్సెల్వ్స్ డివోటీస్?
1: ఏమాత్రం కూడా నువ్వు భక్తికి సంబంధించింది కాదు.
0: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ డివోషన్.
1: ఇప్పుడు పూర్వం చెప్పాను,
0: భగవాన్
1: తల్లిదండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధిపరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో లక్ష రూపాయలు కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండిండో ప్యారెంటల్ చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను.
0: భగవాన్ స్టేటెడ్ ఎర్లియర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ హూ హావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ అండ్ దట్ 1 lakh మనీ వుడ్ బి డిపాజిటెడ్ ఇన్ దేర్ నేమ్ అండ్ దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: అది కూడా ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు.
0: బట్ యట్ ఇట్ హాస్ నాట్ బీన్ టు ఎవ్రీబడి.
1: కానీ ఈనాడు స్వామి పేరు పెట్టుకుని
0: టుడే ఇన్ ది నేమ్ ఆఫ్ స్వామి
1: ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి
0: థింకింగ్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్
1: స్వామి కోసం చందాలు వేస్తున్నామని
0: అండ్ దట్ దే ఆర్ డొనేటింగ్ ఫర్ స్వామి
1: కనుక ఈ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు.
0: దే ఆర్ కలెక్టింగ్ మనీ లైక్ దాట్.
1: ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా?
0: దేర్ కెనాట్ బి మచ్ వర్స్ దాన్ దిస్ టైప్ ఆఫ్
1: వీళ్ళంతా దైవ ద్రోహులు.
0: దే ఆర్ ఆల్ ది బిట్రేయర్స్ ఆఫ్ గాడ్.
1: స్వామి పేరు పెట్టుకుని ధనమును వసూలు చేసుకోవటం ఇది నేను అంగీకరించను.
0: భగవాన్ విల్ నెవర్ ఎక్నాలెడ్జ్ విల్ నెవర్ యాక్సెప్ట్ అప్రూవ్ కలెక్టింగ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ భగవాన్.
1: ఇచ్చమైన ఎత్తిని వస్తుంది కానీ నా పేరు పెట్టుకుని దీన్ని ఉపయోగించుకోకూడదు.
0: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ స్వామి టు రేజ్ ఫండ్స్ కలెక్ట్ మనీ.
1: ఈనాడు
0: టుడే
1: తెల్లవారి ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గర.
0: దిస్ మార్నింగ్ ఓల్డ్ స్టూడెంట్స్ కేమ్ టు భగవాన్. టుడే హీ కేమ్ టు
1: స్వామి.
0: స్వామి
1: ఎవరు ఈ కాలం లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు?
0: హూ విల్ గివ్ యూ ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే?
1: ఎవరు మాకు జీవితాన్ని అందిస్తారు?
0: హూ విల్ గివ్ యూ టు ఎర్న్ యువర్ లైవ్లీ?
1: హాస్పిటల్లో చూస్తే ఫ్రీ మెడిసిన్, ఫ్రీ మెడిసిన్
0: అండ్ దేర్ ఇన్ హాస్పిటల్ మెడిసిన్స్ ఆర్ గివెన్ ఫ్రీ.
1: అక్కడ కూడా నువ్వు ఏమాత్రం డబ్బు తీసుకోవటం లేదు.
0: దే డోంట్ చార్జ్ యూ దేర్ ఇన్ హాస్పిటల్స్.
1: చిన్న పిల్లలు కూడా నువ్వు ఏమాత్రం కూడా తీసుకోవటం లేదు.
0: ఈవెన్ ఫ్రమ్ చిల్డ్రన్ దే డోంట్ చార్జ్.
1: కనుక
0: సో
1: మాకింత చేసి ఇంత పోషించి మమ్మల్ని అభివృద్ధికి తెప్పించినటువంటి స్వామి యొక్క సేవ మేము ఏ రీతిగా చేయాలి?
0: హౌ టు సర్వ్ స్వామి? హౌ షుడ్ వీ సర్వ్ యూ వెన్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే?
1: ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు.
0: అండ్ హీ కేమ్ విత్ ఎ ప్లాన్.
1: ఎక్కడెక్క ఏ పల్లె లోపల ఎడ్యుకేషన్ లేకుండా ఉంటుందో అక్కడంతా మేము ఒక స్కూల్ కట్టించాలి.
0: ద ప్లేసెస్ ద విలేజెస్ వేర్ దేర్ ఆర్ నో స్కూల్స్ వీ స్టార్ట్ స్కూల్స్ దేర్, కన్స్ట్రక్ట్ దెమ్.
1: కనుక ఈనాడే స్వామి యొక్క ప్రారంభం చేయాలి.
0: భగవాన్ షుడ్ కమెన్స్ దట్ ప్రాజెక్ట్ టుడే.
1: నాయన తొందరపడద్దండి, తొందరపడద్దండి.
0: స్వామి సెడ్ డోంట్ బి ఇన్ ఎ హరీ.
1: ఈనాటి యువకులంతా కూడా స్పీడ్ గా వెళ్ళిపోతుంటారు.
0: యంగ్స్టర్స్ టుడే దే ఆర్ వెరీ ఫాస్ట్.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: భగవాన్ టోల్ హిమ్ స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఇంత తొందరపడవద్దు.
0: డోంట్ బి ఇన్ ఎ హరీ.
1: అంటే స్వామి మేమందరు ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నాం ఇక్కడ.
0: స్వామి నంబర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ హియర్.
1: మమ్మల్ని ఇంత సర్వించి ఇంత పొంచినందుకు, పెంచి పెద్ద చేసినందుకు మేమేమైనా కించిత్తైనా సేవ చేయనక్కర్లేదా?
0: భగవాన్ యూ హావ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ అస్, యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, షుడ్ వీ నాట్ సర్వ్ యూ?
1: కనుక స్వామి యొక్క కృతజ్ఞతను మేము ఈ రీతిగా చూపించుకోవాలి.
0: వీ హావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూడ్ దిస్ వే.
1: ఈనాడు సాయంకాలము అనౌన్స్ చేయాలి అన్నారు.
0: హీ వాంటెడ్ భగవాన్ టు అనౌన్స్ దిస్ ఈవినింగ్.
1: మంచిది అన్నాను.
0: భగవాన్ సెడ్ yes.
1: అంగీకరించాను.
0: భగవాన్ అగ్రీ.
1: మంచి పనులు చేస్తుంటే నేను వద్దని చెప్పను.
0: భగవాన్ విల్ నెవర్ సే నో టు గుడ్ డీడ్స్.
1: కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకుని,
0: దోస్ హూ వాంట్ టు డూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ,
1: దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని,
0: యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ,
1: కార్యక్రమంలో మనం ప్రవేశించాలి.
0: అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ యాక్షన్.
1: ఈ విధంగా చేస్తున్నప్పుడే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎంతో అభివృద్ధి వస్తారు.
0: ఇఫ్ యూ డూ దాట్ ద ఓల్డ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ ఇన్ దేర్ లైఫ్.
1: మెడ్రాసు, హైదరాబాద్ ఇక్కడంతా కూడా చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు.
0: ఓల్డ్ స్టూడెంట్స్ దేర్ మెడ్రాస్, హైదరాబాద్ అండ్ దట్ డిఫరెంట్ ప్లేసెస్.
1: అందరూ మెడ్రాస్ నుంచి కూడా వస్తుంటారు.
0: మెనీ కమ్ ఫ్రమ్ మెడ్రాస్.
1: కనుక నేను కావాల్సినటువంటి నాకు మందిరాలు అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ మందిర్స్, టెంపుల్స్.
1: నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీ.
1: ఆనందంగా సేవలు చేస్తుండండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు సర్వ్ హ్యాపీ.
1: వాళ్ళు మీ యొక్క ప్రయత్నం అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి.
0: యూ జస్ట్ గివ్ అప్ దో యూ ఆర్ నాట్. యువర్
1: వాళ్ళ కర్మ వాళ్ళది.
0: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ.
1: యూకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి.
0: యూత్ యూ ప్రొసీడ్ విత్ ఆల్ సిన్సెరిటీ.
1: ఈ దిక్కులైనటువంటి వారికంతా కూడా తగినటువంటి సహాయం చేయండి.
0: హెల్ప్ దోస్ ఫోర్ లోర్న్ హు ఆర్ హెల్ప్లెస్.
1: అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్ళకు కొంత ఆహారం అందించండి.
0: సర్వ్ ఫుడ్ టు దోస్ హు ఆర్ హంగ్రీ అండ్ హు ఆర్ నీడీ.
1: ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటుంది హెడ్
0: ఇన్ ఫ్యాక్ట్ ద హెడ్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్
1: కనుక ఫుడ్ హెడ్ గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్ యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ ద గాడ్
1: కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి
0: సర్వ్ అదర్స్ వాట్ ఎవర్ సర్వీస్ దట్ వుడ్ హెల్ప్ అదర్స్ బీ ప్రిపేర్డ్ టు డూ దాట్
1: కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు
0: యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్స్
1: మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి
0: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ
1: నేను ఇస్తాను కానీ మీరు ఎక్కడే గాని నయా పైసా చందాలు కూడా వేయకూడదు
0: వాట్ ఎవర్ యూ వాంట్ భగవాన్ విల్ గివ్ యూ డోంట్ కలెక్ట్ మనీ
1: ఈ చందాలకు పోయేదిని ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది
0: యూ జస్ట్ కలెక్ట్ దే గివ్ యూ 100 రూపీస్ అండ్ గివ్ అడ్వర్టైజ్మెంట్ 1000 రూపీస్ వర్త్
1: కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకి అక్కర్లేదు
0: సచ్ డొనేషన్స్ వీ డోంట్ వాంట్
1: మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి నేను ఇస్తాను
0: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ
1: కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు
0: భగవాన్ మౌంటైన్ ఇస్ బై అవర్ సైడ్ వై షుడ్ వీ సఫర్
1: ఎవరిని మీరు ఆశ్రయించకండి
0: డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్ డోంట్ గో టు ఎనీబడీ
1: వాళ్ళు ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు
0: ఇఫ్ యూ గో టు ఎల్డర్లీ పీపుల్ దే టీచ్ యూ ఫిలాసఫీ
1: ఈ వేదాంతం అంతా దమ్మిడికి పనికిరానట్టు
0: ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్
1: యూస్లెస్ యూస్లెస్ యూస్లెస్
0: ఇట్ ఈస్ యూస్లెస్ యూస్లెస్ డబుల్ యూస్లెస్ మల్టిపుల్ యూస్లెస్
1: ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి
0: నాట్ ఓన్లీ హియర్ ఎవ్రీవేర్ సిమిలర్
1: ఇంగ్లాండ్ పోయి చూడండి జపాన్ పోయి చూడండి జర్మనీ పోయి చూడండి ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే
0: యూ గో టు ఎనీ కంట్రీ జర్మనీ జపాన్ ఎనీ కంట్రీ సేమ్ బిజినెస్
1: ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది
0: ద సేమ్ న్యూస్ ఈజ్ రిసీవ్డ్ హియర్
1: నాకు వస్తుంటాయి న్యూస్ చాలా వస్తుంటాయి
0: భగవాన్ రిసీవ్స్ న్యూస్ ఆఫ్ దిస్ నేచర్ ఎ లాట్
1: ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను
0: భగవాన్ విల్ త్రో ఆల్ దిస్ న్యూసెన్స్ విచ్ ఇస్ ద న్యూస్
1: ఇవి నేను వినవలసింది
0: ఇస్ ద థింగ్ దట్ యూ
1: షుడ్ అందరూ క్షేమంగా ఉన్నారు అందరూ ఆనందంగా ఉంటున్నారు అందరూ సౌఖ్యంగా ఉన్నారు అలాంటివి నేను వినాలి
0: భగవాన్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ అస్ దట్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ ప్రోగ్రెసింగ్ దట్ వీఆర్ ప్రాస్పరింగ్ దట్ వీఆర్ అడ్వాన్సింగ్
1: స్వామి పేరుని ఈ విధంగా కూడా ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది
0: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ డూ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి
1: డివోషన్ అమ్మనే కూడదు
0: వీ షుడ్ నాట్ సెల్ అవుట్ డివోషన్
1: ఓషన్ అయినా కూడా మంచి నీళ్లు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రమే ఇవ్వదు
0: ఈవెన్ ఓషన్ మే సప్లై యూ డ్రింకింగ్ వాటర్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓరియంటెడ్ డివోషన్
1: ఎవరైనా కూడా ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి
0: డోంట్ అలౌ ఎనీబడీ నియర్ యూ ఫీ ఆస్క్స్ మనీ
1: ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది
0: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్ వెరీ మచ్ డిలేడ్ ఆల్రెడీ
1: నేనే ఎవరిని కూడా అడగటం లేదు
0: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడీ
1: అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను
0: హౌ ఇస్ ఇట్ దట్ యు వుడ్ అప్రూవ్ ఎనీ సచ్ పీపుల్ ఏజెంట్స్
1: ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి
0: డోంట్ గో బై దట్ ఫేక్ పీపుల్ ద థీవ్స్ దట్ హూ వాంట్ కలెక్ట్ డొనేట్
1: నాకు డబ్బుతో అవసరం లేదు
0: భగవాన్ హస్ గాట్ నథింగ్ టు డు విత్
1: మనీ నాకు ప్రేమతోనే అవసరం
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు
1: గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్
0: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ గివ్ అండ్ టేక్ లవ్ గివ్ అండ్ టేక్
1: ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు
0: దట్ లవ్ ఇస్ ఎనఫ్ ఫర్ భగవాన్
1: ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి
0: Redeem, liberate your lives through this love.
1: ప్రేమకు మించినటువంటి భక్తి మరొకటి లేదు.
0: There is no other greater devotion beyond love.
1: కనుక ఈ ప్రేమ చేతనే మీరు ఏ చిన్న కార్యమైనా చేయండి.
0: Any task you can do with this love.
1: ఒక టంబర్ నీడు తాగేటువంటి వానికి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది.
0: If you just supply the tumbler full of water to one who is thirsty, that is enough.
1: అంతకంటే ఏం కావాలి?
0: What else is needed?
1: దాహం తీర్చాలి.
0: You should quench the thirst.
1: ఆనందాన్ని అనుభవించాలి
0: అండ్ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్
1: ఈనాడు చాలా మంది భక్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నాయి చాలా మంది 90% దొంగలంతా ఉన్నారు
0: దెర్ ఆర్ పీపుల్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ డివోటీస్ 90% ఆఫ్ దెమ్ ఆర్ థీవ్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్
1: పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది
0: In fact, earlier days it was
1: భక్తులు అందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాడు
0: ఇన్ ది ఎర్లియర్ డేస్ ఆల్ డివోటీస్ యూస్డ్ టు అసెంబ్లీ
1: దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు
0: డే బై డే థీవ్స్ నంబర్ ఇస్ ఇంక్రీజింగ్
1: తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు
0: మార్నింగ్ దే స్మియర్ విభూతి ద వెర్మిలియన్ ఆన్ ది ఫోర్హెడ్
1: పెట్టేస్తారు
0: అండ్ దే విల్ హావ్ ద స్కార్
1: కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా
0: బట్ దే మూవ్ అబౌట్ వాండర్
1: ఏమి తిరగటం వీళ్ళు
0: వాట్ ఇస్ దిస్ వాండర్
1: వీళ్ళకంటే బజార్లో తిరిగేది కుక్కల మేలు
0: ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లాయిటరింగ్ ద స్ట్రీట్ డాగ్స్ ఆర్ మచ్ బెటర్.
1: కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ ను మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు.
0: సో వీ షుడ్ నాట్ అలౌ సచ్ డాగ్స్ టు బి నియర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రేమను పెంచుకోండి,
0: డెవలప్ లవ్ మోర్.
1: కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ లవ్.
1: ఆ ప్రేమను తెంచుకోకుండా,
0: సీ దట్ యూ డోంట్ లూజ్ ఇట్.
1: ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా,
0: యూ షుడ్ నాట్ కట్ ఇట్ షార్ట్.
1: ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి.
0: ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఫుల్ అండ్ ఇన్
1: డెప్త్. ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీ టెంపుల్.
1: ఏ కత్రాలు కట్టనక్కర్లేదు.
0: నథింగ్, నో కన్స్ట్రక్షన్.
1: ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు.
0: నథింగ్, నో
1: ఏ మందిరంలు కట్టనక్కర్లేదు.
0: నో టెంపుల్స్.
1: ఏది నాకు అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్.
1: ఏ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు.
0: ద టెంపుల్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ భగవాన్.
1: అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది.
0: దేర్ ది టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ దేర్ అండ్ సచ్ న్యూస్ ఈస్ బ్రాట్ హియర్ దట్ విల్ మేక్ స్వామి ఫీల్ బ్యాడ్.
1: నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పెయిన్ దట్ యూ విల్ హ్యావ్.
1: అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏమి లేదు.
0: ఇన్ఫాక్ట్ హీ ఫీల్స్ సో సారీ.
1: సాయి పేరు పెట్టుకుని ఈ విధంగా కొడుకు సంచారం చేస్తున్నారే.
0: హౌ ఇస్ దట్ యు దే డూ లైక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
1: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: దైవ పేరుతోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ డూ ఎనీ మిస్డీడ్.
1: చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
0: ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ పీస్ఫుల్.
1: అంతేకాని చేస్తానని చెప్పిన ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు.
0: బట్ యూ షుడ్ నెవర్ మేక్ ప్రామిసెస్.
1: ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుంది.
0: బికాస్ ఆఫ్ సచ్ వెయిన్ ప్రామిసెస్ ఎవ్రీథింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: దైవత్వాన్ని ప్రేమ చేతను సైలెంట్ చేతను అనుభవించాలి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అటర్ సైలెన్స్ అండ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది.
0: భగవాన్ హ్యాడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ద డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఆర్ హియర్.
1: ఎవరు కూడాను దగ్గర వచ్చినప్పటికీ నమస్కారం చేయండి చాలు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ నియర్ యూ జస్ట్ పే యువర్ రెస్పెక్ట్స్.
1: మెత్తగా వస్తారు.
0: They come to you softly.
1: Sir, నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. బిజినెస్ కు నమస్కారం, వెళ్ళిపోండి అని.
0: Somebody will come to you closely. Sir, I want to do business. You will say, okay, please go.
1: బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు మూర్ఖులుగా.
0: In fact, there are fools who will have friendship on grounds of business.
1: Fools, double fools.
0: If they have friendship on grounds of
1: business. Don't
0: have friendship on ground reasons of
1: business. Say goodbye to such friendships. మీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ స్ట్రైట్ అవే.
1: నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు.
0: భగవాన్ హ్యాస్ నెవర్
1: చేయను.
0: హీ విల్ నెవర్ డూ ఇట్.
1: అసత్యం చెప్పను.
0: అండ్ హీ విల్ నెవర్ స్పీక్ అంట్రూ.
1: కానీ ఈనాడు భక్తులపైనే జరిగేటువంటి యొక్క పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోటీస్ భగవాన్ హ్యాడ్ టు సే దస్ టుడే.
1: కనుక ఎవ్వరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us నాట్ టు డూ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ దిస్ డే.
1: అనేక మంది
0: మెనీ
1: అనేక రకములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికానికే అడ్డు పెట్టేస్తున్నారు.
0: మెనీ పీపుల్ ఫాలో మెనీ పాస్ అండ్ దే అబ్స్ట్రక్ట్ ది స్పిరిచువల్.
1: పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు ఎక్కడ చూసినా గానీ భక్తులే.
0: When Bhagwan visited Bombay long back,
1: Nagar Sankirtan chestundetunte vaaru.
0: There was Nagar Sankirtan in those
1: bhajan lu chestundetunte vaaru.
0: There were bhajans in those
1: eritlom lu kuda bhajan chestundetunte vaaru.
0: They have
1: road lo anta bhajan chestundetunte vaaru.
0: Namasmaran there aerodrome.
1: Ee naadu
0: aerodrome everywhere.
1: Ekkade gaani namasmarane ledhu.
0: Today there is no namasmarana anywhere.
1: Unnaru chaala mandi bhaktulu kuda.
0: In fact there are many devotees.
1: Kaani vaallu ilante deentlo praveshinchadaniki ishtam ledhu.
0: But they are not prepared to follow this path.
1: అప్పుడప్పుడు చాలా బాధ వేస్తుంది.
0: సమ్టైమ్స్ భగవాన్ ఫీల్ సాడ్.
1: ఎంతో ప్రారంభం నుంచి కూడా నేను బొంబాయి, మెడ్రాసు, హైదరాబాద్ ఎప్పుడూ నేను వెళ్లేటువంటి వాడిని.
0: భగవాన్ యూస్ టు మేక్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు బాంబే, మెడ్రాస్, హైదరాబాద్.
1: ఎంతనో పేరు ప్రఖ్యాతిని పొందినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ దే ఆర్ హైలీ వెరీ వెల్ నోన్.
1: ఈనాడు పోవాలంటేనే మనసు ఇష్టం రాదు.
0: టుడే భగవాన్ does not want to visit.
1: దైవ చింతన చేసేటువంటి ప్రజలను ఆదరించాలి.
0: అండ్ లెట్ us సపోర్ట్ దోస్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవం ఏనాటి కూడా ఎవరిని వదలరు.
0: గాడ్ విల్ నెవర్ గివ్ అప్ ఎనీబడి.
1: అందరినీ ఆదరిస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ విల్ సపోర్ట్ ఎవ్రీబడి.
1: దైవం ఏమాత్రం కూడా భేదం పెట్టుకోడు.
0: గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్.
1: బయట ఉన్నటువంటి వారు దేశం పెట్టుకోవచ్చును.
0: The other people may have hatred.
1: కానీ దైవంకి ఏమాత్రము ద్వేషము లేదు.
0: God has no dislikes or hatred.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: God is full of love, love, love only.
1: ఈ ప్రేమని మిత్రం పెంచుకోండి.
0: And develop this love more.
1: రేపటి దినము
0: tomorrow.
1: కాన్యుకేషన్ కాన్యుకేషన్
0: వ్యాలిడిక్టరీ ఫంక్షన్. Tomorrow is a valedictory function.
1: రేపటి దినము చాలా మీరు చేయవలసినటువంటివి చేయించవలసినటువంటివి రేపు మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us what we are supposed to do, what we should make others do in the organization.
1: నాకు భక్తులు ఎవరికను ఈ హాల్ అంతా నిండిపోవాలని నాకు రావాలని నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ది హాల్ దిస్ బిగ్ ఆడిటోరియం టు బి ఫుల్ ఆఫ్ పీపుల్.
1: ఇదంతా కూడా కేవలం క్వాంటిటీ.
0: This is only quantity.
1: I want only quality.
0: Bhagavan wants only quality. Quality.
1: Why barrels of donkey milk?
0: Why barrels of donkey milk?
1: 1 teaspoon of cow milk better.
0: 1 teaspoon of cow milk is much better.
1: కలుగురే ఆ మంచి భావం ఉండేటువంటి వాడు ఒకరిద్దరు చిక్కినా చాలు.
0: If enough of you, we have one or two with good ideas.
1: కనుక
0: so
1: state presidentlu,
0: the state presidents,
1: ట్రస్ట్ కన్వీనర్స్,
0: ట్రస్ట్ కన్వీనర్స్
1: తగినటువంటి జాగ్రత్తలు వహించి
0: దే షుడ్ టేక్ కేర్,
1: తగినటువంటి ఒక దీన్ని మీరు బందోబస్తు చేస్తారు.
0: అండ్ టేక్ ఎవ్రీ కాషన్ ఎవ్రీ మెజర్.
1: లేకపోతే వదిలిపెట్టండి.
0: ఆర్ ఎస్ బెటర్ దే రిజైన్.
1: మేము చూసుకుంటాం.
0: అండ్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ.
1: మాకు చేతగాక మీకు అందించలేదు.
0: నాట్ దట్ వీ కాన్ డూ యూర్ దట్ యూఆర్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ జాబ్.
1: మేము కోసం మేము చేయవచ్చును.
0: Yes, we can do for ourselves.
1: All India President kuda unnadu.
0: All India President is here.
1: Ee All India President kuda ikkada gamaninchali.
0: All India President also should note.
1: Ilanti vaallu akkada emaina untunte samasthi lopala vaallu teesparavi.
0: All such people of this sort should be removed immediately.
1: Immediately.
0: Immediately, forthwith.
1: Ikka dinalu kuda vaalliki ikkalekaledu.
0: We should not wait.
1: ఏం వాళ్ళు లేకపోతే మనకు జరిగేది లేదా?
0: వాట్ ఈస్ దట్ వీ లూజ్ బై రిమూవింగ్ దెమ్?
1: ఎంతైనా జరుగుతుంది.
0: Yes, we can do a lot.
1: అలాంటి మూర్ఖులను ఈ నుంచి తీసివేయాలి.
0: ఆల్ సచ్ ఫూల్స్ షుడ్ బి డిస్మిస్డ్.
1: ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది.
0: భగవాన్ ఈస్ ఫీలింగ్ సో సాడ్ అబౌట్ దెమ్.
1: అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి పొంగి పొంగి పొంగి పోతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ సచ్ ఫీలింగ్స్ ఆర్ ఎవర్ అండర్ ఆర్ విత్ ఇన్ హిమ్.
1: కానీ అవకాశం చిక్కనటువంటి సమయంలో
0: బట్ సిన్స్ హి డిడ్ నేను ఎవరికి
1: చెప్పాలి?
0: And he should find a place.
1: ఈనాడు అనేక మంది చేరినారు కనుకనే ఇది సరైన అవసరం.
0: Today, since all of you have assembled, this is the right time for Bhagavan to explain.
1: ఈ రైట్ టైం చూసుకుని మీకు చెప్పాలి.
0: This is the right time that he has chosen to tell us.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love,
1: మీరందరూ ఇప్పుడు ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని తెంచుకోండి.
0: All of you develop love and cut that, kill that hatred.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: కనుకనే ఈ చెడ్డ భావాలంతా కూడా దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
1: సత్యసాయి సమస్తం లోపల చాలా శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఒక మార్గాన్ని మీరు అవలంబించాలి.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కేవలం పుట్టబత్తి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా నటించటము.
0: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీఆర్ వెరీ గుడ్ సో లాంగ్ వీఆర్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఈ రోడ్డు దాటిపోతానే వాళ్ళ పాత ఆటలు పాట ఆటలు.
0: By the time we cross the road, we dance along to the same tune.
1: Kanuka ilanti durbuddhulu anetundi manam ee naade ikkada basam cheyali.
0: We should burn all such evil traits.
1: Aa vidhanga untundi meeru aastika tattvanni abhivruddhi parichadaniki prayatninchali.
0: We should develop the principles of theism in the
1: Daivam eppudu kuda samsiddhanga untunnadu.
0: God is ever ready.
1: Adigindi ichadaniki siddhanga unnadu.
0: The moment you solicit, is ready to confer.
1: కనుకనే దైవ విషయంలో మీరు ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోకండి.
0: నెవర్ డౌట్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: దైవం ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటాడు.
0: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక దైవం ఏనాటికి మీరు దూరం కాదు.
0: గాడ్ విల్ నెవర్ బి అవే ఫ్రమ్ యూ.
1: ఆ దైవత్వాన్ని మీరు పెంచడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దీన్ని ఒక బిజినెస్ గా మీరు రూపొందింపకండి.
0: నెవర్ మేక్ ఇట్ ఎ బిజినెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇది ఎంతో నేను ప్రేమతో చెప్పినటువంటిదే కానీ నాకు ద్వేషం కానీ కష్టం కానీ లేదు.
0: భగవాన్ ఇస్ టెలింగ్ ఆల్ దిస్ బికాస్ అవుట్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ ఇమెన్స్ లవ్ ఫర్ అస్.
1: కనుక మీరు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించి
0: నో దిస్ ట్రూత్ వెల్,
1: తెలియనటువంటి వారికి తెలియజెప్పి
0: ఎక్స్ప్లెయిన్ టు దోస్ పీపుల్ హూ డు నాట్ నో.
1: దైవభక్తి అంటే ఈ విధంగా సైలెంట్ గా పోవలసినటువంటిది.
0: Demonstrate the devotion in the proper sense, which is in state of silence.
1: Asatyamto jeevitanni paadu cheyakandi.
0: Don't spoil your lives, proceed along the untruthful path.
1: Kalukane satyam bhujat, satyame daivamu.
0: Speak truth, స్పీక్ ట్రూత్.
1: కనుక ఈ సత్యంతో మీ జీవితాన్ని గడిపి,
0: వెన్ యు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్,
1: ఈ సత్యం చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
0: అండ్ యు హావ్ టు ఎండ్ అవర్ లైఫ్స్ ఇన్ ట్రూత్.
1: రేపటి దినము,
0: టుమారో,
1: మీ యొక్క డౌట్స్ అంతా కూడాను
0: ఆల్ యువర్ డౌట్
1: తీసుకుని రండి, తప్పక నేను దానికి డౌట్స్ అంతా కూడా నివారణ చేస్తాను.
0: బ్రింగ్ హియర్ ఆల్ యువర్ డౌట్స్, భగవాన్ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్ టు ఆల్ యువర్ డౌట్స్.
1: దుస్సంగాన్ని మాత్రము దూరం చేయండి.
0: బట్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ బ్యాడ్ కంపెనీ తక్షణమే మీరు దూరం చేయాలి.
0: గివ్ అప్ దిస్ బ్యాడ్ కంపెనీ ఇమ్మీడియట్లీ.
1: అది మీరు చేస్తే అది నాకు ఎంతో ఉపకారమైనట్టు అవుతుంది.
0: వెన్ యూ డూ ఇట్ భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: నా కోసం నేను ఏమాత్రం పని చేయమని చెప్పలేదు.
0: ఇట్స్ నాట్ ఫర్ భగవాన్ టు సే.
1: నా పని నాకేమీ అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్.
1: నా పని ఉంది, ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ అటెండింగ్?
1: నేనే చేస్తున్నాను.
0: భగవాన్ డస్ ఆల్ హిస్ జాబ్ హిమ్సెల్ఫ్.
1: చిన్న చిన్న పని కూడాను నాకు నేనే చేసుకుంటాను.
0: ఎవ్రీథింగ్ దట్ హి అటెండ్స్.
1: ఎవరిని ఈ పని చేసి పెట్టమని చెప్పిన కాడగను.
0: హి డజంట్ వాంట్ హెల్ప్ ఆఫ్ ఎనీబడి.
1: కాబట్టి నాకు ప్రపంచమే నాకు ఎంత హెల్ప్ గా ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ హెల్ప్ హిమ్.
1: కనుక మీరేమి నాకు హెల్ప్ చేయనక్కర్లేదు. మీరు చక్కగా చేసి సమాజ సేవ లోపల పాల్గొని దీన్ని తరిగిన రీతిగా తీర్చిదిద్దండి.
0: యూ డోంట్ నీడ్ టు హెల్ప్ భగవాన్, యూ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఫాలో ది ఐడియల్ పాత్ అండ్ హెల్ప్ ద వరల్డ్ టు ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: భజన బినాసుఖ శాంతి నటి. హరి భజన బి

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది
1: మెనీ
0: బాధపడుతున్నారు నాలుగు దినముల నుంచి.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద లాస్ట్ 4 డేస్.
0: ఎందుకంటే నేను ఎవరితో తీసుకుని నేను బాధపడుతున్నానేమో అని వారు కూడా చాలా బాధపడుతున్నారు.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ బికాస్ భగవాన్ హ్యాస్ రిసీవ్డ్
0: నేను ప్రేమతో తీసుకున్నటువంటి దానికి నాకు బాధ ఏమాత్రం లేదు.
1: భగవాన్ యాక్సెప్టెడ్ దిస్ విత్ లవ్. దేర్ ఇస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నాకు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఇస్ ద పెయిన్?
0: వాళ్ళ పెయిన్ నేను తీసుకోవటం లేదా? నాకు పెయిన్ ఇక్కడ రాదు.
1: వెన్ హీ హాస్ రిసీవ్డ్ ద పెయిన్, వెల్ హీ విల్ నాట్ హ్యావ్ పెయిన్ హింసెల్ఫ్.
0: కానీ
1: బట్
0: దీనికి ఒక సిస్టమ్ ఉంటుండది.
1: బట్ దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఫర్ దిస్.
0: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటాయి.
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: నేను ఎవరిదో తీసుకున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ ఎక్సెప్ట్ సంబడి.
0: అయితే
1: హౌఎవర్
0: వాళ్ళు ఎంతవరకు దీన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించక తప్పదు.
1: వన్ హ్యాస్ టు బేర్ ద సఫరింగ్ టు ది ఎక్స్టెంట్ దే షుడ్.
0: అలాంటి సమయం లోపల వాళ్ళని నేను తీసుకున్నాను.
1: అట్ దట్ టైమ్ భగవాన్ యాక్సెప్టెడ్ దిస్, రిసీవ్ దిస్.
0: వాళ్ళు తప్పింది కానీ నేను తీసుకున్నందుకు నేను అనుభవించలేదు కదా.
1: హీ కుడ్ ఎస్కేప్ బట్ భగవాన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సఫరింగ్.
0: కాబట్టి నేను అనుభవించక తప్పదు.
1: సో హీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సఫరింగ్.
0: ఎంతవరకు ఆ కాలం వాడికి ఉన్నదో అంతకాలము నేను అనుభవించాలి.
1: ద టైం షెడ్యూల్ దట్ అదర్ పర్సన్ హ్యాస్ టు సఫర్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై భగవాన్.
0: నాకెట్టి బాధలు లేదు.
1: హెస్ నో సఫరింగ్ వాట్స్ ఎవర్.
0: ఎట్టి కష్టము లేదు.
1: నో డిఫికల్టీ.
0: నీకు తెలుసును.
1: యు నో దిస్.
0: ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంతవరకు ఉంటుంటే ఇంత మాట్లాడడానికి వీలవుతుందా?
1: వెన్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్వెల్లింగ్ ఆన్ ది సైడ్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్పీక్?
0: నో,
1: ఇంపాసిబుల్.
0: కాబట్టి నాకు ఆ బాధనే లేదు.
1: నో సఫరింగ్ పెయిన్.
0: ఈ బాధ అంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది.
1: బికాస్ భగవాన్ ఇస్ యాక్సెప్టెడ్ విత్ లవ్.
0: అందరూ క్షేమంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి బ్లెస్డ్.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి కంఫర్టబుల్.
0: నాకు ఎట్టి బాధలు లేవు.
1: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్.
0: మీరు ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్ దట్ భగవాన్ ఇస్ సఫరింగ్.
0: ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు రిసీవ్ అవర్ సఫరింగ్ ఫర్దర్ మోర్.
0: కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి.
1: బి హ్యాపీ దట్ భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ వాట్స్ ఎవర్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd of July 2002 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్. భగవాన్ బాబా అడ్వైజెస్ అస్ టు నాట్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ బ్యాడ్ ట్రేడ్స్. He cited the example of Hiranyakasipu and Prahlada. Though Hiranyakasipu was a very knowledgeable person, because of his evil qualities and worldly desires, he did not understand the principle of divinity. On the contrary, Prahlada, an ideal example for true devotion, considered love for God as his very life breath, and his faith did not waver in any situation. Baba also added that every human should practice unity of thought, word and deed. Thank you, Sai Ram.

0: one may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: వేదము ద్వైతమనియు వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధలు సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రొపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: Eye, the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is the limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధమైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వద్యతే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ by arguing like this is only enmity that would be the result.
1: Kanuka vadam anetunte oka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni oka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevitam antayikunu samasyalu oka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu తన నిత్య జీవితంలో చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వ

0: Oh people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintalaku premane pariharamunaku moolakaranam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyathyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: ప్రేమ సర్వ సమత్వమునకును సమన్వయము కావించేటువంటి యొక్క సమస్త శక్తివంతమైనటువంటి
0: లవ్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ కోఆర్డినేట్స్ అండ్ ఇంటిగ్రేట్స్.
1: కానీ వేదమునందు ఇట్టి ప్రేమకు కొంత స్థలం తక్కువగా ఉన్నది.
0: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ స్కోప్ ఫర్ లవ్ ఇన్ వేద.
1: వేదము నిరంతరం కూడాను ఆశించినదే కానీ అనుభవించినది కాదు.
0: వేద ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: Kaani vedamunu valli vestunnaru.
0: They repeat veda.
1: Tellavari modalu ratri parundanantha varaku nu vedamunu uchcharistunnaru.
0: From dawn to dusk they go on chanting veda.
1: Kaani idi prakatitam maatrame kaani aacharana takkuva.
0: It is only expression but not practice.
1: Kanukane idi ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే. కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్
1: డ్యుయలిజం. ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ, ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: కర్చీఫ్.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: ఐ వాంట్ దిస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రం కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రతి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రినొత్తి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్, ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రం త్రియాయుధం,
0: త్రీ ఐడ్ అండ్ ఫ్రైడ్ అండ్
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఈజ్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగములు మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు షడ్ సోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: ఎ డమ్ పర్సన్ హాస్ పార్టేకెన్ డెలీషియస్ ఐటమ్స్.
1: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: హీ నోస్ ది టేస్ట్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ సర్వ్డ్ బట్ హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద టేస్ట్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్.
1: చెప్పలేడు కూడాను.
0: హీ కెనాట్ ఎక్స్ప్రెస్.
1: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుబుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యుయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్డైరెక్ట్ అప్రోచ్ యు కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకి ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్డైరెక్ట్.
1: ఇది ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐసు గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్.
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదంలో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు.
0: కన్సిడర్స్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ థింగ్స్ దట్ వేద స్పీక్స్ ఆఫ్ నాన్ జూలిజం అండ్ గోస్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్.
1: మానవుడు వేద ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్
1: అవుట్వర్డ్ నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్స్
1: వీటిని ఎదుర్కొంటూ పోయాడు
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడై నిలిచాడు శంకర్ల వారు.
0: దో శంకర వాజ్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసు నందే ఇంతమంది పండితులతో వాదోపవాదము జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్యశక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that? The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి ఎందు చక్కెర ఒక్కటే.
0: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: ఇఫ్ యు జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మా.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర రికగ్నైజ్డ్ అండ్ ప్రొపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ డివైన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: భక్తుల యొక్క భేదాభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: It's only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు,
0: a rich man,
1: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో,
0: with a dualistic mind,
1: కృష్ణ అంటే చాలా ప్రేమ,
0: has intense love for Krishna,
1: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకొని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: He determined to worship the idol of Lord Krishna every day and partake prasad or sacrificial food thereafter.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: The time naturally changes.
1: కష్ట సుఖములు కావడి కుండలు.
0: The difficulties and the happiness, they come.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: And he also got specially made cow of gold.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: And he also made peacock made up of gold.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: For abhishek purposes he got made a gold cup.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే he does this abhisheka and drinks that teertha after the process ritual.
1: కానీ కాలం ఏ నాటికి సమంగా ఉండదు.
0: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
1: కాలం ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
0: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
1: ఇది కాల ప్రవాహము.
0: ఇట్స్ అన్ ఎటర్నల్ ఫ్లో.
1: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: the position of the rich man is gone.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక
0: he couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ ఫర్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
1: ఇది 20 కాసులు, 20 కాసులు ఉంటున్నది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 20 కాసులు.
1: 60,000 రూపీస్.
0: 60,000 రూపీస్.
1: సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: వెయిడ్. ఇది 60,000 రూపీస్.
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వే.
1: ఇది 60,000 రూపీస్.
0: ఇస్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: దెన్ కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ఇట్స్ ప్రైస్ ఇస్ 60,000.
1: అబ్బా ఏమిటి, గోవు, నెమలి, కప్పు, కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is
1: the same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము, నెమలి రూపము, గో రూపము, కప్పు రూపంగా ఉంటుంటారు, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna. But I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total weight.
1: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but not the form.
1: అదేవిధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity and the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వీ ఇమాజిన్ వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్ థింగ్.
1: ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వీ హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: హిస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి ముందు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమేయటము దేవతల యొక్క లక్ష్యం.
0: ఇట్ ఇస్ ది ఇట్స్ నేచురల్ ఫర్ ద డైటీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డివోటీ.
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: గాడ్ రెస్పాండ్స్ టు ద ప్రేయర్స్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్ మదర్.
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: కానీ
1: మొట్టమొదట దేవత చెప్పింది.
0: The deity said,
1: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యూ ఆస్క్ దాట్ విచ్ యు ఆర్ నాట్
1: సపోజ్. చాలా దురాశతో కూడినటువంటిది.
0: ఇట్స్ ఎక్సెసివ్. దీని
1: వల్ల నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అన్నింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi neevu nashtam raasina vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from the from destiny. All right, you hang yourself, he said.
1: Varam pondadu intiki vachadu.
0: After the boon is granted, he returned home.
1: Parupu pera kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండి తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering plant.
1: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: గడపడికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children. అమ్మకు
1: టీనో కాఫీనో తీసుకునిరా అన్నాడు.
0: He said, bring coffee or tea for me now.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: They brought tea and coffee.
1: దాన్ని ముట్టాడు.
0: He touched.
1: బంగారైపోయింది.
0: It also became gold.
1: ఆకలి పెరిగిపోతుందది.
0: And more he wanted.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుందది.
0: But whatever he touched,
1: పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి

0: of it.
1: దాన్ని ముట్టాడు,
0: he touched,
1: బంగారం అయిపోయింది.
0: It also became gold.
1: ఆకలి పెరిగిపోతుంది అది.
0: And more and more he wanted.
1: కానీ ఏది ముట్టినా బంగారం అయిపోతుంది అది.
0: But whatever he touched,
1: it ఏం చేసేదని బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారం అయిపోయింది, స్టాచ్యూగా తయారైపోయింది.
0: Ultimately what is to be done? He touched his son who also turned into gold.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Midas was transformed. See, he could know the truth.
1: దేవి చెప్పినా కూడా నేను మూర్ఖుడనైనే వినలేకపోయాను.
0: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
1: విధి అనేటువంటిది.
0: This is the destiny.
1: కనుక తిరిగి దేవి దగ్గరికి వెళ్ళాడు.
0: So again went to the
1: తీవ్రమైనటువంటి యొక్క ప్రార్థన చేత, వేదము చేత, ఒక విధమైనటువంటి వేదన చేత ఆమెను ప్రార్థించాడు.
0: With yearning and suffering she prayed to the family deity.
1: ప్రత్యక్షమైంది.
0: She manifested.
1: నాయన, నా మాట వినలేదు నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ డు యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర
1: వల్లదు ధన దాహము నరుడా.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వల్లదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Told you, you have got only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the Lord.
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: దురాశకు నీకు గురి కావద్దు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
1: ఆశని పెట్టుకో.
0: హ్యావ్ సమ్ డిజైర్ అండ్
1: కానీ అతన్ని పొందేంత వరకు నీకు ప్రేమ కావాలి.
0: అంటిల్ యూ అటైన్ డివినిటీ,
1: ఆ ప్రేమని నీ సర్వస్వము ఇస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ గివ్ యు,
1: ఎక్కడ ఏది కావాలో తానే అనుగ్రహిస్తుంది.
0: వేర్ అండ్ వెన్ హౌ యూ రిసీవ్ గాడ్ నోస్.
1: ఓ మనస అడుగకు వేవో మనస.
0: Oh mind, don't ask, don't
1: అడుగుకోల ది అది అడుగున బడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకు వే ఓ మనస.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: అడుగని శబరిని ఆదరించని.
0: Without asking, శబరి was redeemed.
1: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
0: ఓ మైండ్, డోంట్ ఆస్క్ వితౌట్ మీర్ ఆస్కింగ్. జటాయు హ్యాడ్ సచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్, కుడ్ రిడీమ్.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేయర్ ఫర్
1: విన్ నాయనా, నా అంత సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted that son to be present with the end
1: అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
0: బట్ హీ డిడ్ వాంట్ టు డు ఒబ్లైజ్.
1: అడుగని జటాయుకు మోక్షం అందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్
1: జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ జటాయు డ్రింక్ ద వాటర్.
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ రిఫ్యూజ్.
1: లేదు, నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామ వాజ్ ఇన్ ద ఫాల్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హి మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊడ్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్, స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామ మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఎ ట్రీ.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana.
1: ఆ విధమైన భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావమును కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిది కానీ ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
0: God is full of anugraha, grace, but not agraha.

0: సాధకుని యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్భావం తద్భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
1: ఆస్పిరెంట్స్ ఫాలో డిఫరెంట్ పాత్స్, దే హావ్ డిఫరెంట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్. దేర్ఫోర్
0: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
1: You are in front of a big mirror.
0: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
1: standing there in front of it.
0: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
1: You see your own reflection there in a mirror.
0: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుక ఇచ్చింది.
1: ఇఫ్ యూ డూ నమస్కార్ యూ విల్ గెట్ బ్యాక్ ది సేమ్ నమస్కార్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్.
0: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తువా అది కూడా నీవు దండిస్తుంది.
1: ఇఫ్ యూ పాయింట్ అవుట్ యువర్ ఫోర్ ఫింగర్ యూ విల్ ఆల్సో గెట్ బ్యాక్.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: ఎట్టి కర్మం చేస్తావో అట్టి ప్రతిబింబమే నీకు వస్తుంటారు.
0: As is the object, so will be the reflection.
1: ఇక్కడ నిలువుట అద్దం ఏమిటి?
0: What is the mirror here?
1: ఈ మిర్రరే ప్రకృతి.
0: This mirror is the very nature.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: That very object is divine.
1: విష్ణువే కారకుడు.
0: God is the cause.
1: ప్రకృతియే కార్యము.
0: And
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: The whole world is just the relationship between the cause and effect.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: Therefore what has come back to you as reaction reflection is sound. In fact, object is one.
1: ఏకత్వము.
0: This is unity.
1: బింబము ప్రతిబింబము.
0: The object and the reflection.
1: అర్థం ద్వారా కలిగేటువంటివి కానీ అర్థం లేకపోతే ఏదీ లేదు.
0: The object and the reflection exist because of the mirror.
1: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్మును
0: పరిజనాల
1: విత్తమ్మును సన్మిత్రమ్మును మునిజనవన పౌత్రమ్మును విష్ణుదేవు చారిత్రమ్మును.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: ప్రకృతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు, నీ ప్రతిబింబము, అద్దము. ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి.
0: How many are here now? You,
1: నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: You, your reflection in the mirror.
1: కాబట్టి ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ ని అడిగినా కూడాను మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3 - 1 వాట్ ఇస్ వాల్యూ, హీ విల్ సే 2.
1: వాడికి కూడా ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్.
1: ఇట్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: హియర్ 3, యూ, యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: హోమ్ అండ్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapancham lo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకరాస్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఈజ్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారు ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్.
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదా వదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామా అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హి విల్ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతుండే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హి విల్ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతాచ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాగ్నెసీ ఇస్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్
0: టోటలీ. చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి,
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏం ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వి షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఆమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of non-dualism.
0: దీనిని పరిశీలించుకునే వేదము తత్త్వం అసి.
1: Basing on this Veda said తత్త్వం అసి.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: This principle of unity, oneness will give you joy and bliss.
0: శంకరులు వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: That is the teaching of Shankara.
0: అయితే అది అంత సులభం కాదు.
1: However, that's not simple and easy.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది పరిపక్వత దిశలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటనేటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్ దట్
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియలీ హిస్ ద లక్కీ సోల్ హూ అటైన్స్ దట్ స్టేట్.
0: అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంతకుడు రాజు.
1: హి ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హు ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who could do not understand this immortality, అమృతత్వ,
0: అమృతమనేటువంటిది ఇక్కడ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for
0: ఇది అమృతము అనేటువంటిది తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదటి ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.

0: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
1: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
0: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది విలేజ్ అండ్ ది సిటీ టు ఎన్ ఇగ్నోర్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
1: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
0: దేర్ ఇన్ కాశీస్ కానీ ప్రతి
1: ఒక్కరి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
0: శంకర్ హ్యాస్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ ఎవ్రీ మ్యాటర్.
1: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
0: హీ గేవ్ ఎ ప్రామిస్ టు హిస్ మదర్ వెన్ హీ లెఫ్ట్ హిస్ హౌస్.
1: నాయన నీవు ఇల్లు వదిలిపోతున్నావు,
0: సన్ యూఆర్ లీవింగ్
1: సన్యాసం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ నీవు స్వీకరించావు.
0: దో ఐ డోంట్ వాంట్ యూ టు బి యూ హావ్ చోజన్ టు బి
1: అంత సమయం లోపల మాత్రము నిన్ను చూడాలనేటువంటి ఒక పిచ్చి ఆశ నాకు ఉన్నది.
0: ఐ గాట్ ఎ డిజైర్ టు సీ యూ యాస్ ది ఎండ్ అప్రోచెస్.
1: కనుక నా అంత సమయంలో నీవు నా దగ్గర ఉండాలని ఆశించింది.
0: దేర్ఫోర్ యూ షుడ్ బి బై మై బెడ్ సైడ్ వెన్ ది ఎండ్ కమ్స్.
1: మహా పవిత్రమైన హృదయుడు కనుక, ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
0: Because he is a sacred soul and a noble soul.
1: Chitta shuddhi kaliginatundi variki cheppina maata satyame avutundi.
0: The one with purity of heart, whatever he says is bound to be true.
1: Edi cheppina satyame avutundi.
0: Whatever he says is truth only.
1: Pushpam kaadu anukunte idi pushpam kaakundane potundi.
0: If he says not a flower, it will not be a flower.
1: Aa satyanni gurtinchali.
0: One should know the truth.
1: Adi ee Bhagavad Gita lopala kudanu.
0: That in Gita.
1: Amavasyayamu prarambham avutundi yuddhamu.
0: Idi war starts on the dark night amavasya.
1: Chatutthi dinamu అర్జునుడు కృష్ణుని తీసుకుని అడవికి వెళ్లాడు.
0: ఆన్ చతుర్దశి ఫోర్త్ డే
1: రేపటి దినము ఏ విధంగా యుద్ధం సాగించాలి, ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
0: దేవర్ జస్ట్ డిస్కసింగ్ ద వార్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
0: బిఫోర్ గాడ్ కన్ఫర్స్ గ్రేస్ హి విల్ టెస్ట్ ది డిజర్వ్డ్నెస్ of the devotee.
1: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
0: Then only the devotee deserves what is given.
1: తిరిగి నా అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నారు.
0: అర్జున ఇట్స్ ఓవర్ బెటర్ యూ గో బ్యాక్.
1: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
0: There Krishna started testing.
1: అర్జున
0: అర్జున
1: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
0: On the tree top is there not peacock?
1: అవును స్వామి peacock అన్నాడు.
0: He said yes Swami it's peacock.
1: పిచ్చివాడ అది నెమలి కాదు, గరుడ్పంతుడు గరుడ అన్నాడు.
0: గరుడ
1: అవును స్వామి గరుడే అన్నాడు.
0: స్వామి ఇట్ ఇస్ గరుడ.
1: ఏమిట్రా నేను ఏది చెప్తే దాన్నంతా ఒప్పుకుంటున్నావు, ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా, విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు, నీవు ఎంత యుద్ధం చేయగలవు.
0: ఈ సెడ్ యూ ఎండోర్స్ వాట్ ఆల్ ఐ సే, యూ హ్యావ్ నో డిస్క్రిమినేషన్, యూ డోంట్ ఎంక్వైర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్.
1: అర్జునుడు కృష్ణ
0: కృష్ణ
1: నేనది నెమలి కాదంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
0: ఇఫ్ ఐ సే ఇట్ ఇస్ నాట్ పీకాక్ యూ విల్ మేక్ ఎ పీకాక్.
1: గరుడ కాదు అంటే నేను త్రి గరుడుగా మార్చవచ్చు నీవు.
0: ఇఫ్ ఐ సే ఇట్ ఇస్ నాట్ ఎ బర్డ్ యూ విల్
1: కాబట్టి అది నెమలా గరుడ అనేటువంటి విచారం నాకు అక్కర్లేదు.
0: సో ఐఎమ్ నాట్ బాదర్డ్ ఇస్ పీకాక్ ఆర్ గరుడ.
1: ఓకే నాకు కావాలి.
0: ఐ వాంట్ వాట్ యూ సే యువర్ కమాండ్.
1: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
0: వాట్ ఎవర్ యూ సే ఇస్ ట్రూత్.
1: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం ఏ వైశసి సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మన భవ మత్ భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
0: నౌ యు ఆర్ మై డివోటీ.
1: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
1: కనుక నీవు ఇంకా అన్నిటిని జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
0: దేర్ఫోర్ యు ఆర్ షూర్ టు విన్ దెన్ హి స్టార్టెడ్.
1: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ టు ఎ ఫెలో హూ హస్ నో ఫెయిత్.
1: ఈ సమయం లోపల 84 అర్జునుడికి 86 కృష్ణుడికి.
0: దేవర్ ఏజ్ 84 అండ్ 86 ఏజ్.
1: కానీ అంతవరకు ఏనాడు కూడా గీతను గురించి చెప్పలేదు.
0: టిల్ దెన్ హీ డిడ్ నాట్ చూస్ టు టీచ్ గీత.
1: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా చేరి వస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఎట్ ద రైట్ టైమ్ ఎట్ ద రైట్ ఆపర్చునిటీ.
1: 84 ఇయర్స్ కూడా ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
0: టిల్ ది ఏజ్ ఆఫ్ 84 దేర్ వాస్ నో డిస్కషన్.
1: అప్పటికప్పుడు గుర్తిపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్.
1: మీరందరూ ఎవరు?
0: అర్జున హూ ఆర్ దే?
1: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
0: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
1: కాదు, వారు నీ బంధువులు కాదు.
0: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
1: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
0: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: నీవు నేను వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
0: యూ ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
1: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
0: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
1: అది ఎట్ట అవుతుంది? అంతా ఒకటి ఎట్ట అవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
0: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ దెన్ వై వార్?
1: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
1: ఇది నాకు తెలుసు నీకు తెలియదు.
2: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
1: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
2: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యు ఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
1: తారక మంత్రము ఎరుపు మరి పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము గరుచిమన్నా.
2: Therefore one should know that eternal
1: తెలుసుకున్న వాడు నేను, తెలియని వాడు నీవు.
2: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
1: కనుక నీవు నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
2: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
1: పాస్ట్ ఇది నీకేమీ తెలియదు.
2: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
1: అని తెలుసును కానీ మర్చిపోయినావు.
2: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
1: స్వామి
2: స్వామి
1: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు. నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు.
2: స్వామి యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
1: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
2: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
1: నేను దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
2: God knows all that omniscient, omnipresent.
1: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుంది.
2: So I am always in total awareness.
1: నీవు మర్చిపోయినావు అన్నాడు.
2: You have forgotten.
1: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
2: Krishna gave very good example.
1: అర్జున
2: అర్జున
1: నీవు ఒకానొక అంటే పేర్లు వేరు వేరు, మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
2: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
1: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
2: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
1: కాశ్మీర్ అంటే ఏమి? కేకేఏ రాజు. ఆ కేకేఏ రాజు బిడ్డనే కైక.
2: కాశ్మీర్ మీన్స్ దట్ కేకేయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
1: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
2: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
1: వెళ్ళినావు,
2: యు హావ్ గాన్ దేర్.
1: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
2: యు పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
1: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
2: వాల్యుబుల్ క్లాత్ యు పర్చేస్.
1: తీసుకుని వచ్చావు.
2: యు బ్రాట్ ఇట్.
1: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువు పడేసేసింది.
2: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
1: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
2: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
1: తర్వాత
2: లేటర్
1: అది మర్చిపోయినారు. 10 సంవత్సరం జరిగిపోయింది.
2: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
1: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
2: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్.
1: బాబు రామా, ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పినిచ్చింది.
2: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్, హియర్ వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
1: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
2: అండ్ దెన్ రామ గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
1: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
2: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్. ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్.
1: మన టైలర్స్ అంతా రేపని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
2: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యు టుమారో, బట్ ఇట్ విల్ బి 1 ఇయర్.
1: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
2: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
1: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
2: బ్రాట్ ఇట్ ది ఈవినింగ్.
1: రెండవ రోజు బర్త్డే రాములది.
2: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
1: ధరించాడు.
2: హీ హస్ పుట్ ఆన్ ద షర్ట్.
1: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
2: హి బెంట్ టు హ్యాండ్ ఓవర్ ది.
1: వంగేటప్పటికి షర్ట్ అక్కడ పట్టన పగిలిపోయింది.
2: అండ్ దేర్ ది షర్ట్ టోర్ ఇన్ ద సెంటర్.
1: అమ్మ చెప్పింది, నాయన కొత్త వస్త్రమే, అప్పుడే చినిగిపోయిందా అని కౌసల్య అనింది.
2: కౌసల్య సెడ్ ఇట్స్ బ్రాండ్ న్యూ క్లాత్, ఇట్ ఇస్ స్టోర్ నౌ.
1: అప్పుడు కూడా రాముడు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
2: దిస్ ది టీచింగ్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ రామ అండ్ దోస్.
1: అమ్మ కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గానీ గుడ్డ ఓల్డ్ స్టాక్ అని అన్నాడు.
2: రామ సెడ్ స్టిచింగ్ ఇస్ బ్రాండ్ న్యూ, బట్ ది క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
1: న్యూ
2: స్టిచింగ్ ఇస్ న్యూ,
1: కానీ క్లాత్ స్టాక్ ఓల్డ్ స్టాక్.
2: బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
1: ఇది సత్యమా కాదా?
2: ఇస్ ఇట్ నాట్ ట్రూ ఆర్ నాట్?
1: అదే రీతిగానే
2: లైక్ వైజ్
1: నీవు మర్చిపోయినావు, నేను ఎరుకులో ఉంటున్నాను.
2: యూ హావ్ ఫర్గాటెన్, ఐ నో.
1: కాబట్టి ఇది నీకు నాకు ఉండినటువంటి వ్యత్యాసం. ఇది నాది ఎరుక, నీకు మరుపు.
2: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, అవేర్నెస్ హియర్, ఫర్గెట్ఫుల్నెస్ ఓవర్ దేర్.
1: ఇంతే కాకుండా
2: నాట్ ఓన్లీ దిస్,
1: ఆ యుద్ధ భూమి లోపల
2: దేర్ ఇన్ ది వార్ ఫీల్డ్
1: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
2: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
1: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
2: దెన్ అర్జున ఫెల్ వెరీ సాడ్.
1: స్వామి
2: స్వామి
1: అభిమన్యుడు చిన్నవాడు కదా,
2: అభిమన్యుడు
1: అతని పోవడానికి కారణం ఏమిటి?
2: వై షుడ్ హి డై?
1: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
2: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
1: పిచ్చివాడా, నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
2: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
1: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
2: You may take care of the body and protect it to any length, but it's bound to die. Rakam
1: manavu hani vruddulu maharanyam unandaginan.
2: That old age and the problems will come. You may hide yourself in a forest, but they are bound to follow.
1: Ivanni kudunu janma janmantara nunchi jarugu sambhavincheetvanti ve.
2: They follow you life after life.
1: Oka rai untundadi.
2: Here is a boulder.
1: Danini manchi yuvakudu, oka 25 samvatsaram yuvakudu చుట్టు తీసుకున్నాడు బాగా 28 కొట్టాడు.
2: An young man picked up a hammer and hammered it 25 times.
1: కానీ రాయి పగలలేదు.
2: But it didn't break.
1: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
2: An old man was called.
1: అతను రెండేట్లు కొట్టాడు, రెండు ఉప్పులు అయిపోయింది.
2: With two strokes this boulder broke into two pieces.
1: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు, నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను రెండేటికి దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
2: The old man was so proud of his strength. Oh, look here young man, you could not do it. Well, I could just break it in two strokes.
1: కృష్ణుడు చెప్పాడు.
2: Then he said, Krishna said,
1: వృద్ధుడా,
2: old man,
1: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
2: Don't pride yourself for this reason.
1: నీవు రెండేట్లు కాదు పగిలిండేది.
2: It didn't break because of the two strokes.
1: ముందు 28 కొట్టాడు యువకుడు, ఆ 20+2 22 గుండు పగిలింది.
2: Earlier it was hammered 20 times.
1: 22 times.
2: 20 times then, 2 times now, 22.
1: కనుక మనం ఏం చేస్తున్నామో అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
2: You think of that what is happening at the moment.
1: భగవంతుడు పాస్ట్ కూడా దానికి చూస్తూ ఉంటాడు.
2: But God will total the past also.
1: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
2: This is the difference between that and this.
1: దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటున్నది.
2: Divinity is everywhere.
1: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
2: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్
1: హెవెన్. రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
2: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
1: ట్రీ గా ఉంది.
2: ఇన్ ద పాస్ట్ ఇట్ వాస్ ఎ ట్రీ.
1: ఫ్యూచర్ లో ట్రీ గా ఉంది.
2: ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇస్ ఎ ట్రీ.
1: ప్రెసెంట్ లో సీడ్ గా ఉంది.
2: ఇన్ ద ప్రెసెంట్ ఇట్ ఇస్ ఎ సీడ్.
1: సీడ్ ను మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: యూ థింక్ సీ ద సీడ్.
1: కానీ ఆ రెండు ట్రీలు కూడాను ఈ సీడ్ నుంచి వచ్చినటువంటివి.
2: బట్ బోత్ ది ట్రీస్ హావ్ ఒరిజినేటెడ్ జర్మినేట్ ఆఫ్ ది సేమ్ సీడ్.
1: బీజం మామ్ సర్వభూతానాం అన్నాడు కృష్ణుడు.
2: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animated and
1: inanimate.
2: This theory of non-dualism was propagated, taught by Shankara. However, a fundamental principle is needed to understand
1: non-dualism. మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
2: టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ జర్నలిజం వీ నీడ్ టు నో మెనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్.
1: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడా మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
2: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
1: Shiva Shankar, Namami Shankar, Shiva Shankar.

0: కావనియందు. సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన, ద టాలరెన్స్, ఫర్ బేరెన్స్, విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఆఫ్ రిచువల్.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమేది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్? ద నెక్టరైన్ సెంటిమెంట్. ఇట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద మదర్ దట్ ఈస్ స్వీటెస్ట్.
0: ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: ఇట్ ఈస్ ద క్యారెక్టర్, ద వర్చ్యూ, విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, గ్రేటర్ దాన్ ద వెరీ లైఫ్. అండ్ దిస్ ప్రిన్సిపల్ ఈస్ సెట్ అబ్లేజ్, పుట్ టు ఫ్లేమ్.
0: నేటికిచ్చిరి పరదేశ నీతులరసి.
1: అండ్ టుడే వి హావ్ గాట్ ఆల్ దట్ ఈస్ ఫ్రమ్ ద ఫారెన్ ల్యాండ్. ద
0: కోసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే.
1: And we have got the modern dress and the name of freedom. That's what we got from the foreign rule.
0: Yenu gettura tanabala merugaledo.
1: Just as the elephant is not aware of its mighty strength,
0: attulainaru mana bharatiyulu nedu.
1: Bharatiyas, the inhabitants of this country, have come down to the level of an elephant that does not know its own strength.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: Bharat deshamu mahabhagya deshamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: ఇట్టి భారతదేశమును ఈనాడు మన భారతీయులు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడే ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్పిరిట్ అండ్ ద గ్రేట్నెస్ గ్లోరీ ఆఫ్ భారత్.
0: ఏనుగెట్టును తన బలం ఎక్కువలేదు.
1: జస్ట్ యాస్ ది ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
0: తన తోకతో కొడితే మనిషి ఒక 9 అడుగులు పోయి పడిపోతాడు.
1: జస్ట్ it can brush us a throw away man to 10 feet distance by just waving its tail.
0: అలాంటి ఏనుగును ఒక మావుట మనిషి తన కిందికి లాగుతున్నాడు.
1: But the man would be able to control the elephant with the maut.
0: తన బలమును తెలియకుండా ఉండటం చేత మావుట ఆ ఏనుగును తన చెప్పినట్టు వింటుంటాడు.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of Mahavut.
0: Adhe abhidhamgane bharatiya shakti kevalam dehanni aadharam chesukoni upadhi paina aadharam padi viru manushulanu manushulaga bhavistunnaru.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortal.
0: Dehamu panchabhautikamu.
1: Body is of senses.
0: Deham kuraka tappadu eppudu.
1: It is bound to fall somewhere or other.
0: Dehi niramayundu.
1: The inveller is permanent.
0: Dehiki chaavu puttukal moha nibandha bandhanala muddalu levu.
1: The inveller has neither beginning nor an end. The marks like the liberation or bondage.
0: Dehi niramayundu.
1: The inveller is eternal.
0: Dehi devadevudu.
1: And that very indweller is verily God himself.
0: It is satyanni gurtinchali.
1: This truth has to be cognized.
0: Ee dehamlo undinatundi oka shakti mari deni enduku undaledu.
1: The strength, the power ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఎల్స్.
0: అగమ్య గోచరుడైనటువంటి దైవాన్ని కూడా నువ్వు పట్టి లాగి పెట్టగలరు.
1: God who is beyond comprehension and understanding can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lopalo unnatundi shakti maha satya shakti,
1: the latent strength represents truth.
0: Ee satya shakti ni evvaru kudanu pataledu.
1: This truthful latent power nobody can understand.
0: Satya se satyam,
1: and truth is truth.
0: Truth nu evvaru kudanu kaanchaledu.
1: Truth cannot be visualized.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిధామనం భావించుకోకూడదు.
1: Truth has to be experienced, that's all, but not by any other way.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: Truth is God.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: God is truth. God is infinite. God is wisdom.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించే.
1: It is from the point of truth. Creator created the whole creation.
0: Satyamunanda anage satyavritti,
1: and the whole thing would merge back into the principle of truth.
0: Satyamunanda anage sarvasrushti,
1: and the whole creation merges back into the truth.
0: Yendu chuchina satyambe,
1: wherever you go you find truth.
0: Mithyam anetundi lene ledu.
1: There is nothing like mithya or falsehood.
0: Kani manavudu ee mithyamainatundi yokka dehamnu అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఇస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ యూ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: నో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: ట్రూత్ యాజ్ ది ఫౌండేషన్ యూ కెన్ బిల్డ్ ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ ఆర్ రైచస్నెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఈ ఇంద్రియమును అరికట్టి
1: కంట్రోలింగ్ యువర్ సెన్సెస్,
0: దేహ సంబంధమైనటువంటి భ్రాంతులు వదలి,
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకుని,
1: వీ జస్ట్ రిలై ఆన్ అవర్ బుక్కిష్ నాలెడ్జ్,
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్, ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టరై.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని,
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ విత్ ఇన్ అస్,
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను, కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాము.
1: వీ ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, the senses of perception, action, and we go by all the senses forgetting this eternal truth.
0: Manas etuvanti jetra,
1: you know the power of the mind,
0: adi ettante ette parigettundi.
1: Mind can run
0: konni samayam randu sugandhamuto koodinatvanti oka shuvam pai valutundi.
1: At times the mind falls in the flower of fragrance.
0: Maraku vaipuna bayati emaina kodu pent bandi potunte దానిపైన పోయి వాగుతుంది.
1: అండ్ ద మైండ్ ఆల్సో ఫాల్స్ ఆన్ ఆల్ ద డర్టీ స్టఫ్ క్యారీడ్ బై ఎనీ క్యారియర్.
0: ఈ రెండింటి ఎందుకు నువ్వు వాలేటువంటి దాన్ని నీవు ఎట్టని నమ్ముతావు?
1: ద మైండ్ దట్ ఫాల్స్ ఆన్ ద ఫౌల్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాగ్రెంట్, హౌ కెన్ యూ బిలీవ్ ఇట్?
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: వీ జస్ట్ క్యారింగ్ ఆన్ అవర్ లైఫ్ జర్నీ basing on the body and the mind.
0: Yenadu manavudu deham yokka bhrantini vadali,
1: that day man gives up his physical attachment, body attachment,
0: indriyam yokka tattvamu marchipoyi,
1: and he controls the senses,
0: atma tattvamne chintinchinappudu,
1: and when he stands at the point of the self,
0: neeve atma swarupude aipothavu,
1: and he becomes verily the very embodiment, personification of,
0: appudu neevu manavudu kaadu,
1: as it is you are not
0: madhavude. నీవు మాధవుడే.
1: యు ఆర్ మాధవ డివైన్.
0: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కానీ ఈ జగత్తుకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on is the
0: center. Now, if you take the dress off, you will be
1: the moment you leave the body, you have to give up this dress, the vesture.
0: Karuka, ee dressu patti neevu natakam aadutunnavu.
1: You are acting basing on the dress.
0: Kaani neevu nijamainatuvanti oka swaroopanni neevu gurtinchali.
1: You have to recognize your true nature.
0: Manavatvamu.
1: The human life
0: pavitramainatundi
1: is sacred
0: divyatvamainatundi
1: and is divine.
0: Itvanti divyatvamaina pavitramainatundi manavatvanni nam enta matti kalputunnam.
1: The divine sacred life is just misused.
0: Kanuka deenini manam sarthakam gaavinchukovali.
1: We have to work for the liberation, make it purposeful.
0: Neevu chadivina chadivu gaani,
1: all the education,
0: neevu nerchina vidyalu gaani,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కానీ,
1: ఆల్ యువర్ స్కిల్స్ అండ్ కెపాసిటీ,
0: క్షణభంగురాలు,
1: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: దే వుడ్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్ ఓన్లీ.
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: అండ్ దే ఆర్ బౌండ్ టు వానిష్ వెరీ సూన్.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దట్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు,
1: ఎనీవన్ మే ఆస్క్ దిస్ క్వశ్చన్,
0: మీరు ఎవరండి అంటారు.
1: దెన్ ఐ ఆస్క్ యు హూ ఆర్ యు.
0: నేను ఫలాని వాడిని అని చెప్తావు.
1: అండ్ యు రిప్లై ఐ యామ్ సో అండ్ సో.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకొని దాన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు.
1: యు రెస్పాండ్ టు ద క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద బాడీ and the family you belong to and the region where you stay.
0: Nee peru Ramdas.
1: Your name is Ramdas.
0: Kaani evaru pettindi peru ee peru?
1: Who gave that name to you?
0: Talidandru pettinatundi peru.
1: Parents gave that name to you.
0: Kaani Ramdas ani pilche enta varaku nee avunu avunu untavu.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: Nee ye Ramdas?
1: What type of Ramdas?
0: Dasarathin kumaru ainatundi Ramdas.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: Ah, Dasharatha ante evaru?
1: Who is Dasharatha?
0: Dasharathudu.
1: Dasharatha.
0: Dasendriyulu yokka rathamu ee dehamu.
1: Body is a chariot of 10 senses.
0: Ee Dasendriyulu yokka ratham yokka kumarudu.
1: And he is the very son of Dasharatha.
0: Kanuka neevu Dasharathudu kumarudu ante Ayodhya vasulainatundi Dasharathudu kaadu.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharathunaku muguru varyulu.
1: Dasharatha has 3 consorts, wives.
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharathunaku dehaniki 3 gudamulu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has 3 basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: దే ఆర్ 3 qualities, సత్వ రజస్ తమో గుణాలు. పాయస్
0: సాత్విక గుణము. కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక పాయస్నెస్.
0: సత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ రజస్టిక్ మైండ్, ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: Karukane Ramulaku Vasishtudu varu chakkaga puttinatvati tedi nakshatram chusi ataniki Ramachandra ani peru pettadu.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishta.
0: Mottamata Ramulaku prabhatam cheppe samayalo Ramo Dasaratha sudaya.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya Putra ani pettadu.
1: They are addressing this
0: way. Prati okkati kudanu mahaniyudu anadu telisi gurtinchadu.
1: This basic fact is realized
0: గుర్తించి వర్తించారు
1: by the past and they conducted themselves like that
0: ఈనాటి వారి వీరికి మూర్ఖంగా గుర్తించలేదు
1: and they are not foolish as we find today
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి
1: having realized the truth then
0: సత్యాన్ని బోధించి
1: shared truth with everybody
0: సత్యంతోనే వర్తించారు
1: and then the whole life spent lifetime in truth
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము
1: therefore truth is their natural quality
0: అనగా సహనము ఉన్నారు
1: and they had all this forbearance sah
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే
1: the qualities of Bharat are quite natural
0: సహనమే
1: సహన forbearance
0: ఆ ఫర్బేరెన్స్ ఆ సహనం అనేటువంటి లేకపోతే మానవుడే కాదు
1: విదౌట్ ఫర్బేరెన్స్ యు ఆర్ నో హ్యూమన్ బీయింగ్ ఎట్ ఆల్
0: మీకు తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడీ రెస్పెక్టింగ్ ద మదర్
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు
1: దట్ డే ఇట్ వాజ్ విశ్వామిత్ర హూ వాజ్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు
1: బిఫోర్ టేకింగ్ లీవ్ హి టచ్డ్ ది ఫీట్ ఆఫ్ కౌసల్య
0: అమ్మా నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను
1: అండ్ హి సెడ్ ఐ యామ్ గోయింగ్ దేర్ ఫర్ యాగ జనక మహారాజు
0: ఇప్పుడు ఆమె చెప్పింది
1: దెన్ షీ సెడ్
0: నాయన ఏ గుణము గణించి యేచించినాడు ప్రహ్లాద పాలింప పరమపురుషుడు
1: దట్ సుప్రీం బీయింగ్ హూ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ప్రహ్లాద విత్ ఆల్ ద ట్రైట్స్ అండ్ కెపాసిటీ
0: ఏ గుణము గణించి యేచించినాడు శివకుమారుడు సాక వైకుంఠవాస
1: దట్ గాడ్ అవర్ హెవెన్ హూ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ధ్రువ
0: ఏ గుణము గణించి యేచించినోనాడు ధ్రువకుమారుడు సాక వైకుంఠవాస
1: వైకుంఠవాసి హూ కేమ్ డౌన్ ఫర్ ద రెస్క్యూ ఆఫ్ ధ్రువ
0: ఆ గుణము గణించి అమరవంజుడు
1: అండ్ దట్ విత్ సేమ్ క్వాలిటీ
0: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు
1: అండ్ హీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్
0: నీకు విజయము
1: అండ్ హీ విల్ మేక్ యూ ద విక్టర్
0: ఆశీర్వదించింది తల్లి
1: దట్ వాస్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు
1: అండ్ హీ కుడ్ బి ద విక్టర్ హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్
0: జనకుడు కర్మయోగి
1: అండ్ జనక ఇస్ కర్మయోగి
0: అతను మహాజ్ఞాని
1: అండ్ హీ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదములు పట్టాడు
1: అండ్ దట్ జనక దో హీ ఇస్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ రామ్
0: నాయన నీకంటే మించిన వారు లేరు
1: నన్ కెన్ ఎవర్ ఎక్సెల్
0: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
1: ఐ ఆఫర్ మై డాటర్ ఇన్ మ్యారేజ్
0: వివాహం చేస్తున్నాను అన్నాడు
1: అండ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ మ్యారేజ్
0: కానీ వివాహం అన్నంత మాత్రం ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు
1: And he did not accept by mere proposal.
0: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే ఓ పెద్ద పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: But the modern youth, they are ecstatic. By just listening to the news of wedding, they print their cards and happily distribute.
0: లేదు లేదు. నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: Rama was not like that. We are four brothers.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
0: కనుక మాకు నలుగురికి ఒకటే చోటు కావాలి ఏది
1: కావాల్సింది
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి
1: అన్నారు
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు
1: టిల్ దెన్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఇస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్
0: తాను బయటికే రాలేదు
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్
0: రాముని కూడా ఎప్పుడు చూడలేదు
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ ఎట్
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత
1: అండ్ హీ waited for the arrival of the parents
0: vishwamitrudu cheppin tarvata
1: after getting consent of vishwamitra
0: appudu ana oppukunnadu
1: then he accepted
0: kani accept chesadu kani sita chudaledu
1: though he gave his acceptance he did not look at her sita
0: rama lakshmana bhakta shatrughnulu naluguru varshaga nilchukunnaru
1: all the four brothers rama lakshmana bharata shatrughna
0: veerandariki motta motta ramudu peddavadu
1: Rama is eldest of the four.
0: Ramana ku motta motta Sita garland veyyali.
1: And Sita was to garland Rama in the first instance.
0: తర్వాతనే లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నికి వేయాలి.
1: Thereafter, లక్ష్మణ భరత శత్రుఘ్నాథుని గాలండ్.
0: ఆమె గాలండ్ పట్టుకుని నిల్చుకుని ఉంది.
1: And she was holding the garland.
0: కానీ రాముడు ఆమె వైపు చూడలేదు.
1: Rama yet did not look at her.
0: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
1: She is not my wife as of now.
0: ఆమె పరస్త్రీ.
1: She is another lady.
0: నేను ఎట్లా చూసేది?
1: హౌ కెన్ ఐ లుక్ అట్ హర్?
0: ఇది మహాపాపము.
1: ఇది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: మన స్త్రీని చూడటమే మహాపాపము.
1: టు లుక్ అట్ అనదర్ లేడీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: అప్పుడు ఇంతసేపు కాచుకుంది పాపం.
1: అండ్ షీ వెయిటెడ్ అండ్ వెయిట్.
0: కానీ రాముడు వంగలేదు.
1: బట్ రామా డిడ్ నాట్ బెన్.
0: రాముడు వంగలేదు, సీత గార్లెండ్ వేయలేదు.
1: రామా డిడ్ నాట్ బెన్ వంగలేదు. అండ్ సీత డిడ్ నాట్ గార్లెండ్ హిమ్ వేయలేదు.
0: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిలుచుకొని ఉన్నారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న వర్ వెయిటింగ్.
0: అప్పుడు లక్ష్మణ్ వైపును చూచాడు రాముడు.
1: అండ్ రామా లుక్డ్ అట్ లక్ష్మణ్.
0: ఏమిప్పుడు నేను చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ్ హాస్ ఎ నెక్ ఎ డివైస్.
0: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్ టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: And Rama approached his mother, bent and touched the feet of his mother.
0: తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: And while touching the feet of his mother,
0: అప్పుడు సీత కూడా భయపడింది.
1: Immediately Sita garlanded him.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: What highest level of chastity.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: That was the level of order of the behavior in those days.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్. దే వర్ ఏజెస్ ఆఫ్ చాస్టిటీ అండ్ క్యారెక్టర్.
0: ఈనాటి బాల బాలకులు గార్లాండ్ వేసినా వేయకపోయినా
1: టుడే బాయ్స్ అండ్ గర్ల్స్ వెదర్ దే గార్లాండ్ ఆర్ నాట్
0: తానే గుణమై వేస్తాడు.
1: హీ హింసెల్ఫ్ విల్ గో ఫార్వర్డ్ అండ్ గార్లాండ్.
0: అట్లది కాదే.
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకనే రాముడు వేసిన తర్వాత అప్పుడు లక్ష్మణుడికి ఆమె వచ్చి వేసింది. కనుకనే ప్రతి ఒక్కటి ఎందుకు కూడా పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞను నడుచుకోవాలి.
1: Therefore in every aspect one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు
1: all the teachings of elders
0: శుద్ధముగా విని
1: you have to hear, listen to them wholeheartedly.
0: అశ్రద్ధ లేక
1: without any negligence
0: ప్రేమతో పూజించినప్పుడే
1: and when we worship them with love
0: నీ జీవితము శాంతి చెందుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: That is the history. That is the sanctity of those days.
0: తర్వాత వీరు అడవికి పోయారు.
1: Later they went into exile.
0: దశరథుని ఆజ్ఞ ప్రకారము
1: as per the command of దశరథ
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము
1: in accordance with the promise given to Kaika
0: Rama నీవు అరణ్యములకు వెళ్ళు.
1: Rama had to go to the forest.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: How long? 14 years.
0: అది మందర యొక్క మాట.
1: That is the teaching. That is what was
0: ఎంత పెద్ద రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: Kaika had to pay heed to the words of the servant man.
0: కనుకనే సర్వెంట్ మాట వినకూడదు.
1: Therefore no should, no one should
0: ఓనర్ మాట వినాలి.
1: That is the sanctity of those days.
0: తర్వాత వీరు అడవికి పోయారు.
1: Later they went into exile.
0: దశరథుని ఆజ్ఞ ప్రకారము
1: as per the command of

0: వన్ షుడ్ హియర్ ద ఓనర్ ఓన్లీ.
1: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
0: అండ్ షీ ఫెల్ట్ మిజరబుల్.
1: భర్త, నేను కూడా నీ వెంట వస్తాను.
0: సెడ్, ఐ టు విల్ ఫాలో యు.
1: నాకు పతియే దైవము.
0: మై హస్బెండ్ ఇస్ మై గాడ్.
1: నాకు సర్వము నాకు పతియే.
0: అండ్ మై హోల్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ద హస్బెండ్.
1: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
0: వేర్ పతి ద హస్బెండ్ ఇస్ దేర్ సతి ద వైఫ్ హాస్ టు స్టే.
1: పతిసత్తు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న, నేను నీ తమ్ముడు.
0: When both of them, Rama and Sita, were proceeding ahead,
1: వీరెట్టొచ్చారు.
0: And he followed them.
1: సుమిత్రకు పుట్టినటువంటి వారు భర్త శత్రుఘ్నుడు.
0: And they were born to Sumitra.
1: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
0: సుమిత్ర is a noble lady.
1: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
0: సుమిత్ర, a good friend.
1: నా కుమారు, నాకు ఇద్దరు పుట్టారు.
0: I have two sons.
1: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణుని సేవ.
0: వన్ విల్ సర్వ్ రామ, ద అదర్ విల్ సర్వ్ భర్త.
1: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
0: ఇన్ ఎనీ వే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు ద రూలర్.
1: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు.
0: అండ్ ద వన్ హూ సర్వ్స్ రామ నేచురల్లీ నోస్ దట్ రామ విల్ బి ద రూలర్.
1: లేక లక్ష్మణుడైతే లక్ష్మణుడికి సేవ చేస్తాడు.
0: అండ్ అదర్వైజ్ హీ హాస్ టు సర్వ్ లక్ష్మణ్.
1: లక్ష్మణుడికి సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
0: Therefore, Shatrughna went on serving.
1: రామునికి సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
0: అండ్ లక్ష్మణ సర్వ్డ్ రామచంద్ర.
1: లక్ష్మణి యొక్క గుణము చాలా చెడమైనటువంటి.
0: అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ్ ఇస్ వెరీ నోబుల్.
1: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు.
0: Both of them were proceeding towards the forest.
1: అన్ని కష్టములు పడ్డారు.
0: They faced all difficulties and problems.
1: అందరికీ తెలిసినటువంటి విషయమే.
0: All these things are known to everybody.
1: కానీ కొంతసేపు రామసీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
0: వెన్ రామ అండ్ సీత వర్ కన్వర్సింగ్, లక్ష్మణ లెఫ్ట్ దట్ స్పాట్.
1: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు.
0: హి వాస్ వాకింగ్ టు ఎ లాంగ్ డిస్టెన్స్ లీవింగ్ దేర్ కంపెనీ.
1: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
0: అండ్ ఇట్ వాస్ ద టైమ్ వెన్ లక్ష్మణ డెవలప్డ్ బ్యాడ్ థాట్స్.
1: అన్న, ఎందుకు మనకి ఈ కష్టములంతా కూడా ఉండాలి?
0: The brother, why should we have all these difficulties?
1: మనం అయోధ్యకు వెళ్దాము.
0: Why should we go to the forest? Why?
1: సుఖంగా జీవిస్తాము.
0: And let's go back and be happy.
1: ఈ సీతకు ఎందుకు ఇంత బాధ?
0: Why should Sita suffer?
1: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము.
0: It's not possible to protect her in the midst of the demons around.
1: చెప్పేటప్పటికి రామునికి తోచింది.
0: Rama could understand.
1: ఇది స్థల మహత్యము ఆయన.
0: It is the effect of the place where they were.
1: ఆ లక్ష్మణుడు తీసుకుని పోయి,
0: అండ్ ఈ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్,
1: లక్ష్మణ ఇది నీ గుణం కాదు,
0: ఇట్ ఇస్ నాట్ యువర్ క్వాలిటీ.
1: ఈ స్థల మహత్యము,
0: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్.
1: ఈ స్థలంలో రాక్షసులంతరు సంచరిస్తున్నారు.
0: దిస్ ప్లేస్ వేర్ డెమన్స్ మూవ్డ్ అరౌండ్.
1: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుకనే రాక్షస గుణము నీలో వచ్చినాయి.
0: బికాస్ ద డెమన్స్ వర్ దేర్ ఇన్ ది విసినిటీ, యు డెవలప్ దిస్ డెమోనిక్ క్వాలిటీ.
1: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు అండర్స్టాండ్ ద ప్లేస్ వేర్ వి లివ్.
1: దేశకాల పరిస్థితి ప్రభావం చేత స్థలములు కూడా మనం గుర్తించాలి.
0: బేసింగ్ ఆన్ ద టైమ్ అండ్ ద స్పేస్ వి హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ వేర్ వి స్టే.
1: అప్పుడు లక్ష్మణుడు మారినాడు.
0: దెన్ దే కుడ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్.
1: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ గో బ్యాక్ టు అయోధ్య.
1: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు కూడా అరణ్యంలోనే జీవించాలి.
0: ఐ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్, ఐ విల్ అబైడ్ బై ద ప్రామిస్ గివెన్, ఐ విల్ స్టే ఇన్ ద ఫారెస్ట్ ఫర్ 14 ఇయర్స్.
1: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణ మహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు. రామాయణంలో ఉండేటువంటి యొక్క నిజమైనటువంటి క్యారెక్టర్ మరి ఏ దేని అయింది కూడా లేదు.
0: ద క్యారెక్టర్ యాజ్ ఎంబాడీడ్ యాజ్ రిప్రజెంట్ ఇన్ రామాయణ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: రామాయణం అంటే ఏదో హాస్యంగా చూసుకుంటారు, కానీ
0: వి కన్సిడర్ రామాయణ
1: భారతీయుల యొక్క హార్ట్ రామాయణము.
0: రామాయణ రిప్రజెంట్ ది వెరీ హార్ట్ ఆఫ్
1: అట్టి భారతీయుల యొక్క హార్ట్ ను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
0: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ వి ఆర్ ఫేసింగ్ టుడే ద మెయిన్ కాజ్ లైస్ హియర్ దట్ వి హావ్ నాట్ అండర్స్టూడ్.
1: ఎక్కడ ఉండే బాధలు తప్పినవి కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్ డిఫికల్టీస్ వేర్ ఎవర్ యు గో.

0: యందున్నా, ఆకాశమునున్నా, పట్టణమునున్నా, పల్లెనున్నా, గుట్ట మీదనున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కు లేని వారి దేవుడు. కనుక ఇట్టి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా,
1: all youngsters today,
0: ఈనాటి ఈ గుణములు మాత్రం పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are all the children of God.
0: తానే చెప్పాడు, మమమేమంసో జీవలోకే జీవభూత సనాతన.
1: God himself said that you are his part, and the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలె మనం జీవించాలి.
1: Therefore we should develop divine qualities and follow the path given to man by God.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: Where the spark of the divine.
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: And once we understand this divinity basically.
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుణ్ణి అని చెప్పుకుంటే పలాని వారి అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: అంతా సో అండ్ సో,
1: సో అండ్ సో, దట్స్ ఆల్.
0: కనుక నీవు భగవంతుని అంశం అని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ఫుల్లీ వెల్ దట్ యు ఆర్ దిస్ పార్ట్ ఆఫ్ ది,
0: అప్పుడే నీ ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెత్ యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ మంచి పిల్లలే.
1: యు ఆర్ ఆల్ గుడ్ చిల్డ్రన్.
0: అంత బంగారు పిల్లలే.
1: యు ఆర్ రియల్లీ గుడ్.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: The environment spoils you at times.
0: కొంత ఆహారం కొరకు దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: And adding to this, the food habits also responsible.
0: ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే నీకు మంచి మాట చెప్తారు.
1: When you join the company of your friends, if the friends are good, then talk all good things.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే,
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్,
0: నీకు బ్యాడ్ థాట్స్ చెప్తారు.
1: And naturally they share with you their bad thoughts.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి,
1: in the good company,
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చితత్వం, నిశ్చితత్వ జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you develop the sense of detachment, you'll be free from illusion, and you'll attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోదు.
1: Don't run after nuisance and make your life a nuisance.
0: Good company చేరి,
1: join the good company,
0: good name తీసుకో.
1: Get a good name.
0: Be good.
1: Be good.
0: Do good.
1: Do good.
0: See good.
1: Bhagavan says, be good, do good, see good.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైనటువంటి దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు అప్పదే.
1: Bhagavan feels that he is giving you trouble, but boys, all of them say unanimously, no Swami. But Baba says that he knows.
0: ఇది మీకు సహజము.
1: It's quite natural for you to Baba.
0: కానీ ఇది నాకు సహజము.
1: And this feeling of Bhagavan is natural to you.
0: కనుక మున్ముందు ఇంకా దీని విషయములు ఎంతైనా మనం తెలుసుకుందాం.
1: In future, Bhagavan will tell you many more things.
0: రామ జీవితమే మీ యొక్క జీవితము.
1: The life of Rama should be your life.
0: ఎవరైనా అడిగినప్పుడు మీకు దేవుడు ఎక్కడున్నాడు, నా ఆత్మలో ఉన్నాడు.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: కనుక నీ ఆత్మనే నీవు.
1: The very self.
0: ఆత్మకంటే మించినటువంటి మరొకటి లేదు.
1: There is nothing beyond the self or Atma.
0: దాన్ని consciousness అంటారు.
1: That self is consciousness.
0: ఈ consciousness pure గా ఉండినంత వరకు కూడా మీరెప్పుడు కూడా మానవులే.
1: So long the consciousness is pure, you continue to be a human being.
0: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: మేక్ యువర్ కాన్షియస్నెస్ ప్యూర్ అండ్ సేఫ్.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: గివ్ అప్, డిస్పెల్ ఆల్ బ్యాడ్ థాట్స్.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రమో దాన్ని చింతించకండి.
1: డోంట్ థింక్ అగైన్ అండ్ అగైన్ ఇఫ్ ఎనీ బ్యాడ్ థాట్స్ కమ్స్.
0: ఇవన్నీ కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి, అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally, the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవచ్చు.
1: And the enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ర తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: On the other hand, there are other five human values.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకుంటే,
1: and you have friendship with these values,
0: good boys,
1: you will be good boys.
0: లేకపోతే you are bad boys.
1: Otherwise, you are bad boys.
0: Bad అనేటువంటి తెచ్చుకోకూడదు.
1: You should not get a bad name.
0: Good name తెచ్చుకోండి.
1: You should get a good name.
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
1: You should get a sacred name.
0: కన్న తల్లిదండ్రులకు పవిత్రమైన పేరు ఇవ్వండి.
1: Get a good name to your parents also.
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
1: The parents have very high expectations.
0: వారి కూడా సంతోష పెట్టండి.
1: Make them happy.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: Mother is God. Father is God, teacher is God, guest is God.
0: కనుక మీరు తల్లి తండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి.
1: Never disobey your parents. Follow them, make them happy, please them.
0: అప్పుడే మీరు ధన్యులవుతారు, పుణ్యులవుతారు.
1: Then only you will earn the merit, your lives are redeemed.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

0: Sairam, dear listeners, less luggage, more comfort, makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: దేహము పంచభౌతికము. దేహము పంచభౌతికము. దేహము కూలక తప్పదెప్పుడు. దేహి నిరామయుండు. గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
2: బాడీ హస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. The body is bound to fall one day or other. But actually speaking, the reality, the indweller, has neither beginning nor an end, neither the bondage nor liberation. That indweller verily is God Himself.
1: ఇది కేవలము ఒక బీరు వంటిది. ఈ దేహము అలాగే గోడ్రేజ్ వంటిది.
2: Body is like an iron safe godrej.
1: కానీ దీనిని దేని నిమిత్తమే తీసుకున్నాము?
2: Why have we taken upon ourselves this vesture, the body?
1: విలువైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగలను ఉంచి భద్రము గావించుకోవటం కోసం.
2: This iron safe is meant to keep in treasure the most valuable jewels inside. So is the case with this body, the iron safe.
1: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
2: దిస్ బాడీ ది ఐరన్ సేఫ్ హస్ గాట్ విద్ ఇన్ మెనీ వాల్యుబుల్స్.
1: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
2: వెరీ ఇంపార్టెంట్ జ్యువెల్ ఇస్ ట్రూత్.
1: సత్యంబునప్పుడు సత్యంబుగానంచు. సత్యమే విలువైనటువంటి గొప్ప నగ.
2: It is the truth that is all pervading, its most valuable jewel.
1: Dharmamu rendavadi chala a diamonds anta putkinchinatvanti bangaru vantidi.
2: The next valuable one is dharma, the righteousness. It is something like the diamonds that are put together.
1: Satyamu panchabhautikamu kadu.
2: This truth is not the one that has taken upon the vesture of the body of senses.
1: Satyamu dharmamu.
2: The truth and dharma, righteousness.
1: Shanti prema.
2: Peace and love.
1: Shanti manavunaku atyavasaramu.
2: Peace is most essential for every man.
1: Ye manavudu chusina, ye kotisrani adigina, Swami, sarvamu makunnadi. కానీ శాంతి లేదు.
2: యు మే కమ్ అక్రాస్ ఎనీబడి, ఈవెన్ ఎ మిలియనేర్, హీ కమ్స్ టు భగవాన్ అండ్ సే, స్వామి, ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ ఐ హావ్ నో పీస్.
1: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
2: వితౌట్ దిస్ పీస్ యు కెన్ నాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యం ప్రారంభమేమో, ధర్మం రెండవది, మూడవది శాంతి.
2: Therefore the first one is truth, the next one is dharma or righteousness, and the third one is shanti, peace.
1: నాలుగవది మనకు తగినటువంటి సుఖము.
2: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
1: అప్పుడే మానవుడు సర్వసంగ పరిత్యాగి కాగలడు.
2: Then only a man can be truly a renunciant.
1: త్యాగి అనగా ఏమిటి?
2: Who is the one of sacrifice? Tyagi.
1: Vanchala yokka phalamunu vidute shanti.
2: rupees lies in giving up the results, the sequence of all the desire.
1: కనుక డిజైర్ కలిగినటువంటి వాడు నిజమైనటువంటి శాంతి కాదు.
2: సో లాంగ్ దేర్ ఇస్ డిజైర్ యూ కెనాట్ ఎంజాయ్ ట్రూ పీస్.
1: అతనికి అన్ని ఆశలు కూడా ఉంటుంటాయి.
2: హీ హాస్ సో మెనీ అంబిషన్స్.
1: ఆశలు ఉండినప్పటికీ ఆశల ఫలితం వదలటమే నిజమైన త్యాగం.
2: ద ట్రూ సాక్రిఫైస్ మీన్స్ గివింగ్ అప్ ఓవర్ అంబిషియస్ నేచర్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా చదువులన్నీ చదివి ఫలముచున్నా.
2: యు మే బి హైలీ ఎడ్యుకేటెడ్ ద రిజల్ట్ ఇస్ జస్ట్ ఎస్ జీరో ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ట్రూత్ ధర్మ పీస్ అండ్ లవ్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యను నేర్చిన విలువ సున్నా.
2: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
1: Satya, dharma, shanti, prema nu lekunna bahula satkarya labhambu sunna.
2: One may undertake any number of good deeds and activities in the community. There is no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా పదవులనేది ఫలము సున్నా.
2: వాట్ ఫర్ యు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ దేర్ ఇస్ నో రిజల్ట్ రివార్డ్ ఎట్ ఆల్ ఇఫ్ యు డు నాట్ హావ్ దీస్ వాల్యూస్ ట్రూత్ రైచియస్నెస్ పీస్.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా ఫలములు నేడిన ఫలము సున్నా.
2: We may occupy any position of authority and position. It is of no use at all without these values.
1: Satya dharma prema shantulu jivyanni jivitamunaku punadulappa.
2: These are the four values that form the very foundation of human life.
1: Kanuka manavu manavudu ee bangaraina yokka satyamu dharmamu శాంతి ప్రేమ అనే నగరను మనము లోపల ఉంచుకున్నాము.
2: వీ హావ్ ట్రెజర్డ్ విత్ ఇన్ అవర్ సెల్స్ ఆల్ దిస్ ఆర్నమెంట్స్ ఆఫ్ గోల్డ్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్.
1: మనము గాడ్రేజ్ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే దానికి విలువే మాత్రమే లేదు.
2: ఇఫ్ వీ కీప్ ది గాడ్రేజ్ వితౌట్ జ్యువెల్స్ ఇన్ సైడ్ దేర్ ఇస్ నో వాల్యూ టు ది ఐరన్ సెల్ఫ్ ఎట్ ఆల్.
1: ఇందులో ఏమైనా విలువైనటువంటివి నగల పెట్టినప్పుడే దీనికి ఒక పూజించుడు.
2: ది ఐరన్ సేఫ్ హ్యాస్ వాల్యూ వెన్ ఇట్ హ్యాస్ ద జ్యువెల్స్ ఇన్ సైడ్.
1: కనుక ఆ జ్యువెల్స్ లోపల ఉండినప్పుడే దీనికి విలువ.
2: సో లాంగ్ దర్ జ్యువెల్స్ ది ఐరన్ సేఫ్ ఇస్ వాల్యూ.
1: అవి లేకుండా ఇది కేవలము వాటర్ బబుల్.
2: వితౌట్ ది వాల్యుబుల్ విత్ ఇన్ ఇట్ ఇస్ జస్ట్ ఎ వాటర్ బబుల్.
1: ఇది కేవలం ఖాళీ పెట్టే.
2: ఇట్ ఇస్ జస్ట్ ఎన్ ఎంప్టీ బాక్స్.
1: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
2: ఈవెన్ ఇఫ్ యు త్రో ఇట్ ఆఫ్ నోబడీ వుడ్ ఎక్స్పెక్ట్ ఇట్ నాట్ రిసీవ్ ఇట్.
1: కనుక ఇందులో ఉండినటువంటి యొక్క నగరం మనం కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ప్రెషస్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్ ది ఐరన్ సేఫ్.
1: సత్యము
2: ది ట్రూత్.
1: ఈ సత్యము అనగా ఏమిటి?
2: వాట్ ఇస్ ట్రూత్?
1: సత్యం.
2: సత్యం.
1: ఇది సత్యం.
2: దట్ ఈస్ సత్యం.
1: ఈ సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇది మారినటువంటిది కాదు. ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉంటుంటుంది.
2: ట్రూత్ డస్ నాట్ చేంజ్. ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: కనుక సత్యం అనేటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ట్రూత్ వేర్ ఎవర్ యు ఆర్.
1: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
2: Everyone knows what truth is.
1: తెలుసుకోవడను తాను దాన్ని వదులుతున్నాడు.
2: Knowing fully well what truth is, he has distanced himself.
1: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
2: In order to escape from the reality, he utters lies.
1: ధర్మము.
2: Then dharma.
1: ఇది దానికి పునాది అయినటువంటిది. సత్యం నాస్తి పరో ధర్మః.
2: This dharma is very foundation. There cannot be greater truth than this dharma, adherence to righteousness.
1: ఎంతటి పెద్ద భవనం కట్టినప్పటికీ దానికి పునాది ఉండాలి.
2: You may have multi-storied mansion, but it requires foundation.
1: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రం నిలవదు.
2: The walls of the building, however fallible it is, they would not last long when there is no foundation.
1: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
2: Therefore, dharma is the most appropriate truth.
1: రెండు రకములైనటువంటి ధర్మం ఉంటున్నవి లోకంలో.
2: In this world, there are two forms of righteousness.
1: లౌకిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము.
2: One is worldly aspect, the other one is spiritual aspect of dharma.
1: ఇది భౌతికమైనటువంటి ఒక జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
2: From the worldly sense, we follow dharma in this world.
1: ఇది నిరంతరము కదిలేటువంటిది.
2: This goes on changing, moving.
1: కానీ ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
2: But the spiritual truth does not move, does not change.
1: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
2: When the foundation is shaken, naturally the walls collapse.
1: కనుక ఇది ధర్మం అనేటువంటిది మన జీవితం అంతా కూడాను నడుచుకోవాల్సినటువంటిది.
2: Therefore, dharma is the path set before us to follow.
1: శాంతి.
2: Then peace, శాంతి.
1: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
2: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
1: లోపల ఆ ప్రకాశమే లేకుండా
2: వెన్ దేర్ నో లైట్ ఇన్ సైడ్
1: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటువంటి
2: ఇట్ అమౌంట్స్ టు లైఫ్ స్పెంట్ ఇన్ డార్క్నెస్.
1: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదమైన గురి కావచ్చు.
2: యు మే హావ్ టు ఫేస్ ఎనీ రిస్క్ ఆర్ డేంజర్ ఇఫ్ యు రిమైన్ ఇన్ డార్క్నెస్.
1: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
2: దిస్ లవ్ ఈస్ హైలీ బ్రిలియంట్ ఎఫల్జెంట్.
1: తల్లి పుట్టిన తక్షణమే కుమారుని ప్రేమిస్తుంది.
2: Mother starts loving soon after the child is born.
1: కుమారుడు కూడాను తల్లిని ప్రేమిస్తుంటాడు.
2: And the child starts loving the mother.
1: తల్లి బిడ్డకు ఉండేటువంటి సంబంధము ఎవ్వరు వర్ణించలేరు.
2: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
1: ఒకానొకప్పుడు రంగూన్లో వార్ జరిగింది.
2: At one time there was Rangoon war.
1: ఈ రంగూన్ వార్ లోపల తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
2: ద మదర్ అండ్ ద చైల్డ్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద వార్ దేర్ ఇన్ రంగూన్.
1: కానీ చేరి ఒక పల్లెకు చేరారు.
2: దే రీచ్డ్ ఎ విలేజ్.
1: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు చేరి కొంచెం బిచ్చమెత్తేది కుమారుడికి పెట్టేది.
2: ద మదర్ వెంట్ ఫ్రమ్ ద విలేజ్ బెగింగ్ అండ్ షీ ఫెడ్ హర్ చైల్డ్.
1: కానీ కుమారుడు భోంచేసేది హాయిగా నిద్రపోయేవాడు.
2: ద సన్ యూస్డ్ టు పార్టేక్ ద ఫుడ్ బ్రాట్ బై మదర్ అండ్ గోస్ టు స్లీప్.
1: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
2: ద సన్ కుడ్ నోటీస్ ద మదర్ బికమింగ్ వీక్ అండ్ వీకర్ డే బై డే.
1: చూచాడు అమ్మా ఎందుకు నీవు ఈ విధంగా భోంచేయటం లేదా చాలా నీవు బడబడిపోయి అని చెప్పాడు.
2: ద సన్ ఆస్క్డ్ మదర్ మదర్ వై ఆర్ యు నాట్ ఈటింగ్. Why is that you are so weak now?
1: Nayana, naaku ekku bichum chikkatam ledu, takku chikkutundi. Deenni neeku petti nenu pastuntunnanu anni.
2: The mother said, as I go home for begging, I am not going to get enough of alms around. Therefore, I could not eat and I have to feed you.
1: Appati nunchi kumarudu bayaledu.
2: Right from that day, it was the turn of the son.
1: Amma, neevu intilo undu.
2: He asked the mother to stay back.
1: Nene bichum ettutanu.
2: I will go and beg.
1: నేను బిచ్చమెత్తి నీకు అందిస్తాను అన్నాడు.
2: He said, I'll go and beg and feed you, bring food for you.
1: కొన్ని దినాలు బిచ్చమెత్తాడు.
2: And he begged for a couple of days.
1: తల్లిని పోషించాడు.
2: And he could help his mother.
1: కొన్ని దినాలు అయిన తర్వాత పిల్లవాడు చాలా చిన్నవైపోయినాడు.
2: In the process, the boy was so thin and weak.
1: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
2: The boy went to the doorstep of the householder and begged for food. Bhavati Bikshandi.
1: Paranda lopala aa inti yajamanudu each chair lo kucchoni paper chadutunnadu.
2: The householder, the master of the house, was comfortably seated on an easy chair and he was going through the newspaper.
1: Bikshandehi annadu.
2: The boy said, Bikshandehi, I want food.
1: నాకు చాలా ఆకలిగా ఉన్నది.
2: The boy said, I'm very hungry.
1: నాకు కొంత బిచ్చమే పెట్టండి అన్నాడు.
2: He said, please serve me at least little food.
1: చెప్పాడు, మరి నాయన నీవు చిన్నవాడు కదా, నీవు భోజనం లేకుండా ఎత్తి నీవు పిలుస్తున్నావు, నీవు భోంచి చేయాలా అన్నాడు.
2: The master asked, you are so young, why don't you work and feed yourself?
1: కూర్చో, నేను ఇంటిలో వెళ్లి బిచ్చం తీసుకుని వస్తాను.
2: And then somehow later, he asked him to be seated, went inside to fetch food.
1: ఓ తట్టలో కొంచెం అన్నం పెట్టుకుని కొంచెం సాంబార్ వేసుకుని తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడు.
2: And he brought in a plate the food and also sambar and other items to eat and gave it to him.
1: ఆ పిల్లవాడు చూచాడు.
2: The boy saw that.
1: నాకొద్దు.
2: I don't want.
1: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి.
2: First my mother needs this food.
1: నేను ఏమైనా పోని.
2: Let anything happen to me.
1: నేను ఏమైనా కాని.
2: Let anything happen to me.
1: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి.
2: This food must reach my mother first.
1: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
2: The householder went close to him and he was trying to listen very carefully by being near him.
1: మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
2: The boy went on repeating, the food first meant for mother, first for mother.
1: చూచాడు అన్నాడు, కింద పడ్డాడు.
2: So seeing the boy fell down.
1: పడి ప్రాణమిచ్చాడు.
2: And he breathed his last, he died.
1: భోజనం పెట్టేటప్పటికి ఆమె కూడా ప్రాణం ఇచ్చింది.
2: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, then the food is brought to the mother, well, she also breathed her last.
1: కనుక తల్లి ప్రేమ బిడ్డ పైన, బిడ్డ ప్రేమ తల్లి పైన అన్యోన్యమైనటువంటి రీతిగా అభివృద్ధి కావాలి.
2: Therefore, the intimate love should go on increasing between the mother and the child.
1: ఈనాడు తల్లి అంటే ప్రేమ కుమారుడికి లేదు.
2: But today, the son doesn't love his mother.
1: కుమారుడు అంటే తల్లికి ప్రేమ లేదు.
2: So also mother has no love for her son.
1: ఇప్పుడంతా స్వార్థం.
2: And today, selfishness, selfishness.
1: కనుక ఈ ప్రేమనే లేకుండా ప్రాణమే ఉండదు.
2: When there is no love, there is no life.
1: కనుక ప్రేమనే ప్రాణము.
2: Bhagavan says, love is life.
1: తల్లిని ప్రేమించాలి.
2: One has to necessarily love one's own mother.
1: తల్లి బిడ్డలు ప్రేమించాలి.
2: ఆల్సో మదర్ షుడ్ లవ్ ద సన్.
1: తల్లి బిడ్డలకు అన్యోన్య ప్రేమ ఉండాలి.
2: దేర్ షుడ్ బి ఇంటిమేట్ లవ్ బిట్వీన్ ద బోత్.
1: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
2: బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్.
1: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాడు.
2: ఈవెన్ ద మంకీ మూవ్స్ అబౌట్, ఇట్ క్యారీస్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్ క్లోజ్లీ స్టక్ టు ఇట్స్ బాడీ.
1: కనుక ప్రేమ చాలా అవసరము.
2: Therefore, love is most essential.
1: అట్టి ప్రేమ ఈ ఇనుప పెట్టెలో ఉంటున్నది.
2: That sort of love is treasured in this iron safe.
1: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: Where there is love, there is peace.
1: ఆ పీస్, పీస్ అనేటువంటిది ఎట్టది, పీసెస్ కాదు.
2: What do you mean by peace? Peace is not anything, pieces.
1: Peace అనగా తృప్తిగా ఉండాలి.
2: Peace is satisfaction, contentment.
1: ఆ పీస్ ఉన్నప్పుడే,
2: when there is peace,
1: అహింస,
2: there arises అహింస, నాన్ వైలెన్స్.
1: ఈ అహింస నిమిత్తమై భార్య బిడ్డలు కూడా వదలి సన్యాసం తీసుకున్నాడు బుద్ధుడు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అహింస, బుద్ధ హ్యాస్ గివెన్ అప్ ఆల్ ద ఫ్యామిలీ అండ్ ద కింగ్డమ్ అండ్ ద ప్రాపర్టీ అరౌండ్ అండ్ లెఫ్ట్.
1: అహింస పరమో ధర్మ.
2: And of all these dharmas, ahimsa is most supreme.
1: కనుక అహింసను మనం పెంచాలి.
2: Therefore we have to develop ahimsa and non-violence.
1: కనుక సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ పంచ ప్రాణములు కూడాను మానవుని యొక్క పంచేంద్రియముల్లోనే ఉంటుంది.
2: Therefore the five life breaths, the truth, righteousness, peace, love, non-violence are present within.
1: ఈ ఐదు మానవుని యందు ఉండినప్పుడే తాను మానవుడు.
2: When these are present in a human being, he can call himself a true human being.
1: ఆ ఐదుని రక్షించుకునే నిమిత్తమై,
2: safeguard the five,
1: మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
2: We undertake so many activities.
1: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
2: Why do you act?
1: తన కోసం కాదు.
2: It's not for your own sake.
1: తన యొక్క గుణముల కోసం.
2: You take to so many activities to sustain.
1: ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
2: The five life breaths.
1: ఎనిమిది విధములను ఆరో ప్రాణం మనకు కనిపించదు.
2: దేర్ ఇస్ నో సిక్స్త్ లైఫ్ బ్రెత్.
1: ఐదే ఉండేది.
2: దేర్ ఆర్ ఫైవ్ లైఫ్ బ్రెత్.
1: ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సస్టైన్ అండ్ మెయింటైన్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్ వి పర్ఫార్మ్ సో మెనీ స్పిరిచువల్ రైట్స్ యజ్ఞ యాగ జప అండ్ తప.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉంటునో వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
2: The person who has got these feelings, his life is redeemed, his life is liberated.
1: ఈ ఐదుంటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
2: One of them missing out of the five will ruin his life. His life is in vain.
1: కనుక మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
2: Therefore, man must lead his life in truth.
1: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
2: And he has to grow along the path of dharma.
1: చూడు, సత్యం ఎలాంటిది?
2: సత్యం వాట్ ఇస్ ఇట్?
1: పునాది వంటిది.
2: ఇట్ ఇస్ ద ఫౌండేషన్.
1: ధర్మము వాల్ వంటిది.
2: ధర్మ ఇస్ ద వాల్.
1: పునాది లేకపోతే వాల్ ఉండదు.
2: వితౌట్ ఫౌండేషన్ వాల్ కెనాట్ బి ఎరెక్టెడ్.
1: తర్వాత ప్రేమ.
2: దెన్ లవ్.
1: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
2: లవ్ ఇస్ ద రూఫ్.
1: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
2: Life is peace, shanti, the dwelling the life in that room.
1: Aa roof lekapothe manavudu nivasam cheyaledu.
2: Without roof above, we cannot live.
1: Ee naadu satya dharma shanti premalu poorthi kuda nashichipoyayi.
2: Today, the truth, peace, righteousness, love are totally gone.
1: Enta dhanavantunikaina kuda nu kevalam tyagam anedi puttatam ledu.
2: How rich he is, there is no trace of.
1: వాళ్ళ జీవితము కేవలం రూఫ్ లేని ఇంటి వంటిది.
2: దట్ ఈస్ ఆల్ లైక్ ఎ హౌస్ వితౌట్ ద రూఫ్.
1: రూఫ్ లేని ఇల్లు వంటిది.
2: ఇట్ ఈస్ ఎ రెసిడెన్స్ వితౌట్ ద రూఫ్.
1: వాడు నిరంతరము తరచవలసిందే.
2: అండ్ హాస్ టు డ్రెంచ్ హింసెల్ఫ్ కంటిన్యూ.
1: నిరంతరము ఎండవలసిందే.
2: అండ్ హాస్ టు బి ఎక్స్పోజ్డ్ టు ద డ్రైనెస్.
1: కనుక మొట్టమొదట మనము రూఫ్ ను చూసుకోవాలి.
2: దేర్ఫోర్ వి మస్ట్ లే ద రూఫ్ టు బిగిన్ విత్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమను మనం పెంచుకోవాలి.
2: ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫాస్టర్ డెవలప్ దీస్ హ్యూమన్ వాల్యూస్, ద ట్రూత్, రైటనెస్, పీస్ అండ్ లవ్.
1: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వం వ్యర్థమైపోతుంది.
2: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ ఇఫ్ వి డు నాట్ హ్యావ్ దీస్ వాల్యూస్.
1: ఈనాడు ఎక్కడికి పోయినప్పుడు ధనము ధనము ధనము.
2: టుడే వేర్ ఎవర్ వీ గో, ఇట్ ఈస్ ఓన్లీ దట్ ధన మనీ దట్ మ్యాటర్స్.
1: దూసరి పోసే ముస్లింలకు కూడాను ధనం ఆశిస్తుంది.
2: Even aged woman, old lady, she too wants money.
1: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
2: There are more and more of desires today.
1: ఇది కలియుగం కాదు.
2: This is not Kali age.
1: ఇది కలహయుగము.
2: This is age of Kalaha, the conflict.
1: ఈ కలహయుగము లోపల ధనం చేతనే కలహము.
2: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
1: ఈ ధనం వల్లనే మనకు కలహములు కలుగుతున్నాయి.
2: It is the money that is responsible for conflict.
1: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
2: వి గో బై ద బాడీ కన్సిడరింగ్.
1: దేహం ఒక పెట్టెవలె చూసుకోవాలి మనం.
2: వి హావ్ టు కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఐరన్ సేఫ్ బాక్స్.
1: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఒక గుణములను మనం పెంచుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ ద ట్రెజర్స్, ద వాల్యుబుల్స్ ఇన్సైడ్.
1: అది లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టె ఏమీ పనికిరాదు.
2: వితౌట్ దీస్ వాల్యుబుల్స్ ద ఐరన్ సేఫ్ ఇస్ యూస్లెస్.
1: కనుక ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటి రీతిగా తీసుకోవాలి.
2: We have to consider our life highly valuable.
1: Manava jeevitham chaala viluvainatundi.
2: Human life is highly valuable.
1: Ee valuelessga unnatundi oka jeevitham teeskoni em